0: మూయకుండా కూడాను రాము సీతను కాపాడుకుంటూ వచ్చాడు.
1: డే అండ్ నైట్ హీస్ సేఫ్ గార్డెడ్ రామ అండ్ సీత.
0: 14 సంవత్సరంలో నిద్ర అనేటువంటిదే ఎరుగడు.
1: ఫర్ 14 ఇయర్స్ హీ నెవర్ స్లెప్ట్.
0: అలాంటి మహాత్యాగి అయినటువంటి సోదరుడు సాకార స్వరూపుడు.
1: The one of sacrifice, the one who worship God with form is Lakshmana.
0: Inka nirakara swarupudu Bharatudu.
1: Bharata worship God without form.
0: Bharatunni Ayodhya vasulu evvaru kuda ee 14 samvatsaralu chudaledu.
1: The inhabitants of Ayodhya never looked at Bharata.
0: Nandigramamlo chinna kutiram vesukoni andulone ram ram ram ram ani ramachintana chesukuntu kurchunnadu.
1: He built a small hut in that Nandi village and ruled the kingdom.
0: Bharatuni manasanta ramulu paina pettadu.
1: Bharata's mind concentrated on Rama.
0: Lakshmana dehamanta ramulaku andinchadu.
1: Lakshmana surrendered his body to Rama.
0: Idi yokka vyathyasam.
1: That is the difference between the two.
0: Idaru dehanni ramulaku andinchadu.
1: He has surrendered his body to Rama.
0: నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: సర్వ విధంలో నన్ను ఉపయోగపెట్టుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: అంటే మరొక ప్రాణం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్.
0: నేను నీకు ఆరో ప్రాణము అన్నాడు.
1: ఐఎమ్ యువర్ సిక్స్త్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇక్కడ భరతుడు అట్ట కాదు.
1: భరత ఇస్ నాట్ లైక్ దాట్.
0: నా దేహమే లేదు.
1: ఐ హావ్ నో బాడీ.
0: నేనంతా నీలోనే ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ
0: అని రామచింతన చేస్తూ వచ్చాడు.
1: He went on thinking of Rama all the while.
0: Ide brahma vit brahmaiva bhavati.
1: Nor the brahman becomes brahman himself.
0: Ee 14 samvatsaramulu kudu ramachintana chestu raga ramulu vale ee bharatudu kudu neelamega shyamudaipoyadu.
1: As Bharata went on thinking of Rama for 14 years he looked like Rama exactly.
0: Ratamu teesukoni ee okka tarayunadi teeramunaku vellaadu ishtaka dinnala paina.
1: He went in a chariot along the shores of Saryu river.
0: Akkada kurchu pettukunnadu ramulu.
1: There Rama sat there.
0: ఈ భరతుడే దాని రథము నడుపుతూ వస్తున్నాడు.
1: భరత ఇస్ డ్రైవింగ్ ద చారియట్.
0: అయోధ్య వాసులు చూచారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య సా.
0: ఆశ్చర్యం వేసింది.
1: ఎవరు సర్ప్రైజ్.
0: ఎవడు రాముడు ఎవడు భరతుడు.
1: హూ ఇస్ రామ అండ్ హూ ఇస్ భరత.
0: అన్ని విధాలు కూడా రాములు వలె తయారైపోయాడు.
1: భరత ఇస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ రామ.
0: యతి వేషమును ధరించాడు.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సేజ్.
0: ఈ యొక్క వెంట్రుకలంతా కూడా చాలా జడలు కట్టినాయి.
1: హెయిర్స్ విత్ ఆల్ ఫుల్ ఆఫ్ ఫోర్ లాక్.
0: రామునికి జడలు కట్టినాయి.
1: రామ ఆల్సో లైక్
0: అంత సాక్షాత్ రాములుగా తయారైపోయాడు.
1: హి ఇస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ రామ.
0: ఆ పురవాసులంతా వచ్చి రామునికి గార్లాండ్ లో మాలలు వేసి నమస్కరించి స్వాగతం చేయాలని వచ్చారు.
1: ఆల్ సిటిజన్స్ కేమ్ ఓవర్ దేర్ టు గార్లాండ్ రామ అండ్ వెల్కమ్ హిమ్ టు అయోధ్య.
0: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పర. ఆ సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచాడు. అందరూ భరతునికి మాలను వేయడానికి వచ్చారు.
1: ఇంటెలిజెంట్ భరత వాచ్ దిస్. ఎవ్రీవన్ వాజ్ ప్రిపేర్డ్ టు గార్లాండ్ భరత.
0: ఆ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి భరతుడు అన్నగారు వెనుక విన్నారు వారికి వేయండి అన్నాడు.
1: భరత అండర్స్టూడ్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్.
0: అప్పుడు అతను రాముడు ఇతను భరతుడు అని అందరికీ తెలిసింది.
1: భరత పాయింటెడ్ అవుట్ టువర్డ్స్ రామ దెన్ పీపుల్ అండర్స్టూడ్ హూ ఇస్ రామ.
0: కనుక అంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు ఆ సోదరులు.
1: They are so intelligent.
0: అందరూ దైవాంశ సంభూమితులే.
1: ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ దివైన్.
0: ఎవరూ సామాన్యులు కారు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ.
0: అక్కడి నుంచి వెళ్లాడు. మీరందరికీ అభ్యంగ స్నానం చేశారు. భరతుడు కూడా చేశాడు.
1: ఆల్ హెడ్ హెడ్ బాత్
0: వశిష్ఠ వామనాథన్ వీరందరూ కూడా అన్ని విధములైనటువంటి యొక్క ఈ నగలు ధాన్యములు అన్ని తీసుకుని వచ్చారు.
1: ఆల్ సేజెస్ బ్రాట్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్.
0: కాలమే లేదు. ఇదే దినమే పట్టాభిషేకం చేయాలన్నా.
1: హీ షుడ్ బి కారునేటెడ్ దిస్ డే ఇట్సెల్ఫ్.
0: ఆ విధంగా
1: లైక్ దట్
0: అందరినీ తీసుకుని వెళ్లి అనేక విధములైనటువంటి ఆభరణములతో ఈ విధంగా చేశారు.
1: All were taken, all preparations
0: were made. There
1: is one mystery here.
0: వానరులందరూ నరులుగా మారిపోయారు.
1: All monkeys transformed into human
0: అందరూ
1: beings.
0: ఏనుగులపైన ఒంటెలపైన గుర్రాలపైన అంతా కూడా ప్రొసెషన్ లో వస్తున్నారు.
1: They were all coming in a procession on horses and elephants.
0: ఎవరు వానరులు ఎవరు నరులు.
1: And who are human beings and who are
0: వివేకం గలవాడే నరుడు. అవివేకం గలవాడే వానరుడు.
1: The one who are intelligent are humans. The one who are
0: sensitive చెంచల చిత్తుడే వానరుడు. స్థిరచిత్తుడే నరుడు.
1: ద వన్ విత్ వేవరింగ్ మైండ్ ఇస్ ద మంకీ. ద వన్ విత్ స్టడీ మైండ్ ఇస్ హ్యూమన్.
0: ఇట్టి సత్యాన్ని నిరూపించే నిమిత్తమై రాములు అనేక అనుగ్రహములు నిరూపిస్తూ వచ్చారు.
1: డెమాన్స్ట్రేట్ దిస్ ట్రూత్ రామ విల్డ్ సర్వ్.
0: పట్టాభిషేకం జరిగింది.
1: కరోనేషన్ వాజ్ ఓవర్.
0: ఈ పట్టాభిషేక సమయం లోపల
1: డ్యూరింగ్ దట్
0: అనేక మంది అనేక విధములైనటువంటి బహుమతులు ఇస్తూ వచ్చారు.
1: మెనీ స్టార్టెడ్ రిసీవింగ్ గిఫ్ట్స్.
0: 100 కోట్ల కాసులు బంగారు కాసులు బ్రాహ్మణులకంతా పంచాడు రాములు.
1: 100 crores ఆఫ్ గోల్డ్ అండ్ కాయిన్స్.
0: 1 కోటి కాదు 100 కోట్లు.
1: నాట్ 1 crore, 100 crores.
0: అందరికి ఇచ్చాడు.
1: కొన్ని
0: లక్షల గోవులంతా కూడా దానం చేశారు.
1: లాక్స్ ఆఫ్ కౌస్.
0: భరతుడు పట్టలేకపోయాడు.
1: భరత వాజ్ వెరీ హ్యాపీ.
0: ఇవంతా ఎవరి కోసం ఇవ్వాలి?
1: For whose sake?
0: రాముడు రావటమే నా భాగ్యము.
1: it's my very life, ambitions to have Ram. So he never wanted to keep anything for himself. All others sat on one side. Ministers on one side.
0: Ramuni yokka gauravamu bahumathulu ettivdi.
1: What type of gifts?
0: ఋషులంతా ఒక వైపున కూర్చున్నారు.
1: సేజెస్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఋషులు కూర్చున్నటువంటి వైపున తల వంచాడు.
1: అలాంగ్ ద డైరెక్షన్ వేర్ సేజెస్
0: వాడుకే లేదు.
1: అండ్ హీ హాడ్ నో ప్రాక్టీస్ ఆఫ్
0: డూయింగ్ నమస్కారం. చూచాడు, తల వంచాడు.
1: హీ సా సేజెస్ దేర్ అండ్
0: బెంట్ డౌన్. విధేయుడను అని. విధేయుడను
1: మీన్స్ హీ ఇస్ హంబల్.
0: రాజును చూచాడు.
1: హీ లుక్డ్ ఎట్ కింగ్.
0: నవ్వినాడు.
1: హీ స్మైల్.
0: అది అతని బహుమానము.
1: దట్ ఈస్ ది స్మైల్ ఇస్ ది గిఫ్ట్.
0: ఇంకా ప్రజలను చూచాడు.
1: హి లుక్డ్ అట్ పీపుల్.
0: ఆశీర్వదించాడు.
1: హి బ్లెస్ దెం.
0: ఇంకా కొంతమంది స్త్రీలను చూచాడు.
1: దేర్ వర్ విమెన్ దేర్.
0: స్త్రీలను చూచేసి తల అర్ధ భాగం మాత్రమే ఉంచాడు.
1: అండ్ హి హస్ బెంట్ హిస్ హెడ్ హాఫ్ వే.
0: ఈ విధంగా రాముని యొక్క గౌరవం అనేటువంటిది అనేక విధమైనటువంటి యొక్క చర్యలతో నిరూపిస్తూ వచ్చింది.
1: ద రెస్పెక్ట్ దట్ రామ హాడ్ టువర్డ్స్ ఆల్ ది క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ లైక్ దిస్.
0: రామునందు కూడాను రాములు ఒక చక్కని కొన్ని కోట్ల విలువైనటువంటి యొక్క ముత్యాల హారము సీతకు అందించాడు.
1: And there Rama presented a necklace worth of few crores to Sita.
0: అప్పుడు ఆమెను చెప్పుకోరాడు. నీకు ఎవరికి ఇష్టమో వారికి దీన్ని అందించమని చెప్పాడు.
1: Rama said, you can gift this necklace to anybody whom you like.
0: అక్కడ ఒక పరీక్ష.
1: That's a test for her.
0: ఎవరు నాకు ఇష్టము? నాకు రాములే ఇష్టము.
1: ఐ లైక్ రామ ఓన్లీ.
0: కానీ అది కూడా చెప్పాడు రాములు. నేనంటే నీకు ఇష్టమే కానీ నాకు కాదు. ఈ జనంలో ఎవరికి నీకు ఇష్టమో వారికి అందించమని చెప్పాడు.
1: ఐ నో యూ లైక్ మీ బట్ గెట్ యూ కెన్ ప్రెజెంట్ దిస్ నెక్లెస్ టు ఎనీ వన్ అమంగ్ దిస్ ఆడియన్స్.
0: పాదాల దగ్గర కూర్చొని పాదములు ఒత్తుతున్నటువంటి హనుమంతునికి అందించింది ఆమె.
1: హనుమాన్ హూ వాస్ దేర్ ప్రెసింగ్ ది ఫీట్
0: రఘుపతి కార్యం వీడే చిన్న కపిరాజశిఖామణి నీవయ్యా.
1: You are the king among the monkeys. You have fulfilled the task of Rama.
0: Raghupati karyam vide china kapi rajasikamani neevayya.
1: You are really the noble king among the monkeys. You have fulfilled the task of Rama.
0: Purikoni jagamuna velasina hanumat gurudu neevayya.
1: You are the very preceptor to this entire world as Hanuman.
0: Paripari lanka puramuna jochina puravarasevudundi vayya.
1: You could go to Lanka with all the valor in the
0: country. Hanumantuni aneka rakamula varnistu vachindi.
1: She went on extolling Hanuman every possible
0: way. Hanumantuniki ee varnam emi teliyatam ledu.
1: But Hanuman is not bothered of all this.
0: ఆ ముత్యములు తీసుకున్నాడు.
1: స్కాచింగ్ ది పర్ల్
0: ఒక్కొక్కటి ఒకటి కొరికేది చెవుల దగ్గర పెట్టుకునేది పారేసేది.
1: హి వాస్ బైటింగ్ ఈచ్ డైమండ్ అండ్ దే పుట్ ది క్రాస్ ఇయర్ అండ్ స్టార్టెడ్ థ్రోయింగ్ ఇట్
0: అవుట్. చూచాడు
1: రామ. సా దిస్
0: హనుమంత.
1: హనుమాన్,
0: ఇంకా నీ పాత లక్షణాలు ఇంకా పోలేదా అన్నాడు.
1: హనుమాన్, యూ హావ్ నాట్ గివెన్ అప్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్.
0: ఈ కోతి గుణములు ఇంకా నీకు పోలేదా అన్నాడు.
1: మంకీ క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
0: కాదు కాదు రామ.
1: సెడ్ నో నో రామ.
0: నేను నిరంతరం కూడా రామచింతనలో ఉండేటువంటి వాడిని.
1: ఆల్ ద టైమ్ ఐ
0: రామనామమునే స్మరణ చేసేటువంటి వాడిని.
1: ఐ చాంట్ యువర్
0: నేమ్. శ్రవణం చేసేటువంటి వాడిని.
1: దట్స్ వాట్ ఐ డు.
0: నాకు నవ విధమైన మార్గములు ఎందుకును ఇదే నాకు చాలా ముఖ్యమైనటువంటి.
1: అమంగ్ ది నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ చాంటింగ్
0: దాసుడనైనాను.
1: దట్స్ వై ఐ హావ్ బికమ్ యువర్ సర్వెంట్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: నీ దాసత్వాన్ని నేను పొందేటప్పటికే నేను నీకు స్నేహితుడైపోయాను.
1: దట్ వన్స్ ఐ హావ్ సరెండర్డ్ యు హావ్ బికమ్ యువర్ ఫ్రెండ్.
0: నీ దాసత్వమే నేను పొందకపోతే నేను నీకు స్నేహితుడు కాదు.
1: ఇఫ్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ ఐ వుడ్ హావ్ బీన్ యువర్ ఫ్రెండ్.
0: నీకు నేను స్నేహితుడు అయిన తర్వాతనే నేను ఆత్మనివేదన చేస్తున్నాను.
1: ద మూమెంట్ ఐ బికేమ్ యువర్ ఫ్రెండ్ ఐ హావ్ సరెండర్డ్ మై సెల్ఫ్ టు యూ.
0: కనుక రామనామము తప్ప ఏ శబ్దమును నేను వినడానికి ఇష్టపడదు.
1: ఐఎమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీ అదర్ సౌండ్ అదర్ దాన్ యువర్ నేమ్.
0: రామనామం ఉందో లేదో అని చూస్తున్నాను అన్నాడు.
1: ఐఎమ్ జస్ట్ వాచింగ్ వెదర్ యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ప్రెషస్ జెమ్ ఆర్ నాట్.
0: హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తునంతా జగత్తునికంతా వ్యాప్తి చేయించే నిమిత్తమై ఈ రామును చెప్తున్నాడు. పిచ్చివాడా, ముత్యములో రామనామం ఉంటుందా అన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ద వరల్డ్ నో ద సిన్సిరిటీ ద డివోషన్ స్టెట్ ఫర్ హనుమాన్,
0: నేను ముత్యమంతా రామనామంగానే మారాలి.
1: ఎవ్రీ జెమ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ
0: రామనామము లేనటువంటి ఈ ముత్యం రాళ్లతో సమానమని పారవేశాడు.
1: Bereft of Rama's name, every gem is just a stone.
0: నా దేహమంతా రామనామంతోనే ఉంటుందా స్వామి అన్నాడు.
1: మై బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామాస్ నేమ్.
0: వేలిపై ఉన్నటువంటి ఒక వెంటుకను తీశాడు.
1: హీ జస్ట్
0: రాముల యొక్క చెవు దగ్గర పెట్టాడు.
1: హీ ప్లక్డ్ అవుట్ ఏ
0: హెయిర్. ఆ వెంటుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటుండాలి.
1: హీ ప్లక్డ్ అవుట్ ఏ సింగిల్ హెయిర్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, కెప్ట్ వెరీ క్లోజ్ ద ఇయర్ ఆఫ్ రామ్.
0: అందుకని
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: పరమ భక్తుడు హనుమంతుడు.
1: సచ్ అన్ ఆర్డెంట్ డివోటీ హనుమాన్.
0: అందువల్లే భగవంతుడికి సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా మారిపోయాడు.
1: దేర్ ఫోర్ హీ కుడ్ బికమ్ ఎన్ ఇంటిమేట్ ఫ్రెండ్.
0: ఎవరు ఎంత దూరంలో ఉండినా గానీ రాములు మాత్రం దూరంగా హనుమంతుడు దూరంగా ఉండేవారు కాదు.
1: వన్ మే బి ఎట్ అ డిస్టెన్స్ బట్ నెవర్ హనుమాన్.
0: కనుక అందరికంటే సమీపుడు హనుమంతుడు అయ్యాడు.
1: హనుమాన్ వాజ్ వెరీ క్లోజ్ టు రామ్.
0: పుట్టినటువంటి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కూడా కొంత దూరంగా ఉన్నారు, కానీ
1: హిజ్ ఓన్
0: సీత కూడా దూరంగా ఉంది, కానీ హనుమంతుడు దూరం కాలేదు.
1: హిజ్ ఓన్ బ్రదర్స్ లక్ష్మణ భరత శత్రుఘ్న కాన్స్టెంట్ సీత
0: నిరంతరము ఆ రామచింతని రామసేవని తన దేహము రామ దేహము ప్రత్యేకం ఎందుకు కాదు.
1: ఫర్ ద రీజన్ ఈస్ హనుమాన్
0: రామ ఓ హనుమంత నీకు నేనేం బహుమతి ఇవ్వగలను.
1: ఓ హనుమాన్ వాట్ గిఫ్ట్ కెన్ ఐ గివ్ యూ నౌ.
0: నీకేమి ఇవ్వడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్
0: యూ. నన్ను నేనే ఇచ్చుకుంటున్నానని కౌగిలించుకున్నాడు.
1: ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ టు యూ దేర్ హి హగ్డ్ హిమ్.
0: ఈ దృశ్యంతో హనుమంతుడు మయమర్చిపోయాడు.
1: హనుమాన్ వాజ్ ఎక్స్టాటిక్
0: సమాధి.
1: దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్
0: సమాధి. ఎప్పుడు కుదురుతుంది?
1: వాట్ ఈస్ సమాధి వెన్ ఇట్స్ పాసిబుల్?
0: 10 సెకండ్లు ఒక వస్తువు పైన దృష్టి ఇచ్చినప్పుడు ధారణము అంటుంది. 12 సెకండ్లు
1: 12 seconds if you concentrate on a body, it is dharana.
0: Oka vastu paina
1: on an object.
0: Oka vastu paina 12 seconds sthiram ga manchinchinappudu deeniki dharana antaru.
1: If you concentrate on an object for 12 seconds, it is dharana.
0: 12 dharanalu okka dhyanamu antaru.
1: 12 dharanas are equal to 1 dhyana.
0: 12 dhyanamule oka samadhi antaru.
1: 12 dhyanas constitute 1 samadhi.
0: Kabatti dharana ధ్యానము సమాధి ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఇదియే.
1: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ధారణ ధ్యాన అండ్ సమాధి.
0: ఒక్క నిమిషంలో ధారణాశక్తిని పోయాడు.
1: మినిట్స్ టైమ్ హి రీచ్డ్ ది ధారణ.
0: మరీ తెలిసి చూసేటప్పటికే సమాధి స్థితిలో ఉన్నాడు.
1: లేటర్ హి రీచ్డ్ సమాధి.
0: ఇటువంటి హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తులు జగత్తునికంతా చాటుతూ వచ్చింది ఈ యొక్క నామనము.
1: ఇట్స్ ఓన్లీ రామ మేడ్ ది వరల్డ్ నో ద డివోషన్ ఆఫ్ హనుమాన్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra dosha. వస్తు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం రినన్సియేషన్.
1: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్ టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
1: కనుకనే అర్జునుడు చంచలం హి మన కృష్ణ ప్రమాది వలవ దృఢం అని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని ప్రమాదమైనటువంటిదని చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్ అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you will be able to control the mind.
1: Gajamu chala balamainatundi.
2: Elephant is very strong and powerful.
1: Chala kruramainatundi kudanu.
2: It can be very cruel also.
1: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశ.
1: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
2: హార్స్ ఈస్ వెరీ ఫికల్ అన్స్టడీ వేవరింగ్.
1: ఎప్పుడు ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
1: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది అది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్ ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
1: Asatur chamu untaru. రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్ వృక్షము అని పేరు వచ్చింది.
2: యూ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది ఇట్ విల్ బి ఆల్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్ దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ విచ్ బి కంపేర్డ్ టు ఏ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్ అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్.
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళం ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము?
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ వుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్ దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్ దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్ దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ది ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియెంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామదేవాలయంలో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దుశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తు నందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ది టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వి షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైనే మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభువుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ యు కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనము దానిని ఆశించం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధన కనక వస్తు వాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యం కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you'll have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta matramna prayojanam ledu, aanandamunuku tainatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాపులాడేటువంటి యొక్క తత్వమునకి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫర్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఇస్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యూ హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganiga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smasanamunaku teeskelli deeni nippulo petti bhasmam chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: Leka guntalo petti mattini kappar.
2: ఇట్ వాస్ బరీడ్.
1: ఈ దృశ్యము చూసే సమయంలో చీచి ఎట్టి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment, stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
1: Oka gruhini prasava vedana samayam lopala abba inka ee biddale naaku akkaraledu ani aneka vidhulaga kodanu taanu oka vidhamainatundi vairagyanni poonuvutundi.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలని ఆశిస్తుంది.
2: దిస్ ఈస్ ఏ టెంపరీ ఫీలింగ్ అండ్ టెంపరీ ఫీలింగ్ ఆఫ్ డిటాచ్మెంట్. వన్స్ అన్ఫార్చునేట్లీ బై ఛాన్స్ అట్ దట్ పర్టికులర్ టైమ్ ఇఫ్ షీ గెట్స్ ఏ ఫిమేల్ చైల్డ్ దెన్ షీ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ మేల్ చైల్డ్ నెక్స్ట్ టైం.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: ది ఫస్ట్ టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈస్ డిటాచ్మెంట్ విచ్ అరైజెస్ ఇన్ క్రిమేషన్ గ్రౌండ్ వెన్ హి సీస్ ది సైట్స్ దేర్. అండ్ ది సెకండ్ వన్ ఈస్ ది ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం విచ్ కమ్స్ డ్యూరింగ్ డెలివరీ టైమ్. దీస్ ఆర్ things which occur any number in the day to day life for people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
2: All these things may be described as temporary and not permanent type of vairagyam there. And the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the

0: అటువంటి వైరాగ్యం లేదు.
1: All these things may be described as temporary and not permanent type of vairagyam.
0: ఇది వైరాగ్యము రెండు విధములుగా ఉంటుంది.
1: Detachment may be described and classified as two types.
0: తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని.
1: Intense detachment and very dull detachment, not so intense.
0: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దాట్.
0: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
1: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: బద్రీకి వెళదామా, కేదార్నాథ్కి వెళదామా, ఇంకా కాశీకి వెళుదామనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రీ, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈజ్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ విల్ గో.
0: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్, వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమీడియట్లీ.
0: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడాను అంత ప్రయత్నించరు.
1: టు డూ గుడ్ యాక్ట్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ ఇమీడియట్లీ పీపుల్ డు నాట్ మేక్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్.
0: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
1: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెండ్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
0: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
1: ఇంటెన్స్ వైరాగ్యం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ మ్యాన్ ఇఫ్ హీ కమ్స్ టు నో అండ్ డిసైడ్స్ దట్ ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ గుడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ సేక్రెడ్, ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ పర్మనెంట్. హీ షుడ్ నాట్ పోస్ట్పోన్, షుడ్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ అండ్ సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అచీవ్డ్.
0: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
1: This is a right royal path which was laid down for all by Buddha.
0: Okkaturi idi sariyainatundi kaadu, dehamu nasinchetundi, manavattam cheeninchetundi, kevalam daivattame shastramainatundi, satyame pradhanamainatundi, ahimsaye margadarshakamainatundi aneetundi vishayalu viswasinchi aaru buddhalanu tejinchi rajyamunu kodanu visarjinchi taru aranyamunakege aneka vidhamulaga దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
1: గౌతమ్ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ ది బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ అండ్ ఇట్ ఈస్ ద ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్, హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
0: మహా చక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటి కాపరిగా నిలిచాడు.
1: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటకాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
0: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణ క్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
1: ఆల్ దో హీ వాజ్ ఎంపరర్ హీ హ్యాడ్ ఇంటెన్స్ sense of sacrifice and detachment and even earlier he had practiced these things.
0: Okanati sayankalam shrimantuni yokka dehamunu velade mandi tama bandhulu mitrulu cheri swasanamunu teeskonu vacharu.
1: When he was in the cremation ground doing performing his duties on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
0: Vacharu కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
1: దే బ్రాట్ ది బాడీ, కెప్ట్ ఇట్ ఆన్ ది ఫైర్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే కూల్లీ వెంట్ బ్యాక్ టు దర్ హోమ్స్.
0: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ

0: దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదని రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
1: When it is put on the fire, they usually just put a little weight on the body because when this spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
0: బంధువులు మిత్రులు ఎవ్వరు లేరు అక్కడ, ఒక్క హరిశ్చంద్రుడు మాత్రమే ఉన్నాడు.
1: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular
0: thing. కట్టెలంతా వేస్తున్నాడు పాపం.
1: He was putting a little fuel.
0: ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
1: Suddenly he just saw that particular body lifted itself up.
0: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
1: Harishchandra was surprised. He went here to take a close look and he just saw that particular body again came back to its original posture.
0: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
1: Then he just said that I thought that this world which is unreal to be real.
0: మోహంతో నాయిల్లాలని నాకుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఈ కట్టెలను కాలుచో ఇల్లాలు రాదు, పుత్రుడు తోడైరాడు చింతింపగన్ అని చాలా బాధపడ్డాడట. ఇంత మహారాజుగా ఉంటుంది, ఇన్ని విధములైనటువంటి ఏకచక్రాధిపత్యం నియాలి, అన్ని మంది బంధువులు మిత్రులతో కూడినటువంటి ఈ దేహము ఈ కట్టెలతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
1: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది whose corpse was brought there, he showed that whatever be the richness of a person, whether be it the wife or the children, no one would be coming and no one would be just having any type of attachment. With this particular sight, Harishchandra developed much more intense detachment towards things and objects.
0: ఇవే వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
1: This is the defect which is inherent in the persons and also
0: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastuvulu anetundi kaani vishayamulu anetundi kaani maarakunda undavu.
1: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
0: Ee maarpu anetundi kalpitamulu kaavu.
1: These changes are not artificial and they are not imagined.
0: Muhajanitamulu kaavu.
1: They are not imaginary either.
0: Sahaja siddhamai deeniki swayam swabhoomainatundi ve ee maarpulu.
1: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
0: Kanuka itti maarpulu kaliginatundi ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
1: Once we recognize that the world is such where changes are natural and inherent, we would not develop any sort of
0: paamunu vishamundadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
1: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
0: Telulo vishamundadani gurtinchinatundi vyakti telupaina kaalu pettadu.
1: A person who recognizes that poison is in a scorpion, he would not trample on it.
0: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
1: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
0: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ దీని అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఇస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వి డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
1: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు పల్లి అలసిపో.
1: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: వాట్ ఎవర్ సీడ్స్ యు హవ్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యు విల్ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
0: విత్తనం ఒకటేనా, ఇదేనా ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
1: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
0: ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల అన్నాడు.
1: వాట్ ఎవర్ యాక్ట్స్ యూ ఇండల్జ్ ఇన్ ది అప్రోప్రియేట్ ఫ్రూట్స్ దేర్ ఆర్ విల్ బి గివన్ బై బ్రహ్మ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ విచ్ విల్ బి వెరీ వెయిటీ.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లాండ్ విచ్ కెన్ బి సీన్.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
1: గార్లాండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: గోల్డెన్ గార్లాండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
0: రత్నాల హారము రంజింపగాలేదు.
1: The pearls and gems will not be also there.
0: Pachala gullanu potakaledu.
1: The other types of precious stones, garlands also will not be there.
0: Kaladu. Kaladokka mala mee kanthamandu.
1: But then there is one garland, one definitely one garland around your neck.
0: Janma janmala karmalu pogu jesi.
1: The activities and the deeds which you have done over a number of births.
0: కర్మలన్నీ చూచిన కంఠమాల
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
1: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివన్ టు యూ బై బ్రహ్మ.
0: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
1: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ but the garland of the fruits of action is round your neck all the time.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
1: Persons who recognize the truth that there will be consequences for actions, will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
0: Brahmajnanam anetunte perulo Mahapraveenata Janaka Maharaja.
1: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
0: Itanu Vaidehi. అనగా విదేహ మహారాజు, దేహముకు ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును పఠించినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: On a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
0: Kunta aalasyanga padaka gadiki vellaadu.
1: He went to the bedroom a little late.
0: Dasa dasilu paadaseva chestu, vinjamarlu veestu, maharani kudanu prakkana untunnaru.
1: The maid servants were doing seva and service to the princess.
0: Rajulaku nidra vachindi.
1: Janaka got asleep.
0: ఈ యొక్క సమయాన్ని పురస్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
1: In this particular context, the queen asked the servants to quit the room.
0: మహారాజ్ చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
0: Kontha seepatiki Janaka Maharaja lechadu. Lechi pichi pichiga adi nijama idi nijama adi nijama idi nijama adi nijama idi nijama ani kekala vestu vachadu.
1: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
0: మహారాణికి చాలా కంగారు వేసింది. జీవ్ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions. Is that the truth? Is that a fact? Is this a fact?
0: Parikarakulla pinchindi, mantrulu rappinchindi maharani.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి, మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం ఇరుక్కున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. హీ బిగాన్
0: టు ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
1: ఆల్ దీస్ మినిస్టర్స్ గాట్ వశిష్ఠ టు ద కోర్ట్.
0: వశిష్ఠులు కూడా వచ్చి, మహారాజా ఏమి జరిగినది అని అనేక విధంగా ప్రశ్నించేటప్పటికీ వశిష్ఠులు గారు వారి తాత కాదు, అందరికీ అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా ఈ ప్రశ్నని వేసుకుంటూ వచ్చారు.
1: మహర్షి వశిష్ఠ ఆల్సో క్వశ్చన్ మహారాజా ది కింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్, వాట్ ఈస్ యువర్ డౌట్, మే ఐ క్లారిఫై, అండ్ వాట్ ఎవర్ క్వశ్చన్ యూ ఆస్కింగ్ కింగ్ బిగాన్ రిపీటింగ్, ఈజ్ దట్ ట్రూత్, ఈజ్ దిస్ ట్రూత్, ఈజ్ దిస్ అ ఫ్యాక్ట్, ఈజ్ దట్ అ ఫ్యాక్ట్.
0: వశిష్ఠుల వారు కొంత కన్ను మూసి తిలోక జ్ఞాని కనుక దీనికి కారణం ఏమిటని యోచించాడు.
1: మహర్షి వశిష్ఠ బీయింగ్ ఎన్ ఆమ్నిషియంట్ హీ క్లోజ్ హిస్ ఐస్ ఫర్ అ వైల్ అండ్ హీ బిగాన్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ది ట్రూత్ బిహైండ్ ది కింగ్స్ బిహేవియర్.
0: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు.
1: The king Janaka in his dream saw that he had forfeited his kingdom and he was wandering in a forest.
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
1: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
0: హంగ్రీ. ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు.
1: హీ వాస్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ హంగ్రీ. హీ వాస్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
1: And he also just saw a sight where there were a few dacoits in the forest and they were eating something in the leaves.
0: అయ్యో ఎవరో మహారాజు అటువంటి వాడు వచ్చినాడే అని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రద్ద వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది.
1: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినాని అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట, మెలకు వచ్చింది.
1: He realized that he was not able to get that particular food given by the dacoits also. And suddenly he began shouting, oh, what has happened? I am hungry.
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము, హంసతూలిక, పానపు, మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, హంసతూలిక పానపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen. And then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: Maharshi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, King Janaka, neither that is a fact or truth, nor this is truth, but the truth is yourself. You are the truth.
0: Swapnamalo jagrata ledu. Jagratalo swapnam ledu.
1: There is no dream in the waking state. And there is no wakefulness in the dream state.
0: Swapnamlona neevu unnavu. జాగ్రత్తలోనా నీవు ఉన్నావు.
1: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
0: కనుక ఏ రెండింటి యందు నీవు కలవో అదే అని నీ ఆమ్ని ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
1: The life in the broad daylight, it is day dream, and in the life in the night, it is a night dream.
0: కనుక జాగ్రత్త స్వప్నములు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీన్ని నిరూపిస్తూ వచ్చాయి.
1: Both wakeful state and dream state, both of them are a illusion.
0: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we have to recognize this particular truth, that the world is changing and the
0: వైరాగ్యం అనగా కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiku pettadama kaadu idu oka vidhamaina kasaratta ani cheppochu.
1: Penance or tapas doesn't refer to going in a topsy turvy posture. That is not it. It could be
0: deeniki sirasasanam gurinchi cheptu untaru.
1: It could be an exercise, it is an asana, sirshasana.
0: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
1: This is only an exercise for acquiring some health.
0: తపస్సనగా దైవమును కూర్చి తాపము, ఆ తాపమే తపస్సు.
1: Tapas refers to the extreme anguish which one experiences for God.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనిటువంటి తపస్సే పెద్ద తపస్సు. తాపమే ఒక తపస్సు.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: ఇలాంటి తపస్ సమయమునందు మూడు గుణములు ఉండవు.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamasu kani, rajasu kani, satvikam kani, moodu pratyekanga manaku kalipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Itti tapamu yokka sthiti yandu moodunu ekamai potayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekatvame tapas ani kuda nu cheppavachu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: కనుకని ఈ మూడింటి యొక్క ఏకత్వంతో అనుభవించేటువంటి యొక్క ఆనందమే తపఫలము అని.
1: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: మనం నిత్య జీవితంలో కరెంటు వారలా మనం అనుభవిస్తున్నాం.
1: In every day-to-day life, we enjoy the benefits of electricity.
0: ఫ్యాన్ ఉంటుండాలి.
1: దెర్ ఇస్ అ ఫ్యాన్.
0: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
0: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రమూ లేదు.
1: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: వెన్ ద సర్కిల్ యాజ్ ఇట్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్, దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
0: కాబట్టి బ్రిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్కిలింగ్ అండ్ గివింగ్ యు ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ ది మర్జ్ దెమ్సెల్స్ ఇంటు వన్, యు గెట్ రియల్ బ్లెస్.
0: ఇది మన హృదయమే ఒక గది.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ రూమ్.
0: మూడు గుణములే సత్వరజోతమో గుణములే మూడు బ్లేడ్ ఫ్యాన్.
1: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
0: మన బుద్ధి స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
0: మన యొక్క ఆత్మశక్తి కరెంటు.
1: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
0: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
1: అవర్ సాధన ఇస్ ఇట్ మే బి కంపేర్డ్ టు పుటింగ్ ది స్విచ్ ఆన్.
0: ఆ తాపమే ఈ యొక్క ఆనందం.
1: That anguish itself becomes bliss.
0: కలుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: వెన్ యూ లెట్ గో యువర్ విజన్ ఆన్ దిస్ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ వరల్డ్ ఇట్ బికమ్స్ తమస్.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: వెన్ యూ కాన్సన్ట్రేట్ యువర్ లుక్ అండ్ యువర్ విజన్ ఆన్ ది పర్మనెంట్ గాడ్ దెన్ ఇట్ బికమ్స్ తపస్.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: ఆల్ ది పవర్స్ రెస్ట్ అండ్ వెస్టెడ్ ఇన్ ది కెపాసిటీ టు కన్వర్ట్ అవర్ మైండ్ అండ్ ట్రాన్స్ఫర్ అవర్ మైండ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్.
0: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తూ ఉంటాను. ఒక తలుపునకు తాళం వేసి ఉంటారు.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked.
0: కానీ అందులో కీ పెట్టి ఎడమ వైపున తిప్పితే తెరుచుకుంటుంది, కుడి వైపున తిప్పితే మూసుకుంటుంది.
1: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: Same lock and the same key.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is only a slight difference in turning the sides.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: Our heart may be compared to a lock.
0: మన మనసే కీ.
1: Our mind may be compared to a key.
0: దైవం వైపున తిప్పితే మోక్షము,
1: ప్రకృతి
0: వైపున తిప్పితే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: కనుకని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasharamaina jagattu paina prasarimpakunda shashtamainaatundi daivattam paina dinni lagnam gaavinchukuneatundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
0: Ee vairagyam teevramainaatundi vairagyanga మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ డిటాచ్మెంట్ ఆర్ సాక్రిఫైస్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు వెరీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ వన్.
0: నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
0: ఒక పెళ్లికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాము.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ హావ్ టు ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitam anetundi next next anetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having a assured span of life?
0: Appudu teevra vairagyamto samsiddhalamai untundali.
1: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
0: Kalam evari kosamu agadu.
1: Time waits for none.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కానీ కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలము ప్రావాహికమైనటువంటిది.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
1: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: In today's discourse, Bhagawan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagawan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara, embodiments of love.
2: Panileka Dinamanta Paruto Matadi Idi Sadhavayani Yachinara.
1: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
2: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత ముక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
1: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డు యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: Not twice, three.
1: Thrice a day. Do you think it is spiritual practice?
2: Pagalu, Kali, Leka, Ratriyandu Neevu, Edo Galani Teesukuntu, Kramakramena, ఇది ఏ సాధన?
1: As you are restless in the day, while you sleep at night, breathing full well, do you consider it as spiritual practice?
2: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్రయందు ఇది ఏ సాధన అని ఎంచినారా?
1: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
2: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
1: Is this for this purpose God created you?
2: కాలమంతయు వెతగాను గడిపవచ్చు.
1: You can spend any length of time.
2: ఇది సాధన కాదు.
1: దిస్ ఈజ్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
2: కాలమంతా ఈ ఊరికి గడపలేదా?
1: వై షుడ్ యూ వేస్ట్ యువర్ టైం?
2: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా?
1: అట్లీస్ట్ నౌ ఆన్ వర్డ్స్ నో గాడ్, అండర్స్టాండ్ హిమ్.
2: ఇది సాధన ఏం చూడు ఎంచవయ్యా.
1: Consider this as the spiritual practice, sadhana.
2: Prema Swarupulara,
1: embodiments of love.
2: Prapanchamantai kudanu unnadi edi?
1: What is it that is in existence all over the world?
2: Ee kinchittai kudanu shakti ledu.
1: In fact, there's no fraction, no element of power or shakti there.
2: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
1: యు విల్ ఫైండ్ దిస్ ఎయిర్ అబౌవ్, బిలో, అరౌండ్.
2: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
2: దైవం సర్వభూతం ఎందు ఉన్నదని వాదిస్తూ వచ్చారు.
1: They were arguing that God is present in all beings.
2: Everywhere. Kani evaru chusina varu leru.
1: But none have seen God.
2: Purushudu anetuvanti vadu kevalamu okka manava jeevitamunandu maatrame unnadi.
1: Element of Purusha is present in human life.
2: Human life నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
1: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
2: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
2: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
1: ది డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
2: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
2: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: ది డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్.
2: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్చాత్తంగా ఉండాలి.
1: హౌఎవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
2: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
1: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్, సో హ్యాస్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
2: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్ యుల్ బి ఏబుల్ టు విజువలైజ్.
2: అంతేకాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
2: భగవంతుడు క్రిమికీట కాదు ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
2: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
1: యు పుట్ ఎ క్వశ్చన్, వేర్ ఈస్ గాడ్? దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
2: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
1: టు గెట్ దిస్ ఆన్సర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
2: కానీ నారదుడు చెప్పాడు,

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்ரீஹம் ஆத்த நிவேதனம் అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ would make you experience God.
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కనరాదు.
1: Nowhere can you find the heart without God.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: To see God who is everywhere, do you need to meditate?
0: ఈ మెడిటేషన్ చేయటానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain the purity of your heart.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: Then only God will manifest.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken?
0: నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
1: He went on accusing Krishna continuously.
0: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
1: And God has given his manifestation to such Kamsa.
0: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
1: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపాసనల వల్ల సాధన వల్ల దైవం ఎందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీ అండర్టేక్ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ అవర్ హార్ట్స్ సీక్రెట్.
0: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
1: We pray to God so that our hearts would be sacred.
0: కానీ ప్రార్థించినటువంటి వారికే దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా షైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమై పోతుంది.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
0: కనుక మీరు హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై మీ సర్వసాధనలు చేయాలి.
1: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: ఈ హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
1: The moment heart is sacred, you will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you.
0: He
1: is around you. To see such God, you follow so many procedures. And the teachers that show you the path are also of that nature.
0: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
0: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నాయందు నీయందు సర్వలే ఎందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
0: కానీ ఇటు ధ్యానాన్ని ఎవరు కూడా చేర్చబడలేదు.
1: నో వన్ ఈస్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: దే లిసన్ టు వర్డ్స్ ఆఫ్ మెనీ పీపుల్, దే గో త్రూ సర్టన్ బుక్స్ అండ్ ట్రై టు ఫాలో దెమ్ ఇన్ దేర్ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother.
0: తండ్రి
1: appeared in the form.
0: దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people, they go through certain books and try to follow them

0: అంటారు. అండ్ వీ ఫీల్ దట్ గాడ్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్,
1: తండ్రి
0: అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్.
1: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
0: అండ్ న్యాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్, అషేమ్డ్ ఆఫ్.
1: సర్వలో హృదయమంతా ఉన్నటువంటిది ఆత్మీయకర, నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
0: The reply would be like this: that which is present, the self atma, is present everywhere, is verily the very same here, atma and not the father.
1: Kani marriage jarputaru, marriage,
0: but we also find the system of marriage.
1: Kani vachinatunte ame na bharya antadu,
0: and he calls the one that gets into the doorstep, claims her as his wife.
1: Kani ame cheptundi nenu nee bharyani kaadu.
0: He says, I am not your wife.
1: నేను ఆత్మస్వరూపుణ్ణి.
0: I am the very personification of atma.
1: ఆ దేహంలో చూడటానికి వచ్చాను.
0: I have taken upon this vesture, the body, to see you.
1: కనుక నేను నీ భార్యను కాదు.
0: I am not your wife.
1: చిన్న పిల్లవాడు వస్తాడు.
0: A tiny tot child comes close to you.
1: కానీ నా కుమారా, నా కుమారా అని ఆవిడ ముద్దు పెట్టుకుంటాను.
0: And she wants to kiss him, calling him my dear son.
1: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
0: అండ్ ద బాయ్ అపియర్స్ ఇన్ ద డ్రీమ్ అండ్ విస్పర్స్ ఇన్ ది ఇయర్,
1: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
0: అండ్ ఇట్ ఈస్ మదర్, ఐఎమ్ నాట్ యువర్ సన్.
1: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ యువర్ వూంబ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ సీయింగ్ గాడ్.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
0: దెర్ఫోర్ ఆల్ ద రిలేషన్షిప్ ఈస్ బిట్వీన్ ది స్పిరిట్ అండ్ ఆత్మ, ద సెల్ఫ్ ఇట్ సెల్ఫ్.
1: జీవ బ్రహ్మం యొక్క ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
0: సో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ మీన్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
1: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
0: అండ్ హిస్ గాడ్, వెరీలీ గాడ్ ఓన్లీ.
1: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
0: వితౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, హౌ కెన్ యూ బీ హ్యూమన్స్ ఎట్ ఆల్?
1: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఐ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవతార్.
1: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
0: అండ్ హీ ఆల్సో సెడ్ బిఫోర్ ది డిసెంట్ దట్ ఐ వుడ్ సర్టన్లీ కమ్ అండ్ అపియర్ టు ఎవ్రీబడి. హీ మేడ్ ఎ ప్రామిస్.
1: కనుక నేను అందరి ఎందుకు ఉండేటువంటి ప్రతిబింబమే కాని నేను ఈ సంబంధ బాంధవ్యములకి నేను ఎప్పుడు కూడా కట్టుబడలేదు.
0: దేర్ఫోర్ ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ నాట్ అటాచ్ టు ఎనీ వన్.
1: కానీ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి గోపికలు,
0: గోపికాస్ హూ హావ్ నోన్ దిస్ ట్రూత్,
1: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంటే ఏమిటి? ఆత్మస్వరూపము.
0: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: కృష్ణ నా కృష్ణం,
0: కృష్ణ ఇస్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
1: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
0: దే హ్యావ్ డిసైడెడ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ సీన్ ఆల్ అరౌండ్ ఈజ్ ఓన్లీ ఆత్మ, కృష్ణ హిమ్సెల్ఫ్.
1: కనుక ఇట్టి సాక్షాత్కారం వాళ్ళకు జరగడానికి కారణం ఇదియే.
0: దిస్ ఈజ్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ the manifestation of Krishna all the time.
1: Kalaki andari endu unnatundi atma swarupame.
0: It is the same atma present in all.
1: Itti atmanu neevu bandhutvanga leka sambandhanga neevu chusukunte adi kevalam bhautikamaina lakshanam.
0: If you consider this self which is all pervasive, identified, claim it as a matter of relationship, it is just a physical plane of understanding.
1: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
1: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
0: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
1: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
0: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
1: ఇది సత్యాన్ని

0: ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్ యొక్క వ్యవహారాలను చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ యాజ్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ యాజ్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవ స్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్తంతా కూడాను బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కాని దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: హౌఎవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అస్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ద నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమనే రామకృష్ణ పరమహంస కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్, రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
0: ఈ ఫార్మ్ అంతా కూడాను కేవలం మా కల్పితమే కాని ఈ కాదు.
1: The forms are superimpositions, but not the reality. It is only the Atma God.
0: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మతం ఏమాత్రము నీకు గోచరం కాదు.
1: Therefore, in order to see God, it is only the nature of the self, Atma, which is essential and no other thing.
0: ఎవరిని చూసినా కూడా ఇతను దైవమే, దైవమే అని భావించు.
1: Whosoever you come across, consider him as God.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞుడు అని ఈ రకంగా మనం భావిస్తూ ఉంటుంటాం.
1: We consider one as the farmer, one as a businessman. We identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ ఈజ్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: వి షుడ్ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ యాజ్ గాడ్.
0: అతన్ని గౌరవించి,
1: వి షుడ్ రెస్పెక్ట్ హిమ్,
0: అతనికి సంతోష పెట్టాలి.
1: అండ్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పనివచ్చి మీకు కనిపించి మీకు అన్ని విధాలు సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere, but however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: Kanuka meeru neti nundi daivam ekkada chusina unnadu, evarini chusina varlo daivam unnadu aneetvanti oka satyanni meeru gurtinchinappude gopikalaga kanipinchatuga meeku kudanu akkade kanipistadu.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undetundi aime,
1: one sister of Radha,
0: Chandrika ari, Chandrika,
1: Chandrika
0: aame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi,
1: and she appeared to Radha in all forms.
0: Sister lopala raavagane aana talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: అప్పుడు రాధ చెప్పేటువంటిది చంద్రిక.
1: Then Chandrika said,
0: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: కృష్ణని ఈ రూపంగా వచ్చి నన్ను మాయలు చేసి ఇందులో మాయలో ముంచుతున్నాడు.
1: Krishna has come in this form and is deluding me.
0: కనుక నిన్ను నేను నమ్మను, వెళ్ళు.
1: I am not going to believe you. Better you return.
0: ఒకనాడు,
1: one day,
0: భర్తను మార్చితే భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చింది. భర్తను,
1: one day if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that Chandrika's husband was brought.
0: చూచింది,
1: she watched him.
0: ఇది ఎవరు, నా చంద్రిక భర్త.
1: Who is he? He is the husband of Chandrika.
0: కాని ఇతను నా భర్త కాదు.
1: He is not my husband.
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: And she was conversing him with him happily.
0: ఇప్పుడు ఆయన, రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: And then he could know that Radha has surrendered to him.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: Let both of us go out.
0: జగత్ చూచి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: Let us see how the whole world would think.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: The two of them went out.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: In fact, she has not met her husband. It is only the husband of her sister.
0: అప్పుడు దాన్ని గుర్తించి,
1: this is realized.
0: కృష్ణ, ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: Krishna, don't cheat me like this.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: She considered the person as her husband and has submitted herself to him.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: And he says, I am your husband.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: But not the Chandrika.
0: అని చెప్పాడు.
1: He said so.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: Since he had got that faith, he could transform himself into Krishna.
0: అందు ఇందు ఇందు సందేహం వలదు.
1: Never doubt that I am here and I am not there.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: I am present everywhere.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: And there are no parents separate for anybody.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
1: All this relationship is of my own making.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: And I am here the very form.
0: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
1: And you are this moha, the illusion, and Krishna is divine.
0: అంటే ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
1: Therefore God is present as the individual self in every human being.
0: కానీ ప్రతి ఒక్కరు కూడాను మానవుడు కాదు.
1: Therefore we should not consider ourselves as ordinary humans.
0: భగవంతుణ్ణి చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
1: We need a definite path to reach God.
0: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు కూడాను నేను కనిపిస్తున్నాను.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
1: Therefore only two exist, the individual and the universal.
0: మిగిలిన రూపనామములన్నీ కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
1: All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound.
0: ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: కనుకా నేను ఒక కాస్మిక్ పవర్.
1: Therefore I am cosmic power.
0: అంతే కాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక గృహములు కాని, నేను ఒక సత్రం కాని కాదు.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
1: This is the way how things were revealed and they accepted.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధా అవతారం తెలియదు.
1: This truth is recognized and experienced by gopikas and Radha alone.
0: వీరందరినీ నేనే కల్పించిన వాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ మేడ్ యూ ఆల్.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబట్టి అందరు కూడా మనకు చిక్కుతారు.
1: వెన్ వన్స్ యు అటైన్ డివినిటీ, వెన్ వన్స్ యు ప్లీజ్ గాడ్, ఆల్ ది రెస్ట్ విల్ బి ప్లీజ్డ్.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: Therefore, we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: మీరు ఒకసారి మధురకు వెళ్లి చూడండి.
1: At one time you go to Mathura and see.
0: ద్వారకకు వెళ్లి చూడండి.
1: Go to Dwaraka and see.
0: అక్కడ అందరూ కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: All of them appear like gopikas.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడి.
1: When you go and see, you will suddenly understand their gopikas. Then you will be surprised to know where Krishna is.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? He has left for Dwaraka long ago.
0: కాని దానిని చూసి ప్రజలు ఇన్ని విధులైనట్లుగాను భావిస్తూ వచ్చారు కృష్ణుడి.
1: People have been having their own apprehensions about Krishna this way.
0: కనుక దైవత్వమును మనము ఒక మానవత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider God as ordinary human.
0: కానీ దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు ఈ యొక్క మానవుడిని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: In fact, there is no individual in this world.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను.
1: Bhagavan is telling you.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడే.
1: Those that listen to Bhagavan are also divine.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి, తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యు ఆర్ డివైన్, యూ విల్ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుని యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్, యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్, యూ విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఇప్పుడు ఈనాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త, ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ది డివినిటీ ఇన్ డెప్త్, వీ కన్సిడర్ పీపుల్ బేసింగ్ ఆన్ అవర్ రిలేషన్షిప్, కాలింగ్ సమ్ వన్ యాజ్ మదర్, ద అదర్ వన్ యాజ్ ఫాదర్, ద అదర్ వన్ యాజ్ ద చైల్డ్.
0: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం అనేగా వచ్చేసేస్తున్నారు.
1: వి ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ బేసింగ్ ఆన్ ద ఫామ్.
0: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
1: గాడ్ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పరబ్రహ్మన్.
0: కనుక ఇట్టి సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగా మనం తీసుకుంటే చాలా మోసం.
1: బట్ ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ఫిజికల్ రిలేషన్షిప్, యు ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: కరెక్ట్ గా మనకి చంద్రికను లేదు.
1: అల్టిమేట్లీ దేర్ ఇస్ నో చంద్రిక ఐదర్.
0: చంద్రిక భర్త అసలే లేదు.
1: ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక వాజ్ ఆల్సో నాట్ దేర్.
0: కేవలము ఈ రాధ భ్రమించే నిమిత్తమై ఆమె హస్బెండ్ ను కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ షో ద డెల్యూషన్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ షీ హాస్ షోన్ ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: అందువలననే గోపికలను ఎవరిని కూడా ఏ విధంగా కూడాను తాను టచ్ చేయలేదు.
1: Therefore, he has not touched any Gopika.
0: Parandar kudanu parakaya swarupulu.
1: In fact, they have that parakaya that beyond the body.
0: Kanuka nakante veru ee jagatlo evvaru veru.
1: There are none other than God.
0: Ekam sat vipra bahuda vadanti.
1: Truth is one, scholars interpret in different ways.
0: Kani okati okate.
1: But one is one.
0: Kani moodu cherchi nalugu antunnaru.
1: But when you add 3, you say 4.
0: The 4 ette ayipindi.
1: How do you get this 4?
0: Moodu ankalu chercheteppudike 4 ayindi.
1: When once you add 3, it totals to 4.
0: Ee vidhanga maname manu cherchukuntu pothunname kaani.
1: Like this we are go on adding.
0: Kaani ivi cherchechuntivu kaadu, koorchedi vittidi kaadu.
1: It is not the one to be added.
0: Daivamu జీవుడు అని రెండు అంటున్నారు, జీవుడే లేడు.
1: They God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self. Then why is it that we die?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీలు లేదు.
1: Since we have not recognized and experienced the atmic self, we cannot declare so.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: Therefore the one who has recognized, total understood, God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక divine individual రెండు భేదమే లేదు.
1: There is no difference whatsoever between the individual self and the cosmic self.
0: నేను నీవే నీవు నేను.
1: And you and you are I.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకని.
1: As there is no second.
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది డిక్లరేషన్.
0: ఇది వేదవాక్యము.
1: దిస్ ఈస్ ది వేదిక్ డిక్టమ్.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అనగా అది నేనేను.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
0: అతనే గాడ్.
1: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
0: కానీ తత్వమసి.
1: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములైన కనిపిస్తాడు.
1: హౌఎవర్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ దే థింక్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పిరెంట్.
0: కానీ అతను పరుల వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పిరెంట్.
0: పర కాదు తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: సో వెన్ వన్స్ ఐ సే యూఆర్ మైన్, ఇట్ మీన్స్ యూఆర్ అటాచ్డ్ టు హిమ్, హీఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: కానీ గుర్తించినంత మాత్రమే వారికి సాక్షాత్కరిస్తాడు.
1: ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డూ నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్, దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలా?
1: టు మేక్ వన్ ఇంటూ హండ్రెడ్, వాట్
0: షుడ్ యు డు? రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది, ఇటువంటి పది పదులు చేస్తే.
1: సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హండ్రెడ్ అండ్ టోటల్ థౌసండ్ లైక్ దాట్, యూ షుడ్ మల్టిప్లై టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ లైక్ దాట్.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ
1: దే విల్ బి యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: బట్ దే డోంట్ మిక్స్ విత్ ఇట్.
0: కనుక మనం కోరవలసింది ఒక్కటే.
1: వాట్ వీ డిజైర్ షుడ్ డిజైర్ ఇస్ ఓన్లీ
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరికి భేదం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ, దే ఆర్ నాట్ సెపరేట్.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వంకు దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సపరేషన్ సపరేట్నెస్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు. కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పగా భగవంతుడు వేరే లేడు.
1: యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సర్టన్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కానీ భగవంతుల్లో పుట్టినది.
1: Therefore the dual feelings are in you and not in God.
0: Kani bhagavantudu veruga ledu.
1: God is not separate from you.
0: God neelone unnadu.
1: God is in you.
0: Nive God.
1: You are God.
0: Atle lekapothe vedavalanta kodanu tattvam asi ani enduku cheptai?
1: Why should Veda declare this way, tattvam asi?
0: Ekam eva advitiyam brahmani enduku parugutundi?
1: Why should Veda declare ekameva dvitiyam brahma?
0: Nenu okade okadu.
1: I am only one.
0: Rendu kaadu.
1: Not two.
0: Ekam eva advitiyam annadu.
1: Only one without the second.
0: Rendu kaadu kanipichedi.
1: Not two that you see.
0: Iddaru okate.
1: Both are one in fact, unity.
0: ఒకటి అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమైన సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ ఈజ్ మేడ్ అపేరెంట్ కాగ్నిజబుల్ టు సీకర్స్.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: సీత, యూ స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: ఆమె చెప్పింది, నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ డే.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ విత్ సీత ఓన్లీ.
0: సీత, రావణుడు ఇద్దరు కూడా ఒక్కటే.
1: సీత రావణ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ రావణుడికి ఒక విధమైనటువంటి పిచ్చి పట్టించే నిమిత్తం.
1: బికాస్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఆఫ్ రావణ,
0: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము,
1: ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ మ్యాడ్,
0: ఆ విధంగా పరికరాలు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను సెపరేట్ గా లేడు.
1: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: And in fact, Rama represents the very heart of Sita.
0: Ah, hrudayamu Sita vane kanipinchindi.
1: And that very heart appeared as Sita.
0: Kanuka Ramudu naaku veruga ledu.
1: So Rama is not separate.
0: Ravanudu nannu tisukoni povadaniki vachinatuva donga kaadu.
1: Ravana is not an abductor. He is not the one who kidnapped me.
0: Kani ivanni kudulu kevalamu kalpitamainatunti kathalu.
1: These are all the stories of our own making.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: When once we understand this oneness, we will not have any kind of duality or differences.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: Establish firmly that you and God are one and the same.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: When once experience of unity, God will be one with you.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు ఇతను వేరు అనేటువంటిది కాదు, మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యూ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్ గాడ్.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
0: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
1: హౌ మెనీ యూ యాడ్ టు 1 ఇన్ ఆర్డర్ టు మేక్ 10?
0: 10 ఒకటి చేస్తే 10 అవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ 1 1 10 లైక్ దాట్ యూ విల్ గెట్ ద నంబర్.
0: ఒకటే మీరు పెట్టుకోండి, 10 ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ 1, హౌ కెన్ యూ మేక్ ఇట్ 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ యూ విల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10.
0: కానీ 10 కానే కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ. అయితే
0: 10 కి నైపతే ఏకం సత్ విప్రా బహుదా వందంతి. సత్యం ఒక్కటే.
1: వితౌట్ దిస్ 1 యూ కెన్ నాట్ గెట్ 10. దేర్ఫోర్ దిస్ 1 ఇస్ ద రియాలిటీ, ద ట్రూత్.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు విధంగా పెట్టుకో.
1: దేర్ఫోర్ బి విత్ దట్ 1.
0: దానికి ప్రకారం 0 చుట్టే కొద్ది ఎన్ని 0 అయితే అన్ని 10 అయిపోతాయి.
1: యూ కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి ఏమాత్రం విలువ లేదు.
1: ఏ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఈజ్ ఓన్లీ 1.
0: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యువలిజం పెరగనే పెరగదు.
1: When once you desire for the hero, there will never be any dualistic temperament.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికి దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఈ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యువల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా సాయిబాబా సాయిబాబా అన్ని సాయిబాబాది,
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో టోటల్ చేసుకోకూడదు.
1: We should not make it a grand total by adding.
0: కాని ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరైనటువంటి సత్యం చిక్కుతుంది.
1: When once you know this oneness, you will know the truth.
0: కనుక oneness ని మీరు పెట్టుకోండి.
1: Therefore go by this oneness alone.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: Whatever Bhagavan is telling is the truth of truths. పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండది.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడా అసత్యములే.
1: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: But all the rest are for the devotees to be.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: And in fact all the devotees will know that God is one.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: Then once you have that total faith, you can understand and experience the truth.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: Make every effort to inquire truth and know the truth.
0: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
1: When once the truth is known, there will be no doubts.
0: Kaluka meeru satyanni telusukondi.
1: Therefore know the truth.
0: Andukosam evadi kuda manamu dushinchakoddu.
1: Therefore we should never accuse anybody.
0: Dushana bhushana niraskaram puraskaramulu anni kodunu lokanike kaani meeku kaadu.
1: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
0: Dushana bhushana niraskaramulu anni kodunu manu kalpinchukunnatundi padamule.
1: And the praises and the blames are of your own making, nothing original.
0: Neenadu virodhiga untuntadu.
1: Today one may be enemy.
0: Mani repatiki meeru iddaru snehithudiga kavachu.
1: And tomorrow he may be your friend.
0: Kanuka meerandaru kuda ekanga undinatundi friends e kaani dooramainatundi vaaru kaadu.
1: Therefore you are all one, you are not separate, you are not different.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఎంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: యు హావ్ బీన్ ప్రేయింగ్ టు గాడ్ విత్ ఆల్ ద డెప్త్ ప్రొఫండిటీ ఆఫ్ లవ్.
0: కనుక అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకోండి.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
0: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
1: Never entertain doubts.
0: Doubts ante adi dualism chestunnatundi.
1: Where there is doubt, it means it is duality.
0: Atanu nenu adi renduga vachestundi adi dualism.
1: Because of the doubt there is duality, he and I, dualism.
0: He and I rendu ledhe.
1: In fact there are nothing like two, he and I.
0: All I.
1: Everything is this I-ness only, I alone.
0: Atvanti bhavanni ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: అండ్ వీ షుడ్ గో విత్ దిస్ నాన్ డ్యువల్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యువలిజం వన్నెస్ అరైజెస్, అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్, ఓన్లీ వన్, నాట్ టూ. ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
0: ఇప్పుడు ఎన్ని గంటలున్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: దర్ ఆర్ 12 అవర్స్.
0: 12 కానీ 12 లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో 12.
0: ఒకే గంట,
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: And when you cross the 12, it will be back 1 o'clock again.
0: One darte, 2 vastundi.
1: After 1 hour, it is 2 o'clock.
0: Darte vastunnayi kani, daatakapothe raale raavu.
1: So when once you cross 1 hour after another, you come across another one.
0: రెండవది ఉండదు అది అని నీవు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ ఎ సెకండ్ వన్.
0: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెళ్ళికొస్తుంది.
1: హౌఎవర్ ఫర్ అవర్ లివింగ్ యు మే నీడ్ ద డ్యువలిజం ద సెకండ్.
0: కనుక రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ద సెకండ్.
0: నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్పుకుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్ టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: They reply, Swami, it is 12 o'clock in the night.
0: Naita, dena, and then adutaru.
1: Bhagavan puts another question, is it day or night?
0: Yes, Swami, night 12 o'clock.
1: Then they say, Swami, it is night 12 o'clock.
0: Night 12 o'clock, day 12 o'clock. It 12, 12, 12, 12, and it is just end of the day.
1: And if you just add night 12 o'clock, day 12 o'clock,
0: what would you say?
1: Do you find 24 hours like that?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? డే అండ్ నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: How do you know that 24 hours? Because of the day and night.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి.
1: Therefore give up this thought of day and night.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you
0: find? గడియారంలో కనిపించేటువంటి 1 నుంచి 12 వరకు.
1: You find there on the clock only 1 to 12.
0: కాబట్టి 12 hours అని చెప్పండి.
1: Therefore say 12 hours.
0: 24 hours అని చెప్పకూడదు.
1: యూ కెన్ నాట్ సే 20 to 24 hours.
0: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
1: బట్ రైల్వే పీపుల్ కాల్ ఇట్ 24 hours.
0: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ ద రైల్వే స్పెండ్ దర్ లైఫ్ బేస్డ్ ఆన్ టైం.
0: కనుక మనము ఆ యొక్క డేస్ మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్ డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయ్యిందా నైట్?
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకుని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ అండ్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించటము లేక ఇంకొక గాడును పూజించటము ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: When once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
0: డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is of primordial important principle.
0: Oneness అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: దిస్ వన్నెస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్.
0: దీనిని మాత్రం మీరు పట్టుకోండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ సుప్రీం ట్రూత్.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: అండ్ స్టే దేర్ వన్ బట్ డోంట్ గో టు టూ.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాయానికి అంతా గుర్తవుతుంది.
1: ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్ యూ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు. అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు రెండు అని మీరు మాతో వాదించకండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువలిజం వన్నెస్ బెటర్ యూ గివ్ ఇట్ అప్ బట్ నెవర్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ డ్యూవల్ ఆర్ టూ.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించద్దండి.
1: నెవర్ కన్సిడర్ డివైన్ గాడ్ యాజ్ టూ డ్యూవల్.
0: డ్యూయల్ కానీ ఏకమే కానీ డ్యూయల్ కాదు.
1: గాడ్ ఈజ్ నాన్ డ్యూవల్ వన్ హీస్ నెవర్ డ్యూవల్ టూ.
0: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: I am one and one and one alone.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: And you are the only one born.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్తారు.
1: But here we say there are two factors here.
0: నేను ఒకడే.
1: I am one.
0: ఒకటే ఒకటి నేను.
1: I am only one.
0: రెండు కాదు.
1: Not two.
0: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
1: And you should argue with firm faith like that.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటిది తప్పక అర్థమవుతుంది.
1: Then only you will certainly understand this oneness non-dualism.
0: Ekatvam sarva jeevatvam.
1: This oneness is the principle of life, jeevatva.
0: Kanuka meeru ekatvanni matram penchukondi.
1: Therefore you should develop this oneness, ekatva, more and more.
0: Emti idi?
1: What is this?
0: Pula bunch.
1: Bunch of flowers.
0: Kani నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
1: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
0: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంత ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇన్ టు ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: వెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్ పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఈస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఈస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ది డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇట్ని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: And if there is one person we call just is one human being.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
1: When many join there we call it a group.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక వర్గకును ఎంత భేదం ఉంటుంది?
1: What a difference is there between the single person and a group?
0: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
1: In a group there may be any number of people.
0: ఎవరన్నా నీవు నా వాడు అని చెప్పగలవు?
1: Whom you can claim as your own?
0: ఏది కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటుంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యూ సే ఆల్ ఆర్ మైండ్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: దేర్ ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ, వీ డిమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సపరేట్ గా చూపలేకూడదు.
1: Never have this view of separateness.
0: Pandavulanta evaru?
1: Who are they?
0: Okka Pandavulanta kudanu kevalam oka Kunti Devi putrudi.
1: All the Pandavas are the sons of Kunti Devi.
0: Okay, mother.
1: Only one mother.
0: Kani ayidu mandi kumarulu.
1: But you find five sons Pandavas.
0: Kani five akkada untunte nee okade cheppagalavu.
1: When there are five sons, how do you say they are one?
0: Karuka ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేము అందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: But I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకరే.
1: If that person is caught, yes, I am also the same person.
0: కాబట్టి ఈ పది మంది కూడా నేనేను.
1: So all the 10 are in reality are one.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
1: When we start feeling so, explaining everybody, the whole world.
0: ఈనాడు మీకు అది అర్థం కాదు కానీ.
1: Today you may not understand well.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: Then once you recognize this oneness, it will be very well clearly understood.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదట మనం చేసుకోవాలి.
1: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
0: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ట్రూత్ అంటే ఏమి ఉంటుంది?
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇంటూ కర్చీఫ్, వీ థింక్ ఇట్స్ మెనీ.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికి ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
0: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్, ప్లెంటీ, బట్ ద క్లాత్ ఈజ్ వన్.
0: కనుక అట్టి దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వై.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ oneness only.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీంగ్?
0: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నారు.
1: Say that we are studying in Satsai Baba's college.
0: Kani pillalanta veru veru ga kalipistunnaru kani andaru okate.
1: Though we find many students, in fact they are one studying in the same college.
0: Ee vidhanga ekatvanni pochukodaniki meeru tagina prayatnam cheyali.
1: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Raya, Krishna Jai.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పటికి అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికీ అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి?
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటములకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్టేటప్పటికీ తెల్లవారి వదులుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs, but yet he is happy right from the morning till this day. Throughout the day, he is extremely happy.
0: ఇట్టి ఆనందము ఎవరికైనా చిక్కుతుందా?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్.
0: కానీ నాకు ఆ భేదం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్స్ ఎస్ సచ్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity, and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ లోలులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి ఇంద్రియముల శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులు చింతనొందు వారే చదువరుండు.
1: All higher education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. Without education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాతృల సహజము కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అండ్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: దాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఎన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ the true form and infinite power.
0: Nyaya vaisheshika darshanamulanu padarthamulu yokka siddhantamulanu anusakti yokka siddhantamulanu ee sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya vaisheshika darshanas relating to the matter and the atom is not accepted by sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌన్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ ఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క

0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈజ్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యు దట్ ద నేచర్ ఈజ్ నాట్ సెపరేట్, ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: ద వర్డ్ సాంఖ్య మెన్స్ ద నేచర్.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: తత్వ మెన్స్ ద పవర్ ఆఫ్ ఎంక్వైరీ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: దిస్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ మెంట్ దాట్ విచ్ ఎండోస్ యు ద ఫ్యాకల్టీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: ఒక్క పదార్థం చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ది ఎంటైర్ క్రియేషన్ అవుట్ ఆఫ్ వన్ మ్యాటర్.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: వెన్ దర్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ టూ,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తం చేత శబ్దము ఏర్పడదు.
1: With one hand, you cannot make sound.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ది క్రియేషన్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యు దట్ దేర్ ఇస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: 5 తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్,
0: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హ్యాస్ గాట్ దీస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ దీస్ 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, they cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ 3 ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ద ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్,
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దిస్ 24 ఆర్ థాట్ యాజ్ విషయము,
0: మ్యాటర్. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ది క్రియేటర్ ఇస్ ది 25th వన్.
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్ హావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతుంది.

0: వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ
0: 26th
1: ద 26th శివ.
0: కనుక 24 తత్వము ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్,
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్,
0: ఈశ్వరుడు 26వ తత్వం వాడు.
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవయందే ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: Is only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడు ఉంది.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there and they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: How to recognize both in one and the same.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
0: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: It is only quality of a noble soul to realize the unity in diversity.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యుల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్.
0: కల్పవృక్షము కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువునకు,
1: ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువునకు,
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించునది నిజమందు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is Chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి.
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది ఏ రేడియేషన్.
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గావిస్తుంటుండాలి.
1: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore భూర్భువ స్వహ ద రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈస్ ద హ్యూమన్ లైఫ్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual, nature and God.
0: ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is a Sankhya that will make us experience the three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు,
1: when we enquire in a different way,
0: మోక్షము అనేటువంటిది,
1: the liberation,
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు,
1: is not to be acquired separately.
0: నమోక్షో నమసృష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం శృతి ఇతి మోక్షం అన్న. అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: Liberation does not come from Patala, down below.
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: It doesn't descend from the top.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: When once the ignorance is dispelled, you'll get the liberation.
0: కనుకనే మోక్షమునకు
1: for liberation
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: Sankhya teaches that you don't need to make many efforts.
0: ఏ విధంగా?
1: How?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు,
1: when you realize your true form,
0: అదియే మోక్షం అవుతుంది.
1: That is liberation.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: So long you don't realize your true form,
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము,
1: the moment you know the truth, the entire attachment goes.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: The decline of attachment is liberation.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక,
1: without realizing the true form,
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి,
1: having full faith that his physical body is the true form,
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి,
1: making all efforts for the pleasure of this body,
0: kalamunanta vyartham gavinchukuntunnadu manavudu.
1: Man is wasting his time.
0: Kani taane satya swarupudu aneetvanti yokka nitya tattvanni gurtinchadaniki sankhyamu chaala sahayapadutu vachindi.
1: Sankhya helps you to realize your eternal nature, that you are truth.
0: Pichivada prapancham 24 tattvalato koodinatvantidi.
1: Oh madman, the world has these 24 faculties.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను,
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్,
0: మనకు సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైన కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గోట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గోట్ ఆల్
0: థింగ్స్. ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్. మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్, యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దెర్ ఇస్ షీట్ ద రూఫ్, యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్డ్, యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్,
1: that is the mind, lower mind,
0: super mind,
1: super mind,
0: illuminated mind,
1: illuminated mind,
0: higher mind,
1: higher mind,
0: ivanni daatin tarata over mind lopala ee sattva sarvasvamu kudanu manaku gocharam avutundi.
1: When you cross all, it is only in the state of over mind you will realize all.
0: Kanuka manasuku atheetudu kaabani,
1: so one should beyond the mind.
0: Sankhyato koodinatvanti anta kudanu kevalam sankhyame avutundani,
1: all that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani,
1: this number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti sakshatkaristundani,
1: when you withdraw from the world you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattam anetundi aatmatattvamto koodinadani,
1: the human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని,
1: ద ట్రూ సెల్ఫ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ఎక్స్పెరిమెంట్,
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని,
1: ఇట్ ఈస్ నేచురల్,
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ,
1: వెదర్ బాడీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్,
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ది ట్రూ సెల్ఫ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మొన్న చెప్పారు,
1: స్వామి సెడ్ అదర్ డే,
0: సర్వత్రా కరెంటు వైర్లంతా మనం వేసుకున్నాం,
1: వి హావ్ పుట్ ఆన్ ది ఎలక్ట్రిక్ వైర్స్ ఎవ్రీవేర్,
0: కానీ ఆ వైర్లలో ఉండినంత వరకును విద్యుత్ శక్తి మనకి ఏమాత్రము గోచరించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ కరెంట్ ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్స్ యూ డోంట్ విజువలైజ్ ఇట్.
0: బల్బు పెట్టిన దగ్గర మాత్రమే ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క ప్రభావము ప్రకాశిస్తుంది.
1: వేర్ యూ కీప్ ద బల్బ్ యూ గెట్ ది ఇల్యూమినేషన్.
0: అయితే ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు కరెంట్?
0: ఎక్కడా పోలేదు, అక్కడే ఉంటుంది.
1: ఇట్ హస్ నాట్ గాన్ ఎనీవేర్, ఇట్ ఇస్ దేర్.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: దేర్ ఈస్ కరెంట్ ఈవెన్
0: బిఫోర్. బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: వైల్ ప్లేసింగ్ ద బల్బ్ దేర్ ఈస్
0: కరెంట్. బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుంది.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
0: కాబట్టి మన దేహములు బల్బు వంటివి.
1: బాడీ ఇస్ లైక్ ఎ బల్బ్.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: బిఫోర్ కనెక్షన్ విత్ ది డివైన్ సెల్ఫ్ దేర్ ఈస్ కరెంట్.
0: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుందని ఆత్మనే.
1: వెన్ ద బాడీ ద బల్బ్ ఇస్ కనెక్టెడ్ దేర్ ఇస్ అ సెల్ఫ్.
0: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుంది.
1: ద మూమెంట్ బాడీ డికేస్ స్టిల్ దేర్ ఇస్
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
1: ద సెల్ఫ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
0: కేవలం దేహ బ్రాంచ్ చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు మీద కురీటి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: దే మస్ట్ rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వసించటము మానవత్వము కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken? సాధనా
0: సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof, ani woopite nimuru potundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini, manam ememo yantra tantramalato kaani, japa japa janalato kaani, danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paina kappina paachini manam pakkaku netti, neeru manaku saakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
0: దానిని సత్కర్మ అనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: విత్ ది హ్యాండ్స్ indulging good activities, we should brush aside the mass.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: To see the fire covered by the ash with namasmarana, chanting the name of the Lord, it should blow off. Then you will find the manifestation.
0: చాలా సులభమైన మార్గం ఇది.
1: It is the easiest path.
0: కరుకని హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ నాస్త్యవ గతిరంద. ఈ కలియుగము లోపల నామస్మరణకు మించినటువంటిది మరొకటి లేదని చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ టాట్ వెరీ క్లియర్లీ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ నథింగ్ మోర్ దాన్ ది నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శ కొంతవరకు విస్మరించాలి.
1: వీ హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: When you forget the world, you can have faith in God.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది
1: therefore the science of Sankhya
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది నేచర్ ఇండివిజువల్
0: నాలుగు తత్వములు ప్రకృతిది
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము జీవాత్మది మరొక తత్వము ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
1: Therefore, all this put together, nature, individual, God and the creator,
0: చెప్పాడు.
1: This is what he said.
0: మాయకు లోనవును
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును
1: he becomes illusion.
0: మాయ 25 మర్మములవును మాయ 25 మర్మములవును
1: this illusion becomes 25.
0: మాయ 25 మర్మము తెలిసితే మాయ మాయ మాయ మరిబయలవును.
1: If you know the secrets of all these 25,
0: ఈ 25 తత్వములను చక్కగా మనం అర్థం చేసుకుంటే
1: when you understand the 25 traits clearly,
0: 26వ తత్వం మనమే అయిపోతాం.
1: We become the 26.
0: ఇది ఏ సాంఖ్యం యొక్క చక్కని సులభమైన మార్గాన్ని ప్రబోధించింది.
1: That's how the Sankhya taught clearly nicely.
0: మన యందు ఉన్నటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచ ప్రాణముల యొక్క తత్వములు
1: the nature within us, the five senses, inner senses,
0: దూరము చేసుకున్నటకు వీలు కాదు.
1: It's not possible to gather.
0: కాని దానిని మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: But we should put them in along the proper track.
0: కొంత నియమాన్ని మనం అనుభవించాలి.
1: We should observe discipline.
0: నియమము లేనప్పుడే
1: when there's no discipline
0: మనం ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టలేము.
1: It's not possible to put senses along the right way.
0: సృష్టి యొక్క చిత్తం ఎంత విచిత్రంగా ఉన్నదో విచారించవచ్చును.
1: We can understand the mystery of nature.
0: రాత్రిం పగలు ఋతువులు ఇవన్నీ కూడా తమ తమ నియమమును అనుసరిస్తూ నియమానుసారంగా ప్రవర్తిస్తున్నాయి.
1: Day, night and seasons proceed as per discipline.
0: ఈ నియమమే లేకుండినా రాత్రిం పగలే లేదు.
1: When there's no discipline, there's neither day nor night.
0: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవునికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya, all the nature with the 25 traits,
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవులు చక్కగా గుర్తించాలి.
1: Human beings should recognize what will happen if the discipline is not followed.
0: England lo oka raitu
1: a farmer in England
0: paala vyaparam chestu vachadu.
1: He is doing business milk.
0: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
1: He observes all the rules of the government.
0: Atanu satya hrudayudu.
1: He has got all truth in his heart.
0: Atanu dharma reetiya tana yokka pasugulu nundi paalam teesi ammutu vachadu.
1: He draws milk out of the cows and sells them.
0: కాని కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: But he observed that change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
1: Those that have noticed the change in the quality of the milk have taken the matter to the court.
0: ఇటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: They reported that he is not selling good milk.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: Thereafter, court proceeded.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: The farmer was summoned to the court and judge started questioning him.
0: కాని ఈ రైతు ఉన్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: This farmer explained the fact what had all happened.
0: కాని దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
1: that judge
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్ తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: The judge personally investigated, observed the male.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: He also decided it's not good milk.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో.
1: It's not the mistake of the farmer.
0: ఈ కేవలము పశువు నుండి ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని.
1: It's only the very cow that is.
0: నిర్ణయించి
1: he decided so.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: Later he made thorough inquiry.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను, కొన్ని అశాంతుల వల్లను సకాలములో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: చిక్కినప్పుడంత పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి, నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
1: So it was not possible for him to draw milk at proper time.
0: అప్పుడు ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరం కూడాను సరైనట్టుగా ఉంటాయనియు, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము, అసూయ, కామము, దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
1: those with all hatred, jealous and wicked qualities in heart,
0: తాను అన్నము తినే సమయమునందు,
1: as he eats food,
0: ఆ యొక్క జీర్ణకోశమునందుండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
1: All that is present in the digestive system will reach the brain.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
1: When all this foul smell goes to the brain, he will have bad habits.
0: కనుకనే ఆహారము నుండి, పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుట్టుండాలి?
1: Where from the mind originated?
0: మనసు ఆహారం నుంచే పుట్టుండాలి.
1: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజించుతామో,
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మలంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: Subtle form will transform into muscle.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: Subtlest form of food becomes mind.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: So out of the water we drink, grass portion is excreted.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: The subtle portion transforms into blood.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: The subtlest portion is the life.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: Therefore this power of life in water.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
1: We see in the world if anyone faints,
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: We sprinkle water because there is power in water.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: సో యాజ్ వీ డ్రింక్ యాజ్ వీ ఈట్ వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్,
0: మనం భుజించే ముందుగా
1: బిఫోర్ ఈటింగ్
0: అవమానం చేసేటువంటి ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: దే యూస్ టు ఆఫర్ వాటర్ first to God and then drink.
0: Pancha pranamulaku kudunu arpitam chesi,
1: offering to all five life principles,
0: ani prasadam ga bhujinchatam cheta,
1: taking it as prasad,
0: aa aaharamulo dosham lekunda potundani,
1: there will be no defects in food.
0: Prana, apana, vyana, udana సమానమైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: సాంఖ్య దర్శన. Taught that it has to be offered to five life principles.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్,
0: భుజించేకి ముందుగా,
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
0: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మహవి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
0: ఎందుకోసం అర్పితం చేయమని?
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైన దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ద వెసల్,
0: పాక శుద్ధి,
1: the cleanliness of
0: పదార్థ శుద్ధి
1: and the material.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
1: When all the three are pure, there will be purity of heart.
0: ఈ మూడు కూడా శుద్ధిగా లేనప్పుడు
1: when there are three are not pure,
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: There will be no purity within us.
0: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: So we can keep the vessel clean.
0: కానీ పదార్థ శుద్ధి ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ద మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్నెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు, ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: what feelings that the cook has at that time,
0: vaad edaina durbhavunto dinanta vallutuntunte aa padarthamulo durbhavunde pravesistuntayi.
1: If the cook has bad feelings, the cooked food also will have bad.
0: Kanukane ee paatra shuddhi paaka shuddhi padartha shuddhi chudadaniki asadhyamainadi. Kanukane daani brahmarpanam daniki bhagavantuniki arpitanga chesinappudu ee yokka doshamulanni kuda pariharam ayipoyi adi parishuddhamaina roopondutundi. Appudu dinni bhujinchalaniki annam kaadadi prasadanga roopondutundi.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasadam.
0: Idi parishuddham kavadaniki lopala undinatundi okka karanam emiti?
1: What is the reason for its purification?
0: Neevu brahmarpanam chesinappudu aham vaishyanaro bhutva praninam dehamasita pranapana samayukta pacham nyanyam chaturvidam. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ఈ ప్రార్థన చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
1: If we don't offer prayer before eating, all that will be waste.
0: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్యాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
1: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
0: ఈ రోజు ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: Some foolish students take it as a matter of just a routine.
0: ఒక్క హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్, ద మూమెంట్ దే గో హోమ్ దే డోంట్ ప్రే అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్
0: వే. ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయి తెలుసిన?
1: యు నో హౌ ద డైనింగ్ టుడే?
0: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: యాజ్ చిల్డ్రన్ స్టడింగ్ హియర్ ఇన్ బృందావన్ ప్రశాంతిలేమైన అనంతపూర్ క్యాంపస్ దే హ్యావ్ నో ఛాన్స్ టు వాచ్ టీవీ.
0: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
1: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
0: ఆఫీస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukatte tine aaharam ni ematram kodanu bhagavat arpitam gavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: Kanukane table paina kurchunte tables table shape kotlaadutunnayi.
1: Therefore as you sit in front of the table,
0: kanukane aahara shuddhi atyavasaramu ani kodanu ee saankhyamu khanditanga bodhinchindi.
1: Therefore sankhya explained very clearly the purity of food is
0: endukante panchapanamulo yokka antarbhutamga undinatundi ee aaharam.
1: The food is the inner current for all the five life principles.
0: మన దేహమే ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: It is the food that eats food.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: The body is the essence of the fruit of the food eaten by the parent.
0: ఇది ఆహారమే.
1: That's food.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: The body which is the form of food again eats food.
0: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: అండ్ హెన్స్ ఫుడ్ కన్స్యూమ్
0: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
1: ఫుడ్ ఈట్స్ ఫుడ్.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: ద బాడీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్
0: ఫుడ్. భుజించేది కూడా అన్నమే.
1: అండ్ వి ఈట్ ఫుడ్.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: సో సాంఖ్య టాట్ దట్ ఫుడ్ ఈస్ వెరీ
0: ఇంపార్టెంట్. ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: నో వన్ వుడ్ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దీస్ టెక్స్ట్.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైన దీవిడి ఉంటుండాలి.
1: ఇన్ వెరీ స్మాల్ దీస్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్.
0: చిన్నదిగా చిన్నదిగానే మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
1: ఇఫ్ యు నెగ్లెక్ట్ బికాస్ దే ఆర్ ఫ్రాక్షనల్ దే బికమ్ జైజాంటిక్.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
1: వి ఫైండ్ ద పెస్ట్ అటాకింగ్ ద వుడ్.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల ఆ కర్రనంతా భస్మం చేస్తుంది.
1: ద పెస్ట్ విల్ డిస్ట్రాయ్ ది ఎంటైర్ వుడ్.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atom.
0: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
1: Sankhya did not bring in this word
0: atom. Prapanchamanta anumayamaina swaroopame.
1: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full of atoms.
0: Prati vishayamu anumayame.
1: Everything is full
0: of atoms. Panchabhootamulu anumayame. పంచభూతములు అణుమయం.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: అంత అణువైనప్పుడు తిరిగి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: దెన్ వీ షుడ్ వై షుడ్ వీ నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
0: అంత అణుమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
0: అణువే భగవత్ స్వరూపము.
1: ఆటమ్ ఇస్ వెరీ ఫార్. దీనిని
0: అణువరణీయ అని మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనంలో కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
1: however the true nature as a proposed
0: sankhya darshanamulo undinatvanti satya swarupanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayam,
1: the nyaya,
0: ee nyayam aneetundi,
1: this nyaya
0: satya swarupamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: Satyame nyayam.
1: Truth is justice.
0: అది ఏ ప్రకృతి?
1: దట్ ఇస్ నేచర్.
0: ప్రకృతి సత్య స్వరూపము.
1: నేచర్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: యూ ఫీల్ దట్ యుర్ డిసీవ్డ్ బై నేచర్. ఇట్ ఇస్ మిస్టేక్ ఇన్ యూ.
0: ప్రకృతి నిన్ను వంచడం లేదు.
1: Nature is not deceiving
0: you. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి ఒక స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్ ఎంటర్స్,
0: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దేర్ ఇస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్ వాటర్.
0: కానీ జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: దే ఆర్ గ్లాస్ బాటిల్.
0: ఎప్పుడు పగులుతుందో,
1: వెన్ దే బ్రేక్,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: వాట్ విల్ హ్యాపెన్ టు దెం
0: చెప్పలేము.
1: నో వన్ కెన్ సే.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
0: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్ ట్రూత్.
0: ఇది విజయతను అనుభవిస్తుంది.
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాని యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాని యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనములకు భేదము లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: Therefore, five elements are pure.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: Five senses are sacred.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటివి.
1: Five life principles are pure.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
1: as they entered the body with five sheets,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: It either becomes sacred or unsacred.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, the body with five sheets, we should develop sacred thoughts.
0: అహంకారములకు,
1: for ego,
0: ఆడంబరములకు,
1: for form,
0: అసూయకు,
1: jealousy,
0: అశాంతికి,
1: restlessness,
0: అక్రమములకు, అనాచారములకు అవకాశములు అందించరాదు.
1: We should never give scope to wrong actions and wrong thoughts.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తచ్చమే దానిని చిన్న గుళ్ళుగా మళ్ళీ అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: The moment they get in, we should throw it out as we pluck out the thorn.
0: ఒక్కొక్క చినుకు రాలుతుందా?
1: That will drop.
0: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
1: But there are drops.
0: కానీ అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: But all drops of rain together.
0: అదే రీతిగానే మన హృదయములో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore, if we give scope to these small feelings,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములు పెంచుకోవాలి.
1: Therefore, we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములు మనం పెంచుకొనుటకు,
1: to develop good thoughts,
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: We should go through our sacred texts.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: You do not know anyway in the least what న్యాయం.
0: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: When you read and listen carefully, you can understand their significance.
0: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: All these షడ్ దర్శనస్ teach those without any differences.
0: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for differences.
0: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
1: We are all the children of same mother.
0: అదే భూదేవే తల్లి.
1: That is Mother Earth.
0: ఒక్క తీగి పూలమే మనము.
1: We are the flowers of the same creeper.
0: తీగి ఒక్కటే,
1: creeper
0: వేరు వేరు.
1: Flowers are different.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
1: We are the birds of the same nest.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: We are the citizens of the same race.
0: అందరము మానవులమే.
1: We are all human beings.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: Vaisheshika taught very clearly this truth and publicized.
0: కనుకనే ఈ షడ్దర్శనములు ఎందుకును ఎట్టి భేదములు కూడాను లేదు.
1: In these shaddarsanas, there are no differences as such.
0: Chadivevaadi yokka manubhedamule dinlo pratibimbistuntai.
1: Only the reader, his vagaries of the mind, entertains different.
0: Nischalanga unni jalamulopala.
1: In steady water.
0: Suryudu gaani, chandrudu gaani nischalanga kanipistaru.
1: Either sun or moon are reflected steady.
0: Aa jalamu atu itu alalaga roopondana.
1: When the water shapes move.
0: Surya chandradulu kuda nuku atu itu kadalinattu kanipistaru.
1: Their reflections also start
0: moving. Kaani surya chandrulu kadaratam ledu.
1: But sun and moon don't move.
0: Ee jalamu yokka prabhavam chetane kadalinattuga kanipistunnaru.
1: Because of the effect of the water, they appear to be
0: moving. Ane vidhamgane mana yokka hrudayam yokka prabhavamunu puraskarinchukoniye.
1: Basing on the feelings of
0: mana yokka manchi cheddalu aavirbhavistunnaye kaani.
1: The good and bad.
0: Manchi cheddalu ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
1: యు సే ఐ హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 17th discourse on Gita, Bhagavan delivered on 22nd August 1984. In this discourse, Bhagavan talks about the first and foremost step to spiritual success, which is control of senses. He also revisits Sankhya Yoga in this discourse. Sri Bhagavan Uvacha.
1: Sarvatra Panchabhutani Shastam Kinchin Navidyati. పాతాళ లోకమునందు గాని భూలోకమునందు గాని మరి ఏ స్వర్గలోకమునందైనప్పటికీ పంచభూతములు తప్ప ఇంకా ఆరో భూతమనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించదు.
2: Wherever you see beings on earth, in heaven or in the other world, you have these five elements and nothing else exists.
1: Kanuka deenini aashinchinappatikini deenini visarjinchinappatikini deenito samyogam kaliginappatikini deenito viyogam sambhavinchinappatikini panchabhutamulu yokka parinamamu tappa anyamu kaadu.
2: Whatever you desire, whatever you get, whatever you aspire for, whatever you lose, whatever is the separation, all these things are nothing but changes and manifestations of five elements.
1: Ee panchabhutamulu nasharamainatuntivi.
2: These five elements are impermanent.
1: Nirantaramu marpu chendetuntivi.
2: Continuously they will be undergoing change.
1: Needu vikasinchinatuvanti pushpamu రేపటికి వాడిపోతుంది.
2: ద ఫ్లవర్ విచ్ హస్ బ్లాజమ్డ్ టుడే గెట్స్ డ్రైడ్ అప్ టుమారో.
1: రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది.
2: ద వన్ విచ్ ఇస్ డ్రైడ్ అప్, ద ఫ్లవర్ విచ్ ఇస్ డ్రైడ్ అప్ టుమారో, ద డే లేటర్ ఇట్ గెట్స్ రాటన్.
1: నేడు వండిన అన్నము రేపటికి పాసిపోతుంది.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ టుడే ఇట్ బికమ్స్ stale tomorrow.
1: Pasipoyina annam pakkvaniki raadu.
2: The one food which has become stale, again it will not get back its original state.
1: Tadupari adi vishamuga maaripothundi.
2: The same food becomes poison in the next stage.
1: Needu andachandamuga undinatvanti aakaramu konni varshamulaku vikpushpamu murnaadu kullipothundi.
2: The one which is dried up, the flower which is dried up tomorrow, that a day later it gets

0: ఇన్ ద నెక్స్ట్ స్టేజ్.
1: నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది.
0: ది ఫారం విచ్ ఈస్ ఆల్ బ్యూటిఫుల్ టుడే బికమ్స్ అగ్లీ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్.
1: నేడు చంద్రుని ఎందున్నటువంటి అణువు రేపు భూలోకానికి దిగవచ్చు.
0: ది ఆటమ్ ఇన్ ద మూన్ ఇట్ మే గెట్ డౌన్ టు అర్త్.
1: నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి దినం చంద్రమండలాన్ని చేరవచ్చు.
0: ద ఆటమ్ విచ్ ఈస్ ప్రివీలింగ్ ఇన్ ద అర్త్ టుడే ఇట్ మే గో టు మూన్ టుమారో.
1: ప్రతి 7 సంవత్సరంలో కూడాను మానవుని దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి.
0: Once in 7 years, all the atoms which constitute the human body undergo a total change.
1: Itti anuvuto kudinatvanti yokka indriyamulanu sthiramuga bhavinchi avye satyamulani vishwasinchi vaati venta ventaadatam idi sariyainatvanti yokka kartavyam kaadu.
0: It is not proper duty on the part of the man to think that these elements in this body and these sense organs which are full of these atoms which undergo a change to think that they are steady and they will be permanent, this is rather foolish.
1: ఇవి కేవలము బాహ్య సంబంధమైనటువంటి విషయములను మాత్రమే వెంటాడుతూ ఉంటాయి.
0: Only the external senses will be hankering after them.
1: వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడా నిరూపించింది భగవద్గీత.
0: భగవద్గీత హెస్ ఆల్సో ప్రూవ్డ్ దాట్ దిస్ పర్టికులర్ ఫెనామినన్ కన్సిస్ట్ ఆఫ్ 24 ప్రిన్సిపల్స్.
1: ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడా నిరూపించాడు బాలరాజు.
0: బాలరాజు హెస్ ఆల్సో సెడ్ that along with atma this becomes 25 principles.
1: వీటిని మనం సులభంగా అర్థం చేసుకునేవలనన్న 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ చేర్చి 24గా తయారవుతుంది.
0: To understand these things clearly, these 10 sense organs and 5 elements and 5 sheets, intelligence, mind and ahankara, egoism,
1: buddhi,
0: intelligence, all this will make 24.
1: Inka atma tho kudinappudu 25 ga roopondutundi.
0: Along with atma it becomes 25.
1: Ee 24 avidya lakshanamulainatundi kanuka, avidya vastulainatundi kanuka, ee avidya vastulu lekkincheetundi yokka దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకారైనటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది.
0: దిస్ చాప్టర్ ఇస్ కాల్డ్ సాంఖ్యయోగ బికాస్ దిస్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ దీస్ 24 ప్రిన్సిపల్స్ విచ్ రిఫ్లెక్ట్ ఇన్ అవే ఇగ్నోరెన్స్.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం,
0: సౌండ్, టచ్, సైట్ అండ్ శబ్ద స్పర్శ రస, టేస్ట్ అండ్ స్మెల్, దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్.
1: ఇంకా కర్మేంద్రియమైనటువంటి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం.
0: ది 5 కర్మేంద్రియాస్ ఆర్ ఐ, ఇయర్, టంగ్, స్కిన్ అండ్ నోస్.
1: కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కానీ దృష్టి లేకపోవచ్చు.
0: దేర్ మే బి అన్ ఐ బట్ యూ మే నాట్ హ్యావ్ సైట్.
1: కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము.
0: ఐ ఈజ్ కర్మేంద్రియ అండ్ ది సైట్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: నోరు ఉండవచ్చును, కానీ మాట్లాడలేకపోవచ్చు.
0: యూ మే హ్యావ్ మౌత్ బట్ యూ మే నాట్ బి ఏబుల్ టు స్పీక్.
1: నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం.
0: మౌత్ ఈజ్ కర్మేంద్రియ, స్పీచ్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కానీ వినిపించవు.
0: A number of people will have ears, but they may not be able to hear.
1: కనుక నీ కర్మేంద్రియముతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములతో చేరినటువంటివి కర్మేంద్రియములు.
0: Therefore, there is an inextricable relationship between కర్మేంద్రియాస్ అండ్ జ్ఞానేంద్రియాస్.
1: కనుక కర్మేంద్రియములు 5, జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు 5, ఇవి 10.
0: కర్మేంద్రియాస్ మోటర్ ఆర్గన్స్ దే ఆర్ 5 అండ్ ది అలాంగ్ విత్ దిస్ ది ఇన్నర్ వన్స్ అండ్ ది సటిల్ వన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్

0: Sense organs, they are five.
1: ఇంకా కోశములు ఐదు.
0: Sheets are five.
1: అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
0: అన్నమయ relating to the body, pranamaya relating to the life breath, manomaya mind, and vijnanamaya intelligence, and anandamaya bliss sheet.
1: Prana, apana, vana, udana, samana. ఈ పంచభూతములు, పంచప్రాణములు.
0: పంచ ప్రాణస్ ఆర్ ప్రాణ, పాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఇవన్నీ చేర్చి 20 అవుతుంది.
0: ఆల్ దీస్ పుట్ టుగెదర్ విల్ బి 20.
1: మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అహంకారము, ఈ నాలుగు చేర్చి 24 అవుతుంది.
0: మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్, ఇంటెలిజెన్స్ అండ్ అహంకార, ఈగోయిజం,
1: ఇవన్నీ కూడాను కేవలము అవిద్యా ప్రభావముతో ఉండినటువంటి వస్తువులు కనుక వీటిని లెక్కించడం వల్ల దీనికి సాంఖ్యము అని వచ్చింది.
0: ఆల్ దీస్ 24 ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇగ్నరెన్స్ అండ్ యాజ్ దీస్ ఆర్ కౌంటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ అసోసియేటెడ్ ద నంబర్ దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ సంఖ్యా యోగ.
1: కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకి ఏ రీతిగా లభిస్తుంది?
0: With the help of and through these sense organs which undergo a change, how can we arrive at and attain a bliss which is not influenced by these things?
1: మనం అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి.
0: All the joys we experience are likely to just get us sorrow only.
1: కనుక ఇవి శాశ్వతములైనటువంటివి కావు.
0: These are not permanent things.
1: ఇవి వచ్చి పోయేటువంటివి.
0: These are things which are likely to come and then they go.
1: కనుక వీటిని మాత్రం నీ విశ్వసించి నీ ఇంద్రియములను పెడమార్గం పట్టించుకోవద్దు అని కృష్ణుడు బోధించాడు.
0: కృష్ణ హెస్ టాట్ డోంట్ బిలీవ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ అండ్ గో ది రాంగ్ వే విత్ దట్ బిలీఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ ఇంద్రియములను నిగ్రహించుకుని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు.
0: However much educated a person be, whatever position he may hold, whatever office he may hold, however rich he may be, unless he has control of senses, he will not be having peace of mind.
1: Kanuka shanti anetundi indriya nigraha dwarane manaku labhistundi.
0: Therefore one can obtain peace of mind only by controlling the sense organs.
1: Ee vidhamainatundi indriya nigraha nimittamai ee sankhyogamlo అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు.
0: కృష్ణ హ్యాస్ టాట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సంఖ్యయోగ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం?
0: హౌ టు కంట్రోల్ ది సెన్సెస్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటి చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు.
0: ఇట్ ఈస్ జనరలీ థాట్ దాట్ కంట్రోలింగ్ సెన్సెస్ ఈజ్ రాదర్ డిఫికల్ట్.
1: ఇక్కడ అనార్యష్టం అని అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ హ్యాస్ ఎంప్లాయ్ యూజ్ ద వర్డ్ అనార్యష్టం.
1: అనార్యజుష్టం,
0: అనార్యజుష్టం
1: అనగా ఆర్యులని అనార్యులని రెండు తెగల వారు ఉంటున్నారు.
0: ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్, ఆర్యన్స్ అండ్ అనార్యన్స్.
1: సన్మార్గమును,
0: ఫాలోయింగ్ ద రైట్ పాత్,
1: పవిత్రతను,
0: sacredness,
1: prakashamunu,
0: effulgence,
1: aashrayinchi,
0: taking refuge in these,
1: aacharinchi,
0: practicing them,
1: anubhavinchetunti varu aaryulu ani.
0: People who experience and enjoy these things, they are aryans.
1: Inka apavitramainatunti bhavamulato,
0: then people with full of unsacred,
1: ashuddhamainatunti hrudayalato,
0: impure hearts,
1: వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి,
0: పీపుల్ హూ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ ఇగ్నరెన్స్,
1: అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని.
0: పీపుల్ హూ లివ్ ఎన్ అన్రైచియస్ లైఫ్, దే ఆర్ అనార్యన్స్.
1: సన్మార్గమునకు విరుద్ధము దుర్మార్గము.
0: బ్యాడ్ బిహేవియర్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ గుడ్ బిహేవియర్.
1: పవిత్రతకు విరుద్ధము అపవిత్రము.
0: అన్సేక్రెడ్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
1: ప్రకాశమునకు విరుద్ధము అంధకారము.
0: Darkness is the opposite of effulgence, light.
1: వీరందరూ కూడాను వీరే దేవతలు, రాక్షసులు అని పిలువబడుతూ వచ్చి.
0: దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్స్ అండ్ డెమన్స్.
1: పవిత్రతతో కూడి
0: అసోసియేటెడ్ విత్ సేక్రెడ్నెస్,
1: సద్గుణములతో ఉండి,
0: లివింగ్ విత్ గుడ్ క్వాలిటీస్,
1: ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు,
0: పీపుల్ హూ ఎంటర్ ఇన్ టూ క్వాలిటీస్ ఆఫ్ ఎఫల్జెన్స్ అండ్ ప్రిన్సిపల్స్,
1: వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది.
0: ఇట్ హాస్ కన్క్లూడెడ్ దట్ దీస్ ఆర్ ఆర్యన్స్.
1: అర్జున, నీ ఇంతవరకు నేను ఆర్యుడని భావించాను.
0: అర్జున, ఐ థాట్ టిల్ నౌ దట్ యు ఆర్ ఎన్ ఆర్య.
1: నీవు దుర్మార్గం అనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
0: బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ది రాంగ్ అండ్ బ్యాడ్ పాత్.
1: అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు.
0: యుఆర్ ఫాలోయింగ్ ఎన్ అన్సేక్రెడ్ పాత్.
1: అంధకారంలో మునిగి ఉంటున్నావు.
0: యుఆర్ గెటింగ్ డ్రౌన్ ఇన్ డార్క్నెస్.
1: నీవు అనార్యుడిగా నిరూపిస్తూ ఉంటున్నావు.
0: యుఆర్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ దట్ యుర్ ఎన్ అనార్య.
1: ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుర చేయటం ఉన్నాడు.
0: ఇట్ వుడ్ బి రాంగ్ అండ్ షేమ్ఫుల్ టు కాల్ సచ్ పీపుల్ యాజ్ ఆర్యన్స్.
1: కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
0: కృష్ణ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టు మేక్ అర్జున ఎన్ ఆర్యన్.
1: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము.
0: ది ప్రైమరీ కాజ్ ఫర్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ అటాచ్మెంట్.
1: ఈ మోహమునకు పునాది అజ్ఞానము.
0: ఫర్ అటాచ్మెంట్ ది బేసిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకున్న వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ గ్రీఫ్, సారో అండ్ అటాచ్మెంట్, దెన్ యూ షుడ్ రిసార్ట్ టు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
0: యు హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి.
0: ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ లైక్ హార్సెస్ విచ్ కెన్ టేక్ యూ టు ది గోల్.
1: ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ హార్సెస్ ద చారియట్ ఆర్ ద పర్సన్ హూ ఈజ్ రైడింగ్ ఇట్ వుడ్ బి సేఫ్.
1: ఈ గుర్రములను స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానులకు కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు.
0: ఇఫ్ యూ లెట్ దెమ్ అన్కంట్రోల్డ్ అండ్ ఫ్రీ, ఇట్ ఈస్ లైక్లీ దట్ ది చారియట్ అండ్ ది పర్సన్ ది రెసిడెంట్ ఆఫ్ ఇట్ దే మే కమ్ టు గ్రీఫ్.
1: కనుక మొట్టమొదట నీవు గమ్యాన్ని సుక్షేమంగా చేరవలనన్నా ఈ గుర్రములు మొదలు నీవు అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ రీచ్ ది గోల్ సేఫ్, హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ దిస్ హార్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములకు మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు.
0: కృష్ణ హ్యాస్ గివన్ ఏ న్యూ నేమ్ ఫర్ దిస్ సెన్స్ ఆర్గన్స్ బై ది మాత్రహ.
1: మాత్ర అనగంటే ఏమిటి? యా మాయా ఇది మాత్రహ అని దీనికి అర్థం. ఏది కొలచునో దానికి మాత్ర అని.
0: మాత్ర మీన్స్ ద వన్ విచ్ మెజర్స్.
1: ఇక్కడ ఇంద్రియములకు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యం నిరూపించగలము?
0: హౌ కెన్ వీ ప్రూవ్ దట్ దీస్ సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ ది కెపాసిటీ టు మెజర్?
1: నాలుక ఉంటుంది,
0: టేక్ ది టంగ్.
1: ఇది తీయగున్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి?
0: What is it that measures and identifies that such a thing is sweet and such a thing is bitter?
1: ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక.
0: ఇట్ ఈస్ ఎ టంగ్ విచ్ మెజర్స్ అండ్ విచ్ డిటర్మిన్స్ ది టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఐటమ్ యాజ్ స్వీట్ ఆర్ బిట్టర్.
1: మనిషి బాగానే ఉన్నాడు కానీ ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది.
0: వైల్ డిస్క్రైబింగ్ ఎ పర్సన్స్ ఫేస్ హీఈస్ క్వైట్ ఆల్ రైట్ బట్ హీస్ నోస్ ఈజ్ లాంగిష్.
1: ఈ కొలతను చేసినటువంటిది ఏమిటి? కన్నులు.
0: What is it that measures its the length of the nose? It is the eyes.
1: ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డని నిర్ణయం చేసినటువంటిది చెవి.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిటర్మిన్స్ అబౌట్ ది మ్యూజిక్ వెదర్ ఇట్ ఇస్ మెలోడియస్ ఆర్ ది.
1: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
0: దిస్ ఫ్యాషన్ ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ మెజర్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ డిక్లేర్ దేర్ టేస్ట్.
1: అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
0: దెర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర.
1: ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి.
0: దెర్ ఇస్ వన్ మెజర్మెంట్,
1: పరిమితి,
0: పరిమితి,
1: లిమిట్.
0: దెర్ ఇస్ వన్ లిమిట్.
1: ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు.
0: దెన్ వీ కెన్ జస్ట్ డిసైడ్ హౌ దిస్ లిమిట్ కెన్ బి అప్లైడ్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ముక్కునిచ్చాడు భగవంతుడు,
0: గాడ్ హెస్ గివెన్ నోస్.
1: శ్వాసము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు.
0: ఫర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఫర్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఫర్ స్మెల్లింగ్ దిస్ నోస్ హెస్ బీన్ గివెన్.
1: ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు.
0: యూజ్ దిస్ పర్టికులర్ నోస్ ప్రాపర్లీ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఫీల్ హ్యాపీ, బీ హ్యాపీ విత్ ఇట్.
1: ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారం అవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారం అవుతాం.
0: If we use this nose properly, then we will have obeyed the command of the Lord and also would have used it in the most appropriate way as such.
1: ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది.
0: Conducting ourselves in the proper way and obeying the command of the Lord, by doing these two things, we get good results.
1: అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటిది శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారం అవుతాం.
0: సచ్ బీయింగ్ ద కేస్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఫార్ బ్రీతింగ్ అండ్ ఫార్ స్మెల్లింగ్ గుడ్ థింగ్స్, ఇఫ్ యు యూజ్ ది నోస్ ఫార్ స్నఫింగ్, దెన్ ఇట్ వుడ్ బి
1: తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం.
0: బై యూజింగ్ ఇట్ ఫార్ టేకింగ్ స్నఫ్, వీడ్ హ్యావ్ మిస్యూజ్డ్ ది నోస్ విచ్ హెస్ బీన్ గివెన్ బై గాడ్ అండ్ నాట్ మెయిన్లీ దాట్, వీడ్ హ్యావ్ డిజోబేయర్ ది కమాండ్ ఆఫ్ ద గాడ్.
1: నాలుగునిచ్చాడు,
0: టంగ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
1: నాయన, నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు.
0: Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts.
1: Mudumaduramainatunte maatalato vaarini aanandinchali, aananda pettali.
0: Should give them joy by speaking sweet.
1: Hrudayaniki baadha kaligeetunte maatalu ee yokka naaluku dwara pravesha pettakoddu.
0: You should not use words which hurt the feelings of others.
1: Badanda ante kaakunda saattika aaharamunu పవిత్రమైనటువంటి యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు.
0: నాట్ మెయిర్లీ దాట్, యూజ్ దట్ టు టేక్ సాత్విక్ అండ్ హెల్తీ ఫుడ్.
1: దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా నువ్వు భుజించమని చెప్పాడు.
0: టేక్ ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ విచ్ కెన్ గివ్ యూ ది స్ట్రెంగ్త్ ఫర్ ద బాడీ.
1: అంతేకాని ఈ నాలుగుతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రాగటము, మద్యపానమును సేవించటము, మాంసమును భక్షించటము ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం అవుతాం.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూజ్ ద టంగ్ ఫర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టేకింగ్ మటన్ అండ్ సచ్ అదర్ థింగ్స్, వుడ్ హావ్ మిస్యూజ్ అండ్ డిసోబేడ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: ఇదే విధంగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధంగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియములు సరియైనటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు.
0: వాట్ ఎవర్ టాస్క్ హావ్ బీన్ అసైన్ టు ది వేరియస్ సెన్స్ ఆర్గన్స్ బై గాడ్, ఇఫ్ యూ యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ అలోన్, దెన్ దెర్ విల్ బి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్గన్స్ ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్.
1: ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గం చేత సుఖ దుఃఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి.
0: దీస్ సెన్స్ ఆర్గన్స్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్, then they get heat and cold, they get joy and grief.
1: కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖ దుఃఖాలకు కారణమవుతుంది.
0: బై మియర్లీ హ్యావింగ్ సెన్స్ ఆర్గన్స్ యూ డోంట్ గెట్ ఎదర్ జాయ్ ఆర్ గ్రీఫ్. ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూ గెట్ ది జాయ్ ఆర్ గ్రీఫ్.
1: నీవు ఇక్కడ ఉన్నావు,
0: యూ ఆర్ హియర్ ఇన్ ద హార్ట్.
1: నీ చెవు ఇక్కడే ఉంటుండాలి. ఇంద్రియం
0: యువర్ ఇయర్ ఆల్సో ఈస్ హియర్ విత్ యూ.
1: ఏదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి.
0: Something has happened in your village.
1: Manchi kaani, chedda kaani.
0: Be it good or bad.
1: Akkada vishayam undi, ikkada indriyam undi.
0: There is something which has happened there and your ear is here.
1: Kaani neeku sukham kaani, leka dukham kaani, aanandam kaani, leka vicharam kaani, rendu levu.
0: Happiness or grief, joy or sorrow, you don't get from this.
1: Adi edaina oka phone egina vachi, అయ్యా ఈ మంచి విషయం జరిగిందంటే చాలా కుంగిపోతున్నావు, ఈ చెడ్డ విషయం జరిగిందంటే విచారంలో కుంగిపోతున్నావు.
0: ఇఫ్ యు గెట్ ఎ ఫోన్ కాల్ అండ్ కమ్ టు నో వాట్ హాస్ హ్యాపెన్ ఇన్ ద విలేజ్, ఇఫ్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ దెన్ యూ గెట్ జాయ్, ఇఫ్ ఇట్ ఇస్ అ బ్యాడ్ థింగ్ యూ గెట్ గ్రీఫ్.
1: ఇంద్రియములకు విషయం చేరినప్పుడే సుఖ దుఃఖములకు కారణమైపోతాము.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆర్గన్ దట్ లీడ్స్ టు జాయ్ ఆర్ గ్రీఫ్.
1: కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువంటి ఇంద్రియములకు దానికి ఏ మాత్రం కూడా చేర్చుకోకుండా చూసుకోవాలి.
0: దేర్ మే బి సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ యూ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ సెన్స్ ఆర్గన్స్ డూ నాట్ కమ్ ఇన్ టచ్ విత్ సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ రియలీ నాట్ పర్మనెంట్ వన్స్.
1: ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
0: By taking small things though, our life becomes impure.
1: ప్రపంచములో అనేక జీవులు ఉంటున్నాయి.
0: There are a number of living beings in the world.
1: ఇక్కడ కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి.
0: These living beings become victims of one or two of these sense organs.
1: కురంగా, మాతంగా, పతంగా, నీన బృంగముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగము, కురంగం అనగా జింక.
0: కురంగము మీన్స్ డియర్.
1: ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట.
0: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ దిస్ ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ ద సౌండ్.
1: శబ్దంతోనే కొంచెం వరకు తాను కట్టుబడిపోతుంది.
0: ఇట్ ఈస్ బౌండ్ బై దిస్ సౌండ్.
1: మాతంగ ఏనుగు,
0: మాతంగ ఎలిఫెంట్,
1: ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది.
0: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ బౌండ్ బై టచ్.
1: ఈ విధంగా అనే కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాదులతో.
0: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ ఎనిమల్స్ డిఫరెంట్ ఎనిమల్స్ ఆర్ బౌండ్ బై డిఫరెంట్.
1: పతంగము అని, పతంగం అనగా మిడత.
0: పతంగం ఈజ్ ది నెక్స్ట్ వన్.
1: అది లైట్ ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది.
0: The moment it happens to see the light, it would like to get itself burnt and join by joining it.
1: Meenamu chepa.
0: Next one is fish.
1: Chepa idi rasamunaku anaga erram okka rasamunu chustilke adi bandippabadipothundi.
0: Fish is bound by its taste and tongue.
1: Tummeda
0: bee
1: idi vasana chusetappudike pushpamlo praveshistundi.
0: By the power of smell it enters the flower and gets bound.
1: Kuranga మాతంగ, పతంగ, నీన బృంగముల వలె అని ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి.
0: ఆల్ దీస్ ఫైవ్ దే ఆర్ బౌండ్ బై ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ బౌండ్ బై వన్ సెన్స్ ఆర్గన్.
1: కానీ మానవుడు అన్నింటికీ కట్టుబడిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ బౌండ్ బై ఫైవ్ ఆఫ్ దెమ్.
1: శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు కట్టుబడిపోతున్నాడు.
0: సౌండ్ టచ్ టేస్ట్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఈజ్ కంట్రోల్.
1: కనుక ఈ యొక్క చేప కంటే, తుమ్మెద కంటే, ఏనుగు కంటే, జింక కంటే, మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు.
0: దేర్ ఫోర్ హీఈస్ బికమింగ్ లోవర్ అండ్ మీనర్ దాన్ ఆల్ దీస్ ఫైవ్ ఎనిమల్స్.
1: దీనికి ఒక చిన్న కథ.
0: దెర్ ఈస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒకనొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ దక్షిణామూర్తి అండర్టుక్ ఎ టూర్.
1: అందుకని ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
0: In these two, he considers each one of the elements and each one of the objects as his guru.
1: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు.
0: Some people say దక్షిణామూర్తి had 34 teachers, some people say that he had 64 teachers.
1: ఒకనాడు వస్తూ ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు.
0: Once he happened to go to the shore of a ocean and he was enjoying the waves and the various aspects of the ocean.
1: ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో.
0: One wave brought and threw a dust on the shore.
1: తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టును గట్టుకుని ఎత్తించింది.
0: And the moment this dust fell into the ocean, waves came one after another and threw this dust out of this ocean.
1: దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము, ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము? ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు.
0: దక్షిణామూర్తి థాట్ ఫర్ ఎ వైల్, ఓషన్ సచ్ వాస్ట్ అండ్ సచ్ డీప్ యాజ్ ఇట్ ఈస్, వై షుడ్ ఇట్ త్రో అవే స్మాల్ లిటిల్ డస్ట్, కుడ్ ఇట్ నాట్ అబ్జార్బ్ అండ్ టేక్ ఇట్.
1: తదుపరి ధ్యాన నిష్ఠుడి అయ్యాడు.
0: దెన్ హీ వెంట్ ఇన్ టు మెడిటేషన్.
1: చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
0: ఇన్ దట్ మెడిటేటివ్ మూడ్ హీ అండర్స్టూడ్.
1: ఈనాడు కొంత చెత్త వచ్చి తనపైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టగలిపటికి సముద్రం రూపుణమని కూడా మరిపింపు చేస్తుంది.
0: ఇఫ్ సచ్ స్మాల్ డస్ట్ ఈజ్ అలౌడ్ బై ది ఓషన్ అండ్ ఇట్ మే అక్యుములేట్ డే ఆఫ్టర్ డే డస్ట్ మే అక్యుములేట్ అండ్ ఇట్
1: సముద్రాన్ని కప్పివేస్తుంది.
0: ఇట్ మే కవర్ ది ఎంటైర్ ఓషన్ ఇట్సెల్ఫ్ అండ్ చేంజ్ ఇట్స్ ఫార్మ్.
1: కనుకని మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానకి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
0: హీ కన్సిడర్డ్ అండ్ హీ థాట్ దట్ ఓషన్ హాస్ బీన్ థింకింగ్ దట్ హీ షుడ్ నాట్ అలౌ డస్ట్ టు అక్యుములేట్ లైక్ దాట్. ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ ఇట్ ఇస్ థ్రోన్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ బి సేఫ్.
1: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము, చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు.
0: రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇఫ్ యు టేక్ కేర్ టు సీ దట్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ డు నాట్ కమ్ ఇన్ టు అస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్.
1: ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలల మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి.
0: Even if it is a small thing, if it becomes bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out.
1: Yedo idi chinna vishayam kada chinna vishayam kada ani manamu daniki pravesham isthe kramakramina adi peddadiga mari pothundi.
0: If you think that it is a small thing and it could be excused and if you give room for it in the heart, it starts growing in the heart.
1: Kanukani indriyamu yokka panulanu chakkaga gurtinchi idi manchida cheddada అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు.
0: Therefore, if we understand the functioning of these sense organs and if we understand how we'll have to use these sense organs, then we'll be able to just get the benefit out of it and we would be
1: clear. ఐడెంటిటీ వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోల్కొనలేడు.
0: A person who is bound by all the five sense organs, how do you...
1: వానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యము కావు.
0: హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అట్ ఆల్.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
0: దెర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒక మహారాజు ఉండేటువంటి వాడు.
0: దెర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్.
1: ఆ మహారాజుకు 5 మంది భార్యలు.
0: హీ హ్యాడ్ 5 వైవ్స్.
1: ఈ 5 మంది భార్యలు కూడా ఎవరూ చెప్పినట్టు వినేటువంటి వారు కాదు.
0: ఆల్ దీస్ 5 వైవ్స్ సచ్ దట్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు మహారాజా.
1: ఈ మహారాజు రాజులకు మహారాజే కానీ చాలా బాధలతో కూలిపోతున్నాడు.
0: హీ మే బి కింగ్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ హీ వాజ్ సఫరింగ్ ఆగనీ ఇమెన్స్.
1: తలపైన కిరీటము, తలలోపల విచారము.
0: హీ హ్యాడ్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్ బట్ ఇన్ హిస్ ఇన్సైడ్ హిస్ హెడ్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: ఈ విధంగా వీరికి వశం కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వసులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు.
0: As I have become a slave of these wives, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular matter.
1: ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా నువ్వు విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటుంది, ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
0: టు ఎన్క్వైర్ దిస్ ఓపెన్లీ అండ్ డైరెక్ట్లీ ఇట్ మే నాట్ బి క్వైట్ నైస్, బట్ ఎనీవే హీ వాంటెడ్ టు జస్ట్ హ్యావ్ ఇట్.
1: ఈ సమావేశానికి పుర ప్రజలందరూ కూడాను రావాలి అని ఆహ్వానం చేశాడు.
0: హీ హెల్డ్ ఎ మీటింగ్ అండ్ ఇన్వైటెడ్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ.
1: ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు.
0: దేర్ ఆర్ టూ పెండాల్స్, వన్ ఆన్ వన్ సైడ్ ది అదర్ ఆన్ ది అదర్ సైడ్.
1: ఒక యొక్క పెండాల లోపల పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
0: ఆఫ్టర్ దాట్ హీ అనౌన్స్ దాట్ దేర్ ఆర్ టూ పెండాల్స్, వన్ పెండాల్ ఈజ్ మెంట్ ఫర్ పీపుల్ who have control their voice and the other pendal is meant for people who are not for control by the voice.
1: Ucchar andaru ucharu bhariku vasamainaikunte pendallone cheripothunnaru prathi okaru kuda.
0: Citizens started pouring in and they went into that particular pendal where they are slaves of wife.
1: Chuchadu koncham dhairyam techukunnadu, inta mandi untunnaru kada naa rajyamlo meer okkadu maatram undatamlo tappe vachindi anukunnadu.
0: He observed this phenomenon and he got a little courage and told to himself that he is not the only one, there are quite a few people like him who are
1: sava prarambham kavadaniki munduga okkadu maatram vachi bharyanu vasam chesukunnatundi pendallo nilchukunnadu.
0: Just before the commencement of the meeting one person tickled in and he just went into that pendal which where he has it is meant for people who have control their voice.
1: Chala santoshinchadu okkadaina untunnadu kada ani.
0: King was overjoyed thinking that at least there is one who has control.
1: Athanu daggariki poyi swagatham chesi mahanubhavudu nuvu neevu ee bharyanu vasam chesukunnatunte vaadiga untunnavu ani athanu aneka rakamga varnichadu.
0: He went to him, addressed him, he was so happy, he said that you are one who has controlled the voice.
1: Eemini vasam chesukotaaniki ee vidhamainatundi margaani nu anusarinchavu ani prashninchadu.
0: What is the path and way taken to exercise control your wife? He questioned him.
1: Cheppadu maharaja nenu bharyaku vasamme kaani bharyanu avasyam kaadu annadu.
0: He said no, I am controlled by her and I have not controlled her.
1: అయితే మరి ఈ పెండాల్ని ఎందుకు వచ్చి నిల్చుకున్నావు అన్నాడు.
0: కింగ్ ఆస్క్ వై డిడ్ యు కమ్ ఇన్ టు దిస్ పెండాల్.
1: మా భార్య చెప్పింది.
0: మై వైఫ్ కమాండెడ్ మీ టు గో టు దిస్ పర్టికులర్ పెండాల్ అండ్ దేర్ ఫోర్ ఐ హావ్ ఓబెయిడ్ అండ్ కమ్ హియర్.
1: పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు.
0: మై వైఫ్
1: ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
0: మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ నాట్ జాయిన్ అండ్ గోయింగ్ టు ది పండాల్ వేర్ ఆల్ ద పీపుల్ గో, ఐ షుడ్ బి సెపరేట్ అండ్ ఐ షుడ్ గో టు ఎ సెపరేట్ పండాల్, దేర్ ఫోర్ ఐ ఓబే.
1: అక్కడ ఉండడానికి వీలు కాదు, మీరందరూ పోయిన చోటే నీవు కూడా పోయి ఉండాలని మహారాజు చాలా గట్టిగా చెప్పాడు.
0: Maharaja told very firmly, no, you cannot be in this pendal, you go and just be in the other pendal only.
1: అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడాను నమస్కారం చేస్తూ, స్వామి మహారాజా మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాటను వింట.
0: This citizen declared to the Maharaja, Maharaja, he told in very strong terms, you may punish me, you may do anything, but I am not prepared to disobey my wife and go to the other pendal.
1: Appudu Maharaja anukunnadu, lokamulo deeniki longipovatam cheta ee vidhamainatundi badhalaku guri ayipothunnamani athane Maharaja anetundi vaadu manasu. Athaniki 5 mandi ఈ ఇంద్రియములే భార్యలు, ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడు బాధలకు తప్పినవి కావు.
0: దట్ కింగ్ దెన్ థాట్ దట్ దేర్ ఆర్ నో పీపుల్ హూ ఆర్ నాట్ స్లేవ్స్ ఆఫ్ దేర్ వైఫ్ అండ్ దట్ పర్టికులర్ కింగ్ ఈజ్ ద మైండ్ అండ్
1: ఇట్ని తృప్తి చేయడానికి ఎవరి తరమూ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాటిస్ఫై దెమ్.
1: కన్ను కోరుతుంది నేను అందమైనటువంటి దీన్నంతా చూడాలి, నేను అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచం యొక్క సౌందర్యాన్ని నేను పరికించాలి, నన్ను అక్కడ తీసుకెళ్ళు అని తొందర పెడుతుంది.
0: ఐ కమాండ్స్ అండ్ డిమాండ్స్ దట్ యూ టేక్ మీ టు ఎ ప్లేస్ వేర్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ దేర్, బ్యూటిఫుల్ సైట్స్ ఆర్ దేర్, ఐ వాంట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద వరల్డ్.
1: నాకు కోరుతుంది నాకు రుచికరమైనటువంటి పదార్థములంతా తెచ్చిపెట్టు అని ఒకే పీడిస్తుంది.
0: the tongue demands that all the tasty foods should be supplied to it.
1: మృదుమధురమైనటువంటి గానము నేను ఆలకించాలని చెవులు కోరుతాయి.
0: Ears command that I would like to listen to all melodious and sweet songs.
1: సుగంధాన్ని నేను అనుభవించాలని ముక్కు కోరుతుంది.
0: Nose wants to smell all nice things.
1: కనుక వీటన్నిటిని తృప్తిపరచడమనేటువంటిది ఎవరి తరమవుతుంది? ఒకటి ఒకవైపును పోవాలంటుంది, మరొకటి మరొక వైపును పోవాలంటుంది.
0: For whom is it possible to satisfy all these things?
1: దీంట్లో ఒకదానికి ఒకటి ఏమాత్రం కూడా ఒడ్డుక లేదు.
0: There is no coordination and cooperation between them.
1: కనుక ఈ ఇంద్రియములు ఇష్టమొచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి.
0: If we yield to these sense organs, they are going to give us a lot of trouble.
1: మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు.
0: In the very first place, you will have to find out a method and a measure of controlling these sense organs.
1: నీ స్వాధీనంలో ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు.
0: You should have them under absolute control of yourself.
1: కచ్చిత్ ధీరః, వాడే నిజమైనటువంటి ధీరుడు అన్నాడు.
0: He alone is dhira and a courageous fellow.
1: కనుక నీవు ఇంద్రియాలను నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనస్సులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి.
0: Whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You have to listen to your mind. Ask your mind to contact intelligence, and whatever intelligence tells, the mind will command, and then the senses will have to obey.
1: Manasu nadharamuga gonna manavundu.
0: A person who bases his life on the mind,
1: pashu kantenu heenamai patanamagunu,
0: he would come to ruin worse than an animal.
1: Buddhi nadharamuga gonna budhajanundu.
0: The intelligent one and the pundit who makes his life on intelligence,
1: aa yokka buddhini aadharanga cheskunnatunti vaadu maha purushottamuduga maaripothadat,
0: and he would become a purushottama.
1: కనుక మనము బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది.
0: దెన్ యూ హ్యావ్ టు జస్ట్ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ మీన్స్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతిమ వరకు కూడా ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
0: If you base your life on intelligence, it will be able to take you right up to the goal.
1: Manasunu aadharanga chesukunte ee kshanamulo eppudu ee vidhanga idi maaripothundo cheppadaniki veelu kaadu.
0: If you base your life on mind, which moment what changes would come about, it is difficult to say.
1: Idi raadi teppani ekki neerun daatadaniki prayatninchinattu avutundi.
0: It is something like crossing a ocean or crossing a river in
1: idi ekkada munichutundo ekkada munigipothundo.
0: In a stone boat, you do not know when it gets drowned. And when you also get drowned in it.
1: Hazrat Muhammad undeetunti vaadu.
0: There was one Hazrat Muhammad.
1: Itani chaala maha sadgunavantudu, maha gnani.
0: He is an extremely virtuous person and a wise man.
1: Itani poornanga indiyanu nigrahinchukunnatunti vaadu.
0: He had completely controlled his senses.
1: Itaniki antikaalamu aasannamaindi.
0: His end came.
1: Atani yokka shishya prasichilantaru kudanu gumigoodinaru.
0: All the disciples and their disciples assembled there.
1: Ikkada vata pitta sheshadulanta kudanu pontunu chuttinayi.
0: He was suffering from intense pain in the throat.
1: Kani dani nunchi tappinchukodaniki Hazrat Muhammad aneka vidhamuluga kuda poraadutunnadu.
0: He made heroic efforts to escape himself from that pain.
1: Kani edo cheppalani prayatnistunnadu kani adi bayataku raavatam ledu.
0: He was trying frantically to tell something, but he could not do it.
1: శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదం బయటకు రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు.
0: The disciples were rather eager to find out what the teacher wanted to tell. They were making every effort to find out what the word was.
1: అప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి.
0: హజరత్ went into a meditative mood, and with the grace of God he was
1: మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది.
0: He was able to speak.
1: అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పదన్నని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలని అన్నారు.
0: All the disciples went to him and asked him, Swami, you wanted to say something, please let us know what it was.
1: అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ.
0: Children, I was followed by illusion.
1: అది చెప్పిందట, మహమ్మద్ లోకములో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కుకొని పోయాడు. కాని నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయం జయించావు అని చెప్పిందట.
0: Illusion told Hazrat, Hazrat, you have, all the other people have become slaves of me, but you have somehow conquered me.
1: అప్పుడు తను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతానో అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
0: మొహమ్మద్ రిప్లైడ్, ఇల్యూజన్, వెల్ డోంట్ డిక్లేర్ దట్ ఐ ఆల్రెడీ కాంకర్డ్ యూ, స్టిల్ ఎ లిటిల్ లైఫ్ ఇస్ లెఫ్ట్, ఎ ఫ్యూ బ్రీతింగ్స్ ఆర్ లెఫ్ట్. ఐ డోంట్ నో,
1: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.
0: ఈవెన్ 2 seconds are left.
1: కడపటి శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు.
0: Until the last breath comes, it is difficult to believe illusion.
1: కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది.
0: Till now I have been able to conquer maya, illusion. But in the last minute, I do not know whether I will be able to.
1: అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు.
0: In this last minute also, in order to free myself from maya, I was thinking of Allah, praying to Allah.
1: కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
0: Till the last, therefore, we should not yield to these sense organs.
1: And all this Sankhya Yoga lopala indriyamunu nigrahinchukuneetundi vidhayamane adhikanga bodhichu vachadu Krishnudu.
0: Krishna has taught in this Sankhya Yoga in at length how to control senses.
1: Indriyani neevu nigrahinchukuntiva తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగం అయినా కూడా సులభం అయిపోతుంది.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ సెన్సెస్, దెన్ భక్తి యోగ, కర్మయోగ, అదర్ యోగాస్ యూ బి ఏబుల్ టు జస్ట్ డూ ఇట్ ఈజీలీ.
1: ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి.
0: అంటిల్ యూ లెర్న్ స్విమ్మింగ్, యూ నీడ్ స్విమ్మింగ్ ఎయిడ్స్.
1: ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
0: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్.
1: ఇంద్రియ విక్రమ అయ్యేంత వరకు కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి.
0: అంటిల్ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, దర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
1: ఇంద్రియ విక్రమ అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రము నీకు అభ్యంతరం ఉండదు.
0: వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్, విచ్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్,
1: ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది.
0: ఇన్ ది బిగినింగ్ you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles.
1: Car driving nechukovali anukunnappudu oka visalamenti ground lo poi manam deeni nechukodani prayatninchali.
0: If you want to drive, learn driving of car, you have to go into a open field and then practice.
1: Soothi driving nechukunna tarvata ee chinna sandugondallo kuda nu sulabhanga prayanam cheyavachu.
0: After you have mastered driving, then you can go into any street, you will be able to just
1: drive. Aithe nu nechukotame sandugondallo kuda నేర్చుకుంటే ఇంకా ఎన్ని విధమైనటువంటి దీంట్లో అయినా నీవు ప్రవేశించవచ్చు.
0: వన్స్ యూ హావ్ అండర్స్టూడ్ ద బ్రాడ్నెస్ ఆఫ్ ద విజ్డమ్, వాట్ ఎవర్ యూ ఫీల్డ్ యూ ఎంటర్, దర్ ఇస్ నో వరీ, నో ప్రాబ్లం.
1: కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయం, ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు.
0: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్, ఫస్ట్ యూ హావ్ టు డెవలప్ దిస్ స్పిరిట్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఫైండ్ అవుట్ things which are atma and anatma, and after developing this discriminating power, then you can enter into any field.
1: Chalinchetvanti yokka indriyamulu manaku sthiramainatundi aanandanni andinchavu.
0: The wavering sense organs can never give you permanent joy.
1: Marpu chendetvanti vastuvulu shashtamainatundi sukhanni andinchavu.
0: Changing objects cannot give you permanent joy.
1: కనుక చెలించేటువంటివి చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి.
0: మూవింగ్ అండ్ వేవరింగ్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ట్రాన్సియెంట్ జాయ్.
1: నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి.
0: ఇంపర్మనెంట్ థింగ్స్ కెన్ గివ్ యూ ఇంపర్మనెంట్ జాయ్ అలోన్.
1: కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: అటైన్ అండ్ ఎంజాయ్ ట్రూ అండ్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ ఆత్మతత్వం.
1: ఇది ఆత్మజ్ఞానం.
0: This is knowledge of atma.
1: ఈ ఆత్మ జ్ఞానమే గనే లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానములు ఉండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
0: If you do not have knowledge of atma, whatever other education, other knowledge you have, it is absolutely useless.
1: ఈ చదువులన్నీ కూడాను కేవలం పట్టకోటి చదువులని బోధించాడు.
0: All these educations are education to eke out a livelihood.
1: ఆత్మవిద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ వాట్ హెస్ డిక్లర్
1: ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది
0: యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ యూనిటీ
1: అద్వైత దర్శనం జ్ఞానం ఏకత్వంగా ఉండినప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు
0: వన్స్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ నో క్వశ్చన్
1: ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావం కనిపించవచ్చు
0: ఓన్లీ వెన్ దర్ ఆర్ టూ ఎంటిటీస్ దర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ క్లాష్ బిట్వీన్ దెమ్
1: ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు
0: వన్స్ యూ ఎక్స్పీరియన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ యూ డోంట్ వేస్ట్ టైం అండ్ ది క్వశ్చన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దెన్ డస్ నాట్ అరైజ్
1: అంతా ఒక్కటి
0: ఆల్ ఈస్ వన్
1: సర్వం విష్ణుమయం జగత్
0: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించవాలంటే మొట్టమూట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమూట అరికట్టమన్నాడు
0: If you want to really understand this particular truth, then you should control minds which are wavering and which are unsteady.
1: Indriyalu chaala pramadakaramainatuvi.
0: Sense organs are very dangerous.
1: Idi chaala veganga parigetteetuvanti gurramulu vantivi.
0: They are something like horses which are very fast.
1: Ee kallamulu mana chethilo gattiga agina pattukoni pote rathamunu paadu chestundi manamulu kodanu brashtunu bhavistundi.
0: If you don't have reins in full control, then it is like either the chariot and all
1: kanukane dehamune rathanga bhavinchukoni
0: Treat body as chariot.
1: Indriyulne gurramuga petti
0: sense organs as horse
1: manasune paggamulaga teesukoni
0: mind as reins
1: buddhini saradaga pettukoni
0: intelligence as the
1: jeevudu indulo prayanam aipovali
0: and the jeeva as the resident of this world also has to travel
1: ee indriyulne itunte gurramulaku manasune itunte dani gattiga pattukovali
0: this horse has sense organs will have to be controlled with the help of reins of the mind
1: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
1: కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీలు లేదు
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే వేర్ ఇట్ లీడ్స్ అస్ అండ్
1: దీనికి ఆకారమే లేదు
0: ఇట్ డజంట్ హ్యావ్ ఫార్మ్ అట్ ఆల్
1: ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనం జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది
0: వెన్ వీ బేస్ అవర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్మ్లెస్ మైండ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్
1: కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమూట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్
1: మన మాటను మన తిండిని మన వినికిడిని మన యొక్క వాసనను మన యొక్క దృష్టిని మొట్టమూట అదుపులో పెట్టుకోవాలి
0: అవర్ ఫుడ్ అవర్ స్మెల్ అవర్ సైట్ అవర్ లిజనింగ్ అవర్ టచ్ ఆల్ దీస్ థింగ్స్
1: పిల్లలకు చెప్తుంటుంటాను దృష్టి దోషం రాకుండా చూసుకోమని
0: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి వుడ్ బి టెలింగ్ దట్ యు షుడ్ నాట్
1: ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు
0: ఓన్లీ వెన్ యూ సీ ఎ పర్టికులర్ థింగ్ యూ థింక్ అఫ్ ఇట్
1: దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది
0: వన్స్ యూ థింక్ అఫ్ ఇట్ యూ డెవలప్ అటాచ్
1: ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు
0: ఇఫ్ యూ హియర్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ అబౌట్ ఇట్
1: దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు
0: ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్ యూడ్ లైక్ టు ప్రొసెస్ ఇట్
1: ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురుకొల్పుతావు
0: వన్స్ యూ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్
1: కనుక ప్రతి ఒక్కటి ఎందుకు కూడాను దోషమనేటువంటిదే దోషరహితమైనటువంటి దాన్ని విచారణ చేయాలి
0: దేర్ ఫోర్ వాట్ ఎవర్ బి ది ఆబ్జెక్ట్ ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు సీ ఇస్ డస్ ఇట్ హ్యావ్ డిఫెక్ట్స్
1: అరే నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం వాగ్దోషం శ్రవణ దోషం క్రియాదోషం మనోదోషం పంచదోషములు దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు
0: If you want to really reach God, you should be free from a defective vision, defective speech, defective touch, defective smell, defective...
1: కనుక మాటను మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
0: Therefore, first of all, you should control your tongue.
1: కారణం ఏంటంటే నాలుకకు రెండు పవర్స్ ఉన్నాయి.
0: The reason is, tongue has two functions.
1: కన్ను చూచేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూచే శక్తి మాత్రమే ఉంది. కానీ నాలుగు అట్టు కాదు, మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, రెండు ఉంటున్నాయి. మొట్టమొదటి దాని జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయే తా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హీ రసమెరిగినటువంటి నాలుక, సత్యం ఎరిగినటువంటి నాలుక, నీవు అతి జాగ్రత్తగా మేలువు. నీకు తగినటువంటి ఒక భగవత్ చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యము ఎందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
0: జయదేవ హ్యాస్ జస్ట్ సెడ్ ఐ హ్యాస్ ఓన్లీ వన్ పవర్, పవర్ ఆఫ్ విజన్. ఇయర్ హ్యాస్ పవర్ ఆఫ్ హియరింగ్, నోస్ హ్యాస్ పవర్ ఆఫ్ స్మెల్, బట్ ది టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్. ఇట్ కెన్ స్పీక్ అండ్ ఇట్ కెన్ టేస్ట్.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్ good and bad.
1: నీ మంచి చెడ్డలను విచారించి మంచిని అభివృద్ధి పరచుకో, చెడ్డను దూరం చేసుకో.
0: You think of good and bad in you, develop good and destroy bad.
1: ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా నీకు లేదు.
0: You don't have any right to criticize others.
1: ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనిటువంటి విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నీవు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది.
0: If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others?
1: కనుక మొట్టమొదటి నిన్ను నీవు తరించుకో.
0: దేర్ఫోర్ ఫస్ట్ గెట్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
1: అప్పుడే నీవు ఇతరులు కూడా నువ్వు తరింపజేయడానికి అర్హుడవుతావు.
0: ఓన్లీ ఆఫ్టర్ యూ సేవ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ బికమ్ ఏ ఇన్స్ట్రుమెంట్ టు సేవ్ అదర్స్.
1: కనుకని ఎవరి ఎందుకూడను మనము చెడ్డ పలుకులు గాని చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ అండ్ బ్యాడ్ లుక్ అట్ ఎనీ పర్సన్.
1: ఇది నేను మంచి మాటలు ఎందు, భగవచ్చింతని ఎందు, గానములు ఎందు, పాటలు ఎందు, ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా గావించుకో.
0: యూ విల్ హావ్ టు యూజ్ ఆల్ ద టైమ్ ఇన్ గుడ్ థింగ్స్, గుడ్ మ్యూజిక్ అండ్ గుడ్ లిజనింగ్, గుడ్ టాక్ ఎట్సెట్రా.
1: కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశంబంధించుకున్నటకు సాధన.
0: You wanted to exercise an amount of control.
1: అభ్యాస వైరాగ్యం దీనికి కూడా అత్యవసరం.
0: Practice and detachment are essential for having control over the senses.
1: ఈ వైరాగ్యం ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి.
0: If you feel and understand that these are all things which are impermanent, then you will develop detachment.
1: ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా కొంతవరకు నువ్వు పూనినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది.
0: We'll be able to have sense control only after we resort to practice and also detachment.
1: మనము ఆర్యులము కాని అనార్యులము కాదు.
0: We are all Aryans and not Anaryans.
1: సన్మార్గంలో మనం ప్రవేశించాలి.
0: We should enter into good and cultured path.
1: పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop sacredness.
1: ప్రకాశాన్ని కూడా నువ్వు చేపట్టాలి.
0: We should resort to effulgence.
1: కనుకని మనము సన్మార్గంలో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం.
0: ఓన్లీ ఇఫ్ హ్యావ్ లైట్, ద లైట్ ఆఫ్ విజ్డమ్, యుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ టు అండ్ రిసార్ట్ టు గుడ్.
1: వారే దేవతలు, వారే దేవతలు.
0: దోస్ ఆర్ గాడ్స్.
1: వీటికి విరుద్ధమైనటువంటి వాడే రాక్షసులు.
0: థింగ్స్ అండ్ పీపుల్ ఆర్ అపోజిట్ టు దిస్ ఆర్ డెమన్స్.
1: దుర్మార్గమును కానీ, అపవిత్రత కానీ, అంధకారమును కానీ మనం ఆశించరాదు.
0: Badness, darkness and wrong things you should never aspire for.
1: Kanukani rakshasulu cheekatini aashistaru antuntaru.
0: Therefore it is said demons seek darkness.
1: Ee cheekatini ramula daggara vachi sambhashana jaripesina samaya lopala vibhishanudu vachi paddadu. Vibhishanudu vachi ramula padam paina paddadu.
0: Vibhishana came and fell on the feet of Rama.
1: Sugriva cheppadu, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు, ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
0: సుగ్రీవ వాంట్ రామ, రామ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రావణ, హీస్ ఎ డెమన్, హీ వుడ్ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ డార్క్నెస్ జస్ట్ బికాస్ హీ హాస్ జస్ట్ క్వారల్డ్ విత్ హిస్ బ్రదర్ అండ్ కమ్ హియర్, షుడ్ నాట్ బిలీవ్ హిమ్.
1: అన్నను ద్వేషం చేసుకుని ఇచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమేను అన్నాడు.
0: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు బిలీవ్ ఎ బ్రదర్ హూ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ కమ్స్.
1: రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? రామ విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు.
0: రామ త్రూ ఏ స్వీట్ స్మైల్ అట్ సుగ్రీవ అండ్ టోల్డ్ సుగ్రీవ, హ్యావ్ యూ నాట్ బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రదర్, ఫస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ డిఫెన్స్.
1: ఎవరైనా సరియే నాకు, నీవాడని ఒక వరియన స్వామి, నేను నీవాడినని పాదముల పైన పడ్డాడు, వాడు నావాడి. ఏ వాడైనా సరే వాడు నావాడి, వాడికి నేను అభిమిస్తాను, వాడు నేను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
0: రామ డిక్లేర్ దట్ ఐ వుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ఎనీ పర్సన్ హూ సేస్ అండ్ ఫాల్స్ అట్ మై ఫీట్ అండ్ సరెండర్స్ హిమ్సెల్ఫ్ అండ్ సేస్ దట్ ఐ యామ్ యువర్స్, ఐ డు నాట్ కేర్ హూ ఇట్ ఈస్.
1: తర్వాత అంగదుడు ప్రశ్నించాడు.
0: దెన్ అంగద్ ఆల్సో క్వశ్చన్ రామ.
1: స్వామి అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకను పట్టం కడతానని చెప్పని చెప్పావు, కానీ రేపటి నువ్వు రావణుడే వచ్చి స్వామి నేను నీవాడు కంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు.
0: స్వామి యూ హ్యావ్ గివన్ ప్రొటెక్షన్ టు హిమ్ అండ్ యూ అష్యూర్డ్ హిమ్ దట్ యూ వుడ్ బి మేకింగ్ హిమ్ ది కింగ్ ఆఫ్ లంక, బట్ సపోజ్ రావణ హింసెల్ఫ్ కమ్స్ అండ్ సరెండర్స్ టు యూ అండ్ వాట్ కింగ్డమ్ విల్ యూ గివ్ హిమ్?
1: రావణునికి అంత మంచి బుద్ధి కలిగితే నేను భరతుణ్ణి చేతపట్టుకొని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతన్ని రాజుగా చేస్తానన్నాడు.
0: అండ్ ఇఫ్ రామ గెట్స్ సచ్ గుడ్ ఐడియాస్ అండ్ హీ సరెండర్స్ దెన్ ఐ విల్ ఆస్క్ అండ్ బిసీచ్ భరత అండ్ మేక్ రావణ కింగ్ ఆఫ్ అయోధ్య ఇట్స్ సెల్ఫ్.
1: నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
0: ఐ నెవర్ ఆస్క్ ఎనీవన్.
1: అడుక్కోవడం నా స్వభావం కాదు.
0: ఆస్కింగ్ ఇస్ నాట్ మై.
1: కానీ నిజంగా రావణునికి అంత మంచి బుద్ధి ఎగిన వస్తే నేను భరతుని కూడా అడుక్కుంటాను.
0: ఇఫ్ హీ రావణ హింసెల్ఫ్ వాంట్ టు గెట్ సచ్ గుడ్ థాట్స్ దెన్ ఐఎమ్ ప్రిపేర్ టు ఆస్క్ భరత హింసెల్ఫ్ అండ్ గెట్ కింగ్.
1: కనుక దైవత్వంలో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు.
0: Because the avatars have filled themselves with such sacred thoughts and such broad ideas, they have been able to set examples for the world.
1: కనుక ఇవన్నీ కారణం ఏంటి? ఇంద్రియ నిగ్రహమే.
0: What is the primary thing for all this? It is control of sense organs.
1: దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు.
0: All the sense organs are
1: ఎవరు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యమైనా చేయడానికి సమర్థుడే అవుతాడు.
0: హూ ఎవర్ కంట్రోల్స్
1: వాడు చేయలేనిటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఎ పర్సన్ హూ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ అచీవ్ ఇన్ ద వరల్డ్.
1: ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
0: హీ కెన్ ఈవెన్ క్రియేట్.
1: ఇంద్రియాలకు వశుడు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు.
0: If any person becomes a slave of sense organs, he is also
1: ఆశకు దాసుడైన జగమంతటికింతన్న దాసుడే కదా.
0: He becomes a slave of desire, he is a slave of the entire world.
1: ఆశ జయించు వానికి అనయమ్ముని దాసుడు లోకులెల్ల. ఆశనే జయించిన వానికి లోకమంతా వానికి దాసుడైపోతారు.
0: If he can conquer desire, he will have conquered the entire world and everyone
1: else. ఆశకు లోనైనటువంటి వాడు దేశానికంతా లోకమైపోతాడు.
0: If a person becomes a slave of desire, he is a slave of the entire world.
1: కనుక నీవు ఇంద్రియాలకు నీవు దాసుడు కారాదు. నీకు ఇంద్రియాలు దాసత్వాన్ని పొందాలి.
0: Therefore you should not become a slave of sense organs. Sense organs should become your slave.
1: అప్పుడే నా కార్యంలో నీవు ప్రధానమైనటువంటి ఒక కర్తగా రూపొందుతావు.
0: Then only you will be able to become an instrument in my mission.
1: అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
0: అర్జున అరైజ్, ట్రై టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్.
1: ఈ శోకంతో నీవు కుంగి పొంగి పోవద్దు.
0: డూ నాట్ గెట్ ఎలేటెడ్ అండ్ డూ నాట్ గెట్ డిజెక్టెడ్ బై దిస్ పర్టికులర్ గ్రీఫ్.
1: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము. ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
0: ది ప్రైమరీ రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ ఈజ్ ఇగ్నరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ the atma and anatma and then you'll be able to just get control of sense organs.
2: That was the 17th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 22nd August 1984, he spoke about the first and foremost step to spiritual success, which is control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyamu tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema evarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema evarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema niswarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukonaleka aneka vidhamuluga premakai partapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga niswarthamu త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: It is the divine love that brings people closer even though they stay at far distance.
1: Viyogulanu samyogam kavistundi.
0: The separation would certainly result in reunion.
1: Pashu pravattanato mudiginatundi manavuni pashupatiga marustundi.
0: The man with the bestial quality will turn himself into the divine.
1: Laukika bhautika loka sambandhamainatundi yokka premaranu kramakramina దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ షుడ్ డెవలప్ ద డివినిటీ విద్ హిమ్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: One should make an effort, keeping in full view the divine love, unmindful of all the obstacles and the problems and the sufferings that come on the way.
1: కానీ విశ్వభ్రాతృత్వం అనేటువంటి ఒక ప్రేమ కూడాను ఏకత్వము కానేరదు.
0: But even such love, you cannot call it the one of principle of unity.
1: Brotherhood of man అన్నారు.
0: We say brotherhood of man.
1: ఇందులో కూడాను స్వార్థం ఉన్నది.
0: Even this fraternity, brotherhood of man.
1: ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకనే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: Even among brothers, there are differences of opinions, agitations, conflicts and infights.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: నా యందు, నీ యందు, వారి యందు, వీరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
0: The true form of this love lies in entertaining the feeling, adatmic principle, which is uniform in everyone.
1: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okkate.
0: Flowers are many, but the worship is one.
1: Anninti endukudunu manam ekatvanni bhavinchali.
0: We should take this spirit of oneness in all aspects.
1: Itti ekatvanne mukhyanga manam visvasinchinappude paripurna prema tattvanni kuda manamu gurtinchadaniki veelavutundi.
0: When we abide this principle of unity, oneness, you can understand the spirit of
1: mana
0: divine love.
1: Mana hrudayam nindukunu premane nimpukovali.
0: We should fill our heart with love.
1: Kevalam hrudayamunandu kalmashamaina bhavamu nimpukoni పై పైన ప్రేమగా మనం నటించటము ఇది మనకు మనకే ద్రోహం చేసుకున్న వారమవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్ వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku institute lo chadiventa varaku nu chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu parivaram chetanu konni sangha dosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరి అయిన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్ యూ కెనాట్ చేంజ్.
1: సంఘము కూడాను నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరము.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనము.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం నుండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగ ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ అవుటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: Therefore the love with which you fill it up in your heart, no one can change.
1: మనస్తో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: It's not the mind, it's the heart you have to fill.
1: మైండ్ అనేటువంటిది కేవలం సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: The mind is the combination of thoughts.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: The thoughts will come and go, pass off.
1: కనుక హృదయము లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవరికి నీ భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittamai premistunde kaani maroka padartha nimittamai kaadu.
0: The love is for just for love's sake.
1: Kanaka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainatundi yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulukunu premaku pradhanamainatundi pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatunti oka trigunamto koodinatunti prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అరసిపోయాడు.
0: హి వాస్ వెరీ మచ్ టైర్డ్ వైల్ హంటింగ్.
1: దాహం వేసింది.
0: హి వాస్ థర్స్టీ.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: దేర్ హి కుడ్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ నియర్ బై.
1: అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ టు నో హూ ఇస్ దేర్.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: దేర్ హి ఫౌండ్ ఎ నోబుల్ సోల్ ఇన్ మెడిటేషన్.
1: ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: కింగ్ డిడ్ నాట్ అబ్జెక్ట్ ఆర్ కమ్ ఇన్ ది వే ఆఫ్ హిస్ మెడిటేటివ్ ప్రాసెస్. అక్కడనే
1: కూర్చున్నాడు రాజు.
0: ద కింగ్ సాట్ దేర్.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారంలో అడిగాడు.
0: దిస్ నోబుల్ సోల్ గాట్ అప్ ఫ్రమ్ మెడిటేషన్, ఆస్క్డ్ హిమ్, హూ ఆర్ యు సర్, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: నేను ఒక దేశపు రాజును.
0: సెడ్ ఐ యామ్ ద కింగ్ ఆఫ్ ఎ కింగ్డమ్.
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: ఐ హావ్ కమ్ టు దిస్ ఫారెస్ట్ ఫర్ హంటింగ్.
1: అలసిపోయాను.
0: ఐ యామ్ టైర్డ్.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: ఐ కేమ్ హియర్ టు టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
0: ద సెయింట్ టుక్ పిటీ ఆన్ దిస్ కింగ్ అండ్ ఆఫర్డ్ హిమ్ ద గ్రీన్ లీవ్స్ అండ్ ద వాటర్ అండ్ ద ట్యూబర్స్ వాట్ ఎవర్ దట్ అవైలబుల్.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: ద కింగ్ హాస్ పార్టేకన్ దెమ్ ఆల్ అండ్ హి వాస్ హ్యాపీ.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: వైల్ రిటర్నింగ్ ద కింగ్ ప్రేడ్ టు ద సెయింట్.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out of kingdom and accept our hospitality.
1: కాని సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint being total renunciant did not accept this invitation.
1: కాని రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ కింగ్ హీ కేమ్ క్లోజ్.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: బోత్ ఆఫ్ దెమ్ హాడ్ బాత్.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: ద కింగ్ ఎంటర్డ్ ఇన్ టు శాంక్టమ్ సెంట్రో.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు.
0: ద సెయింట్ ఆల్సో ఫాలోడ్ హిమ్.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: ద కింగ్ వాస్ ప్రేయింగ్.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కాని ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small
1: kingdom. నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములు నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: He prayed God to confer the grace so that he would have all the neighboring kingdoms.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు
0: The saint was
1: మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు.
0: ద సెయింట్ వాజ్ లిసనింగ్ టు ది ప్రేయర్ ఆఫ్ ద కింగ్, లెఫ్ట్ ద స్పాట్ వితౌట్ టెలింగ్ హిమ్.
1: స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు.
0: ద కింగ్ సెట్, యు ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్, సెయింట్, యు ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ వితౌట్ ఈటింగ్, ప్లీజ్ స్టే ఆన్.
1: నేను భిక్షగాండ దగ్గర నేను భిక్షమెత్తడానికి రాలేదు.
0: ద సెయింట్ సెట్, ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు బెగ్ అనదర్ బెగర్.
1: నీవు ఒక భిక్షగాడిగా ఉంటున్నావు.
0: యు ఆర్ ఎ బెగర్.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
1: నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు. ఈ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: Anaga నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చెయ్యడు.
0: ద వన్ విత్ ట్రూ లవ్,
1: భగవంతుని ఏది కూడా అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్.
1: అన్ని తానే, సకాలములకు ఏది కావాలో తానే అందిస్తుంటాడు.
0: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
1: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking is not shabari given.
1: Adugakatanakai madayu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love, God will run.
1: ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ఇది ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward path.
1: కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures.
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాజుముక్కు కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: But you are asking for mean things.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: But God wants to give you higher things.
1: అన్నిటికీ కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
0: So you just depend on God, surrender to Him.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
0: Then God will grant you what all that you need.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: What you need and what you don't need.
1: మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: What is good for you and what is not. You don't know.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ye
0: what will make ideal, God will give you.
1: Ekkada, ye vidhanga andistado, adi atanike sankalpam.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need.
1: విశ్వాసం ఈనాటి మానవులు ఎందు లేదు.
0: Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith.
1: అన్నింటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం.
0: For everything, faith is essential.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore, we go by these two principles, devotion
1: and ప్రేమ. విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore, we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్ ఇన్
1: గాడ్? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: ఇట్స్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
1: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోవాలంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach, they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్.
1: యూఆర్ నాట్ బెగ్గర్.
0: యూఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యూఆర్ బిగ్గర్.
0: బట్ యూఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యూఆర్ ఎ బిగ్గర్.
1: అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God, Himself, He will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్ వీ మే హావ్ టు డిజైర్ ఆల్ ది బిగినింగ్.
1: అమ్మాయి నా భూమి పెట్టదట. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృత సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి ఒక మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ ఇన్ ది సీ.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో,
0: whatever is given,
1: ఏదిచ్చినా అందుకో,
0: whatever is given,
1: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: డోంట్ డిస్క్రిమినేట్ whether it's good or bad.
1: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మైట్ లుక్ బ్యాడ్.
1: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి గుడ్.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: ద వన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా
1: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: డాక్టర్ గివ్స్ హిమ్ క్వినైన్ మిక్చర్.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: ఇట్స్ వెరీ బిట్టర్ టు టేస్ట్.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుందని కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుంది.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: It is proper cure for malarial disease.
1: కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది.
0: Therefore, in the path of devotion, you may find certain difficulties on the way.
1: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు.
0: But we should not be afraid of these troubles.
1: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
0: We should never give up the devotion.
1: అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance, facing all troubles and turmoils. Pleasure
1: is an interval between two pains. Rendu badhala madhyalone sukham untundadi.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praaptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhala vallane mana sukham kudanu praaptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: Pittivatti rasamu peelchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramaina kodanu manu aneka kotalu kosinappude daniki sariyina vilu labhistundi.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: Akkadi cheyakapothe daniki sariyina viluvine raadu.
0: If we don't cut the diamond, it will not have
1: oka bangaruneina manam nippulo vesi kaalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
0: So gold has got to be burnt in fire, it must be hammered.
1: Karukane manavattam aneetundi oka divyatvanni క్రమక్రమేణ మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతో దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that eternal divine bliss.
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not take it, mistake it in the other way.
1: సులకనగా
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఈజీ వే, లైటర్ వే.
1: కానీ అది చాలా పవిత్రమైనటువంటి,
0: బట్ ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి ది వరల్డ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వము.
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడాను పొందాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బాండ్ టు ఆత్మ.
1: ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ది వర్డ్ ఇస్ బాండ్ టు దిస్.
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఇస్ ది సన్ ఆఫ్
1: అహం. ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్.
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: And therefore, aham is the son of atma.
1: Atmaku mindu grandson.
0: Mind is the grandson.
1: Atmaku vaku great grandson.
0: This word speech faculty is great grandson.
1: Kanuka father, son, grandson, great grandson. Ee mukku nalvaru kudanu okka atma sambandhame.
0: Therefore, the father, son, grandson, great grandson belong to same atmic family.
1: Kanuka andaryandu kudanu atma unnadi kanukane adi ye nijamaina prema tattvamu.
0: Since atma is present in all, it is true love.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: దేర్ మే బి ఏ పర్సన్ విదౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఆత్మ.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
1: అదే సచ్చిత్ ఆనందం.
0: దట్ ఈస్ సచ్చిత్ ఆనందం.
1: అదే దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్, బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద
1: ప్రెజెన్స్. మాత్రం చైతన్యం లేకపోలేదు.
0: బికాస్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై.
1: ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీన్ని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈజ్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్లీ.
1: వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నర్
1: రాక పోకలు లేనిటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నర్ గో.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వీ సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హెస్ హి కమ్ టు?
1: ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హీ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హీస్ ప్రెసెంట్.
1: నీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ సేక్రెడ్ యూ విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతేకాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యూ ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హీ హాస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భలం చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ హి ఎంటర్డ్ ది ఫారెస్ట్ హి హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు,
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయన నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్?
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికి మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐఎమ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫార్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీ ఈస్ వెరీ నాలెడ్జబుల్.
1: నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, oh boy, I know where you are,
1: what
0: you are doing.
1: The study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action, mood, okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtani nerveyachadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Neevu inti daggara bhagavantuni darshinchi chesi అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తోట పైన కూర్చునేటువంటి వరం తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు.
0: అట్ హోమ్ యూ హావ్ డిటర్మిన్ దట్ విల్ గో టు ద ఫారెస్ట్ అండర్ టేక్ పెనెన్స్ అండ్ రిటర్న్ విత్ ఆల్ ది బోన్స్ గ్రాంటెడ్ దట్ విల్ సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్.
1: తలచినట్టుగా తపస్సు చేశావు.
0: అండ్ యూ డిడ్ పెనెన్స్ యాజ్ యూ థాట్.
1: కానీ ఆ తపస్సుకు, ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి.
0: ఐ షుడ్ టెస్ట్ వెదర్ యూ స్పీక్ అప్రోప్రియేట్ యువర్ థాట్ అండ్ పెనెన్స్.
1: ధ్రువుడు చెప్పాడు, స్వామి.
0: ధ్రువ సెట్, స్వామి,
1: నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను.
0: స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హాస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హాస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించడం ఎంత అదృష్టము, నాకు ఇంకా గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: ఇస్ ఇట్స్ మై గుడ్ లక్ ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: There that point was caught by
1: నా సంకల్పించడం ఒక్కటి,
0: యువర్ థాట్ ఈస్ వన్,
1: ఆచరించడం ఒక్కటి,
0: ప్రాక్టీస్ ఇస్ వన్,
1: ఈ రెండు ఒక్కటైపోయినాయి.
0: Both are one.
1: కాని కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు.
0: బట్ ది ప్రేయర్ ఇస్ సెపరేట్.
1: ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది.
0: అమంగ్ ది త్రీ టూ ఆర్ వన్, వన్ ఇస్ సెపరేట్.
1: కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ.
0: సో మెజారిటీ గో బై ది టూ.
1: దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది.
0: వన్ సెక్యూర్ టూ ఓట్స్, ద అదర్ వన్
1: సింగిల్ ఓట్. రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వారిని పంపించాడు.
0: సో యాజ్ దట్ వన్ బికాస్ ఆఫ్ టూ ఓట్స్ బెటర్ యూ గో బ్యాక్ అండ్ రూల్ ద కింగ్డమ్.
1: చూచారా, త్రికరణ శుద్ధి.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ.
1: ప్రతి భావమునకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఇస్ ఒకటి,
1: అడగటం ఒకటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యూ ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యూ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్ దోషం చేతనే.
0: దో ధ్రువ హ్యాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి.
0: బికాస్ హిస్ టాక్ ఇస్ ఎట్ వేరియన్స్ విత్ అదర్ టు.
1: ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈస్ ది సన్ ఆఫ్ ది మైండ్.
1: మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కనుకని తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: సో మైండ్ షుడ్ హ్యావ్ ది థాట్స్ ఆఫ్ ది బ్రహ్మన్.
1: రాలేదు.
0: నౌ ఇట్ హాజంట్ హ్యాపెన్.
1: కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు.
0: సో వెన్ ఫాదర్ ఇస్ ఇన్ వన్ వే,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ది సన్ టు ద ఫాదర్.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్ మ్యాన్. అలాంటి
1: దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హీ కుడ్ హ్యావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్, ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామమును నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless attributeless aspect of divinity.
1: నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చేయాలి.
0: Though it has the name and the form, but we have to sacrifice.
1: ఏ నాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది.
0: One day or other the body has got to be sacrificed.
1: కానీ త్యాగం అంటే ఏమిటి?
0: What is sacrifice?
1: కేవలం దేహ భావం త్యాగం చేయడం కాదు.
0: Is not giving up the body.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not leaving.
1: ఆస్తిపాస్తులను వదలటం కాదు.
0: Is not giving up properties.
1: ఏదేని త్యాగం చేయాలి?
0: What is to be sacrificed?
1: మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చేయాలి.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం.
0: అండ్ హ్యూమన్
1: ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: హ్యూమానిటీ ఇస్ ఎన్కంపాస్డ్ బై దీస్ త్రీ, ద కవరింగ్. వన్ హాస్ టు త్రో ఇట్ అసైడ్.
1: కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్ ఐ హావ్
1: తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్.
1: నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ విజన్.
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని ఇదే త్యాగం.
0: Giving it up these three is sacrifice.
1: త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు.
0: నాట్ గివింగ్ అ ప్రాపర్టీస్.
1: దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
0: యు హావ్ టు గివ్ అ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది.
0: When once you get away from the bad qualities, you will have the realization of the spirit.
1: అది నీ రైట్.
0: That is your right.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది.
0: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దైవం నుంచినే వచ్చినటువంటిది.
0: హి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద డివైన్.
1: దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం.
0: హావింగ్ కమ్ ఫ్రమ్ గాడ్ హి ఫర్గెట్స్ గాడ్.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: ఆల్ క్లౌడ్స్ ఆర్ బోర్న్.
1: మేఘం తిరిగి సూర్యునే కప్పివేస్తున్నాయి.
0: క్లౌడ్స్ కవర్ ద వెరీ సన్.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏంటి ఈ మేఘములు, పాసింగ్ క్లౌడ్స్, కొంతలో కదిలిపోతాయి, దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: The sun feels so not to have a kind of any anger because clouds would pass off. అదే
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times our heart is covered by means of bad thoughts.
1: ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: And therefore the love that shines is covered by jealousy.
1: అప్పటిలో శాంతిని వహించాలి.
0: Then we should maintain peace.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘం ఇక్కడ నుంచి కదిలిపోతాయి.
0: క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ బికాజ్ ద విండ్ అండ్ ద సేమ్ విండ్ విల్ టేక్ దెం
1: అవుట్. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: ది క్లౌడ్స్ హావ్ కమ్ హియర్ దే విల్ వానిష్ బికాజ్ ఆఫ్ ద విండ్.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: దట్ వర్ల్డ్ విండ్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ అనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love,
1: కూడాను పరిగెత్తుంటాయి.
0: All clouds will go.
1: ఆవరించిన మేఘములు కూడాను కదిలిపోతుంటాయి.
0: All clouds will go.
1: ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనేలేదు.
0: There is nothing that you cannot accomplish without love.
1: దేనినైనా సాధించలేకపోవచ్చును.
0: You may not achieve anything.
1: కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనేలేదు.
0: There is nothing you cannot achieve with this.
1: సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును.
0: Everything you can achieve with this love.
1: కనుకని ప్రేమ ఈశ్వరహై, ఈశ్వర ప్రేమహై, పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. వీ షుడ్ నో ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ దిస్ లవ్.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ ది డిఫికల్టీస్ ఆఫ్ అదర్స్ యాజ్ యువర్ ఓన్.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ నో ద ట్రూత్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సో ఆల్సో ద అదర్ వన్.
1: కనుక ప్రతి ఒక్క దానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి.
0: సో యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ ద ఫీల్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిది.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so also the pure. అన్ని
1: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
0: Then no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have pure love. You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇదియే నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతములు చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడాను కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship and meditation, other rituals will make your mind steady, that's all.
1: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: ఈ ladder పైన దానికి కలుచుకొని ఉండాలా, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
0: The ladder should lean on the top.
1: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకుని పోవచ్చు.
0: Then only it is possible to climb up the steps.
1: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
0: The lower end is the basis of faith.
1: ఆ విశ్వాసం పైన ఈ ల్యాడర్ ను ఆధారం చేసుకోవాలి.
0: So the ladder should just be based on this.
1: పైన టాప్ కలుచుకున్నటువంటిది ప్రేమ.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనా కూడా మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore, with the faith and love, you can climb up to an extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ ఎక్కలేము.
0: Without these two, you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యం.
0: Even if anyone tries, you'll find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one that leans on love.
1: విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ లవ్.
1: ఈ రెండింటినీ మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనకు చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ హావ్ దీస్ టూ, యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఈ రెండింటినీ పొందే కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: దెన్ వన్స్ యూ హావ్ దీస్ టూ, వై షుడ్ యూ నీడ్?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search for
1: him. సర్వత పాణిపాదం తస్ సర్వతోచే శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి శక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: In the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేదు.
0: You don't.
1: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవే.
0: If you say that you are in search of your own self, others will take you
1: mad. అదేవిధంగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: If you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను ఫలాని వాడిని ఫలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యు హావ్ పుట్ ఆన్ యు యు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అస్ వన్.
1: అనేక మంది మహర్షులు అనేక వేద శాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంత కాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this, who am I?
1: ఈ జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask, if anyone comes to you, you'll say, who are you, where do you come from?
1: అందరిని ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఆమ్ ఐ వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: దెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali.
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you will have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead
1: to sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice you will attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యూ కెనాట్
1: లివ్ దేర్. రూఫ్ లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ది రూఫ్ యూ కెనాట్ లివ్ దేర్.
1: అందుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఫస్ట్.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి స్టే.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: Even if it amounts to sacrificing one's own life, confidence, one should have strong
1: confidence.
0: And once you develop this confidence, you will enjoy the bliss. When once you are in the blissful state,
1: పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
1: అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు.
0: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
1: ఎప్పుడు త్యాగం చేస్తివో త్యాగేనేకి అమృతత్వ మానసు. న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారం రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్ దట్ బైండ్
1: యు. రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: వీ సే ద గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ద రోప్.
1: భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama drives all the body.
1: Yama Dharma Rajuku rope factory ekkada pettadu.
0: To take away so many lives, where do you find the rope factory for Yama?
1: Ee rope factory talaku ekkada ledu.
0: Well, he has not.
1: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: హీఈస్ నాట్ బ్రింగింగ్ రోప్స్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అభిమానం ఒకటి మమకారం ఒకటి ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: వన్ రోప్ ఇస్ అటాచ్మెంట్ అనదర్ ఇస్ పొసెసివ్నెస్ దీస్ టు ఆర్ ఇంటర్ట్వైన్డ్.
1: అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: అండ్ దే విల్ జస్ట్ టై అప్ యువర్ నెక్ అల్టిమేట్లీ.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: దాట్ విల్ బ్రింగ్ ది ఎండ్.
1: కనుకనే
0: సో
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెచ్చున్నాడని కానీ భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్.
1: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
0: వీ షుడ్ కన్సిడర్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ది కాజ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ అవర్ థాట్స్.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: నో వన్ ఈజ్ సెపరేట్లీ.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so and so is responsible for our
1: pleasure. We should
0: never submit ourselves to
1: anything. Maname karanam
0: ఫర్ ఎవ్రీథింగ్
1: మంచి చెడ్డలకు మనమే కారణం,
0: గుడ్ అండ్ బ్యాడ్
1: సుఖ దుఃఖములకు మనమే కారణం,
0: ప్లెజర్ అండ్ పెయిన్
1: లాభ నష్టములకు మనమే కారణం,
0: ప్రాఫిట్ అండ్
1: నిందా స్తుతులకు మనమే కారణం,
0: ఎవ్రీథింగ్ వేర్
1: అన్నింటికి మనమే కారణం,
0: ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ద మెయిన్ కాజ్,
1: మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
0: దెన్ వన్స్ వీ ఫీల్ దట్ వీఆర్ ద మెయిన్ కాజ్,
1: ఎవరితో సుఖం లభిస్తుంది కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
0: And once you feel that troubles are because of others,
1: nirbhayam,
0: you will be fearful.
1: Nirbhayam. Eppudu ostundi nirbhayamu?
0: When you will be fearless.
1: Paripurna prema undinappudu nirbhayam ostundi.
0: When there is total love, you will be fearless.
1: Dosham undinappude bhayam aavaristundi.
0: When there is no love, you will be fear stricken.
1: Manalo doshamulku ee maatramu avakasam ivvakoddu.
0: Don't give scope for any
1: mistake. Sadhyamainanta varaku ee chinna pani chesinappudiki, is it good or bad? Is it right or wrong? Ani discrimination cheyi.
0: For every action, discriminate there whether it's right or wrong, good and bad.
1: Time teesko.
0: Take time.
1: Tondara padavaddu.
0: Don't be in a
1: haste
0: hurry.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: So never be in a hurry. Discriminate with
1: tondara padavaddu. Edu ochinappudiki shantanga nee undu.
0: Anything may come. Maintain peace.
1: Daivani smarinchu.
0: Think of God.
1: దైవ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ డివైన్
1: లవ్. ఆ ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది.
0: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్
1: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
1: అంకితం చేస్తుంది.
0: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
1: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
0: దిస్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్
1: చదువులు చదవచ్చును.
0: ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ వీ కెన్ హ్యావ్.
1: కానీ ఇది కూడా ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: దిస్ ఆల్సో ఫిజికల్ సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: ఇది ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారమే.
0: దిస్ ఈస్ వెరీ బేసిస్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ వరల్డ్ లైఫ్.
1: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
0: ఫర్ వరల్డ్లీ నాలెడ్జ్ ఫర్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: ఈ రెండు విద్యలు ఉండాలి.
0: దేర్ ఆఫ్టర్
1: ఈ రెండు విద్యలు ఎట్టివి?
0: వాట్ సార్ట్ ఆఫ్
1: నెగటివ్ పాజిటివ్ వంటివి?
0: దే ఆర్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్.
1: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడా నెగటివ్ నెగటివ్ నెగటివ్.
0: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
1: కనుకనే మన హృదయం నిండి నెగటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
0: దేర్ ఫోర్ వై ఫిల్డ్ అవర్ హార్ట్స్ విత్ నెగటివ్.
1: కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము.
0: బట్ వీ ఎక్స్పెక్ట్ పాజిటివ్ ఫ్రమ్ గాడ్.
1: ఇంపాసిబుల్.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
1: కారణమేమిటి?
0: వాట్ ద రీజన్?
1: నెగటివ్స్ నింపుకుంటున్నాం.
0: బికాజ్ యూ ఫీల్
1: నెగటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
0: దేర్ ఫోర్ యూ గెట్ నెగటివ్ థాట్స్.
1: పాజిటివ్ ఎంత కోరడానికి నీకు
0: అధికారం? పాజిటివ్
1: నీకు అధికారం లేదు.
0: యూ హావ్ నో రైట్.
1: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
0: దేర్ ఫోర్ ఫిల్ యువర్ హార్ట్ విత్ పాజిటివ్.
1: అప్పుడు అన్ని కూడా లభిస్తాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్.
1: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
0: దేర్ ఫోర్ వరల్డ్లీ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్
1: పరతత్వానికి సంబంధించినటువంటివి. హేమతారక విద్య, తారక విద్య.
0: Therefore, spiritual knowledge will give you liberation.
1: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
0: ఇట్ హెస్ నో అబ్జెక్షన్ వాట్సెవర్.
1: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
0: We have to lead our life in between these two.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
0: Many of you play football.
1: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
0: There is a system in this football game.
1: అటువైపున ఒక ఆరు మంది, ఇటువైపున ఒక ఆరు మంది ఉంటారు.
0: On one team six, another team six this side.
1: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
0: Last there will be goal at the end.
1: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
0: There will be one limit this side, another limit other side.
1: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
0: When the ball goes in between the two, it's a goal.
1: అదే విధంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
0: Likewise,
1: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
1: ధర్మ శాంతి, సత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వము కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
0: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
1: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
0: బోత్ ది టీమ్స్ కిక్ దిస్ బాల్ ఆఫ్ లైఫ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంతో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు.
0: Therefore the goals, the limits are one is
1: physical education, another education. మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితేమా మనం గోల్ అయిపోయినాం.
0: Therefore if you kick the ball that passes between the two, it's the goal.
1: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికి అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు.
0: But if it cross the boundary, see if it goes to one furlong, it's out but not goal.
1: కనుక ఈ ప్రాకృతమైనటువంటి విద్యను చదవండి.
0: Therefore study the worldly
1: knowledge. దాంతో కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
0: And good, have good positions.
1: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
0: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
0: Of all, it's only the spiritual education.
1: లౌకిక విద్యలు అన్ని చిన్న చిన్న కాలువలు వంటివి, నదుల వంటివి.
0: The secular knowledge, the world education is like a lake and a river.
1: ఎక్కడ సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
1: నదీనాం సాగరో గతిహి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్. నదుల కంటే
1: ఆ సాగరమే గతి.
0: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
1: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్, అల్టిమేట్ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఆ విశ్వాసం చేత,
0: విత్ దట్ ఫెయిత్,
1: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత
0: ఈ
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రకృతిని మనం ఏమాత్రము విమర్శించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
1: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
0: యు కెనాట్ గివ్ అప్ ద నేచర్.
1: భగవత్ స్వరూపమే.
0: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
0: ద ఓల్ నేచర్
1: పరమాత్మ కారణము.
0: గాడ్ ఈస్ ది కాజ్.
1: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దానిని
1: మీరు చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
1: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణువణువులు కూడా దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
0: యు కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ దిస్ లైఫ్.
1: కానా
0: బట్
1: కేవలం లౌకిక విద్యలతోనే మన జీవితాన్ని అంత్యం గావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్స్ లెర్నింగ్ ది ఫార్మల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఓన్లీ.

0: If the thoughts of the mind are pure, all your attempts and actions are bound to be successful. If the thoughts are polluted, naturally the consequences and the results would lead to a failure.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya samskruti anupamanamainatundi atyunnatamainatundi.
0: The culture of Bharat is noblest and second to none.
1: Manishi ante manase.
0: Manishi, man, means manas, the mind.
1: Manas ante sankalpamulu yokka cherike.
0: Mind is the combination of thoughts.
1: Sankalpamulu yokka prabhavame nadatalu.
0: Thoughts lead into action.
1: Nadatalu yokka phalatame sukadukkamulu.
0: Action results in good or bad as the case may be.
1: ఈనాటి మానవుడు అనుభవించే సుఖదుఖములకు మూల కారణము అతని యొక్క నడవడికయే.
0: The pleasure and pain depend on one's own actions.
1: ఈ నడవడికకు మూల కారణము సంకల్పములే.
0: It's only thought which is the cause for the action.
1: ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు.
0: Mind is the combination of thoughts.
1: కనుకనే మనసు నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఇతనికి మనిషి అని పేరు.
0: As the man has this manas, the mind, he is called manishi, human.
1: Manase lekapothe manishe kaadu.
0: Without the mind, he is no human at all.
1: Manasu galavade manishi.
0: Therefore, the one with manas, mind, is manishi, human.
1: Pashupakshi mrugadulaku manasu ledu.
0: Birds and animals, they have no mind.
1: Kanukane ee manasu dwarane vaakku aavirbhavistu unnadu.
0: The words originate out of the mind.
1: ఈ మనసు అహం తత్వము నుండినే ఆవిర్భవించింది.
0: దిస్ మైండ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఈగో.
1: అహము ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: ది ఈగో ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుక వాక్కు, మనసు, అహము, ఆత్మ ఈ నాలుగును ఒక కుటుంబమే.
0: దేర్ఫోర్ ద వర్డ్, ద మైండ్, ఈగో అండ్ స్పిరిట్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఇందులో మనసు, వాక్కు, అహము మూడు చేరినప్పుడే మానవత్వము దివ్యత్వంగా రూపొందుతుంది.
0: The human life would attain divinity if it only has the combination of these three, the word, mind and ego.
1: ఈ మూడు కూడను అన్యోన్య అనురాగ సంబంధ బాంధవ్యంతో కూడినప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని పొందుతుంది.
0: When there is intimate relationship and interrelationship among these three, one would attain divinity.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వానికి భిన్నం జరిగినప్పుడు ఇది అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతుంది.
0: When there is disharmony among these three, it leads to restlessness.
1: Oka intilo mugguru sodarulu untaru.
0: There in a house there are three brothers.
1: Ee mugguru kodanu okarinokaru anusarinchi preminchi okarinokaru anyonyamga kalasi undinappude ee intilo oka vidhamainatundi shanti yerpadutundi.
0: When these three brothers follow each other in full love and mingle with intimate relationship, there will be peace at home.
1: Kani ye karanam chetanenu ఈ ముగ్గురికి మనసునందు అభిప్రాయ భేదములు ఆవిర్భవించినప్పుడు ఒకరికొకరు ద్వేషించి భిన్నంగా ప్రవర్తించినప్పుడు ఆ అశాంతి ఈ ఇల్లంతా కూడా ప్రాకిపోతుంది.
0: ఫర్ సమ్ రీజన్ అదర్ వెన్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ది హోల్ హౌస్ విల్ బి ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఐకమత్యమే ఈ ఆనందమునకు శాంతికి మూల కారణము.
0: యూనిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీస్ అండ్
1: ఐకమత్యం చెదిరినప్పుడే అశాంతికి అసంతోషమునకు ఒక విధమైనటువంటి కారణం ఏర్పడుతుంది.
0: దిస్ యూనిటీ లీడ్స్ టు రెస్ట్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ పీస్.
1: ఇక్కడ ఇల్లు ఏమిటి, ఈ ముగ్గురు బ్రదర్స్ ఏమిటి?
0: హు ఆర్ దీస్ త్రీ బ్రదర్స్ అండ్ వాట్స్ దిస్ హౌస్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం అనేటువంటిదే ఒక ఇల్లు లేక ఒక దేవాలయము.
0: బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ బాడీ ఇస్ ద రెసిడెన్స్. ఆర్ రెసిడెన్స్.
1: కనుక ఈ గృహం అనేటువంటి ఇంటి యందు దేహం నందు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు.
0: ఇన్ దిస్ రెసిడెన్స్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఆర్ త్రీ బ్రదర్స్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్
1: అనగా సంకల్పములు, వాక్కు, క్రియాశక్తి వీటి మూడు పేర్లు.
0: హియర్ వి ఫైండ్ త్రీ, థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్.
1: ఈ మూవురు కూడాను అన్యోన్యతగా, ఐకమత్యంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండినప్పుడే ఏ కార్యములైన కూడాను విజయాన్ని సాధించవచ్చు.
0: When all the three brothers mingle happily in joy and bliss, in unity, they will accomplish success.
1: కానీ థాట్స్ ఒకవైపున, పలుకులు మరొక వైపున, పని ఇంకొక వైపున పోయినప్పుడు, ఒకదానికొకటి ఐకమత్యం చెదిరినప్పుడు ఏ కార్యమును కూడా మనం సాధించలేము.
0: When thoughts and the words and action go in different directions, there will be no success at all.
1: కనుకని ఈ మూడింటి యొక్క ఏకత్వమునకే త్రికరణ శుద్ధి అన్నారు.
0: The harmony or the unity of these three is called త్రికరణ శుద్ధి.
1: కనుకని మన గృహమునందు ఈ మూడింటి యొక్క ఐకమత్యానికి తగినటువంటి ఒక ప్రోత్సాహ ఉత్సాహములను మనం పురికొల్పాలి.
0: Therefore, we should encourage and foster the unity among these three.
1: నిర్దయుడై, కఠినుడై, అనేక విధమైనటువంటి క్రూర క్రమంలో ఆచరిస్తూ ఉండేటువంటి రత్నకారుడు తనకు పొట్టకూట నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతూ వచ్చాడు.
0: Very strong one, the wicked one, very cruel Ratnakara. To carry out his daily living, he resorted to all wicked, cruel activities.
1: తన సంకల్పములన్నీ కూడాను క్రూరమైనటువంటి సంకల్పములుగా రూపొందినాయి.
0: He had all wicked thoughts.
1: నిర్దయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించింది.
0: And it has taken the very vile form.
1: కర్ణ శూన్యమే కాఠిన్యం అభివృద్ధి అయిపోయింది.
0: And his action is full of cruelty.
1: కనుకనే దారులు కొట్టేటువంటి దొంగగా తయారయ్యాడు ఈ రత్నకారుడు.
0: Therefore he has become a very big robber on the wayside.
1: వీరు వారు అనే భేదము లేకుండా అందరిని కూడాను చంపటము, వారి ఎందున్నటువంటి యొక్క ధనమును అపహరించటము, ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
0: He had no thoughts of mine and thine. He went on killing everyone on the way and robbed them.
1: ఈ దుర్గుణములను, దురాలోచనను, దుస్సంకల్పములను అభివృద్ధి గావించుకున్నటువంటి ఈ రత్నకారుడు ఒక్కతూరి సప్తఋషులను దర్శించటం చేత, ఆ దర్శనం చేతనే పాపనాశనమై.
0: Such a Ratnakara, the wicked, very cruel one, the moment he had the darshan, the vision of all the seven sages Saptarishis,
1: వీరిని కూడాను అటకాయించి, వీరిని కూడాను అడ్డగించి, వీరిని చంపడానికి ప్రయత్నించాడు ఈ రత్నకారుడు.
0: రత్నకార మేడ్ ఎన్ అటెంప్ట్ టు కిల్ దీస్ సేజెస్ ఈవెన్.
1: నాయన, చంపటం గొప్పతనం కాదు.
0: దే సెడ్ లుక్ హియర్, నథింగ్ గ్రేట్ ఇన్ కిల్లింగ్.
1: కొన్ని కీటకాదులు కూడాను మానవుని కీడు చేస్తుంటాయి.
0: దే ఆల్సో హార్మ్ యు వన్ వే ఆర్ అదర్.
1: మేలు చేసినటువంటి వాడే మనిషి.
0: ద వన్ హూ హెల్ప్స్ ఈజ్ హ్యూమన్.
1: మేలు మహేశుడైనా చేయగలడు.
0: The help could be done even by God.
1: కనుకనే మేలు చేయడానికి ప్రయత్నించు, కీడులకు నీవు ఏమాత్రం ముందంజ వేయకు.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హెల్ప్ బట్ నాట్ టు హార్మ్.
1: ఎందుకోసం ఈ పని చేస్తున్నావు?
0: వై డూ యూ డూ దిస్?
1: జాన్

0: O man, why don't you tread along the path of the devotees who meditate on God?
1: Pichivada.
0: Madcap.
1: Ee chinna kooti nimittamai koti mandiriki baadha petti nee potta nimpukoni neevu anubhavincheetundi sukham emiti?
0: O madcap, you suffer many people, you harm many to fill your
1: nee kutumbam ye sukhamuna anubhavistundadi.
0: What kind of happiness that your family enjoys?
1: Ituvanti papakrutyamunaku moolu kodagudu.
0: Never submit yourself to sinful acts.
1: Kanuka neevu neti nundi శరీరము ధరించినటువంటి వ్యక్తి కనుక కర్తవ్య కర్మంగా ఆచరించి కరచరణాది అవయవములతో కర్మలు ఆచరించి
0: హావింగ్ టేకెన్ అపాన్ యువర్ సెల్ఫ్ దిస్ బాడీ డూ యువర్ డ్యూటీ విత్ ఆల్
1: శ్రమించి నీవు భుజించు
0: అండ్ యు చాంట్ ద నేమ్ అండ్ దెన్ పార్టేక్ ఫుడ్
1: అని ఈ సప్తఋషులు అతనికి ప్రబోధించగా ఈ సందర్శనం చేతను సంభాషణ చేతను అతని సంకల్పములు మార్పు చెందినాయి.
0: Because of this teaching of this of these sages, by conversation, by the touch, there was transformation in Ratnakara.
1: Kanukane satsangamu aneetvantidi manamuniki pradhana lakshyam.
0: Therefore, for every man, good company is essential.
1: Ee satsangam chetane oka vidhamainatunti yokka ekaantanni ekagratanu manam poshinchukovachunu.
0: Only in good company we can develop concentration.
1: Ee satsangam cheta మనలో ఉన్నటువంటి దుర్భావములను నిర్మూలం గావించుకోవచ్చు.
0: వీ కెన్ ఆల్సో కిల్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ విత్ ఇన్ us.
1: చెడ్డ సంకల్పముల యొక్క నిర్మూలమే మోక్షమునకు మూల కారణము.
0: గివింగ్ అ బ్యాడ్ థాట్స్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: కనుకని ఈ సత్సంకల్పములు ప్రతి మానవునికును తాము ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ ఎంటర్టైన్ వెరీ గుడ్ థాట్స్.
1: ఆనాటి నుండి ఈ సప్తఋషుల యొక్క ప్రబోధ చేతను ప్రోత్సాహం చేతను ఉత్సాహం అభివృద్ధి అయిపోయి రామనామంను చింతిస్తూ కూర్చున్నాడు.
0: ఆఫ్టర్ బీయింగ్ టాట్ బై ఆల్ ది సెవెన్ సేజెస్ రత్నకార స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కట్టకడపటకు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామం చేతనే తన యొక్క జీవితము ధన్యమైపోయింది.
0: హిజ్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్.
1: లోకదాత భగవంతుడైనప్పుడు శ్లోకదాత వాల్మీకిగా మారిపోయాడు.
0: The giver of this creation is God Lokanatha, while Valmiki is the composer.
1: Lokanathaku sambandhinchinatuntiga Shlokanathudu kudanu abhivruddhi pondadu.
0: And therefore he could improve himself in this composition of verses.
1: Shlokanathude lekapothe Lokanathuni yokka prachara prabodhalu jagattuniki vyapinchi undetunti kaadu.
0: Without this divine composer Shlokanatha, you wouldn't have had the God divinity being spread so wide.
1: Kanuka Shlokanatha ainatunti Valmiki goppa lokaniki oka aadarshavantamainatunti ఆదర్శాన్ని నిరూపించాడు.
0: ద గ్రేట్ ద గ్రేటెస్ట్ డివైన్ కంపోజర్ వాల్మీకి ఈజ్ అన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మంచి ఆదర్శప్రాయుడిగా తయారు కావాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ మౌల్డ్ హింసెల్ఫ్ ఇన్ అన్ ఐడియల్ వన్.
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఘనత ఎంతో గొప్పదిగా ఉంటున్నది.
0: ద గ్రేట్నెస్ of human life
1: manavuni yendu leni shakti maraku deeni endi e maatram kanipinchadu.
0: The power latent in man is not found anywhere.
1: Sarva shaktulu kudunu manavuni yendu imidi untunnavi.
0: All the power is present within the man.
1: Aithe danu sariyainatuvanti reetiga samskarimpa cheskovali.
0: However, it has got to be refined.
1: Doshamunu nirmoolam gaavinchi
0: removing all the defects.
1: Gunamunu poshinchukunnappudu
0: when we develop
1: poshinchukunna gunamulo aacharanamlo pettinappudu
0: when once the virtues are practiced,
1: ఆనందానికి సరియైనటువంటి ఆలవాలం అయిపోతుంది.
0: One has to give up the bad qualities, develop virtues and then take them to practice.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దోషరహితుడు కావాలి.
0: Everyone
1: గుణపోషకుడు కావాలి.
0: No one should have any kind of defect or mistake whatsoever.
1: అప్పుడే మానవుని యందు దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి చేకూరుతుంది.
0: Then he will never be subjected to misery and he will be blissful always.
1: నిజముగా నమ్మి పూజించి విశ్వసించి పనిలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏనాటికి నీ చెడ్డడు.
0: ఇఫ్ ఎనీ వన్ హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఫుల్ హార్టెడ్లీ హీ విల్ నెవర్ బి ఎ ఫెయిల్యూర్ ఎనీ టైమ్.

0: There are people who have spoiled themselves, who are failures for lack of faith. In this world there are none who are a failure having faith.
1: ఈనాటి మానవుడు నమ్మకము అనేటువంటి యొక్క నేత్రములను కోల్పోయినాడు.
0: Today man has lost the eye of faith.
1: నమ్మరాని వాటిని అన్నిటిని నమ్ముతున్నాడు, నమ్మ తగినటువంటి దాన్ని నమ్మలేడు.
0: He reposes faith in everything where he is not supposed to.
1: అందరినీ నమ్ముతాడు మానవుడు, తనను తాను నమ్మడు.
0: He believes everyone but he has no faith in himself.
1: అనగా ఏమిటి? తనను తాను నమ్మడంటే దైవాన్ని నమ్మడు.
0: It only means he has no faith in himself, therefore he has no faith in God.
1: ఈనాడు ఒక ఏకాదశి అని ఒక పేరు వచ్చింది క్యాలెండర్ లో.
0: There in the calendar is written this day is ekadashi.
1: ఈ సిద్ధాంతి రాసినటువంటి ఏకాదశిని మనం పాటిస్తూ ఆనాడు ఉపవాస వ్రతం చేస్తున్నాం.
0: This is written by Siddhanti. We observe the practices
1: accordingly. ఎవరో ఒక సిద్ధాంతి రాసినటువంటి పంచాంగమును ఆధారం చేసుకుని ఈనాడు ఏకాదశి అని విశ్వసించి నీవు ఆనాటి వ్రతమును ఆచరిస్తున్నావు.
0: దాట్ విచ్ ఇస్ రిటన్ బై సమ్ సిద్ధాంతి దట్ టుడే ఇస్ ఏకాదశి యు అబ్జర్వ్ ఆల్ ప్రాక్టీస్.
1: ఈనాడు సండే అని ఒక క్యాలెండర్ లో పేరు వస్తే ఆ సండే అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని నీవు సండే కోసం లీవ్ తీసుకుంటున్నావు.
0: As you find on the calendar, this day is Sunday, you enjoyed a leisure.
1: ee Sunday anetundi ni ekkada nunchi vachindi?
0: Where from you got this Sunday?
1: Ekadashi anetundi ekkada nunchi vachindi?
0: Where from you got Ekadashi?
1: Neevu deenini etta namminaavu?
0: How do you believe it?
1: Oka siddhanti calendar lo vrasinatundi oka peru chuchi neevu nammutu unnavu.
0: You have got full faith because it's the one written by one siddhanti.
1: Lekapothe tellavaram tachame nenu Sunday ani mokham pai rasukoni vachinda?
0: That day has not appeared with the label that this day is Sunday.
1: Like today is ekadashi ani rasukoni vachinda?
0: Nor today appeared with ekadashi on his forehead.
1: Oka siddhanti vratane idantha aadharam.
0: It's just the writing of a siddhanti.
1: Oka siddhanti vrasinatundi vratane manam inta visvasistunnamu.
0: We have full faith in that written by
1: siddhanti. Sakshat vedamule tattvam asi nayana neeve aatma swarupudavu.
0: The Veda declares that you are Atma, the spirit.
1: Prajnanam Brahma.
0: That you are Prajnana, the awareness.
1: I am Atma Brahma.
0: That I am Brahma.
1: Aham Brahmasmi.
0: I am.
1: అనేటువంటి ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఎందుకు నీవు నమ్మలేకపోతున్నావు?
0: Why don't you believe these declarations of Veda?
1: ఇది ఏ మానవుని యొక్క బలహీనత?
0: This is the weakness.
1: సత్యమైనటువంటి దానిని నమ్మలేకపోతున్నాడు.
0: We don't believe what is truth.
1: కల్పితమైనటువంటి దానిని నమ్ముతున్నాడు.
0: We believe artificial things.
1: కనుకనే మానవుడు ఇన్ని విధమైనటువంటి యొక్క దుఃఖములకు, కష్టములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: Therefore man is subjected to all sorts of misery, anxiety, and worry. We should have full faith in God's word.
1: ఈ దైవ వాక్యాన్ని మనం నడుచుకోవాలి.
0: We have to conduct ourselves accordingly.
1: అప్పుడే వీనికి సరైనటువంటి యొక్క స్థితి కలుగుతుంది.
0: Then we will reach proper positions.
1: కానీ మానవుడు దీన్ని నమ్మలేకపోతున్నాడు.
0: But man is not reposing faith.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: షిరిడి లోపల భక్తుడిగా ఉండినటువంటి
0: నానా ఎ డివోటీ దేర్ ఇన్ షిరిడి,
1: తన కుమార్తె అయినటువంటి యొక్క మీనా ప్రసవ వేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ దిస్ డాటర్ సఫరింగ్ ఫ్రమ్ ది పెయిన్స్, లేబర్ పెయిన్స్.
1: 3 days, 4 days అయిపోయింది.
0: 3 days, 4 days పాస్.
1: చాలా టైర్డ్ అయిపోయింది.
0: షీ వాస్ వెరీ మచ్ టైర్డ్.
1: ఆమె యొక్క ప్రాణమే ఉంటుందో లేదో అనేటువంటి సందేహ స్థితి ఏర్పడింది.
0: పీపుల్ డౌటెడ్ వెదర్ షీ వుడ్ సర్వైవ్ ఆర్ నాట్.
1: 100 సంవత్సరముల పూర్వము ఎట్టి వైద్యము, ఎట్టి హాస్పిటల్లు, ఎట్టి నర్సులు ఉండేటువంటి వారు కాదు.
0: లాంగ్ బ్యాక్ దేర్ వాజ్ నో ఫెసిలిటీస్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ నర్సింగ్ కేర్.
1: కానీ నిరంతరం కూడాను పటం దగ్గరికి వెళ్లి నానా బాబా బాబా నా కుమార్తెను రక్షించు రక్షించు అని ప్రార్థిస్తుండేవాడు.
0: నానా ప్రేయిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిక్చర్ ఆఫ్ బాబా ప్రేయింగ్ సో దట్ బాబా యు షుడ్ ప్రొటెక్ట్ మై డాటర్.
1: భక్తుడు ఎక్కడ ఏ విధంగా ప్రార్థించినప్పటికీ భగవంతునికి ఒక కనెక్షన్ ఉంటుంటాడు.
0: Devotee may pray anywhere in
1: wireless vale kani cherutundi. Wireless ana koncham alasyam avutundi kani wireless kante vegangane cherutundi.
0: Wireless communication may reach rather late, but the connection between devotee and God
1: bhagavantunaku bhaktuniki heart to heart, love to love.
0: The connection between God and devotee is heart to heart, love to love.
1: Idi communication.
0: This is communication.
1: Ee communication enipudi tatchane babaku telisindi.
0: Baba could come to know what is happening.
1: అక్కడనే ఒక బాబు అనేటువంటి వాడు ఉండేవాడు.
0: There is a person by name Babu.
1: రంగు బాబు అని. అతన్ని బాబా బాబు బాబు అని పిలిచేటువంటి వాడు.
0: Baba used to call him Babu.
1: బాబు రా అన్నాడు.
0: He said, come on.
1: ఇదిగో ఈ విభూతి తీసుకుని పోయి
0: టేక్ దిస్ విభూతి
1: జామూర్ అనేటువంటి గ్రామం లోపల నానా ఉంటున్నాడు మానాకు అందించు అన్నాడు.
0: గివ్ దిస్ విభూతి టు నానా దేర్ హూ ఇస్ రిసైడింగ్ దేర్ ఇన్ దట్ విలేజ్ జామూర్.
1: ఆజ్ఞ
0: ఇస్ ఎ గాడ్స్ కమాండ్.
1: విన్నాడు,
0: హెర్డ్ ఇట్.
1: జోబులో చూసుకున్నాడు, 2 రూపాయలు ఉన్నాయి.
0: ఇన్ హిస్ పాకెట్ హీ కుడ్ ఫైండ్ ఓన్లీ 2 రూపీస్.
1: ఇక్కడ చూచాడు బెల్గాం వరకు మాత్రం రైల్లో పోవచ్చు. అక్కడ
0: హీ కెన్ రీచ్ అప్ టు బెల్గాం బై
1: జంగాం అనేటువంటి దానికి పోవడానికి తన దగ్గర డబ్బు లేదు.
0: హీ డజంట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ మనీ టు రీచ్ ద విలేజ్.
1: బాబా నా దగ్గర కాసు లేవు, నన్ను ఎలా వెళ్ళమంటారు అన్నాడు.
0: హీ సెడ్ బాబా ఐ డోంట్ హ్యావ్ మనీ, హౌ కెన్ ఐ గో.
1: వరే పిచ్చివాడా, నేనన్నీ చూసుకుంటాను, పొమ్మని ఎప్పుడు చెప్పినానో దానికి తగినటువంటి అరేంజ్మెంట్స్ అంతా నేను చూసుకుంటాను.
0: సందేహం
1: ఏమాత్రమో నీవు చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ వెయిట్, నెవర్ డౌట్.
1: ఇదియే రామావతారం నందు కూడాను రాములు హనుమంతునికి ఆజ్ఞాపించాడు.
0: సేమ్ థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ రామ వెన్ హి కమాండెడ్ హనుమాన్.
1: నీ వెళ్లి సీతాన్వేషణ సల్పాలి.
0: హనుమా గో ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: లంకలో ప్రవేశించి సీత ఏ విధంగా ఉంటుండదో ఆమె యొక్క స్థితిగతులను కనుక్కుని రమ్మన్నాడు.
0: గో టు లంక, ఫైండ్ అవుట్ వేర్ సీత ఈజ్ అండ్ హర్ పొజిషన్.
1: హనుమంతుడు సందేహించాడు.
0: హనుమాన్ డౌటెడ్.
1: ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఏ విధంగా దాటాలి?
0: హౌ కెన్ ఐ క్రాస్ దిస్ మైటీ ఓషన్?
1: నన్ను పొమ్మని చెప్తున్నాడు.
0: హీ కమాండ్స్ మీ టు గో
1: అని కొంత సందేహించాడు.
0: హీ డౌటెడ్ ఫర్ ఎ మోమెంట్.
1: తిరిగి రామనామాన్ని స్మరించాడు.
0: హీ చాంటెడ్ రామాస్ నేమ్.
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడే ఈ కార్యాన్ని కూడా నువ్వు పూర్తి చేయించుకుంటాడు.
0: ద వన్ హూ కమాండెడ్ విల్ సీ టు ఇట్ దట్ ఇట్ ఈస్ డన్.
1: నాతో ఈ కార్యం సాధించే నిమిత్తమై నాకే ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదే.
0: హీ కమాండెడ్ మీ సో దట్ ఐ వుడ్ అచీవ్ ద టాస్క్ ఎంట్రస్టెడ్
1: కనుక ఆజ్ఞాపించినటువంటి ఆ భగవంతుడు ఈ కార్యంలో కూడా అన్ని కార్య ఏర్పాటు కూడా తానే చూసుకుంటాడని ధైర్యంతో ఎగిరాడు.
0: గాడ్ హెస్ కమాండెడ్ మీ టు అండర్టేక్ ద టాస్క్ అండ్ హీ విల్ డూ ఆల్ ద నీడ్ఫుల్ టు బి సక్సెస్ఫుల్.
1: గాఢమైన విశ్వాసము,
0: దట్ ఈస్ స్ట్రాంగ్,
1: అచంచలమైన విశ్వాసము,
0: అన్వేవరింగ్ ఫెయిత్.
1: కానీ ఇతనికి బావు కూడాను ఆ విధంగా డౌట్ గా ప్రశ్నించాడు బాబాను.
0: బావు ఆల్సో క్వశ్చన్ బాబా,
1: నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి బాబా, నేను ఈ ఇంత దూరం ఎట్ట పోవాలి? జన్గాం నుంచి 30 మైళ్ళు దూరం పోవాలి, 33 నేను ఏ విధంగా పోయి టాంగా నెక్కి?
0: బాబా ఐ హావ్ విత్ మీ ఓన్లీ 2 రూపీస్.
1: ఆనాడు ట్యాక్సీలు ఈక్సీలు ఇలాంటి కార్లు గీలు లేవు టాంగా.
0: దేర్ వర్ నో టాక్సీస్ ఆర్ కార్స్, ఓన్లీ టాంగా వాజ్ అవైలబుల్.
1: 30 మైళ్ళు టాంగాలో పోవాలి.
0: యూ హావ్ టు ట్రావెల్ 30 మైల్స్.
1: వాడి కాసు ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టాడు.
0: Without paying money,
1: then nadchina povali.
0: Or I must walk the distance.
1: 30 miles nen nadchagalana?
0: Can I walk 30 miles long?
1: Ee tangalo nen prayanam cheyagalana?
0: Can I travel by tanga?
1: Ani sandehistu undaga baba dhairyam ichchadu.
0: When he was doubting, baba gave him the courage.
1: Na matanu vishwasinchu.
0: Have faith in me.
1: Na aagnanu sirasa vahinchu.
0: Follow my command.
1: Nee vellu unnadu.
0: Go.
1: Sare jababu cheppakunda akkada nunchi bayal jari payalgam lopa తిరిగి ట్రైన్ లో ఎక్కాడు.
0: వితౌట్ గివింగ్ ఎనీ రిప్లై హీ స్టార్టెడ్ మూవింగ్ ట్రావెలింగ్.
1: వచ్చింది బెల్గాం చేరింది.
0: హీ రీచ్డ్ దట్ ప్లేస్.
1: రాత్రి 1:30 తిరిగాడు.
0: ఇట్ వాస్ నైట్ 1:30.
1: నేను ఎక్కడ పోయేది ఈ చీకట్?
0: వేర్ ఐ టు గో ఇన్ దిస్ డార్క్?
1: ఏ విధంగా నేను ఈ కాలం గడపాలి అని అక్కడ కూడా కన్నులు మూసుకొని బాబా బాబా బాబా అని ప్రార్థించాడు.
0: హీ ప్రేడ్ టు బాబా క్లోజింగ్ హిస్ ఐస్.
1: ఒక బిల్ల జవాన్ వచ్చాడు.
0: సడన్లీ
1: పాతకాలంలో తహసీల్దార్ వెంట ఒక బిల్లం వేసుకుని జవాన్ ఉండేటువంటి వాడు.
0: దేర్ యూస్ టు బి ది ప్యూన్స్ విత్ క్రాస్ బెల్ట్.
1: ఆ బెల్ట్ వేసుకుని టర్బన్ కట్టుకుని ఒక ఆజాను బాహుడు వచ్చేసాడు.
0: మైటీ పర్సనాలిటీ విత్ టర్బన్ ఆన్ ద హెడ్ అండ్ ద క్రాస్ బెల్ట్ అపియర్డ్.
1: ఎవరు ఈ ట్రైన్ లో దిగారు షిర్డీ నుంచి? బావు బావు బావు అని కేకలు వేసుకుంటూ వచ్చాడు.
0: దిస్ మ్యాన్ వెంట్ ఆన్ షౌటింగ్ హూ కేమ్ ఫ్రమ్ షిర్డీ, హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ట్రైన్.
1: ఇతను వచ్చాడు, నేనే వచ్చాను, బాబా పంపితే వచ్చాను, నా పేరు బావు అని.
0: I really got down and I'm sent by Baba.
1: Rendi, rendi, rendi. Mee kosam tanga kaachukoni untundadu annadu.
0: He said, come along. There's tanga waiting for you.
1: Ekkada nunchi vachindi annadu.
0: Where from it came?
1: Nana Sahib pampichadu.
0: It is sent by Nana Sahib.
1: Kanuka manchi tanga.
0: It's a very good tanga.
1: Gurram chala powerful gurram.
0: The horse is powerful.
1: Chuche kuda chala beautiful ga untundadu.
0: So beautiful to look at.
1: ఆ టాంగాలో కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్.
1: నిజంగా తాను పోతూ ఉంటే టాంగా నడిచినట్టే కనిపించలేదు, అంత స్మూత్ గా అంత వేగంగా పోతుండాలి.
0: యాజ్ హి వాస్ జర్నీయింగ్ ట్రావెలింగ్ ఇట్ అపియర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ నాట్ మూవింగ్, ఇట్ సో స్మూత్.
1: కారు కూడా ఇంత వేగంగా పోదు. ఈ నానా ఒక గుర్రము ఎంత గొప్ప సవారు చేసినటువంటి గుర్రము. అనుకుని తనలో తాను అనుకుంటున్నాడు.
0: హి వాస్ సో హ్యాపీ అప్రిషియేటింగ్ ద హార్స్ అండ్ ద స్పీడ్ ఇట్ మెయింటైన్.
1: ఈ విధంగా తలుపుకుంటూ ఉండగానే గ్రామం చేరాడు.
0: యాజ్ వాస్ థింకింగ్ సో హీ రీచ్డ్ విలేజ్.
1: అదిగో అదే నానా ఇల్లు అని చూపించాడు.
0: అండ్ హి హస్ షోన్ దట్ ఈస్ ద రెసిడెన్స్ ఆఫ్ నానా.
1: ఆయన దిగాడు.
0: హి గాట్ డౌన్.
1: నడచడానికి ప్రయత్నం చేసి తిరిగి టాంగా వాంటూ ఏమైనా చెప్పుదామని వెనక్కి తిరిగాడు. టాంగా లేదు, టాంగా నడిపినటువంటి వాడు లేడు.
0: హి జస్ట్ టర్న్ బ్యాక్ టు సే సంథింగ్. హి డిడ్ ఫైండ్ టాంగా నార్ టాంగా వాలా దేర్.
1: సరే ఇంటికి వచ్చి చేరాడు.
0: హి రీచ్డ్ హోమ్.
1: నానాను చేరాడు. నానా సాహెబ్, ఇదిగో బాబా నీకు విభూతి పంపించాడు.
0: నానా సాహెబ్, దిస్ ఇస్ విభూతి సెండ్ బై బాబా.
1: ఎప్పుడు పంపాడు?
0: వెన్ డిడ్ హి సెండ్?
1: నిన్న సాయంకాలమే పంపాడు.
0: ఓన్లీ యెస్టర్డే ఈవినింగ్.
1: రాత్రి 1:30 గంటకి నేను స్టేషన్ చేరాను.
0: ఐ రీచ్ స్టేషన్ అట్ 1:30.
1: కానీ మీకు ఎట్ట తెలిసిందో ఏమిటో, మీరు టాంగా పంపడం చేత నేను అతి శీఘ్రంగా నీ ఇల్లు చేరగలిగాను.
0: ఐ డోంట్ నో హౌ యూ కేమ్ టు నో దాట్ యూ సెంట్ ద టాంగా, దేర్ ఫోర్ ఐ కుడ్ రీచ్ హియర్ ఇన్ టైమ్.
1: నానా ఆశ్చర్యం వేసింది.
0: నానా వాస్ సర్ప్రైజ్.
1: నా దగ్గర టాంగా లేదే.
0: ఐ హావ్ నో టాంగా విత్
1: మీ. నేను ఎవరిని పంపలేదే.
0: ఐ నెవర్ సెంట్
1: ఎనీ. వచ్చేది కూడా నాకు తెలియదే.
0: ఐ డోంట్ నో యువర్ అరైవల్ ఐదర్.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నావు? ఎక్కడ ఉంది ఆ టాంగా చూపమన్నాడు.
0: వై డు యూ స్పీక్ లైక్ దట్? వేర్ ఇస్ ద టాంగా? షో మీ.
1: అయ్యా దిగిన తక్షణమే టాంగా కనిపించలేదు, టాంగా పైలట్ కనిపించలేదు.
0: ద మూమెంట్ ఐ గాట్ డౌన్ ఐ డిడ్ సీ ద టాంగా నార్ ద పైలట్.
1: అతను చెప్పడం మీరు పంపించినట్టుగా చెప్పాడన్నారు.
0: బట్ హీ సెడ్ దట్ హీ He is sent by you.
1: సరే ఇంకితంతో ఇప్పుడు మాటలు అవసరం కాదు. మొట్టమొదటి పేషెంట్ కి ప్రసాదం ఇవ్వాలని లోపలికి వెళ్లాడు. ప్రసాదం ఇచ్చాడు. బాబా పటం ముందు పోయి గట్టిగా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్ ఇంటెన్స్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్
1: బాబా. బాబా బాబా అని అరిచాడు.
0: He shouted baba baba.
1: ఈ సౌండ్ లోపలనే బిడ్డ సౌండ్ కూడా వినిపించింది.
0: As he was shouting, he could listen to the shouts of baby.
1: కొడుకు పుట్టాడు.
0: He got his son.
1: ఈ ఆనందాన్ని చూచాడు. అప్పుడు తిరిగి ఈ బాబు దగ్గరికి వచ్చేసి, బాబు ఏమేం జరిగిందో చెప్పు, బాబా ఏం చెప్పాడు, ఎవరెవరిని పంపించాడు, ఏ విధంగా వచ్చావని చెప్పేటప్పటికి, ఇది 2 రూపాయలతో నేను వచ్చాను.
0: He came back to Babu.
1: బాబాని అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు.
0: He asked, how did you reach here? What is that Baba said? He said, I reached this place with 2 rupees. You'll never give up those with faith.
1: కనుక నమ్మకమే ప్రధానమైనటువంటిది.
0: సో ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నమ్మకమను 2 నయనంబులేని అంధులైరి నేడు అవనియందు. నమ్మకం అనేటువంటి యొక్క నయనాలు కోల్పోయినాం ఈనాడు.
0: పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ దే హావ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మి పనిచేస్తే దేనినైనా కూడా మనం విజయాన్ని సాధించవచ్చు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: కనుకని ఈ నమ్మకం చేతనే నానా అంతటి ఆనందాన్ని పొందగలిగాడు.
0: Because of this faith, Nana could be blissful.
1: మూడవ దినమే,
0: థర్డ్ డే,
1: నానా బావు ఇద్దరు చేరి షిరిడీకి వెళ్లారు.
0: థర్డ్ డే నానా బావు కేమ్ టు షిరిడి.
1: బాబా ఏమి నీ యొక్క నాటకము, ఏమి మీ యొక్క సందేశము, ఏమి మీ యొక్క లీలలు, ఇది వర్ణనాతీతమైనటువంటిది.
0: కేమ్ అండ్ సెన్ బాబా, వీ కెనాట్ డిస్క్రైబ్. ఇట్స్ బియాండ్ కాంప్రిహెన్షన్.
1: ద్వాపరయుగంలో గోపికలు గాని, రామావతారంలో వానరులు కాని, అందరు కూడా భగవంతుని ఆ రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
0: వానరాస్ అండ్ గోపికాస్, దే ఆల్సో ఎక్స్టోల్డ్ నరేటెడ్ ప్రైజ్ గాడ్ లైక్.
1: నానాకు చక్కని కంఠం.
0: నానా హాస్ గాట్ వెరీ గుడ్ వాయిస్.
1: చక్కగా పాటలు పాడేటువంటి వాడు.
0: హి సింగ్స్ వెరీ వెల్.
1: కనుకని అక్కడికి వెళ్లి చాలా ప్రార్థన చేశాడు.
0: అండ్ హీ ప్రేడ్.
1: నిను గనుగొన్న గల్లమా బాబా, నిను గనుగొన్న గల్లమా
0: బాబా. కెన్ వి నో యూ? కెన్ వి అండర్స్టాండ్ యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యూఆర్ స్మాలర్ దెన్ అన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యూఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయి కుందువట, అడుగురేణు తృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలగుట. నిను గనుగొన్న గల్లమా
0: యువర్ దేర్.
1: నిను గనుగొన్న గల్లమా
0: యువర్ దేర్ ఇన్ ఆల్ ది 84 లాక్స్ ఆఫ్ లివింగ్ క్రీచర్.
1: అంతటితో పోకుండా ఘనమగు దొంగలలో గజ దొంగవు, నిను గనుగొన్న గల్లమా.
0: Among thieves, you are a very big thief. Can we know you?
1: Baba, anni neeku telusu.
0: Baba, you know everything.
1: Kaani telinetunti vaadi vale neevu natistunnavu.
0: But you act as if you don't know.
1: Neevu chaala dongavu, bada chitta choorudavu.
0: You are a very big thief.
1: Indulo kuda meeru kontha chakkani rahasyanni gurtinchali.
0: You have to know a secret here.
1: Evaraina vachi, మంచి గజదొంగవురా అంటే మనకు కోపం వస్తుంది.
0: ఇఫ్ ఎనీవన్ అడ్రెసెస్ యూ దట్ యు ఆర్ ఎ బిగ్ థీఫ్,
1: ఏం చేశాను నేను, ఏ దొంగతనం చేశాను, ఎందుకు నన్ను గజదొంగ అని పిలుస్తున్నావు అని వాడిపైన పోట్లాడతావు.
0: యు విల్ బి యాంగ్రీ అండ్ స్టార్ట్ ఫైటింగ్. వాట్ ఇస్ ద
1: హెల్ట్ ఓవర్ అదే పదములతో పాటగా పాడుతుంటే

0: వాలా. బడా చిత్తచోర అంటే ఇంకా అందరూ తాళం వేసి పాడతారు.
1: బట్ అండర్ దర్ హ్యాండ్ విన్ యూ అడ్రస్ గాడ్ యాజ్ ఎ బిగ్ థీఫ్, ఆల్ ఆఫ్ అస్ జాయిన్ ఇన్ కోరస్.
0: గానములో ఉండేటువంటి ఆనందము ఇంత మాధుర్యంగా ఉంటాయి.
1: That is the sweetness in the melody of music.
0: ప్రేమ రసమును తాగినటువంటి మానవుని యొక్క ఉన్మత్తంతో పాడినట్టుగా ఉన్మత్తుడై మత్తుడై చదువున్మత్తుడై పోతుంటాడు.
1: One is intoxicated and loses all consciousness, carried away by the music.
0: కనుక పాటలయందు మాటలయందు ఉండేటువంటి యొక్క మాధుర్యమును ఇట్టిది అట్టిదిని ఎవరు వర్ణించలేరు.
1: No one can clearly estimate the melody and beauty of words and songs. A small example.
0: భగవంతుని గాన ప్రియుడు అని పిలుస్తూ వచ్చారు.
1: We say that God loves music.
0: భగవంతుణ్ణి పద్యముల రోతిగా పిలిస్తే ఒక రీతిగా ఉంటాడు, మాటల రీతిగా పిలిస్తే మరొక రీతిగా ఉంటాది, పాటల రీతిగా పిలిస్తే ఎంతో మాధుర్యంగా ఉంటాది. ఓ రామా ఎంత దయామయుడవయ్యా నీవు అని మాటలతో చెప్తే అంత మనసు కరగదు.
1: We can speak to God by words or poems or songs. If you say, "O Rama, you are compassionate,"
0: ఓ రామ నన్ను కాపాడు అని ఓ పద్యంతో చెప్తే అది కూడా అంత గొప్పగా ఉండదు.
1: బట్ ఇఫ్ యూ పుట్ ఇట్ బై వే ఆఫ్ పోయమ్, వెల్ ఇట్ విల్ నాట్ డ్రా హిజ్ అటెన్షన్.
0: రామ నన్ను కాపాడు ఈ పాటతో వచ్చేటప్పటికి ఎంత హృదయానంతా లాగేసేస్తుంది.
1: But on the other hand, if you start singing, well, the heart of God
0: melts. Kanukane gana loludu gana priyudu
1: so
0: gananandudu.
1: God loves music and he submits himself to the melody of the music.
0: Nana ganam chestu unnadu aa patam mundu.
1: Nana started singing in front of picture of Baba.
0: Baba kudanu unmattudayyadu.
1: Baba also lost himself.
0: Mattuto tala ooputunnadu.
1: He was nodding his head all the time.
0: Aa paatalo taanu kuda chorus paadutunnadu.
1: He too joined the chorus.
0: ఈ విధంగా గానం అనేటువంటిది
1: దిస్ మ్యూజిక్
0: పాడేవాడిని తన్మయత్నం చేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ ది సింగర్ టు ఫర్గెట్ హింసెల్ఫ్.
0: వినేటువంటి వారిని తాండవమాడిస్తుంది.
1: ద లిజనర్ ఆల్సో
0: దైవాన్ని కూడా తాండవమాడుతుంది.
1: ద లిజనర్ స్టార్ట్స్ డాన్సింగ్ అండ్ ఆల్సో
0: మాధుర్యం ఈ గానంలో ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే దైవమును ప్రార్థించే సమయంలో కూడా ఈ భజనకు ఇంత విలువనివ్వటానికి కారణం ఇదియే.
1: యాజ్ వి ప్రే టు గాడ్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు భజన్.
0: కనుకనే భజన అనేటువంటి దాన్ని మనం చక్కగా హృదయపూర్వకంగా చెయ్యాలి.
1: సో వీ షుడ్ డూ భజన్స్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక వాల్మీకి కూడాను ఈ విధమైనటువంటి రామచరిత్ర చరిత్రను అనేక విధములుగా రచించి రాముల యొక్క జీవిత కాలంలోనే రామచరిత్రను రచించినటువంటి వాడు వాల్మీకి.
1: ఇట్స్ ఓన్లీ వాల్మీకి హూ హాస్ కంపోజ్ రామాయణ, ది హిస్టరీ ఆఫ్ రామ డ్యూరింగ్ ది లైఫ్
0: టైం. తన కుమారుడైనటువంటి లవకుశల చేతనే రామ సభలో పలుకుడను పాడించినటువంటి వాడు వాల్మీకి.
1: It was Valmiki who made Lava and Kucha sing the glory of Rama in front of Rama.
0: Kanukane nirantaram kudanu dayarahitudai krurudai katinudai himsistunnatvanti yokka ee Valmiki inta raalanu kudanu kariginchetvanti yokka gaanamu cheta ee divyamainatvanti Rama charitranu prapanchaniki andistu vachadu.
1: Valmiki, who was at one time had no compassion, so wicked and cruel, later he could compose Ramayana that could melt the heart of everybody.
0: కరిగించి పెరిగించి ఒక ఫలమునిచ్చేటువంటి ఒక మానవత్వాన్ని ప్రసాదించేటువంటిదిగా మారుస్తుంటారు ఈ దివ్యమైన నామము.
1: It's the divine Lord's name that would make the heart stone melt and make.
0: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: a good example.
0: చాలా మంది సైన్స్ బాయ్స్ ఇంత ఉంటారు.
1: There are many boys of science.
0: కఠినమైనటువంటి ఒక గుండు ఉంటారు.
1: Here is a strong boulder.
0: ఆ గుండు పైన కొన్ని విత్తనాలు పెడితే వెండిపోతాయి లేక ఏ పక్షులు ఎత్తుకుని పోతాయి.
1: ఆన్ దిస్ హార్డ్ స్టోన్ ఇఫ్ యూ కీప్ ఫ్యూ సీడ్స్ దే గెట్ డ్రైడ్.
0: ఆ కఠినమైనటువంటి రాతి పైన ఏ మొక్కలు రావు.
1: నో ప్లాంట్ వుడ్ జర్మినేట్.
0: క్రమక్రమేణా ఎండకు ఎండి వానకు నాని ఆ రాయి కరిగి కరిగి కరిగి కరిగి కరిగి కింద మట్టిగా మారిపోతుంది.
1: ద వెరీ స్టోన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద హీట్ ఆఫ్ ద సన్ అండ్ ఆల్సో బికాస్ ఎక్స్పోజ్ టు ద రెయిన్.
0: ఈ మట్టిలో విత్తనం పెట్టినప్పుడు మట్టిలో విత్తనము మొక్కగా వస్తుంది.
1: When you sow the seed in the soil, it germinates.
0: మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: The plant grows into
0: ఆ వృక్షంలోనే ఫలములు లభిస్తాయి.
1: And the tree eats.
0: ఆ ఫలములు మానవుడు భుజిస్తాడు.
1: Man eats.
0: ఆ ఫలముల యొక్క ప్రసాదమే మానవ రూపాన్ని ధరిస్తుంది.
1: And it's only the consequence of the
0: కఠినమైన రాయి కరిగి ప్రవహించేటువంటి మానవునిగా రూపొందింపజేసింది ఏది? ఆ రాయి.
1: It's the very stone that has made man finally at the end.
0: అదే విధంగా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఈ యొక్క రత్నకారుని యొక్క హృదయము మారిపోయింది రత్నాకరణి హృదయం.
1: Likewise the stone hearted Valmiki's heart transformed later.
0: అది ఒక తపస్సుగా రూపొందింది.
1: That has transformed into penance
0: tapas. అది వాల్మీకమైనటువంటి పుట్టగా రూపొందింది.
1: It has shaped into Valmiki ant hill.
0: ఆ వాల్మీకమైనటువంటి పుట్ట పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఆ వర్షములో తిరిగి కరిగి కరిగి కరిగి కరిగిపోయేటప్పటికి ఇందులో నుంచి ఆవిర్భవించాడు ఈ యొక్క రత్నకారుడు.
1: As this ant hill was exposed to the continuous rain, it vanished and Ratnakara Valmiki
0: came out of it.
1: As he is born there in ant hill, Valmikamu is called Valmiki. Is Ratnakara earlier.
0: Katina Hrudeyudu.
1: Is stone hearted.
0: Kani Pamu Puttaku Valmikamani Peru.
1: His ant hill is karigipoyindi
0: varshaniki karigi karigi karigipoyindi.
1: It is disappeared because of rain.
0: Itanu bayata paddadu
1: and Valmiki came out of it.
0: Kanukane Valmikam nunchi vachinatuntu vaadu kanaka itaniki peru Valmikam ani peru pettindi.
1: Since he came out of this ant hill, Valmikam is called Valmiki.
0: Intati goppavaadu gar avadaniki kaavadaniki edi kaaranam.
1: What is that responsible that made him so great?
0: Maharshali yokka darshana sparshana sambhashanam le deeniki moola kaaranam.
1: The main cause are these three factors. He could see, he could converse, and also talk to his sages.
0: పెద్దలను దర్శించాలి.
1: You have to visit.
0: పెద్దలను గౌరవించాలి.
1: You have to respect elders.
0: పెద్దల ఆశీర్వాదములు పొందాలి.
1: You should receive their blessing.
0: అందరికంటే గొప్ప పెద్దలు తల్లిదండ్రులే.
1: Of all, mother and father are greatest.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: So mother is God, father is God.
0: వారికి నిత్యము నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి.
1: You should do namaskar and receive their blessing.
0: ఆ విధంగా ఉండినప్పుడు సాక్షాత్ దైవమే నీకు సాక్షాత్కరిస్తాడు.
1: When you are so, God will appear in front of you.
0: కనుకనే విద్యార్థులకు కఠినమైనటువంటి యొక్క భావములు క్రూరమైనటువంటి సంకల్పములు హృదయములో చేరకుండా చూసుకోవాలి.
1: So students should see that they will not have any wicked and cruel thoughts.
0: Sadbhavamulu, satchintanlu, sadalochanlu manalo penchukovali.
1: So we have to develop the good and sacred thoughts within.
0: Appude kathinamaina Valmiki ratnakarudu goppa muniga marinattuga mana hrudayam aneetvantidi kaatinyanga undinatvantidi mrudu maduramaina pratreetiga maaripothundi.
1: Just as cruel ratnakara could become Valmiki
0: later.
1: That becomes the dwelling place for our
0: Lord. To
1: whom does it belong, the heart?
0: ఎవరిదో కాదు భగవంతుండే ఆ పీఠము.
1: It is the very seat of God.
0: ఆ భగవంతుని పీఠం పైన మరొకరు కూర్చోవడానికి వీలు కాదు.
1: No one has authority to be seated.
0: నీ మనసులో ఎవరినైనా కూర్చోబెట్టుకో.
1: You can make anyone sit in your
0: mind. ఎంతమందికైనా చాటు చోటు ఉంటుంటుంది.
1: You can give
0: ఒక్కటే ఓన్లీ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా.
1: హార్ట్ ఈజ్ ఓన్లీ సింగిల్ సోఫా నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్ ఐదర్.
0: ఒకరిని ఒక పర్యాయం ఇంకొకరిని ఇంకొక పర్యాయం ఈ విధంగా మార్చుకోకూడదు.
1: యూ కెనాట్ చేంజ్ పీపుల్ ఇన్ టర్న్స్.
0: ఒక్క దైవానికి మాత్రమే అక్కడ చోటునివ్వాలి.
1: ఓన్లీ యూ షుడ్ గివ్ ప్లేస్.
0: ఎప్పుడు కూడా నువ్వు రిజర్వ్ గా ఉంటుండాలి.
1: అండ్ దట్ షుడ్ బి దేర్ ఆల్వేస్.
0: అది ఈనాడు మనం చేసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ టుడే.
0: ఎన్నో మనం జగత్తులో చూస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: వి ఎన్నో అనుభవిస్తున్నాము.
1: ఎక్స్పీరియన్స్
0: ఎంతమంది యొక్క అనుభూతిలో మనం కనిపిస్తున్నాయి.
1: వి సీ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: మంచి చెడ్డలు అనేటువంటిది మన ప్రవర్తన నుంచినే వస్తున్నాయి కానీ పరుల నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ నాట్ ఆఫ్ ఎనీబడీ ఎల్స్.
0: కనుక మొట్టమొదట మన సంకల్పాలను పవిత్రమైన సంకల్పాలుగా రూపొందించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ శాంక్టిఫై అవర్ థాట్.
0: మనలో ఏదైనా ఒక సంకల్పం పుట్టిన తక్షణమే వాచి ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. Is it right or wrong? Idi manchida cheddada ani time teesko.
1: The moment the thought arises, take some time and discriminate whether it's good or bad, right or wrong.
0: Meeku idi manchidi kaadu anukunte tatchame danni vadale pettali.
1: When once you come to know it's bad, give it up immediately.
0: Kaani meenati manavulaku anta opik kuda ledu.
1: But today people don't have patience.
0: Edaina sankalpam vaste tatchame pani cheyadaniki prayatnistadu.
1: The moment thought starts, he resorts to action.
0: Ramulu yokka astram tagali ravanudu kinda koolaadu.
1: Because of the arrow shot by Rama, Ravana.
0: కొన్ని నిమిషాల లోపల ఇంకా ప్రాణం వదిలేసిన లోపల అనేక మంది మహర్షులంతా వచ్చారు.
1: Ravana was to die in a moment's time. He was surrounded by many.
0: ఇంత గొప్ప సైంటిస్ట్.
1: The great scientist.
0: ఈ గొప్ప మహనీయుడు.
1: He's a great.
0: గొప్ప తపస్వి.
1: One of penance.
0: అన్ని విధమైనటువంటి సౌర శక్తులు కలిగినటువంటి వాడు.
1: He has got all the power.
0: ఇతని యొక్క దివ్య లక్ష్యం ఏమిటో.
1: What is his chief
0: aim? తెలుసుకోవాలని అందరూ చేరారు.
1: All congregated
0: Ravana,
1: there.
0: మీరు మీ జీవితంలో సాధించినది ఏమిటి, సంకల్పించినది ఏమిటి అని ప్రశ్నించారు.
1: దే ఆల్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, రావణ వాట్ ఇస్ దట్ యు వాంటెడ్ టు డు, వాట్ ఇస్ దట్ యు వాంటెడ్ టు అచీవ్.
0: అప్పుడు రామ బాణము తగిలింది కనుక పాప పరిహారం అయిపోయింది.
1: హి సెడ్ బికాజ్ I'm here being shot by arrow. All my sins are atoned.
0: చేతులు ఎత్తలేక ఎత్తలేక నమస్కారం చేశాడు.
1: With great difficulty he could lift up both hands.
0: ఓ గ్రేట్ లార్డ్,
1: what shall I say?
0: నా సంకల్పములు ఎన్నో ఉన్నాయి.
1: I had many thoughts.
0: కానీ
1: but
0: అవి కాలేకపోయినాయి.
1: I could not fulfill them.
0: మీరు ఒక్కటి మాత్రం మీరు గుర్తించాలి నా యొక్క జీవితంలో.
1: Basing on my life,
0: మంచి
1: చేయాలనే
0: సంకల్పం మంచి సంకల్పమే గాని వస్తే దీన్ని ఆలస్యమే చేయకూడదు.
1: The moment there's good thought, never delay.
0: తక్షణమే నీ పని లోపల ప్రవేశించాలి.
1: Immediately start acting on that.
0: మంచి పనికి ఏమాత్రము వాయిదాలు వేయకూడదు.
1: To do any good activity, never postpone.
0: మంచి పనులకు ఏమాత్రం కూడా నీవు టైం తీసుకోవద్దు.
1: Never take time to do anything good.
0: సంకల్పము పని రెండు ఒక్కతూరి జరగాలి.
1: The thought and action should happen simultaneously.
0: వచ్చినా నీవు దాని జోలికి పోవద్దు. కావలసినంత టైం తీసుకో.
1: If any other thoughts come, they take some time more.
0: నేను అట్టే సంకల్పించుకున్నాను.
1: I thought so.
0: నా లంకకు చుట్టూ ఉండినటువంటి సముద్రంనంతా తీయని నీటిగా మార్చాలని సంకల్పించుకున్నాను.
1: I wanted to convert all the saline sea water sweet.
0: కానీ తర్వాత తర్వాత తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వచ్చాను.
1: I was postponing.
0: కట్టగడపటికి ఆ మంచి పని నేను చేయలేకపోతున్నాను.
1: I could not accomplish the task I wanted.
0: నరకములో బాధపడేటువంటి మానవులందరికీ స్వర్గానికి పంపించాలి, వారి సుఖరూపులుగా తయారు చేయాలి అని సంకల్పించుకున్నాను.
1: I thought to make all those people that suffer in hell go to heaven and be happy there.
0: తర్వాత తర్వాత తర్వాత అని వాయిదా వేసుకుంటూ
1: వచ్చాను. I was postponing
0: continuously. ఈ మంచి కార్యాలకు నేను వాయిదా వేశాను, కట్టగడపటికి నేనే మరణిస్తున్నాను.
1: I was postponing all good actions.
0: ఈ మంచి కార్యం నేను చేయలేకపోతున్నాను.
1: I could not do anything good.
0: కనుక మీరైనా కూడాను సత్సంకల్పములు వచ్చిన తక్షణమే క్రియారూపమును ధరింపజేసి తద్వారా మీరు కార్యరూపంలో అనుభవించండి.
1: అట్లీస్ట్ యూ వెన్ ది మూమెంట్ గుడ్ థాట్ ఈస్ దేర్
0: మంచి పనులకు ఏమాత్రం కూడా కాలం వ్యర్థం చేయకండి.
1: ఫర్ గుడ్ యాక్షన్స్ నెవర్ వేస్ట్ టైం టు డూ దెమ్.
0: చెడ్డ భావాలకు చెడ్డ తలంపులకు అవకాశమే ఇవ్వకండి.
1: నెవర్ గివ్ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ యాక్షన్.
0: అది ఈనాటి యువకులు చేయవలసినటువంటి ఒక గొప్ప ఘనకార్యం.
1: దట్ ఇస్ ది మైటీ థింగ్ దట్ ది మోడర్న్ యూత్ మస్ట్ టేక్.
0: ఈనాటి యువకులంతా కూడా భావి భారతోద్ధారకులు.
1: You are the future citizens of this country.
0: Kanuka meeru ee sadbhavamunu abhivruddhi parchukoni
1: you should develop these good thoughts.
0: Sanmargamlo praveshinchi
1: tread along the right path.
0: Aadarshavantamainatundi pauruḍu aneṭundi peru teppinchukovali.
1: And you should a good name that you are an ideal citizen.
0: Ee aadarshavantamaina pauruḍuga unnappudu inkentaina manam aadarshanni manam anubhavinchochu. Sadbhavamunu poshinchukovali.
1: So we should develop good thoughts.
0: Deenini vyaktigata seelamu unnaru.
1: This is called individual character.
0: ఈ ఇండివిజువల్ క్యారెక్టర్ ఉండినప్పుడే మనం ఒక లీడర్ గా తయారు కావచ్చు.
1: అండ్ వన్స్ వీ హావ్ దిస్ ఇండివిజువల్ క్యారెక్టర్ వీల్ బి లీడర్స్.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి గుణములను మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఇండివిజువల్ క్యారెక్టర్.
0: క్రమక్రమేణ కూడా నేషనల్ క్యారెక్టర్ కింద మనం ప్రయత్నం చేయొచ్చు.
1: ఇట్ లీడ్స్ టు నేషనల్ క్యారెక్టర్.
0: కనుక ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్. వ్యక్తిగతమైనటువంటి శీలము దేశ సంబంధమైనటువంటి సామాజిక శీలము.
1: సో వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
0: కనుక జాతీయమైనటువంటి ఒక తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should also develop the spirit of patriotism.
0: యువకులకు జాతీయ భావమే పోయింది.
1: There is no spirit of nationality whatsoever.
0: నేషనాలిటీ అంటే ఏమిటో అనేటువంటి వాళ్ళకి అర్థం కాకుండా
1: పోయింది. They don't know what nationality is.
0: నేను నా వారు నా కుటుంబమే అంతవరకే వీరు ప్రయాణం చేస్తున్నారు.
1: They just travel to the extent of I and my family
0: alone. కాదు మన దేశము.
1: Our country.
0: ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుంగకండు వసుదన్ కలడా.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ వుడ్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ అండ్ ది గౌ
0: ఈ దేశాభిమానమే లేకపోతే నీ ఒక బ్రతికిన పీనుగ్గా తయారవుతావు.
1: యు ఇఫ్ యు డోంట్ హావ్ దట్ ఫీలింగ్ యు ఆర్ జస్ట్ డెడ్ కార్.
0: కనుకనే దేశాభిమానాన్ని పెంచుకోవాలి.
1: సో డెవలప్ ది సెన్స్ ఆఫ్ పెట్రియాటిజం.
0: దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ప్రధానము.
1: జస్ట్ యాజ్ యు హావ్ అటాచ్మెంట్ టు ది బాడీ యు షుడ్ హావ్ అటాచ్మెంట్ టు దిస్ కంట్రీ.
0: దేశం అనేటువంటిది దేహం యొక్క ప్రతిబింబమే.
1: అండ్ దిస్ కంట్రీ ఇస్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ బాడీ.
0: దేశము బింబ ప్రతిబింబాలే.
1: దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు తమ పవిత్రమైనటువంటి శీలము చేతను గుణము అభివృద్ధి చేతను సంకల్పములు చక్కగా మార్చుకోవాలి.
1: Therefore all students with their individual character.
0: చెడ్డ సంకల్పములకు అసలే అవకాశమే ఇవ్వకూడదు.
1: Never give scope for any bad thought whatsoever.
0: కొంచెం చోటిస్తే అది పెంచుకుంటుంది.
1: If you give little scope it will grow on.
0: కనుక ఏమాత్రం కూడా చెడ్డ సంకల్పాలకు మనము ప్రవేశపెట్టకూడదు.
1: Never entertain any bad thoughts.
0: అవి వచ్చినా మనం దాన్ని వెనుకకు తట్టాలి.
1: If they come, brush them aside.
0: ఎట్లా?
1: How?
0: మన హృదయ కవాటాన్ని మూసివేయాలి.
1: Close the doors of your heart.
0: మనం ఒక ఇల్లు కట్టాము.
1: You have constructed a house.
0: ఆ ఇంటికి కిటికీలు పెట్టాము, ద్వారాలు పెట్టాము.
1: It has windows and doors.
0: కానీ ద్వారములు ఎందుకోసం పెట్టాము?
1: What for is the door?
0: మనం బయట పోవటము, రావటం కోసమని ఉపయోగించుకోవడానికి పెట్టాము.
1: For us to go and come back.
0: మన బంధువులు, మిత్రులు లోపల రావడానికి, పోవడానికి పెట్టుకున్నాము.
1: Doors are there for our friends and relatives to come and go.
0: పెట్టుకున్నాము కదా, బజార్లో పోయేటువంటి పందులు, కుక్కలు, గాడిదలంతా వదలటామా?
1: Because of the fact that we have doors, we would not permit all these three dogs and the pigs around.
0: Donkeys
1: around.
0: కనుకనే మనము ద్వారములు ఉంటున్నాయి, మనకు 10 ద్వారములు ఉంటున్నాయి.
1: We have 10 doors.
0: ఈ ద్వారముల లోపలంతా కూడా బయట పోయేటువంటివన్నీ, ఈ చెత్తవన్నీ మనం చేర్చుకోకూడదు.
1: We should not permit all the rotten things outside.
0: ఈ చెడ్డదానికి అంతా కూడా బయట తళ్ళాలి.
1: We should drive them out.
0: కనుకనే మనము అన్ని విధములైనటువంటి యొక్క సాహసంతో మనము దీన్ని మనము గుణాన్ని సాధించాలి.
1: With all the courage, we should achieve this goal.
0: కనుక దుర్గుణములు దూరంగా నుంచినే మనం దాన్ని దూరం చేయాలి.
1: Keep all the bad qualities.
0: లోపల ప్రవేశించేంత వరకు కూడా మనం కాచుకోకూడదు.
1: Don't wait until they go into you.
0: కనుకనే గొప్ప రత్నకారుడు వాల్మీకిగా మారిపోయాడు.
1: రత్నకార ట్రాన్స్ఫార్మ్ ఇట్ గ్రేట్ నోబుల్.
0: ఇటువంటి దుర్మార్గుడు ఇంత సాత్వికుడిగా మారిపోయినప్పుడు మానవులై పుట్టి విద్యావంతులైపోయి, విజ్ఞానవంతులైపోయి,
1: వన్ ఆఫ్ విజ్డమ్,
0: సుగుణములంతా ఉంటూ ఉండి కూడాను
1: బీయింగ్ వర్చ్,
0: ఈ మానవులు మాధవత్వాన్ని పొందలేకపోతున్నారంటే ఎంత అవమానం చెప్పండి.
1: సచ్ ఎ మ్యాన్ ఇఫ్ యు కుడ్ నాట్ బికమ్ డివైన్, విజ్ఞాన
0: సుజ్ఞాన ప్రజ్ఞానముతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వాన్ని రూపొందాలి.
1: దాట్ విచ్ ఇస్ స్పిరిచువల్, which is present in the mankind, should help him to attain the divinity.
0: Kanuka aa divyamainatundi bhavam cheta,
1: with the divine thoughts,
0: manavatvanni manam chakkaga teechidukoni,
1: human life has to be molded properly,
0: divyanga roopondali,
1: and should transform it to the divine.
0: Undali etta manam roopondutamu?
1: How?
0: Shivuniki munduga nandi untuntai.
1: In front of Shiva there is bull, nandi.
0: Nandi ante ee pasivu.
1: Nandi is animal.
0: Aithe ఈ పశువు ఎక్కడ చూస్తుండాలి? ఎవరిని చూస్తుండాలి? భగవంతుని చూస్తుండాలి.
1: ఇట్ లుక్స్ ఎట్ గాడ్.
0: ప్రకృతిని చూడటం లేదు,
1: నాట్ నేచర్.
0: కనుకనే తన దృష్టి అంతా కూడా భగవంతుని పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చింది.
1: ఆల్ ఇట్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే నందిని కూడా మనం పూజిస్తూ ఉన్నాము.
1: దేర్ఫోర్ వి వర్షిప్ నంది.
0: ఈ పూజ అర్హత ఎత్తగలిగింది దానికి.
1: హౌ డస్ ఇట్ డిజర్వ్?
0: తన దృష్టిని దైవం పైనే మరల్చింది.
1: బికాజ్ ఆల్ ఇట్ లుక్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
0: కనుకనే పశువు అయినప్పటికీ అది పూజ అర్హతగా కలిగింది.
1: దౌ బీయింగ్ ఎన్ అనిమల్ ఇట్ receives worship.
0: కనుక మన దృష్టి మంచి దృష్టిగా కావాలి.
1: సో వీ షుడ్ హావ్ వెరీ గుడ్ లుక్స్.
0: పవిత్రమైన దృష్టిగా కావాలి.
1: షుడ్ హావ్ సేక్రెడ్ లుక్స్.
0: అది ఏ సుదర్శనము?
1: దట్ ఈస్ సుదర్శన గుడ్ లుక్.
0: మంచి దృష్టి.
1: ఇట్స్ అ గుడ్ విజన్.
0: కనుక అలాంటి దృష్టిని కావడానికి దైవంను చింతిస్తూ, దైవంను చూస్తూ, దైవం ఆరాధిస్తూ, దైవం యొక్క భావం చేతనే మానుష్య భావం మార్చుకుని దైవ భావంలో మనం చేరాలి.
1: Therefore, in order to have that sanctified, sacred vision, we should think of God, chant His name, and concentrate our attention on Him.

యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిత చేకూరకున్నచో.

చిత్తమునకు స్థిరత చేకూరకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనందు లేత వయస్సునందు ఈ తరుణమునందు యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిరత చేకూర్చకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనందు

0: moment, youth, in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Swarupunena Vidyarthi Vidyarthini Yulara.
0: Embodiments of Divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti atma swarupame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: Idi divya manavunaku aabharanamu.
0: This is a precious jewel to divine human beings.
1: Idi swarthaparunanu chudaledu.
0: It will never be there with selfish people.
1: Nishwarthuleka hrudayame deeni nilayamu.
0: The center of this is the heart of the selfless people.
1: Itti nitya satyamainatunti shaktini pavitramaina aabharanamunu manavudu ee naadu kolipoyi అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అవుతున్నాడు.
0: దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్, ద ప్రెషస్ జ్యూవెల్ ఈజ్ లాస్ట్ అండ్ దేర్ ఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్ట్లెస్.

0: ఈ దృశ్య కల్పితమైన ఈ ప్రపంచము,
1: దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ,
0: త్రిగుణాల వికారము చేతనే సృష్టింపబడి పోషింపబడి సంహరింపబడుతున్నది.
1: ఈస్ క్రియేటెడ్ సస్టైన్డ్ అండ్ ఎన్హిలేటెడ్ బికాస్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
0: ఈ మాయా లీలావతి అయిన ఈ ప్రపంచమునకు ఈ త్రిగుణములే ప్రాణములు.
1: దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూజన్, ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ద వెరీ లైఫ్.
0: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
1: ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ అట్రిబ్యూట్స్.
0: కానీ మానవుడు దుష్ట గుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
1: మ్యాన్ రియలైజ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఆన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ అండ్ హీ ఫర్గెట్స్ ది ట్రూ సెల్ఫ్ ద పీస్.
0: మానవుడు దుస్సంగమునకు అతి దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బి అవే ఫ్రమ్ ద

0: run away from the bad company, join the good company, day and night do good activity, ever all the time fervently think of the eternal and ephemeral things.
1: Dujjana samsargani duram cheskovali neti yuvakulu.
0: The modern youth should get away from the bad company.
1: Dussanghamu kevalamu dushtattvamunu maatrame andinchadam kaadu.
0: The bad company not only makes you
1: manavatvanni nirmoolamu gaavistundi,
0: it ruins the human quality.
1: Manavuni yokka vilavalanu kevalamu nirarthakam chestundi.
0: The human values are devalued.
1: Ee naadu manavuni yokka vilavalu kolipovatam chetane aakara manavuniga roopisthunnade kaani aacharana manavuniga kanipinchatam ledu.
0: As the human values are lost, he is just a human being by form but not in reality.
1: Idi dujjana samsargamu vishapurugutu samanam.
0: The bad company is equal to a poisonous germ.
1: Ramulu kudanu vibhishanunu chuchinappudu vibhishana dujjanulu yokka samhasamu kante narakamulo nivasinchatame haayi annadu.
0: Rama said to Vibhishana, instead of living in the bad company, the hell is much better.
1: Dujjana samsargam cheta tanlo undinatundi okka sadgunamulanu sadaacharamulanu satpravartanulanu kudanu chadamulo nirmoolam gaavinchukuntadu.
0: Because of the bad company, all the good behavior, good thoughts, good feelings are lost in a moment of time.
1: Ivanni kudunu manasika vikaramulu yokka swabhavamule.
0: That's all the nature of the aberrations of the mind.
1: Manassu aneka vidhamulu gainatundi swaroopanni ధరించి మానవత్వంలో ప్రవేశించి మానవుడనేటువంటి సార్థక నామానికి నిరర్థకం చేస్తుండాలి.
0: మైండ్ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ ఎంటర్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ దెన్ స్పాయిల్స్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: దుర్జనుడి యొక్క మాటలు అతి మధురంగా ఉంటాయి.
0: ద వర్డ్స్ ఆఫ్ బ్యాడ్ పీపుల్ ఆర్ స్వీట్.
1: మాటలందు మాత్రమే మధురం కాని మనసంత కూడాను విషస్మయమైనటువంటిది.
0: Their words are sweet, but their mind is poisonous.
1: Kani manavudu vaadu kaadu.
0: There are no human beings.
1: Cheppu maatalakunu chesedi chetalakunu samyamunnadi vaade manavundu.
0: He is only a true human being when he has got this unity between what he says and what he does.
1: Manasuloni maata మాటలు క్రియలు చేతు ఎందు చేర్చ చేరు మనిషి.
0: వాట్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్, వాట్ హీ సేస్ మస్ట్ బి దేర్ ఇన్ యాక్షన్.
1: మనస్సు మాట చెయ్యి మూడు ఏకం కావాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ యూనిటీ బిట్వీన్ ద థాట్ ద వర్డ్.
1: ఇది మంచివాని యొక్క సుగుణములు.
0: దిస్ ఈస్ ది గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: అతనే నిజమైన మానవుడు.
0: He is a true human being.
1: The proper study of mankind is man.
0: That's what Swami says, proper study of mankind is man.
1: Kanuka ee naati yuvakudainatundi meeru,
0: youth today,
1: divyamaina bhavalanu penchukoni,
0: develop divine feelings,
1: navyamainatundi okka gunamulanu cherchukoni,
0: have new thoughts,
1: pavitramainatundi kriyallo palgoni,
0: participate in sacred activity,
1: aadarshavantamaina jeevithanni andinchali,
0: and you should lead an ideal life.
1: కానీ దుష్ట సంబంధం అనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
0: ద బ్యాడ్ కంపెనీ డజంట్ మీన్ మియర్లీ అసోసియేషన్ విత్
1: భావములను చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
0: టు హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ ఇస్ బ్యాడ్ కంపెనీ.
1: అహంకారము ఆడంబరము అసూయ అసత్యము ఇత్యాది దుష్ట భావములను కూడా హృదయంలో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడా ప్రయత్నించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ to entertain these feelings, ego, pomp, jealousy and lies.
1: Dushta bhavamulu manavuniki pradhanamaina shatruvulu.
0: Bad feelings are the main enemy to a human being.
1: Ee shatruttvamulu poorthi nirmoolam gaavinchinappude manavattvam raanistundi.
0: When you kill the enemy totally, the human life will shine.
1: Kanukane shatru sheshamu agni sheshamu runa sheshamu roga sheshamu lekunda chuchukomani cheppi bodhinchindi Vedantam.
0: Therefore Vedanta said, you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
1: Runamanta teerinappatikini ఏ కొద్ది మాత్రమూ ఉండినప్పుడు క్రమక్రమేణ ఇది వడ్డీ రూపంలో పెరిగి తిరిగి స్వస్థానము చేరుతుంది.
0: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest.
1: పూర్తి దానిని తీర్చుకోవాలి. ఏ మాత్రం కూడా నువ్వు శేషం ఉంచుకోరాదు.
0: You should pay back the loan completely. There shouldn't be left any trace.
1: రోగ నివారణ అయి ఆసుపత్రి యందు ఉంటుండి డాక్టర్ యొక్క సలహాతో ఔషధము సేవించి నివారణ అయినదని ఏ కొద్ది మాత్రమో జ్వరం ఉండినప్పుడు ఇంటికి వస్తే అపత్యం చేసి అలక్ష్యం చేసి తిరిగి రోగం ప్రారంభం కావచ్చు.
0: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure. The fire is extinguished, put off. If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
1: కనుక అగ్నిశేషం కూడా ఉండకూడదు.
0: Therefore there shouldn't be remnants of fire.
1: మూడవది శత్రుశేషం.
0: Third enemy remains.
1: శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవుడికి శాంతి చేకూరుతుంది.
0: When you remove the enmity in full, man will be peaceful.
1: శాంతి అనగా ఏమిటి?
0: What do you mean by peace?
1: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొనుకు చేసినప్పుడు అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: పీస్ రియల్లీ ఒరిజినేట్స్ విత్ ఇన్ అస్ వెన్ వి సబ్డ్యూ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద పాయస్ డల్నెస్ అండ్ ప్యాషన్.
1: ఈ మూడు గుణములపైన
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ
1: విరక్తి ఉపేక్ష అనాసక్తి ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
0: దెన్ వీ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ త్రీ క్వాలిటీస్ డిటాచ్మెంట్ అండ్ ద నెగ్లెక్ట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్.
1: సర్వ పదార్థములు కూడాను భయమును చేకూర్చుతున్నవే కాని ఒక్కటి మాత్రమే అభయాన్ని అందిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ ది హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము,
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వానికే ఈ భయభ్రాంతులు.
0: ద వన్ విత్ అటాచ్మెంట్ విల్ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఇల్యూజన్.
1: ఎందుకు ఇది భయం చేకూర్చుతున్నది?
0: వై ఈస్ ఈ ఫియర్ స్ట్రికెన్?
1: ఈ రాగముగా ప్రారంభమై క్రమక్రమేణ రోగంగా రూపొందుతున్నది.
0: ఇట్ స్టార్ట్స్ విత్ అటాచ్మెంట్ రాగ, ఎండ్స్ విత్ రోగ డిజీజ్.
1: కనుక కామక్రోధములనేటువంటివి చిన్న చిన్న అలలుగా ఉండినప్పుడే దానిని అణిచివేయటానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వెన్ దే స్టార్ట్ ఏ స్మాల్ వేవ్స్ వీ మస్ట్ హావ్ ఫుల్ కంట్రోల్.
1: వాటిని మనం మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణ ఒక సముద్రంగా రూపొందుతుంది.
0: When we neglect them at the beginning, later they shape into a mighty ocean.
1: Chinna daane indi mokkai vanganappudu chettai vangutunda antaru. Kalakini mokkaga undinappude daani chakkarain kutti margamulo pravesi pettali.
0: When it is a tender plant, you should keep it straight. Later you cannot correct it. Idi
1: pedda vruchamaina tarvata dinini ye maatram kodadu manamu adupulo pettutaku veelu kaadu.
0: When it grows into a gigantic tree, it is impossible to control it.
1: Kalakini leta vayasunandu ఈ తరుణమునందే యువకులైన వారు యుక్తమైన.
0: సో ఎట్ దిస్ టెండర్ ఏజ్, ఎట్ దిస్ మూమెంట్ ద మోడర్న్ యూత్ ఇన్ ద ప్రాపర్ వే
1: చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
0: దే షుడ్ హ్యావ్ ద స్టెడీనెస్ ఇన్ ద మైండ్, దట్ ఈస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
1: జ్ఞానము అనుకుంటారు.
0: వి థింక్ ఇట్స్
1: కాదు కాదు చిత్తమును శిక్షింపజేసుకోవటమే విద్య.
0: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఎన్ని విద్యను నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్, యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యు నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్,
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Therefore, if the purity of the mind, what for is worth?
1: Atma shuddhi leni pakamela.
0: Without the cleanliness of the container, why cooking?
1: Atma shuddhi leni acharamadiyela.
0: Without the purity of the self, why tradition?
1: Kanuka mottamota manamu chitta shuddhi gavinchukovali.
0: Therefore, we should have purity of mind.
1: Durbhavamulanu, duralochanalu, duschintanalu hrudayamulo praveshinchukunda chuchukovali.
0: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
1: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
0: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
1: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
0: Either we should catch hold of it and throw it out or kill it completely.
1: కనుకని చిత్తమనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
0: Therefore this mind which is a poisonous germ is moving about.
1: దీనిని మనము కొంతవరకు దూరము గావించుకున్నట్టుగా తగిన కృషి చేయాలి.
0: We should make an effort to keep it at a distance.
1: ఈనాటి యువకులు,
0: the youth today,
1: చిత్తమంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
1: ఎవరు ఈ మనిషి?
0: Who is man?
1: మనసు గలవాడే మనిషి.
0: The one with mind is a human being.
1: ఈ మనసు అంటే ఏమిటి?
0: What do you mean by mind?
1: సంకల్ప వికల్పం యొక్క స్వరూపమే మనసు.
0: The mind is a bundle of thoughts.
1: ఈ సంకల్పము ఎట్టివో మన ప్రవర్తన అట్టివిగా ఉంటాయి.
0: As is the thoughts, so is our behavior.
1: కనుకనే సత్సంకల్పమును మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు మన నడతలు సరి అయినట్టివిగా ఉంటాయి.
0: Therefore when we develop good thoughts, our behavior will be corresponding like
1: that. కాని హృదయం పవిత్రమైనప్పటికీ దుస్సంగము చేత అనేక విధమైనటువంటి దుర్గుణములను ప్రవేశిస్తాయి.
0: The heart may be pure. Because of bad company, bad thoughts begin.
1: ఇది నిప్పు.
0: This is fire.
1: ఇది బొగ్గు.
0: This is coal.
1: ఇది బొగ్గు బొగ్గుగానే ఉంది, నిప్పు నిప్పుగానే ఉంటుంది.
0: Fire and coal remain as they are.
1: ఇది దగ్గర చేర్చినప్పుడు,
0: when you bring them together,
1: ఈ బొగ్గులో ఉండినటువంటి యొక్క అంధకారం పోయి నిప్పు యొక్క ప్రకాశం అందులో ప్రవేశిస్తుంది.
0: The black color of the coal will go and the red color of the fire will enter
1: into the coal. ఎంతవరకు ఇది ప్రవేశిస్తుంది?
0: To what extent they enter?
1: ఈ నిప్పుతో ఎంతవరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
0: The part of the coal which is present with the fire only converts.
1: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
0: When you put on the fan above, the coal and fire become one.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is called the knower of Brahman.
1: సత్సంగమందు ఈ విధమైనటువంటి ఒక సద్భావములు ఏర్పడుతుంటాయి.
0: In good company you will have good feelings.
1: సత్సంగమునకు సమీపుడు కావాలి.
0: One should be close to good company.
1: సమీపుడైనంత మాత్రమే కాదు, సత్సంగాన్ని ప్రేమించాలి.
0: It's not enough if you are close to good company, you should love good company.
1: కనుకని near fan dear, near and dear గా ఉండినప్పుడే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
0: Therefore two should be near, they should be dear, then the knower of
1: Brahman. సత్సంగం కూడాను ఆ విధంగా జరుగుతుంది.
0: It happens in the case of bad company.
1: ఒక పుష్పమును మన చేతిలో పెట్టుకున్నాం.
0: You have flower on hand.
1: ఆ పుష్పములో సుగంధమే ఉంటుంటే,
0: if there is fragrance in the flower,
1: సుగంధము మన చేతులకు, మన వస్త్రములకు, మన ఇంటిలోని గోడలకు కూడాను ఈ సుగంధం ప్రవేశిస్తుంది.
0: If the flower has got good smell, the same smell will have to the hand and the cloth and
1: all
0: the walls. అదే
1: దుర్గంధంగా ఉంటున్నప్పుడు,
0: if it has foul smell,
1: ఆ దుర్గంధము మన వస్త్రములకు, మన దేహములకు, మన ఇంటిలోని గోడలు కూడా ప్రవేశిస్తుంది.
0: ద సేమ్ ఫౌల్ స్మెల్ విల్ గో టు అవర్ బాడీ, ది హ్యాండ్.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
0: Therefore good and bad has got the property of percolation.
1: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణమేమిటి? దుష్టంగమే దీనికి మూల కారణం.
0: When you are bad, what is the reason? Bad company.
1: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే, నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
0: To decide what you are, it can be said. Taking care of your company.
1: కనుకని ఐన్స్టీన్ చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
0: సో ఐన్స్టీన్ సెడ్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: కనుక మన యొక్క మంచి చెడ్డలు మన సంఘముతోనే ఏర్పడుతుంటుండాలి.
0: Therefore our good and bad rest on the company.
1: భుజబలంబు మంచి బుద్ధి బలంబుండి దైవ బలము లేక దాసుడగును.
0: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
1: Karnudantati vaadu kadapatike vayye.
0: Such a mighty one, Karna, what happened ultimately?
1: Marachi pokuditti manchi maata.
0: Never forget such good word.
1: Marachi pokudu itti manchi maata.
0: Do not forget this good word.
1: Karnudu mahabalashali.
0: Karna is mighty, powerful.
1: Mahabuddhimantudu.
0: He is intelligent.
1: Mahavidyashaktivantudu.
0: He is highly educated.
1: కానీ దుష్టుల సంగత్వం చేతనే,
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ,
1: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసన యొక్క సహవాసం చేతనే,
0: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్,
1: దైవాన్ని విస్మరించి,
0: హి ఫర్గాట్ గాడ్,
1: దుష్టంగాన్ని విశ్వసించి,
0: హాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ,
1: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
0: హి బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
1: దైవమును దూరం గావించుకున్నాడు.
0: హీస్ అవే ఫ్రమ్ గాడ్
1: దైవ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా చేకూరుతాయి.
0: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్
1: ధర్మ బలం ఉండినప్పుడే సర్వ బలములు కూడా మనకు చేకూరుతాయి.
0: డివైన్ పవర్ ద అదర్స్ విల్ ఫాలో.
1: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
0: అండ్ టుడే వీ డు నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైట్.
1: బలములను పెంచుకుంటున్నారు.
0: We develop the strength of the mind.
1: దురాలోచనలు మునుగుతున్నారు.
0: We drink ourselves in bad thoughts.
1: దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
0: We have bad behavior.
1: జీవితమే ఒక విధమైన దుర్గంధమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుండాలి.
0: The life has become a foul life.
1: ఇది కాదు మానవుని యొక్క వికాసము.
0: This is not blossoming of human life.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రకాశము.
0: This is not the light of life.
1: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
0: This is not greatness of life.
1: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
0: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
1: శాంతి,
0: పీస్
1: ఎప్పుడు మనకు చిక్కుతుంది? శాంతి,
0: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
1: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను, ప్రతి సభలయందు కూడాను లోకములో శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
1: శాంతి,
0: వేర్ ఇస్ దిస్ పీస్?
1: అస్తమున అణుబాంబు ఉంచుక,
0: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
1: అరచుచుందురు శాంతి శాంతిని.
0: పీపుల్ షౌట్ పీస్ ఇన్ పీస్.
1: చంద్రు చేయడగ కలిగి కూడాను చంద్రజాలను శాంతి సుఖములు.
0: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: ఏమిటిది? దుర్మార్గం అనేటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చిక్కుతుంది? శాంతి,
0: హావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
1: దుష్టభులమును విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
0: వెన్ యూ డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ పీస్.
1: కనుక మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
0: Therefore, individual must have peace.
1: వ్యక్తిలో ఉండేటువంటి దుష్టగుణాలను దూరం చేసుకొని గావించుకోవాలి.
0: He should get away from all bad qualities.
1: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
0: When the individual is at peace, there will be peace at home.
1: కనుక మొట్టమొదటి వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
0: Therefore, peace at the individual level must go to the family.
1: గృహం శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
0: When there is peace in the family, it will go to the village.
1: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయమవుతుంది.
0: If their entire village is at peace, the whole state
1: రాష్ట్రాలన్నీ శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: When states are peaceful, the country will have peace.
1: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయటానికి పూనుకోవటం లేదు.
0: But today we are not spreading the peace at the
1: country. తనకేమైన వ్యక్తికి అశాంతి కలిగితే ఆ అశాంతి ఇంటి అంతా కూడా అశాంతిమయం చేస్తుంటాడు.
0: The restlessness of the individual spreads to the family.
1: ఆ ఇల్లు అశాంతిమయమైనప్పుడు గ్రామమంతా అశాంతిమయంగా కనిపిస్తుంది.
0: When the family is disturbed, the whole country.
1: ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యాధికారులు కూడా కేవలము అశాంతిని ప్రసరింపజేస్తున్నారే కాని శాంతి సుఖములను ప్రసరింపజేయడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Therefore, human beings, the educated people, people in authority spread restlessness, not peace.
1: కనుక ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
0: Therefore, students today are the leaders tomorrow.
1: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాత పైన ఆధారపడి ఉంటుంది.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ యూత్.
1: కనుక ఈనాటి విద్యార్థులు
0: స్టూడెంట్స్ టుడే
1: మనస్సును అదుపులో ఉంచుకొని
0: కంట్రోలింగ్ ద మైండ్
1: సత్యభావమును అభివృద్ధి పరుచుకుని
0: డెవలపింగ్ గుడ్ థాట్
1: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
0: ఈ షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
1: విద్యార్థులకు కర్తవ్యమే ప్రధానమైనటువంటి ధర్మము.
0: దిస్ ఈస్ ది మెయిన్ రైచస్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
1: కానీ ఈనాటి విద్యార్థులు
0: బట్ స్టూడెంట్స్ టుడే
1: కర్తవ్యాన్ని విస్మరించారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద డ్యూటీ.
1: రైట్ కై ఫైట్ పడుతున్నారు.
0: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
0: Students, men and women, man has no authority.
1: ఈ అధికారం అనేటువంటిది మనకు మనమే పంచుకుంటున్నామే కానీ మానవునికి కర్తవ్యమే ప్రధానమైనటువంటి యొక్క ధర్మం.
0: Authority is the one that we develop ourselves.
1: అది ఏ నిజమైనటువంటి యోగము.
0: That is true yoga.
1: కనుకనే కర్తవ్యం యోగం ఉచ్యతే.
0: Discharging duty is yoga.
1: కర్తవ్యాన్ని విస్మరించి
0: forgetting the duty,
1: అధికారాన్ని విశ్వసించి
0: having faith on the position,
1: మానవత్వాన్ని పెడమార్గం పట్టిస్తున్నారు.
0: Human life is on perversion.
1: కాదు కాదు కాదు.
0: No.
1: మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ పోతే అధికారం మనమల్నే వరిస్తుంది.
0: When we discharge our duty properly, the positions will run after you.
1: Right and responsibility రెండు కూడాను పచ్చిక రెండు రెక్కల వంటివి.
0: Right and responsibility are the pair of wings of a bird.
1: రథములకు రెండు చక్రముల వంటివి.
0: దట్ టు వీల్స్ ఆఫ్ ఎ చారియట్.
1: అదే మానవ జీవితానికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
0: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రైట్‌నెస్ ఫర్ హ్యూమన్ లైఫ్.
1: రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి.
0: సో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్.
1: కానీ ఈనాడు రెస్పాన్సిబిలిటీ అనే రెక్కను తెగొట్టారు.
0: బట్ టుడే వి హావ్ కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని ఏమి చేస్తున్నాం మనం?
0: What responsibility we discharge?
1: కర్తవ్యాన్ని పూర్తి విస్మరిస్తున్నాము.
0: We have forgotten responsibilities totally.
1: Right అని ఫైట్ చేస్తున్నాము.
0: We fight for rights.
1: ఇది కేవలం అధర్మం సంబంధమైనటువంటి ఒక యుద్ధమే.
0: This is unrighteousness battle.
1: ఈ రైట్ కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
0: You have no right to fight for rights.
1: నీవు అధికారాన్ని సంపాదించాలంటే
0: if you want position,
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: You must do your duty.
1: ఏమిటి నీ కర్తవ్యము?
0: What is your responsibility?
1: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా తీసుకుని పోవాలి.
0: టు టేక్ ది హ్యూమన్ లైఫ్, ది హ్యూమన్ నేచర్ టు ద స్టేట్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నేను నా కుటుంబం అనేటువంటి యొక్క సంకుచితమైన మార్గంలోనే నిలిచిపోరాదు.
0: ఇట్ షుడ్ నెవర్ రిమైన్ స్టేబుల్ బిట్వీన్ ఐ అండ్ మై ఫ్యామిలీ.
1: దీని సమాజం వరకు కూడా మన యొక్క నడక ప్రారంభం కావాలి.
0: వీ షుడ్ ట్రావెల్ టు ద పొజిషన్ ఆఫ్ సొసైటీ.
1: సమాజం నుంచి కూడా మనం దేశంలో ప్రవేశించాలి.
0: రైట్ ఫ్రమ్ సొసైటీ వీ షుడ్ గో టు ద కంట్రీ.
1: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారమవుతాం.
0: దెన్ హ్యూమన్ లైఫ్ ఆబ్జెక్టివ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
0: బాడీ ఇస్ ఫార్ రైచువస్ యాక్షన్స్.
1: శరీరం ఎందుకోసం వచ్చింది?
0: వాట్ ఫార్? ద బాడీ ఇస్ గిఫ్టెడ్.
1: మనం కర్మాచరణ కోసం వచ్చింది.
0: టు డిశ్చార్జ్ ది డ్యూటీ.
1: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
0: Is that the reason Buddha also said in the beginning?
1: Yemiti dharmam saranam gacchami.
0: The first thing, dharmam saranam gacchami.
1: Ee kattagalapadi.
0: This is the ultimate.
1: Eppudu manam dharmam kosam manam praveshinchali.
0: When should we take this righteous act?
1: Dharmam saranam gacchami. Mottamoti neevu buddhiki saranagutudu kavali.
0: First you should surrender to the intellect.
1: ఈ బుద్ధిని పవిత్రమైన యొక్క చిత్తంగా మార్చుకోవాలి.
0: యూ షుడ్ మేక్ దిస్ ఇంటెలెక్ట్ సీక్రెట్.
1: అప్పుడే నీవు బుద్ధిమంతుడవుతావు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ఇంటెలిజెంట్ వన్.
1: ఈ బుద్ధిని సరైన మార్గంలో పెంచుకున్న తర్వాత సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘంలో ప్రవేశపెట్టాలి.
0: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
1: ఈ సంఘంలో సమాజాన్ని సక్రమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరే నీవు ధర్మం శరణం గచ్చామి.
0: After shaping the society along the righteous way, ee samajam
1: dharma margamlo pravesh pettali.
0: This in society there should be righteousness.
1: Sarika motta motta buddhi,
0: first intellect,
1: rendavadi samajamu,
0: second society,
1: moodavadi dharmamu,
0: third righteousness.
1: Sharira madhyam kalu dharma sadakam. Dharmamlo praveshinchalante deeniki munduga karmamlo praveshinchali.
0: Therefore if the body is to go into righteousness, it should enter into dharma.
1: Kalupani deeni upanishattulandi kudanu.
0: Therefore all upanishads,
1: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి ఒక స్థానం నందించారు.
0: I've given special place to karma, action.
1: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the significance by giving special place to action?
1: ధర్మం అంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
0: The entire righteousness is full of action.
1: అది ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
0: You think of Brahman after.
1: Brahma jignasa manaku kavalante munduga manam em tayar cheskovali.
0: You have the inquiry of Brahman, what is it you should have in the beginning?
1: Oka pendliki manam povali anukuntunte edo koni nagalu ustralu koni bag lo enna pettukoni manam tayar avutunnam.
0: To attend a wedding we get ready with a bag carrying the jewelry and the
1: clothes. Oka cinema kaina vellalante edo 5 rupayalo 10 rupayalo jobulo pettukoni siddham avutunnam cheppulu dharinchi.
0: To go to cinema we carry in our pocket 5 rupee or 10 rupee wearing footwear.
1: Nee walking aina manam cheyalanukuntunte cheppulu walking stick aina manam chethulo pettukoni daniki siddham avutunnamu.
0: Even for walking you need a walking stick and also chappal.
1: Ee naadu neevu pendiki povalanukunte ishtam lekapothe cancel chesukovachu.
0: We don't want to attend wedding, you can cancel as well.
1: Lek cinema ku povalanu sankalpinchukunte neevu postpone chesukochu rep dinam povachunani.
0: When you want to go to cinema you can postpone either.
1: Kaani ivanni kudunu పోస్ట్పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు సిద్ధము?
0: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్ జర్నీ. లాస్ట్ జర్నీ
1: యాచింతాభూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణ.
0: That kind of thought you have got on the business and the daily life, on the family and
1: prosperity. Dhanadhanya bhogayasya sabhaye sada jayate.
0: You always think of the family and the reputation, the wealth.
1: కాచింతా యమరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో.
0: అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ జర్నీ
1: కాచింత భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణే క్షణే.
0: అవుట్ ఆఫ్ ఆల్ దట్ ఇఫ్ యు స్పెండ్ ఫర్ ఎ మూమెంట్
1: సంబంధమైన యొక్క విషయములను సాధించే నిమిత్తమై నీవు ఎంత శ్రమ పడుతున్నావు?
2: హౌ మచ్ యు ఎగ్జర్ట్ యువర్ సెల్ఫ్,
1: ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు,
2: హౌ యు సఫర్,
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు,
2: హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్,
1: ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు,
2: హౌ మచ్ ఆఫ్ టైం యు ఆర్ వేస్టింగ్.
1: కానీ భగవంతుని చింత చేయడానికి రెండు నిమిషాలైనా కూడా నువ్వు దాన్ని వ్యర్థం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
2: టు థింక్ ఆఫ్ ద లార్డ్ యూ డోంట్ స్పెండ్ ఈవెన్ టూ ప్రెషస్ మూమెంట్స్,
1: ఎంత కాలంలో వ్యర్థం చేస్తున్నావు,
2: సో మచ్ ఆఫ్ టైం,
1: ఎంత ధనమును వ్యర్థం చేస్తున్నావు,
2: యు వేస్ట్ మనీ,
1: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు,
2: యు సఫర్.
1: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
2: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ది లీస్ట్.
1: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు యందు మాత్రమే మన కాలమును కర్మను కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
2: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
1: విద్యార్థి విద్యార్థినీయులారా,
2: Therefore students men and women,
1: నీ జీవితము క్షణభంగురమైనటువంటిది కాదు.
2: Your life is not momentary.
1: Long journey, దీర్ఘ ప్రయాణము.
2: Your life is a long journey.
1: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
2: Bodies may change but beings won't change.
1: ఈ దేహములు అనేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
2: Bodies you just drop like clothing.
1: Death is the dress of the life.
2: Death is the dress of life.
1: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
2: You change but your life journey won't come to an end.
1: సాగిపోతుంటుంది.
2: It goes on.
1: కనుకని ఈ దీర్ఘ ప్రయాణము లోపల మనం ఏమి చేయాలి సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే,
2: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ వాట్ షుడ్
1: యు డు, లగేజ్ని తక్కువ చేసుకోవాలి.
2: యు షుడ్ హావ్ లెస్ లగేజ్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
2: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఈ లగేజ్ ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ లగేజ్?
1: డిజైర్స్ ఏ లగేజెస్.
2: Desires are luggages.
1: మన డిజైర్స్ ని తగ్గించుకోవాలి.
2: We should reduce our desires.
1: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
2: We should have the desires necessary.
1: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
2: Because of excessive desire we are restless.
1: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
2: Man should have a control over the desires.
1: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
2: You can have the desires needed for life.
1: ఆశలుగా మారకూడదు.
2: It should not be excessive.
1: కనుకని శంకరుల వారు కూడా చెప్పాడు.
2: సో శంకర ఆల్సో సెడ్,

0: O man, you will never quench the thirst for wealth.
1: ఎంతవరకు దరదాహం ఉంటుండాలి? కొంతవరకు మాత్రమే ప్రయాణం చేయాలి ధనంలో.
0: To satisfy the thirst of wealth, you should have the limited.

0: Have satisfaction with all the lot you have. O foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? డుక్కుంకరణే డుక్కుంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈజ్ రిపీటింగ్ డుక్కుంకరణే.
1: అతని దగ్గరికి పోయి ఇదే చెప్పాడు, భజ

0: नहि नहि नहि रक्षति दुःखकरणे भज गोविंदम.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaja Govindam, O foolish man, at the time of death, at the last journey, at the last minute,
0: Ancha
1: this grammar will not come to your rescue.
0: Ye vidhamain putti Govindudu neeku addam raadu.
1: At the last moment, no one will come.
0: Neevu chesinatvanti yokka manchi karyame neeku adupulo unchukoni deeni saakshatkaristundi.
1: It's only good you have done will manifest in front of you.
0: Kanaka ee vidyalanni kudunu kevalam praakrutamain putti vidyale.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడాను ఈ జగత్తునకు మాత్రమే జీవించడానికి అనుపాయం చేసేటువంటివి.
1: దే మేక్ యూ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇవన్నీ అవిద్యలే కానీ విద్యలు కావు.
1: దే ఆర్ జస్ట్ అవిద్య, నో ఎడ్యుకేషన్ బట్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆత్మవిద్యను కూడా నీవు కొంతవరకు అభ్యసించాలి.
1: బట్ యూ షుడ్ లెర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మవిద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ గివ్ యూ గుడ్ థాట్స్.
0: ఇవన్నీ కూడాను ఆ లౌకిక విద్యలు తలతో చేరినటువంటివి.
1: All this world education relate to the head.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: Education of the self.
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: So for every man, head and heart are important.
0: తలతో వచ్చినటువంటివి ప్రవృత్తులు.
1: The head is outward.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: The heart is inward.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: The human life is a combination of outward and inward.
0: కనుక కామ క్రోధ లోభ మోహమద మాత్సల్యములు అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టున్నాయి.
1: Therefore anger and the lust and the greed, they are outward.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్
0: ఫ్రమ్ ది హార్ట్. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనం సాధనంగా తీసుకున్నప్పుడే ఈ ప్రవృత్తిలో మనం సార్థకతను మనం పొందవచ్చును.
1: When we take these virtues that come out from within, then we can enter into the outer world.
0: Kanuka pravutti kudanu manaku undavalsindi.
1: Therefore the outer world is also necessary.
0: Ishamuna sukhimpa hematarka vidya paramuna sukhimpa brahma vidya.
1: To enjoy the world, that world of knowledge, we should learn all these things, and to enjoy thereafter brahma knowledge, we should be successful in both the aspects.
0: Uttirudu kavalante manam em chestunnamu?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: We exert and start reading.
0: ఇది కాదు,

0: having learnt a lot, the foolish one does not know his own true self.
1: ఎంత చదువు చదివి ఏనీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని.
0: If we inquire, the education is merely argumentation.
1: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
0: Why should we study and die? We should study to reach
1: immortality.
0: All this education
1: చావటం అంటే ఏమిటి?
0: What is death?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: All that we learn we forget.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: Nothing is in the time.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: What is that education? Deathless.
1: సోహం. సోహం. ఆ విద్యను నేర్చుకోవాలి.
0: We should know that education. సోహం.
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: What is the significance of this education?
1: సోహం. సోహం. నేనే అది తత్వం.
0: సోహం. ఐ ఆమ్ దట్ తత్వం.
1: నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము. ఈ సహజమైనటువంటి విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలుగుచుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్. దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయములు నీకు ప్రబోధిస్తుండాలి.
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్.
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము. నేనే దైవము. నేనే దైవము అని ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: Every day 21,600 times this lesson that I am God is taught.
1: కానీ ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నో మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యూ స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: This is not true education.
1: Practical knowledge kavali.
0: You need practical knowledge.
1: Nitya jeevitamlo aanandanni andinche vidya kavali.
0: You need education that confers
1: bliss. Ee bhautika vidyato paatu atma vidyanu kuda nuvu abhyasinchali.
0: Along with formal education you need education of the self.
1: Kanuka ee vidyalannitiki kuda nu laukika vidyalaku manase kaaranam.
0: For the worldly knowledge mind is responsible.
1: Atma vidyaku premane kaaranam.
0: The knowledge of the self relates to love.
1: Ee prema tattvanni manam penchukovali.
0: We should develop love.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో దేర్.
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ ద కంట్రీ.
1: ప్రేమతత్వము హలో హలో హలో హలో ఇది కాదు ప్రేమతత్వము.
0: The nature of love is not merely saying hello hello.
1: ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the feeling of oneness.
1: అందరియందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి దాని ఆత్మను ప్రేమిస్తివా సర్వుల్ని ప్రేమించిన వాడవుతావు.
0: Knowing fully well the same self is in everyone. If you love that then you can love everyone.
1: దీనిని ఉపనిషత్తులందు కూడాను
0: This Upanishad.
1: సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అనింది. అనగా ఎవరికి నీవు నమస్కారం చేసినా కేశవుడికి నమస్కారం చేసినట్టి. ఎందుకంటే అతని యందు ఆ కేశవుడు ఉంటున్నాడు.
0: The Upanishads say, whomsoever you offer your salutations, they go to Lord.
1: మానవుని యందు కూడాను ఆత్మస్వరూపుడిగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is present in the form of self in every human being.
1: ఈ ఎవరికో వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: We are not paying our respects to an individual.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: We are offering our salutations to the self in the body that is the temple.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా స్థిరమైన దేవాలయం కాదు.
0: This body which is the temple is not steady.
1: Moving temple. కదిలిపోయేటువంటి దేవాలయం.
0: Body is a moving temple.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో చున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు.
0: Instead of going round the temple made up of rock and stone and the mortar, why don't you go up the live temple? దానికంటే
1: సజీవమైనటువంటి ఒక జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: We should make an effort to serve and worship the living God in human form.
1: విద్యార్థులలో ఈ జాతీయత భావం అనేది క్షీణించిపోయింది.
0: The feelings of nationalism are lost among the youth today.
1: మన దేశము,
0: our country,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగాని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డివినిటీ. వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు అస్.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: వీ ఆర్ ఆల్ బోర్న్ హియర్.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students, broad feelings should develop.
1: అందువల్ల ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore, if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్సోఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్సోఎవర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ ఫర్ ద లార్డ్.
1: మధ్యలోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలోకి చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow, the river, may merge in ocean grace.
1: కానీ దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: కనుక ఈ ప్రవాహమునకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొక వైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరనామం ఒకవైపున గట్టు.
0: The one bun is eight-headed.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం ఈ ఎనిమిది అక్షరాలతో కూడా శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bun on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షరరావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకమే లేకపోతే క్షణమైనా మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If you have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాం.
0: You live in full faith.
1: మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నువ్వు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నువ్వు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in faith.
1: భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: ఈ మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there's nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: The entire universe is the form of God.
1: సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive
1: divinity.
0: We carry our daily life having in full faith the routine, Sarvam mean, low thing.
1: Jagattu, jagattu.
0: The universe.
1: ఇదంతా కూడా దైవముగా భావించుకోవాలి.
0: We have to take the universe as a
1: form. నీవే దైవము.
0: You are God.
1: ఈకంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop your God.
1: ఆ యొక్క సుగుణం నీలో లేకపోతే నీవే దయ్యం.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్కర్మలే దైవములకు సాక్షి.
0: Virtues are the witness
1: to demon. దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to demon.
1: దయ్యం కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైనటువంటి గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of the Lord.
1: సర్వమునకును దైవమే సాక్షి.
0: God is eternal witness.
1: సర్వమునకును దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వమును ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.

0: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is the what is conveyed to you.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Palamuloni madurasam tarutan yeruguna.
0: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
1: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
0: The nectar of the flower is not tasted by the creeper.
1: Nivritti sara sahityamu pravritti panditunde terugunu.
0: A scholar who is outward cannot know the inward essence.
1: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
0: All the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths, one is outward, another is inward.
1: Kani pravritti nivrittulu yokka nijasthanamu okkate.
0: Actually, the point is one and the same for both the ways.
1: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani, deeniki atitamai, antarmukhamai, aanandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavudu.
0: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same. That is the human
1: life.
0: We classify into two categories, the outward and inward, in human sojourn.
1: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
0: All that you find outward is the reflection of the inward.
1: ప్రతిధ్వనులే.
0: Resound.
1: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
0: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
1: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
0: Though God has taken human form, why is it that we go by this classification?
1: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
0: Over generations of past lives, people have been spending time with external approach.
1: కనుకని ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Therefore, it's not possible to proceed inward.
1: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
0: As one follows the outward, one has to follow the inward path.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
0: All the festivity in the gate, you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
1: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: In all the external activity that goes on, there is inward significance.
1: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము నాలుగు దినములు జరుగుతూ వచ్చింది.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
1: మొదటి దినము వరప్రహేము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
0: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
1: party. తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
0: On the following day, the bride's party, all ladies will go in a procession.
1: ఇదే తెల్లవారు మొదలుకొని సాయంకాలం వరకు కూడాను ఇదే వేడుకలో జరుపుతూ వచ్చారు మొదటి దినము.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
0: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: గడచిన రాజులందరూ కూడాను సత్కీర్తి ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on

0: and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: Gadachina rajulandare kudanu satkirtini satpravartanu sadacharamunu sadgunamulane poshinchukonakundina ee yokka ayodhya rajyamu ee dasharathanu dakketuvantidi kaadu.
0: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
1: Kosala desamuna palinchinatvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharmaparulu satya sampannulu kanukone attivaralaku krutagnata andinchadamu ee naati rajulaku pradhanamainatvanti kartavyam.
0: It is the duty of the present day kings to express the gratitude to the past kings who spend their life in righteousness and truth.
1: కనుకని ఈ కృతజ్ఞతను అందించడం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాట్యూట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
1: తదుపరి నీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తన తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
0: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Mithilapura.
1: Mithilapura nagaramunu motta motta Nimi aneetunti maharaju inni prarambinchadu.
0: It was the king Nini who started this Mithilapura.
1: Ee madhyalo enniyo vandala rajulanta kudanu ee rajyamunu kaapadukuntu poshinchukuntu vacharu.
0: Hundreds of kings have taken care of this kingdom.
1: Kanukane vaashi vaari yokka poshana balam chetane ee Mithilapuramu వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: దేర్ఫోర్ ఆన్ ఆల్ ఆస్పీషియస్ ఒకేషన్స్ గ్రాట్యూట్యూడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
1: కనుక గడిచిన రాజులకందరికి నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: It's our responsibility and duty to express gratitude.
1: అట్టు కృతజ్ఞతనే చెప్పుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి యొక్క పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: On the second day of the wedding, the expression of gratitude is the routine.
1: ఇంకా మూడవది.
0: Third.
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టించుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ ఫోర్త్ థర్డ్ డే కీపింగ్ ది వెల్ఫేర్ అండ్ ద రెప్యుటేషన్ ది ఎస్టీమ్ ఆఫ్ ఫోర్ సన్స్ to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows and the calves and the cows decorated with the gold in the around the horns.
1: నాలుగు విధములైనటువంటి మాతలు ఉంటున్నాయి.
0: The four types of mothers.
1: మొదలు భూమాత.
0: The first mother earth.
1: రెండవది వేదమాత.
0: Second mother Veda.
1: మూడవది గోమాత.
0: Third one mother cow.
1: నాలుగవది దేహమాత.
0: The fourth one the physical mother.
1: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
0: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
1: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
0: ఎవ్రీవన్ హ్యాస్ దీస్ ఫోర్ మదర్స్.
1: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను వీధజనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: ఆన్ థర్డ్ డే దే వర్ సో హ్యాపీ డిస్ట్రిబ్యూటింగ్ ద కౌస్ టు ద పూర్.
1: నాలుగవ దినము
0: ఫోర్త్ డే
1: కన్యాదానము
0: వెడ్డింగ్ కన్యాదాన
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.

0: The day when the daughters will be offered in marriage to sons of Dasharatha.
1: Janaka Maharaju, ఒక వైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక బ్రాట్ సీత అలాంగ్ విత్ ఊర్మిళ.
1: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు, అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
0: ద అదర్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: ఇస్ కుశికుమార్ హూ బ్రాట్ దీస్ టూ.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కుశధ్వజుడు, జనకుని యొక్క తమ్ముడు,
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక,
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: వెన్ దే వర్ ఆల్ సీటెడ్ దశరథ కేమ్ ఓవర్ దేర్ అలాంగ్ విత్ హిస్ ఫోర్ సన్స్.
1: వారిని కూడాను తూర్పు వైపును ముఖం పెట్టి నలుగురిని ఒకవైపును కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్ మేడ్ టు సిట్ ఇన్ వన్ లైన్ ఫేసింగ్ ది నార్త్.
1: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ, ఇద్దరు కుమార్తెలు.
0: సీత, ఊర్మిళ, ద అదర్ టూ డాటర్స్.
1: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
0: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ is not expected to look at the bride.
1: Ikkada kanyadanam jarigina tarvata sumuhurtam tarigina tarvata appudu maatrame teram teestu vacharu.
0: After the auspicious moment only the curtain will be removed.
1: Appudu kuda tera teesinappudu ramulu ekkado chustunnadu.
0: Even after the curtain is removed Rama was looking at another direction. Sita
1: kani urmila vaipunu kani chudaledu.
0: He didn't look at Sita or Urmila.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెట్ మై డాటర్ సీత ఇస్ హియర్, యు ఆర్ లుకింగ్ ఇన్ దాట్ డైరెక్షన్.
1: కానీ వినిపించుకోలేదు.
0: బట్ రామా డిడ్ హియర్ ఆల్ దిస్.
1: తిరిగి రెండు మూడు పర్యాయంలో చెప్పాడు, ఇదం సీత ఇక్కడ ఉంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
1: Karanam emiti?
0: What's the reason?
1: Inka mangala sutram kattaledu.
0: He has not tied that mangala sutra, the sacred thread.
1: Vivaham kaanatvanti streeni chudatam maha paapam.
0: It's the worst of the sins to look at an unmarried woman.
1: Idi ichchakulu vamshamunake apakirti techinatvanti vaadu avutanu.
0: We'll be bringing the Ikshvaku clan to disrepute.
1: Kanuka nenu chudanu unnadu.
0: So I won't look at her, he said.
1: Deenini pattiye ekapatni అనేటువంటి పేరుకు సార్థకమైంది.
0: ఫర్ దాట్ రీజన్ హీ గాట్ దిస్ నేమ్ దట్ హీ హడ్ వన్ వైఫ్.
1: ఒకే మాట,
0: వన్ వర్డ్,
1: ఒకే పత్ని,
0: వన్ వైఫ్,
1: ఒకే అంబు,
0: వన్ ఆరో.
1: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామా దట్ హీ హ్యాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
0: Many ladies came from the court of Janaka emperor.
1: Veelu minchina mikkutalu streelaki ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutaadu iddarini okka eedu joduga gucchinaadu sitaku taguvaadu sri ramudu rare chudaga podamu. రాముల పెళ్లి రారే చూడకపోదాం. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
0: లేడీస్ ఫర్ హ్యావింగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ అ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు
0: అండ్ రామ ఫర్ సీత,
1: సూత్రము కట్టుతాడు,
0: ఈజ్ రెడీ టు టై అప్
1: మంగళసూత్ర, నొక్క ఈడు,
0: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్
1: అదర్, జోడుగా గుర్చినారు,
0: అండ్ ఇస్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు,
0: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
1: చూడకపోదాము రాముల పెండి రారే చూడకపోదాము,
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళసూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామ ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాశరథులు తెచ్చినటువంటి ఒక హారంను సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ షీ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: She could not catch him.
1: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
0: So she bent her head and holding the garland.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: Noticing that this, Rama signed to Lakshmana.
1: అనగా ఏమని సైగు?
0: What is the sign?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అండ్ అనిల్.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యువర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ద వర్వ్ ఆఫ్ రామ?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ విల్ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్వ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైం లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైం ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
1: కనుకనే
0: సో
1: ఈ లక్ష్మణు యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
0: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: తక్కువనా కాదు.
0: ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత.
0: షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
0: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్ వెడ్డింగ్.
1: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
0: దే ఆర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
1: తదుపరి ఒక చెలికెత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
0: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
1: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: రామాస్ ఫీట్ హ్యాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
1: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
0: షీ బ్రాట్ ది వెసల్ బట్ షీఈస్ నాట్ వాషింగ్ ద ఫీట్ యాజ్ ఎక్స్పెక్టెడ్.
1: ఎంతసేపు అయినప్పటికీ పాత్రను పట్టుకుని కూర్చుంది.
0: షీ వాస్ హోల్డింగ్ ది వెసల్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
0: దెన్ షీ స్టార్ట్
1: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: Sita chetu ninduku pedda pedda kankanalu veskundi.
0: Sita was wearing bangles, very big bangles.
1: ఇప్పుడే మన యొక్క మిథిలాపురంకు వచ్చేక ముందుగా అహల్య శాప విమోచన జరిగిందట.
0: అహల్య was free from all the curse before reaching
1: ఈ పాదముల వల్లనే రాయిగా మారినటువంటి అహల్య స్త్రీగా రూపొందింది.
0: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
1: నేను
0: her
1: form. కాని ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
0: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
0: This truth is known.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
0: Lakshmana has taken the cloth he was wearing on
1: arm. రాముని తుడిచాడు.
0: He was wiping the feet of Rama.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
0: Later he said, wash his feet.
1: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: The secret of every incarnation is so subtle.
1: ఈ పాదములు కడిగింది.
0: She washed the feet.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
0: She also sprinkled few drops on her head.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: She went round and she made all vows.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల,
0: after taking oath,
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్ప, వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: ఈ సే ఐ యాక్సెప్ట్,
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్,
1: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు,
0: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మా ఇక్ష్వాకుల వంశము,
0: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్,
1: మేము ఇచ్చేటువంటిదే మా యొక్క వాడుకు కాని పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
0: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
1: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసము.
0: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
0: It's offering one's own daughter, not any material, you know.
1: కన్యకుడును ఒక పదార్థమే.
0: Even woman is also matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకును ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు
0: ఈ
1: సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
0: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
0: దెన్ ప్రీస్ట్
1: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
0: And he went on telling the Purohita,
1: అయ్యా జనక మహారాజా, సీతమ్మా తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుట్టింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: Both have the same problem.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: They are the very divine forms.
1: పుడమి పరమాత్మ.
0: This earth
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామా టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను, ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే, ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: హి హాస్ టు టేక్ ఎ నోత్ టెలింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్.
1: అప్పుడు చెప్పాడు రాములు,
0: దెన్ రామ సైడ్,
1: దీనికి నేను అంగీకరించను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్.
1: అన్నింటికీ అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
0: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్, I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగలిగితే నేను సీతనైనా వదులుతాను, కాని ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకానొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని, ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు, కాని తాను చాకల వానికి ఏ విధమైన శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ He simply followed and dropped Sita there in the forest, but he didn't punish that washerman.
1: Anaga, ilanti chinna chinna padamulu yendu kudanu, aanadu, prati dani yendu lakshyamuncheetuvanti vaadu Ramachandrudu.
0: Rama had purpose and aim behind everything.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను?
0: What kind of
1: oath? ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు?
0: What is that?
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకొని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: For all the promises and oath he is to take, he inquired everything and accepted, sometimes rejected.
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: That is the difference in truth then
1: and
0: now.
1: ఏదో పురోహితుడు ఏం చెప్పినా మామా మామా మామా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: Today whatever Purohit says, we say mama, yes yes.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: Kings did not accept in those times.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: Kings in those days knew very well the inner meaning and then accepted.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: They dropped their proposal and wanted Rama to go in his own way.
1: ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: Rama said, leave me alone, leave it to me. I know when, where, how, why to bless a person, make him happy.
1: జరిగిపోయింది వివాహము.
0: Wedding was performed.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are
1: made. జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime, Vishwamitra came.
1: Rama Lakshmana. ఇది నా కడపటి ఆశీర్వాదము.
0: This is the ultimate blessings I'm conferring.
1: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
0: From here I'm proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమే నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సేడ్, ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది?
0: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
1: Adilakshmi.
0: I don't want anything more.
1: I don't
0: want any
1: position. Now
0: the only thing is to drop this
1: body. Later, you
0: don't find Vishwamitra name anywhere in Ramayana.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి
0: దశరథ
1: మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ
0: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్
1: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమున కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ
1: ఫర్ ఆల్ ద హీ డిడ్. రామచంద్రుడికి అందించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
1: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
1: కరుకనే శబ్ద ప్రమాణమంతో కూడినటువంటి ఒక అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా, దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: వై ఆమ్ ఐ గివింగ్?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: ఇన్ఫాక్ట్ యూ గేవ్ ఆల్.
1: నీవు సర్వజ్ఞుడవు,
0: యు నో ఆల్,
1: సర్వవ్యాపకుడవు, సర్వశక్తిమయుడవు,
0: పవర్ఫుల్.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: దీస్ పవర్ఫుల్ వెపన్స్ షుడ్ బి విత్ యూ.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన,
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ,
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు,
0: రామచంద్ర
1: భరత శత్రుఘ్నులు,
0: భరత శత్రు
1: తమ తమ పత్నిలో చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి, శత్రుఘ్ని భార్య అనేటువంటి శృతకీర్తి మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: Shrutakirti knows all the omen or auspicious moments. Whatever he listens to, she will know. As she is the one of reputation, she is called Shrutakirti.
1: Mandavito Akka. ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: ఈ మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్డ్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ, వై ఆర్ యు బదరింగ్?
1: అతని స్వరూపము,
0: ద టైమ్ ఇస్ హిస్ ఫార్.
1: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: టైమ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
0: ఈజ్ ద టైమ్ ఇస్ బియాండ్ టైమ్, యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
1: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: Even if there are any obstacles on the way, Rama will take care of us.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
0: She said all encouraging words.
1: కూర్చున్నారు.
0: They sat in the chariot.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
0: All inhabitants of Mithilapura were shedding tears.
1: మహాకర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
0: He has no trace of attachment.
1: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: No day he was worried of anything.
1: జనక మహారాజు కూడాను,
0: such an emperor జనక,
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
0: He brought both of his daughters and started shedding tears.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయన.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: ఇది ఏ యూనిటీ?
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ?
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్,
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్, దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతకుడును వీరికి అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: Aneka mandi dasulunu pampinchadu.
0: He sent so many servants.
1: Rathamulu, gajamulu, turagamulu, venaku anta kodanu pampinchadu veertone.
0: And he sent the chariots and horses and
1: elephants. Mithilaparamlo ivanni kadilinayi.
0: They started moving from Mithila.
1: Oh, pedda dhvanulanta vinipistunnayi.
0: Loud sound around.
1: Madhya margamulo praveshincharo ledo oka pedda bombu vale shabdam vinipinchindi.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: Nilu, నిలు అన్నాడు.
0: He said stop, stop.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: The moment they got down from the chariot, they saw పరశురామ.
1: ఈ పరశురాముడు, రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తిని తకుడిని అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు, బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని, ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు
0: రామ. బికాజ్ యూఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యూఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: పరశురామ,
0: పరశురామ,
1: నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకేదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
1: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ ఎట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాములు పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: God has 16 facets.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడాను శ్రీరామచంద్రునివి.
0: 12 belong to Sri Rama.
1: ఇంకా 3 కళలు కూడాను భరత శత్రుని లక్ష్మణునివి.
0: The remaining 3 belong to Bharata.
1: 15 అయిపోయినాయి.
0: 15 over.
1: పరశురాముని దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ has one more faculty.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: He had to put up all this show to surrender the remaining facet with him.
1: తనని తనకు అందించే నిమిత్తమే వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ, దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్ అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్డ్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: పదహారు కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫాస్ట్.
1: కానీ పరశురామును చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామా దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్,
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ వుడ్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చిందులు దొక్కుతున్నాడు.
0: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ది టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation.
1: ఆనందంగానే ఉంటుంటాడు.
0: He is always in a state of bliss.
1: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకులను అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవుని ఓజస్సు ఉండటం వల్ల మారుతుంటారు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
0: It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధమైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు,
0: each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు, ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రమా నీ దయరాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
1: ఆనంద నిలయ, రామా నీ దయరాధా.
0: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace. 10 days full of festivals.
1: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
0: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
1: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
0: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
1: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
0: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
1: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటారు.
0: So his hand will always be upper.
1: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
0: But for one thing only he stretches.
1: అదే ప్రేమ.
0: That's love.
1: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
0: God always treads along the path of truth and righteousness.
1: మానవుని ఎందుకును దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
0: In order to demonstrate divinity is only possible by
1: observing
0: సత్య ధర్మం.
1: దైవం అక్కడ.
0: Where there is truth there is
1: ధర్మం. ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
0: Where there is dharma there is God.
1: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
0: Where there is no truth and dharma there is no daiva god but there is daiya the demon.
1: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
0: In order to acquire these twins, the truth and righteousness, we should offer surrender to God. As time passed by,
1: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
0: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
1: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
0: They were taken to కేకయ రాజ్య.
1: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
0: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
0: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
1: సలహాలు, ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
0: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
1: ఒకనాటి రాత్రి
0: వన్ నైట్
1: దశరథ మహారాజు
0: దశరథ
1: పండుకున్నాడు.
0: హి వాస్ స్లీపింగ్.
1: కానీ దాహం వేసింది.
0: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
1: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
1: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
0: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
1: ఇంకా నిద్రపోలేదు.
0: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
1: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
0: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
1: Chikara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
0: That was those days when they could know that divine
1: na
0: power within.
1: Naa indriyam nenu nigrahinchukolekapothunnanu.
0: I have no control on my body.
1: Naa hastamle naa swadhinamlo ledu.
0: My hands are
1: ilanti vaadani inta rajyanni nenu eritiga yeyagalanu.
0: How can I administer?
1: Naa arhata kaadu.
0: I don't deserve.
1: అన్నాడు వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: ఈ సమండ్ వశిష్ఠ
1: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
0: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
1: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
0: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
1: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళల్లని ఆశిస్తున్నారు.
0: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
1: Raayadani kudunu chetulu raadu.
0: They cannot even write.
1: Chudadani kudunu files chudadani kudunu kannulu levu.
0: They don't have even proper eyesight.
1: Evarini emeni cheppi vinadaniki chevulu levu.
0: They can't listen properly.
1: Ivanti angahinulainatundi vaadu rajyamlo cheratam chetane ee deshamanta ee vidhamainatundi okka durbhichaku guri ayipoyindi. Uttam tagipoyindi ganuka nenu arhudanu kaadani taane taane visarjinchukunnadu.
0: Dasharatha dropped. He doesn't want to be a king any longer.
1: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
0: You can understand kings how righteous they were, the justice they had with them.
1: తెల్లవారు లేచారు.
0: They got up next morning.
1: విషయాన్ని సంప్రదించారు.
0: They consulted.
1: వశిష్ఠుల వారు చెప్పారు.
0: వశిష్ఠ సార్,
1: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
0: They said, భరత శత్రుఘ్నులు are not here.
1: వారు ఉండనక్కర్లేదు.
0: They need not be.
1: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
0: What I thought must happen.
1: నేను చేసేది దోషం ఏం కాదు.
0: There's no mistake in what I
1: do. రాముడు దీనికి సమర్థుడు.
0: Rama is eligible.
1: జ్యేష్ఠ పుత్రుడు.
0: Eldest.
1: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
0: He's all knowing.
1: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
0: He understands everything.
1: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
0: Rama is the only deserving one to be the king.
1: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను. గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
0: Vasishtha accepted and all elders were happy about this.
1: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
0: ఆల్ పీపుల్ గేవ్ ద టైటిల్ టు రామ ప్రియదర్శన.
1: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
0: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
1: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
0: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్. ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
1: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్.
1: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
0: God has only this quality, love.
1: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
0: This is not understood by all.
1: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
0: All arrangements were ready.
1: కానీ
0: బట్
1: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటాది.
0: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
1: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
0: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
1: ఈ మందరకు రాముల పైన కోపము.
0: మందర ఇస్ యాంగ్రీ.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైకరి రూమ్కు వెళుతుందాది రోడ్డు లోపల.
0: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస్ హౌస్.
1: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
0: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
1: కానీ రామలక్ష్మణ భరత శత్రుడులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
0: రామలక్ష్మణ భరత శత్రుడు వర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
1: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
0: అండ్ రామ హెడ్ hit the ball, it touched the back of Mandara.
1: Ramulu navvaledu.
0: Rama didn't laugh.
1: Kani Lakshmana Bharata Shatrughnulu inga veerito aadukuntunnatvanti oka grama pillalu kudanu pakkunu navvaru.
0: Lakshmana Bharata Shatrughnulu other boys laughed immediately.
1: Endukosam navvaru?
0: Why did they laugh?
1: Mandara veepunku tagileteppudiki mandara egirindi.
0: The moment ball touched the back of Mandara, she jumped. Shatrughnulu
1: navvinaru.
0: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
1: రాముడు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
0: రామ హాస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
1: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
0: విత్ అన్ యాంగర్
1: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
0: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
1: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
0: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
1: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
0: రామాయణ
1: మందర క్రోధము,
0: the anger of Mandara,
1: surpanaka kamamu,
0: the desire of
1: ee kama krodhamulu rende ramayananiki moola karananga tayaraipoyayi.
0: The krodha, the anger, kama, the desire are responsible for ramayana.
1: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
0: It's only this anger that sent Rama to exile.
1: Kamamu ayon aranyamlo undinatundi sitanu lankaku pampinchindi.
0: It's only the desire that made Sita to be sent
1: anaga
0: to Lanka.
1: Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
0: It led to the separation of nature and God.
1: Ee viyogam enti baadhale ramayanamlo vachinatundi maha baadalu.
0: All the suffering that we find in Ramayana is because of the separation.
1: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
0: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
1: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటి.
0: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
0: కైక లైక్స్ మందర వెరీ.
1: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
0: ఫస్ట్ షీ డిడ్
1: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుండదని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
0: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
1: మందర దాన్ని తీసి పారవేసింది.
0: మందర త్రూ ఇట్ అసైడ్.
1: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
0: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
1: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుచుమి.
0: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
1: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
0: Anger becomes your own enemy.
1: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
0: because of this reason,
1: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు,
0: రామ ఇస్ రెడీ ఫర్ కరోనేషన్.
1: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
0: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ది హారోస్కోప్స్.
1: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
0: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
1: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
0: వశిష్ఠ ద బ్రహ్మర్షి,
1: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
0: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ టైం.
1: రాముని యొక్క కారనేషన్.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎగ్జైల్.
1: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
0: దట్స్ ది మిస్టేక్ లైన్.
1: లేక పెట్టిన వారి తప్ప.
0: ఆర్ ద పర్సన్ దేర్.
1: కాదు కాదు.
0: నో.
1: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామ దట్ ఇస్ ద కాజ్.
1: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
1: ఒకానొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
0: వెన్ సో ఇంటిమేట్ టు కైక
1: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
0: రామ వాస్ టెలింగ్ కైక,
1: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
0: మదర్ యు బి రెడీ ఫర్
1: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
0: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ది ఫారెస్ట్.
1: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
0: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
1: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
0: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
1: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
0: యూ డిజైర్
1: యూ డిజైర్. ఈ విధంగా రామునే మొట్టమొదట కైకు చెప్పాడు.
0: సో రామ టోల్డ్
1: కైక. ఏ రామాయణంలో కూడా లేదు.
0: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ రామాయణం.
1: కైక చెడ్డది కానే కాదు.
0: కైక ఇస్ నాట్ బ్యాడ్.
1: కైక చాలా మంచిది.
0: కైక ఇస్ వెరీ గుడ్.
1: రాముని విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
0: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
1: లవ్. భరతుని కంటే రామునంటే చాలా మరింత ఇష్టము.
0: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
1: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
0: More than her own son, she loved Rama much more.
1: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
0: Both of them know this secret.
1: సరే అరణ్యానికి బయలుదేరాడు.
0: He started proceeding to pass.
1: ఆనందంతో బయలుదేరాడు.
0: He was very happy while going.
1: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
0: Any person, human for that matter, would ever be happy while going?
1: కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
0: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్.
1: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
0: బట్ రామ వాస్ నెవర్ సాడ్.
1: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
1: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం విజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
0: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
1: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
1: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
0: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
1: ఫెల్ట్. ఆమె సామాన్యురాలు.
0: షీ ఇస్ ఆర్డినరీ.
1: కౌసల్య.
0: కౌసల్య.
1: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
0: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
1: ఎవరి మాట కూడా వినలేదు.
0: హీ డిడ్ంట్ పే టు ఎనీబడీస్ వర్డ్.
1: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
1: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
0: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
1: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
0: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్
1: లక్ష్మణ తండ్రిని విమర్శించలేదు.
0: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
1: రామ సంకల్పం ఏమిటి? అదంతా మంచిది.
0: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
1: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
0: టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
1: అన్నాడు. ఊర్మిళకు చెప్పలేదు. సుమిత్రకు చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు.
0: ఎనీబడీ.
1: రామునితో బయలుదేరాడు.
0: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
1: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
0: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
1: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
0: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
1: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
0: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
1: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
0: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
1: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
0: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
1: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
0: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
1: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
0: అండ్ రామ ఆల్సో
1: లవ్. ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
0: And the intimate love between the two is very mysterious.
1: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
0: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows.
1: Lakshmana Adishesha.
0: So Rama was reclining on Adishesha.
1: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
0: సో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టూ.
1: ఈ ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
0: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
1: వెళ్లారు.
0: దే వెంట్.
1: సరియు తీరం దాటారు.
0: దే క్రాస్ సరియు
1: రివర్. సాయంకాలం అయిపోయింది.
0: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
1: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
0: పీపుల్ డు నాట్ నో.
1: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణమును తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ and they said they cannot leave the company of Sri
1: Ram. ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
0: Why should we see all this scene?
1: మా బ్రతికెందుకు?
0: What for?
1: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
0: They did namaskar to mother.
1: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
0: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
1: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
0: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
1: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్
1: లోకంలో కూడా అంటే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
0: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
1: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు.
0: ఏ
1: నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
0: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
1: జరగవలసింది జరగక తప్పదు.
0: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
1: అని ఆశీర్వదించి
0: హి బ్లెస్డ్.
1: నీకు అరణ్యమే అయోధ్య.
0: That forest is your
1: Ayodhya. Aranyam.
0: For me, this Ayodhya is the forest.
1: నీవు సంరక్షించుకుని నీవు ఈ సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
0: You make proper use of this time in return.
1: కూర్చుంది.
0: She sat.
1: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
0: I don't need to live any longer.
1: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
0: Can any woman live?
1: ఎందుకు నా బ్రతుకు?
0: Being separated from.
1: ఒకవైపున పతికి దూరం అయ్యాను.
0: And one way I'm not.
1: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను.
0: Another way I'm.
1: నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
0: Why should I live? For whose sake
1: అని
0: should I live?
1: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
0: She sacrificed the food and drink and she was feeling so sad.
1: ఈ దశరథుడు మరణించిన తర్వాత
0: after the death of Dasharatha
1: వశిష్ఠుల వారు
0: వశిష్ట
1: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
0: హి సెండ్ ద మెసేజ్ టు ద కేకేయ.
1: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
0: నాట్ దట్ దశరథ డైడ్.
1: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
0: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
1: భరతుడు శత్రుఘ్నుడు.
0: భరత అండ్ శత్రుఘ్న.
1: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
0: Those days there were no flights.
1: రథములో రానే రావాలి.
0: They must come in chariots.
1: రావడానికి 15 దినములు పట్టింది.
0: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
1: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలో లేవు. అప్పుడు
0: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్
1: బాడీ. అప్పుడు నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
0: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ద డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్ దేర్.
1: భరత శత్రుఘ్నులు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
0: సో అంటిల్ ద అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ద డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
1: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
0: భరత శత్రుఘ్నులు
1: చాలా వేగంగా వస్తున్నారు.
0: కమింగ్ వెరీ ఫాస్ట్.
1: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడా తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
0: బై ది టైమ్ దే రీచ్ ద షో అయోధ్య
1: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
0: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
1: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
0: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్ హెడ్స్.
1: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
0: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
1: ఏమిటి ఈ విచారమున కారణము అని విచారించాడు భరతుడు.
0: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
1: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
0: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
1: తల్లిని చూచాడు.
0: సోదమాద.
1: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
0: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
1: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంకా చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
0: పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత.
1: తండ్రి మరణించాడు.
0: father died.
1: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
0: All the last rites must be performed.
1: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
0: What happened to రామలక్ష్మణ?
1: అనిందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
0: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
1: కట్టె కనపడి తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
0: Ramalakshmana could be there when the Sarada was dying.
1: చాలా బాధపడుతూ వచ్చాడు.
0: He felt so sad that he was not there at the time bedside.
1: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
0: Immediately went to Kausalya's palace.
1: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
0: He told in verbatim what all that had happened.
1: అమ్మా అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
0: Mother, how is it that Rama has gone to forest and has not returned?
1: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
0: They are not going to return for 14 years to come.
1: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
0: They are feeling so sad because the death of the father. On hearing that Ramalakshmana are there in the forest,
1: anaga
0: oka danikante
1: atikamaina prema chuchinappudu rendavo prema tagipothundi. Oka danikante adhikamaina prema chuchinappudu rendavo prema tagipothundi.
0: When they have more of love towards the second thing, the first love will be diminishing.
1: Tandrinti ento prema ga undinatunte varu bharta shatrughnulu.
0: Bharta shatrughna loved their father.
1: కానీ అతని కంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
0: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
1: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
0: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయల్.
1: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
0: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయల్.
1: నేను ఈ తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
0: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
1: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నాడు.
0: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
1: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
0: నాయన
1: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
0: ఇట్స్ ఆల్రెడీ డిలే.
1: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
0: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
1: నీవంతా కూడా నువ్వు కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
0: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
1: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
0: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
1: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
0: all the love that they have to
1: spend antakante adhikamaina prema kaliginatti rama viyogaanni bharinchukoleka tandi paina kuda nu dvesham vachesi.
0: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
1: Manalo undinatundi indi dukkhaanni oka dukkhaanni okati maarchalanante ye dukkhanga maarustundi.
0: So one grief is converted to another form of grief. What sort of it?
1: Tuta oka chinta.
0: The birth is one grief.
1: Bhumi nunduta chinta.
0: Life on earth is one of
1: them. Samsaram oka chinta.
0: The family life.
1: Chavu chinta.
0: The death.
1: బాల్యమంతయు చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీయు చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టము ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: మిస్టరీ.
1: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
0: All these are worries, but when you think of God, that all other worries should be solved.
1: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
0: So you should think of God and higher level.
1: దీనికి మించిన చింత మరొకటి లేదు.
0: There's nothing higher than this.
1: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
0: The moment you drown yourself in the thought of God, rest of things will go.
1: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
0: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
1: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
0: హైయెస్ట్ థాట్ ఈస్
1: భగవంతుని యొక్క వియోగ చింతనే.
0: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
1: ప్రేమ చింతనే.
0: యూ షుడ్ ఫీల్ సారీ.
1: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
0: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
1: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
0: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
1: తల్లులు కూడా ప్రార్థించారు.
0: మదర్స్ ఆల్సో ప్రేయర్.
1: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
0: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
1: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
0: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
1: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
0: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
1: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
0: సీతారాములు
1: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
0: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
1: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారతి దాటునా కలికి రోటగట్టునా లక్ష్మీదేవి వల్లచునా లక్ష్మణుండు కొలచునా సుక్షబుద్ధి గల భరతుడు చూచి చూచి మొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
0: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God as well? Bharata is very intelligent.
1: Ramulu ekkadunnadu ante athaniki teliyadu.
0: He doesn't know where Rama is.
1: Daru chupetunte vaadu ledu.
0: Nobody will show the way.
1: Chuchadu.
0: He saw.
1: Pakshulanta oka daggara untunnayi.
0: He saw all the
1: pakshulu aadukuntunnayi.
0: Birds were playing.
1: Pakshulu aadukune place lokala jalam untadi.
0: Where the birds all around him.
1: Ekkada jalam untado akkada Ramulu untadu.
0: Where there is water
1: ani ee vidhanga sukshma buddhito yochistu vachadu.
0: Being so intelligent he could think in this way.
1: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
0: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
1: జలము లేని చోట పక్షులు ఉండవు.
0: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
1: కనుక ఆ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
0: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
1: జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
0: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
1: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
0: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్ట్ టు ప్రొసీడ్.
1: చూచాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ క్లైమ్ ద ట్రీ టాప్ అండ్ నోటీస్డ్.
1: ఆదిశేషుడు.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
1: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
0: ఈజ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
1: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
0: సెట్ బ్రదర్ బి రెడీ.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
0: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
1: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
0: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మీ ఇన్ ది చారియట్.
1: రాములు నవ్వాడు.
0: రామ స్మైల్.
1: లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: ఇంతకాలం పెరిగకూడను, భరత శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
0: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్ ఆఫ్
1: భరత. శాంతి స్వరూపుడు
0: భరత ఇస్ వన్ ఆఫ్ పీస్.
1: రాములంటే నేనంటే భరతునికి చాలా ప్రాణము.
0: భరత టేక్స్ మెసేజ్.
1: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
0: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
1: వేచి ఉండు.
0: వెయిట్.
1: వచ్చారు భరతుడు, పరిగెత్తి వచ్చాడు, రాముల పాదాల పైన పడ్డాడు.
0: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
0: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పాడన్ మీ.
1: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
1: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
0: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
1: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
0: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
1: రామ్ సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
0: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
1: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
0: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్
1: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
0: దెన్ భరత సేడ్
1: అన్న
0: brother
1: nanna nee viyogagnilo maraninchadu unnadu.
0: Father died because of the in the fire of separation.
1: Nee viyogagnilo basma ayipoyadu annadu.
0: He got himself burned in the fire of separation.
1: Nanna amma chemaga unnara?
0: Our mother and father happy?
1: Ikkada kontha mandi doubting thamasulakanta kudanu idan ramude devudaipothe dashrathudu maraninchadu ani telida ani anukuntaru.

0: died because of the in the fire of separation.
1: భస్మం అయిపోయాడు అన్నాడు.
0: He got himself burned in the fire of separation.
1: వియోగాగ్ని.
0: What is that? It is the fire of separation.
1: తక్షణమే విన్నాడు.
0: He heard it.
1: నలుగురు చేరారు.
0: All the four assembled.
1: నదికి వెళ్లారు, తర్పణాలు విడిచారు.
0: They went to the forest and did the last rite.
1: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుండాలి.
0: Later there is argument.
1: నీవు రాక తప్పదు.
0: You were bound to
1: return. రాకపోయినా నేను అయోధ్యలోనే ఉండను.
0: If you don't return, I will stay there.
1: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
0: Or else I will stay with you in the forest.
1: కానీ
0: బట్
1: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
0: But you should not.
1: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
0: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
1: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
0: సో యు రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
1: నా రాజ్యంలో అంతా ఋషులే.
0: Here my kingdom
1: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
0: Therefore I should take care of these.
1: నేను ఋషిమానస సంచారి.
0: I move in the hearts of the
1: king. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
0: So I will administer my kingdom.
1: వెళ్ళమని చెప్పాడు.
0: He said you go back.
1: కానీ వినకపోవటం చేతని.
0: But he didn't hear.
1: ఆ పాదుకలు తీసుకుని రామాజ్ఞను శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
0: He collected the divine sandals and returned back.
1: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికీ కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
0: Rama's command must be obeyed.
1: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
0: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
1: ఎస్ ఎస్
0: యూ షుడ్ సే ఎస్ ఎస్.
1: దుముకు, దుముకటమే.
0: జంప్, బీ రెడీ టు జంప్.
1: లక్ష్మణుడు కూడా అంతే.
0: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
1: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
0: చిత్రకూట
1: సీత అరిసినట్టుగా కనిపించింది.
0: సీత ప్రిటెండ్
1: యాజ్ సీతారాము ఒక గుండె పైన కూర్చున్నారు.
0: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
1: లక్ష్మణ్ పిలిచాడు.
0: దే కాల్డ్ లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: లక్ష్మణ,
1: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
0: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
1: అన్నా. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
0: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
1: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
0: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
1: ఈ ఒక్క మాట రాములు లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
0: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
1: ఎంత పాపం చేశాను రామా నేను.
0: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్.
1: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
0: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
1: చాలా బాధపడ్డాడు.
0: ఐ ఫీల్ వెరీ సాడ్.
1: సీత వెళ్ళింది.
0: సీత వెంట్.
1: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
0: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
1: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
0: రామా డిడ్ నాట్ సే.
1: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
0: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
1: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
0: డు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
1: రామ ఇష్టమే నా ఇష్టము.
0: ఐ హావ్ నో చాయిస్.
1: ఇష్టం మరొకటి లేదు.
0: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్.
1: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
0: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
1: ఏనాడు నేను అర్పితం చేశాను రాములకు.
0: వాట్ హామ్ ఐ హావ్ డన్?
1: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం వి రక్షమాం శరణాగతి.
0: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ.
1: తండ్రిని, తల్లిని, భార్యను, బిడ్డలను, రాజ్యంను, సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదములు పట్టాను.
0: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి, ది మదర్, ఫాదర్, ద చిల్డ్రన్, ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది.
1: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
0: అండ్ ఇఫ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్
1: చాయిస్. సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
0: Rama patting the head of Lakshmana said, you
1: don't
0: feel so sad.
1: నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
0: He sought his pardon for hurting him.
1: ఇదిగో బలాన చోట్లో నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
0: అండ్ హియర్ షోన్ ద స్పాట్ వేర్ ద హర్ట్ ఇస్
1: ఆనందించాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ,
1: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
0: యువర్ కమాండ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
0: ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ.
1: జవాబు అనేటువంటిదే లేదు.
0: నో రిప్లై వాట్స్.
1: అక్కడ కూడా అంతే భరతుడు.
0: ఏం భరత?
1: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరు లేకుండా తిరిగి వచ్చాడు.
0: భరత ఉభయ కమాండ్
1: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
0: బట్ దిస్ వన్ డిసిప్లిన్, వన్
1: రామ రూల్. నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడాను నేను అయోధ్యలో ఉండను.
0: Until you reach Ayodhya, I will not stay there in Ayodhya.
1: నంది గ్రామం లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
0: I will also build a hut there in Nandi village.
1: ఈ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
0: Your own feet will rule the entire Ayodhya.
1: నీ పాదములను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
0: Your divine sandals will rule the entire kingdom there.
1: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
0: Until you return, I don't step into Ayodhya.
1: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
0: Such the type of the sons and the brothers in those times.
1: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
0: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
1: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
1: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలంటే దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
0: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.

0: ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: టుడే రామాయణ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: బికాస్ ద సన్ ఇస్ నాట్ ఓబేయింగ్ ఫాదర్.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: ఫాదర్ ఇస్ నాట్ బాదర్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సన్.
0: భార్య వినటం లేదు.
1: ద వైఫ్ డజంట్ ఫాలో.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: హస్బెండ్ డజంట్ లిసన్ టు ద వైఫ్.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించడం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచర్.
0: శిష్యులు ఏమాత్రం కూడా గురువులు కూడా గమనించడం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ సెన్సిటివ్. ఈ
0: సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞ శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్. ఇది
0: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ అస్ మర్జర్ విత్
0: డివైన్. దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: వరి తరం కాదు. వీటి విడదీయ నెవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Idi Nootana Samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga Nootana Samvatsaram lo enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వి హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: Itti kaliyakanu veru cheyatam evar taramu kaadu.
1: It's impossible for anyone to separate.
0: Itti prema swarupamu, itti daiva swarupamu edalla elladala nilchiyey undunu.
1: The divinity and the principle of love remain forever as existence.
0: Atti nilchina shashvatamainatvanti satyamainatvanti tattvamunu manam gurtinchukovadaniki prayatninchali.
1: We'll have to make every effort to hold on to this eternal principle of love.
0: Adiye మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
1: దిస్ ఇస్ ద ట్రూ సర్చ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: దేనిని వెతుకుతున్నావు?
1: వాట్ ఇస్ ఇట్ దట్ యువర్ సర్చింగ్ ఫార్?
0: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
1: యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్ which has to be searched for, which is to be obtained.
0: Itti nirantaramu man venta janta inta undi kodappadikini manavudu gurtinchukolekapothunnadu.
1: Though it is with you, in you, around you, you are not able to recognize it.
0: Karanam emiti?
1: What's the reason?
0: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి యొక్క రూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
1: ట్రూత్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించినది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ the state of complacency of satisfaction by obtaining that for which you have been searching for.
0: Yedi manato kalisi unnado adiye manam vadiledi.
1: That which is with us has to be given up.
0: Tanato kalisi undinappudikini kaani tanu danni vadile petti kalinaatvanti dani kosamai aneka apohara jalputunnamu.
1: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
0: Nityamaina, satyamaina, adbhutamaina, anandamaina, satyame, సర్వత్రా ప్రాకి ఉన్నది.
1: దట్ ఎటర్నల్ మిస్టీరియస్ వండర్ఫుల్ మిస్టికల్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి ఒక మార్గము.
1: ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ సర్చింగ్ ఫర్ దట్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
1: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
0: Nitya satyamainatvanti aanandamu mana ende nirantaramu kadiraadutu unnadi.
1: That eternal bliss is present in us throughout to eternity.
0: Atti nitya satyamainatvanti yokka దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ డివినిటీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు విజువలైజ్?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్స్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్స్ మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు రికగ్నైజ్ ట్రూత్.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: దట్ ట్రూత్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, ఆఫ్టర్ యూ.
0: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండేటట్టు నీవు భావిస్తున్నావు.
1: యాజ్ ఇట్ ఈస్ నాన్ అపారెంట్ యు థింక్ దట్ యు ఆర్ నాట్ ఫేసింగ్ ఇట్ అండ్ సో యు గో ఆన్ సర్చింగ్ ఫర్ ఇట్.
0: కనుక నీ ఎందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాన్వేషణ జరుపుతున్నావని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎయిదర్.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ యూ.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ యూ.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకడం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఆఫ్టర్ యూ అండ్ యూ అరౌండ్ యూ, and if you search for it, it is meaningless.
0: Yama, niyama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. అది సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ, యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: The term samadhi is not appropriate.
0: Samadhi.
1: Samadhi.
0: Anaga annintini endu kudanu samamga undetvantidi.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: Itti pavitramainatvanti tattvam andari endu untunadi.
1: This sacred principle is present uniformly in all.
0: Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchadani kotam pedda parapaatu.
1: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
0: Nee tattvalu nee ekkadaina bayata vetukutunnava?
1: Do you search for your own self outside?
0: Nee yokka self ni nee ekkadaina bayata vetukutunnava?
1: Do you search for yourself outside in the external world?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
1: The one who searches himself in the outer world is a fool.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ ఎందే వెతకాలి.
1: To know thyself, you have to go inward.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: To move outward is a mistake.
0: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
1: That what you are searching for is imminent in you.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అతిగంగా దూరంగా చేసుకుంటున్నాం.
1: The sacred principle has got distanced yourself because of your search and spiritual practices.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: You don't need to search for it anywhere.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: You are searching that what is not your own identity.
0: ఇట్టి పిచ్చి మనసులు కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు.
1: దిస్ మ్యాడ్నెస్ విల్ నెవర్ టేక్ యూ ఎనీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: నీ ఎందు ప్రేమ ఉన్నది.
1: దేర్ ఇస్ లవ్ విత్ ఇన్.
0: కానీ ఆ ప్రేమను ఎక్కడి నుంచి నువ్వు కొని తెచ్చావు?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ గాట్ ఇట్?
0: అది ఎక్కడికి పోతున్నది?
1: ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఇట్ ఫ్లో?
0: ఎక్కడికి రావటం పోవటం లేదు.
1: It neither gets in nor leaves you, neither entrance nor exit.
0: కనుక మనం సాధనలు అనేటువంటిది కేవలం కాలంలో వ్యర్థం కావించుకునే నిమిత్తమే మనం చేస్తున్నామే కానీ నిజంగా సాధన చేయటం అంటే నేను నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు వాడికి ఇంకా మరొక సాధన అక్కర్లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. The moment you recognize the fact that I am I, then and there itself, reality is experienced.
0: కనుక నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: This term I, what's its origin?
0: తనయందే ఉంటున్నది.
1: It is within.
0: తానే కల్పించుకుంటున్నాడు.
1: It's of your own.
0: ఈ కల్పితమైనటువంటి నేనును తాను కల్పించుకొని అమితంగా భావిస్తున్నాడు.
1: In fact, it is of his own imagination and he magnifies it.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరము.
1: Therefore it's most essential for every man to turn inward and know his true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: తన యొక్క తత్వము తనదే కాని పరులది కాదు.
1: In fact, your nature belongs to your own self, not to any foreign person.
0: నీ సెల్ఫ్ ని నీవు ఎందుకు వెతుకుతున్నావు?
1: వై డు యు సర్చ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: అది నీ ఎందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా ఎందే ఉన్నది అని సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
0: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
1: Therefore, the search in the common parlance is a sign of madness.
0: తన నొసటి ఎందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు?
1: When it's all around, why should he search for it?
0: కనుక మనం వెతికేటువంటిది అనేటువంటిది చాలా చెడు మార్గమే.
1: Therefore, it's wrong path, wrong procedure to search for divinity.
0: కన్నులు మూసుకొని దేన్నో నువ్వు యోచన చేస్తున్నావని అనుకోవటం అది కూడా పెద్ద పొరపాటే.
1: Though you have written, you are thinking that you'll find some time later is also a sign of ignorance.
0: కనుక మనం సత్యనిత్యమైనటువంటి మన నీడను మనం వెతకడం అవసరం లేదు.
1: Therefore, that which follows you doesn't need to be searched.
0: మీరు వెతికేటువంటి యొక్క సత్యము మీ ఎందే నిలిచి ఉన్నది.
1: దట్ ట్రూత్ ఫర్ విచ్ యూ హావ్ బీన్ సర్చింగ్ ఫర్ ఆల్ అలాంగ్ ఈజ్ ఇన్ యూ.
0: కృష్ణ తత్వమునందు అనేక విధములైనటువంటి యొక్క సాబోధనలు, అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
1: ఇన్ రిలేషన్ టు లార్డ్ కృష్ణ దేర్ హావ్ బీన్ మెనీ పాత్స్ ఫాలోడ్, మెనీ పాత్స్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ప్రాక్టీసెస్.
0: కానీ అవన్నీ కూడా కట్టగడపతికి వ్యర్థమైపోయినవి.
1: All of them were in vain finally.
0: Krishnudu ekkadunnadu?
1: Where is Krishna?
0: Devam ekkadunnadu?
1: Where is God?
0: Amta tanayende untunnadi.
1: In fact, everything is with him.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది పుట్టినది కాదు.
1: లవ్ ఇస్ నాట్ బోర్న్.
0: అది మన నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ విత్ ఇన్ యూ.
0: ఆ ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: When once the love that emanates in you should manifest, then there is justification.
0: ఇది బట్ట.
1: This is cloth.
0: ఇది బట్ట కాదు.
1: No.
0: ప్రతి.
1: It's cotton.
0: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్ట కట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది.
1: Ultimately the cotton remains one.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాము.
1: What we are bothering ourselves in the name of inquiry is wrongly directed.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థం అవుతుందో మీకు చూపించాలి.
1: యూ మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంటుంది మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లవ్ ఆల్.
0: తినే తిండి పైన,
1: ద ఫుడ్ దట్ వీ పార్ట్,
0: కట్టే బట్ట పైన,
1: అండ్ ద క్లోత్స్ వీ వేర్,
0: చూచే చూపులో,
1: అవర్ లుక్స్,
0: అన్నింటి యందు ఒకటే ఉన్నది.
1: దేర్ ఈస్ లవ్ ఇన్ డీడ్.
0: అయితే మనము మన చూపులు వ్యత్యాసంగా ఉంచేత,
1: బికాస్ దేర్ సమ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లుక్,
0: మన భావములు వ్యత్యాసంగా ఉండటం చేత,
1: బికాస్ ఆఫ్ వెరైటీ ఇన్ అవర్ థాట్స్,
0: వేరువేరుగా మనం భావించుకుంటున్నాము,
1: వి ఫైండ్ ద డ్యుయాలిటీ ఆర్ సెపరేట్నెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: అదే మనం వెతకవలసినటువంటిది.
1: దట్స్ ద మెసేజ్ విచ్ ఇస్ నెసెసరీ.
0: నీవు నీవే కాని నీవు నేను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ యు అండ్ ఐఎమ్ ఐ.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: బికాస్ ఆఫ్ అవర్ వొకాబులరీ నామెన్క్లేచర్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్ గివింగ్ స్కోప్ ఫర్ డ్యుయాలిటీ.
0: లోకంలో అనేకం కనిపిస్తుండే మనకు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ.
0: కాదు కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: వి కన్సిడర్ దెమ్ మెనీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: అనేకంగా కనిపించేటువంటి అంతా కూడాను ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: Kanuka anekanga unnatundi edi kudanu okati kanipinchadu varaku.
1: Therefore that which is a variety of multiplicity is not variation.
0: Kanuka niki ekanga kanipinchetundi neevu.
1: In fact that which is one is your true self.
0: Atti ekatvam ainatundi yuka vyaktiye nijamainatundi daivatvam.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ది.
1: దిస్ ట్రూ ఐ ద సెల్ఫ్ ఇస్ ఫండమెంటల్.
0: మనము అనేటువంటిది అంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: ది వి ఇస్ వేరియేషన్ డ్యుయాలిటీ.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: వెన్ యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్,
0: అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
1: హౌ మెనీ ఇమేజెస్ యు ఫైండ్?
0: లేదు.
1: నౌ
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరువేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This fundamental principle of unity, oneness, is this I-ness.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
1: This tumbler is full of water.
0: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తుండాలి.
1: When you look in, you find your own image, reflection there.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: Your face is not separate.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: You see your own face as reflection.
0: అదే విధంగానే,
1: similarly,
0: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
1: You see your own reflection.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు నో ఇస్ దిస్ ది పాయింట్ వన్నెస్ ది యూనిటీ డివినిటీ.
0: ఆ ఒకదానిని మీరు కలుసుకుంటే అన్ని చూచిన వారు అవుతారు.
1: ఇఫ్ యు నో దిస్ ఫండమెంటల్ వన్ డివినిటీ, యూ విల్ బి నోయింగ్ రెస్ట్.
0: ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ
1: దిస్ వరల్డ్ మే బి డ్యూయల్,
0: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
1: బట్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
1: యు సీ త్రీ పిక్చర్స్.
0: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
1: యు సీ యువర్ ఓన్ పిక్చర్.
0: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
1: అండ్ సమ్ టైమ్స్ యు కన్సిడర్
0: వేరుగా చూసిన బొమ్మ నీవు రెండు ఒక్కటే అయిపోతున్నావు.
1: The picture of your own which you consider separate are two now.
0: కనుక ఇవన్నీ కూడాను నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: These are all the changes, the thoughts in you only.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: You can certainly visualize the divinity at once.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: We make several attempts to experience this oneness
0: of the divinity. ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: Divinity is not varied.
0: అంతా ఒకే రూపమే.
1: It's only one form.
0: ఏకం సత్య ప్రబోధా వదంతి.
1: It's only the truth is one which is spoken referred to as many.
0: కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ.
1: Though he sees himself.
0: అది భిన్నత్వంగా భావిస్తున్నావు.
1: He considers as many.
0: అది ఏ మాయా.
1: This is illusion.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయా.
1: It is this illusion which makes one look as many.
0: కానీ అది అనేకత్వం కాదు.
1: In fact, it is not.
0: నీ ఏకత్వమే.
1: It's one only.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: Diversity is of your own making, imagination.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: Forget this plurality.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: Think of the divine.
0: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామమైనా పెట్టు.
1: Call it by any name. Give it any form whatsoever of your choice.
0: కాని ఒకానొక సమయంలో.
1: At one time.
0: రాధ.
1: రాధ.
0: కృష్ణుని చూసుకొని.
1: Watching Krishna.
0: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము.
1: She considered Krishna as her own.
0: కాని అనుకుంది కాని మరి తక్షణమే ఇవో కృష్ణుడు వేరు నేను వేరు.
1: But thereafter, next moment she thought that she is separate from Krishna.
0: అది పొరపాటు.
1: It's a mistake.
0: అది తానే కాని తాను వేరు కాదు.
1: In fact, she and Krishna are one, not separate.
0: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుడిని భిన్నత్వంగా భావించుకోవటము తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: The mistake lies in our thinking process of the mind. Krishna, in fact, is the only one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
1: Consider all essentially as divine whatever you see.
0: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
1: Never give scope or chance for differences.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పెంచిపోతుంది.
1: When once you are feeling such as mine and thine, then naturally you are in the wrong way.
0: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబమునే కాని మరొకటి కాదు.
1: They are all just reflections because of your love. Not separate.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధం.
1: The reaction, reflection, resound belong to the only one basic principle.
0: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
1: So consider reaction, reflection, resound as your own.
0: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
1: And you will see your own reflection somewhere else.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
1: యు లుక్ ఇంటు ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
0: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
0: తన యందే ఉండినటువంటి దైవత్వం
1: డివినిటీ విద్ ఇన్ హర్
0: పరాయి వ్యక్తిని ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే.
1: When it appears as though it is another person,
0: పరాయి వ్యక్తులు కాదు.
1: Then it's not true.
0: తనం తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు.
1: One is forgetting his own self and considers the other as divine.
0: కనుక దీనిని నారదుడు చెప్పాడు.
1: This is what Narada said.
0: అమ్మా రాధ.
1: రాధ.
0: నీవెవరనుకున్నావు?
1: Who are you?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ద నేమ్.
0: అంతా కృష్ణుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ. దట్స్ ఆల్.
0: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజన్ ఉంటే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదం మనకు గురి అయిపోతున్నాయి.
1: Reaction, reflection, the sound are responsible for differences.
0: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వరచు.
1: Just go near the hill and shout oh.
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
1: Then you will have the echo, the same sound oh.
0: కనుక ఆ సౌండ్ తందే కాని పరరు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
0: ఇట్ తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబంలే మనకు కనిపిస్తున్నాయి గాని
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
1: యు consider the reflections as reality.
0: అది ఏనాడు నీ వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: The moment you understand the reality of the reflection, you will know the truth of oneness.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: A small example.
0: ఒక అద్దం తీసుకొని నీ ముఖాన్ని నీవు చూసుకో.
1: Watch your own face in front of the mirror.
0: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
1: Then is this my face? A question may come.
0: అయితే నీవెవరు?
1: Then who are you?
0: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే.
1: When you say that's your face, the one there is not separate.
0: రెండు ఒకటే.
1: Both are one actually.
0: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి పొరపడుతుండేది నీవే.
1: In fact, this oneness is mistaken. It's because of your own mistake in thought.
0: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to know our true nature.
0: నీవెవరు?
1: Who are you?
0: నీవే తాను.
1: In fact, you are
0: తానే నీవు.
1: In fact, you are
0: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
1: You and he are one.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకుని మనమే పొరపడిపోతున్నాము.
1: Therefore, we are mistaken. Considering this unity as
0: ప్రతి విషయం నందు కూడా ఇట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్ లోనే.
1: In every matter, you come across this reaction, reflection and resound.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు చోటే ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: A person is taking cows along with him to a nearby forest.
0: రూట్ కు పెట్టుకుని పాట పాడుతూ ఉన్నాడు.
1: Well, he went on playing on a flute there.
0: ఆ పాట పాడుతున్నంత సేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించాడు.
1: As he went on playing on the flute, he could listen to the voice and he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the other person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home, all the cows.
0: అమ్మా నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, Mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
1: Then she says,
0: ఇది నీ పొరపాటే.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతున్నావు.
1: In fact, it's only your voice.
0: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: It's just your own sound.
0: నీ పాటనే వాడు పాడే పాటం కాదు.
1: It's not any person singing the same song as yours.
0: అయితే రేపటి రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: తెల్లవారేటప్పటికే తల్లిని తీసుకున్నాడు.
1: Next morning,
0: నిన్న పోయినటువంటి కొండలు ఉన్న చాటుకు తాను పోయాడు.
1: Accompanied by his mother, he went to the same forest.
0: ఒక పాట పాడాడు.
1: And then he started playing on the instrument.
0: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
1: And also voice came.
0: చూడు ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: Then he points to his mother and says, someone is heckling at me, making fun of
0: me. ఆ కుమారుడు దగ్గర తీసుకొని.
1: And then mother called him close.
0: నాయనా ఇది నీ ప్రతిబింబమే కానీ నీ సౌండే కానీ బయట వాడు కాదు.
1: And the mother tells him, look here my dear son, that's all your reaction, reflection is sound, that's just echo, nothing else.
0: ఎక్కడ పోయినప్పటికీ నీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటుంది.
1: Wherever you go, you certainly know your sound.
0: బయట వారు ఎవరు నీకు పోటీ చేయరు.
1: There's no person alien to you, different from you.
0: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
1: So saying, she brought her sun home.
0: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
1: We are mistaken likewise identifying ourselves with the reflections.
0: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
1: Determine completely once to see God.
0: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
1: You have body identification. In fact, you are not the body.
0: ఈ దేహం నీవు కాదు.
1: You are not the body.
0: నీకు ఈ భావము బ్రహ్మగా కనిపిస్తుంటాది.
1: It is only your own feeling of body identification.
0: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు.
1: This is only your illusion, imagination. Where else you exist?
0: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవుగా కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంకెక్కడుంది?
1: Where is your reflection then?
0: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడాను మీ యొక్క ప్రతిబింబంలే కానీ వేరు కాదు.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్.
0: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
1: యు ఆల్ సే సాయిబాబా.
0: కానీ నేను సాయిబాబాని కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ సాయిబాబా.
0: నేను మీరే, మీరు నేనే.
1: ఇన్ ఫ్యాక్ట్ స్వామి ఇస్ యూ, యు ఆర్ భగవాన్.
0: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
1: నౌ దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: గుర్తించుకుంటే ఇంకా భేదములే మీకుండవు.
1: Then there will be no differences at all.
0: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
1: Just slap yourself.
0: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
1: Then who is hurt when you slap yourself?
0: నీకే దెబ్బ తగిలింది.
1: Yes, you are hurting yourself.
0: వాడిని ఎవరినో నేను కొట్టారనుకుంటున్నావు.
1: You think that you are slapped by someone else.
0: ఎవరినో కాదు, నిన్ను నీవే కొట్టుకున్నావు.
1: In fact, you are hurting yourself.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఒకరిని మనం దూషించావు.
1: You have accused someone.
0: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You considered it so.
0: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
1: You are criticizing, accusing your own self.
0: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
1: All our actions are of our own making. They don't belong to anybody.
0: మీరందరూ కూడాను పనులు కానీ భావిస్తున్నావు.
1: You consider that someone else or
0: పనులు లేరు.
1: There are no other person.
0: అంతా ఉన్నది ఒక్కరే.
1: Only one that exists.
0: ఇక్కడ మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు?
1: How do you say that you are one when there are so many around?
0: కనుక ఇవన్నీ కూడా ఈ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
1: It is only because your approach, your outlook that makes you feel diverse.
0: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
1: And you brought some ladus.
0: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
1: And you say that you have distributed 5,000 ladus to everybody.
0: ఆ 5,000 మందికి కూడా నువ్వు ప్రశ్నించు.
1: You ask all 5,000 people.
0: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
1: What have you eaten?
0: లడ్డు.
1: You say లడ్డు.
0: నువ్వు తిన్నది ఏమిటి? లడ్డు.
1: What have you eaten?
0: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
1: You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten
0: laddu. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకును నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
1: Therefore, your own true self is appearing as a reflection.
0: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
1: So know your true nature, your true identity.
0: ప్రేమ తత్వము ఒకటే.
1: Love is one.
0: ప్రేమ ఒకటే.
1: Love is only one.
0: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
1: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
0: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కలుసుకుంటుంది.
1: దెన్ వన్స్ యూ లుక్ ఇట్ యువర్ చైల్డ్, యూ హగ్ హర్.
0: ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ సీ యువర్ సిస్టర్.
0: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
1: Atma is only one.
0: Rendu anetundi atma levu.
1: There are no two selves.
0: Ee okkate anetundi satyanni gurtinchu.
1: Know this only one self.
0: Evariki evaru bhedamulu kuda undavu.
1: There will be no differences.
0: Evariki evaru deshamulu kuda undavu.
1: You don't hate anybody.
0: Ee deshamulu bhedamulu povalanukunte ivannikkalo unna antu bhavinchu.
1: Therefore consider that the same self exists in everybody. There will be no differences at all when once you know the self.
0: కనుక నీ ఏకత్వం అని మాత్రం నువ్వు గుర్తించు.
1: సో రికగ్నైజ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నీ సత్యం నీకు గుర్తింపడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: పిల్లలందరూ కూడాను ఎంతో ప్రేమగా ఉన్నారు.
1: All children, students are full of love.
0: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
1: యు మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
0: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
1: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
0: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి.
1: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
0: కనుక నేనే మీరు, మీరే నేను.
1: భగవాన్ బిలాంగ్స్ టు యూ, యూ అండ్ భగవాన్ ఆర్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ యూనిటీ.
0: రెండు అనేటువంటి ఇక్కడ ఏమాత్రం కనిపించవు.
1: దేర్ ఇస్ నో డ్యూయాలిటీ అట్ ఆల్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్.
0: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలంకి ఇది మీరు అర్థం చేసుకుంటారు.
1: వెన్ యూ గో బై సర్టన్ ఎవిడెన్సెస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ కంప్రహెండ్ క్లియర్లీ.
0: కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
1: బి పేషెంట్ ఎనఫ్.
0: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశపడకండి.
1: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with him.
0: Kanuka ekatvani nu gurtinchukoni aa ekatvani drudanga vaari pettukunnappude neeku neeve Sai Baba avutavu.
1: When once you know the principle oneness of the self as a true reality, then you will know that you are divine.
0: Kanuka neevu divine kaani neevu vere kaadu.
1: You are basically divine, nothing else.
0: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
1: దిస్ డివైన్ యూ గో యూ థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
0: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు, డివైన్.
1: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
0: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: నేను, మీరే, మీరు నేనే.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
1: Go on thinking, improving this idea of
0: oneness. You are not ante meer veeruga lenu.
1: You are not separate from Bhagwan.
0: Nenu meekante veeruga lenu.
1: Bhagwan is not separate from you.
0: Nenu neevu iddaru okate.
1: In fact, you and I are one.
0: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
1: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
0: అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది.
1: దెన్ ది డిఫరెన్సెస్ విల్ సర్టన్లీ వానిష్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ ట్రూత్, అండర్స్టాండ్ ద రియాలిటీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: దైవభావంబు హృదయాన తలవనీక, దైవభావంబు హృదయాన తలుపనీక, రెండు దోషాలు వెంటాడుచుండు నరుని. తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషంపు నలుసును బయటబెట్టు, పరుల దోషంపు నలుసును బయటబెట్టు.
1: డివైన్ ఫీలింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ టూ రీజన్స్. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, students, boys and girls,
0: dhanyulu, punyulu, dharmikulu ainatvanti iddari వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది.
1: ఇన్ ద సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ రామాయణ, ద హిస్టరీ ఆఫ్ ది టూ ఇండివిజువల్స్ హు ఆర్ నోబుల్, ద వన్ ఆఫ్ చారిటీ, ద మెరిటోరియస్ ఇన్ దేర్ క్యారెక్టర్ ఆర్ రివీల్డ్.
0: ఒకడు సుగ్రీవుడు,
1: వన్ ఇస్ సుగ్రీవ,
0: రెండవడు విభీషణుడు,
1: ద సెకండ్ ఇస్ విభీషణ.
0: ఈ సుగ్రీవ విభీషణుల యొక్క చరిత్రలు మహాపవిత్రములైనటువంటివి.
1: ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ సుగ్రీవ అండ్ విభీషణ ఆర్ సీక్రెట్.
0: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
1: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
0: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు.
1: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
0: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ విభీషణ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ రామచంద్ర.
0: రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు.
1: ఆఫ్టర్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ we could know the human aspect there.
0: Kani ramulu yokka aashrayam chikkaka poorame vibhishanudu ramudu dayamayudu ani gurtinchadu.
1: Vibhishana could come to know the character of Rama, that he is compassionate.
0: Itti pavitramainatvanti yokka snehitulu ramulaku kalagatam chaala aanandamani anipinchindi ramayanam.
1: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
0: Mahabharatam 18 dinamulu jarigindi.
1: The Bharata war took place for 18
0: days. Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
1: But Rama Ravana war went on for 75 days.
0: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekka choyirinavi.

0: count them by days, by way of physical worldly sense.
1: ఇవి కేవలము ప్రవృత్తి యొక్క అంకెలు.
0: This number is just worldly way.
1: కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి నేటికి ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు పాండవులు రాములు రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు.
0: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
1: నిరంతరము కూడాను సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
0: There is a conflict between truth and falsehood.
1: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణ జరుగుతూనే ఉంటున్నాయి.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: It's not possible to everyone to recognize the divinity.
1: అందులో పరధనాభరణ అందులో పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు పరస్త్రీని ఆశించేటువంటి వాడు ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడాను అర్థం కాదు.
0: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
1: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
0: Those that will understand the innate divinity will be able to know this.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: In the 75 long days of war, thousands on either side died.
1: ఈ యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: Bhagavan doesn't like to describe the entire warfare.
1: Kanuka yuddha bhoomilo evi pradhanamaintivo evi satyanityamulaku aadharamaintivo vaatini maatrame manamu vimarsinchali vicharinchali.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: Ikkada ravanu kumarudainatunti vaadu అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణుడు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: ఫాలోయింగ్ డే హనుమాన్ వాజ్ ప్రొసీడింగ్ విత్ లక్ష్మణ ఆన్ హిస్ షోల్డర్ రెడీ టు ఫైట్ విత్ ఇంద్రజిత్.
1: ఆ ఇంద్రజిత్తు మండలైనటువంటి కోపంతో
0: ఇంద్రజిత్ ఫైలీ ఫ్యూరియస్
1: విభీషణ నీవు కులద్రోహివి రాజ్యద్రోహివి అని అమితంగా దూషిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ వెంట ఆన్ క్రిటిసైజింగ్ అటాకింగ్ విభీషణ యూఆర్ ఎ ట్రైటర్ యూఆర్ ఎ బిట్రేయర్.
1: అప్పుడు విభీషణుడు కూడాను సత్యమును గుర్తించప చేయాలనే ఉద్దేశం కలిగి ఇంద్రజిత్తు నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వి లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ఫాక్ట్ ఐ వాజ్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: టు కిడ్నాప్ ఎ వుమన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్స్.
1: ఇది కేవలము రాజ్యమునికి ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: ద హోల్ కింగ్డమ్ విల్ బి రూయిన్.
1: నీ జాతిని నీవు సంహరింపజేసుకుంటున్నావు.
0: యూ విల్ పుట్ యువర్ క్లాన్ టు టోటల్.
1: నీ రాజ్యమునే నీవు మంట కలుపుతున్నావు.
0: యూ విల్ బర్న్ యువర్ కింగ్డమ్.
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇది ఒకానొక సమయములో
0: దిస్ అట్ వన్ టైం
1: కుంభకర్ణుడు
0: కుంభకర్ణ
1: రావణుడు
0: రావణ
1: శూర్పణఖ
0: శూర్పణఖ
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: Dharma aadeshamulanu nenu nammalekapoyanu.
0: I could not follow the righteous path.
1: Kanukani ee naadu ee vidhamainatundi paristhitiki nenu guri avutunnanu.
0: I am forced to this present plight because of that.
1: Ani Ravanudu tana noti nundiye cheppadu.
0: Ravana himself expressed.
1: Anaga
0: meaning
1: ee rajyamunaku ee yokka kulamunaku naashanam gaavinchukodaniki evaru karakulu nena mee tandriya.
0: Who is responsible for the total ruin of the clan and the kingdom? Am I responsible or your father?
1: Tana chetulara tana rajyamnu nashanam chesukunnadu Ravanudu.
0: Ravana has burned his kingdom with his own hand.
1: Manchi matalu athaniki e matram kudunu artham kaledu.
0: He didn't understand good words.
1: Dharmam ante erugunatundi murkulaku ee vidhamainatundi dharmam ee reethiga artham avutayi.
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteousness.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very lie.
1: Itti durbhavamulo durshangamulato koodinatundi Ravana yokka hrudayamu ee reetiga marutundi.
0: How do you expect the heart of Ravana to change with all the wickedness and
1: the knowledge? Tana chetulaatanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his own kingdom.
1: Rajyamunu nasanam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not all this.
1: Indrajit maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kani ee rojula entundi varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajit satya satyamlu eruganatvanti murkhudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmamulu eriginatvanti vaadu nenu.
0: I know what is righteous and unrighteous.
1: Dharma dharmamulu telisi kudanu nenu madhyasthudiga undatamu idi manchidi kaadu.
0: Having known what is right, I cannot be neutral.
1: Dharma dharmamulu samajamulaku tappaka cheppi teerali.
0: The society should necessarily know what is right and what is wrong.
1: Nenu madhyasthudiga undinappudu samajam naashanam avutundi.
0: When I am neutral, the whole society will ruin.
1: Kanuka nenu madhyasthudiga undatamu veelu kaadu.
0: Is not possible to be neutral.
1: Nenu ramunato cheyatamu naa yokka sahajamainatundi yokka swabhavam.
0: Is my natural quality to
1: be neutral. Idi naa punya phalamu. నా జన్మాంతర సుకృతము.
0: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ ద పాస్ట్ దట్ మేడ్ మీ టు బి విత్ రామ.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: ఐ కుడ్ హ్యావ్ హిస్ లోటస్ ఫీట్ అట్ ద రైట్ టైం.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: హిస్ వెరీ ప్రాక్సిమిటీ ఇస్ మై వెల్.
1: నేనేమైనా భావించు ఉన్నా.
0: యు మే థింక్ ఇన్ ఎనీ వే.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: Okka Vibhishanude kaadu.
0: Not only Vibhishana.
1: Indanti mahaneeru inka entha mando aa Lanka lo untunnaru.
0: There are many noble souls in Lanka.
1: Kaani durmargamunaku verachi daurjanyaniki verachi vaaru emi yu cheyaleneetundi paristhithilo undipoyaru.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: Modalu Hanumantudu Lanka lo praveshinchinappudu ee vaayuputrunito nenu moravettukunnanu.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman,
1: nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maha rakshasule.
0: Whole Lanka is full of
1: demons. Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life
1: like that? Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I've been waiting every moment.
1: అంతే కాదు.
0: Not all that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచి వారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్క్స్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: వన్ యూ రికగ్నైజ్ వెల్.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: దిస్ టంగ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: ది టీత్ కేమ్ లేటర్.
1: అనగా
0: మీనింగ్
1: సాత్వికము ధర్మము అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదటి పుట్టింది.
0: The tongue that signifies the pious quality, righteousness and non-violence is born first.

0: జిహ్వే రసగ్నే మధుర ప్రియత్వం. పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టంగ్, యు ఆర్ రియలీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమే నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధంలో గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఇస్ సరౌండ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్, బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: kaani naaluka antarto tana yokka kartavyanni visvarinchadu.
1: But the tongue doesn't give up its duty anyway.
0: Pedavulu aaripoye samayamlo edo oka samayanni chuchukoni naaluka mettaga bayitiki vachi pedavulu aaripoyina pedavunnu challabarustu untuntadi.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: anaga mahaliyulaku enni vidhamainatundi aapattulu sambhavimpa chesinappudikini ఎటువంటి దుర్మార్గులు, ఏ విధమైనటువంటి దురకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాడు.
1: ద నోబుల్ సోల్స్ అండ్ గ్రేట్ పీపుల్ ఆర్ పుట్ టు సఫరింగ్ వెన్ దే ఆర్ పుట్ టు డేంజర్. ఇట్ ఇస్ ద సాఫ్ట్ టంగ్ దట్ కమ్స్ అవుట్ అండ్ పాసిఫైస్ the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore tongue represents
0: దంతములు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంత కాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. There no help.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: సచ్ ఎ నోబుల్ సోల్ విభీషణ ఇస్ పుట్ టు సఫరింగ్.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: విభీషణ హస్ గాట్ ఎన్ ఎస్పిరేషన్.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ టు బి ఎ కింగ్.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ దట్ ఆల్ డెమన్స్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ ద టోటల్ రూయిన్ ఆఫ్ లంక.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ అక్యూజ్డ్ చార్జ్డ్ విభీషణ ఇన్ వేరిడ్ వేస్.
0: ఇంతేకాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: దిస్ వార్ ఫీల్డ్
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: టేకింగ్ హనుమంత్
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకెన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు,
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి
1: అండర్ ద ట్రీ మెనీ ఆర్ సాక్రిఫైస్, మెనీ ఆర్ కిల్డ్.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణుని కుమారుడు,
1: the son of ravana,
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ రిజెక్టింగ్ ఆల్ ది ఐడియాస్.
0: నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సైడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no spirit.
0: Ramanu nee lanka kavalani aashinchatam ledu.
1: Rama never wanted to.
0: Ayodhyane tejinchi vachinatundi vaaniki nee lanka paina tanaku enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your lanka?
0: Kevalam Sita nimittamai nee lankalo praveshinchade kaani lekunte Ramuniki ee aasa ledu.
1: Rama is here in Lanka only for Sita, not any other ambition.
0: Atanu nirmala chittudu, nishwartha parudu, shanta murti.
1: Is very personification of peace, purity.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ది డెమన్స్ టు నో
0: ది డివినిటీ. ఎప్పుడు కూడా నువ్వు అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్ హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: దే లైక్ దాట్
0: రిలీజియన్. అవియే వారికి ప్రాణము.
1: దాట్ దే టేక్ ఇట్ యాస్ దేర్ బ్రెత్.
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాస్ లైఫ్ బ్రెత్.
0: ఇలాంటి రావణాసుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ.
0: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
1: one day as he was watering a tree,
0: aa chettu nunchi oka petaatma bayal deri vachindi.
1: There came out a peculiar form.
0: Tulasidasu neevu nityamu ramayana charitramunu prabodham charutunnavu.
1: You go through this ramayana sacred text every day.
0: Aa prabodhanu salpe samayam lopala chaala dooramlo oka vruddudainatunti vaadu kurchunnadu.
1: There as you read this text you find every old man sitting over there.
0: అతని కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధన చక్కగా ఆనందంగా వింటున్నాడు.
1: That old man is shedding his tears and listening to all that you read.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: You don't know him.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: Tomorrow you approach him, catch hold of his feet and ask for boon.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: And that form disappeared.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్, అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాళుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: తీసి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్,
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యు సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: యట్ యు విల్ హ్యావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: దట్ ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్ఫ్.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైన్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే ది తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఎ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్, వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
0: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
0: ఏ రూపంలో వస్తాడో,
1: God in what form?
0: ఎప్పుడు వస్తాడో,
1: when?
0: ఎక్కడ వస్తాడో,
1: where?
0: ఎక్కడ చూచినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవులయందున్న,
1: you may be in the forest.
0: ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్నా,

0: You may be in a thick forest or you may be in the space.
1: Adavulayandunna.
0: You may be in the forest.
1: Akashamunanunna.
0: Or you may be in space.
1: Pattanamunanunna.
0: A city. Maybe a city or a village.
1: Uttameedanunna. Nattetabadiyunna.
0: You may be on the mountain top or a deep sea.
1: Ekkadamundinappudikini. Thanu akkadane thanu ventukuntadu.
0: You may be anywhere. God will be with you.
1: Alante Ramachandrudi ee roopamlo vastadu.
0: In what form Rama would come?
1: ఎక్కడ వస్తాడు?
0: Where?
1: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
0: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
1: కానీ తరువాత రెండవ దినము
0: అండ్ ది సెకండ్ డే
1: ఆ వృద్ధుడు వచ్చాడు.
0: ఓల్డ్ మ్యాన్ కేమ్.
1: నాయన నిన్న దినం నీవు చూచావా అన్నాడు.
0: హి సెడ్ డిడ్ యు సీ యెస్టర్డే?
1: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
0: ఐ డిడ్ నాట్ సీ రామ.
1: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
0: ద వన్ హూ కేమ్ ఇన్ ది ఫామ్ ఆఫ్
1: తానే. అన్ని నామములు తనవే.
0: All forms are his, all names are his.
1: Sarvata padipadam, tas sarvatochi siromukham, sarvata srutimalloki, sarvama vruttisthati. Anni roopamulu ataneve.
0: All forms are his.
1: Anni naamamulu ataneve.
0: All names are his.
1: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala viritharam nayana.
0: It's foolishness to pray only for this specific form.
1: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
0: Rama dwells in your
1: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peetamu.
0: That heart is the altar.
1: Aa peetam paina adaniki tappa marokariki nee chotu ivvavaddu.
0: Don't give scope for anyone to be seated in the altar of your heart.
1: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్. Therefore, God is indwelt.
0: Plus daya hrudaya. Daya to kudinatvanti aa hrudayamu.
1: Therefore, hrudaya is the one with compassion.
0: Kanuka aa hrudayamlo aa yokka Ramachandrunni unchuko.
1: So have Rama there.
0: Ani తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసిదాస్.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to విభీషణ.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: Pattitivi Ramula padam.
1: You caught hold of his feet, Rama.
0: Adanini gattiga pattuko.
1: Have a strong grip.
0: Atanaina ninnu vadarinchukoni povali.
1: He may leave you.
0: Leka neevaina atanni vadarinchukoni povali.
1: You may have to leave.
0: Kani antavarku matram dini dakkinchukomani cheppadu.
1: But till then never leave.
0: Bhakti ante emiti?
1: What is devotion?
0: Kevalamu Ram Ram Ram Ram ani japam cheyatam aa bhakti.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: హ్యావింగ్ కాట్ హోల్డ్ ఆఫ్ ఇట్, హ్యావింగ్ డిటర్మిన్ నెవర్ లీవ్ అంటే టాస్క్ ఇస్
0: కోరినదేదియో కోరనే కోరి తిరి కోరినదిడు దాక విడువకుండు.
1: హ్యావింగ్ డిసైడ్ ఆల్రెడీ నెవర్ లీవ్ అంటిల్ దట్ ఈస్ గివెన్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి.
1: యు హావ్ ఆస్క్డ్ ఎనీవే.
0: అడిగినదిడు దాక విడువకుండు.
1: అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డోంట్ గో.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడు దాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఈస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మేట్ ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దట్.

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: Because he has got attachment to his kingdom and its penance.
0: చిన్న వయసులోపలే విభీషణుడు తపస్సు గావించాడు.
1: Sugriva did penance at a tender age.
0: ఆ తపస్సు సమయములోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి,
1: at that time Brahma appeared manifest.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: He said, Vibhishana, what do you want?
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారములకు దండిగా కావాలని.
1: కుంభకర్ణ asked for food and sleep.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: In fact, it's not the sleep that he asked for.
0: నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని, నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: Since I am wicked, he wanted to be compassionate.
0: నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, see that there won't be any compassion at all.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నిర్దయ వితౌట్ కంపాషన్,
0: తదాస్తున్నాడు వెళ్ళాడు.
1: బ్రహ్మా సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హి షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష, కిన్నెర, కింపురుష.
0: మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్.
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి,
1: విష్ణు కాట్ హోల్డ్ ఆఫ్
0: దిస్, మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని హతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు.
1: దెన్ రావణ,
0: ఇది నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటనే నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్
0: పెనెన్స్. నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్, ఆస్క్ ఫర్ ఎ బోన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి,
1: స్వామి,
0: నాకేమీ అక్కరలేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: అండ్ ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: హీ వాంటెడ్ టు బి కన్ఫర్మ్.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: దేర్ఫోర్ విభీషణ రిమైన్ కంపాషనేట్.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: రావణ అక్యూజ్డ్ హిమ్.
0: తన కుమారులు అనేక విధముగా బాధించారు.
1: హిస్ సన్స్ ఆల్సో హావ్ హర్ట్ హిమ్.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: బట్ హి వాస్ నాట్ యాంగ్రీ.
0: దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటు పడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్డ్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: దయమైనటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాదు.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకును ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: Daya cheta dhanyulu kavalara, yanta ativaru daya cheta dhanyulu kavalara.
1: Any mighty man will have to be redeemed because of compassion.
0: Asurudaina, bhusurudaina, akanda telivi kalavadaina, daya cheta dhanyulu kavalara.
1: There may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన, మొక్కుచు బాగా నిలుచుండినా, మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిదినను నీకు కరుగదు మనసు. దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ, బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్, They can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యుడు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యుడు కావలరా.
1: You may wear ochre robes, you have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you. దయచేతనే
0: ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you. దయనే
0: లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంక దానవుడే కానీ ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టగట్టుగా రామాయణం అంతా కూడాను సత్యధర్మంతో నిండి ఉన్నది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. Kalinaati manavulaku rama rajyam kavalanukunnappudu satyamunu dharmamunu palistu raavali.
1: When we want a rama rajya, we should have these two, satya and dharma.
0: Satyavakulu manam uchcharinchali.
1: We should speak truth.
0: నాలుగు ఇచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్ గోవింద దామోదర.
0: అతని నామే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూప నామమునే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హస్ టేకెన్ ఇన్ యువర్
0: హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరియైనటువంటి సారము.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్యధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals of the
0: క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధన ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్ టాక్ టు సుగ్రీవ అండ్ విభీషణ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాధకులకైనా కూడాను మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: ఆల్ ఎస్పిరెంట్స్ విల్ డూ విల్ నెసెసరీ హ్యావ్
0: ఇంటిలో ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: ద ఆబ్స్టకల్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ వికెట్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్, ఇన్ సొసైటీ, ఎవ్రీవేర్.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: దేర్ఫోర్ వికెట్ పీపుల్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ ఆబ్స్టకల్స్ ఇన్ యువర్ పాత్.
0: నీ దంతములు నాలుగు ఏ విధంగా అడ్డు తగులుతుండదో
1: just as the teeth come in the way of your tongue, so also
0: kaani ni opikito dani bharinchukoni sahinchukoni munduku nattikoni povali.
1: But you have to be patient and face.
0: Motta motta boodi poyedi dantamule kaani naaluku kaadu.
1: First one to drop
0: aa durmargule kooli potaru.
1: The wicked people are
0: durmargule kaali potaru.
1: Certainly
0: aa durmargule ninnu veedi potaru.
1: The wicked people will leave you
0: kaani nee ketti pramadam undadu.
1: You will never be put to danger.
0: Ninnu eppudu kudunu daivame kaapaadutuntadu.
1: God will protect you.
0: Daiva rakshane neeku pratyaksha raksha.
1: And God will protect you in the
0: Bhagavan
1: true sense.
0: Bhagavan ninnina chestadu.
1: God will do anything.
0: Andukosam nee Tyagaraju kuda cheppadu.
1: So Tyagaraju said
0: vaachama gocharundani నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రిని తెచ్చి ఇచ్చినావు, కాలుని మదమడచినావు, వసుదేవ దేవకి చరణు విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోగుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధములుగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ డౌన్ కన్ఫర్ గ్రేస్ బికాస్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకని పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is your
0: head office? Ekkada?
1: Where is your head office?
0: Ekkadekkadu branch office in Dandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntham antaru, Kailasam antaru, Swargam antaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha, Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch offices.
1: Narayana said they are all branch offices.
0: Idho naa nijamaina address istunnanu raaskomannadu.
1: Take down, I am giving the exact address.
0: Madhvattah యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ట అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఇస్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడా చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దేవుని
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో పని అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు మీది తపస్సు చేయలేవు. కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు. నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka naatiki povalsindi.
1: Whether I am there or here, I am bound to God.
0: Kaani daiva chintanaloni naa dehaanni vadaltaanannadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara in wanted teaching.
0: Om namo bhagavate vasudevaya. Ani namaskaram oka naamanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్ర కాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే రిమైన్స్ ఎస్ ద స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు. వారికి కూడా అవకాశం ఇవ్వాలా? రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్స్.

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ, సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచూ, మేటి వస్తువునందున మేటియగుచూ, అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే అణువులగు, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ and the biggest of the big, that is the eternal witness, what we call Brahman. This Brahman is the spirit or the soul, Atma, and the very Brahman represents the atom too.
0: Ano raniyan mato mahiya, ee jagat nandu panchabhutamulu ప్రత్యేకంగా మనం చూచుచూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ అర్జున యాజ్ పార్థ బికాస్ ద వెరీ సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ పార్థ.
0: పృథ్వీపుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: As is the sun, the representative of the Mother Earth, he is called Partha.
0: ఈ పృథ్వీ యందే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు లీనమై ఉన్నవి.
1: Here in this earth, we find the sound, the sense of touch, the fragrance and the taste.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: ద నేచర్ దట్ హ్యాస్ గాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ హ్యాస్ గాట్ ద మొటిలిటీ, ది పవర్.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ కెన్ ఆల్సో రివాల్వ్.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: It has no capacity to move from one place to another.
0: ఉన్న స్థానమునందే తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: It rotates in the its existing place.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: There lies all faculties.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: Mother Earth carries the
0: అడవులు ఉన్నవి,
1: forests,
0: పట్టణములు ఉన్నవి,
1: cities,
0: పల్లెలు ఉన్నవి,
1: villages,
0: సముద్రం ఉన్నది,
1: sea,
0: నదులు ఉన్నవి,
1: rivers,
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: And this Mother Earth that carries the weight of all.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth, safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi trainu parigettinattuga line kudunu parigettite endu bhagavat shakti anetundi antarbhutanga imidi untundi.
1: The earth carries with it the latent divine power.
0: Aa shaktiye inni

0: earth revolves.
1: లైన్ పైన పరిగెత్తేటువంటి ట్రైను, ట్రైను పరిగెత్తినట్టుగా లైన్ కూడాను పరిగెత్తితే ప్రయాణికుల యొక్క గతి ఏమిటి?
0: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
1: పృథ్వీ తిరుగుతున్నది కానీ పృథ్వీపైన ఉన్నటువంటి యొక్క ఈ పంచభూతములు కూడా తిరగటం లేదు.
0: Though the earth rotates, those located over that, they do not move.
1: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కానీ వృక్షములు కానీ నదులు కానీ సముద్రం కానీ ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
0: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
1: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
0: The nature of earth is very peculiar.
1: ఇది భగవంతుని యొక్క అంగము.
0: It is the limb of God.
1: మన దేహంలో చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్ని ఉన్నవి.
0: The human body has got the legs, the hands, the ears, the nose, and the eyes.
1: ఈ ఇంద్రియములంత దేనికి అంగము?
0: Limbs, what do they stand for?
1: ఈ సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
0: And in fact, they are the limbs of the body.
1: దేహము దేనికి అంగము?
0: The body is the limb of
1: సమాజమునకు అంగము.
0: Of society.
1: సమాజమునకు ఏది అంగము?
0: Society is the limb of
1: మానవత్వం అంగము.
0: Of humanity.
1: మానవత్వమునకు ఏది అంగము?
0: What is the limb of the humanity?
1: పృథ్వీ అంగము.
0: The earth.
1: పృథ్వీకి ఏది అంగము?
0: What is the limb of
1: earth? పృథ్వీకి పరమాత్మే అంగము.
0: God is the limb of this earth.
1: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
0: Therefore the entire earth is the limb of God himself.
1: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
0: And the earth has got so many limbs.
1: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
0: Therefore, God is subtlest of all.
1: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
0: When do you expect him to be?
1: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
0: As earth is present everywhere, we also notice God everywhere.
1: అనగా గుణములు ఉండినంత వరకు కూడాను తాను స్వతంత్రుడిగా ఉండడు.
0: It only means so long there are attributes, no one is independent.
1: క్రమేణా ఈ గుణములు తగ్గిన తరువాత తాను సర్వవ్యాపిగా మారుతుంటాడు.
0: As attributes come down, diminish, he gets this faculty of all pervasiveness.
1: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ ఐదు గుణములు కూడాను భూమి యందు ఉంటున్నవి.
0: All these five senses of cognition are present in earth.
1: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
0: So it's not possible to shift earth from one place to another.
1: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది, రెండవ భూతమైనటువంటిది జలము.
0: The second one is the fire, is water.
1: ఈ జలము లేని స్థానం లేదు.
0: There's no place where there's no water.
1: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
0: You may see it or not, water is present everywhere.
1: కనుక జలము సర్వమయము.
0: So water is all pervasive again.
1: ఆ జలములో ఒక గుణము తగ్గిపోయింది.
0: Water has lost one attribute.
1: ఏ గుణము తగ్గిపోయింది?
0: What is it?
1: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
0: Water has got four of the aspects, but it has no smell or fragrance.
1: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
0: That makes the water possible to move to
1: some extent. Light అయిపోయింది.
0: So it becomes light.
1: ఇంకా మూడవది అగ్ని.
0: The third one is fire.
1: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
0: Fire is highly powerful.
1: దీనిలో రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
0: It loses two of the attributes.
1: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
0: It has got only
1: రసగంధాదులు లేవు దాంట్లో.
0: It has no rasa, the taste, gandha, the fragrance.
1: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
0: So fire is able to expand everywhere.
1: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
0: Fire is present in every man.
1: జఠరాగ్ని అదే అగ్ని.
0: Fire in man is called జఠరాగ్ని.
1: జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
0: The fire is present in water called బడబాగ్ని.
1: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
0: There is fire in a tree.
1: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
0: When two trees are brought, when dash against each other, the fire emanates.
1: రాయి ఉంటుండాలి, రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
0: Fire is latent in a stone.
1: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
0: When you strike two of the stones against each other,

0: the fire
1: star. కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
0: So the third element fire has all.
1: కానీ గుణములు రెండు తగ్గిపోతున్నట్టు ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
0: As it has lost two of the attributes, it is able to rise up.
1: ఇంకా మూడవది.
0: Then the third one.
1: మూడవది వాయువు.
0: Then that is the air.
1: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
0: How is it?
1: వాయువు లేని స్థానమే లేదు.
0: There's no place where there's no air.
1: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
0: The earthen pot, brand new, also has got space.
1: ఎక్కడ చూసినా ప్రదార్థం యందు గాలి ఉంటుండాలి.
0: You find air everywhere.
1: గాలి లేని స్థానమే కనిపించదు.
0: There's no place where you do not notice.
1: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
0: And air is the main cause for all capacity.
1: మానవుని యొక్క ప్రాణమునకు కూడా మూల కారణము అగ్ని, ఈ వాయువే.
0: And air is the life principle.
1: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
0: And this air loses three
1: of that. Sparsha, rendu maatrame unnav kaani roopa rasa gandhadu levu.
0: And this air has got only the sound and touch. It has no three attributes.
1: Nalugodainatidi aakasham.
0: The final one is the space.
1: Aakasham anetvantidi sarvatra vyapinchinattuga kanipistundi.
0: The space you will notice is
1: kaani manam chusedanta kudunu clouds kaadu adi kaadu aakashamu.
0: Is not the ground that you find.
1: Aakasham yokka gunam emiti?
0: What is the attribute of ether?
1: Shabdame aakasham yokka gunamu.
0: Sound is the attribute of
1: ether. Chaala mandi amayakulu aakasham ekkada undante paiku chuptaru.
0: Many of the innocent people point to the sky.
1: Aakashamu.
0: No, it's not there.
1: Ikkada kuda undi aakasham.
0: You find them.
1: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
0: Just from the depth.
1: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
0: Where there is sound, you find the space.
1: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
0: The attribute of the space is the sound.
1: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
0: It's empty, you do not notice it.
1: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
0: So ether has got one quality of sound.
1: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
0: ఇట్ హెస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
1: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
0: ఇట్ హెస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీస్.
1: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవరీవేర్.
1: అయినటువంటిదే పరమాత్మ.
0: అండ్ దట్ గాడ్ హెస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
1: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడాను లేదు.
0: The sound is also noticed in the divinity.
1: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
0: Therefore the divine spreads all over everywhere.
1: చాలా లైట్ అయిపోతున్నాడు.
0: Because it becomes so light.
1: సర్వత పాణిపాదం త సర్వతో వచ్చి శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ యు ఫైండ్ గాడ్ సింబలైజ్డ్ బై వే ఆఫ్ ద హెడ్ అండ్ ద ఫీట్ అండ్ హ్యాండ్.
1: ఆకాశముల కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
0: గాడ్ ఇస్ సటిలర్ దాన్ ది స్పేస్.
1: అటువంటి పరమాత్ముడు పంచభూతముల ఎందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్ ఫార్మ్ ఇన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కాన ప్రతి దానికి కూడాను ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
0: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద స్పార్క్.
1: జలము భగవంతుని యొక్క అంశమే.
0: వాటర్ ఇస్ ద స్పార్క్.
1: వాయువు భగవంతుని యొక్క అంశమే.
0: సో ఆల్సో ఎయిర్.
1: గాలి భగవంతుని యొక్క అంశమే.
0: అండ్ ఎయిర్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ది
1: డివినిటీ. ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
0: సో ఆల్సో ద స్పేస్.
1: సర్వము భగవంతుని యొక్క అంశమే.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: అండ్ హెన్స్ ఏన్షియన్స్ వర్షిప్డ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్.
1: భూదేవి,
0: మదర్ ఎర్త్,
1: గంగాదేవి,
0: అండ్ గాడెస్,
1: వాయుదేవుడు,
0: అండ్ విండ్ గాడ్,
1: అగ్నిదేవుడు,
0: ఫైర్ గాడ్,
1: ఆకాశదేవుడు,
0: అండ్ ఆల్సో
1: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
1: మొట్టమొదట భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
1: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
0: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్.
1: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
0: ఓ మదర్ ఎర్త్, I only partake the food.
1: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది గ్రెయిన్స్. భూమి
1: లేకపోతే పంటలే లేదు.
0: Without earth you cannot have any grain.
1: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకనే భూమాతను మొట్టమొదట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
0: In fact, all are held and protected by Mother Earth, and so it was worshipped in earlier days.
1: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
0: But scientists started making fun of this practice.
1: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
0: How is that you consider
1: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
0: భారతీయ సర్ ఫూల్స్.
1: వీరు మూర్ఖులు కాదు.
0: దే ఆర్ నాట్ ఫూల్స్
1: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు
0: ద వన్ హూ సేస్ దాట్ You are fools for worshiping the earth.
1: వాడికి అంతరార్థం ఏమి తెలియదు.
0: They have no understanding.
1: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
0: They go by the material knowledge, the physical knowledge.
1: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
0: They are not aware of the reaction, the principle contained there.
1: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
0: And you have thumped the desk.
1: కానీ నీవే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
1: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది.
0: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
1: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్స్ ఓవర్ దేర్.
1: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నిన్ను అంత గట్టిగా కొట్టింది.
0: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: In everyone, you find these three principles, reaction, reflection, and
1: resound.
0: Man born in this nature has got these three, reaction, reflection, and
1: resound.
0: You go near a mountain and start repeating,
1: oh.
0: There you find the resound. As is the sound, so is the resound.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
0: సో ది డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: లోకములో
0: ఇన్ దిస్ వరల్డ్
1: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
1: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
0: And because of the sun, you find sun rays.
1: భగవంతు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
0: Because of creator, you have creation.
1: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
0: When creation with all the five elements is so powerful, how about the creator?
1: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
0: The fire is so powerful, created by God.
1: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
0: The air is very powerful, created by God.
1: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
0: When the creation is so powerful, the creator must have been more powerful.
1: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
0: Every man is not given to this understanding.
1: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
0: We do not know who discovered, invented.
1: ఎవరు భయపడరు.
0: No one is afraid of.
1: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
0: But the very mention of the name bomb will make you frightened.
1: చేసిన పదార్థమును చూస్తే భయమేస్తుంది గాని చేసిన వాడిని చూస్తే భయం కాదు.
0: In fact, you are not afraid of the inventor of the bomb.
1: గాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
0: You are not afraid of the creator who created
1: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయమేస్తుంది.
0: But you are afraid of the five elements, the creation.
1: ఇది చిత్రంబులు.
0: This is peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: Sacred in all worlds.
1: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
0: That's so close.
1: మునిజనవన పౌత్రములు.
0: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
1: విష్ణుదేవు చారిత్రములు.
0: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
1: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
0: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
1: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
1: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
0: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
1: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
0: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
1: స్వామి నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
0: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ us.
1: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
0: ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ వెల్
1: అప్పుడు కూడా తగ్గదు.
0: బర్డెన్ కెనాట్ బి లెసెన్డ్.
1: ఎప్పుడూ భారం భారంగానే ఉంటుంది.
0: ద బర్డెన్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్.
1: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డెన్ సో
1: నీలోని భారం ఏంటి?
0: వాట్ ఇస్ ద
1: కోరికలే నీ భారాలు.
0: ది హెవీనెస్ బర్డెన్ ఇన్ యు.
1: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తావు.
0: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్ నేచురల్లీ యు విల్ బి లైట్.
1: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
0: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రిడ్యూస్ అవర్ బర్డెన్ లగేజ్.
1: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
0: అండ్ దెన్ ఇట్ డజంట్ యాడ్ టు ది బర్డెన్.
1: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
0: యాజ్ యు హావ్ ఎక్స్ట్రా లగేజ్ ఇట్ యాడ్స్ టు ది హెవీనెస్.
1: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి ఇస్ నాట్ క్యారింగ్ ది బర్డెన్.
1: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
0: గాడ్ ఇస్ సట్లెస్ట్.
1: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
0: And in fact, he
1: ఎవరి భారాన్ని వారి తరపైన వేస్తుంటాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి విల్ మేక్ ఎవరీవన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డెన్.
1: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
0: హి ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీయింగ్ ద బర్డెన్.
1: కాబట్టి పంచభూతములు యందు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: Though the five elements are in him, it appears they are under the control of God.
1: అది ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
0: The same thing is stated by Gopikas at one time.
1: నిను గను గొనగలమా?
0: Can we know you?
1: Krishna, ninu ganu gonagalamma.
0: Krishna, can we know you?
1: Anuvu kante ati sutva roopudavu.
0: You are subtler than atom.
1: Ganamu kante ati gananeyudavu.
0: You are the biggest of the big.
1: Enivudinalu laksha jeevamula anayambunannu nabayakunduvata.
0: You are always in the company of the 84 lakhs of species.
1: Anuvu rendu kashtamu modalu akandaru pudavai velajiduvata.
0: You are the magnificent form, right from the atom to the largest. How is it possible to know? It is impossible for anyone.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది.
0: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేని కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
1: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
0: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
0: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: భౌతిక స్వరూపము అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
0: హావ్ యూ go through almanac,
1: andulo kunu shabda sparsha roopa rasa gadadulu untunnayi.
0: There you find all the five elements.
1: Aa panchabhootamulu yokka angame kanukane daniki panchaangamu ani peru pettaru.
0: Panchaanga, the almanac has got five angas, pancha anga.
1: Ekkada choochinappudiki ni panchaangamulu untunnayi.
0: Everywhere you find this panchaanga five.
1: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్
1: మొట్టమొదటి ఆకాశములకు.
0: ద ఫస్ట్ సౌండ్,
1: ఆ శబ్దము మనకి ఎట్ట కనిపిస్తుండాలి, ఎట్ట వినిపిస్తుండాలి?
0: దెన్ వేర్ డు యూ హియర్ ద సౌండ్?
1: కేవలము చెవులతో వింటున్నాం.
0: ఇట్ ఇస్ ది ఇయర్ దట్ హియర్.
1: ఆ శబ్దం ఏ రీతిగా వస్తుండాలి?
0: హౌ డస్ ఇట్ కమ్?
1: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
0: నాట్ ఎనీ సిలీ సౌండ్స్. The primal sound, Omkar.
1: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
0: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
1: అది కూడా స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
0: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
1: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
0: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకార మకార ఆ ఉ.
1: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
0: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
1: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
0: ప్లేన్ స్టార్ట్
1: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దమే కనిపిస్తుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యూ ఫైండ్ లిసనింగ్ టు ద సౌండ్.
1: కనుకనే ఆ ఊహం, ఈ మూడింటి యొక్క శబ్దం తరంగమే మానవుని యొక్క స్వరూపము.
0: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ, ఆ ఊహం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
1: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
0: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
1: అది ఏ ఆకాశ స్వరూపము.
0: That is the form of the ether.
1: Inka vayu.
0: Then the air.
1: Ee vayu oka swaroopam emiti?
0: What is the nature, the form?
1: Kevalamu oka vidhamainatundi pranamunu techi ichchadame.
0: And it sustains the life principle.
1: Vayu leni sthanam ledu.
0: There is no place where air is missing.
1: Vayu lekapothe maname jeevinchalemu.
0: You cannot live, continue to live without air.
1: Kariga manam teeskovalsindi emiti?
0: What is that you should take?
1: So hum. సో హమ్ తీసుకోవాల్సింది. సో వదలవలసింది హమ్.
0: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో. వాట్ ఈస్ టు బి బ్రీద్డ్ అవుట్ హమ్.
1: ఈ సో అనేటువంటి ఆక్సిజన్.
0: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
1: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
0: హమ్ రిప్రజెంట్స్
1: కార్బన్ డైఆక్సైడ్ వదలపెట్టాలి.
0: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
1: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
0: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్.
1: చెడ్డను వదలపెట్టాలి.
0: గివ్ అప్ ద బ్యాడ్.
1: మంచిని స్వీకరించాలి.
0: అండ్ రిసీవ్ ద గుడ్.
1: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
0: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
1: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
0: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్.
1: చెడ్డదాన్ని విసర్జించు.
0: యూ షుడ్ గివ్ ఇట్ అప్.
1: మంచిని స్వీకరించు.
0: యాక్సెప్ట్ గుడ్.
1: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
0: అండ్ యాక్సెప్ట్ కన్స్యూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీట.
1: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
0: Why these limbs are gifted? Only to
1: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
0: అండ్ దో ఇట్ ఇస్ సెడ్ యు ఆర్ నెగ్లిజెంట్.
1: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
0: వాట్ ఈస్ టు బి గివెన్ అప్ ఇస్ బ్యాడ్.
1: వృక్షాలు చూడండి,
0: ట్రీస్
1: ప్రాణం ఉండేటట్టుగా మనకు కనిపించదు.
0: యు డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్.
1: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికీ అందిస్తుండాలి.
0: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
1: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను
0: స్వీకరిస్తుంది. అండ్ ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి
1: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
0: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
1: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
0: అండ్ ఈస్ డూ థింగ్ ద మ్యాన్ ఈస్ దట్ మచ్ ఇంటెలిజెంట్
1: అస్ మానవుడై పుట్టి
0: అండ్ వి మోర్ హ్యూమన్.
1: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ గుడ్.
1: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ లైఫ్,
1: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
0: మ్యాన్ విత్ ఆల్
1: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
0: మ్యాన్ హైలీ పవర్ఫుల్,
1: తాను చెడ్డను విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
0: గివ్ అప్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ యాక్సెప్ట్ గుడ్.
1: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఎయిర్.
1: ఇంకా అగ్ని,
0: దెన్ ఫైర్.
1: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
0: ఫైర్ బర్న్స్ ఆల్.
1: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభజయ సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది.
0: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
0: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ.
1: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
0: ఇట్ హ్యాస్ నో డిస్క్రిషన్.
1: భేదరహితమైనటువంటిది అగ్ని.
0: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
1: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
1: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞాన అగ్నిగా తీసుకోవాలి.
0: We should take fire that represents wisdom.
1: మన యందు ఉన్నది బడబాగ్ని.
0: And that which is present.
1: చెడ్డాగ్ని ఉంటుండాలి.
0: We find the fire within.
1: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
0: And we are not knowing any lesson.
1: మానవుని యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
0: Man has got all forms of knowledge.
1: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
0: All qualities are there.
1: కానీ ఆత్మగుణం లేదు.
0: But he has no awareness.
1: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
0: The self-knowledge is true teaching.
1: ఆత్మజ్ఞానం అత్యవసరము.
0: Self-knowledge is very essential.
1: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
0: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
1: కానీ ఆత్మజ్ఞానం లేదు.
0: But you do not have self-knowledge.
1: ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
0: The knowledge of the self is taught by fire.
1: Sarvatra prakashimpa chesetundi agni.
0: It shines forth everywhere.
1: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamasu undadu.
0: Lead us from darkness to light like the lamp.
1: Kalukune agni manaku tamasu dooram chestundadi.
0: So fire teaches the lesson to dispel the darkness.
1: Chettanu bhasmam chestundadi.
0: And it burns.
1: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
0: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
1: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
0: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా
0: రా
1: అగ్ని.
0: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
1: ఆ చంద్రుడు.
0: ఆ రిప్రజెంట్స్ మూన్.
1: మా సూర్యుడు.
0: మా రిప్రజెంట్స్ సన్.
1: రా ఆ మా.
0: రా ఆ మా.
1: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
0: What is that
1: sun? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
0: Sun sheds light.
1: చీకటిని దూరం చేస్తున్నాడు.
0: Dispels darkness.
1: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
0: Sustains the life.
1: ప్రాణాన్ని కూడాను అందిస్తున్నాడు.
0: And he gives you life too.
1: కనుకనే మా
0: మా.
1: ఇంకా చంద్రుడు
0: మూన్
1: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ ఎమోషన్
1: మన బాధలను చల్లారుస్తున్నాడు.
0: పాసిఫైస్ డిఫికల్టీ
1: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
0: And cools your heart.
1: కనుకనే ఇది రా ఆ.
0: సో రా
1: ఆ అనేటువంటిది
0: రా
1: అగ్ని
0: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
1: ఈ అగ్నిగా ఉండేటువంటిది
0: దట్ ఫైర్
1: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
0: బర్న్స్ ది సిన్.
1: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
0: బర్న్స్ మిసరీ.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: గివ్స్ యు
1: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
0: అండ్ మేక్
1: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
0: సో burning all the sin, dispelling the darkness,
1: prakashanni andinchatam,
0: shedding the light.
1: Kanuka ra amana
0: three letters ra ama
1: taapani challarustundi akaramu.
0: And here it pacifies all the emotions.
1: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvam.
0: And the nature of the sun dispels
1: ra agnane prati paapani bhasmam chestundi.
0: Fire burns
1: prati paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
0: డిస్పెలింగ్ ద డార్క్నెస్. దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
1: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
0: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
1: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
0: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
1: నాలుగవది
0: నెక్స్ట్ ఫోర్త్ వన్
1: జలము.
0: The water.
1: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
0: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
1: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
0: If anyone swoons or faints,
1: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
0: There is life there in water.
1: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
0: ఫుడ్
1: ఎవరున్నారు ఇక్కడ లోపల?
0: హూ ఇస్ దేర్?
1: ఏదో ప్రార్థన చేస్తున్నారే. అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
0: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
1: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
0: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ.
1: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
0: అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్
1: వైశ్వానర. ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ద కాజ్ ఫర్ ద డైజెషన్.
1: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
0: ఐ గివ్ ద స్ట్రెంగ్త్.
1: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
0: అండర్స్టాండ్ ద నేచర్ ద పవర్ ఆఫ్ వాటర్ ఇన్ మీ.
1: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
0: వాటర్ హెల్ప్స్ యూ సో.
1: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
0: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మిత్తులు కట్టిస్తుండాలి,
0: ఇటుకలు
1: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు
0: ఆల్సో బ్రిక్స్ దే.
1: చెట్టును పెంచుతుండాలి, ఆహారాన్ని అందిస్తుండాలి,
0: సప్లై
1: వడ్డను పండిస్తుండాలి. సర్వ విధములైనటువంటి ఒక శక్తిని మనకు బోధిస్తుండాలి.
0: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటి లేదు. సర్వ ఫలములు కూడా భూమి అందిస్తుండాలి.
0: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
1: కానీ ఈనాడు
0: టుడే
1: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే
0: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
1: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
1: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
1: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోన ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
0: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
1: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
0: అర్నింగ్ మెనీ మెనీ.
1: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
0: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
1: సులభంగా కూడా సంపాదించవచ్చు.
0: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
1: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
0: A madcap has given a big advertisement in newspaper.
1: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
0: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
1: మేన మార్గం ఇదంతా.
0: What an easy way it is.
1: ఒక రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తాను అన్నాడు.
0: With 1 rupee I will see there will be no mosquitoes.
1: అందరూ మునియాడు చేశారు. రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
0: Everybody started sending rupees.
1: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
0: This fellow could have lakhs of money.
1: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
0: Then he started giving reply. What is it?
1: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము చచ్చిపోతుంది అన్నాడు.
0: Wherever you find the mosquito, press it there, it will die.
1: ఇంత సులభం ఆ మార్గము?
0: ఇస్ దట్ సింపుల్?
1: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
0: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు
1: ఎర్న్ మనీ. మార్గాలు ఉండి కూడాను
0: విత్ ఆల్ ద టెక్నిక్
1: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
1: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
0: కాండక్ట్ ఈస్ నాట్ ప్రాపర్.
1: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
0: అండ్ ఫర్ గుడ్ కాండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
1: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
0: బీయింగ్ వర్చ్యువస్ యూ కెన్ అకంప్లిష్.
1: గుణము లేని స్తుతుడు, గురి లేని విద్యయు ఏమి ప్రయోజనం?
0: ద సన్ వితౌట్ వర్చ్యూస్ అండ్ ద నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ గోల్ ఓరియంటెడ్.
1: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
0: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ లైఫ్ వితౌట్ వర్చ్యూస్?
1: కాబట్టి స్తుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: సన్ షుడ్ బి వర్చ్యూ.
1: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ద ట్రూ లైఫ్.
1: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
1: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
0: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
1: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
0: అండ్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ దట్.
1: గాలి కూడా వాడి వైపు సోకటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ ఎంజాయింగ్.
1: ఎలా వస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్?
1: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడా పొల్యూషన్ అయిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ పొల్యూటెడ్.
1: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
0: ఫర్ ది పొల్యూషన్ మ్యాన్స్ కాండక్ట్ బిహేవియర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: దీని తిండి లోపల పొల్యూషన్.
0: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
1: త్రాగే నీటిలో పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్.
1: ఇచ్చే గాల్లో పొల్యూషన్.
0: ఎయిర్ పొల్యూషన్.
1: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
0: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
0: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
0: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
1: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
0: మ్యాన్ హ్యాస్
1: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
0: బ్యాడ్ బిహేవియర్.
1: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
0: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్.
1: ఇలాంటివంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ దెమ్ హియర్.
1: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness, compassion are
1: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
0: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్డ్.
1: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
0: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
1: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
0: Virtues are not ready to approach you.
1: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
0: The elements are afraid of man today.
1: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
0: Our conduct behavior is the main cause for pollution.
1: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: And five elements are in fact are pure.
1: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ ఆర్ పొల్యూటెడ్.
1: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
0: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వి కన్సిడర్ దెం గుడ్ ఆర్ బ్యాడ్.
1: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
1: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
1: జలం ఉంటుండాలి.
0: హియర్ వాట్?
1: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంది.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
1: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంది.
0: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ బ్లాక్
1: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లో గా కనిపిస్తుంది.
0: ఇన్ యెల్లో బాటిల్
1: ఆ జలం
0: యెల్లో ఇన్ కలర్.
1: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
0: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
1: అన్ని పరిశుద్ధమైన
0: గ్యాంజెస్ వాటర్
1: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
1: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
0: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
1: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
0: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
1: బాడీ దోషం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
1: వేసిన దోషం.
0: And the material there.
1: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
0: Bad feelings.
1: దురభ్యాసములు పోస్తున్నాము.
0: Bad habits.
1: దుష్టంగాన్ని చేరుతున్నాము.
0: Bad company.
1: దుశ్చర్యలు నడుస్తున్నాము.
0: Bad action.
1: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
0: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
1: కలియుగం చాలా సులభమైనటువంటిది.
0: It is so simple.
1: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిది.
0: It is very subtle.
1: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుందని.
0: Because of the effects of Kali, it has ended in conflict.
1: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
0: Man should have pure thoughts.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
0: మోడర్న్ స్టూడెంట్
1: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
0: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
1: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
0: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
1: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
0: వై డూ యూ డూ భజన్?
1: చక్కగా విచారణ చేయండి.
0: ఎంక్వైర్ క్లియర్లీ.
1: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
0: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
1: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
0: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
1: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్ట భావాలంతా భస్మం చేస్తుండాలి.
0: ది సౌండ్ వేవ్స్ విత్ ది నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ది పొల్యూషన్ దేర్.
1: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం ఎట్టి మంట వేస్తున్నామో
0: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
1: అట్టి పొగ వస్తుంది.
0: సో ఇస్ ద స్మోక్.
1: ఎట్టి పొగ వస్తుందో
0: యాజ్ ఇస్ ద స్మోక్
1: అట్టి మేఘం కలుగుతుంది.
0: So is the cloud.
1: Etti megamo
0: as is the cloud.
1: Atti varshamo.
0: So is the rain.
1: Etti varshamo
0: as is the rain.
1: Atti panta.
0: So is the crop.
1: Etti pantano atti vanta.
0: As is the crop. The panta kavata man preparation.
1: Manta manchi mantaga vesam.
0: And it is a good flame.
1: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్
1: అది చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
0: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
1: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
0: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్.
1: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
0: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
1: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
0: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
1: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
0: బికాజ్ వీ ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వీ ఫాల్ సిక్.
1: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
0: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
0: A sun who makes the water of the sea to vapor.
1: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
0: when sun converts
1: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
0: The taste of saline water.
1: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
0: As it transformed into vapor, the taste is so sweet.
1: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
0: And it settles as a cloud.
1: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
0: And the cloud has got sweet water.
1: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
0: It comes down as rain.
1: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
0: And it's the rain of love.
1: ఈ ప్రేమ వర్షమే
0: the rain of love.
1: గంగా జలంగా మారుతుంది.
0: Is the Ganges.
1: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
0: Therefore the intellect, the sun, should convert the bad qualities.
1: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
0: And the vapor of good qualities will rise up.
1: ఈ సద్గుణములు అనేటువంటి ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
0: With all the vapor, the cloud of good qualities,
1: కురిసే వర్షం ప్రేమ రసము.
0: Therefore what you should have, the love.
1: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
0: And the cloud is the truth.
1: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
0: And it rains down.
1: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
0: And all the love drops, the rain drops,
1: కనుక మనము
0: make into river of bliss.
1: మన ప్రయత్నములంతా కూడాను పవిత్రమైన ప్రయత్నం కావాలి.
0: All efforts should be sacred.
1: నిరంతరం కూడా దైవనామమే చింతిస్తుంటే
0: when you think of God continuously,
1: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
0: There will be no air pollution at all.
1: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
0: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
0: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యూ కెన్
1: హియర్ మన దగ్గరికి
0: రేడియో హియర్.
1: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
0: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
1: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
1: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
0: I develop good sound waves.
1: దాంతో మంచి గాలి వస్తుంది.
0: There you get good air.
1: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
0: And then the good air.
1: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
0: And you are inhaling this.
1: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
0: And as you inhale good air, it just entertains good ideas in you.
1: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
0: Lead the life of love.
1: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
0: When you lead the life of love, the whole world gets it transformed into love.
1: దానికి నేనే మీకు సాక్షి.
0: భగవాన్
1: నాలో ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాది.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
1: ఇంకా ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
0: నథింగ్ వాట్ సో ఎవర్.
1: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
0: At times it cools.
1: కానీ అది కూడా ప్రేమనే.
0: It's also love.
1: వర్షం కురుస్తుండాలి.
0: ఇట్ రైన్.
1: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
0: అండ్ యూ ఫైండ్ హెయిల్ స్టోన్.
1: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి.
0: హెయిల్ స్టోన్
1: అది కూడా నీరే.
0: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
0: భగవాన్ స్కోల్డింగ్స్ ఆల్సో లైక్ హెయిల్ స్టోన్.
1: అది కూడా ఒక జలం వంటిదే.
0: దట్స్ ఆల్సో వాటర్.
1: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
0: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: నాదంతా నెకసెక పర్యంతము ప్రేమమయమే.
0: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
0: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆఫ్
1: భగవాన్. పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి.
0: యు బి యువర్ ఫ్లవ్.
1: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
0: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
0: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
0: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
1: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
0: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
1: అదే విద్య కూడాను.
0: అండ్ దట్ ఈస్ విద్య.
1: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతు నుంచి వచ్చినటువంటిది.
0: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
1: అది అనేక మంది మహర్షుల యొక్క
0: ఇట్ ఈస్ సెయింట్స్
1: ప్రబోధన యొక్క చేష్టల చేతను.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్
1: ప్రచారం యొక్క చర్యల చేతను.
0: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
1: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
0: ఆఫ్ దేర్ కాండక్ట్
1: ఇదంత వేద రూపకంగా రూపొందింది.
0: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
0: వేద కన్ఫర్
1: వేదం ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
0: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్.
1: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
0: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
1: కనుక వేద తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
0: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
1: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
0: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
1: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
0: అండ్ హీస్ ప్రెజెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
0: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
1: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
0: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్ ఇస్. ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
1: అదే విధంగానే గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ గాడ్
1: శబ్దములో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
0: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ స్వీట్నెస్.
1: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
0: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
1: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
0: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టరైన్.
1: ఇలాంటి తీపిదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపిగానే వస్తుంది.
0: When once we enjoy the sweetness, we can share the same sweetness with others.
1: తీపిలో మనం కల్పనక్కర్లేదు.
0: In fact, you don't need to do.
1: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
0: In fact,
1: తల్లిపాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
0: The child has got every authority.
1: కానీ ఆ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
0: Mother is not mixing up any sugar.
1: శక్తి యొక్క నిజం.
0: It is quality of the nature.
1: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
0: మదర్స్ మిల్క్
1: పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా
0: జస్ట్ ఎస్ ది హనీ బీ సచ్ దట్
1: మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
0: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విద్ ఇన్ మ్యాన్.
1: పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదు పిలిచిపెట్టడం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
1: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోలుతుంది.
0: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టర్.
1: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారినందు ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
1: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore, it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
1: Satsangani manam cherali.
0: Join the good company.
1: Teja duddhyana samsargam.
0: Give up, run away from the bad company.
1: Teja duddhyana samsargam.
0: Run away from the bad company.
1: Baja sadhu samagamam.
0: Join the good company.
1: Kuru punya mahavaratram.
0: Day and day out, do good action.
1: Yappudu chusna nivu manchi chetsu avali.
0: Do good always.
1: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
1: ఎప్పుడు చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
0: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
0: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
1: మంచిని తీసుకోండి.
0: టేక్ గుడ్.
1: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు?
0: వై డోంట్ యూ రిసీవ్ దట్ విచ్ ఇస్ గివెన్?
1: డబ్బు పెట్టి కూడా చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు.
0: అండ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: యు ఆర్ మిస్టేక్.
1: మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డని కొంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ నిండుకు ప్రేమనే ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి ఆఫ్ లవ్.
1: ప్రేమకు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ప్రేమ ఒకదాన్ని కోరదు.
0: It doesn't desire.
1: దానికి వడ్డీకి ఇవ్వదు.
0: And it doesn't give anything.
1: అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
0: And it doesn't give you loan or make any debts.
1: ప్రేమ ప్రేమనే.
0: Love is love.
1: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
0: And you should accept love only by love.
1: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
0: Being embodiments of love, consider everyone as the embodiment.
1: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
0: The five elements are present in every man.
1: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
0: And the five elements are sacred.
1: చెడ్డని ఎక్కడే గాని అందించదు.
0: Nothing bad whatsoever.
1: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
0: But you are converting into bad.
1: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
0: Don't mistake that way. Even certain things have got to be said.
1: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
0: నారద వెంట లార్డ్ విష్ణు.
1: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
0: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
1: స్వామి నాకేం ఇల్లా వాకలా భార్యా బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
0: నారద సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
1: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
0: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: సంచరిస్తున్నావా, మంచిది.
0: ఓ యు నో అబౌట్
1: ఫైన్. రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
0: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
1: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
0: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్ యువర్ క్రియేషన్.
1: ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
0: And Vishnu said, I have created.
1: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
0: హ్యావ్ యూ నోటీస్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
1: నారదు యోచించాడు.
0: నారద థాట్ ఓవర్.
1: స్వామి
0: స్వామి
1: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
0: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
1: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
0: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
0: నారద సెడ్ yes, there is one that is bad. What is it?
1: మలము అన్నాడు.
0: He said fecal matter. నారద సెడ్ fecal matter.
1: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
0: It's not possible to go anywhere near excreta.
1: అది తెలియనటువంటి పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
0: And it is there within the stomach, no doubt.
1: కానీ చూస్తున్నా సహించలేము.
2: ద మూమెంట్ యూ వాచ్ వెల్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్
1: చెడ్డది. ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
2: వై హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీటా.
1: అది చెడ్డదే కాదు.
2: ఇట్స్ నాట్ బ్యాడ్ రిమే.
1: ఒక తూరిపై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
2: హీ సెడ్ యూ గో అండ్ ఆస్క్ టుమారో.
1: తిరిగి నేను దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోమని
2: కమాండ్ కండక్ట్ అకార్డింగ్లీ గో.
1: సరే ఇంక ఇష్ట ఆజ్ఞ ఏం చేసేది. వెళ్ళాడు.
2: హిస్ లార్డ్స్ కమాండ్ హీ వెంట్.
1: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది చీ నారద అని దూరం ఉండి ఉండింది.
2: వెన్ హీ వాజ్ అప్రోచింగ్ ఫీసర్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్ డోంట్ బి ఎనీవేర్ నియర్.
1: నువ్వు నా దగ్గర రావద్దు నీవు దూరం ఉండు.
2: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్ గో.
1: ఏం చెప్తుండది.
2: And what is it?
1: Enduku nen daggara raagurudannu.
2: Why not?
1: Nen ento pavithramaina pettidanni.
2: I'm so sacred.
1: Ninnadi dinamu
2: yesterday
1: manchi vantaga unnanu.
2: I was
1: manchi balaga unnanu.
2: I was a very good
1: manchi paayasanga unnanu.
2: I was a rice pudding
1: unnanu. Manchi perugga undinanu.
2: I was a famous curd.
1: Pavithramga undinanu. Bhagavantunaku arpitamga avincheetundi vastuvuluga undinanu.
2: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
1: Okka thuri ee manavulu sangam chertina naa gati ee gati.
2: The moment I join your company, this is my plight.
1: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో మీ దగ్గర రావద్దండి.
2: ఇఫ్ ఐఎమ్ ఇఫ్ ఐఎమ్ టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ అవెయిటింగ్ ఫర్ మీ.
1: కనుక మానవ యొక్క సంగదోషంతో చెడ్డగా మారిపోతుండదు. కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో.
2: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
1: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
2: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
1: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
2: And a father has got only son.
1: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
2: And he was bitten by a
1: scorpion. నా తేలు కుట్టింది తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
2: The son started crying because of the scorpion bite.
1: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
2: And the father ran to the doctor.
1: పుత్రుడు అమితమైన ప్రేమ.
2: Oh, he has got intense love.
1: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
2: Well, he cannot bear the pain.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
2: He went to the doctor.
1: నా కొడుకు ఏడుస్తున్నాడు ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
2: And he reported to the doctor that the son is crying because of the scorpion bite.
1: చెప్పాడు నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
2: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
1: తెచ్చాడు పాపం.
2: ఫాదర్ బ్రాట్ ది
1: ఎక్కడ రా నిన్ను తేలు కుట్టింది.
2: యాస్ వేర్
1: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
2: And they said in that corner I was bitten with scorpion. There he applied.
1: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
2: This is the way how
1: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది మూల కుట్టింది ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పి పోలే.
2: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
1: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
2: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
1: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో
2: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్
1: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి
2: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
1: వీడి సంఘంతో వచ్చింది వాళ్ళ సంఘంతో వచ్చింది ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
2: యూ బ్లేమ్ అదర్స్.
1: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
2: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
1: ఇతరులు ఎట్టి దోషమూ లేదు.
2: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
2: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
1: కనుక నీ బాధ నీవు పరిహారం చేసుకో.
2: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
1: నీకు బాధ నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావంలో నీకు సరైనటువంటి మార్గము.
2: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
1: ఈ పంచభూతములు ఎందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
2: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
2: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
1: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
2: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
1: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై ది ఫైవ్.
1: దట్ స్పర్శ రూప రసగంధాదులు
2: ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
2: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
1: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
2: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
1: సరైన భావంతో మనం అనుభవించాలి.
2: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
1: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
2: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
2: everything lies in you. The mistake is in you.
1: Padartha dosha evi levu.
2: Nothing wrong with the material.
1: Anni manchive.
2: All are good for
1: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundadu.
2: Because of bad feelings within you, you consider everything bad.
1: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
2: Develop good feelings.
1: దైవ భావాన్ని మీరు చింతించండి.
2: ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: దైవనామాన్ని స్మరించండి.
2: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులను దూరం చేస్తుంది.
2: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
2: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
1: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
2: Don't blame.
1: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
2: And you start accusing anybody.
1: అవి గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్లో వాళ్ళలోపల ప్రవేశిస్తున్నాయి.
2: They get mixed up in the air. It will get into someone else.
1: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
2: They too will have similar thought.
1: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
2: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
1: మనం కూడా చెడ్డ పదములను ఉపయోగపెట్టకూడదు.
2: And we too should not act in a bad way.
1: చెడ్డ చూపులంతా మనం చూడకూడదు.
2: We should not have bad looks.
1: చెడ్డ చూపులు చూచి ఏమి ప్రయోజనం?
2: Why bad looks?
1: కీచకుడు చెడ్డ చూపు చూచాడు.
2: కీచక had bad looks.
1: భీముతో తలబొగలు కొట్టుకున్నాడు.
2: And ultimately died at the hands of Bhima.
1: చెడ్డ మాటలంతా వినింది.
2: And all bad
1: ఎవరు?
2: Was heard.
1: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
2: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ కైక
1: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
2: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
1: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
2: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
1: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు?
2: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
1: కైక పేరే ఎవరు వచ్చింది?
2: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
1: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
2: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
1: కనుకనే కైక మంచిది కాదు.
2: సో కైక ఇస్ నాట్ గుడ్.
1: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
2: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
1: చెడ్డ శ్రవణం
2: అండ్ బ్యాడ్ లిసనింగ్.
1: మంచి శ్రవణం చెయ్యాలి.
2: ఆల్వేస్
1: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
1: ధర్మమూర్తులైన పాండవులు
2: ఆల్ బ్యాడ్ వర్డ్స్
1: చేయటం.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్ దే బాడీస్ ఆఫ్
1: రైచ్యూస్. కట్టగడపటికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపకి వంశమే నాశనం చేస్తారు.
2: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన క్లాన్.
1: చెడ్డ మాటలు వినకూడదు.
2: నెవర్ లిసన్ టు బ్యాడ్.
1: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
2: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
1: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
2: సంబడీ మే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్.
1: అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
2: యూ ఫీల్ సో హర్ట్.
1: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడి మనసును కూడా నీవు కష్టపెట్టాలి.
2: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యూ దెన్ అగైన్ రిపీట్ షేర్
1: మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
2: ఈ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్.
1: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
2: అండ్ యూ రిపోర్ట్ ద మ్యాటర్ యువర్ పేరెంట్స్.
1: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
2: దే టు ఫీల్ సాడ్.
1: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
2: అండ్ యువర్ రెస్పాన్సిబుల్.
1: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకొకరు చెప్పకూడదు.
2: అండ్ ఇఫ్ యూ హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
1: ఎవరికి
2: చెప్పకూడదు. ఎనీబడి.
1: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేసి
2: ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ నో దాట్.
1: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
2: Accidentally you may listen.
1: విన్నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
2: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: మీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
2: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
1: కనుక చెడ్డ మాటలు వినకుండా మనం పవిత్రమైన భావాలు.
2: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్. డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
1: స్వామిని చూడని కనులేలరా.
2: వాట్ ఫర్ ఐస్? యు కెనాట్ సీ గాడ్.
1: కనులను ఇచ్చిన ఎందుకు తెలుసా?
2: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్?
1: సందులు గొందులు చూచుటక.
2: ఇస్ ఇట్ ఓన్లీ టు సీ ద
1: కైలాస వాసుని కన్నులారా కాంచేందుకురా?
2: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్.
1: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
2: నో, నాట్ స్టేయింగ్.
1: దానికోసం ఇవ్వలేదు మన కన్నులు.
2: నో, నాట్ ఫర్ దట్ పర్పస్.
1: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
2: ఐస్ ఆర్ సో సీక్రెట్. విజన్ ఇస్ సీక్రెట్.
1: ఈ విధంగా పంచభూతములు కూడాను
2: ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ది క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
1: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
2: వి ఆర్ బోర్న్ ఇన్
1: దిస్ ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
2: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
2: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్. వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
2: సర్టెన్లీ యూ రేటింగ్ డివినిటీ.
1: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: భావాలే చెడ్డది.
2: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
1: సృష్టి ఎక్కడుంది చెడ్డది?
2: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
1: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదు చూచింది కూడా తప్పు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
1: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
2: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్
1: ప్రపంచంలో ప్రతిదాని భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
2: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఎందులో కూడా చెడ్డదే లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
1: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి.
2: కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
2: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
2: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
2: టేక్ దెమ్ బ్లిస్.
1: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
2: and there's no one can
1: నీకు మిచిన త్యాగి మరొకటి లేడు
2: and there's no one that who can excel
1: you.
2: And you're greatest of all.
1: కరు అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
2: And that state you should attain.
1: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
2: You should the one of sacrifice.
1: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
2: And you should have sacred heart.
1: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
2: you should investigate the five elements.
1: పంచభూతములు నాయందు కూడా ఉంటున్నాయి.
2: They are within me.
1: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టాలి.
2: And I should make proper use
1: of them. నా విశ్వాస సాగాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
2: As I breathe, I should sing his glory.
1: అని భగవత్ నామాన్ని చింతించు.
2: So one should sing the glory of God.
1: భజన బినా సుఖ శా

0: నీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మస్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ ఫర్ ఎ హోల్ వీక్ ది ఎసెన్స్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ ఆల్ ది వేదస్, that is contained in all the shastras and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
0: Prakashinchetunte suryuniki dattamaina meghamulu addam vachinappudu భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘమును చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విశేష సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలం జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరం గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of Prajnana, Sujnana and Vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
0: Kate Kanta. ఎవరు మనకు భార్యలు? భార్య అనగా ఎవరు? భర్త అనగా ఎవరు? ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందుకని గిట్టుట ఎందుకని ఎట్టి సంబంధం కూడాను లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక బ్రాహ్మణ

0: నేనే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ద హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యూ మస్ట్ రీకాల్ దట్ హూమ్ యూ నౌ కాల్ యువర్ వైఫ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. ఆఫ్టర్ షీ ఈజ్ మ్యారీడ్ టు యూ, యూ బిగిన్ టు డెవలప్ a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent. Simply because of the illusion in which you are, you regard this connection as a permanent connection.
0: Pravahamula yendu అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రాంతములలో అవి రెండునూ చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను, సంయోగ వియోగములను, ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము, ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
0: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మల కూడాను ఆ యొక్క సంసారమనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ వన్ పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అనదర్ బ్రాంచ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అనదర్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ అనదర్ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
0: ee bharya bhartalu madhya kalam lopala cherinatunte vare kaani veeru aadiki gaani antyamunu kaani e maatramu sambandhulu kaaru.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
0: Kanuka veeri nimittamai neevu bramthini padi nee yokka swastharupani neevu dooram cheskonaku bidda ani Shankarulu varu kaate kaantaha annaru. Evaru nee bharya ani prashtincharu.
1: For this intermediate coming together, do not take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
0: Kahate putraha, yavaru nee putrudu?
1: Who is your child?
0: Kevalamu oka janmantara karma phaltamu cheta runanubandham valla neeku itanu biddaga puttinade kaani ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
0: సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దర్ ఈస్ ఆల్సో ఎ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
0: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీని వల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
0: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the Atma. This is a bodily relationship.
0: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చినో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడాయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడాయనో, అది ఎంత వయసో, ఏ జన్మమును ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యూ, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
0: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku matti pellaku etti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్, ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
0: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టిరుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
0: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
1: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
0: Talli dandrulu evaru, tanayulu mari evaru, mitrulu evarilaru, shatrulu evaru, dhanamulu evarivi, dhanyamulu evarivi, grahamulu evarivi, gestulu evaru, manam evaramo purvamandachatuntimo తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్, హూ ఇస్ ది మదర్, హూ ఆర్ ది సన్స్, హూ ఆర్ ది ఫ్రెండ్స్, హూ ఆర్ ది ఎనిమీస్, వేర్ ఇస్ ది మనీ, వేర్ ఇస్ ది వెల్త్? వీ డూ నాట్ నో హూ వీ ఆర్, వీ డూ నాట్ నో వేర్ వీ విల్ బీ ఆర్ వేర్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్.
0: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని మాధవుని దూరము చేసుకుని దివ్యత్వమునకు అతి దూరమై ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ది చేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వీ గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. దేర్ బై వీ బికమ్ డిస్టెంట్ ఫ్రమ్ మాధవ. దేర్ బై వీ డూ నాట్ అండర్స్టాండ్ అండ్ గెట్ క్లోజర్ టు డివినిటీ. We are only increasing our bondages in this world by all these processes.
0: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకై మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. So long as we are in this world, we should be able to make of our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
0: Dehamu pancha bhautikamu. Dehamu koolaka tappadu eppudu. Dehi niramayundu. Ganutimpaka dehiki chaavu, puttukal, moha, nibandha bandhanala mudralu levu. Nijambu chuda, aa dehiye deva devudu. Madin తలపోయగా ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. దేర్ ఈస్ నో స్టాంప్ ఆన్ ది బాడీ టు టెల్ యూ వెన్ హీ విల్ డై ఆర్ వెన్ హీ విల్ బి బోర్న్. డు నాట్ బి లెడ్ అవే బై దిస్ ఇంపర్మనెంట్ బాడీ. థింక్ ఆఫ్ ది ఆత్మ విచ్ ఇస్ ది పర్మనెంట్ వన్.
0: దీనికి ఒక చిన్న కథ.
1: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
0: ఒకనొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్ డే ది యువరాజ రాజా సన్ విత్ ఎ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: వైల్ మూవింగ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ హీ వాజ్ టైర్డ్ హీ బికేమ్ థర్స్టీ హీ వాంటెడ్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ మూవ్ హిదర్ అండ్ థిదర్ అండ్ రీచ్డ్ అన్ ఆశ్రమ్.
0: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆ ఆశ్రమవాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ అండ్ సమ్ కోల్డ్ వాటర్ టు డ్రింక్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు టేక్ రెస్ట్.
0: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
0: Tacharame aa rajakumarunni aa ashrama vasiyelopla aneka rakamulainatundi peddalu undinappudiki ashrama adhikari ainatundi yokka pedda swami chintaku teesukoni vellaru.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
0: అక్కడికి వెళ్ళిన తక్షణమే ఆ స్వాముల వారు నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This swami who was the head of the ashram asked this young man, who are you?
0: జితేంద్రియ రాజ్యము నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
0: Nee pere emi annadu.
1: He asked him, what is your name?
0: Jitendriya Rajakumar annaru.
1: He said that his name was Prince Jitendriya.
0: Mee tandri gari pere emti annaru.
1: He asked him, what is his father's name?
0: Jitendriya Maharaj annadu.
1: He said, it was the Maharaja Jitendriya.
0: Mee rajya prajalu ye vidhanga untunnaru annadu.
1: The Swami asked him, how are the people in your kingdom?
0: Andaru jitendriya anandanni anubhavistunnaru annadu.
1: He said, all the people are having the jitendriya happiness or bliss.
0: Sari ee swamula variki sandeham vachindi. Jitendriyulanaga indriyamunu nigrahinchinatundi vaadu jitendriyudu kaani indriyamunu nigrahinchaka rajasikamainatundi bhavamulato paripalana salputu ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడా చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: The Swami, who was the head of the ashram, had a doubt. The word Jitendriya means controlling all your sensory organs. How can this prince call himself Prince Jitendriya? The king is Jitendriya, people are Jitendriyas, and how is this possible? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
0: Antadito poka, nayana, nee dustunu naaku vadalipetti, ee ashramamlo unnanta varakunu, maa kashaya vastramulu dharinchi, nenu vachinanta varaku ashramamlone untundamani koraadu.
1: This Swami asked the prince to give his princely robes to him and told him to wear the kashayam, which the yellow robe which the Swami was wearing, and to remain in the ashram until he returned back to the ashram.
0: Atanu Jitendriya Rajakumarudu kanuka yetti bedhamulu kudanu leka tana yokka dressunanta vadali kashaya vastramunu dharinchi aa yokka swamulu vari aagna prakaramu aa vastramulu ataniki andinchadu.
1: The prince, because he is a Jitendriya, he was not at all affected by this suggestion. He immediately removed his princely robes, handed them over to the Swami, and took the yellow robe from the Swami and put it on himself.
0: దానిని తీసుకుని వెళ్ళుతు కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: The Swami, after going some distance, he removed these princely robes and got some blood stains put on these robes and took those robes with him and travelled to this kingdom of Jitendriya.
0: Rajyamunaku velli raju yokka simhadwaram daggara unnatundi yokka javanulato oka swamulu varu vacharu atanu tana kumaruni yokka nimittamai chaala dukkhapadutunnadu. రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: He reached the kingdom and found at the main entrance the people who were guarding the entrance. He told them that a Swami had come and the Swami is very much worried about the prince of that kingdom and he wants to convey some tragic news to the king. Please go in and tell the king.
0: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన, మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హీ టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
0: Aa mantri itanu cheppinatundi vaartalaku ye maatramu kuda nu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kashaya vastramu ee rajakumarani yokka antyamu nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్ టోటలీ అన్చేంజ్డ్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్, లుక్, యు ఆర్ ఎ సన్యాసి. You are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
0: వెళ్ళిన తక్షణమే రాజును దర్శించి ఆ దుస్తులు రాజునకు అప్పజెప్పి గొల్లున ఏడ్చాడు. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: Nayana, sayankalam nandu oka vruchampaina aneka pachulu vachi valutuntai. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షం పైన ఉన్నంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడా లేదు. తెల్లవారిన తక్షణమే ఏ ఏ పక్షి ఏ ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్లు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్ ది సన్యాసి దట్ లుక్, బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: సరే, రాజుకు ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసములు మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. హీ మే బి హ్యావింగ్ అనదర్ వైఫ్, హీ మే బి హ్యావింగ్ ఎ సన్ బై అనదర్ వైఫ్ టు హూమ్ హీ హస్ గాట్ మోర్ అటాచ్మెంట్. ఐ విల్ లీవ్ ది కింగ్, లెట్ మీ నౌ గో టు ది మదర్ ఆఫ్ ది ప్రిన్స్ దట్ ఈస్ ది రాజమాత అండ్ టెల్ హర్ దిస్ న్యూస్. ది మదర్ షుడ్ సర్టన్లీ హ్యావ్ గివెన్ బర్త్ టు ది సన్ ఆఫ్టర్ బేరింగ్ హిమ్ ఫర్ 9 months అండ్ ఆల్ ద ట్రబుల్ విల్ ష్యూర్లీ రిజల్ట్ ఇన్ టీయర్స్ కమింగ్ ఫ్రమ్ హర్ ఐస్. సో హీ గోస్ టు ది రాజమాత.
0: అంతఃపురంలో దాసీలు ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: ది అటెండెంట్స్ టుక్ హిమ్ టు ది ప్యాలెస్ అండ్ టుక్ హిమ్ టు ది రాజమాత. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger." And he started weeping loudly.
0: అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడాను కారణము లేదే, ఏదో ఒక చక్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు, కానీ ఆ చక్రములో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు, తిరిగి విశ్రాంతి తీర్చుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది, ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక ఛత్రం వంటిది, ఈ ఛత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని ఛత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటం చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chow tree a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest, they get up, and each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest, and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world, many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?
0: Sari. ఈ తల్లి కూడాను ఏదో మారుతల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళిత్వమైన పాడవుతుందని తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమో అని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother, and therefore she has not got the proper affection. But he thought, let me go to the wife of this prince. Surely, if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed, and she will have to grieve about this matter.
0: అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్లి, తల్లి, నీ యొక్క మాంగళ్యం అంతా ఈనాటితో కూడాను నశించిపోయింది, నీ సుమంగళత్వం అంతా కూడాను ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: హి వెంట్ టు ది వైఫ్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ హి టోల్డ్ హర్ దట్ యువర్ మాంగళ్య ఈజ్ ఎట్ ఎన్ ఎండ్. You cease to be a Sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
0: Aa Rajakumarani bharya chaala gattiga navvi, sanyasi edo okoka aranyam lopala varshamula dwara gaali dwara konni chettu kommalu virugutuntai. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదే విధంగానే నేను ఒక్క ఇంటి చెట్టుకొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టుకొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి, కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది, కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే, కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss we are together because bliss is common to both of us.
0: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు, రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్, yes, The prince is a Jitendriya. The king is a Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
0: తిరిగి అక్కడికి వెళ్లిన తర్వాత ఈ రాజకుమారుని ఎందుకు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
1: ఈవెన్ ఆఫ్టర్ రీచింగ్ ది ఆశ్రమ్ హీ హ్యాడ్ ఎ డిజైర్ టు టెస్ట్ ఇఫ్ ది ప్రిన్స్ హ్యాస్ ది జితేంద్రియ ఆస్పెక్ట్ ఇన్ హిమ్.
0: వెళ్లిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశం చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
1: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
0: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
1: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవస్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
0: Kanuka, vari vaipuna 7 mandi, mana vaipuna 3 maatrame nilchiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilpinchi enniyo vela mandini lakshala mandini anta kudanu ee yuddham aneetundidi mirigi vesa kada ani partapistu untuntadi.
1: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: Daniki Sanjayudu chakkani jawabun cheptu vachadu. Sanjayudu anaga samjithemithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vadu Sanjayudu.
1: Sanjaya gave a very beautiful reply to the statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
0: Amma, ee padimandi yokka tattvanni paramatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. Padi, okati, prakkana sunna. Anaga, ee sunna aneetundi ee bhoomikanta okka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కాని దీనిని మనం జీరో అంటున్నాము. ఈ జీరోకు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే పది వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ జీరో జీరోనే అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
0: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నా కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
1: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
0: Then,
1: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
0: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. ఇవి ఎప్పటికీ ఉండనటువంటివే. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్. ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kudanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankarulu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ
2: ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
1: We may ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is Maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: దానికి శంకరుల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు.
2: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యూ వేకప్.
0: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేకప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. So also, you see so many things while you are waking up by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
0: Kanuka, idi pagati kala, adi ratri kala, rendu rendu kalale, kalalanta kalale annadu.
1: It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue.
0: Kanuka, మన జీవితం అనేటువంటి దానిని ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
1: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, that this is permanent. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth, and search for what is the truth amongst what you see.
0: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatuvanti yokka anubandhamulu kani unnanta varaku మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి, కానీ వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకుని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
1: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodaraha, artham nasti, gruham nasti, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకర్లు వారు కూడాను మరొకరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో రిలేషన్, దేర్ ఇస్ నో వెల్త్, దేర్ ఇస్ నో హౌస్, బివేర్ బివేర్. ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ or by growth, or by death, is something which is painful, but the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
0: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu nischalamainatuvantidiga pettukovali. చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ది పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యము లోపల మన జీవితమును అంకితం చేయాలి.
3: So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
0: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginattuga ee dehamunu koola chesukokoodadu unnanta varakunu paradheenamu kaaka swashaktito tama karmalu taanu chesukuneetundi okka shaktini kudanu manam pelchukovali deham oka padav vantidi ఇహము ఇటువైపున పరము అటువైపున మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
3: యు షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
0: I think. మధ్య మార్గం లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది, మనం గమ్యమును చేరలేము.
3: హౌఎవర్ వీ షుడ్ యూజ్ దిస్ బోట్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ బిఫోర్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ బిఫోర్ ఇట్ డిటీరియరేట్స్. ఇఫ్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ డిటీరియరేట్స్ ఇన్ ది మిడ్ స్ట్రీమ్ దెన్ దేర్ విల్ బి ట్రబుల్ అండ్ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్.
0: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
3: దేర్ ఇస్ నో డేంజర్ ఇఫ్ దిస్ బోట్ రిమైన్స్ ఇన్ వాటర్ యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్, బట్ ఇఫ్ వాటర్ ఎంటర్స్ దిస్ బోట్ దెన్ దేర్ ఇస్ డేంజర్.
0: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
3: విచ్ మీన్స్ యూ బీ ఇన్ ది ఫ్యామిలీ బట్ డూ నాట్ లెట్ ది ఫ్యామిలీ కమ్ ఇన్ టు యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్యస్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
3: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: దుష్కృతం బిలన్ శ్రీపతి భక్తి పోయే వివరించగలేని దురంత కృత్యముల్ దాపురమయ్యే లోకమున దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: There is no fear of sin. Evil deeds and the cruelty has become a matter of routine everywhere. Devotion has vanished. We are living amidst all misdeeds today. It's absolutely necessary to surrender the feet of the Lord for all comfort, safety and security.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: నిత్య జీవితంలో మన జనన మరణాలతో అనుభవించేటువంటి ఈ ప్రకృతియే నిజమైనటువంటి ఒక ప్రాణదేవత.
1: The very nature is the presiding deity of life, full of birth and death in succession repeatedly.
0: ప్రతి మానవుని మోహింపచేసేటువంటి యొక్క రూపమే ఈ ప్రపంచము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ దట్ డెల్యూట్స్ మ్యాన్కైండ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది పదార్థమే.
1: ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్ ఈజ్ ద మెటీరియల్.
0: పదార్థం యొక్క చేరికనే ఈ ప్రపంచము.
1: It is only the combination of the material that constitutes this world.
0: Yeta vata manavuni varimpacheyinadi pradarthamule.
1: Be that as it may, it is the material that is drawn, highly attractive.
0: Ee pradarthamulu shashvatamainatundi kavu satyamainatundi kavu.
1: This material is not permanent. It does not symbolize truth.
0: అసత్యమైనటువంటి యొక్క పదార్థములు సత్యమైనటువంటి జీవితమునకు ఏ విధంగా శాంతిని చేకూర్చగలదు?
1: దిస్ మెటీరియల్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ మోమెంటరీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు కన్ఫర్ ది ఎటర్నల్ ట్రూత్?
0: యత్ దృశ్యం తద్ నశ్యం. కంటికి కనిపించినది అన్నయ్య కూడాను మార్పు చెందినటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ సీన్ విత్ ది నేకెడ్ ఐ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఇటువంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములు మార్పు చెందేటువంటి జగత్తునకు ఏ విధమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందించగలవు?
1: దిస్ చేంజింగ్ వరల్డ్, దిస్ మొమెంటరీ వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఇట్ టు గివ్ యూ ది ఎటర్నల్ పర్మనెంట్ జాయ్?
0: అహం యత్ తత్ నా. ఇది ప్రపంచ మూలాధారమైనటువంటి జ్ఞాన సూత్రము.
1: The main principle of wisdom for this world is aham tat na.
0: Para brahma tattvamu kevalamu oka swaroopamto koodinatundi kaadu.
1: The other fundamental value of life is not simply composed of material.
0: Aham anetundi padamunaku vedamunandu aatma ani nirvachanam erpiyapparu.
1: In Vedic parlance, అహం మీన్స్ ఆత్మ, ద సోల్.
0: ఏ తత్ నా, అది నేను కాదు.
1: ఏ తత్ నా మీన్స్ ఐఎమ్ నాట్ దట్.
0: ఈ అస్థిరమైన అశాశ్వతమైన అసత్యమైన దేహతత్వమే నేను.
1: ఐ కన్సిడర్ మై సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ దిస్ టెంపరీ మెటీరియల్.
0: ప్రపంచమునందు ప్రతి పదార్థము కూడా మనం చూస్తున్నాము. ఇది సత్యము, ఇది శాశ్వతము అని భ్రమిస్తున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్
0: పొరపాటు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ సో మెనీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వి కన్సిడర్ దెమ్ పర్మనెంట్ అండ్ ట్రూ, బట్ దట్స్ నాట్ సో.
0: మన దృశ్యము ఏ అస్థిరమైన పదార్థం చూచి ఇది అశాశ్వతమని భ్రమిస్తున్నామో అది ఏ దృష్టి ఈ శరీరమును కూడా చూస్తున్నది?
1: దట్ విచ్ సీస్ దిస్ వరల్డ్

0: as permanent. That very sight is responsible for the visualization of the body, which is also temporary. This body, which is the form, is also temporary.
1: ఇట్టి అశాశ్వతమైనటువంటి యొక్క దేహమును శాశ్వతంగా భావించుకోవటం విశ్వసించటము ఇది మానవుల యొక్క పొరపాటే.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఆఫ్ మ్యాన్ టు కన్సిడర్ దిస్ బాడీ యాజ్ పర్మనెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ టెంపరీ.
1: ప్రాచీన కాలము నుండి కూడాను మానవుడు అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క వస్తువులను భ్రమించి వరించి తరింపచేయటానికి తగిన ఉపయోగం చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ సిన్స్ ఏజెస్ man has been deluded and highly attracted by this world, which is temporary and fleeting.
1: Kanuka itti ashashtamainatundi daanni manam shashtanga maarchukunnataku tagina krushi cheyali.
0: So we have to make every attempt to know that the principle of permanence in this temporary material world.
1: Bhagavad Gita yandu mamai vamso jeeva loke jeeva bhuta sanatana. Prati padarthamu, ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి నా యొక్క అంశమే. మమైవాంసో జీవలోకే, జీవలోకమంతా కూడాను నా అంశమే అన్నాడు.
0: గాడ్ హెస్ డిక్లేర్డ్ ఇన్ భగవద్గీత దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ మై స్పార్క్, ద మెటీరియల్, ది ఆర్గానిక్ వరల్డ్ అండ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ యాజ్ వెల్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను భగవద్ అంశమే. కనుక ప్రతి మానవుడు కూడాను భగవత్ అంశమే.
0: As every individual is a spark of the divine, it is clearly understood that man is divine.
1: భగవత్ అంశమైనటువంటి మానవుడు కేవలము అనిత్యుడు అశాశ్వతుడు అని చెప్పుటకు వీలు కాదు.
0: It's not possible then to say that man is only temporary when he is the spark of the divine.
1: మన ప్రాచీనులు భగవత్ చింతన చేస్తూ భగవంతుడు సర్వత్రా ఉన్నాడని భ్రమిస్తూ భావిస్తూ ఆరాధనలు సరుపుతూ వచ్చేవారు.
0: ది ఏన్షియన్స్ వర్షిప్ గాడ్ కన్సిడరింగ్ యాజ్ ఓమ్నిషియంట్ ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
1: భగవంతుడు ముక్కోటి స్వరూపుడు, దేవతా స్వరూపుడు అన్నారు.
0: గాడ్ అస్యూమ్స్ మెనీ మెనీ ఫార్మ్స్, 3 crores ఆఫ్ ఫార్మ్స్.
1: ఈ 3 కోట్ల దేవతలు ఎవరని, ఇంతమంది దేవతలు ఉన్నారా?
0: Do you find the 3 crores of deities, devatas?
1: Kaadu, kaadu. Aanadu, prapanchamulo, 3 kotla prajalu maatrame, jeevulu maatrame undetundi vaaru.
0: It's not so. The population in those times was only 3 crores.
1: Daniki puramu sahasra shirsha purushaha. Aneka shirasulato koodinatundi vaadu bhagavantudu annaru.
0: Prior to that, it was said, God has many heads.
1: Anaga aanati prapancham lopala కొన్ని వేలకు మాత్రమే జీవులు కనిపించేటువంటి వారు.
0: ఇట్ ఓన్లీ మెంట్ ద పాపులేషన్ వాజ్ ఇన్ థౌజండ్స్.
1: తర్వాత 3 కోట్ల ప్రజలు జీవులు కనిపించేటువంటి వారు.
0: లేటర్ ద పాపులేషన్ రోజ్ అప్ టు క్రోర్స్.
1: నేడు చూస్తామంటే 580 కోట్ల జీవరుసులు ప్రపంచమంతా కూడా కనిపిస్తుండాలి.
0: ద ప్రజెంట్ పాపులేషన్ ఇస్ 580 crores.
1: వీరంతా ఎవరు?
0: ఆర్ దే
1: సహస్ర శీర్ష పురుష? అన్ని శిరస్సులు కూడాను భగవత్ యొక్క సహకారములే.
0: ఆల్ హెడ్స్ రిప్రజెంట్ ద గాడ్ హెడ్.
1: మానవుడని భ్రమించకూడదు.
0: కన్సిడర్ హిమ్ యాజ్ మార్టల్.
1: ప్రతి జన్మం కూడాను భగవత్ అవతారమే.
0: ఎవ్రీ బర్త్ ఈజ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్.
1: ఈ అవతార స్వరూపమైనటువంటి మానవత్వాన్ని మనం ఎందుకు నిష్ప్రయోజనంగా నిర్వియోగం చేస్తున్నాము?
0: మ్యాన్ బీయింగ్ ఎసెన్షియలీ డివైన్ ఈజ్ వేస్టింగ్ హిస్ లైఫ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను ప్రతి జీవి కూడాను దైవమే.
0: సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గాడ్.
1: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ అస్.
1: ఏకం సత్యప్రాభవదా వదంతి, ఉన్నది ఒక్కటే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్, దట్స్ ఆల్.
1: దాని పేరే ఆత్మ. అహం అహం అహం అన్నారు.
0: దట్ వెరీ నేమ్ ఈజ్ అహం అహం.
1: అట్టి అహం అనేటువంటి ఆత్మనే సర్వ జీవుల యందుకూడను ప్రతిబింబిస్తూ ఉండదు.
0: దిస్ అహం ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను ప్రతి రూపం కూడాను దైవారాధనకు సంబంధించినటువంటి స్వరూపమే.
0: దెర్ఫోర్ ఎవ్రీ క్రీచర్, ఎవ్రీ ఫార్మ్ రిప్రజెంట్స్ గాడ్.
1: ఒక్క చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎవరినైనా పోయి ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే,
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఇస్ గాడ్,
1: నా హృదయంలో ఉన్నాడు అంటాడు.
0: He says that he is installed in the altar of my heart.
1: అప్పుడు భగవంతుడు ఎక్కడ ఉండినట్టు.
0: When you say God is in my heart, then where is he?
1: అప్పుడు ఎవరు భగవంతుడు అయినట్టు.
0: Who is God in fact?
1: ఈ కర్చీఫ్ ఎక్కడ ఉంది, నా చేతిలో ఉన్నది.
0: Where is this kerchief? It's held in my hand.
1: నా చెయ్యి పెద్దది, కర్చీఫ్ చిన్నది.
0: My hand is bigger while the kerchief is smaller.
1: భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నీవు పెద్దవాడు, భగవంతుడు చిన్నవాడు.
0: When you say God is in me, it means you are big and God is small.
1: కాబట్టి భగవంతుడు నీలో లేడు.
0: God is not in you.
1: నీవే భగవంతుడు.
0: You are in God.
1: నీలోనే సర్వము ఉన్నది కానీ భగవంతుడు నీలో లేడు.
0: In fact, everything is in God. Don't say that God is in you.
1: కనుకనే సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. ప్రపంచం అంతా కూడాను మానవుని యొక్క హృదయమునంది చిత్రింపబడినటువంటిది.
0: అండ్ దెర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ పిక్చరైజ్డ్ విత్ ఇన్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు.
0: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మానవాకారంతో ఉండే ఉన్నాడు.
0: God is in human form.
1: ఏ పిక్చర్ నైనా మీరు చూడండి, మానవాకారంతో ఉండినటువంటి ఒక రాముడు, మానవాకారంతో ఉన్నటువంటి కృష్ణుడు, ఇలాంటి స్వరూపాలే మనకు కనిపిస్తున్నాయి.
0: All forms like Rama and Krishna are human.
1: అనగా మానవాకారంలే మనకు కనిపిస్తున్నాయి.
0: God incarnates in human form.
1: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం విస్మరించి మానవాతీతమైనటువంటి దైవత్వానికి ప్రాకులాడుతున్నాం మనం.
0: In fact, we have forgotten God, the principle of God in humanity, but we want to know the transcendental principle.
1: మనం సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
0: For that reason, we are not able to know truth.
1: సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: ఏకం సత్య.
0: Truth is only one, not two.
1: ఇది దీనినే వేదమునందు ఋతం అన్నారు.
0: This in Veda is called ఋతం.
1: ఋతం అనగా ఏమి, ఏకాత్మ స్వరూపమే.
0: Rutam means oneness.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు మార్పు చెందినటువంటిదే.
0: That which is changeless in all periods of time and space.
1: అట్టి మార్పు చెందినటువంటి ఒక సత్యము ఒక్కటే.
0: The changeless truth is one.
1: అది సర్వలయందు ఉండినటువంటిది ఒక్కటే.
0: That is present in everyone.
1: ఆత్మ ఒక్కటే.
0: ఆత్మ is one.
1: అట్టి మానవత్వాన్ని నీవు ఆకారములుగా విభజించి దివ్యత్వంగా భ్రమించి నీవు దీనిని వివిధంగా మనం ఆరాధన జరుపుతున్నాం.
0: బట్ వీ డివైడ్ ఇట్, వీ గో బై డైవర్సిటీ, ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ అండ్ అడోర్.
1: భారతీయుల యొక్క పర్వదినములన్నీ కూడాను పవిత్రమైనటువంటి దినములే.
0: ఆల్ ఫెస్టివల్స్, ఆల్ డేస్ ఆర్ సీక్రెట్.
1: నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది.
0: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్
1: నిత్య తిరుగుడు సంబంధమైనటువంటిది.
0: విచ్ ఇస్ beyond attributes.
1: దీనికి గుణమే లేదు.
0: It has no attribute.
1: దీనికి ఆకారమే లేదు.
0: It is formless.
1: సర్వత్రా విభజించబడినటువంటి ఒక స్వరూపములే ఇవన్నీ.
0: It only manifests in different forms.
1: అట్టి అనేకత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం విస్మరిస్తున్నాం.
0: We are forgetting that unity in diversity.
1: సర్వోపనిషత్తులు కూడా ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపింపజేస్తున్నది.
0: Therefore, it is only a clear proof of unity in diversity.
1: కానీ ప్రకృతి యొక్క ప్రభావం ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుండాలి.
0: But in the modern times, we find the unity viewed as diversity.
1: ఈనాటి ప్రజలు, ఈనాటి జీవులు విభజించడం మాత్రమే గుర్తించున్నారు, కానీ ఏకత్వంగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: The present day people are after segmentation, division, fragmentation. They are not for unity.
1: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది అనేకత్వంలో ఉండనటువంటి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి సాధన మనం కనిపెట్టాలి.
0: Our endeavor today should be to experience unity in diversity.
1: Fundamental, ఆధారమైనటువంటిది ఒక్కటే.
0: The fundamental is only one.
1: ఆధేయమైనటువంటిది అనేకత్వం.
0: In fact, the fundamental one assumes many forms.
1: బల్బులు ఎన్నియో కనిపిస్తున్నాయి.
0: There are many bulbs.
1: ప్రతి బల్బు నందు కూడాను ప్రకాశం మనకు గోచరిస్తూ ఉండాలి.
0: You have the light in every bulb.
1: కానీ బల్బులు ఎన్ని ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే, అది ఏ సత్యాన్ని గుర్తించాలి.
0: Bulbs may be many, but the current is one.
1: ఈ విధంగానే మనము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
0: Likewise, we should experience this oneness in this multiplicity.
1: ఆ గృహంలో అనేక విధమైనటువంటి యొక్క వెలుతురుకు మనం బల్బులు పెట్టుకున్నాం.
0: At home, we have got bulbs that shed light.
1: నీవి బల్బుల యొక్క ప్రకాశం నీవు అందుకొనవాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే అన్ని బల్బులు వెలుగుతాయి.
0: You should put on the main switch so that the bulbs will illuminate.
1: మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు నీవి ఆరిపోతాయి.
0: Then once you put off the main switch, you don't get the light.
1: కనుకనే ఇవన్నీ కూడా కేవలము మెయిన్ స్విచ్ పైన ఆధారపడినటువంటివి.
0: సో దే ఆల్ డిపెండ్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: ఆత్మ యొక్క సర్వభూతానాం, ఆ ఆత్మనే సర్వభూతములు యందు అనేకత్వంగా గోచరిస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దిస్ ఆత్మ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: ఆత్మ అనగా చైతన్య శక్తియే.
0: దిస్ ఆత్మ మీన్స్ ద పవర్, అది ఏ బ్రహ్మానంద శక్తి. That is super
1: power. అదే నిత్యానంద శక్తి.
0: That's eternal
1: power. అదే యోగానంద శక్తి.
0: It is one of spirituality.
1: అదే అద్వైతానంద శక్తి.
0: That is the power of non-duality.
1: కనుక అట్టి అద్వైత శక్తిని మనం గుర్తించడానికి ప్రయత్నించక,
0: without making an effort to know the strength of non-duality, we get drowned in duality.
1: అనేకత్వమును పెంచుకొని,
0: and we go by plurality.
1: అంతకారమును అనుభవిస్తున్నాము,
0: and we experience the same till the end.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించండి.
0: Understand clearly that the self, atma, is one.
1: దేశభేమములు ఏ మాత్రం కూడా పెంచుకొనకండి.
0: Don't have any differences whatsoever.
1: ప్రేమ తత్వం ఒక్కటే.
0: The principle of love is one.
1: ఆనంద తత్వం ఒక్కటే.
0: Bliss is one.
1: దీని ప్రభావము సర్వలకు కూడా మనము ఒక విధమైనటువంటి యొక్క ప్రకాశంగా నిరూపించాలి.
0: The effect of the bliss will be in the form of effulgence to everybody.
1: కానీ ఈనాటి ప్రజలు స్వభావానికి రుచిపడి ప్రభావాన్ని మర్చిపోతున్నారు.
0: టుడే పీపుల్ గో బై స్వభావ ద ఫార్మ్, బట్ దే హావ్ ఫర్గాటన్ ప్రభావ.
1: స్వభావనామ సంవత్సరం.
0: దిస్ ఇయర్ ఈ స్వభావనామ సంవత్సరం.
1: స్వభావం మన ఆత్మభావమే మన ప్రభావం.
0: స్వభావ ద భావ ద ఫీలింగ్,
1: దానిని మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్.
1: అది పెరగదు తరగదు.
0: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నాట్ డిమినిషెస్.
1: సత్యనిత్యమై ఉంటుంటుంది.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ త్రూఅవుట్.
1: అట్టి ప్రభావతత్వమైన ఆత్మతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ నో ది ఎఫెక్ట్ క్లియర్లీ అండ్ అండర్స్టాండ్ ఆత్మ ద సెల్ఫ్.
1: ప్రభావం అనగా ఏమిటి? చైతన్య శక్తి.
0: వాట్ ఈస్ ప్రభావ? ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవేర్నెస్.
1: ఆ చైతన్యము సర్వత్రా ఉండేటువంటిది.
0: This awareness, chaitanya, is everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: This awareness is in you, with you, above you, below you, around you.
1: Sarvatra unnade ee yokka atmatattvame.
0: It's only the self atma everywhere.
1: Ini vibhajinchadaniki ekkada veelavutundi?
0: How is it possible to divide it?
1: Kanuka manam deenini vibhajinchadaniki ee matramu vibhajinchakoddu.
0: Never divide this principle of the self.
1: Annintini okkate aneetvanti satyanni gurtinchukovadam chaala sulabham.
0: It's quite easy to know oneness in this plurality.
1: ఒక చిన్న విషయాన్ని మీరు చూడండి.
0: Consider a small matter.
1: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా హృదయం నందే ఉన్నాడు.
0: Where is God? He is in my heart.
1: నీ హృదయంలో ఉండేటువంటి భగవంతుడు నీ హృదయానికంటే చిన్నవాడై ఉంటాడు, కానీ పెద్దవాడు కాదు కదా.
0: God in your heart must be necessarily smaller than you.
1: కనుకనే నీవు నీ హార్ట్ గొప్పది, భగవంతుడు చిన్నవాడుగా నీవు భావిస్తున్నావు.
0: సో యూ కన్సిడర్ యువర్ హార్ట్ బీయింగ్ క్వైట్ లార్జర్ బిగర్ దెన్ గాడ్.
1: నీ హార్ట్ కూడా భగవంతుడిలోనే ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ గాడ్.
1: సర్వత పాణిపాదం అన్నారు.
0: యెస్, గాడ్ ఈజ్ ఫీట్ ఎవ్రీవేర్.
1: కనుక దైవం సర్వలో ఉన్నది, కానీ దైవం నీలో లేడు.
0: సో వీఆర్ ఆల్ ఇన్ గాడ్. Don't consider that God is in you.
1: నీవు నీ ప్రేమ చేతను, నీ భావం చేతను, నీ ఉత్సాహం చేతను భగవంతుడు నాలో ఉన్నాడు అని భ్రమిస్తున్నావే, కానీ భగవంతుడు నీలోడేలు. నీవు నేను వారు వీరు అందరూ భగవంతుడిలోనే ఉన్నారు.
0: It's only your love, your sentiment, your bubbling enthusiasm that make you consider that God is in you. No, all of us are in God.
1: పాప భీతిని పెట్టుకొని మానవుడు ఇన్ని విధమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్వర్షన్ మ్యాన్ యాక్ట్స్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
1: పాప భీతి లేని పాపరత్వము పట్టి,
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మేడ్ యు
1: ఫర్గెట్ ద ఫియర్. ప్రీతి లేని దాని పట్టి,
0: బికాస్ దేర్ ఇస్ నో కాండక్ట్ వాట్స్ ఎవర్.
1: మానవత్వం అనేది మానవులందున,
0: ద హ్యూమన్నెస్ ఇస్ గాన్.
1: దైవం ఒక్కడే. మానవుని యందు ఈ దైవత్వం అడగడానికి ఇదే కారణం.
0: So the absence of the human quality is mainly due to the absence of fear of
1: sin. అందరి యందు ఉన్నది ఒక్కటే.
0: It's only one same God in everyone.
1: ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే.
0: Truth is only one, truth is one.
1: ఆ సత్యమే దైవము.
0: And the truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నది.
0: This truth is everywhere.
1: సత్యం పైనే ప్రపంచం ఆధారపడి ఉన్నది.
0: The whole world rests on
1: సత్యమునందుండి సర్వమే సృష్టించే.
0: From the point of truth, God created the whole
1: సత్యమునందు అనగే సర్వసృష్టి.
0: The whole creation merges back in truth.
1: సత్యమహిమలేని స్థలవేది కనుగొన్న.
0: Is there any place where there is no truth?
1: శుద్ధ సత్వవేదియ చూడరయ్యా.
0: If you watch clearly, you will know that it is pure, unsullied
1: truth.
0: In fact, the whole creation emanated
1: from
0: truth. It is only in truth we see everything. All get merged finally in truth. Therefore, truth is God.
1: నిజమైనటువంటి సత్య స్వరూపుడు భగవంతుడు.
0: God is embodiment of truth.
1: అట్టి సత్యమును ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ట్రూత్ ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా సత్యం కనిపిస్తూనే ఉండాలి.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు చూడటానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సీ.
1: ప్రయత్నించినా ఎక్కడ చూసినా అక్కడ సత్యం కనిపిస్తుంది.
0: ఇఫ్ యు సిన్సియర్లీ ట్రై యు విల్ సీ ట్రూత్.
1: ప్రత్యక్ష దైవము సత్య స్వరూపము.
0: గాడ్ ఈజ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: ది స్పీక్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ ప్యాలటబుల్ యాక్సెప్టబుల్ వే.
1: కనుకనే సత్యం అనేటువంటిది ప్రియంతో కూడినటువంటిది.
0: ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎక్సెప్ట్.
1: ఆ ప్రియం కూడా ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: సత్యం అనేటువంటిది ఇంతో మృదు మధురంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్.
1: సత్యము చాలా కఠినంగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నెవర్ బి హార్ష్.
1: సత్యము బాధించేటువంటిదిగా ఉండకూడదు.
0: ద ట్రూత్ షుడ్ నెవర్ హర్ట్.
1: మృదు మధురంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: అది దైవత్వమైనటువంటి సత్యము.
0: దట్ ఈస్ ద డివైన్ ట్రూత్.
1: లోకములో భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు అనుకుంటారు.
0: వీ నో దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు నిజమే.
0: ఎస్ ఇట్ ఈస్ ట్రూ.
1: కానీ మృదుమధురమైనటువంటి ఒక సత్యంలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడు.
0: బట్ గాడ్ షైన్స్ విత్ ఆల్ బ్రిలియన్స్ ఇన్ సాఫ్ట్ టెండర్.
1: కఠినమైనటువంటి సత్యము సత్యం కాదు.
0: ట్రూత్ షుడ్ నెవర్ బి హార్ష్.
1: నప్రూజాత్ సత్యం అప్రియం.
0: సో నెవర్ స్పీక్ ట్రూత్ హార్ష్లీ.
1: అటువంటి ప్రియమైన సత్యాన్ని మనము ఉపయోగించుకోవాలి.
0: దట్ ట్రూత్ విచ్ ఇస్ నెక్టరైన్ షుడ్ బి
1: ప్రేమస్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు కూడా ప్రేమస్వరూపుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్
1: ప్రేమస్వరూపమే.
0: ఎవ్రీ క్రీచర్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రతి ప్రాణికుడును భగవత్స్వరూపమే.
0: ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి.
0: The birds and animals also want to be blissful, happy.
1: అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: They too experience joy.
1: కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు పశుపక్ష మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసం గుర్తించాలి.
0: There is little difference between the happiness of mankind and the happiness of the animal world.
1: పశుపక్ష మృగాదులు
0: birds and animals
1: అలిగిపోరు. సంతోషానికి ఉబ్బిపోరు.
0: The animals and birds are not elated by joy nor frustrated otherwise.
1: సమత్వాన్ని గుర్తించి ఉంటాయి.
0: They recognize the equanimity in both the situations.
1: మానవుల యందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు.
0: There is no equality in man.
1: పశుపక్షి మృగాదుల యందు కూడాను సమత్వం ఉంటుండాలి.
0: In birds and animals there is equanimity.
1: కామ క్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము.
0: And this desire and anger.
1: ఆ వృక్షమునకు క్రోధము శత్రువు వేరు పురుగు.
0: And this anger is a pest that disturbs.
1: ఇంకోటి చీడ పురుగు.
0: And also we find another pest that destroys.
1: క్రోధము.
0: And there's anger.
1: క్రోధము అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి.
0: Therefore this anger and jealousy ruin, spoil the tree of life.
1: ప్రతి మానవునికి ఈనాడు క్రోధం అధికమైపోతుండాలి.
0: టుడే వీ ఫైండ్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్స్.
1: ఆ క్రోధం చేరినప్పుడు అనేక విధమైనటువంటి భేదములు కనిపిస్తుంటాయి.
0: ద అఫ్లిక్షన్స్ ఆఫ్ యాంగర్ ఈస్ ద కాజ్ ఫర్ డిఫరెన్స్.
1: సంభవించినప్పుడు ఎక్కడ చూసినా ద్వేషమే లభిస్తుంది.
0: వీ ఫైండ్ హేట్రెడ్ ఎవ్రీవేర్ ర్యాంపెంట్.
1: మీకు తెలుసు నిత్యము మనం బేపస్సు చూస్తుండేటువంటి యొక్క క్రోధము ద్వేషము అసూయ ఇత్యాదింతా కూడాను ఎన్ని రకములైనటువంటి రీతిగానో మనం అనిపిస్తున్నది.
0: ఇన్ డైలీ న్యూస్ పేపర్ You find many columns and items speaking of anger, jealousy and hatred.
1: ఇవి రెండే మానవునికి పెద్ద శత్రువులు.
0: The anger and hatred are enemies.
1: అనేక గ్రహాలు ఉంటున్నాయి.
0: And there are many planets.
1: కానీ ఇన్ని గ్రహములో రెండు గ్రహములు మాత్రమే చాలా దుర్మార్గమైన గ్రహములు.
0: Of all the planets, two planets are really harmful.
1: క్రోధం అనేటువంటి గ్రహము.
0: The planet of anger.
1: వాంఛ అనేటువంటి గ్రహము.
0: and the planet of
1: desire. ఈ రెండు గ్రహముల చేతనే మానవత్వం శిథిలమైపోతుండాలి.
0: The planet of anger and the planet of desire spoils human life.
1: మానవునికి ఈ డిజైర్స్ చాలా ప్రమాదాన్ని కల్పిస్తుండాలి.
0: And it's only the desire that will put you in danger.
1: డిజైర్స్ ఉండవలసిందే.
0: They are necessary indeed.
1: నస్సేయో నియమం వినా ఒక నియమంలో ఉంటుండాలి డిజైర్.
0: బట్ ద డిజైర్ షుడ్ బి అండర్ కంట్రోల్ అండర్ సమ్ లిమిట్.
1: కానీ ఆ డిజైర్ ను మితిమీరిన రీతిగా మనం పెంచుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
1: ఒక క్షణంలో మనకు క్రోధం వస్తుంది.
0: ఇన్ ఎ మూమెంట్ యూ విల్ బి ఇన్
1: ఒక క్షణంలో మనకు ప్రేమ పుడుతుంది.
0: ఇన్ ఎ బిట్ ఆఫ్ మూమెంట్ యూ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్. అప్పటికప్పుడు
1: ప్రేమ అప్పటికప్పుడు పుట్టేటువంటి క్రోధము ఇది సత్యమైనటువంటి కాదు.
0: ద లవ్ అండ్ యాంగర్ దట్ ఫైండ్ దర్ బర్త్ as in a moment
1: ee manavuni aahara viharam cheta sambhavincheetvanti durgunamule
0: and such tendencies are the consequences of our habits and food
1: prati dani kudanu oka kaalam neeminchukovali
0: for everything we should have stipulations
1: mana krutha samacharam vachindi naadu
0: today is the advent of new year
1: intilo panduga chestuntamu
0: we observe festival
1: aneka rakaluga aanandistamu
0: it's all full of gaiety and festivity
1: enta varaku
0: to what extent
1: oka dinam kudanu poorthi undadu
0: It's not even for one full day.
1: ఇది కాదు మన ఆనందము.
0: This is not celebration.
1: ఇది కాదు మన నూతన సంవత్సరము.
0: This is not true celebration.
1: వచ్చినటువంటి ఆనందము శాశ్వతంగా ఉండాలి.
0: If it's true bliss, it should remain with you permanently.
1: అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటిది కాదు.
0: The true bliss neither comes nor goes.
1: ఇది కేవలం passing clouds కాదు.
0: The real bliss is not like a passing cloud.
1: వచ్చినటువంటిది permanent గా ఉంటుండాలి.
0: That which comes to you should remain with you.
1: పుట్టినప్పుడు ఎట్టి దీంతో వచ్చావు ఆనందంతో వచ్చావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ బోర్న్ విత్ బ్లెస్.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దేర్స్ నథింగ్ లైక్ ఎ చైన్ అరౌండ్ అవర్ నెక్.
1: మంచి బుత్యపు సరులు మచ్చునకును లేవు.
0: దేర్ ఆర్ నో ట్రేసెస్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్ అండ్ పెయిల్.
1: ఏల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దేర్ ఇస్ నో గోల్డెన్ చైన్ ఎయిదర్.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: ద జెమ్స్ అండ్ స్టోన్స్ ఆర్ నాట్ దేర్ ప్రెషస్ స్టోన్.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: దేర్ ఇస్ నో డైమండ్ చైన్ దేర్.
1: ఏల్మి పూల దండ మెడకు లేదు.
0: దేర్ ఇస్ నో గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: There is definitely one chain round your neck.
1: పూర్వ జన్మాల గలపరను పొందుపరిచి.
0: With all the consequences of the past life.
1: దేవుడు మీకు ఇచ్చి పంపిన బరువు మాల.
0: God sends you that with the chain which is so heavy.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It is the chain of the results of the past lives.
1: ఏమిటి మన కంఠమాల ధరించుకొని వస్తున్నాము?
0: What chain you have now?
1: జన్మ జన్మం నుంచి చేసినటువంటి పాప కర్మల అనేటువంటి యొక్క మాలను మనం ధరించుకొని వస్తున్నాం.
0: It's all the sins of the past lives accrued in the form of a chain around your neck.
1: ప్రతి కర్మ కూడాను ప్రతిఫలం ఉంటుండాలి.
0: Every action will have a reaction.
1: రియాక్షన్ లేనిటువంటి ఒక యాక్షన్ కనిపించదు మనకు.
0: దేర్ కెనాట్ బి ఎనీ యాక్షన్ వితౌట్ రియాక్షన్.
1: ప్రతి కర్మ కూడా చిన్న కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉండే ఉంటుండాలి.
0: ఎవ్రీ మైన్యూట్ యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్.
1: నీవు చిన్న సూదితో నీవు బట్టను కొట్టుకుంటున్నావు.
0: విత్ ఎ నీడిల్ యూఆర్ ట్రైంగ్ టు స్టిచ్ ఎ క్లాత్.
1: చిన్న నీడిల్ నీ చేతి కుచ్చుకుంటుంది.
0: సపోజింగ్ దట్ నీడిల్ పించెస్ యు.
1: కానీ నీడిల్ చిన్నదే కానీ తక్షణమే దాని ప్రతిఫలము రక్తం బయటకు వస్తుంది.
0: బట్ వాట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ ఇట్ స్టార్ట్స్ బ్లీడింగ్.
1: ఆ క్షణమే వస్తుంది రక్తము.
0: It starts bleeding immediately.
1: ఈనాడు మనం భోజనం చేశాము.
0: Today have partaken food.
1: ఇప్పుడు భోజనం చేసినటువంటి భోజనము ఇంకా 2 గంటల టైం తీసుకుంటుంది జీర్ణానికి.
0: The food you have partaken requires 2 hours time to have it digested.
1: ప్రతిఫలానికి.
0: So the results will come to you in 2 hours time.
1: కొన్ని మనం భూమిలో నాటినాము.
0: You have sown a seed in soil.
1: అవి ఒక వారానికి కాని మొక్కలుగా రావు.
0: In a week's time it sprouts.
1: కాబట్టి అది వారం తీసుకుంటుంది.
0: బట్ ఇట్ టేక్స్ ఏ వీక్.
1: ఇట్లనే ఒక్కొక్క కర్మ కొన్ని నెలలు కొన్ని గడియలు కొన్ని గంటలు కొన్ని క్షణములు కొన్ని జన్మములు కూడా తీసుకుంటుంది.
0: సిమిలర్లీ ఫర్ రియాక్షన్ ఇట్ మే బి వేరీ టైమ్ లైక్ మొమెంట్స్ అవర్స్ డేస్ మంత్స్ ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్స్.
1: కనుకనే మనం ఇయర్స్ గాను జన్మలుగా గాను తీసుకునేటువంటి మొక్కలు మనం చేసుకోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ గో బై ఇయర్స్ అండ్ లైఫ్స్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అప్పటికప్పుడు
1: వచ్చిపోయేటువంటివిగా ఉండాలి.
0: థింగ్స్ షుడ్ హ్యాపెన్ యాజ్ అండ్ వెన్ దే షుడ్.
1: ఇలాంటి కర్మలు మనం ఆచరించినప్పుడు కర్మ ఫలితం మనం ఏమాత్రం కూడా బాధించదు.
0: When we undertake such actions as and when we should do, you don't expect
1: any result. ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ తాను చేసినటువంటి పనికి ప్రతిఫలం అనుభవించే తీరుతాడు.
0: Let him be anyone. One is bound to face the consequences of reactions.
1: ఈ కర్మ ఫలం తప్పినది కాదా అని చింతించవచ్చు.
0: సో యు మే థింక్ దట్ యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ రియాక్షన్
1: తప్పుతుంది తప్పుతుంది
0: బట్ ఇట్స్ పాసిబుల్ టు
1: హృదయ స్థాయి నుండి కూడాను పవిత్రమైనటువంటి ప్రేమ బయలుదేరినప్పుడు ఈ యొక్క బాధ అంతా కూడాను మరిగిపోతుంది
0: వెన్ వన్స్ ద సీక్రెట్ లవ్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్
1: నీ యొక్క విషయాన్ని పురస్కరించుకుని దానికి కొన్ని విధమైనటువంటి అభివృద్ధి పరచుకుంటున్నావు
0: యు జస్ట్ ఇంప్రూవ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ టెంపర్మెంట్
1: ప్రతి ఫలము కూడా మన యొక్క ఆలోచన చింతలపైనే కాచి ఉంటాయి
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ రిజల్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ థాట్స్
1: మన ఆలోచన ఎట్టిదో ఫలితం అట్టిది
0: యాజ్ ఇస్ ది థాట్స్ సో ఇస్ ద రిజల్ట్
1: కర్మ ఎట్టిదో కాయం అట్టిది
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది
1: కాయం ఎట్టిదో ఫలితం అట్టిది
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్
1: కనుకనే మనము కాయాన్ని సరైన రీతిలో మనం బలపరచుకోవాలంటే సత్కర్మను ఆచరించాలి
0: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాయా ద బాడీ స్ట్రాంగ్ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ డీడ్స్
1: ఆ సత్కర్మలు ఆచరించినప్పుడే సత్ప్రమలు కలుగుతూ ఉండేది
0: వెన్ వన్స్ యూ డూ గుడ్ డీడ్స్ యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్
1: దుర్మార్గపు భావంలో లోపం ఉంచుకొని సన్మార్గంగా బయటికి ప్రవర్తిస్తే గాని అది ప్రయోజనం లేదు
0: విత్ ఆల్ వికెట్ థాట్స్ బిహైండ్ యూ కెనాట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యూఆర్ గుడ్
1: లోపల నాటినటువంటి విత్తనమే మొక్కలు వస్తుంది కానీ
0: ద సీడ్స్ సోన్ విద్ ఇన్ విల్ స్ప్రౌట్ జర్మినేట్
1: అవుట్వర్డ్ యొక్క విత్తనము మొక్కలు రాదు
0: ఇట్స్ నాట్ దట్ విచ్ ఇస్ సోన్ అవుట్ సైడ్
1: నీవు భ్రమించేటువంటి బయట తట్టు నటించేటువంటి నటనలు అవి ఫలితం ఇవ్వవు
0: ఆల్ దట్ ఇస్ ప్రిటెన్షన్ విల్ నెవర్ గివ్ పాజిటివ్ రిజల్ట్
1: లోపల నీవు నాటుకొని పోయేటువంటి యొక్క సంకల్పములు పవిత్రమైనటువంటిగా ఉంటే నీ ఫలితం కూడా పవిత్రమైనదిగా ఉంటుంది
0: ద సీడ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్ ద సీక్రెట్ థాట్స్ మస్ట్ బి సోన్ విద్ ఇన్ సో హ్యాస్ టు బేర్ ఫ్రూట్స్ అవుట్వర్డ్
1: నూతనమైన సంవత్సరం కదా ఈ సంవత్సరంలో ఏ మార్పు జరుగుతుంది అని మీరు భ్రమించవచ్చు
0: యు మే బి ఇమాజినింగ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ ఫేస్ ఇన్ దిస్ న్యూ ఇయర్
1: మీకు తెలుసును ప్రతి దినం కూడాను జరుగుతున్నటువంటి యొక్క ప్రతిఫలము మీరు అనుభవిస్తూనే ఉన్నారు
0: ఇన్ ఫ్యాక్ట్ వీ పాస్ త్రూ సెవరల్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీడే
1: ఈ జగత్తులో జరిగేటువంటి యొక్క సత్కర్మ దుష్కర్మలంతా కూడాను దినదినములకు పెరిగిపోతున్నవే కానీ తరుగుటకు వీలు కాదు
0: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్
1: ప్రతి మానవుడు కూడాను సత్కర్మలు ఆచరించాలి
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ డూ గుడ్ యాక్షన్
1: అందుకోసమనే ప్రతి మానవుడు కూడాను సత్సంగంలో మనం చేరాలి అన్నారు
0: వీ షుడ్ నెసెసరీ జాయిన్ సత్సంగ గుడ్ కంపెనీ
1: సత్సంగం అంటే ఏమిటి
0: వాట్ ఈస్ సత్సంగ
1: సత్ అనగా ఏమి త్రికాల భాద్యం సత్యం
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ ఇండివిజిబుల్
1: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిదే సత్
0: సత్ విచ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం
1: సత్ యొక్క సంఘాన్ని మనం కూడాలి
0: వీ షుడ్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్ సచ్ సత్
1: అప్పటికప్పుడు భజనలు చేసి అప్పటికప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మనం విన్నటువంటివి అవి సత్సంగం కింద చేరవు
0: ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ భజన్ ఆర్ గివింగ్ ఏ టాక్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్ దేర్ ఆఫ్టర్
1: నీవు మొట్టమొదట మంచి మాటలు విను
0: ఫస్ట్ లిసన్ టు గుడ్ వర్డ్స్
1: అనగా మంచి మాటలు విను మంచి చూపులు చూడు మంచి ఇది విషయంలో కర్మలు ఆచరించు
0: సో హ్యావ్ గుడ్ లుక్స్ గుడ్ లిసనింగ్ and involve in good deeds and actions
1: ఇది మను చక్రవర్తి మానవులకు అందించినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి మంత్రములు
0: this is the message of manu to humanity
1: దీనిని మనం ధర్మశాస్త్రంలో పోయేటప్పుడు మను శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటారు
0: this is coded in manu dharma shastra
1: మానవుడు ఈ మూడు మంత్రాలు మాత్రం నిత్య జీవితంలో అనుభవించాలి
0: man should experience these three mantras
1: మంచిని చూడు మంచిని చేయి మంచిని తలంచు
0: సీ గుడ్ డూ గుడ్ థింక్ గుడ్
1: ఇంతే కాదు ఇంతకంటే మనకి ఏం కావాలి
0: వాట్ మోర్ యు వాంట్
1: ఈ మూడింటి ద్వారానే మనం మంచి వారమైపోతాం
0: బై ఫాలోయింగ్ దీస్ త్రీ యూఆర్ బౌండ్ టు బి గుడ్
1: మొట్టమొదట మనం మంచిని చూడు
0: ఫస్ట్ సీ గుడ్
1: శృణ్వంతు విషే అమృతస్య పుత్రః మంచిని విను
0: హియర్ గుడ్
1: మంచిని చేయి
0: డూ గుడ్
1: ఇలాంటి చేసినప్పుడే మనకు మంచి ఫలితం లభిస్తుంది
0: వెన్ యూ యాక్ట్ లైక్ దాట్ యూఆర్ బౌండ్ టు బి గుడ్
1: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను ఎన్నో కర్మలు ఆచరిస్తున్నాడు
0: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ అండర్టేక్స్ మెనీ యాక్షన్స్
1: ఈనాడు లోకంలో సంభవించినటువంటి యొక్క భయభ్రాంతులకు మూల కారణము మన యొక్క దుర్మార్గం సంకల్పంలే
0: ఓన్లీ ది వికెట్ థాట్ which is responsible for all the fear and cruelty that we find in the world
1: ee dirbhavamlo manu nunchi duram kavalante dushtangamlo manu cheri koncham abhirudhi parchukuntunnam
0: in fact you are in bad company and promoting bad evil thoughts in you
1: yenaadi kudunu chinichadu
0: well you never be able to be
1: satsangamlo develop chesko
0: డెవలప్ సత్సంగం,
1: అభివృద్ధి చేసుకో,
0: డెవలప్ ఇట్ మోర్ అండ్ మోర్.
1: సత్సంగం చేత ఏది కనిపించినా మంచిగా నీవు భావించు.
0: వెన్ యూ ఆర్ ఇన్ సత్సంగ, వాట్ ఎవర్ దట్ యు సీ,
1: నీకు గొప్ప విరోధి నీకు ఎదురైపోయినాడు,
0: యూ ఫేస్ యువర్ ఎనిమీ,
1: ఆ ఎరువు విరోధి అయినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు మరి దుర్మార్గుడు కూడా నువ్వు నాకు ఇటువంటి అపకారం చేశావు అని వాడిపైన మనం ఉట్టి పడకూడదు.
0: వెన్ వన్స్ యూ ఫేస్ యువర్ ఎనిమీ, డోంట్ బి యాంగ్రీ సేయింగ్ దట్ యూ ఆర్ ది విక్టిమ్ ఆఫ్ హిస్ క్రూయల్టీ.
1: ప్లస్ ప్లస్ ప్లస్,
0: ఇట్ ఓన్లీ
1: నీ కోపము వాడి కోపము రెండు చేరేటప్పటికి కోపం మరింత మర్చిపోతుంది.
0: ఇట్ విల్ గో ఆన్ యాడింగ్ ప్లస్ అండ్ ప్లస్.
1: నీ దుర్మార్గుడైనటువంటి దేశి నీకు ఎదురుకు వచ్చినప్పుడు హలో మిత్ర, హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత ఆనందం ఇస్తుంది.
0: వెన్ యూ ఫేస్ యూ వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ సే హలో హౌ ఆర్ యూ, యుల్ బి హ్యాపీ.
1: అప్పుడు వాడు కూడా నువ్వు ఫ్రెండ్ అయిపోతాడు.
0: అండ్ హీ టూ బికమ్స్ యువర్ ఫ్రెండ్.
1: నీ వాడితో ఫ్రెండ్ అయిపోతావు.
0: అండ్ యూ ఆల్సో,
1: ఆనాటి నుండి ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది.
0: దేర్ ఆఫ్టర్ బోత్ ఆఫ్ యూ బికమ్ ఫ్రెండ్స్.
1: కనుక నీవు పలుకరించేటువంటి పలుకు నువ్వు మృదుమైనటువంటిగా పలికించు.
0: సో స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: వారిని మన ప్రేమగా మనం ఉచ్చరించినప్పుడు మన ప్రేమ కూడాను వారి ప్రేమతో చేరి ఏకమైపోతుంది.
0: వెన్ వన్స్ యూ టాక్ టు పీపుల్ లవింగ్లీ, దిస్ లవ్ వుడ్ మిక్స్ విత్ ద లవ్.
1: కనుక మనం ఈనాటి దేశము ప్రపంచంలో జరిగేటువంటి యొక్క క్రోధములు ఇవన్నీ తగ్గిపోవాలంటే మన క్రోధములు ద్వేషములు చల్లార్చడానికి మృదుమధురమైనటువంటి మాటలు రావాలి.
0: ఇన్ ఆర్డర్ టు పాసిఫై హేట్రెడ్ అండ్ యాంగర్ వీ షుడ్ టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: ఆ పవిత్రమైనటువంటి ప్రేమనే నీ యొక్క పవిత్రమైన ప్రేమను పెంచుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ది సీక్రెట్ లవ్ విచ్ విల్ ఇంక్రీస్ డే బై డే.
1: ప్రేమ పలిచేటప్పటికి శాంతి ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ యూ షేర్ దిస్ లవ్ దేర్ విల్ బి పీస్ అబైడింగ్.
1: దేర్ ఇస్ కాన్ఫిడెన్స్
0: వేర్
1: దేర్ ఇస్ లవ్.
0: వేర్ దిస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
1: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: ఇంక దేశం ఎక్కడుంది?
0: దెన్ వేర్ ఇస్ హేట్రెడ్.
1: కాబట్టి నీవు కాన్ఫిడెన్స్ మొట్టమొదటి నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకున్నప్పుడే నీ నుంచి శాంతం ఏర్పడుతుంది.
0: అండ్ దేర్ ఆఫ్టర్ యూ డెవలప్ పీస్.
1: కనుక శాంతం మనకు కావాలంటే మన ఉన్నటువంటి ఒక ద్వేషాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు బి పీస్ఫుల్
1: విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: Develop this confidence, faith in God.
1: Deva sarupulara. Vishwasame manaku nijamaina swasa.
0: Vishwasa faith is swasa
1: breath. Kani ee naati vidyarthulu kudanu balabalikulu kudanu chaala durmargamaina bhavalu abhikrutti avutunnayi.
0: Today the students, boys and girls, have got all evil thoughts behind.
1: Evil thought kaadu,
0: crooked thoughts. Crooked thoughts.
1: కనుక ఈ యొక్క చెడ్డ భావాలను మన హృదయంలో చేరనివ్వకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ క్రికెట్.
1: నీవు ఎంతో అనుభవించావు,
0: యూ ఎక్స్పీరియన్స్
1: దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు?
0: డూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్
1: భగవంతుడు దేనికి కూడా తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనింగ్ ఇన్ రిటర్న్.
1: నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు.
0: అండ్ గాడ్ నెవర్ వెయిట్స్.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: బట్ డూ యువర్ డ్యూటీ.
1: నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి.
0: యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
1: కృతజ్ఞత లేనిటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు.
0: ద వన్ విదౌట్ గ్రాటిట్యూడ్ ద వర్స్ట్ రిచ్.
1: నీవు ఎన్నో అనుభవిస్తున్నావు.
0: యూ హ్యావ్ మెనీ.
1: ఎన్నో నీవు అందుకుంటున్నావు.
0: అండ్ యూ రిసీవ్ మెనీ.
1: ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు.
0: అండ్ యూఆర్ ప్రోగ్రెసింగ్.
1: కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు అందింపు చేసినటువంటి వాడు వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి.
0: యూ షుడ్ సర్టన్లీ బి గ్రేట్ఫుల్ టు ద వన్ ఫ్రమ్ హూమ్ యూ రిసీవ్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: తల్లి నవమాసంలో మోసి కష్టములకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ ద మదర్ హూ గేవ్ బర్త్ టు యూ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద పెయిన్.
1: అట్టి బాధపడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ షుడ్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ మదర్?
1: అందువల్లే మాతృదేవో భవ.
0: సో ఇట్ ఈస్ సెడ్,
1: ఆమె నీకు దేవత సమానం.
0: మదర్ ఇస్ గాడ్, ట్రూలీ స్పీకింగ్.
1: పితృదేవో భవ,
0: ఫాదర్ ఇస్ గాడ్.
1: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడుపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ, సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ కంఫర్ట్, ఎర్నింగ్ మనీ.
1: అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు?
0: వాట్ గ్రాటిట్యూడ్ యు ఆర్ షోయింగ్ టు యువర్ ఫాదర్?
1: నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అదే రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు.
0: ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ యు ఎక్స్ప్రెస్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
1: కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది.
0: యూ స్పీక్ సో నైస్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్.
1: లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండే.
0: దేర్ ఇస్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ విత్ ఇన్.
1: ఇది ఏ రాక్షసత్వము అన్నారు.
0: దిస్ ఇస్ డెమోనిక్ టెంపరమెంట్.
1: రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ కరేజియస్ ఇన్ నైట్స్.
1: పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు.
0: ఇన్ డే టైమ్ దే ఆర్ పవర్లెస్.
1: అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది.
0: ద నైట్ ద డార్క్నెస్
1: సింబలైజ్స్ అనేటువంటిదే రాత్రి.
0: సింబలైజెస్ ఇగ్నోరెన్స్.
1: సుజ్ఞానం అనేటువంటిదే పగలు.
0: అండ్ విజ్డమ్ ఇస్ డే టైమ్.
1: అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి.
0: ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ ఎన్కౌంటర్ ఓన్లీ బ్యాడ్.
1: ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు.
0: సో ద వన్ హూ వాంట్స్ దిస్ డార్క్నెస్ ఇస్ ఎ డెమన్.
1: మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు.
0: If you are cruel, you are not a true man.
1: Sunnati vise amrutasya putraha manavudu amruta putrudu.
0: You are the son of immortality.
1: Jantu nam narajanma dullabham manava janmam chala dullabhamainatu.
0: Human life is rarest.
1: Atti dullabhamainatu manava janma etti kudanu rakshasula vale pravartinchukodam idi chala porapatu.
0: Having had the rare life of a human, you cannot conduct yourself like a demon.
1: Kṛtagnata untundadi.
0: You should show gratitude.
1: Mrugamulakaina oka prema yokka addu untundadi.
0: In animals there you find love.
1: Kani ee naati manavuniki prema yokka addu ledu.
0: Modern man has no limits whatsoever.
1: Deeniki taginatundi oka kṛtagnata ledu.
0: He has no gratitude.
1: కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: సో హ్యావ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వి షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎండ్ అవర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్. మానవుడు కూడాను
1: దైవ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద పర్సనిఫికేషన్ ఆఫ్
1: గాడ్. దైవ స్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరినీ మరి ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: ఏ మాత్రం కించిత్ కూడాను ద్వేషాన్ని మీ హృదయంలో పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ హెట్రెడ్ ఆర్ ఎనిమిటీ.
1: అందరినీ సహనభావంతో చేర్చుకోండి.
0: జాయిన్ ఫ్రెండ్షిప్.
1: దీనిని వేదం మొట్టమొదటి చెప్పింది.
0: దిస్ ద డిక్లరేషన్.
1: సహనాభవతు, సహనము పొందుతు.
0: The Veda says, let's grow together, live
1: kalasi
0: together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let's grow in intelligence
1: kalasi
0: together.
1: Kalasi melasi kalataleka chelivitu jeevinchudam anindi.
0: Without any conflict or enmity, let us grow in friendship together.
1: Intati pavitramainatuvanti bodhalu vedam andinchinappatikini.
0: Though that has been the sacred teaching of Veda,
1: అలాంటి పవిత్రమైన వేదాలను మర్చిపోతున్నారు.
0: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ దెమ్.
1: దుర్మార్గమైన దుష్టభావంను పెంచుకుంటున్నారు.
0: దే హావ్ బీన్ డెవలపింగ్ ఫాస్టరింగ్ ద బ్యాడ్.
1: ఇది మానవత్వానికి తగినటువంటి గుర్తే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బిఫిటింగ్ మ్యాన్.
1: ఇది మానవత్వంతో ఉండినటువంటి దానవత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ అవేర్నెస్ ఇన్ మ్యాన్.
1: ఎప్పుడూ నువ్వు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ గోన్ స్మైలింగ్.
1: ఆనందంగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: ఆనందమే మానవుని యొక్క స్వభావము.
0: Bliss is your true nature.
1: Swabhavanaama samvatsaramu.
0: And this is the year of bliss.
1: Ee samvatsaram anta andaru aanandanga jeevinchandi.
0: May you all spend your life blissfully this year.
1: Andaru premato jeevinchandi.
0: Lead your life full of love.
1: Andaru anyonyatto koodi kalisi melisi undandi.
0: Live together in friendship and coordination.
1: Nijamaina aanandam akkade manaku labhistundi.
0: The true bliss you acquire there.
1: Kanuka మనం నిత్యానందం,
0: ది ఎటర్నల్ బ్లిస్, సుప్రీమ్
1: బ్లిస్, జ్ఞానమూర్తిం,
0: ది వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యువల్,
1: గగన సదృశం,
0: ఎథీరియల్,
1: తత్వమస్యాది లక్ష్యం,
0: ది అల్టిమేట్ ఇస్ ది ఎయిమ్, వన్
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: విమలం,
0: ప్యూర్,
1: అచలం,
0: అన్మోబల్,
1: సర్వదీ సాక్షిభూతం,
0: విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
1: భావాతీతం, త్రిగుణరహితం.
0: ఇట్స్ బియాండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్లెస్.
1: ఇట్టి ఆనందం మన చెంత ఉండగా మనం ఎందుకు ఇంత దుర్మార్గానికి కోల్పడుతున్నాం?
0: When that bliss is true nature, why are you so wicked?
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
0: It's contrary to human life.
1: కనుకనే అందరూ మానవాకారంతో ఉన్నటువంటి దేవతలుగా మీరు భావించండి.
0: Consider that all of us are deities, devatas, divine.
1: దైవాన్ని ప్రేమించినట్టుగా అండు.
0: Whosoever you love, consider that you love God.
1: అంటే ఎవరికో చేస్తున్నా నమస్కారం కాదు, నా దైవ స్వరూపానికి నమస్కారం చేస్తున్నా.
0: When you do namaskar, understand it goes to God only.
1: ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించండి.
0: Offer respects, namaskar to everybody.
1: ప్రతి ఒక్కరిని ప్రేమించండి.
0: Love all.
1: ఎవరిని ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: ఆ ద్వేషం నీకే ప్రతిబింబంగా వస్తుంది.
0: The hatred will come back to you as reflection.
1: ఆ ప్రతిబింబంగా వచ్చినటువంటి ద్వేషం నిన్ను ఎన్ని విధాలుగా హింసిస్తుంది.
0: The hatred that comes to you as reflection will make you suffer.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమని పెంచుకోండి.
0: డెవలప్ లవ్ ఫస్ట్,
1: ప్రేమను మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్,
1: జీర్ణించుకోండి.
0: డైజెస్ట్,
1: ఆ జీర్ణించుకున్న ప్రేమను 10 మందికి పంచండి.
0: ది లవ్ డైజెస్ట్ అండ్ అసిమిలేటెడ్ బట్ బి షేర్.
1: స్వభావనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము.
0: దిస్ ది చీఫ్ అండ్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ లవ్ ఫర్ దిస్ ఇయర్.
1: మానవులం కాదు,
0: యు ఆర్ నాట్ హ్యూమన్.
1: మనం మానవులం కాదు,
0: వీఆర్ నాట్ హ్యూమన్.
1: దైవ ప్రతిబింబాలు మనము,
0: వీఆర్ ది రిఫ్లెక్షన్.
1: ఈ దైవ ప్రతిబింబాలైన మనము దైవ ప్రతిబింబంగానే మనం జీవించాలి.
0: సో వీ షుడ్ లీడ్ ఎ బిఫిటింగ్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ మూడింటిని మనం పెంచుకున్నప్పుడే మన మాటలు, మన యొక్క యాక్షన్, మన యొక్క చేష్టలు అన్ని పవిత్రమైనవిగా ఉంటాయి.
0: సో వెన్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆల్ ద వర్డ్స్ దట్ వీ అటర్ ఆల్ ద డీడ్స్ దట్ వీ డూ విల్ బి
1: జీవితంలో తెల్లవారు లేచింది మొదలుకొని ఏదో పరుల చింతలు పెట్టుకోకండి.
0: డోంట్ థింక్ ఆఫ్ అదర్స్.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దున పద్దు లేక వెలమందగ చేయుచు జీవితంబు నీ విద్యలు దారవోసి అరవిందదాచుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు పొందితివి. ప్రీతికి తెలుపు మానవా.
0: ఓ మ్యాన్, ఎంక్వైర్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ. ఫ్రమ్ డన్ టు డస్క్ యూ స్ట్రగల్ హార్డ్ టు ఎర్న్ ఆల్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ గెటింగ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ వాట్ ప్లెజర్ యూ హ్యావ్ ఇన్ దిస్ లైఫ్.
1: మనం నిద్ర నుంచి లేచి ఏం పని చేస్తున్నాము?
0: వాట్ ఈస్ దట్ వీ డూ ఎవ్రీ డే?
1: ఎప్పుడు కోపంతోనే లేస్తున్నాము?
0: వీ గెట్ అప్ రైట్ ఫ్రమ్
1: కొట్టాడుతోనే లేస్తున్నాము?
0: వీ స్టార్ట్ ఫైటింగ్.
1: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే స్థితిలోనే ఉంటున్నారు.
0: దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పేరెంట్స్ టుడే.
1: ఇంట్లో బిడ్డ లేచేటప్పటికి తల్లిదండ్రులు పోట్లాడుతూ ఉంటారు.
0: బై ద టైమ్ ద చైల్డ్ గెట్స్ అప్,
1: ఈ పోటీ
0: వాచింగ్ ద పేరెంట్స్ ఫైటింగ్,
1: కొట్టాడుతూ వస్తారు.
0: అండ్ దెన్ దే స్టార్ట్ ఫైటింగ్, రెస్లింగ్.
1: యద్భావం తద్భవతి, తల్లిదండ్రుల యొక్క భావంలే పిల్లలకు వచ్చేసేస్తుంటాయి.
0: ద ఫీలింగ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సీన్ యాజ్ రిఫ్లెక్షన్స్ అమంగ్ చిల్డ్రన్.
1: కనుక మొట్టమొదటి తల్లిదండ్రులు శాంతంగా నిద్ర లేయాలి.
0: Therefore, parents should get up peacefully.
1: నవ్వుతూ మాట్లాడాలి.
0: They should talk smilingly.
1: అప్పుడే దీన్ని ప్రతిబింబించి చేసుకుని పిల్లలు కూడా నవ్వుతూ మాట్లాడతారు.
0: And that will come back in the form of reflection. Children speaking, smiling.
1: పిల్లలకు మంచి విద్యను నేర్పాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఆచరించాలి.
0: Therefore, if you want your children to be educated, the parents should be angry.
1: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడాను మనలో ద్వేషానికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: Under any circumstances, don't give scope for
1: hatred. కొన్ని కష్టాలు వస్తుంటాయి.
0: We have troubles.
1: కొన్ని దుఃఖాలు వస్తుంటాయి.
0: We have misery.
1: వచ్చినా కూడా మనం దాన్ని లెక్క చేయకూడదు.
0: Don't be mindful of them.
1: ఏం చెప్పాను మొట్టమొట?
0: What did Bhagavan tell us?
1: అహం ఏతత్ నా అన్నాను. అహం ఏతత్ నా, నేను ఈ దేహం కాదు.
0: I am not the body. That's what Bhagavan said.
1: అహం ఆత్మను.
0: I am Atma, the spirit.
1: ఏతత్ నా నా నా, నేను ఈ దేహాన్ని కాదు.
0: I am not the body.
1: దీన్ని ఆధారం చేసుకుంటే నా నేను ఈ దేహం కాదు.
0: I'm not the body.
1: దేహానికి సంభవించినటువంటి బాధలు కష్టములు మంది కాదు.
0: The suffering, the trouble of the body.
1: ఆ విధంగా దీన్ని సాధించాలి.
0: So I should identify myself with the spirit. You all know.
1: నేను చేసి మీకు చూపిస్తున్నాను.
0: Bhagavan does and demonstrates to us.
1: ఇది దేహము.
0: This is the body.
1: కానీ I am not body.
0: Bhagavan is not the body.
1: I am Atma.
0: Bhagavan is supreme.
1: ఈ దేహానికి సంభవించినటువంటి బాధలు ఏవి కూడా నేను లక్ష్యం చేయను.
0: So no trouble of this body will ever bother him.
1: ఎన్ని విధములైనటువంటి బాధలు వస్తుంటాయి దేహానికి.
0: So many troubles do come.
1: బాధలకు సంబంధించినటువంటి మనం లెక్క చేయకూడదు.
0: You should never bother yourself.
1: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
0: In fact, the body
1: కష్టం నుంచి పుట్టినటువంటి దేహము.
0: And it has
1: కష్టం అనుభవించక తప్పదు.
0: It must face difficulties.
1: కనుక మనం దీనికి లెక్క చేయకుండా మనం పోవాలి.
0: సో డోంట్ బి ట్రబుల్డ్ బై దీస్ ప్రాబ్లమ్.
1: ఇది దేహం యొక్క సహజము.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ టు బాడీ.
1: ఆత్మ యొక్క సహజము.
0: బట్ యు ఆర్ ది ట్రూ సెల్ఫ్.
1: ఆత్మ సహజాన్ని నేను ఫాలో చేయాలి, కానీ దేహ సహజాన్ని మనం ఫాలో చేయకూడదు.
0: ఫాలో ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ, నాట్ ఆఫ్ ద బాడీ, దేహ.
1: కనుకనే మనం దేహాత్మ భావాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచుకోకూడదు.
0: సో డోంట్ డెవలప్ బాడీ ఐడెంటిఫికేషన్.
1: మనినపు కొంప.
0: It's full of dirt.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
0: Full of afflictions.
1: జాత సంచలనము పొందు దుంప.
0: Perinates life after life.
1: సాగర మీద గలేని కంప.
0: It cannot cross across
1: the swamp. అమ్మున పదలంబ మనమెప్పు దలంప.
0: It's full of bones.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనస.
0: Oh mind, never think it is permanent.
1: హరి చింతన ఆచరించవే.
0: Think of God only.
1: దైవ చింతన చేయి.
0: Think of God fervently.
1: ఈ అనిత్యమైనటువంటి దేహ చింతన నీవెందుకు చేస్తావు?
0: Why do you think of the body which is
1: temporary? పోతాయి పోతాయి.
0: They come and go.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: They're all like passing
1: clouds. ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు.
0: That's nature.
1: కానీ ఆత్మ లక్షణము అది ఒక్కటే.
0: But the quality of ఆత్మ is permanent. అన్ని
1: సమత్వంగా చూసుకోవటమే ఆత్మ లక్షణం.
0: To develop the spirit of equanimity is the quality of the self.
1: లెక్కలు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి.
0: The troubles of the body come and go.
1: ఎంత నొప్పి అయినా కూడా నేను నడుస్తూనే ఉంటుంటాను.
0: In spite of the pain.
1: అందరిని చూస్తూనే ఉంటాను.
0: In spite of the pain.
1: అందరితో మాట్లాడుతూనే ఉంటాను. దీన్ని లెక్కనే చేయను.
0: In spite of pain, Bhagavan walks all of us
1: watch.
0: Bhagavan has no feeling like this mine, my body.
1: This
0: is not mine.
1: This kerchief.
0: This kerchief.
1: This kerchief.
0: Kerchief is outside.
1: కాబట్టి దీనికి ఎంత మలినమైతే నీకేమి?
0: ఇట్ మే బి డర్టీ, హౌ ఆర్ యు బాదర్డ్?
1: ఎన్ని బాధలు కలిగితే నీకేమి?
0: ఇట్ మే బి స్పాయిల్డ్.
1: ఎన్ని కట్టు కడితే నీకేమి?
0: వెల్ ఇట్ మే బి అబాండన్డ్.
1: నీవు కాదు వస్త్రం.
0: And it all belongs to
1: God.
0: So all the troubles belong to the body, but not yourself.
1: The
0: body is full of
1: senses. It
0: is bound to fall
1: someday.
0: But the indweller is
1: permanent. The indweller
0: has no beginning nor end, liberation
1: nor bondage.
0: Truly speaking, that indweller
1: is God. And
0: he remains as
1: witness.
0: And that inveller
1: is Atma.
0: Then why do you think of the body?
1: ఈ దేహానికి వచ్చిన దానికి నీవెందుకు చింతిస్తావు?
0: Why are you worried of the body?
1: ఈ చింత పట్టడం మంచిది కాదు.
0: Don't.
1: ఎవరో నిన్ను తిట్టారనుకుంటావు.
0: You think somebody accused you.
1: తిట్టినాడని నీవు తెలుసుకుని నువ్వు బాధపడుతుంటే ఇది ఎవరికి సంబంధం?
0: Then if you go on worrying about all the accusations and charges, don't suffer like that.
1: వాడు తిట్టిన వాడు చెడ్డ తిట్లు తిట్టే అవి గాల్లో కలిసిపోయినాయి.
0: The critic who accuses you may say anything, but it will all go.
1: మంచి తిట్టే తిట్టే చేస్తే అది నీ మనసులో నిలిచిపోతాయి.
0: If all the praises will stay in you.
1: ఏవి నీకు తగలవు.
0: In fact, nothing will touch you.
1: ఏవి నీ దగ్గరికి రావు.
0: Nothing will be near you.
1: ఆ రానట్టుడు దాన్ని ఎందుకు పిలిచి జగడ వేసుకోవాలి?
0: Then why do you worry yourself?
1: This is not mine.
0: This is not mine.
1: ఈ విధమైనటువంటి దీంతో మనం దాన్ని తిరస్కరించిపోవాలి.
0: In this sort, you should reject this.
1: ఇలాంటి సత్యమైనటువంటి భావము, నిత్యమైనటువంటి తత్వము మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం మానవులుగా రూపొందుతాం.
0: We should develop this eternal principle of truth, then you'll be true human.
1: నిజంగా ఈనాడు ఎంతనో పవిత్రమైనటువంటి సంవత్సరం ప్రారంభమైంది.
0: Today is the beginning of a sacred year.
1: అతి పవిత్రమైనది అంటూ మనం పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
0: We should first develop sacred thoughts.
1: పవిత్రమైన భావాలు పెంచుకొని ఈ సంవత్సరం నేను లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి.
0: Let us spend throughout this year full of sacred thoughts and sacred actions.
1: మాత్రమే వచ్చినది కాదు.
0: It's not being simply limited here.
1: సంబంధించినటువంటివి.
0: It's related to the whole life.
1: జీవితం జీవితం పాంచభౌతికము.
0: And if the body is after our senses.
1: ఇలాంటి పాంచభౌతికమైన జీవితము ఏమాత్రము బాధపడక తప్పదు.
0: And this body is bound to suffer.
1: పడుతుంది పోతుంది.
0: And it suffers and let it go.
1: నీకు సంబంధం కాదు.
0: And
1: ఈ సత్యశక్తిని నీ సంపాదించుకోవాలి, అది నీ సాధన.
0: Understand the message of truth. This is
1: సాధన. చేసుకోకుండా సాధన చేస్తున్నావు, సాధన చేస్తున్నాను.
0: You say that you take up the spiritual practice.
1: Japamala tipputunnanu sadhana.
0: You go on rotating japamala talisman.
1: Vedato japamala tirugutuntadi, manasu ooranta tirugutuntadi.
0: Only beads go on moving, but the mind is round the market. It cannot be japa.
1: నువ్వు భగవంతుని చింత చేస్తున్నావు.
0: యు సే యు మెడిటేట్.
1: ధ్యానం చేస్తున్నావు, కూర్చొని నిశ్చలంగా కూర్చున్నావు.
0: యు మెడిటేట్ యాజ్ యు సిట్.
1: నీ దేహం నిశ్చలంగా కూర్చుంది కానీ
0: బాడీ స్టడీ,
1: కానీ నీ మనసు పరిపరి విధంలో పరిగెత్తిపోతుండాలి.
0: బట్ మైండ్ ఇస్ వేవరింగ్.
1: అట్ట కాదు,
0: చేసి
1: ఒక నిశ్చలంగా చేయాలి.
0: డూ ఇట్ విత్ ఆల్ స్టడీనెస్.
1: స్థిరమైనటువంటి చిత్తము,
0: స్టడీ మైండ్.
1: చలించని మనసును, భ్రమించని సృష్టిని మనం సాధించుకున్నప్పుడే నిజమైన సాధకులు అవుతాం.
0: కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, ది అన్వేవరింగ్ మైండ్ ఆర్ ఎసెన్షియల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: కోతికి కూడా చించలమైనటువంటి భావాలు వస్తాయి.
0: ద మంకీ ఆల్సో విల్ హ్యావ్ సో మెనీ
1: కానీ అది వచ్చినా కూడా క్షణంలో దాన్ని మార్పు చేసుకుంటుంది.
0: బట్ ఇట్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్.
1: అది మంకీ కాదు, అది మ్యాన్ కైండ్.
0: But it should not be like, ours should not be like
1: Kani
0: monkey.
1: Man chestunnadu, monkey mind ni develop chestunnadu.
0: But today man is developing monkey mind.
1: Monkey mind ni daggarane cherchakoddu.
0: You should not have that monkey mind.
1: Man kind.
0: It should
1: be kindiga undali.
0: You should be kind.
1: Man ante etla undali? Jaganga oka vidhamaina karunato kudi undali.
0: Man should be full of kindness because he belongs to mankind. And develop that kind of kindness.
2: ప్రేమ ముదిత మనసే కహో.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం నోటితో గానం చేస్తూ చేతులతో ధ్యానం చేస్తున్నాం, తాళం వేస్తున్నాం.
1: యు సింగ్ అండ్ ఆల్సో క్లాప్. తాళ,
0: ఈ స్వరములకు తగినటువంటి తాళమే ఉండాలి.
1: As per the tune, there should be appropriate beat.
0: ఈ స్వరం కూడాను శృతికి తగినటువంటి, హృదయ శృతికి తగినటువంటి ఇదిగానే ఉంటుండాలి.
1: The tone also should be appropriate to the tune.
0: అది శృతిలయ రాగ తాళం.
1: That is what is tune and the beat.
0: ఈ శృతిలయ రాగ తాళంతో కూడినటువంటిది భారతదేశం.
1: This is Bharat.
0: Bharat and Bharata.
1: It has three letters. Bharata.
0: Ba.
1: Ba.
0: Bhavamto.
1: Full of bhava, feeling.
0: Ra. Ratito.
1: Ra. Rati. It's attached to
0: Raga. Ragamto undali.
1: It's full of tune. Raga.
0: Ta. Talamto cherari.
1: Ta. Tala the beat. Bharata.
0: Talamto kudratvantide. Bharatamo.
1: Bharat represents singing the glory of God with the tune and the beat.
0: ఈ త్యాగరాజ కీర్తనంత నేర్చుకుంటున్నారు.
1: We learn త్యాగరాజ
0: పాటలు పాడుతుంటారు.
1: We sing.
0: ఈ తాళం ఎక్కడ పోతుంటే తొడపైన వేసుకుంటుంటారు.
1: The beat they do it on their thighs.
0: రెండు చేతులు ఉంటుండాయి.
1: We have two hands.
0: కర్మేంద్రియములు ఐదు.
1: We got five.
0: జ్ఞానేంద్రియములు ఐదు.
1: Affection and cognition.
0: దశేంద్రియంతో కూడా చేరి తాళం ఇట్టి వేయాలి.
1: You should do this tala, join both hands.

0: ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: The five senses of cognition, the five senses of action, they diversify. Naturally, our ideas, our thoughts will also go
0: varying. People
1: start singing the glory of God.
0: Samasti bhajana.
1: It is community singing.
0: Ever tayar chesaru.
1: Who started this?
0: Punjab lopala. గురునానక్ సమష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరు కూడా ఒక ఎక్కడో పోతుంటాయి, కర్మేంద్రియాలు ఒక చెట్టు పోతుంటాయి, జ్ఞానేంద్రియాలు మరొక చెట్టు పోతుంటాయి.
1: ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ డైవర్సిఫై.

0: నాకు సమిష్టి భజన ప్రారంభించాడు.
1: ఇట్ ఇస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ సింగింగ్.
0: అందరూ కలిసి అందరూ కూడా ఒక నోటితో పాడాలి భగవంతుని యొక్క నామం.
1: ఆల్ షుడ్ జాయిన్ సింగింగ్, సింగింగ్ కోరస్ ఫుల్ థ్రోటెడ్.
0: ఇట్టి పవిత్రమైన భావాన్ని ఆనాటి పవిత్రమైన మహర్షులు ఎంతనో కనిపెట్టారు.
1: దిస్ వాజ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ ద సీక్రెట్ పీపుల్ ఆఫ్ ది పాస్ట్. అంతా
0: పక్కకు తోసివేశారు.
1: టుడే వీ హావ్ బ్రష్డ్ దెమ్ అసైడ్.
0: వీళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నారు.
1: వీ యాక్ట్ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది మంచిది కాదు.
1: ఇస్ నాట్ గుడ్.
0: భగవత్ ప్రీతికరమైనటువంటివి మనం చేయాలి.
1: వీ షుడ్ డూ ఇట్.
0: గాడ్ ఇస్ ఇతి రామః, రమింపచేసినటువంటి రాముడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ నేమ్ విల్ బి మోస్ట్ ప్లీజింగ్ టు యు.
0: రమింపచేసినటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ
0: ప్రేమించేవాడు రాముడు.
1: రామ లవ్స్.
0: కనుకనే దైవము ఒక్కడే. రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వర ఎన్ని పేర్లు చెప్పుకున్నా అని ఒకే యొక్క భగవామే.
1: దే మే బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ సో మెనీ, బట్
0: అందరి పేర్లు వేరు వేరు ఉన్నప్పటి ఆత్మతత్వం ఒక్కటే.
1: లైక్ వైజ్ వీ హావ్ మెనీ నేమ్స్ హియర్.
0: స్మరించండి, అది భగవంతుని యొక్క ప్రేమనే.
1: వాట్ ఎవర్ నేమ్ యూ సే ఇస్ గాడ్స్ నేమ్.
0: అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్ హార్మనీ అండ్ వన్నెస్. డెవలప్ దట్ స్పిరిట్.
2: That was Bhagwan Baba stressing on the need to practice the noble quality of gratitude in his divine discourse delivered on 2nd April 2003 in Vrindavan. In this discourse, Bhagwan also mentions the three mantras that Emperor Manu has given the humans to sanctify their lives.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలం అనంతమైనటువంటిది,
1: టైమ్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంత కాలంలో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం.
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ టైమ్ వి పాస్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఈ అనుభూతులన్నీ కూడాను అప్పటికప్పటికి ప్రత్యక్షమై తిరిగి అగోచరమవుతున్నవి.
1: దీస్ ఎక్స్పీరియన్సెస్ కన్ఫర్ రిజల్ట్స్ అండ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
0: పునర్విత్తం మనము కొన్ని సమయంలో ధనమును కోల్పోతున్నాం.
1: At times we lose money.
0: కానీ దీనికి విచారించనక్కర్లేదు.
1: We don't need to worry about it.
0: అది మరొక సమయం నందు ఈ ధనమే మనకు ప్రత్యక్షమవుతుంది.
1: The same money could be acquired later.
0: పునర్మిత్రం మనం అనేక మంది మిత్రులను కలుస్తుంటాం.
1: We meet many friends.
0: ఏ మిత్రుడు కూడాను మనకు శాశ్వతమైన మిత్రుడు జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ సింగిల్ ఫ్రెండ్ హూ రిమైన్స్ విత్ అస్ పర్మనెంట్లీ.
0: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన మిత్రుల్లో ఏ శాశ్వతమైన మిత్రుడు కూడాను మనకు ఉండటం లేదు.
1: ఇన్ దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ మొమెంటరీ ఫిజికల్ వరల్డ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ సింగిల్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అలాంటి మిత్రులను ఎన్ని వందలో మనం కోల్పోతున్నాము, తిరిగి సంపాదించుకుంటున్నాము.
1: We lose such friends quite a good number and then have friendship later.
0: Punarpatri punarvasuhu ee jagatuno prati vyakti kudanu aneka vidhamaina itpinti yokka sukhashantulu nimittamai గృహస్థ ఆశ్రమను ఆశ్రయిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ ఎక్స్పీరియన్సెస్ ది స్టేజ్ ఆఫ్ హౌస్ హోల్డర్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్.
0: కానీ ఏ పత్ని కూడాను ఏ పతి కూడాను శాశ్వతం కాదు.
1: నో హస్బెండ్ నో వైఫ్ ఇస్ పర్మనెంట్.
0: కొంతకాలంలో వారు మార్పు చెందుతున్నారు.
1: They change after some time.
0: పత్రిని కోల్పోయిన మరొక పత్రిని వివాహమాడి తాను సుఖజీవనం చేయవచ్చు.
1: If the wife is gone dead, one can get remarried.
0: పునర్వసుహు భూములు సంపాదించుకుంటున్నాం.
1: We acquire land property.
0: కానీ కాలకర్మ కారణక వశత్తు ఆ భూములను మనం కోల్పోతున్నాం.
1: Basing on the times and circumstances, we might lose the land property.
0: ధనమును కోల్పోతున్నాము.
1: We lose money.
0: తిరిగి రావటం లేదు.
1: And we don't get it back in full.
0: మిత్రులను కోల్పోతున్నాము.
1: We lose our friends.
0: తిరిగి ఆ మిత్రుడు మనకు లభ్యం కావటం లేదు.
1: And we don't get same friends.
0: భార్యను కోల్పోతున్నాము. తిరిగి అట్టి భార్య మనకు లభ్యం కావటం లేదు.
1: Same wife, we don't get her back after her death.
0: భూమిని కోల్పోతున్నాము. తిరిగి అట్టి భూమి మనకు లభించటం లేదు.
1: ద ల్యాండ్ ప్రాపర్టీ వన్స్ లాస్ట్ కెనాట్ బి రిగైన్డ్ ఇన్ ద సేమ్ వే.
0: కానీ
1: బట్
0: నా శరీరం ఈ శరీరధారి అయినటువంటి మానవుడు ఈ శరీరంలో ఒక్కతూరి కోల్పోయినా తిరిగి ఈ శరీరం మనకు లభ్యం కాదు.
1: బట్ వెన్ వన్స్ ద బాడీ ఈజ్ లాస్ట్ డెడ్ అండ్ గాన్ ఇట్ కెనాట్ బి రిగైన్డ్.
0: కనుక శరీరం ఉన్నట్లే శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని సంపాదించి శరీరం ద్వారా లౌకికమైన, భౌతికమైన, ధార్మికమైన, ఆధ్యాత్మికమైన, వైజ్ఞానికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్లీ హ్యాపీనెస్, ద రైచియస్నెస్, ద స్పిరిచువల్ బ్లిస్.
0: మానవుడు ఈ శరీరం ద్వారా అనేక సుఖశాంతులు పొందుతున్నాడు.
1: త్రూ దిస్ బాడీ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: ధన కనక వస్తు వాహనాదులను అందుకుంటున్నాడు.
1: ఈ ఆల్సో పొజెసెస్ కన్వీనియన్సెస్.
0: అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
1: హీ పాసెస్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యాంగ్జైటీస్ వరీస్ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్.
0: ఈ అన్నింటికి మూల కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది కాజ్ బిహైండ్ దిస్?
0: మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద బేసిస్?
0: ఇది ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఈశనాత్రయములే మూడు కూడాను మానవులకు ఇన్ని విధమైనటువంటి యొక్క సుఖ సంతోషములను ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: మ్యాన్ ఇస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ది త్రీ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ దట్ హీ డెవలప్స్ యాజ్ టైమ్ పాసెస్ బై: ద ప్రాపర్టీ, ద ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: అనేక మంది రాజులు ఎందరో ఎన్ని విధమైనటువంటి ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: Kings acquired plenty of prosperity and property.
0: కాని ఆ ధనమును వారి కనుముందే కోల్పోతున్నారు.
1: They lose the very same money they acquired right in front of them.
0: కనుక ధనము శాశ్వతం కాదు.
1: So wealth is not permanent.
0: ధనము ఎప్పటికీ కూడాను మానవుని ఉద్ధరించలేదు.
1: Money will never emancipate you.
0: ధనము చేత మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందలేడు.
1: Wealth will never confer permanent bliss.
0: ధనము చేత మానవుడు పవిత్రమైనటువంటి యొక్క స్థితిని అనుభవించలేడు.
1: The sacred exalted state cannot be attained by money.
0: ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనము.
1: It is the spiritual wealth that is the true wealth in spirit.
0: కనుక ఇట్టి ధనేక్షణ వల్ల మానవుడు సుఖమునే మాత్రము అనుభవించటం లేదు.
1: So attachment to money will never give you happiness.
0: సుఖమును అనుభవించలేకపోయినప్పటికీ ధనము కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Though he cannot experience happiness through money, yet he wants to acquire.
0: ధనము ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కాని ఎంతవరకు పరిమితమైనటువంటి రీతిగా మనం అనుభవించాలి.
1: Yet it is required to certain extent under certain limits.
0: కనుక ధనేషణ అనేటువంటిది మానవుడికి సత్యనిత్యమైనటువంటి యొక్క సొత్తు కాదు.
1: So attachment to money is not permanent wealth of bliss and truth.
0: ధారేషణ.
1: నెక్స్ట్ దారేషణ.
0: కుటుంబ సంబంధమునందు ఆలుబిడ్డలను కలిగి అనేక సంపత్తులు చేత కొంతకాలం సుఖాన్ని అనుభవించవచ్చు.
1: విత్ ఫ్యామిలీ, ది వైఫ్ అండ్ చిల్డ్రన్, వన్ కెన్ ఎంజాయ్ లైఫ్ విత్ ఆల్ ద మనీ అండ్ కంఫర్ట్.
0: ఇది కూడా సత్యనిత్యమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎయిదర్ ఎ పర్మనెంట్ ఎటర్నల్ ప్లేస్.
0: ఇది కూడా అనిత్యమైనటువంటిది.
1: It is also a
0: అసత్యమైనటువంటిది,
1: passing phase,
0: అప్రమాణమైనటువంటిది,
1: and it's falsehood.
0: కనుక దారేషణ చేత సుఖాన్ని పొందుతామనుకోవటం చాలా వెర్రితనము.
1: It is foolishness to think that you will be blissful in this family life.
0: ఇక పుత్రేషణ.
1: Then comes పుత్రేషణ.
0: పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు.
1: One wants a son.
0: తప్పక అవసరమే.
1: Yes, it is necessary.
0: పుత్రుని వల్ల అనేక సుఖములు పొందుతామని ఆశిస్తుంటారు.
1: Many want to be happy by having a son.
0: కానీ ఇది కూడాను సత్యమైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ ఎయిదర్.
0: ధృతరాష్ట్రకు అనేక మంది పుత్రులు పుట్టారు.
1: కింగ్ ధృతరాష్ట్ర హ్యాడ్ సో మెనీ సన్స్.
0: కానీ ఆ పుత్రుల వల్ల ఆ ధృతరాష్ట్రం ఏమైనా ఆనందాన్ని అనుభవించాడా?
1: వాస్ హీ ఎవర్ హ్యాపీ త్రూ హిస్ సన్స్?
0: పుత్రుల వల్ల అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడాను గురి అయ్యాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లేమ్, పాస్డ్ త్రూ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ హిస్ సన్స్.
0: కుమారుల వల్లనే రాజ్యము కూడాను భ్రష్టు పట్టించుకుంటాడు.
1: ద హోల్ కింగ్డమ్ వాజ్ సబ్జెక్టెడ్ టు టోటల్ రూయిన్ బికాస్ ఆఫ్ హిస్ సన్స్.
0: కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు వారిచే నేగతిని బడిసిన.
1: Though one may have many sons, do you think that they are happy?
0: Putrulene aa sukuna kon ponbandane durgatul.
1: But don't you think that Sukha without sons, was he not happy?
0: Kanaka putrulene variki kashtamani, putrulu unnatundi variki sukhamani manam bhavinchakoddu.
1: We should never feel that by merely begetting a son that we will be happy, that happiness is this the distance.
0: Govu perigina kodadi dani kommunu kodunu perugutuntai.
1: And we also find the horns growing along with the buffalo.
0: కనుక పుత్రేషణ అనేటువంటిది సుఖాన్ని, ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నారు మానవుడు.
1: సో మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ విల్ బి హ్యాపీ బై బిగినింగ్ హిస్ సన్.
0: ఒట్టి భ్రమనే.
1: దట్ వాజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
0: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈశనాత్రయములు మూడు కూడాను ముడివేసి మానవుణ్ణి అనేక విధమైనటువంటి చిక్కులకు గురి చేస్తున్నాయి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై ద త్రీ ఫోల్డ్ రోప్ the attachment towards money, the wife and son.
0: కానీ సత్పుత్రుడు ఒక్కడు ఉండినా కూడా చాలు.
1: One good son is enough, in fact.
0: దీనికి చక్కని ఉదాహరణము.
1: A good example for this.
0: ఇది చైత్ర మాసము.
1: This month is called Chaitra.
0: రాముని యొక్క జన్మదినమునకు ప్రధానమైనటువంటి యొక్క నెల.
1: This is the month that gave birth to that Lord Ramachandra.
0: చైత్ర శుద్ధ నవమి రోజే శ్రీ రామచంద్రుడు పుట్టాడు.
1: On the Chaitra Shuddha Navami day, Rama was born.
0: Kanuka, ee Chaitra masamu chala chitramaina masamu.
1: This month, Chaitra, is mysterious.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya pavitrambulu.
1: Sacred, all the three words.
0: Vallala vittambulu.
1: And that's very proper.
0: Sanvitrambulu.
1: So close.
0: Muni jana vana pautrambulu.
1: And they are very much adored by all the saints and seers.
0: Charitrambulu.
1: That is the glory and the history of the Lord.
0: Atti. జనక మహారాజు యొక్క దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలు ఎందు కూడాను రెండవ భార్య ఏమాత్రం కూడాను ఏ చరిత్ర ఎందు కూడాను మనకు కనిపించదు.
1: ఆఫ్ ది త్రీ వైఫ్స్ ఆఫ్ దశరథ ద సెకండ్ వైఫ్ ఇస్ ద హర్ స్టోరీ హిస్టరీ ఇస్ నాట్ వెల్ నరేటెడ్.
0: రాముల వల్ల కౌసల్యకు సత్కీర్తి కలిగింది.
1: Kausalya was reputed because of Ramachandra.
0: Suprabhatam lode Kausalya Supraja Rama ani Kausalya peru motta motta pettaru.
1: We begin the day by extolling the mother Kausalya.
0: Kaika tana Bharatuni yokka rajyamunu andistadanetuvanti aasa chetane Kaika Bharatuni amitamga aashinchitu premistu vachindi.
1: Kaika loved her son Bharata because she expected that he is going to be the future king of the kingdom.
0: కాని సుమిత్రకు ఎట్టి ఆంచలు లేవు.
1: Sumitra had no desire.
0: సుమిత్ర చాలా సద్గుణవంతురాలు.
1: Sumitra was
0: worthy. సదాచారవంతురాలు.
1: Of noble practice.
0: మితభాషి.
1: She talks.
0: హితభాషి.
1: And she talks in a pleasing, limited way.
0: సుమిత్రకు పేరు తగినటువంటి ఒక ప్రవర్తన ఆ సుమిత్ర యందు ప్రదర్శించింది.
1: Sumitra behaved befitting her name given to her.
0: ఆమెకు ఇరువురు కుమారులు పుట్టారు.
1: షీ హ్యాస్ టూ సన్స్.
0: ఏమిటి వారిరువురికి రాజ్యము దక్కదు.
1: ఇన్ఫాక్ట్
0: రాజ్యములో ఏలరు. ఎందుకోసం కుమారులు?
1: బట్ ఫర్ ఆర్ ద టూ సన్స్ దే కాంట్ ది లీగల్ హైర్స్ ఆఫ్ ది కింగ్.
0: అప్పుడు ఆ సుమిత్ర యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి ఒక సేవాభావమును అందిస్తూ వచ్చింది.
1: ఇట్ వాజ్ ది మెసేజ్ ఆఫ్ సుమిత్ర, ద మెసేజ్ ఆఫ్ సర్వీస్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: శ్రీరామచంద్రుడు రాజైనప్పుడు,
1: when Sri Rama was king,
0: నా కుమారుడు శ్రీ రామచంద్రుడికి ప్రధానమైన సేవకుడిగా రావాలి అని ఆశించింది.
1: Sumitra wanted her son to be the main servant of Sri Rama.
0: యజమానుడి ప్రక్కలోనే సేవకుడు ఉంటుంటాడు.
1: The servant should be by the side of the master.
0: నా కుమారునికి సేవకత్వమే ప్రధానమైనటువంటి రాజ్యత్వం.
1: That the kingdom, the greatness lies in being
0: నా ప్రథమ కుమారుడైనటువంటి యొక్క లక్ష్మణుడుకు రాముడు సేవలో లీనం కావాలి.
1: My first son, Lakshmana, be in service to the Lord Rama.
0: రెండవ కుమారుడైనటువంటి యొక్క శత్రుఘ్నుడు,
1: ద సెకండ్ సన్ శత్రుఘ్న,
0: భరతుడు రాజైతే ఆ భరతునికి తాను సేవకుడిగా నిలిచాలి.
1: షుడ్ సర్వ్ భరత ఇఫ్ హీ వర్ టు బి ద కింగ్ టు ఫాలో.
0: కనుక నేను సేవకత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని ఆ సుమిత్ర ఇంత పవిత్రమైన మార్గంలో తన కుమారుని అర్పితం చేసింది.
1: దట్ వాజ్ ద సీక్రెట్ పాత్ చోజన్ బై సుమిత్ర, ద పాత్ డివైన్ సర్వీస్.
0: ఈ సుమిత్ర యొక్క భావములు ఎంత విశాలమైనటువంటివి, ఎంత ఘనమైనటువంటివి, ఎంత ఆదర్శవంతమైనటువంటివి ఒక్కతూరి రామచరిత్రను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ ఆఫ్ శ్రీ రామచంద్ర, యూ నో ద క్యారెక్టర్ అండ్ ద రోల్ ఆఫ్ సుమిత్ర, విచ్ ఇస్ సో మైటీ ఫర్ హైలీ నోబల్.
0: రాములు అరణ్యవాసంలోకి వెళ్లే సమయం లోపల,
1: వెన్ రామ వాజ్ గోయింగ్ ఇన్ ఫర్ ఎక్సైల్,
0: ఓడుమని ఏడుస్తూ ఉంటుండాలి.
1: అండ్ షీ ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ క్రైయింగ్.
0: ఆ సమయం లోపల ఏడ్చినటువంటిది ఒక్క సుమిత్ర మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ సుమిత్ర హూ డిడ్ క్రై.
0: అక్క ఎందుకు నీవు భర్త పెంచడం?
1: వై షుడ్ యూ వారీ సిస్టర్?
0: నా కుమారుడు అయినటువంటి లక్ష్మణుడు రాములకు సేవకుడిగా వెళ్తున్నాడు.
1: మై సన్ లక్ష్మణ వుడ్ సర్టెన్లీ ఫాలో రామ్.
0: ఎట్టి ఆపదలు సంభవించవు.
1: దేర్ఫోర్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఎట్టి ఇక్కట్టును సంభవించవు.
1: దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: రాములను కంటిరెప్ప వలె చూసుకుని కాపాడుతూ ఉంటాడు నా కుమారుడైన లక్ష్మణుడు.
1: మై సన్ లక్ష్మణ విల్ టేక్ ఎవ్రీ గుడ్ కేర్.
0: లక్ష్మణుడు వెళుతున్నాడు కనుక నీవు దుఃఖించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: డోంట్ గ్రీవ్, డోంట్ ఫీల్ సారీ.
0: ఈ విధంగా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: Will any mother speak like that?
0: రాములకు వరం ఇచ్చాడు కాబట్టి తాను అరణ్యానికి వెళ్ళవచ్చును, నా కుమారుడికి ఏమత్రం ఉంది కనుక నా కుమారుడు వెళ్ళనక్కర్లేదని తాను అడ్డు తగలవచ్చు.
1: ఇన్ఫాక్ట్ సుమిత్ర కెన్ ఆర్గ్యూ దిస్ వే, ఇన్ రామా షుడ్ గో టు ఎగ్జైల్ అండ్ నాట్ హర్ సన్.
0: సుమిత్ర అట్టు అడ్డు తగలలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ అబ్జెక్ట్.
0: రాముకు సేవ నిమిత్తమే పుట్టాడు.
1: In fact, he was born to serve Rama.
0: తన పనిముట్టును తాను వెంట తీసుకుని పోతున్నాడు.
1: Naturally, he is taking his instrument with him.
0: అది నేను పంపడం కానీ లక్ష్మణుడు వెళ్ళటం కానీ కాదు.
1: It is not anything great in sending him or Lakshmana following him.
0: రాముని యొక్క అధికారము.
1: And Rama has got every right.
0: కనుకనే లక్ష్మణుని ఆశీర్వదించి.
1: So he blessed Lakshmana.
0: నాయన నీవు సీతారామును చక్కగా చూసుకుని రా.
1: And mother blessed, let you take care of brother and sister. That was her blessing.
0: కౌసల్యకు ధైర్యమును బోధించింది.
1: And she gave all the courage to Kausalya.
0: ఇంకా భరతుడు.
1: భరతుడు
0: తన మేనమామ ఇంటి కైకేయి రాజ్యమునకు వెళ్తున్నాడు.
1: భరత వాస్ ప్రొసీడింగ్ టు టువర్డ్స్ హిస్ అంకల్ ద కింగ్.
0: శత్రుఘ్నకు ఏ మాత్రము కూడాను ఇన్ఫర్మేషన్ లేదు, అనగా వార్తనకు అందలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో మెసేజ్ వాస్ కమ్యూనికేటెడ్
0: రమ్మని కానీ పొమ్మని కానీ ఉండమని కానీ ఏమాత్రము చెప్పలేదు.
1: నో మెసేజ్ వాస్ సెంట్ టు హిమ్ ఎదర్ టు స్టే బ్యాక్ ఆర్ టు ఫాలో ఆర్ టు రిమైన్.
0: భరతుడు సంసిద్ధమై ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ రెడీ టు గో.
0: ఎందుకోసం?
1: వై?
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్నుడు సిద్ధమయ్యాడు.
1: శత్రుఘ్న వాస్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ భరత.
0: కనుక ఈ విధమైనటువంటి తల్లులు కుమారులు కన్నందుకు సేవ నిమిత్తమై అర్పితం గావించుకునేటువంటి తల్లులు గొప్ప గొప్ప మహనీయులు భారత చరిత్రలో పవిత్రమైనటువంటి రీతిగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దేర్ ఆర్ మెనీ మదర్స్ హూ సాక్రిఫైస్ దేర్ సన్స్ టు స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ ఇన్ సర్వీస్.
0: ఇంకా పత్నులు
1: అండ్ దెన్ ద వైఫ్.
0: కానీ శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి సీత జనక మహారాజు యొక్క కుమార్తె. నేను ఈ క్షణమైన కూడా ఈ జగత్తులో నేను ఉండలేను.
1: And Sita, the consort of Sri Ramachandra,
0: నీవే నా ప్రాణము, నీవే నా యొక్క తోడు.
1: Considered husband Rama as his as a very life.
0: క్షణమైన నేను ఈ జగత్తులో ఉండలేను.
1: And she can't bear the separation even for a moment.
0: తను చాలా బాధపడింది.
1: And she was felt so sad for separation.
0: కానీ
1: but
0: ఊర్మిళ
1: then Urmila.
0: ఈ ఊర్మిళ యొక్క పేరు కూడా రామాయణంలో ఎక్కడ కూడా కనిపించదు.
1: The name of Urmila is not also well narrated.
0: Urmila iruvulu kudanu chaala pavitramaitunte vyaktulu.
1: Sumitra and Urmila are noble souls. Adarshavantamaitunte
0: jeevitanni andinchinatunte vyaktulu.
1: They led ideal lives.
0: Nitya jeevitamni avarpitam gaavinchukunnatunte vyaktulu.
1: They sacrificed their lives.
0: Kanuka ee Urmila ఏ విధమైన యొక్క విచారం కూర్చు నోటు కాలేదు.
1: ఊర్మిళ వాజ్ నెవర్ వరీడ్, షీ నెవర్ క్రైడ్.
0: మీరు అరణ్యానికి పోతున్నారనే విషయమే ఆమెకు తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ నాట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ సెంట్ టు ఎగ్జైల్. ఆమె చిత్రకళ
0: చాలా ప్రవీణురాలు.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్.
0: ఒక చిత్రమును చిత్రిస్తూ ఉండాలి.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్సలెంట్ పెయింటర్.
0: ఇంక్ బాటిల్ అంతా పెట్టుకుంది.
1: అండ్ దర్స్ ఇంక్ బాటిల్ దేర్.
0: ఆ యొక్క కాలమునంతా కూడా ఆ చిత్రం లోపల నేను వినియోగిస్తూ వచ్చాను.
1: షీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ పెయింటింగ్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు.
1: లక్ష్మణ వెన్
0: ఊర్మిళ అన్నాడు.
1: హి సెడ్ ఊర్మిళ
0: భయపడిపోయి లేచింది.
1: షి వాస్ వెరీ మచ్ ఫ్రైటెన్డ్. అండ్
0: లేచేటప్పటికి
1: దెన్
0: తన యొక్క చీర ఆ ఇంకు బాటిల్కు తగిలి వేసేటువంటి పెయింట్ పైన పడిపోయి ఆ యొక్క పెయింట్ కూడా చెదిరిపోయింది.
1: యాజ్ ది సారీ టచ్ ది వెరీ ఇంక్ బాటిల్ ది ఇంక్ బాటిల్ స్పిల్డ్ ఓవర్ ది ఎంటైర్ పెయింట్.
0: అయ్యో చెడిపోయినే.
1: అండ్ ది పెయింటింగ్ వాస్ స్పాయిల్డ్. షి ఫెల్ బ్యాడ్.
0: ఏం చేస్తున్నావు నీవు అన్నాడు.
1: అండ్ లక్ష్మణ సెడ్ వాట్ ఆర్ యు డూయింగ్.
0: రేపటి దినము సీతారాముల యొక్క పట్టాభిషేకం కదా.
1: టుమారో ఇస్ ది డే ఆఫ్ కరోనేషన్.
0: ఆ చిత్రమును నేను చక్కగా చిత్రిస్తూ ఉన్నాను.
1: ఐఎమ్ పెయింటింగ్ ద కరోనేషన్ ఫంక్షన్.
0: ఈ చిత్రం నా తండ్రి అయిన జనక మహారాజు కూడాను పంపాలి.
1: అండ్ ది సేమ్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు జనక.
0: ఈ పవిత్రమైనటువంటి దృశ్యమును ప్రపంచమునికే చాటాలి.
1: ద సీక్రెట్ సినారియో మస్ట్ బి పబ్లిసైజ్డ్
0: నిమిత్తమే సీతారాముల పట్టాభిషేకం నేను చిత్రిస్తున్నాను అన్నది.
1: దట్స్ ద రీజన్ వై ఐఎమ్ పెయింటింగ్ సీతారామ కరోనేషన్ ఫంక్షన్.
0: అప్పుడు లక్ష్మణుడు విచారంగా చెప్పాడు.
1: దెన్ లక్ష్మణ సెడ్ ఇన్ ఎ సాడ్ వే
0: సీతారాముల పట్టాభిషేకం కైకేయి వల్ల నిలిచిపోయింది.
1: ది పట్టాభిషేకం ద కరోనేషన్ ఫంక్షన్ ఈజ్ స్టాల్డ్ నౌ.
0: ఈనాడు నీ యొక్క చిత్రకళను నా వల్ల నీకు చెదిరిపోయింది.
1: అండ్ బికాస్ ఆఫ్ మీ ది ఎంటైర్ పెయింటింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: మొత్తం పైన పట్టాభిషేకమే స్తంభించిపోయింది.
1: ద హోల్ కరోనేషన్ ఫంక్షన్ ఇస్ క్యాన్సల్డ్.
0: కనుక నీవు విచారించనక్కర్లేదు.
1: సో డోంట్ వరీ
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: చెప్పి తక్షణమే నేను ఇప్పుడు వెళుతున్నాను శ్రీరాముల జతలో అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ ఫాలోయింగ్ శ్రీరామచంద్ర టుమారో.
0: భర్త శ్రీరాముల జత లోపల 14 సంవత్సరం అరణ్యానికి వెళుతున్నాడంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా?
1: వెన్ హస్బెండ్ వాస్ ప్రిపేర్ టు ఫాలో రామచంద్ర అండ్ సెపరేట్ ఫర్ 14 ఇయర్స్ విచ్ వైఫ్ విల్ యాక్సెప్ట్?
0: అతని వెంట నీవు వెళ్ళడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ యూ ఫాలో హిమ్?
0: నీకు ఎట్టి శాసనము లేదు.
1: యు ఆర్ నాట్ కమాండెడ్ టు గో.
0: కనుక నీవు వెళ్ళనక్కర్లేదు అని వాదించవచ్చును.
1: అండ్ షీ కెన్ ఆర్గ్యూ యూ డోంట్ హ్యావ్ టు గో.
0: అప్పుడు చాలా ఆనందించింది.
1: సో బట్ యాక్ షీ వాస్
0: నాథ సీతారాముని యొక్క సేవ నీకు మాత్రమే లభ్యమైంది.
1: యు ఆర్ సో లక్కీ వన్ దట్ యు ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ సర్వీస్.
0: నువ్వు తప్పక క్షణమైనప్పుడు నువ్వు వ్యర్థం చేయకుండా నువ్వు వెళ్ళమని చెప్పింది.
1: డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సింగిల్ మూమెంట్ ఆఫ్ టైమ్, ఫాలో దెమ్ షీ సెడ్.
0: అప్పుడు చెప్పాడు 14 సంవత్సరాలు నీవు ఇంకా సీతారామును చూడలేవు.
1: ఫర్ 14 ఇయర్స్ యూ కెనాట్ సీ దెమ్. సీతా,
0: నీ ఒక్కతూరి వెళ్లి సీతాభవనంలోకి వెళ్లి సీతను దర్శించుకుని రా అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ్ సెడ్ బెటర్ యూ గో టు సీతా అండ్ హ్యావ్ హర్ దర్శన్.
0: ఆమె ఏమి కట్టు కదలలేదు.
1: అండ్ షీ వెంట్.
0: కదలక పతికి ఆజ్ఞ ఇస్తుండాలి.
1: అండ్ షీ వాజ్ కమాండింగ్ హర్ హస్బెండ్.
0: సీతారాముల యొక్క ప్రయాణమునకు నా వల్ల నీకేమైనా అడ్డు జరుగుతుంది ఏమో.
1: I may be an obstacle on your way.
0: Avasyame cheyavattu.
1: Nothing of that sort should happen.
0: Sitaramana venta tachane neevu bayalderu.
1: You immediately follow them.
0: Vaaru sevalo neevu palugonu.
1: You serve them.
0: Kaani okka maata maatram naaku pramaanam ivvali annindi.
1: But you make one promise to me.
0: 14 సంవత్సరములు అరణ్యములో ఉంటావు.
1: యు ఆర్ టు స్టే దేర్ ఫర్ 14 ఇయర్స్.
0: ఎప్పుడైనా నా యొక్క పేరు గాని నా యొక్క రూపం గాని నీవు చింతించవచ్చును.
1: యు మే థింక్ ఆఫ్ మీ ఆర్ మై నేమ్.
0: కానీ అట్టి దానిని ఏమాత్రం మనసులో పెట్టుకో.
1: నెవర్ గివ్ స్కోప్ టు సచ్ థింగ్.
0: ఊర్మిళ యొక్క పేరునే నీవు స్మరించవద్దు.
1: నెవర్ థింక్ ఆఫ్ మై నేమ్.
0: సీతారామ సీతారామ సీతారామ అని సీతారాముల యొక్క సేవ ఎందే నీవు నిమగ్నుడుక.
1: ఆల్వేస్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ సర్వింగ్ సీతారామ.
0: ఏ సమయం నందైనా కూడా నేను నీ వెంట వచ్చినప్పుడు వారి సేవలకు నేను అడ్డు తగలవచ్చు.
1: ఇఫ్ ఐ హావ్ టు ఫాలో యూ ఐ మే బి ఎన్ ఆబ్స్టికల్ ఇన్ ది పాత్ ఆఫ్ యువర్ సర్వీస్.
0: నీ పవిత్రమైన సేవలకు నేను అడ్డు తగలకుండా ఉండే నిమిత్తమై నేను ఇక్కడే ఉంటానని చెప్పి.
1: ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ యాజ్ యు సర్వ్ సీతారామాయణ.
0: లక్ష్మణుడు పట్టలేని ఆనందాన్ని పొందాడు.
1: లక్ష్మణ వాజ్ ఎక్స్టాటిక్.
0: ఇట్టి పత్రులు కూడా ఉంటుంటారా లోకంలో.
1: Such wives are also there in this world.
0: అని ఆనందించి.
1: That was his feeling.
0: నేను ఇప్పుడు వెళ్తున్నానన్నాడు.
1: He said, I'm going tomorrow.
0: ఆమె కూడా నువ్వు శుభంగా వెళ్ళిరామని చెప్పింది.
1: She also wished him well.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పత్రులు పవిత్రమైనటువంటి మాత్రలు ఇవంటి లోకములో భారతదేశం నందు ఎందరో ఉంటున్నారు.
1: Such sacred housewives, sacred mothers.
0: భారతదేశం అనాది కాలం నుండి కూడాను ఎంతయో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క దేశం ఇది.
1: Bharat is highly reputed since ancient times.
0: భారతదేశములకు ఉత్తరం దిశయందు హిమాలయ పర్వతములు.
1: Towards the north you have got Himalayan range.
0: అలా హిమాలయం అనగా ఏమిటి? చల్లదనము పవిత్రతతో కూడినటువంటి ఒక పర్వతములు భారతదేశములకు ఒక ఎల్లలు.
1: The Himalayan range speak of the boundaries over there that represent all the
0: భారతదేశమునందు గంగా యమున సరస్వతి ఈ త్రిమూర్తి స్వరూపులైనటువంటి యొక్క జీవనదులు ప్రవహిస్తున్నాయి.
1: దేర్ ఆర్ 3 sacred rivers, గంగా యమున సరస్వతి.
0: ఈ మూడు కూడాను భారతీయులకంత భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించే నిమిత్తమై ప్రవహిస్తున్నాయి.
1: దే రిప్రజెంట్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామాయణ భారత భాగవతంలో కూడాను ఈ భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి చరిత్రలు.
1: And these are sacred histories and glory of Lord depicted in
0: Ramayana Bharata Bhagavatamulu moodu kodanu manamuniki aadarshavantamaina jeevitanni andistu vachayi.
1: They show the what an ideal life is to the mankind.
0: Inka moodu charitralu untunnayi.
1: We have the
0: Bhagavad Gita.
1: Gita.
0: ఈ యొక్క భగవద్గీత ప్రపంచం యొక్క సర్వవ్యాపకమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత స్టాండ్స్ ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఇలాంటి గ్రంథములు భారతదేశం నందు ఆవిర్భవించినటువంటిది.
1: సచ్ స్క్రిప్చర్స్ ఆర్ బౌన్ హియర్ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఇటువంటి భా అనేటువంటి దానిని వరించినటువంటి వారే భారతీయులు.
1: భారతీయ సార్ ఆఫ్టర్ దిస్ లెటర్ భా.
0: భా అనగా కాంతి.
1: భా మీన్స్ ఎఫల్.
0: భా అనగా వెలుతురు.
1: భా మీన్స్ లైట్.
0: భా అనగా ప్రకాశము.
1: భా మీన్స్ రేడియన్స్.
0: కాబట్టి ప్రకాశాన్ని వెలుతురును ఆశించేటువంటి వారే భారతీయులు.
1: భారతీయస్ ఆర్ ఆఫ్టర్ దిస్ బ్రిలియన్స్ రేడియన్స్.
0: భారతీయుని రచించినటువంటి వారే భారతులు.
1: అండ్ దీస్ ఆర్ ది భారతీయస్ దట్ లవ్.
0: కాబట్టి భారతీయులు ఈనాడు రచించవలసింది భాకాలమైనటువంటి యొక్క దీనిని మనం రచించాలి.
1: సో వాట్ వీ హ్యావ్ టు లవ్ అండ్ విజువలైజ్,
0: ప్రకాశాన్ని రచించాలి, దివ్యత్వాన్ని వరించాలి.
1: అండ్ వీ షుడ్ బి ఆఫ్టర్ డివినిటీ,
0: పవిత్రంలో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ మర్జ్ ఇన్
0: సాంక్చురీ. అటువంటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: ది హిస్టరీ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్.
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: ఎటువంటి యొక్క పవిత్రతను ఈ దేశము ప్రచారం చేసింది.
1: వాట్ ఎ సేక్రెడ్ లైఫ్ ఇట్ పాస్డ్ ఆన్.
0: అన్ని దేశములకు శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ అష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ బుద్ధుడు కూడాను ఈ దేశం నందే పుట్టి,
1: లార్డ్ బుద్ధ వాజ్ బోర్న్ హియర్,
0: ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి సత్యాన్ని గుర్తించి
1: ఈ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ రైచువస్నెస్ విల్ సేవ్ యూ
0: కనుకనే ప్రపంచంలో ఈ ధర్మానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ రైచువస్నెస్
0: అనాది కాలం నుండి భారతదేశము
1: సిన్స్ లాంగ్ భారత్
0: ఎంత ఆదర్శవంతమైనటువంటి యొక్క దృశ్యాల్లో ఎంత ఆదర్శవంతమైనటువంటి విషయాల్లో ఈ ప్రజలకు అందిస్తూ వచ్చింది.
1: టాట్ ది ఐడియల్ థింగ్స్ అండ్ గేవ్ వాట్ ఐడియల్ ప్రిన్సిపల్స్ ఆర్ టు హ్యూమానిటీ.
0: మరొక విషయము సుమిత్ర ఊర్మిళ యొక్క దివ్యమైన భావాలు మీరు కొంతవరకు గుర్తించాలి. ఇవి రామాయణంలో ఎక్కడా కనిపించవు.
1: యూ డోంట్ కమ్ అక్రాస్ ఇన్ ది సీక్రెట్ టెక్స్ట్ రామాయణ ఎనీవేర్ రిగార్డింగ్ ద టూ క్యారెక్టర్స్ సుమిత్ర ఊర్మిళ.
0: రామ యుద్ధం నందు మూర్చిల్లినాడు.
1: అండ్ లక్ష్మణ్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: అతనికి సంజీవ పర్వతం కావాలని చెప్పి చెప్పడం చేతనే హనుమంతుడు ఒక్కతూరి ఆ సంజీవ పర్వతం నెక్కాడు.
1: In fact, the Sanjeevani was required. Hanuman brought the whole mountain. And he was proceeding.
0: నందిగ్రామం పైన పోవలసి వచ్చింది.
1: అండ్ హీ వాస్ టు పాస్ త్రూ దట్ నందిగ్రామ.
0: ఆ నందిగ్రామంలో ఆయన పోతున్నటువంటి ఈ యొక్క దృశ్యం చూచాడు భరతుడు.
1: అండ్ భరత నోటీస్ ద హోల్ సీన్.
0: ఎవడో రాక్షసుడు
1: అన్నదమ్ములను
0: సంహరించడమే కాకుండా నన్ను కూడా అపహరించడానికి వస్తున్నాడు.
1: ద డెమన్ హూ నాట్ ఓన్లీ కిల్డ్ మై పీపుల్ ఈస్ ప్రిపేర్డ్ టు కిల్ మీ రైట్ నౌ.
0: భావను పొంది అంబుని విడిచాడు.
1: అండ్ వాస్ రెడీ టు షూట్ హిస్ యారో.
0: హనుమంతుడు కింద పడ్డాడు పర్వంతో పాటు.
1: హనుమాన్ ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అలాంగ్ ద మౌంటైన్.
0: అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి
1: హనుమాన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్
0: భరత నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: భరత ఐ ఆఫర్ మై ఒబిసాన్స్ టు యూ.
0: నేను ఎందుకోసం వచ్చాను.
1: వై హ్యావ్ ఐ కమ్.
0: ఈ యుద్ధం లోపల లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: ఇన్ దిస్ వార్ యు ఫైండ్ లక్ష్మణ
0: మూర్చిల్లినటువంటి లక్ష్మణుడు ప్రక్కన కూర్చొని రాముడు ఏడుస్తున్నాడు.
1: రామ వాస్ క్రైయింగ్ సిట్టింగ్ బై
0: విచారపడుతున్నాడు. ఈ విచారాన్ని పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఈ సంజీవ పర్వతం తీసుకుని పోతున్నాను.
1: టు సాల్వ్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఎగోనీ ట్రబుల్ ఐ బ్రాట్ ది సంజీవని మౌంటైన్.
0: భరతుడు ఎంతో ఆనందించాడు.
1: భరత వాస్ బ్లిస్ఫుల్.
0: అందరినీ పిలిచాడు.
1: హి సమన్ ఎవ్రీబడీ.
0: తన తల్లులను కూడా పిలిచాడు.
1: హి కాల్డ్ మదర్స్ టూ.
0: సుమిత్ర ఊర్మిళ కూడా వచ్చారు.
1: సుమిత్ర ఊర్మిళ కేమ్ ఓవర్ దేర్.
0: కానీ లక్ష్మణుడు మూర్చినున్నాడని కౌసల్య అందరు కూడా బాధపడుతున్నారు.
1: కౌసల్య అండ్ ఆల్సో ఫెల్ సాడ్.
0: సుమిత్ర కంటిదారాలు కార్చలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ షెడ్ ఎ టియర్.
0: ఊర్మిళ ఏమాత్రం కూడా విచారించలేదు.
1: ఊర్మిళ వాస్ నాట్ వోరీడ్.
0: తల వంచుకొని హనుమంతుడు చెప్పేటువంటి విషయాలంతా కూడా ఆలకిస్తూ ఉంటుండే.
1: షీ వాస్ లిజనింగ్ టు వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సెడ్ టు హర్.
0: సుమిత్ర చెప్పింది.
1: సుమిత్ర సెడ్,
0: నాయన, నా యొక్క కుమారుడు రామసేవ నిమిత్తమే వెళ్లినటువంటి వాడు.
1: మై సన్ వెంట్ టు సర్వ్ రామచంద్ర.
0: రాముడు విచారిస్తున్నాడు అనగానే కౌసల్య చాలా గోడుమని ఏడ్చింది.
1: కౌసల్య ఫెల్ సో సాడ్ ఆన్ హియరింగ్ ద న్యూస్ దట్ రామా వాస్.
0: ఆ కౌసల్యం దగ్గర తీర్చుకుని సుమిత్ర బోధిస్తూ ఉంటుండాలి.
1: అండ్ సుమిత్ర కాల్డ్ కౌసల్య క్లోజ్.
0: నీ విచారించవలసినటువంటి విషయం కాదు ఇది.
1: డోంట్ వరీ, దిస్ నాట్ ద టైం. ఎట్టి
0: ఆపత్తులు సంభవించవు.
1: దే విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ అట్ ఆల్.
0: నా లక్ష్మణుడు అనేటువంటి వాడు, నా కుమారుడు లక్ష్మణుని అన్ని విధాలుగా కాపాడుతున్నాడు.
1: మై సన్ లక్ష్మణ హ్యాస్ బీన్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: కనుక నీ విచారించనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు వరీ
0: అని ధైర్యం చెప్తూ వచ్చింది.
1: అండ్ హి థాట్
0: ఆల్ ఒకవేళ నా లక్ష్మణుడే మూర్చిల్లి శాశ్వతంగా మరణించినట్టుడైతే నా రెండవ కుమారుడు అయినటువంటి శత్రుడిని నేను నీ కుమారుని యొక్క సేవకు పంపుతానని.
1: బై ఎనీ ఛాన్స్ మై సన్ లక్ష్మణ ఈస్ టు డై హావింగ్ బీన్ ఫెయింటెడ్ ఎర్లియర్ ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ శత్రుఘ్న టు ప్రొటెక్ట్ హిమ్.
0: ఏ తల్లి అయినా ఇంత త్యాగానికి పొనుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ బి ప్రిపేర్ టు సర్వ్ సాక్రిఫైస్? డోంట్ వరీ,
0: నా కుమారుడు ఇద్దరు కూడా సేవ నిమిత్తమై పుట్టినటువంటి వారే.
1: ఐ హావ్ టూ సన్స్ హు ఆర్ డెడికేటెడ్ టు సర్వ్.
0: కనుక లక్ష్మణుడు మరణించినప్పటికీ నా రెండవ కుమారుడు అయినటువంటి యొక్క శత్రుని రామసేవకై పంపుతానన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ లక్ష్మణ వాట్ టు డై ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ భరత.
0: తర్వాత భరతుడు వెళ్లి
1: దెన్ భరత వెంట్
0: ఊర్మిళకు చెప్పాడు.
1: టోల్డ్ టు ఊర్మిళ
0: తల్లి
1: మదర్.
0: అక్కడ అందరు కూడా తల్లి తల్లి అని ప్రబోధించేటువంటి వారే.
1: దేర్ దే అడ్రెస్డ్ ఎవ్రీ లేడీ యాజ్ మదర్.
0: అప్పుడు వెళ్లి అమ్మా నీవేమైనా విచారిస్తున్నావయ్యేమో.
1: యు మే బి ఫీలింగ్ సాడ్.
0: లక్ష్మణుడు మూర్చిల్లినటువంటి విషయము నీ హృదయాన్ని కరిగించవచ్చును.
1: లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ దట్ మే మేక్ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్
0: కుమారా
1: సన్,
0: నేను లక్ష్మణ మూర్చకి ఏమాత్రము నేను విచారించలేను.
1: ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్.
0: రామచంద్రనే ఉంటున్నాడు.
1: రామ ఇస్ దేర్.
0: రామనామం నిరంతరం కూడాను కండ కరములు ఎందుకునను, కరకరములు ఎందుకునను, అణు అణువులందు కూడాను రామనామమే నిండి ఉంటుంది నా యొక్క భర్తకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మై సన్ ఈస్ ఫుల్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ రామచంద్ర, ఎవ్రీ సెల్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ హిస్ బాడీ.
0: కనుక అట్టి నామమును హృదయమునందు ధరించినటువంటి నా యొక్క భర్తకు ఎట్టి ఆపత్తులు సంభవించవు.
1: Carrying Lord's name, nothing whatsoever could happen to my husband.
0: లక్ష్మణుడు ఏం చేస్తున్నాడని కూడా మరి ప్రశ్నించింది హనుమంతుణ్ణి.
1: The next question is, what is Lakshmana doing at this moment?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు,
1: Lakshmana said,
0: మీ పతి మూర్ఛించినాడు.
1: Husband faints.
0: కానీ తిరిగి రావటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం.
1: It's rather difficult to come back to consciousness.
0: తిరిగి బ్రతికి రావటం చాలా దుర్లభమే.
1: There is the survival is a problem.
0: అందువల్లనే రాముడు చాలా విచారిస్తున్నాడు అనింది.
1: That's the reason why Rama is feeling sad.
0: అప్పుడు చెప్తుండది ఊర్మిళ.
1: Then Urmila said,
0: రాముడు విచారించడానికి ప్రేమనే దీనికి మూల కారణము.
1: Rama is feeling sad because of his love for Lakshmana.
0: లక్ష్మణుడు అనగా రామునికి అమితమైనటువంటి ప్రీతి.
1: Lakshmana is loved by Rama intensely.
0: లక్ష్మణుడు రామునకు రెండవ శరీరము.
1: And Lakshmana is the second body of Rama.
0: రెండవ ప్రాణంగా భావించుకునేటువంటి వాడు రాముడు.
1: And Rama considered himself as
0: కాబట్టి అతి లక్ష్మణుడు మూర్ఛించు చేత రామునికి దుఃఖం రావచ్చును.
1: Because he swooned on the battlefield, well, that might lead to worry and anxiety.
0: అప్పుడు నవ్వింది ఊర్మిళ.
1: ఊర్మిళ laughed at one.
0: హనుమంత.
1: హనుమాన్.
0: రాముని యొక్క తత్వము, నా పతి అయినటువంటి లక్ష్మణుని యొక్క స్వభావము ఎవ్వరూ ఈ జగత్తులో గుర్తించలేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ కెన్ రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ రామా అండ్
0: రాముడు సాక్షాత్ పరమాత్ముడు.
1: రామా ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: అతను విచారించిన అవసరం లేదు.
1: హీ డజంట్ నీడ్ టు వరీ.
0: ఇదంతా ఏదో ఒక నాటక నిమిత్తమే తాను ఆడుతున్నటువంటి ఆట.
1: జస్ట్ ఏ డ్రామా.
0: నా పతి అయినటువంటి లక్ష్మణుని విషయమా?
1: అబౌట్ మై హస్బెండ్ లక్ష్మణ.
0: ఏ మాత్రము తాను విచారించకుండా ఉంటున్నాడు.
1: అండ్ హీ ఇస్ దేర్ వితౌట్ ఎనీ వరీ, ఎనీ ట్రేస్ ఆఫ్
0: వరీ. మూర్చపోవటము ఇది మూర్చ కాదు.
1: సూనింగ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ నాట్ ఇన్ రియలీ.
0: ఈ రావణుడు రావణుని కుమారుడు వేసినటువంటి అంబుల వల్ల రాముడు కొంతవరకు దెబ్బ తగిలి ఉండవచ్చును.
1: మేబీ దట్ హీ మస్ట్ హావ్ బీన్ హర్ట్ బై ది ఆరోస్ షాట్ అట్
0: ఆ దెబ్బ వల్ల తాను విచారించవచ్చును.
1: సో దట్ మైట్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ రామనామమే లక్ష్మణు యొక్క అణు అణువులందు కణకణములందు కూడాను రామనామం చేర్చుకోవటం చేత లక్ష్మణికి ఏమాత్రం విచారం లేదు.
1: లార్డ్స్ రామాస్ నేమ్ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ
0: విశాంతిగా నిద్రిస్తున్నాడు. మూర్చ కాదు ఇది.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ లైక్ ఫెయింటింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఈస్ గుడ్ స్లీప్.
0: కనుక లక్ష్మణ యొక్క విషయాలు జగత్తులో ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఇస్ రికగ్నైజింగ్ అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాములు ఈ బాధను భరించుకోలేక చెప్పాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ హీ సేడ్.
0: శత్రుఘ్నుడు వచ్చాడు.
1: శత్రుఘ్న కేమ్.
0: అందరూ వచ్చేటప్పటికీ
1: వెన్ ఆల్ కేమ్ క్లోజ్
0: చాలా బాధపడుతున్నారు.
1: హి వాస్ ఫీలింగ్ సాడ్.
0: ఎక్కడైనా వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చును, కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు నాకు లభించడు.
1: ఇఫ్ ఐ కంటిన్యూస్లీ ఆన్ సర్చ్ ఐ మైట్ గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, బట్ ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ లక్ష్మణ.
0: నా ప్రాణ సమానము.
1: లక్ష్మణ ఇస్ మై లైఫ్.
0: ఈ విధంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడి యొక్క విషయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి.
1: The story, the history of Lakshmana and Shatrughna.
0: కానీ ఈ ప్రపంచం భౌతికమైనటువంటిది కనుకనే భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ ఉంటారు.
1: బట్ వీ హ్యావ్ ద ఓన్లీ వరల్డ్లీ ఐడియల్స్ నోన్ టు అస్.
0: రాములు సీత, రాములు సీత ఈ ఇరువురినే గురించి చెప్తూ ఉంటారు. కానీ వీరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీరి యొక్క భార్యలు వీరి యొక్క సంగతి ఏమాత్రం కూడాను ఎక్కడే గాని నిరూపించరు.
1: పీపుల్ నో ఆఫ్ రామ అండ్ సీత, బట్ దే డు నాట్ నో అబౌట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న.
0: అప్పుడు ఈమె చెప్తుండాలి, నాయన నీవు ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు.
1: షీ వెంట్ ఆన్ టెలింగ్
0: వెళ్ళు వెళ్ళు,
1: ప్రొసీడ్ ఇమీడియట్లీ ఫాలో.
0: నేను జనక మహారాజు యొక్క కోడలు కుమార్తెను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్
0: దశరథుని యొక్క కోడళ్ళు.
1: ఐఎమ్ ద డాటర్ ఆఫ్ దశరథ.
0: లక్ష్మణ యొక్క భార్యను.
1: ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ మూడు కూడా నువ్వు సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపంలో అయినప్పుడు నా యొక్క భర్తకి ఎట్టి పాపతలు సంభవించవు.
1: ఇఫ్ దే హావ్ టు స్టాండ్ అండ్ రిప్రజెంట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, నథింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
0: పత్తి వెళ్లే సమయం లోపల ఎక్కడ నిలిచి ఉందో అక్కడనే నిలిచి ఉంది ఈనాటి వరకు.
1: As husband proceeded following Ramachandra, she stood like that where she
0: తిరిగి నీవు 14 సంవత్సరాలు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానని అదే స్థానంలోనే ఉండి చిత్రాలంతా కూడా చిత్రిస్తూ ఉంటుంది.
1: She remained for 14 years at the same place painting.
0: కనుక కౌసల్య సుమిత్రులకైనా కొంతవరకు చలనం కలిగింది, కానీ ఈ యొక్క ఊర్మిళకి ఏమాత్రము బాధ కలగలేదు.
1: కౌసల్య అండ్ సుమిత్ర వర్ వరీ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నెవర్.
0: ఈ ఊర్మిళ యొక్క స్వభావము నిత్యశుద్ధమైనటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ
0: నిర్మలమైనటువంటిది.
1: ఇట్స్ ప్యూర్,
0: నిస్వార్థమైనటువంటిది,
1: సెల్ఫ్లెస్.
0: అలాంటి ఊర్మిళ యొక్క స్వభావాన్ని ఈనాటి వరకు కూడాను భారతీయులు ఎవరు కూడా గుర్తించలేదు.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ, ద రోల్ ఆఫ్ ఊర్మిళ ఈజ్ నాట్ నోన్ టు.
0: సుమిత్ర వంటి తల్లి కూడాను ఈనాటి వరకు లోకంలో ఎవరు గుర్తించలేరు.
1: ద వరల్డ్ హ్యాస్ నాట్ నోన్ ద మదర్హుడ్ ఆఫ్ సుమిత్ర.
0: ఆ తల్లి సేవ నిమిత్తమే కన్నదే కానీ నా అధికార నిమిత్తం కోరలేదని ఆశించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ హర్ సన్ టు స్పెండ్ ఆల్ ద లైఫ్ టైమ్ ఇన్ సర్వింగ్ ఇన్ సర్వీస్ అలోన్.
0: పవిత్రమైన చరిత్రలో పుట్టినటువంటి ఒక దినము ఈ చిత్ర సంవత్సరం.
1: అండ్ దిస్ ఇస్ ద మంత్ దట్ హస్ గివెన్ బర్త్ టు సచ్ నోబుల్ సోల్స్ చైత్ర మాసము. అండ్ దిస్ ఇస్ చైత్ర మాస.
0: ఈ చైత్ర మాసము లోపల
1: ఇన్ దిస్ మంత్ చైత్ర
0: రామాసీతను మాత్రమే స్మరించడం కాదు.
1: It's not enough if we think of Rama and Sita alone.
0: Lakshmana Urmila kudu manam smarinchali.
1: We should also think of Lakshmana and Urmila.
0: భరతుని కూడాను స్మరించాలి.
1: We should also think of Bharata.
0: కనుకనే వీరు నలుగురు కూడాను నాలుగు వేదముల వంటి వారు.
1: All the four are equal to four Vedas.
0: కనుక ఒకానొక సమయం లోపల కూడాను
1: at one time
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ said
0: వేదమును ఉచ్చరించడానికి స్త్రీలకు అధికారం ఉన్నదా అని ఎవరో ప్రశ్నించినప్పుడు
1: when someone asked can a woman chant Veda?
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేద నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్వరూపాన్ని ఎత్తి దశరథ మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నాయి ఈ నాలుగు వేదములు అన్నాడు.
1: వశిష్ఠ సెడ్ ద ఫోర్ సన్స్ ఆఫ్ దశరథ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దే రిప్రజెంట్ అండ్ స్టాండ్ ఫార్ ఆల్ ద ఫోర్ సీక్రెట్ వేదాస్.
0: కనుక మనం ఈనాడు చింతించవలసినటువంటిది భగవంతునికి ఎట్టి ఆపత్తులు కలగవు.
1: What we have to ponder over right now is God will never have
0: any difficulty.
1: It was all his only dramatic action, that's all.
0: ఏ మహనీయుల యొక్క హృదయం పవిత్రంగా చిత్రంగా ఉంటుందో వారికి మాత్రమే దీన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ నోబుల్ పీపుల్ విత్ సేక్రెడ్ హార్ట్స్ వుడ్ బి ఏబుల్ టు నో దిస్ ట్రూత్.
0: లక్ష్మణి యొక్క పవిత్రమైనటువంటి చిత్తమును ఒక ఊర్మిళ మాత్రమే కనిపెట్టింది, కానీ మరెవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ఇట్ వాజ్ నోన్ ఓన్లీ టు ఊర్మిళ ద గ్రేట్నెస్ ఆఫ్ లక్ష్మణ, నన్ ఎల్స్.
0: కనుక లక్ష్మణ శత్రుఘ్న యొక్క గుణములు ఒక్క సుమిత్ర మాత్రమే కనిపెట్టింది, కానీ మరెవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ద గ్లోరీ ఆఫ్ లక్ష్మణ శత్రుఘ్న వాజ్ నోన్ ఓన్లీ టు సుమిత్ర, నన్ ఎల్స్.
0: కనుక తన కుమారుడు యొక్క తత్వము తల్లికి మాత్రమే తెలుస్తుంది, కానీ మరొకరికి తెలియదు.
1: ఇట్స్ ఓన్లీ మదర్ హూ నోస్ ఫుల్ వెల్ ద నేచర్ ఆఫ్ హర్ సన్.
0: మాతృమూర్తులు పవిత్రమైన భారతదేశం నందు అనేక మంది జన్మించారు.
1: సచ్ నోబుల్ మదర్స్, ఐడియల్ మదర్స్ హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లి,
1: ఎన్ ఐడియల్ మదర్,
0: ఆదర్శవంతమైనటువంటి పత్ని,
1: ఐడియల్ వైఫ్,
0: ఈ భారతదేశం నందు అందించినటువంటి గొప్ప రత్నములు.
1: దే ఆర్ ది జెమ్స్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: ఇంకా రామాయణంలో తెలిపినటువంటి విషయాలు ఎన్నో చిత్ర విచిత్రములుగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ మిస్టరీస్.
0: కనుక వాటినన్నిటి కూడా మనం గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద టీచింగ్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్.
0: ఈనాడు మనం నూతన సంవత్సరం అని భావిస్తున్నాము.
1: యు థింక్ దిస్ ఇస్ ఎ న్యూ ఇయర్స్ డే.
0: ఇది నూతన సంవత్సరం కానే కాదు.
1: ఇట్స్ సర్టెన్లీ నాట్.
0: ప్రతి క్షణం కూడా నూతన సంవత్సరమే.
1: ఎవ్రీ మొమెంట్
0: ఈ సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏమిటో,
1: what will happen later we don't know.
0: Rajakeeya paristhithulu etta untayo emto,
1: the political situation,
0: vyapara paristhithulu etta untayo emto,
1: the money transactions,
0: dharmamulu etta untayo emto,
1: what will happen
0: ani aneka mandi vaari vaari sthayi nunchi vaaru vicharinchukuntu vastunnare, kaani nijanga etti markulu raavu.
1: They go on bothering themselves about the business.
0: మార్పులకు కొత్త సంవత్సరం రానక్కర్లేదు.
1: In fact, change need not necessarily follow.
0: క్షణం కూడా ఎన్నో మార్పులు చదువుతూనే ఉంటున్నాయి.
1: There are bound to be changes moment to moment.
0: కనుక ఈ కొత్త సంవత్సరంలో గొప్ప మార్పులు ఏం జరుగుతున్నాయని ఆలోచించవచ్చు.
1: You may just think of the changes to come.
0: జరిగిన సంవత్సరంలో ఏమి జరిగినాయో ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే జరుగుతాయి.
1: వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద బైగాన్ ఇయర్ ఆర్ షుడ్ హ్యాపెన్ దిస్ ఇయర్ ఆల్సో,
0: వాటిని కాదు మనం చింతించవలసినటువంటిది.
1: నాట్ దట్ టు బి థాట్ ఓవర్.
0: ఎన్ని సంవత్సరం జరిగినప్పటికీ మన పాడుబుద్ధులు పవిత్రమైనటువంటి భావాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి.
1: ఇయర్స్ మే పాస్ బై ఎనీ నంబర్ బట్ ది బ్యాడ్ హ్యాబిట్స్.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటివంతా కూడా దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్బుద్ధులు త్యాగం చేయాలి.
1: వాట్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ టుడే ఇస్ ది సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్.
0: ఈనాడు నూతన సంవత్సరం కనుక పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
1: లెట్ దిస్ న్యూ ఇయర్ గివ్ బర్త్
0: దివ్యమైన చింతలను మనం పెంచుకోవాలి.
1: డివైన్ ఫీలింగ్స్,
0: దిత్యోచకమైనటువంటి యొక్క దర్శనం మనం కలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో నో ద మేనిఫెస్టేషన్
0: జగత్తును మరచి,
1: అండ్ వీ షుడ్ ఫర్గెట్ దిస్ వరల్డ్,
0: అదృష్టమైనటువంటి ఒక ఆనందాన్ని మనం ఆత్మరీతిగా మనం అనుభవించాలి.
1: అండ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ లేటెంట్ ఇమ్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కలగవలసినటువంటి ఆనందములు, సుఖములు, దుఃఖములు ఇవన్నీ కూడా వస్తు వాహనాదుల వల్ల మనకు లభ్యం కాదు.
1: ద బ్లెస్ అండ్ ద హ్యాపీనెస్ వాట్ యూ ఆర్ టు గెట్ వాట్ యూ
0: వ్యక్తుల వల్ల లభ్యం కాదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: కనుక మనకు కావలసినటువంటి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ హృదయం వైపున మనం దృష్టిని మరల్చుకోండి.
1: వి షల్ టు కాన్సంట్రేట్ ఇన్ అవర్
0: అంతర్బహిత్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అవుట్ సైడ్ అబౌ బిలో అరౌండ్ యూ.
0: కనుక మనం అంతర్దృష్టిని మనం పెంచుకున్నప్పుడు
1: వీ హ్యావ్ టు డెవలప్ ఇన్నర్ వ్యూ.
0: ఆనందం మనం పిలువక మునిపే ప్రత్యక్షం అవుతుంది.
1: నేచురలీ బ్లిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: మనం ఆనంద పిపాసులు.
1: We aspire to be in this.
0: ఆనందాన్ని వెతకనక్కర్లేదు.
1: You don't need to search for it.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుండాలి.
1: In fact, bliss is with you, after you, in you.
0: కనుక ఆనందమునకై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: You don't need to struggle to be blissful.
0: సుఖమా ఏ సుఖము?
1: Happiness, what sort?
0: భౌతిక సుఖమా?
1: Is it physical?
0: మరణపు కొంప.
1: The body is
0: broken.
1: It's full of ailments.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates life of the life.
0: భవసాగరమే ఈదగలేని కంప.
1: It cannot cross across this
0: life. పదమము మనం ఎప్పుదలంప.
1: And you cannot praise
0: it. నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Never consider.
0: హరిపాదమును ఆశ్రయించవి.
1: Never consider life permanent. Surrender yourself to the feet of God.
0: ఇలాంటి దేహంతో మనకు సుఖాలేమి జరుగుతుంటాయి?
1: Do you think that you can be happy physically?
0: జరగవు.
1: No.
0: హరిపాదమే మనకు నిజమైనటువంటి సుఖము.
1: Only the lotus feet of God that confers you bliss, nothing else.
0: కనుక ఈనాడు భారతదేశంలో ఈ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ వచ్చాయి.
1: Today in Bharat we do not have this devotion and sincerity.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలపైన మనసు భ్రమించిపోతుండాలి.
1: Mind is always deluded by the physical, ephemeral, worldly things.
0: ఏమిటి ఈ భ్రమలు?
1: What are these imaginations?
0: ఏమిటి ఈ భ్రాంతులు?
1: What are these delusions?
0: ఏమిటి ఈ ఆనందములు?
1: What is this happiness?
0: ఇదంతా కూడా కేవలం బొమ్మలాటగా కనిపిస్తుంటుండాలి.
1: That is all a puppet show, nothing beyond.
0: ఈ లోకపు లీలా నటన ఒక బొమ్మలాటయే కాదా.
1: This is all a drama. It's only a puppet show.
0: Atadoka raja itadoka kooli kada niyavaraina adega aura niyavaranina idega.
1: One may say king, other may say servant, one may say yes, other may say no. That's a drama. Lokapuloni
0: joda igati gada baga teliya. Lokapuloni chikati deliya igati gada baga teliya. Lokamlo anta chikate.
1: The world is full of pitch dark.
0: Idi ajnaname.
1: The darkness of ignorance.
0: ఇది కేవలం తమో గుణం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఆల్
0: ఇనర్షియాత్వంలో మనం జీవిస్తూ
1: అండ్ వీ సాత్వికమైనటువంటి
0: ప్రభావాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో ద పైయస్ క్వాలిటీ లివింగ్ ఇన్ ఇనర్షియా?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ భారతదేశంలో పుట్టడము ఎంతో అదృష్టము.
1: యు ఆర్ లక్కీ వన్ టు హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్.
0: భారతదేశంలో జీవించడం మరింత అదృష్టము.
1: అండ్ టు లివ్ హియర్ ఇస్ అ
0: నేను భారతీయుడని చెప్పుకోవటమే మహా గర్వము.
1: టు డిక్లేర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ భారత్ ఇస్
0: పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: అండ్ వీ హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్ టుడే.
0: నీ డిగ్రీ ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడే
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యు వాట్స్ యువర్ డిగ్రీ,
0: నేను భారతీయుడను అని చెప్పడమే పెద్ద గొప్ప డిగ్రీ.
1: The highest degree lies in declaring that you are son of this Bharat.
0: ఈ భారతీయుడని అంటే దాంతో ఎంత పవిత్రమైనటువంటి అర్థం ఉంటుండాలి.
1: What a sacred meaning lies over there.
0: కనుక ఈ భారతీయ తత్వం ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to know the principle of Bharat.
0: భారతదేశంలారా, పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అన్ని దేశములకు అందించి అన్ని దేశముల వారికి ఈ సుఖాన్ని అందించి వారిని కూడా సుఖపరచడానికి తగిన కృషి చేయండి.
1: సిటిజన్స్ ఆఫ్ భారత్, enjoy for yourself all the bliss. Share this bliss with the entire humanity and the fellow men all over the world.
0: Satyamunu dharmamunu shantini premanu ahimsanu adarshaprayanga nirupinchi acharinchi aanandinchi andaruku andinchinatundi varu kotanu kottagalaru bharat desamulo.
1: In this Bharat there are crores and crores of people who have understood, conducted along the path of the human values,
0: kani,
1: the truth, righteousness,
0: kani,
1: peace, love and non violence. You don't
0: kani,
1: see them
0: kanipincharu.
1: You don't see
0: ee pavitramaina bhavamulu kanipinchinadi kaadu.
1: The sacred feelings are non apparent.
0: Vinipinchunadi kaadu.
1: You cannot listen.
0: Talapinchunadi kaadu.
1: You cannot think over.
0: Muripinchunade.
1: And they only demonstrate.
0: ఇట్టి పవిత్రమైన భావమును మనము ఎందుకు మనం మర్చిపోతున్నాం?
1: వై ఆర్ వి ఫర్గెటింగ్ దిస్ హ్యూమన్ వాల్యూస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఈ పవిత్రమైన చరిత్రను మనం మర్చిపోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ సీక్రెట్.
0: ఏదో పాత పురాణాన్ని ప్రక్కకు నెట్టివేయకూడదు.
1: వి షుడ్ నాట్ బ్రష్ దెమ్.
0: ఆ చరిత్రలో ఉన్నటువంటి మహత్తరమైన యొక్క తత్వమును ఎవరికైనా అర్థం కాదు.
1: ద మిస్టరీ బిహైండ్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఇస్ నాట్.
0: ఇంతకాలమైన మీరు రామాయణం చదువుతున్నారు.
1: యు హావ్ బీన్ గోయింగ్ త్రూ రామాయణ ఫర్ లాంగ్.
0: కానీ సుమిత్ర యొక్క భావం మీరు ఏదైనా అర్థం చేసుకున్నారా?
1: బట్ హావ్ యు ఎవర్ అండర్స్టుడ్ ద ఫీలింగ్?
0: ఊర్మిళ యొక్క పతి ధర్మము మీరు ఏమైనా అర్థం చేసుకున్నారా?
1: హావ్ యు ఎవర్ నోన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఊర్మిళ? నో నో.
0: ఊర్మిళ జనక మహారాజు యొక్క సొంతము బిడ్డ.
1: అండ్ ఊర్మిళ ఇస్ ద డాటర్ ఆఫ్ జనక.
0: సీత దున్నటములో దొరికినటువంటి బిడ్డ.
1: అండ్ సీతా వాజ్ ఫౌండ్ ఫ్రమ్ ది మదర్స్ మదర్.
0: కాబట్టి సీతనే ఇంకా ఆర్టిఫిషియల్ బిడ్డ కాని రియల్ బిడ్డ ఈ యొక్క ఊర్మిళ.
1: ఊర్మిళ ఇస్ ద ట్రూ డాటర్ వైల్ సీతా ఇస్ నాట్ సో.
0: కనుకనే వీరిరువురిని కూడాను నీ యొక్క సోదరులకు ఇద్దరు ఇవ్వాలని మొట్టమొదటి నిర్ణయం చేసుకున్నాడు జనకుడు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు టూ ఆఫ్ ద బ్రదర్స్ యాస్ డిసైడెడ్.
0: ఇద్దరు కూడాను
1: రామ లక్ష్మణ బ్రదర్స్.
0: ఈ రామ లక్ష్మణులకు ఇద్దరికి కూడాను తన యొక్క బిడ్డల్ని ఇద్దరిని కూడా ఇవ్వాలని.
1: అండ్ బోత్ ఆఫ్ ది డాటర్స్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు బోత్ బ్రదర్స్.
0: శక్తి స్వరూపిణి అయినటువంటి సీత,
1: దే రిప్రజెంట్ ఎనర్జీ.
0: ఆ శక్తిని శక్తికి ఇచ్చాడు.
1: అండ్ ది వెరీ సేమ్ ఎనర్జీ ఇస్ ఆఫర్డ్ టు ఎనర్జీ.
0: ఈ యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నెట్ పవర్.
1: అండ్ ఇట్ ది పవర్ ఆఫ్ మ్యాన్,
0: 100% మ్యాగ్నెట్ పవర్.
1: అండ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ పవర్.
0: కనుక అలాంటి రాములకే ఈ సీతను అందించాలి.
1: అండ్ సీత ఈజ్ టు జాయిన్ కంపెనీ
0: ఆఫ్ రామ్. ఆదిశేషుడు.
1: అండ్ హూ ఇస్ ఆదిశేష?
0: ప్రపంచమే మోసేటువంటి వాడు.
1: అండ్ హీ జస్ట్ ఆదిశేష.
0: అలాంటి మోసేటువంటి
1: వెయిట్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఊర్మిళ.
1: ఊర్మిళ.
0: ఊర్మిళ అనగా గొప్ప పవిత్రమైన గుణం కలిగినటువంటి.
1: ఊర్మిళ ఇస్ హైలీ వర్చువస్.
0: తలుచుకుంటే చరిత్రనంతా కూడా ఒక్క క్షణంలో చిత్రించగలదు.
1: షీ కెన్ జస్ట్ పెయింట్ ద హోల్ his scenario.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటిది ఊర్మిళ.
1: సచ్ ఎ నోబుల్ సోల్ ఇస్ ఊర్మిళ.
0: ఈనాడు ఊర్మిళ పేరు కూడా ఎవరు పెట్టుకోవటం లేదు.
1: నో వన్ హ్యాస్ బేర్స్ ద నేమ్ ఆఫ్ ఊర్మిళ టుడే.
0: కానీ
1: బట్
0: కైక పేరు, మందర పేరు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు.
1: బట్ వీ హ్యావ్ ది నేమ్స్ ఆఫ్ కైక అండ్ మందర, నాట్ ఊర్మిళ.
0: మందర ఊర్మిళ కాదు మనకు ముఖ్యము.
1: అండ్ ఇస్ నాట్ మందర కైక ఇంపార్టెంట్.
0: అలాంటి పవిత్రమైనటువంటి కోటానుకోట మందిని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటిది ఈ యొక్క బిడ్డ.
1: ఊర్మిళ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ వాట్ ఎన్ ఐడియల్ లైఫ్ ఈజ్.
0: ఊర్మిళ యొక్క స్వభావము,
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ,
0: చాలా సున్నితమైన స్వభావం.
1: ఇట్స్ సో టెండర్ అండ్ సాఫ్ట్.
0: రామును వదిలిపెట్టి పోయే సమయంలో ఏ రూమ్ లో ఉంటుండదో,
1: ద ప్లేస్ వేర్ షీ స్టేడ్
0: తిరిగి వచ్చేంత వరకు కూడా అదే రూమ్ నందే ఉంటుండదు.
1: షీ స్టేడ్ అట్ ద సేమ్ ప్లేస్ అంటిల్ లక్ష్మణ రిటర్న్.
0: ఏ విధమైన దీన్ని కూడా దుష్టకల్పితమైన దాన్ని ఏమాత్రం వరించలేదు.
1: షీ డిడ్ స్టార్ట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ that place.
0: చెప్పవచ్చు కానీ
1: many people can say,
0: అర్థం చేసుకోలేరు.
1: And many cannot follow.
0: సీత పట్టాభిషేకం కట్టినటువంటి యొక్క yellow color saree.
1: సీత wore yellow color saree at the time of coronation.
0: ఆ చీరతోనే ఈ యొక్క 14 సంవత్సరాల అరణ్యంలో ఉంటుండాలి.
1: సీత stayed there all the 14 years wearing the same yellow color saree.
0: ఊర్మిళ కూడాను అంతే.
1: ఊర్మిళ ఆల్సో సేమ్.
0: లక్ష్మణుడు వదిలిపెట్టి పోయే సమయం లోపల ఏ చీరను ధరించిందో తిరిగి లక్ష్మణుడు వచ్చేంత వరకు 14 సంవత్సరములు అదే చీరండి.
1: ద సారీ దట్ షీ వోర్ వెన్ లక్ష్మణ లెఫ్ట్ వెల్ స్టేడ్ విత్ హర్. షీ వోర్ ద సేమ్ సారీ ఫర్ ఆల్ ది 14 ఇయర్స్.
0: ఏకపత్ని ఏకవస్త్రం.
1: అండ్ వన్ వైఫ్ వేరింగ్ సేమ్ సారీ.
0: ఆ విధమైనటువంటి యొక్క బిడ్డలు జనక మహారాజు బిడ్డలు.
1: And that is the sort of the daughters the Janaka king
0: had. అందుకోసమే వారికి వైదేహులు అని పేరు వచ్చింది.
1: Therefore they had the name Vaideha.
0: దేహభ్రాంతి లేనటువంటి వారు.
1: They had no body at
0: దేహ అభిమానం లేనటువంటి వారు.
1: They did not have any attachment.
0: వైదేహి రాజు అని పేరు వచ్చింది.
1: So he is the king of Vaideha.
0: సీతకుడును వైదేహి అని పేరు పెట్టారు.
1: Sita is also called Vaideha.
0: కనుక ఈ ఒక్కొక్క దానికి వచ్చినటువంటి పేరు సార్థకతను మనం విచారం చేస్తే ఎంతనో దాన్ని లోతు నీడుగా మనకు అనిపిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ గో డీప్ ఇన్ టు ద మ్యాటర్ వీల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ నేమ్ హ్యాస్
0: భారతీయులు కూడాను ఈ రామాయణం యొక్క చరిత్రను కించిత్ అని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ రామాయణ.
0: ఏదో సీతారాముల చరిత్ర రెండు చదువుతూ పోతుంటారు.
1: దే జస్ట్ రీడ్ ద స్టోరీ ఆఫ్ సీత అండ్ రామ.
0: సీత ఎవరు చెప్పిన ఎవరో ప్రశ్నలు అడిగితే
1: ఇవ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ హూ ఇస్ సీత
0: ఎక్కడ చెప్పకూడదు. కానీ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక వ్యక్తి.
1: వన్ జెంటిల్మన్ వాజ్ కామెంటింగ్ ఆన్ భగవద్గీత.
0: అప్పుడు రాముని యొక్క భార్య ఎవరు ఊర్చుకుని అడిగితే
1: వెన్ ఎ క్వశ్చన్ వాజ్ పుట్ లైక్ దిస్ హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ రామ
0: పేరు రాలేదు.
1: అండ్ హీ కుడ్ నాట్ గెట్ ద నేమ్.
0: మిసెస్ రామ అన్నాడు.
1: అండ్ హీ సెడ్ మిసెస్ రామ.
0: చూచారా ఆ పేరు కూడా వాళ్ళకి తెలియదు.
1: అండ్ హీ డిడ్ నాట్ హీ డజంట్ రిమెంబర్ ద నేమ్ ఈవెన్.
0: అంతటి అజ్ఞానంలో మునిగి ఉంటున్నారు ఈనాటి భారతీయులు.
1: Bharatiyas have drowned in state of ignorance today.
0: కనుక ఈనాడంతా ఆధునికమైనటువంటి యొక్క ప్రార్థనలో ప్రవర్తనలో పడిపోతున్నారు.
1: దట్స్ ఆల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మోడర్న్ సొసైటీ.
0: ఈ ఆధునికమైనటువంటి యొక్క ప్రవర్తనలో మనం మునిగిపోవడం చేత ప్రాచీనమైనటువంటి సంస్కృతి మనం ఈనాడు విస్మరిస్తున్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ది ఏన్షియంట్ హిస్టరీ బికాస్ ఆఫ్ మోడర్న్ ట్రెండ్.
0: కనుక మనకు ఉన్నది ఒకే మిత్రుడే.
1: వీ హావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: ఉన్నది ఒకే గ్రంథమే.
1: గాడ్ ఓన్లీ టెక్స్ట్.
0: అదే భారతదేశము.
1: ద హోల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఈ భారతదేశమే మన యొక్క గ్రంథము.
1: ద హోల్ భారత్ ఈజ్ ది సీక్రెట్.
0: ఈ భారతదేశం యొక్క చరిత్రనే మనం చదవవలసినటువంటిది.
1: అండ్ వీ హావ్ గాట్ టు రీడ్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
0: అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి నావల్స్ అంతా మనం చదువుకొని దానిలో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో హత్తుకోవటం కాదు.
1: వీ షుడ్ నాట్ పొల్యూట్ అవర్ మైండ్స్ బై గోయింగ్ త్రూ ద రాటన్ స్టఫ్.
0: ఇవన్నీ క్రమక్రమేణా మాలిన్యాలు వచ్చి చేరుస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్ పార్టేకింగ్ ఆల్ ద డర్ట్ అండ్ ద ఫిల్త్.
0: ఏ మాత్రమే పరిశుద్ధం చేయలేము.
1: అండ్ దే విల్ నెవర్ ప్యూరిఫై.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నటువంటి వానికి ఈ పవిత్రమైన భావములు అందుతాయి.
1: ద వన్ విత్ ప్యూర్ హార్ట్ కెన్ కంటైన్ ది సీక్రెట్ ఫీలింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరం నుంచి,
1: ఆన్ దిస్ డే ఆఫ్ న్యూ ఇయర్స్ డే,
0: పవిత్రమైన రామచరిత్రను,
1: ద సీక్రెట్ స్టోరీ ఆఫ్
0: పవిత్రమైన ఆదర్శప్రాయులైనటువంటి యొక్క స్త్రీ పురుషుల యొక్క లక్షణాలను,
1: ది క్వాలిటీస్ ఆఫ్ ద నోబుల్ సోల్స్
0: హృదయంలో నిలుపుకొని,
1: లెట్స్
0: వారి అడుగుజాడల్లో మనం జీవించాలి.
1: లెట్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్.
0: ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్
0: అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: అండ్ వీ షుడ్ షేర్ ద ప్లేస్.
0: పవిత్రమైనటువంటి దేశం అనేటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కల్
0: కానీ దేశం యొక్క పేరు కూడా ప్రఖ్యాతిని అంతా కూడా పాడు చేస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ ద గుడ్ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇది కాదు మనం చెప్పవలసింది.
1: దిస్ నాట్ వాట్
0: భారతదేశం అనేటువంటిది నా పవిత్రమైనటువంటి మాతృభూమి.
1: ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: ఈ పవిత్రమైనటువంటి దేశాన్ని నేను మార్చను.
1: Well, I should never forget my mother.
0: నేను భారతీయుండి.
1: ఐఎమ్ భారతీయ.
0: అయ్యా నీ పేరు ఏం పేరు అంటే రామయ్య కృష్ణయ్య గోవింద కాదు, నేను భారతీయుండి. అదొక్కటే చాలు మనకు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సే యువర్ నేమ్ రామయ్య కృష్ణయ్య, సే దట్ యు ఆర్ భారతీయ.
0: అది పెట్టిన పేర్లు.
1: The names, other names are given.
0: Puttina peru
1: is the name that you get by birth.
0: Peru Bharatiyude.
1: And by birth you get this name Bharatiya.
0: Bharati. Bharati.
1: Bharati.
0: Bharati.
1: Bharati.
0: Bharaga kanti.
1: Bhar light.
0: Prakashamu.
1: Effulgence.
0: Divyattamu.
1: Divinity.
0: Dalin ratinchine vaade Bharatiyude.
1: The one who loves this divinity.
0: Bharati.
1: Bharati.
0: కనుకనే అటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని ఎంతనో భరతుడు కూడాను ఆదర్శప్రాయంగా నిరూపించాడు.
1: భరత ఆల్సో ప్రూవ్డ్ ద సేమ్ ఐడియల్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: ఈ భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పే సమయం లోపల,
1: వెన్ ది హిస్టరీ ఆఫ్ భారత్,
0: భారత జాతి వంశముల బ్రద్దతైన పవిత్రమైనటువంటిది అని చెబుతూ,
1: వెన్ ఇట్ వాస్ సెడ్ భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్,
0: ఈ భారతదేశం నందు ఉన్నటువంటివి మరి ఏ దేశం నందు కూడా లేదు.
1: What is that not present in Bharat is Bharat not available
0: elsewhere. The kirti pratishthalu mari ye deshamunaku raledu.
1: The name and the glory of this country present here is not available anywhere.
0: Kanukane Bharatadesham yokka kirtini prakhyatikangane pravartinchali.
1: Therefore the reputation and the glory of Bharat has been spread all the world over.
0: Kanukane Bharatadeshamu,
1: భారతదేశ,
0: ఈ భారతదేశం యొక్క ప్రఖ్యాతిని మనం నిలబెట్టాలి.
1: The glory of this name has got to be upheld.
0: కనుక ఈనాడు మీరు తెలుసుకోవలసినటువంటి అంతా కూడా రామాయణంలో ఉండినటువంటి యొక్క ఆదర్శ స్త్రీ పురుషులను మనము స్మరించాలి.
1: Today what you are supposed to do is to ponder over, to think, to reflect on the different roles in of Ramayana.
0: Ramayana enta goppa untundali.
1: Ramayana
0: anni charitralu masipadipoyinayi.
1: Many other histories have been lost.
0: Konni vera samasyalu ainappatikini,
1: though thousands of years passed by,
0: ilaati kudin Rama charitra nootaramaina charitranga kanipistundali.
1: Even this day Ramayana is ever new, ever fresh, ever brilliant.
0: రామ ఆ నామంలోనే ఉంటుండాలి. వశిష్ఠులు వారు పెట్టినటువంటి పేరు.
1: అండ్ ద వెరీ బ్యూటీ లైస్ ఇన్ ద వెరీ నేమ్ రామ
0: అన్నారు.
1: రామ
0: రా అనగా ఏమిటి? లోపల ఉన్నటువంటి ఒక దుర్గుణములు ఒక్కతూరి రా అని పిలిచటం.
1: వెన్ వన్స్ యూ సే రా ఓపెనింగ్ యువర్ మౌత్ అన్ని బయటపడ్డాయి.
0: రామ్ అన్ని బయటపడ్డాయి.
1: వెన్ వన్స్ యూ సే రా అవుట్ ఆఫ్
0: బయటపడినటువంటి దుర్గుణములు లోపల పోకుండా
1: Says, and when once all bad qualities come out as you open your mouth and you say ma and close your mouth, they don't get in once again.
0: Rama namamlo enta antaratham untundadi.
1: That is in the meaning of Rama.
0: Ra vachindanta baita.
1: Ra, when you say so, all that exit.
0: Dan inka baitiki pokunda kaapaduthu vachindi.
1: When once you say close your mouth, they won't get in again. And the very beauty lies in the very name Rama.
0: అన్నారు.
1: రామాయణ
0: రా అనగా ఏమిటి? లోపల ఉన్నటువంటి ఒక దుర్గుణములు ఒక్కతూరి రా అని పిలిచటం.
1: వెన్ వన్స్ యూ సే రా

0: నన్ను ఇంకా బయటికి పోకుండా కాపాడుతూ వచ్చి.
1: When once you say close your mouth, they won't get in again. They're closed.
0: కనుకనే ఇటువంటి పవిత్ర చరిత్రలంతా ఈనాడు మనం మర్చిపోతున్నాం.
1: We're forgetting the sacred history today.
0: కనుక ఈనాడు మనం కొత్త సంవత్సరం అని కనుక్కోవటం ఏమిటి? కొత్త విషయాలు తెలుసుకున్నాం.
1: The new year's day we have known new things.
0: ఈ తెలుసుకున్నటువంటి కొత్త విషయాలను మనం ఆచరణలో పెట్టి
1: these new things have been known and we have
0: జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: And we should work for liberation.
0: ఈ సార్థకంగా గావించుకోవటంలో మన జన్మమే పూర్తి పవిత్రమైపోతుంది.
1: And then there lies the greatness of our life, the sanctity of our life.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు టమిల్ న్యూ ఇయర్ అని, మలయాళం విష్యు అని, నిన్న దినం తెలుగు న్యూ ఇయర్ అని పేర్లు వేరు వేరుగా పెట్టారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఎస్టర్డే హ్యాపెన్ టు బి ఉగాది ఫర్ ఆంధ్రాస్, టుడే ఇస్ న్యూ ఇయర్ ఫర్ టమిలియన్స్. కానీ నేమ్స్ ఆర్ డిఫరెంట్,
0: అంతరార్థం ఒక్కటే,
1: బట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ యొక్క అంతరార్థాన్ని మనం తీసుకున్నప్పుడు అంతా న్యూ ఇయర్ అని.
1: దెన్ వన్స్ వీ గో బై ది ఇన్నర్ మీనింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి న్యూ.
0: న్యూ ఇయర్ అనగా కొత్త వస్త్రములు ధరించటము,
1: వేరింగ్ న్యూ క్లోత్స్,
0: అభ్యంగ స్నానాలు చేయటము,
1: హావింగ్ హెడ్ బాత్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించడము,
1: ప్రొసీడింగ్ అలాంగ్ ద గుడ్ పాత్ చోజన్,
0: తీయని ఫలములు పండు భుజించటము,
1: అండ్ పార్టేకింగ్ ఆల్ స్వీట్స్.
0: ఇదంతా ఒక పండుగకు గుర్తుగా తీసుకుంటున్నాం మనం.
1: వి గో బై దిస్ రిచువల్ యాజ్ అ ఫెస్టివల్.
0: కానీ ఇది కాదు.
1: బట్ దట్స్ నాట్
0: ప్రవహించునే పురి పరిధిగా పాయలై, ప్రవహించునే పురి పరిధిగా పాయలై,
1: దట్ విచ్ ప్రొసీడ్స్ ఎటర్నలీ,
0: చిత్రావతి నదివి చిత్రగతుడు.
1: And that has been the way the Chitravati flows.
0: Karune pattana kalyana karamuga chuttunu melaina chutatarulu.
1: And we find the kind of beautiful trees all around that hospital city.
0: Kaapundrune podi kadalalgiti endu Parvati sirulu eppudu payakunda.
1: And we find the presiding deities Parvati Parameshwara over there.
0: Mandaravani galatinchi mendu mahima.
1: And we find the mister in the glory.
0: Chikkavadi erugattina cherivu toda. చిక్కవడి ఎరుగట్టిన చెరువు తోడ.
1: అండ్ ఇట్ వీ ఫైండ్ ద కైండ్ ఆఫ్ ఆల్ ద ఫెస్టివల్
0: తిరిగెత్తి భువనం ఎంచ.
1: అండ్ ఇట్ స్టాండ్ ఫర్ ఆల్ ద గ్లోరీ.
0: చాటునేపురం ఆ పుట్టపురము అని.
1: అండ్ దట్ పుట్టపర్తి స్టాండ్.

0: for all this glory and for all this grandeur.
1: Putta parthi ante emtane artham.
0: What is the meaning of putta parthi?
1: Parthi anaga
0: parthi
1: means prakashame.
0: Means light.
1: పుట్టినటువంటి యొక్క ప్రకాశమే పుట్టవర్ధి.
0: And it is the place, the beacon of light.
1: దీనికి పూర్వమంతా పుట్టవర్ధిని అని పేరు.
0: Earlier it was called పుట్టవర్ధి.
1: ఎక్కడ చూసినా పుట్టలు పెరిగేటువంటివి.
0: And you find ant hills putta everywhere.
1: ఈ పుట్టల లోపల పాములంతా పెరిగేటువంటివి.
0: And you find snakes over there.
1: కానీ దానివల్లే పుట్టవర్ధిని అని పెట్టారు.
0: So it's named as పుట్టవర్ధిని.
1: ఎక్కడ చూసినా పుట్టలే.
0: Everywhere the ant hills.
1: కానీ ఆ విధమైనటువంటి తత్వం లోపలే ఈ రామాయణం కూడాను అదే విధంగానే వచ్చింది.
0: రామాయణం ఆల్సో స్పీక్స్ ఆఫ్
1: వాల్మీకి.
0: వాల్మీకి
1: ఎక్కడి వాడు? పుట్టలో పుట్టినటువంటి వాడే.
0: వాల్మీకి ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ యాంట్ హిల్ పుట్ట.
1: అతని పైన పుట్టంతా పెరిగింది.
0: అండ్ యాంట్ హిల్ హెస్ గ్రోన్ ఫర్దర్.
1: ఆ పుట్టల పైనంతా కూడా పాములంతా సంచరించాయి.
0: అండ్ స్నేక్స్ వర్ దేర్.
1: ఆ పుట్టల నుంచి పుట్టినటువంటిది ఈ రామాయణము.
0: అండ్ దిస్ రామాయణ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్
1: కనుకనే మన హృదయం అనేటువంటి పుట్ట లోపల
0: అండ్ ద హార్ట్ విచ్ ఇస్ పుట్ట అండ్
1: దుర్గుణములు దురాచారములు అనేటువంటి పాములంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద స్నేక్స్ విచ్ ఆర్ వికెట్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్.
1: దీనికి భగవత్ నామాన్ని అనేటువంటి ఒక స్మరణ చేయండి.
0: బై జస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైమ్ అండ్ అగైన్
1: అన్ని బయటపడిపోతాయి.
0: ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్.
1: అది ఏ నాదస్వరము.
0: అండ్ దట్ ఈస్ ద మెలడీ.
1: అది ఏ నాగస్వరము.
0: అండ్ దట్ ఈస్ ద మ్యూజిక్.
1: అది ఏ శివన స్వరము.
0: అండ్ దట్ ఈస్ ద సెలెస్టియల్ సాంగ్.
1: ఈ స్వరాన్ని మనం ఒక్కతోరి పంపితే అంత పుట్టలోని పాములంతా వస్తాయి.
0: విత్ దిస్ మ్యూజిక్ అండ్ మెలడీ ఆల్ స్నేక్స్ విల్ కమ్ అవుట్.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవాలనుకుంటే దివ్యమైనటువంటి నామస్మరణ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్.
1: ఈనాడు నామం అంటే చాలా మంది ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు.
0: ద హ్యూమన్ లైఫ్ హాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ మాకరీ.
1: పొరపాటు పొరపాటు పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్
1: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యవ నాస్త్యవ గతనిందా. ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటిది.
0: సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ హైలీ సీక్రెట్.
1: ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే
0: as we don't chant his
1: name దేశంలోని బాధలంత పెరిగిపోతున్నాయి.
0: We find the world is full of strife and
1: నామస్మరణ అభివృద్ధి చేయండి.
0: And sing his glory.
1: వీధి వీధి ఎందు కూడను
0: ఎవ్రీవేర్
1: అణువనందు కూడను
0: ఇన్ ఎవ్రీ విలేజ్
1: కణ కణమునందు కూడను
0: ఎవ్రీ సెల్
1: నామమును స్మరించండి.
0: King chant his name.
1: నామంలో ఉన్నటువంటి ఆనందము ధైర్యము సాహసము మరొక దాంట్లో కనిపించము.
0: The valor and the courage and the strength over there in God's name is not noticed anywhere.
1: ఎవరైనా ఏమైనా హాస్యం చేయని.
0: Let anybody make fun of you.
1: ఏ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు.
0: They may say what you are singing
1: is. ఆయనైతే ఏమి పెద్ద మనిషి.
0: What is it? In what way is it?
1: నామస్మరణ చేయడానికి హృదయం అందరికీ ఒకటే.
0: And the heart is one in the same to everybody.
1: పెద్ద ఐసీఎస్ ఆఫీసరే.
0: He may be ICS officer.
1: ICS ఆఫీసర్ అయితే నామస్మరణ చేయకూడదా?
0: Do you think that he should not chant in the name of God?
1: ఎవరైనా సరే అందరూ చేయవలసింది.
0: Let it be anyone.
1: చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు.
0: Younger old.
1: అల్పుడి మొదలుకొని ఆనందం వరకు.
0: And right from beginning to
1: end. గర్భవరకు చిన్న వరకు కూడాను మనం నామస్మరణ చేయాలి.
0: Young and old should repeat God's name.
1: తెలియని మూర్ఖులు మాత్రం నామస్మరణ ఆశాస్పదంగా చూస్తారు కానీ
0: only fools make fun of God's name.
1: Fools, fools,
0: fools, fools, double fools, triple fools, multiple fools.
1: నిన్ను ఆశాస్పదంగా చూచేది.
0: They may make fun of you.
1: కానీ ఫుల్ మైండ్ ఉన్నటువంటి ఎవరు ఆశాస్పదంగా చూడదు.
0: It is not the mind of the fool. It is, it should be full mind.
1: కనుకనే నామస్మరణ చాలా ప్రధానమైనటువంటి.
0: నామస్మరణ
1: అనుకోని.
0: Let anybody think in what they are.
1: ఏకైనా ఎవరైనా ప్రశ్నలు అడిగితే.
0: If anyone questions you.
1: ఏమిటయ్యా నీకు కూడా భక్త్యా?
0: What is it? Are you also devotee?
1: దేవుడా.
0: Oh, you have God.
1: దేవస్ నామస్మరణ మీరు కూడా చేస్తున్నారా?
0: Oh, you also repeat his name.
1: అవును అవును నేనేం గొప్పవాడినా?
0: You can say yes.
1: నీవు కాదు నీ తాత కాదు నీ ముత్తాత కాదు ఎవరైనా చేయవలసింది ఇది.
0: Let you or your father or grandfather will have to repeat God's name someday or other.
1: భగవంతుని నామస్మరణ చేయడానికి లేకపోతే ఇంకా మానవుడై పుట్టేందుకు?
0: If we don't sing his glory of God, what for is the human life?
1: నాకు నమ్మకం లేదు అంటాడు.
0: The other man may say, I don't believe.
1: లేకపోతే నీ వదిలిపెట్టు.
0: You can have, go by your own faith. But I have my own faith.
1: నా నమ్మకం ఏంటంటే నామస్మరణ నేను చేస్తాను.
0: Yes, I go by my own faith.
1: కనుక నేను వారితో వాదించాలి.
0: You have to argue vehemently.
1: అయ్యా నీకు లేకపోతే పోతుంది.
0: You may deny your God.
1: నీ దేవుడు నీకు లేడు.
0: You don't have your God.
1: నా దేవుడు నాకు లేడా?
0: Yes, I have got my faith.
1: Who are you? నీవెవరు?
0: What authority have you to question my faith?
1: నీకే అధికారం ఉంటుందాది.
0: What right have you?
1: నా విశ్వాసం నాది.
0: That this is my faith.
1: అనేటువంటి ధైర్యంతో నీవు ఏనాడు నామస్మరణ చేస్తావో ఆనాడే నీవు దిగ్విజయాన్ని పొందుతావు.
0: With this courage and conviction, that day when you chant his glory, your bound to be successful. Brush aside the rest.
1: నిర్భయంగా నీవు నామస్మరణ చేయి.
0: With all the fearlessness you proceed.
1: అప్పుడే నీవు సరైనటువంటి ఆనందాన్ని పొందుతావు.
0: Then you will experience the true state of bliss.
1: ఈనాడు
0: టుడే
1: నూతన సంవత్సరము.
0: ది న్యూ ఇయర్
1: ఆదివారం నూతన దినము.
0: ఇస్ ది న్యూ ఇయర్.
1: ఈ పవిత్రమైన దినం నుంచి మీరు ఇంకా ప్రారంభించండి.
0: యూ కెన్ కమెన్స్ రైట్. from this moment. We may not have instruments, musical instruments. Let Lord's name come out of our heart. In fact, our mind is Veena. Let us see that there will be no scope for bad thoughts. Let's not see it will be not out of tune. It should be perfect. See, take every good care. The play on this Veena of the human heart and sing the glory of God. And then you'll have that divine energy. At one time, Gopika, when Krishna went to Mathura, the Gopikas felt very bad. They all assembled at one place. But what sort of prayer they could offer?

0: Oh Krishna, sing for us with all the melody, with all the beauty. You also talk to us so that our hearts would be happy.
1: Krishna, palukute nelulukunatule.
0: With all your nectar in words, make us happy, sing for us. Getting all the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into the divine sound.
1: Veda Saramanta Disi.
0: Taking the essence out of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into divine sound.
1: Vedu Vandu Tirugavosi.
0: Filling the whole divine melody into the throat.
1: Nada Rupa Muganu Machi. Pata Padu Ma Krishna.
0: Let it be transformed into divine melody, the beautiful
1: celestial
0: song.
1: Padu Krishna.
0: Sing for us once, Krishna.
1: Pata niu padu.
0: One song you sing.
1: E pata.
0: What song?
1: Veda Saramanta Disi.
0: The song that contains the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Which is transformed into the divine sound.
1: Venu Vandu Tirugamosi.
0: Which is filled in this flute, divine instrument.
1: Nada Rupa Muganu Machi.
0: And we hear to the divine sound.
1: Pata padu ma Krishna.
0: Krishna, sing for us.
1: ఒక్కతూరి ఆ పాట విన్నారు ఒక్కతూరి మనిషి.
0: They heard that song and breathed their last.
1: అంత ఆనందంలో ఆ సాంగ్ లోపల ఆ యొక్క గానం లోపల ఎంతో ఆనందం వారికి కలిగింది.
0: They experienced that ecstasy there.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడా పడినటువంటి బాధలంతా వాడు మర్చిపోయినారు.
0: All the suffering they went through for over years.
1: గానంలో ఉండేటువంటి యొక్క భావము ఇంత మధురమైనటువంటిది.
0: That is the uniqueness in singing, in music.
1: కనుక కేరళ వాళ్ళందరూ కూడా ఈనాడు విష్యు అంటున్నారు.
0: Kerala people call it
1: Vishu. మీకు ఆనందం కలుగుగాక.
0: Let you be blissful.
1: శాంతి కలుగుగాక.
0: Let you be peaceful.
1: దయ్యానందమును పొందుదురుగాక.
0: Let you have all the courage and happiness.
1: మంచి జీవితమును పొందుదురుగాక.
0: Lead a good life.
1: సుఖ సంతోషమును ఆనందంగా అనుభవించుదురుగాక.
0: Enjoy all happiness, peace and prosperity, security. This is Vishu.
1: తమిళనాడులో వచ్చినటువంటి నూతన సంవత్సరము.
0: And this also happens in the year of Tamil Nadu.
1: ఆయుర ఆరోగ్యంగా,
0: ది హెల్త్
1: ఛాన్స్, సౌభాగ్యంగా,
0: ది పీస్ అండ్ ప్రాస్పెరిటీ,
1: ఢిల్లీ
0: దట్ యు షుడ్ లివ్,
1: అన్ని విధాల ఆదర్శాన్ని మీరు ఇతరులకు అందించి,
0: అండ్ యు షుడ్ బి ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్,
1: నడకను మీరు కూడా నడిచి,
0: యు షుడ్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్,
1: ధన్యులై పుణ్యులై ఆనందాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ అస్ టు వర్క్ ఫర్ అవర్ ఓన్ రిడెంప్షన్, ఫర్ అవర్ ఓన్ లిబరేషన్, లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: అందరూ ఆనంద శాంతి పొందుదురుగాక.
0: లెట్ ఆల్ ఆఫ్ యు బి బ్లెస్డ్. Let all of you live in safety and security, health and prosperity.
1: దాని లోపల నుంచి తీసుకొని మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Let you experience the bliss within.
1: దానికి మీరు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it outside.
1: కనుక ఈనాటి నుంచి,
0: right from this day,
1: భక్తులైనటువంటి వారు,
0: devotees,
1: ఎవరు దీనిని కూడా మనం లెక్క చేయకుండా,
0: be not mindful of what others say. అభివృద్ధి
1: పరచుకొని,
0: you develop your own faith and sincerity.
1: ఎక్కడైనా సరియే,
0: let it be anywhere.
1: నామస్మరణ భయంగా లేకుండా చేసుకోండి.
0: Sing the glory of God fearlessly wherever you are.
1: అది మన యొక్క నిజమైనటువంటి జీవితము.
0: That's our true life.
1: భారతీయుడై పుట్టినందుకు ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని మనం పొందాలి.
0: Being the citizen of Bharat, you should act in a befitting way.
1: ఇతర దేశములన్నీ కూడా త్వరలోనే ఈ దేశాన్ని అనుసరిస్తాయి.
0: All other countries in this world are suit to follow Bharat.
1: మన భారతదేశం నాయకత్వాన్ని వహించాలి.
0: Bharat should be the leader for this entire world.
1: ఇది నేను ఆశించేది.
0: That's what Bhagavan wants.
1: ఆధ్యాత్మిక నాయకత్వము.
0: And Bharat should be the leader.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Tamil New Year's Day, April 14th, 2002.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ ഭവരോഗനാശിനി ഭക്തിരേവ പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatiniyulara,
1: embodiments of love, students, boys and girls.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: Devotion does not merely mean penance, meditation or any ritual.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: Devotion means intense love for God.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavunnundi kevalam aavirbhavinchetundi yokka nijamainatundi prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: Laukikamaina, bhautikamaina, praaptamainatundi yokka vaanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vaanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavam nundi aavirbhavinchetundi yokka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kaani paadhalu yendu kaani aanandamulandu kaani ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది డిఫికల్టీస్, లాసెస్, సో మెనీ ప్రాబ్లమ్స్, ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్సోఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ఎ సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జున్ కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హి ఇస్ నాట్ వరీడ్.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ తన గురువైనటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారడవులు ఎందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుతున్నప్పుడు తాను ఏమాత్రము విచారించలేదు.
1: హి వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ హీ డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ థాట్ other than the repetition of God, name of
0: God. Dharmajudu maatrame kaadu dharmajudu dharmapati ainaatundi draupadi kudanu ilanti ekatva bhavanto krishna namasmaranam chestu undedi.
1: Not only dharmaja here, his wife draupadi also thought of krishna incessantly with one pointedness.
0: Arjunudu upandavulnu chappina tarvata aa yokka ashwatthamani pattukoni vachadu.
1: Arjuna brought Ashwatthama who killed Upapandavas.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదములపైన పడి విచారిస్తుండాలి.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: ఉద్రేకంబున రారు.
1: They have not come out of hesitation.
0: శస్త్రావధరులై యుద్ధమని లేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: దే హావ్ నాట్ హర్ట్ యు ఎనీ హార్మ్ యు.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప ఒకటా నీ చేతులు ఇట్టాడెను.
1: దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ బ్యాడ్ అన్ టు యు. దే ఆర్ సో యంగ్ అండ్ టైనీ థాట్స్ హూ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ మోటివేషన్ అగెన్స్ట్ యు. హౌ కుడ్ యు కిల్ దెమ్ ఇన్ ద డార్క్ నైట్.
0: పరగంగా మగవారందరును మున్ బాణప్రయోగోప సంహరణద్యాయుధ విద్యను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: In fact, they have learnt all this excellence of archery from very Guru Dronacharya.
0: Putrakrutinunna dronudavu nee chittamulo lesamun karuna sanghamuleka shishyasthunan kaddimpagan paadiya.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: Ani atanni prarthistu unte,
1: and he was praying like that.
0: Bhimudu bharinchukolekapoyadu.
1: Bhima could not bear this, his anger.
0: Kodukulu pattu champaneni kopamulo undadu balamataku.
1: Because he has killed his own children.
0: Vidumattanchu cheppedi veridi Draupadi.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: Ninni vidivaganeela.
1: Why should we leave them off?
0: Samputita.
1: Kill them immediately.
0: Meerini meeralu champareni naa pidikidi potunnan siram bhinnamu chesida choodu nindarun annadu.
1: If you are not prepared to kill them, I am here with my fist, I can handle them.
0: ఈ పాండవులందరూ కూడాను ఈ అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
0: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
1: You should not kill such a man.
0: విశ్వస్తుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నము శశ్వత్ కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశౌరాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్నింది.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: పార్థ వెరచిన వాణి.
1: Artha, the one who is afraid.
0: దైన్యమున వేదురునుండిన వాణి.
1: The one who has lost all his
0: strength. నిత్రమై మరచిన వాణి.
1: The one who has forgotten himself.
0: సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాణి. సౌఖ్యముగ మధ్యము ద్రావిన వాణి.
1: The one who is intoxicated.
0: పాముడై నిలిచిన వాణి.
1: And the one who wanted refuge
0: సంపుట ధర్మము కాదు పలుకున అనింది
1: ఇస్ నాట్ రైచువస్ టు కిల్ సచ్ ఎ పర్సన్
0: ఇంతటి తమ పుత్రులను చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు
1: ఇన్ ఫ్యాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవస్ ఆర్ ప్రెషస్ జెమ్స్
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ
1: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహా
1: స్వాహ
0: క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహ
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్
0: క్లీమ్ అనగా పృథివీ
1: క్లీమ్ మీన్స్ పృథివీ అర్త్
0: కృష్ణాయ జలము
1: కృష్ణాయ వాటర్
0: గోవిందాయ అగ్ని
1: గోవిందాయ ఫైర్
0: గోపీజన వల్లభాయ ఆకాశము
1: గోపీజన వల్లభాయ ద స్పేస్
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది
1: హీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము
1: Draupadi has demonstrated to the rest of the world
0: Dharmajudu kudunu chaala prashasinchetuvanti vaadu
1: and Dharmaja also had such an intense devotion
0: ye chalamaina kudunu krishnuni dushinchina vaadu kaadu
1: at any point of time he never blamed god
0: leka visugudinchina vaadu kaadu
1: he was never disgusted
0: nirantaram kudunu ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు
1: హి వర్షిప్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్
0: భారతీయ సంస్కృతి అంత ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు
1: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing His glory alone.
0: Hrudaya manasarovaram nundi kudanu aavirbhavinchinatundi yokka prema jalame ee yokka ananda bhasmamlo kupinchetundi.
1: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Kalukane vedamanandu patram pushpam ఫలం తోయం సమర్పయామి అన్నారు
1: Therefore Veda says that you should offer the leaf or a flower or a fruit or water
0: పత్రం
1: the leaf
0: ఏంటి ఈ పత్రము
1: what is this leaf
0: విల్లపత్రము
1: is it
0: తులసి దళము లేక ఇంకే విధమైనటువంటి పత్రము
1: what leaf is that leaf of tulsi
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు
1: పత్ర is not ordinary leaf
0: దేహమే ఒక పత్రము
1: body is the leaf
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు కాలుతుందో
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్ వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్ వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్ వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్ నో వన్ కెన్ సే
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది
1: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ when the body would drop down
0: over the patram anaga dehame
1: so leaf meant the body
0: bhagavanta na ee deham ane patramunu neeku arpitam chestunnanu
1: oh god my body is like a leaf I offer unto you
0: ee sariyaina patram neeku
1: this is the proper leaf I can offer
0: billava patramu
1: billavali
0: tulasi dalamu
1: tulasili
0: ilanti patrani neeku arpistunnanu
1: I am offering such leaves
0: ఏదో ఈనాటి తెచ్చినటువంటి పత్రము వాడిపోయి కుళ్ళిపోయి కాలిపోయేటువంటి పత్రం కాదు ఇది
1: ఇట్స్ నాట్ ది లీఫ్ దట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్ దట్ వుడ్ గెట్ డికేడ్ ఆర్ బర్న్
0: నీవు ఇచ్చిన దేహమే నీకు ఒక పత్రంగా ఇస్తున్నాను
1: ది బాడీ ఈజ్ యువర్ గిఫ్ట్ ఐఎమ్
0: హృదయమున సృష్టించిన ఈశ నాకు
1: ఓ గాడ్ దట్ హార్ట్ యు హావ్
0: మరి దానినే అర్పించ మహితమూర్తి
1: ఓ గాడ్ ఐ ఆఫర్ దట్
0: హార్ట్ నీ పాద అర్చనకును
1: వాట్ ఎల్స్ ఐ యామ్ టు ఆఫర్ టు వర్షిప్ యు
0: అందులకు తింటు అందుకోవయ్య నీవ్వని
1: ఐ ఆఫర్ ఆల్ మై హంబుల్ సాల్యుటేషన్స్ అన్ టు యువర్ ఫీట్
0: స్వామి
1: స్వామి
0: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను
1: వాట్ సార్ట్ ఆఫ్ లీవ్స్ వుడ్ సాటిస్ఫై యు
0: దేహమే పత్రము
1: మై బాడీ ఇస్ ది లీఫ్
0: నీకు అర్పితం చేస్తున్నాను
1: దట్ ఐ ఆఫర్ అన్ టు యు
0: పుష్పం
1: దెన్ ద ఫ్లవర్
0: ఏమిటి ఈ పుష్పము
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్లవర్
0: హృదయ పుష్పము
1: హార్ట్ ఈస్ ద ఫ్లవర్
0: బజార్లో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు మల్లె పువ్వు కరడి పువ్వు ఇలాంటి పుష్పము కాదు
1: These are the flowers which are not available in the market like rose flower or jasmine flower and so on.
0: అవన్నీ ఎల్లవారు తీసుకొస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి.
1: If you bring such flowers, they fade out by evening.
0: నా హృదయ పుష్పము వాడనటువంటిది.
1: Whereas, my heart is a flower that would never fade away.
0: పరిశుద్ధమైనటువంటిది.
1: It's so pure.
0: పరిపూర్ణమైనటువంటిది.
1: It's total.
0: పరిమళంతో కూడినటువంటిది.
1: It's full of fragrance.
0: నా హృదయము ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
1: And it's full of nectar of love.
0: కాబట్టి నా హృదయమే పుష్పము
1: Therefore my very heart is a flower
0: ఫలము
1: Then the fruit
0: ఏమి ఫలం కావాలి నీకు
1: What sort of fruit
0: జాంబు ఫలం కావాలా ఆపిల్ ఫలం కావాలా లేక జాంబూ కావాలా ఏ ఫలం కావాలి నీకు
1: What kind of fruits that you want is apple fruit or what sort of fruit It's not the fruit born to it
0: నా మనసే పుష్పము
1: And then my mind is a flower
0: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను
1: That I offer unto you
0: తోయము
1: దెన్ ద వాటర్
0: తోయము అనగా ఏమిటి
1: వాట్ ఈస్ దిస్ వాటర్
0: ట్యాప్ వాటర్ లేకపోతే రివర్ వాటర్ ఇంకే విధమైనటువంటి యొక్క గ్యాంజెస్ వాటర్ ఇది కాదు తోయము
1: వాట్ వాటర్ ఇట్స్ నాట్ ద ట్యాప్ వాటర్ ఆర్ వెల్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్
0: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలను కార్చున్నప్పుడు అది ఆనంద భాష్పము
1: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and
0: experience,
1: I said this, tears of joy, that is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది
1: This what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది
1: This a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు
1: Not those momentary, the flowers and the leaves that are supposed to offer.
0: ఇది ఏ ప్రార్థన
1: I pray.
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది
1: ఈ సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ బై ఆఫరింగ్ వెల్త్ మనీ
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా
1: యు విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ టు వెల్త్ నో
0: ప్రేమకు మాత్రమే తూగగలడు
1: యు కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్
0: కనుక ఆమె దగ్గర అంత ధనముందని ఆశించి గర్వపడింది
1: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది
1: హి హాస్ రియలైజ్డ్ ద ట్రూత్ అల్టిమేట్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రుక్మిణి
0: ఆ సమయంలో
1: రుక్మిణి
0: తులసి పూజ చేసుకుంటూ ఉండినది
1: హి వాస్ ఆఫరింగ్ వర్షిప్ విత్ తులసి లీవ్స్
0: చెల్లెల నీవు బాధపడనక్కర్లేదు
1: సిస్టర్ డోంట్ వరీ
0: భగవంతుడు ఎప్పుడు నువ్వు సరువులు వాడే
1: God in fact will
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు
1: there no difference between me and
0: సర్వాంతర్యామి
1: and you God is
0: సర్వభూతాంతరాత్మ
1: and is present everywhere
0: సర్వభక్తుడు వసడు
1: and in fact he submitted to all devotees
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు
1: you cannot have him all by yourself
0: స్వార్థానికి నీవు గురి కావద్దు
1: don't be selfish
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట
1: so saying Rukmini followed Satyabhama
0: నారదు ఉన్నాడు అక్కడ
1: నారదు was there
0: నారదుడు జ్ఞానమును బోధించేటువంటి వాడే
1: నారద టీచర్స్ విజ్డమ్
0: కానీ అప్పుడు ఈ సత్యభామకు ఈ అహంకారం నిర్మూలం గావించాలనే ఉద్దేశంతో
1: ఇన్ ఆర్డర్ టు కిల్ ది ఈగో ఇన్ సత్యభామ
0: అమ్మా రుక్మిణి మీరు తుంచగలరా ఈ కృష్ణుణ్ణి
1: క్యాన్ యూ బ్యాలెన్స్ కృష్ణాస్ వెయిట్
0: నారద రూపమునకు నామమే సరి అయిన తూకము నామమునకు రూపమే సరి అయిన తూకము
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ The name would equally weigh that of the form. So also the form weighs that of the name.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూగము.
1: So for Krishna's form, the correct weight would be his name.
0: నారదు రూపకలేదు.
1: Narada was not that
0: simple. సాకార రూపమునకు నిరాకార నామము నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
1: In fact, Krishna has got a definite form, whereas name is formless. What is it?
0: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
1: For a formful aspect. You should also have a form there.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
1: Then she held the tulsi leaf.
0: పత్రము.
1: A leaf.
0: పుష్పము.
1: A flower.
0: ఫలము.
1: A fruit.
0: తోయము.
1: Water.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమే
1: నీ. ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూ ఓ గాడ్ దట్ యు వుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు డివోటీ
0: తులసి దళమునకు దూగుదూగాక.
1: లెట్ యు వే, లెట్ యు బ్యాలెన్స్ టు ద వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
0: వేసింది పాపం.
1: హి కెప్ట్ ది తులసి లీఫ్ దేర్.
0: కృష్ణాని వేసింది.
1: While saying Krishna, she
0: కృష్ణనామం కృష్ణుని సూచించి సరిగా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కృష్ణాస్ నేమ్
0: తులసి
1: ఫామ్. And tulsi leaf is an extra weight.
0: Extra weight type thing.
1: It has become extra weight now.
0: Kalukune bhaktiki chikkeetunte vaadu bhagavantudike ani ikka deeniki labhinchadu.
1: You can catch God by your devotion, by not in another way.
0: Bhakti kante minchinatundi athane tuchetunte vastu ee jagatlo ledu.
1: There is nothing other than beyond devotion.
0: Kalukune prachina kaalam nundi kudanu bharat desamu.
1: Since ancient times in Bharat,
0: bharatiya culture lopala bhaktiki pradhanamaina sthanam nandinchindi.
1: Since ancient days, the culture of Bharat had held high the path
0: bhakti
1: of devotion.
0: Bhakti minchinatvanti yokka dhanam marokati ledu.
1: There is no other wealth greater than devotion.
0: Bhakti ki minchinatvanti ye akka tookamu marokati raadu.
1: Nothing equals devotion.
0: Atti pavitramainati bhakti ni prati manavuni yendu untunnadi.
1: That sacred devotion is in every human being.
0: Prati manavuni yokka deeni yendu kodanu.
1: In every human being
0: yedu chakralu untunnayi.
1: There are seven chakras, wheels.
0: సచ్చక్రములు అంటారు.
1: దే ఆర్ కాల్డ్ సచ్చక్ర.
0: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వేరీడ్ ఇంటర్ప్రిటేషన్.
0: కానీ ఈ సచ్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దిస్ సచ్చక్ర సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: హృదయ చక్రము
1: వన్, హృదయ చక్ర.
0: రెండవది సహస్రార చక్రము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
0: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
1: The wheel of the heart, Hruday Chakra, is Sahasra
0: Chakramane Sahasra Kamalamu annaru.
1: The Sahasra Chakra is the lotus with Sahasra, thousand petal lotus.
0: Kanuka ee rendu chakramala yokka tattvamunu chakkaga gurtinchukunnappudu,
1: then once we understand this wheel to
0: Bhagavantudu variki vasulavutadu.
1: Naturally you will have God.
0: Ee shatchakrama lopala 8 chala rekhalu untunnayi.
1: These shatchakras have got 8 petals.
0: 8 రేఖలతో కూడినటువంటిది ఈ షట్చక్రములో.
1: అండ్ దిస్ చక్రస్ హావ్ హృదయ చక్రము.
0: ఈ 8 రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
1: విత్ ఆల్ దిస్ 8 దే షైన్.
0: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటది.
1: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
0: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
1: And in fact, there in that sahasrara, the thousand petal one, it falls back.
0: ఒక్కొక్క దళమును కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
1: Each petal has got 16 aspects.
0: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
1: And therefore, he there in each of that రేఖ, the ray.
0: కనుక 1000 దళములు యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో ఎత్తించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
1: అండ్ దేర్ఫోర్ ద థౌసండ్ పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
0: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
1: దో దేర్ 16,000 గోపికాస్
0: భగవంతునికి అర్పితమైపోయినారు.
1: దే ఆఫర్డ్ దెంసెల్వ్స్ టు గాడ్.
0: అయితే దీనికి నాయకుడు ఎవరు?
1: దెన్ హూ ఇస్ ద మాస్టర్?
0: భగవంతుడే.
1: గాడ్ ఇస్ ద మాస్టర్.
0: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
1: By the command of Lord, everyone has got right to collect.
0: భగవంతుని హక్కు అయినటువంటి ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడి కెన్ యాక్సెప్ట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సీత భూజాత.
1: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈమె రాముని యొక్క పత్ని.
1: షీ ఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
0: ఆమెపై రామునికి సర్వ హక్కు ఉంటుండాలి.
1: రామ హాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
0: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
1: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
0: సీతాపతి రాముడు.
1: రామ ఈ సీతాపతి ద మాస్టర్.
0: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
1: వితౌట్ నోయింగ్ ద కమాండ్
0: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
1: రావణ అబ్డక్టెడ్ హర్.
0: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
1: సిన్స్ హీ టేకెన్ హర్, కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ, వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
1: హి సఫర్డ్ ఆల్ లాసెస్.
0: తరాతురికి మండోదర్ చెప్పింది.
1: ఫైనల్లీ మండోదర్ ఇస్ సెడ్,
0: రావణ
1: రావణ
0: రామచంద్రుడు సాక్షాత్ నారాయణ మూర్తి.
1: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
0: ఈమె సీతా మాత.
1: అండ్ హియర్
0: గొప్ప పతివ్రతరాలు
1: సీత ఈజ్ మదర్
0: ఈమె నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు
1: ఇస్ అ బిగ్ మిస్టేక్ టు హర్ బ్రదర్
0: పొరపాటే కాదు తప్పు
1: ఇస్ అ బిగ్ మిస్టేక్
0: రాముని ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు
1: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామా హౌ హావ్ యూ బ్రాట్ హర్
0: ఇప్పుడైనా కూడా నీ ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి
1: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామా
0: కానీ వినాశకాలే విపరీత బుద్ధి అతను ఏమాత్రం అంగీకరించలేదు
1: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ 16,000 మంది గోపికలు కూడాను
1: All the 16,000 Gopikas.
0: Shodhsa kalakto nindinatvanti yokka paramatmani yokka sattude.
1: They are the property of God himself.
0: Sahasrara padmamul anni kudanu.
1: All the 1,000 petals of
0: lotus. Akshadalamantho kudinatvanti yokka akaramule.
1: They have got that very form of the flowers.
0: Idi ye yogulanta.
1: This message is.
0: Ee akshadalamul prayanam dinni aasrayinchukoni.
1: They are after this 8 petals.
0: Sahasrara padmamulo praveshinchi.
1: They have gone into the 1,000 petaled one.
0: Taragane aanandani anubhavincharu.
1: And they enjoyed
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది సహస్రార పద్మ నుంచి వచ్చింది
1: అండ్ దిస్ ఎక్స్టస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1000 పెటల్డ్ వన్ సహస్రార
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ దట్ సార్ట్ ఆఫ్
0: దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది
1: వెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్
0: అష్టదళములు యందు అష్టరాణులను పెట్టాడు
1: ఈ 8 పెటల్డ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్
0: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా
1: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ
0: కమలము లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి
1: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్
0: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు
1: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్
0: కనుక
1: సో
0: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి
1: Therefore, in order to attain the divinity, we should become petals.
0: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
1: The lotus flower of the heart of God.
0: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
1: Therefore, we should be in a state of peace, not in anticipation of any rewards to our actions.
0: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
1: And you should see that the nectar of
0: love. నింపుకోవాలి.
1: You should feel love in your heart.
0: నీ ఆనందమును అనుభవించాలి
1: ఎక్స్పీరియన్స్ ప్లేస్
0: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
1: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ
0: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు
1: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు
1: దే వర్ సఫరింగ్
0: కృష్ణుడు మధురకు పోయాడు
1: కృష్ణ లెఫ్ట్ ఫర్ మధుర
0: పోయినటువంటి కృష్ణుడు రాలేదు
1: హి డిడ్ రిటర్న్
0: మేము జీవించి ప్రయోజనం ఏమిటి
1: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్
0: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు
1: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ
0: కనుక కృష్ణ
1: ఓ కృష్ణ
0: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు
1: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్ దే ప్రేడ్
0: కానీ ఒక్కతూరి వచ్చాడు కృష్ణుడు
1: కృష్ణ కేమ్
0: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడాను బండబారిపోయారు
1: As he came, the Gopikas were simply barren, dry.
0: Hastapanjaramga ninchipoyaru.
1: They have come down to the level of skeleton.
0: Aakali ledu, dappi ledu, tindi ledu, teertham ledu.
1: They have no food, they have no drink, they sacrifice
0: their chintan lopane vaari dehanni arpitam gavistu vacharu.
1: In fact, they offered their bodies to Krishna.
0: Aa vidhanga arpitam gavinchinappudu
1: when they offered
0: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు
1: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్
0: కృష్ణ మా ఆహారం ఏమిటి
1: వాట్ ఈస్ అవర్ ఫుడ్
0: నీ వేణుగానమే మా ఆహారం
1: ద మెలడీ ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్
0: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు
1: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్
0: అప్పుడు రాధ చెప్పింది
1: దెన్ రాధా సార్
0: పాట పాడుమా కృష్ణ పలుకుతే నెలొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెలొలుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా
1: కృష్ణ సింగ్ ఫర్ అస్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్ So that will be joyful.
0: Vedasaramantadisi
1: Collecting the essence of Vedas.
0: Nada Brahma Muganu Marchi
1: Converted into the Brahman of the sound.
0: Venu Vandu Tirugamosi
1: And filling it up in the flute.
0: Nada Rupa Muganu Marchi పాట పాడు కృష్ణ.
1: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your throat.
0: Vidhanga paadtao
1: Veda
0: saramanta deesi.
1: How do you sing? You collect the essence of Veda.
0: Nada brahma mugan maachi.
1: And you convert it into sound of Brahman.
0: Tirugamosi.
1: And you fill it up there in flute.
0: Gana roopa mugan maachi. Paata paadu Krishna.
1: And you transform into melodious music and sing for us.
0: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి, ఎదుకు ఎదురు తోటలో
1: and he just plucked the branch.
0: అక్కడ దానినే వేణువుగా మార్చాడు.
1: Bamboo is converted into a flute.
0: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
1: And then he made the flute and sang for them.
0: ఆ వినిపించే సమయం లోపలే రాధ ప్రాణం వదిలింది.
1: As Krishna was playing on his flute, Radha
0: gaanam kosam
1: left her body.
0: Kaachukoni unnadi.
1: In fact, I've been waiting for your music.
0: Inka naaku chaalu.
1: This is enough.
0: Ani aa naatu nunchi Krishnudu ke venunu pattadame maanivesadu.
1: Krishna never touched that flute since that day.
0: Bhaktulu ye vidhamga bhagavantuniki arpitam avutunnaru, bhagavantudu kuda bhaktuniki aa vidhamga arpitam avutuntadu.
1: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
0: Bhavam tad bhavati.
1: As is the feeling, so is the
0: result. Feeling ఎట్ట ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
1: As is your feeling, so is the feeling of God too.
0: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటాడు.
1: If you repeat the name of God again again, God also speaks of you, devotee, devotee, like that.
0: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
1: God has no other thought.
0: భక్తునికి భగవంతుని చింతనే.
1: Devotee thinks of God.
0: భగవంతునికి భక్తుని చింతనే.
1: God thinks of devotee only.
0: కనుక ఈ ఇరువురికి ఉండేటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని
1: సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్
0: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
1: సచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్
0: ఎన్ని కష్టములకు గురయ్యారు, ఎన్ని బాధలకు గురి
1: అయిపోయినారు,
0: ఎన్ని అవమానంలో భరించారు.
1: ఆల్ హ్యూమిలియేషన్
0: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
1: They could bear, but they never gave up Krishna's name.
0: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
1: In fact, the sweetness
0: lies in your name. ఆ నామమే మా యొక్క ఆహారము.
1: That is our food.
0: ఆ నామమే మా యొక్క దాహము.
1: And that's our thirst.
0: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
1: Pandava chanted. They did penance, they repeated God's name again and redeemed their life.
0: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
1: Krishna comes first in our life.
0: Relations, ee sainyamu ivanta kudanu next.
1: Relations, battalions of army come next.
0: Pandavulu last.
1: Pandavas, we come in the last.
0: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
1: That was their feeling as they worshiped Krishna.
0: Kauravulu atta kadu.
1: Kauravas are not like that.
0: First Kauravulu.
1: We come first Kauravas.
0: Next relations. Last Krishnudu.
1: Krishna comes in the last.
0: Last.
1: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, M-O-S-T.
0: జీవితంలో దేవుడు ఫస్ట్.
1: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
0: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
1: When God comes first, you can expect the world.
0: లేకపోతే జగత్ ఎక్కడిది?
1: When there is no God, how do you expect the world to sustain?
0: దేవుడు ఉంటేనే జగత్తు.
1: When there is a creator, there is creation.
0: దేవుడే జగత్తే కాదు.
1: There cannot be creation without the creator.
0: జగత్ రావటం పోవటమే ఈ జగత్.
1: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
0: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
1: వన్ హూ డజన్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
0: అతను ఒక్కడే శాశ్వతుడు.
1: ఈస్ పర్మనెంట్.
0: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
1: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని జ్ఞానములు ఎన్ని యోగం చేసినప్పటికీ
1: in spite of all penance and worship and meditation
0: sacrifice daivatvanni manam aashrinchali.
1: We should be after surrender ourselves to
0: permanent God. Daivatvanni manam aashrinchinappude shashtamaina aanandam kuda labhyam avutundi.
1: Then once you surrender to the principle of permanence, then you will have permanent results.
0: అనిత్యమైనటువంటి ఆశించకూడదు.
1: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫీమరల్ థింగ్.
0: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
1: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
0: ఈ జగత్ అంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
0: కనుకనే భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
1: సో గాడ్
0: అనిత్యం అసుఖం లోకం.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫిమరల్ అనిత్యం అసుఖం లోకం.
0: భజస్వమాం అన్నాడు.
2: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ సార్.
0: ఇదంత అనిత్యము అసుఖము.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ.
0: వస్తుంది రేపు పోతుంది.
2: A temporary comes today and passes off tomorrow.
0: భగవంతుడు ఎప్పటికీ రాడు ఎప్పటికీ పోడు.
2: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
0: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
2: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
2: the sweetness in the divinity,
0: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
2: the principle of love in divinity,
0: ఇది అట్టిని ఎవరు కూడా వర్ణించలేరు.
2: Can never describe in a specific
0: ఎంత వర్ణించకూడదు. అది తనివి తీరినటువంటిది.
2: And you cannot satisfy to get it saturated.
0: తనివి తీరినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
2: Is it possible for you to narrate in full the divinity?
0: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
2: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
0: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
2: అట్ ది ఏజ్ ఆఫ్ 11
0: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
2: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
0: forest. ఒక పండినటువంటి పండుగను చూచింది ఈ ద్రౌపది.
2: ద్రౌపది saw a very big fruit.
0: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికి కూడా ఆహారంగా ఉండొచ్చును.
2: In the 11th year when she noticed that very big fruit, she wanted that fruit for
0: దీన్ని వెతుక్కుంటూ అర్జునుడు వచ్చాడు.
2: And Arjuna came in search of them.
0: కొట్టాడు అమ్ముతో.
2: And he had hit that fruit with an arrow.
0: పడింది.
2: It fell on the ground.
0: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
2: Arjuna was making an attempt to
0: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
2: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
0: ద్రౌపది ముగ్గురు చేరారు.
2: ద్రౌపది ఆల్సో జాయిన్డ్.
0: కదిలించలేకపోయారు.
2: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
0: ధర్మజు కదలదు నీ సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
2: ఓ గాడ్, ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
0: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, బుధము చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించదని కడు విర్రవీగదురు. కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పము లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
2: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
0: ఈ అవస్థలు పడుతూ ఉండినట్టే భీముడు నకుల సహదేవుడు కూడా వచ్చారు.
2: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
0: భీముడు వచ్చాడే అనుకుని వీరు చాలా ఆనందంగా ఉన్నారు.
2: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
0: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
2: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
0: పట్టుకున్నాడు.
2: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కానీ కదిలించలేకపోయాడు.
2: హీ కుడ్ నాట్ షేక్ ద
0: ఫ్రూట్. రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
2: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
0: ఏ మాత్రము చాలలేదు.
2: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
0: ఈ పంచపాండవులు, ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
2: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
0: చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
2: యాజ్ దే హావ్ బీన్ డూయింగ్ ఆల్ దట్ ద హెయిర్ ఆఫ్ దట్ సేజ్ రోమఋషి స్టార్టెడ్ మూవింగ్.
0: అతను ఈ ఫల నిమిత్తమే తాను తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ది వెరీ సేమ్ ఫ్రూట్ రోమఋషి హాస్ బీన్ డిపెండెంట్.
0: అమృత ఫలము.
2: ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ ఫ్రూట్.
0: ఈ అమృత ఫలాన్ని మేము భుజించినప్పుడు మాకు ఇంకా ఆకలి తప్పలే ఉండవు.
2: వెన్ వన్స్ ఐ పార్టేక్ దిస్ ఫ్రూట్ ఐ విల్ నాట్ నీడ్ ఐ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫుడ్ ఆర్ డ్రింక్.
0: భగవంతుడు అమృత స్వరూపుడు.
2: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
2: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమఋషి
2: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. సెన్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
0: చేస్తుండే సమయం లోపల ఆ రోమఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
2: యాజ్ దే హావ్ బీన్ డూయింగ్ ఆల్ దట్ ద హెయిర్ ఆఫ్ దట్ సేజ్ రోమఋషి స్టార్టెడ్.

0: భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
0: రోమఋషి
1: ఎంజాయింగ్ ద డివైన్ హింసెల్ఫ్. రోమఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
0: క్రమక్రమేణ వెంట్రుకలు లేస్తూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
0: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
1: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
0: ద్రౌపది భయపడిపోయింది.
1: ద్రౌపది వాస్ అఫ్రైడ్ ఆఫ్ సిచ్యువేషన్.
0: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
1: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అస్ ఆల్ అలాంగ్, బట్ నౌ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ నౌ.
0: ఎన్ని రీతిలుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ సేవ్డ్ అస్ ఇన్ సెవెరల్ వేస్.
0: ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
1: ఆల్ సర్కమ్స్టాన్సెస్ యూ హావ్ హెల్ప్డ్
0: us. నీవే తప్ప నీ తప్ప మరి ఇంకెవ్వరు లేరు మాకు.
1: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యూ.
0: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
1: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్స్, హి షౌటెడ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ.
1: Krishna came there smiling.
0: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి కరుస్తున్నావు?
1: సిస్టర్, వై ఆర్ యు షౌటింగ్?
0: బలము కోరిందే నీవు.
1: ఇన్ఫాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
0: ఇప్పుడు నీవు అనుభవించు.
1: కమ్ ఆన్, ఈట్ ఇట్.
0: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
1: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
0: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
1: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
1: యు హావ్ టు ప్రొటెక్ట్ us at this moment.
0: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
0: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
1: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
0: ఇది నేను చేయడానికి వీలు కాదు.
1: Krishna said, it's not possible for me.
0: విషమానసంచారం నేను.
1: In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
0: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
1: So he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
0: ashramaniki pondi.
1: You go to his ashram.
0: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
1: That sage is ready to curse you right now.
0: Meeru vellandi.
1: You go there.
0: Nenu vachin tarvata edaniki meeru jawabu cheppakandi.
1: By the time I reach there, don't reply.
0: Mounam vahinchandi annadu.
1: Observe silence.
0: Idi jagrata, jagrata annadu.
1: He said, be careful, careful.
0: Pandavulu vellaru.
1: Pandavas went.
0: ఆ రోమఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
1: రోమఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
0: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
1: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
0: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
1: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
0: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
1: రోమఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
0: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
1: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్, కృష్ణ అరైవ్డ్
0: తక్షణమే.
1: ఇమీడియట్లీ
0: ఋషిమానశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
1: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Romarushi and said, what a good fortune I have, how lucky I am.
0: ఈ రోమఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచపాండవులకు ఒక్కొరికి ఒక్కో తూరి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
1: As Romarushi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
0: Arjunaku namaskaram chesadu, Bhimuniki namaskaram chesadu, Nakula Sahadevuniki namaskaram chesadu, Draupadiki kuda namaskaram chesadu.
1: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
0: Draupadiki kuda namaskaram chesetappudiki ee Romarushiki chaala aashcharyam esindi.
1: Romarushi was very much surprised watching this scene.
0: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇతని వీరికి నమస్కారం చేస్తుంటే వీరి ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
1: When God himself is prostrating in front of these people must have been greater than God.
0: ఆ యొక్క ఋషి కూడా పాండవులకు నమస్కారం చేశారు.
1: So the sage also fell at the feet of these Pandavas.
0: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా లొంగిపోయినట్టే.
1: And when once he does that prostration, it means he has submitted himself.
0: కోపం చల్లారింది.
1: And the anger was pacified.
0: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, let there be peace and
0: peace. మూడు పర్యాయాలు శాంతి అంటారు.
1: Why do you repeat this word peace thrice?
0: భౌతిక శాంతి.
1: And then at the physical level.
0: ఆధ్యాత్మిక శాంతి, మానసిక శాంతి.
1: The mental peace and spiritual peace.
0: ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది సుఖము. అనగా మూడింటి దేహరీతిగా, మనస్సు రీతిగా, ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
1: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కనుక నీవు శాంతిని పొందునాయన
1: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
0: ఆ తర్వాత రోమఋషి విచారించాడు.
1: లేటర్ రోమఋషి వాజ్ ఎంక్వైరింగ్,
0: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు,

0: వాట్ ఈస్ దిస్ మిస్టరీ?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దేర్ ఆర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
1: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
0: Osage, understand that. In fact, I am after my
1: devotee.
0: I am in the hands of my devotee.
1: They
0: are great devotees,
1: ardent devotees.
0: Under any circumstance, in spite of all difficulties, they never forgot me.
1: Therefore, I
0: have become a slave to my devotee.
1: I am under
0: the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: దెన్ రోమ ఋషి కుడ్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ పాండవాస్.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
0: అండ్ దెన్ హీ గేవ్ దిస్ ఫ్రూట్ టు దీస్ పాండవాస్ అండ్ బ్లెస్ దెమ్ విత్ లాంగ్ లైఫ్.
1: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
1: కనుకనే పాండవులు కట్ట కనపడే వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: So Pandavas enjoyed till the end happy life, healthy life,
1: peaceful life. ప్రవేశించేంత వరకు కూడా వీడు హెల్తీగానే ఉన్నారు.
0: They were so healthy until they entered this, the doorstep of the very heaven.
1: ఈ అమృత ఫలం యొక్క
0: the meaning of this fruit.
1: దానికి పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు.
0: They also got the blessings of this age.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన యందు ఉంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: ఇఫ్ యూ గాట్ ద స్టడీ డివోషన్ ఫర్ గాడ్,
1: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ రన్స్ ఆఫ్టర్ యూ దిస్
1: లైఫ్. ఈ రీతిగా కృష్ణాతారనందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: దీస్ థింగ్స్ యూ కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ కృష్ణాస్ ఇన్కార్నేషన్.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: బ్యాటిల్ వాస్ గోయింగ్ ఆన్.
1: 9వ దినము
0: ద 9th డే
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్,
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
0: By tomorrow's evening, I'll kill all Pandavas.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యూ వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్?
1: చూస్తానన్నాడు.
0: కృష్ణ సెడ్, వెయిట్ వెయిట్, ఐ విల్ టేక్ కేర్.
1: నేను చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ హి సెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది,
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాస్ భీష్మ వాస్ రెస్ట్లెస్, he could not get into sleep, so he was just moving.
1: Nindike dharmamurtulaina pandavulu nenu ee vidhanga sepincharu.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of
1: dharma.
0: And I did curse
1: ee dharmamurtulu nenu ee reetiga champatam.
0: How can I kill them, that righteous people?
1: Ani chaala baadhapadutu atu itu tirugutunnadu.
0: And he was so restless, agitated, and moving this side and that side.
1: 10 gantalaindi raatri.
0: It was 10 o'clock.
1: Aa kaalam lopala 10 gantalakanta manchi adda nidrala potundetunte vaaru.
0: 10 o'clock night in those days they were enjoying the sound
1: sleep. Nidra ledu ee yokka bhishmuniki.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he told
1: Draupadi, ippudu nee poi tachchaname paadala paina padu unnadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthu kadagane aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: వేసుకుని పోతూ ఉండాలి.
0: తక్షణమే
1: ఆపినాడు మధ్య లోపల.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది, యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిడుస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెంట్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ.
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘసుమంగళి భవ అని ఆశీర్వదించాడు.
0: Noticing the bangles there, immediately said that you live long with your husband.
1: ఇంతే నాకు చాలని తెచ్చింది ఆమె.
0: Oh, she said enough. She immediately got up.
1: వచ్చేటప్పటికి భీష్ముడు చూచాడు.
0: Bhishma noticed this.
1: ఈ ద్రౌపది నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు, ఎవరు నీకు తెచ్చారు, ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది, at this hour you are here, who taught you this knack, who told you this?
1: గ్రాండ్ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
0: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
1: అది జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్.
1: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు. ప్రవేశ
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒక తట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు,
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాజ్ దే ఆర్ రైచువస్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో Bhishma, one of wisdom, also started telling.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: As he walked, he was tired and
1: shaky. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఏదో సంకలో పెట్టుకున్నావే, దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: నేను ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని.
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
0: To protect Draupadi, I was carrying her slippers now.
1: ఆ అంగవస్త్రాన్ని తీర్చేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటి ధారలు కారినాయి.
0: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: స్వామి, యూ రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: రక్షించే నిమిత్తమై, ఈ పదులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: To protect Draupadi, to protect husbands, you also carried the slippers.
1: భగవంతుని భక్త రక్షణ కోసమే ఎటువంటి నీచమైన కార్యం పాల్గొంటాడు?
0: To protect the devotees, God is prepared to do any hard, mean.
1: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
0: God has no difference like mean and low or high.
1: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
0: He is sure to do anything that he will.
1: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Protecting the devotees is his chief aim.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
1: పాండవులు కూడా
0: పాండవ
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
0: దే వర్షిప్, దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మారేసుకుంటారు.
0: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే, బట్ దే నెవర్ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్, ఇన్ ఆల్ డిఫికల్టీస్, ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఇస్తా ఉండే.
0: As is some, so is his sound.
1: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంటావు.
0: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
1: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
0: So reaction, reflection, resound are the very personification of God.
1: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: The nature of God is not possible for anybody to understand.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు, చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: You cannot say God has done this simple task, the gigantic
1: task. ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: To protect devotee, God will do anything.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: When there is no devotee, where is the question of God?
1: కనుక నీ భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: Is only devotee who praises God.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
0: సో మెనీ ఆర్
1: ఎందుకోసం వచ్చారు?
0: Why are you here?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: You may know one answer.
1: మీ దగ్గర లేనిది,
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ.
1: మీ ఇంట్లో చిక్కనది,
0: దట్ యు కాంట్ గెట్ ఎట్ హోమ్.
1: మీ గ్రామంలో దొరకనది,
0: దట్ విచ్ నాట్ అవైలబుల్ ఇన్ ది విసినిటీ. దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ, దట్ విచ్ ఇస్ హియర్ హియర్ దేర్ఫోర్ యు హావ్ కమ్.
1: అంతేకాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
0: బట్ యు ఆర్ నాట్ ఇన్వైటెడ్ హియర్.
1: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not in you is the love for Sai.
1: Lo lenetundi Sai prema.
0: That which is not at home is Sai
1: prema. Ee gramamlo lenetundi Sai prema.
0: That which is not there in home town is Sai prema.
1: Aa prema undi kabatti ee prema nu pondate kosam nenu vacharu.
0: The Sai's love is very here. In order to have it, you have come here.
1: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
0: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
1: అది ఏ పొంది, దీన్ని తీసుకుని పోండి.
0: that you get it and return.
1: ఈ ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
0: Fill your hearts with this love.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kadabayinatvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Adina bhava sambandhamu anyonya aasrayamu.
0: They are interdependent and intimate.
1: Na yokka praname bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Praname Baba.
0: And devotee's life is Baba himself.
1: Iruvurdi oke praname.
0: And life is one.
1: Kanukane ee bhavani meer artham chesukoni meer ekkada undinappudiki Baba rakshistune untuntadu.
0: With this feeling you may be anywhere, Baba will certainly protect you.
1: Kanuka దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
0: Devotees at any point of time will never suffer.
1: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్ నిర్మలమైన
1: స్థిరత్వంతో కూడినట్టుగా ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక నీ మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలలు మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్. ప్రపంచం యొక్క
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్
1: కానీ మీరు కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ద వెరీ డివినిటీ ఈస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది ఏ మీకు సర్వ విధంలో రక్షించేటువంటి
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.

0: Money is God. The pomp and show has become a religion.
1: Dhaname daivam bhaye darpambu matamaye shantameya jeeviki duramaye.
0: We are cut off from peace.
1: Ahamu fashion aye.
0: Ego has become a matter of fashion.
1: Ahamu fashion aye.
0: Ego is the fashion.
1: Or the andam aye.
0: The beauty lies in the money.
1: Swatambunaku hudaya sthanam aye.
0: Selfishness has occupied our hearts.
1: Mamata digajari poye damamu dagdam baye nayamu heenam baye.
0: There's no human quality. There's no charity. Humility is totally missing.
1: Kapatame jeeviki kantiye.
0: Artificial life has become a matter of glory to the human life.
1: Premanuragamu rogala palaye.
0: Love and attachment have come down to the level of ailments or sickness.
1: Prema anuragamu rogala palaye dhammambunaku hrudayamu duramaye.
0: There is no place for righteousness in our hearts.
1: Bratuku baruvaye gatulaku gatulaku gatulu dappe.
0: Life has become a matter of burden. We are far off from our destination.
1: Jagu chesina kadaku yegati yunavuno.
0: If it is delayed further, what is going to happen in future?
1: Vidyayandu naitika viluvajerchi.
0: The human values must be there in the education system.
1: Bharatiyapu dharmambu padayaraya.
0: Acquire the Bharatiya culture.
1: Bharatiya dharmambu padayaraya.
0: Acquire the dharma of Bharat.
1: Premasurupulaina vidyarthi vidyarthinilara.
0: Embodiments of love, boys and girls.
1: Vidyaposhakulara.
0: Emancipators of education.
1: Vidyabhimanulara.
0: Patrons of education.
1: Adhyatmika sampattiki nilayamaina ee Bharata desamunandu dharmamu dinadinamunaku cheerinchipovuchunnadi.
0: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
1: Anyaya akrama avaniti aneetuvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnadi.
0: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
1: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu deenini samskarimpajesi deshamunaku shanti bhadratanu andinchadaniki vidyarthuluye deeni tagina samarthudu.
0: At this moment, students should take charge of it as they are eligible to bring back the ancient culture and establish peace.
1: Vidyarthulara,
0: students,
1: vidya vishayamunandu kani vijnana vishayamunandu kani biddalu venukapadina tallidandrulu enta paritapinturo.
0: Don't you find the parents feeling so sad if you are backward in education?
1: Naitika aadhyatmika margamunandu venukapadinatuvanti biddalnu chusi Bharata deshamu antaku koyilu kota rettu chala vicharapadutunnadi.
0: If you trail behind, backward in morality and spirituality, Motherland also will feel so sad crores and crores of times more than the human life.
1: Janani janmabhumini rakshinchi ana paritapamunu durmu gavinchutaku vidyarthulamu prapradamulo kankanam kattukovali.
0: Students should determine to safeguard, uphold the culture of this country.
1: Deshamulo shanti bhadratanu kaapadataniki punukovali.
0: They should determine to bring back the peace, safety and security in this country.
1: Deshamaraga emiti matti kaadu manavuli.
0: The motherland does not mean the dust alone, assembly of human beings.
1: Manavulu samskarimpacheyatam ante emiti?
0: How to change, transform the human being?
1: Samskaram anaga oka pratyekamainatundi yokka sadhana kaaneyadu.
0: Transformation is not a separate spiritual practice.
1: Nitya jeevitamulo aacharincheyatundi yokka తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
0: రిఫైన్మెంట్ ఆర్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
1: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి అనుభవించాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ యూ రిసీవ్ అండ్ అక్వైర్?
1: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్టాండర్డ్ యార్డ్ స్టిక్?
1: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్షోర్స్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ?
1: ప్రస్తుత విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది ప్రెసెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టమ్?
1: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ అందించిన వాడే విఘ్నుడు.
0: ద వన్ హు అండర్స్టాండ్స్ ద మీనింగ్ అండ్ నోస్ ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ ప్రాక్టీసెస్ అండ్ ఫాలోస్ అడియర్స్ టు దీస్ ప్రిన్సిపల్స్ అండ్ డిలైట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రూలీ ఎ నాలెడ్జబుల్ పర్సన్.
1: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
0: The value of a human being does not totally depend on education.
1: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
0: ది కల్చర్ ఆఫ్ లైఫ్ షుడ్ ఆల్సో అకంపనీ.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై కల్చర్?
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: ద కల్చర్ మెంట్ ద హిడెన్ డివినిటీ మస్ట్ మేనిఫెస్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
0: Life without culture is like a residence without light.
1: Deepamule enetunte grahamu lopala durgandham nandinchetunte oka gabbidamulu praveshinchune kaani sugandham nandinchetunte oka pavitramaina divya bhavalu erpadavu.
0: At home if you don't have light it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
1: Samskaram anaga కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిదే.
0: కల్చర్ మెంట్ ఇస్ దట్ లైక్ ఎ కైట్ విదౌట్ ఎ స్ట్రింగ్.
1: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
0: నో వన్ కెన్ డిసైడ్ వేర్ దిస్ కైట్ వుడ్ ఫాల్ ఎదర్ ఆన్ బుషెస్ ఆర్ హౌసెస్ ఆర్ రెసిడెన్సెస్.
1: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిదే.
0: And education without this culture is like a coin which is useless, fake one.
1: ee chellani kayanu bichchagaadu kudanu angikarinchadu.
0: A coin which is not genuine is not going to be accepted even by a beggar.
1: Anaga samskaram lentunte vyaktini evaru kudanu gauravincharu.
0: No one would be respected without culture.
1: Ilanti paristhitulu yendu manavudaku samskaramu seela samskaram atyavasaramu.
0: At this moment culture and character in particular are very essential.
1: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
1: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
0: We completed 50 years of independence and the government constituted several of the committees.
1: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
0: Committees suggested many of the recommendations and ideals.
1: కానీ అందించడం మాత్రమే కాని ఆచరణలో శూన్యం.
0: దే సింప్లీ మేడ్ సర్టన్ సజెషన్స్ బట్ దే హావ్ నాట్ బీన్ ఫాలోడ్.
1: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
0: Even this day, no one is making an attempt to follow the ancient cultural heritage.
1: Itti vidya vidhanam cheta deshamu chala ashantiki guri avutunnadi.
0: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
1: Samasta ashantiluku moola karanamu vidya sthaname.
0: In fact, the education institutions have become centers of agitations and disturbances.
1: Vidya anaga జ్ఞానము అని తెలుసుకోవటము.
0: విద్య, ది ఎడ్యుకేషన్ మెంట్ టు నో,
1: దీనిని ఆంగ్ల భాష నందు ఎడ్యుకేషన్ అన్నారు.
0: దిస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విద్య ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్,
0: ఎడ్యుకేషన్.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
1: వెలుపలకు తివ్వటము,
0: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
1: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఈజ్ ఇట్ మెంట్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్, దాట్ విచ్ ఇస్ హిడెన్.
1: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
0: దిస్ ఇస్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కానీ మరొకటి వెలుపలకు తీవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించటము.
0: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
1: Okati jeevanopadhi, rendavadi jeevita paramavadhi.
0: One is earning daily bread living, other is the life itself in general.
1: Jeevanopadhi tho paatu jeevita paramavadhi kudanu atyavasaramu.
0: Along with living, it is also essential to know the goal of life.
1: Rendu netramulu manavuniki enta avasaramo జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటి చూపించాయి.
0: జస్ట్ ది టూ ఐస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్, దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ నెసెసరీ. వన్ ఇస్ లివింగ్ అండ్ లైఫ్ ఇన్ జనరల్.
1: సైకిల్ కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
0: జస్ట్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
1: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
0: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
0: Today, the whole chariot is moving on one...
1: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: Everything centered around this living aspect.
1: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
0: It also withers as time passes off.
1: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
0: Because of this withering, we become tired.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
0: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
1: అది ఏ జీవిత పరమావధి.
0: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
1: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుపులకు తీవాలి?
0: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: స్థూల జగత్తునందు,
0: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
1: మానసిక సీమయందు,
0: and in the mental realm,
1: సాంఘిక ప్రభావమునందు,
0: the social effect,
1: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: The education is the true reflection in the personification of the light.
1: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
0: It's not limited to one aspect.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
0: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
1: కాని ఈ నాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
0: But students today consider themselves educated by becoming familiar with the books.
1: ఇది కేవలము superficial knowledge.
0: This kind of textual knowledge is superficial knowledge.
1: ఇది కాదు నిజమైనటువంటిది practical knowledge గా ప్రయాణం చేయాలి.
0: This is not the truth. You should acquire the practical
1: knowledge. నిత్య జీవితములో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
0: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
1: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
0: Today we consider mammon, wealth as God.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
0: Money will never confer mental peace.
1: ప్రాకృతమైనటువంటి అనుకూలములు చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
0: It may give you physical worldly conveniences but not the mental peace.
1: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
0: This truth is not understood by people in general nor the government. But yet they make certain recommendations in the education field.
1: ఈ నాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి నొందిందని విశ్వసిస్తున్నారు.
0: We have full faith that education is progressing in Bharat today.
1: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
0: What is this progress?
1: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
0: The morality and the discipline have confined themselves to books.
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
0: The heart has become the center of all foul smell.
1: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
0: The hands have become totally selfish.
1: ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు.
0: This is the progress in the modern education.
1: ఇది ఆ ప్రోగ్రెస్.
0: Is that progress?
1: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవియా?
0: Are these the qualities of education?
1: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
0: In fact, one harms the person who feeds him, who serves him.
1: మేలు చేసిన వానికే కీడు చేయు.
0: In fact, they betray, they harm the person from whom he receives help.
1: విద్య నేర్పిన వానినే వెక్కిరించు.
0: In fact, they make fun of their own teachers who teach.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు?
0: This is the progress in education today.
1: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
0: It's a matter of shame to take this as progress.
1: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
0: It is not a progress.
1: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
0: We should entertain such feelings in our heart and rectify the defect.
1: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
0: all the education he acquired should be made use of for the betterment of
1: society. సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.
0: We should always pray, work for the progress and welfare of the society.
1: మానవుడు ప్రధానంగా ఆశించవలసినది సంఘ సంక్షేమమే.
0: In fact, what we should aspire and work for is the welfare of the progress.
1: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః.
0: And everybody should be happy.
1: సర్వజ్ఞాన సంపన్నః.
0: They should have all wisdom and knowledge.
1: సర్వే సమితా గుణై. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
0: These are the three main qualities of every educated
1: man. చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
0: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ that would help us to render service to people.
1: Sarve samrita gunaihi. Anni manchi gunamulu kodanu vidyarthi yandu untundali.
0: All virtues should be present in students.
1: Vidyarthi unna sthanamu prashantamainatuvanti vatavaranam ga untundali.
0: The centers of learning should be peaceful.
1: పవిత్రమైనటువంటి యొక్క స్థానముగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
1: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము.
0: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ దోషం ఎవరి స్టూడెంట్? విద్యార్థిదే కాదు.
0: Is it the mistake of the student? No.
1: అధ్యాపకుడిదా? కాదు.
0: Or the teacher? No.
1: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
0: Whose mistake is it? It's the mistake of everybody.
1: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
0: The students do not have enough of capacity to tread along the sacred path.
1: విద్యను బోధించేటువంటి అధ్యాపకులకు దీనికి పరిచయమే లేదు.
0: Teachers are not familiar with that sacred path.
1: బాల్యమునందు తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పౌరునిగా రాణింపజేసేటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
0: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
1: మొదలు విద్యార్థికి నేర్పేటప్పుడు ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
0: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హాస్ గాట్ టు బి ఐడియల్.
1: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
0: When teachers follow the correct path, the students necessarily follow them.
1: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
0: Today there is no one to watch how students are studying, how teachers are teaching.
1: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
0: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
1: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
0: What is happening all to this money? What transformation is coming up? No one knows.
1: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
0: Why crores of money should be spent?
1: దీని ఫలితం ఏమిటి?
0: What is the result?
1: ఏ విధమైన మార్పు జరుగుతుందది?
0: What change you notice?
1: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
0: No one is there to investigate.
1: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
0: It's just a matter of expenditure.
1: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
0: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ ది స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
1: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
1: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
0: బట్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
1: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
1: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యాసంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు గ్రో అలాంగ్ దిస్ రాయల్ సీక్రెట్ పాత్.
1: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి ఒక మార్గము.
0: ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రాయల్ పాత్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
0: Today you don't find parents encouraging their wards.
1: మా కొడుకు చదువుకుంటున్నాడు,
0: my son is studying well,
1: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
0: he is securing high marks,
1: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
0: The parent thinks that his son is securing very high marks.
1: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
0: What the parents should expect is not merely greatness.
1: మంచితనమును ఆశించాలి.
0: They should expect them to be good.
1: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
0: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
1: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
0: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
1: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
1: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసుని.
1: దుర్యోధన యొక్క గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
1: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్.
0: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
1: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
0: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
1: రావణాసుని 36 విద్యలు నేర్చారు.
0: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 36 ఫార్మ్స్.
1: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
0: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్.
1: అది జీర్ణం కాలేదు.
0: దేర్ఫోర్ హి కుడ్ నాట్, హి వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
1: ఇటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
0: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాస్ హి లాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్ హిమ్సెల్ఫ్.
1: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
0: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు.
1: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
0: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
1: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
0: Therefore we should put into practice all our
1: సద్వినియోగపరచాలి.
0: We should make proper use of
1: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
0: We should aspire for the welfare of the society.
1: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
0: Then only our education will be respected.
1: సశీలవంతులు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు ఎందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
0: నేచురల్లీ ఫైండ్ ఏ గ్లో ద బ్రిలియన్స్ ఫ్రమ్ ద ఫేస్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
0: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
1: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
1: మనస్సు యొక్క తలుపులు తెరిపించాలి.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అది నిజమైనటువంటి యొక్క విద్య.
0: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ద ఫెలో పీపుల్.
1: ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
1: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
0: వి గెట్ డిగ్రీ.
1: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
1: ఏమిటి దీని వెల?
0: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
1: దీనిలో ఏమాత్రము విలువలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
1: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమి?
0: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
1: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం ఇంతమో పాట పడుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
1: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
1: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
0: యు ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
1: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి?
0: విచ్ కాలేజ్?
1: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
0: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
1: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
0: నాట్ మెరీ మియర్లీ ఫిల్లింగ్ ద
1: గుణమును పెంచుకోవాలి.
0: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
1: ఈనాటి విద్యార్థులందరి కూడాను
0: ద మోడర్న్ స్టూడెంట్
1: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్ ద కలిమి వెల్త్ బలిమి ద స్ట్రెంగ్త్ చలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
0: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
1: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
1: సద్గుణం

0: The virtues, the good mind, adherence to truth, devotion, discipline, duty are the qualities which are supposed to be inculcated by being educated.
1: Neti vidyalu telivi tetalane penche.
0: The modern education helps us to be more intelligent.
1: Konchamaina gunamu penchabodu.
0: The quality of life doesn't not improve anyway.
1: Koti vidyalundi gunamu lekunnacho.
0: With all the umpty number of knowledge, without quality,
1: phalamadeemi vani viluvadeemi.
0: What is the result? Where does the value lie?
1: Ivi kaadu mana viluvalu.
0: These are not the value.
1: Guname mana viluva.
0: Character is the chief value.
1: Atti gunam aneetundi viluvainaatundi danni ee naadu manam kolipoyi enni vidyalu nerchi prayojanam emiti.
0: Having lost the character, what is the fun of acquiring the whole
1: ABCD modalukoni Z varaku kudanu aksharalu vacheetundi anta degrees teeskuntunnaru.
0: We have degrees that range from A to Z, all alphabets.
1: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిజల్ట్ బై క్వైరింగ్?
1: ఏమీ ఫలితం లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కేవలం సమాజం ఒక భారము.
0: ఇట్స్ ఎ బర్డెన్ టు సొసైటీ.
1: తల్లిదండ్రులకు వ్యధ.
0: ఆల్సో ఇట్స్ సఫరింగ్ టు పేరెంట్స్.
1: సుఖమా శూన్యమే.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఐదర్.
1: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: సమాజం సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
0: వీ షుడ్ అక్వైర్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేక్ ది సొసైటీ.
1: సర్వే లోక సుద్విత్తంతో ఆ సర్వలోకములకు సుదీర్ఘమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
0: Our education should make everybody in society happy.
1: Society ki sahayam lenetundi oka vidyalu nerchi prayojanam ledu.
0: After all, the education is useless if you cannot render service.
1: Evvaru chuchina swarthamu swarthamu swarthamu.
0: We find selfishness everywhere in everybody.
1: ఆ స్వార్థం ఉన్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
0: Where there is selfishness, there is no trace of spirituality.
1: కనుకని ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
0: అన్లెస్ ది సెల్ఫిష్నెస్ టోటలీ డ్రివెన్ అవుట్ యూ కెనాట్ హ్యావ్ సీక్రెట్ లవ్.
1: విద్యార్థినియులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
1: వివేకం లేని విజ్ఞానము
0: and the wisdom without discrimination, and scholarship without discretion,
1: madhuryam leni sangeetamu,
0: and the music without melody,
1: viniyam leni vidya,
0: education without humility,
1: kramashikshana leni samajamu,
0: and society without discipline,
1: krutagnata leni snehamu,
0: and friendship without gratitude,
1: satyam leni mata,
0: and the word without truth.
1: Ivanni nirupayogamu
0: ledu. They are all useless.
1: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
0: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దిస్ థింగ్.
1: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
1: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
0: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
1: విచక్షణ లేని పాండిత్యము,
0: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్,
1: వివేకం లేని విజ్ఞానము,
0: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్,
1: వినయము లేని విద్య,
0: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ.
1: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
0: In fact, his humility is of greatest value in an educated man.
1: ఈ వినయం అనగా ఏమిటి?
0: What do you mean by humility?
1: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
0: Humility does not mean walking all along bending your head.
1: మానవత్వాన్ని గౌరవించాలి.
0: You should respect the humanness or human quality.
1: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
0: You are not an animal to frighten others.
1: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కాని మనం కూడా పశువులు కాదు.
0: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
1: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్. ఇట్ ఇస్ అనిమల్.
1: మానవుడవు.
0: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
1: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: యూ షుడ్ బి ఫియర్లెస్.
1: ఈనాడు ఎక్కడ పోయినా భయము, భయము, భయం.
0: టుడే వీ ఫైండ్ ఫియర్, ఫియర్ ఎవ్రీవేర్.
1: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
0: When are you fear stricken?
1: మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
0: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
1: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
0: Education institutions have become centers of agitation.
1: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువను మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
0: Let's just look back the ancient cultural educational institutions.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
0: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
1: ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ.
0: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
1: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవుల కంటా పంపించేటువంటి వారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ from the medical centers, the students were asked to go to different
1: places.
0: They were also examined now and then to what extent. Let's just look back at the ancient cultural educational institutions.
1: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా

0: ఏ విధమైనటువంటి నేర్చుకున్నారనేటువంటి దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన, నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్, ఓ బాయ్ యు హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్, టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యు హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు ద స్టూడెంట్స్.
0: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: ప్రతి వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్
0: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైన అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడాను ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఈ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లడం లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వి ఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విదిన్, హావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్, దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఎన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దల ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ద సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విదిన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ మస్ట్
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తూ ఉంటుంది.
1: Though Bhagwan does not say openly and publicly, Bhagwan is extremely happy with the sacred thoughts among
0: us. Chaala uttama bhavalu untunnayi.
1: There would have
0: inka kontha mandi pillalu

0: తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్,
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు, వినయ విధేయతతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience, father you shouldn't be like that.
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు.
1: ఈ
0: చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఎ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
1: From top to toe, he is full of doubts.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, intelligent man has no self-confidence.
0: మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి.
1: In the first instance, self-confidence is essential.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము. అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుంది.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: The adherence to truth and following the path of dharma have been totally misunderstood.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: And in fact, the ancient Vedic knowledge is totally gone and lost.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: Therefore, we have to revive the ancient sacred texts.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop that sacred thoughts more.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: గుణ సంపాదన కావాలి.
1: You should all
0: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు.
1: And education without character is no life at all.
0: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
1: Is not a human life.
0: పశు బ్రతుకు.
1: It is the life of an animal.
0: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: The proper study of mankind is man.
0: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: There should be total harmony and unity of thought, word and deed.
0: ఇది నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: This is the main chief human quality.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: When he has got this human quality, he is entitled to be called a human. కానీ
0: ఈనాడు అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: Today there is no scope for such things.
0: ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If the head is empty, you can stuff it.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్, యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
0: బుద్ధిలో తలలుండే.
1: యూ ఫైండ్ ది బ్యాడ్
0: విను చెవులుండే.
1: అండ్
0: ది చూచు కనులుండే. పంచి చూచు కనులుండే.
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో.
0: పంచల విను మనసుండే.
1: అండ్ ద మైండ్ దట్ బిట్రే.
0: పంచిత గుణ చిత్తముండే.
1: అండ్ ద హార్ట్ దట్
0: వంచించే పలుకుండే.
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ విక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ justice cannot survive.
0: న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
1: How do you find justice?
0: ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులుంటా ఉన్నాయి.
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
1: Do you think the horns of a he buffalo would value as much as the tusks
0: of an elephant? ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
1: The value of the tusks of an elephant is much more than the horns of a
0: పక్షులన్నీ చిలుకల వల్ల పలుకునా?
1: Do you expect all green birds can speak like that of a parrot?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
1: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an elephant. Therefore, the human heart, which is more important. Make your heart sacred. Speak divine words.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
1: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్.
0: చేతులు అందం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బ్యూటీ టు యువర్ హ్యాండ్?
0: దానమే అందము.
1: చారిటీ ఇస్ ది బ్యూటీ.
0: నోటికి అందం ఏమిటి? గంటములకు అందం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బ్యూటీ టు యువర్ టంగ్?
0: దానికి మాటనే అందము.
1: ఇట్ ఇస్ ఎ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
1: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
1: This is the truth.
0: ఈ నాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు.
1: ఇట్స్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కనుకనే మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
1: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
0: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
1: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
1: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
0: నీకు గురువు కావాలా?
1: డూ యూ వాంట్?
0: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
1: డోంట్ బీ ఇన్ సచ్ ఎ గురు.
0: నీ హృదయమే నీకు గురువు.
1: యువర్ హార్ట్ ఈజ్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్?
0: మంచి స్నేహితున్నాడు.
1: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: ఫ్రెండ్. అతనే దైవమే నీ స్నేహితుడు.
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
1: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
0: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: అతని కాదు నిజమైన స్నేహితుడు.
1: He is not a true friend.
0: దైవమే నీ స్నేహితుడు.
1: God is your real friend.
0: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
1: Develop friendship to go with God.
0: ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేయాలి.
1: Examine everything in this world.
0: ఆ అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాన్ని అందుకోవాలి.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
1: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా.
1: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
1: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
0: ఈనాటి మానవుడు అంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
1: Today every man will think like this. I acquired this degree. What is it I am going to reward?
0: You society yokka income ni pracharam cheyaddu.
1: Never think of income out of the society.
0: Na chaduvu valla ee society ki em upakaram jarugutundi anekunte question veskovali.
1: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
0: Na yokka grahamulaku na yokka sahayam em cheyali?
1: In what way am I going to help my family?
0: Toti manavulaku nenu ee vidhanga todpadali?
1: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
1: We have to find out that kind of education.
0: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: Never be bothered of this feeling what kind of a job you
0: get. ఉద్యోగాల కోసం కాదు చదువు.
1: Your education is not for employment.
0: విద్య విజ్ఞానం కోసమని.
1: Education is for విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
1: And you make all kind of effort.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతకుండా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
1: Unfortunately, we are making use of education to carry on our living.
0: కాదు కాదు.
1: Is not so.
0: కూటి కోసం కాదు విద్య.
1: Is not for food.
0: విద్య విజ్ఞానము కోసమని.
1: And this education is meant for wisdom.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: We should make every effort to acquire that.
0: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
1: We should move one among the people with all
0: ఎవరికి మనం ద్వేషించరాదు.
1: We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
1: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు నీ ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
1: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ యొక్క సంస్కృతి కూడాను.
1: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
1: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
1: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
1: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
1: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
1: You know what's happening all the world over.
0: ఎన్నిన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
1: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
1: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
1: I receive 20,000 rupees.
0: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
1: I am not working even.
0: ఇది దేశ ద్రోహమే కాని దేశ ఉపకారం కాదు.
1: Your work is not proportionate to 20 rupees. You are cheating the country.
0: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
1: In fact, educated man is a truly educated if he works proportionate.
0: జీతాలు మాత్రం దండికి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
1: If you receive high salary and work little, you are cheating this country.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడాను విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
1: This truth must be known to every student and work accordingly.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
1: If you don't think like this, what is the fun of doing a job?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
1: It is not education, it is agitation.
0: కొరకు ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
1: You should never step in the direction.
0: కష్టపడి పని చేయాలి.
1: Work hard.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
1: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
0: అది కాన్షియన్స్ పవిత్రత.
1: ఇట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
1: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
1: there may be any type of student here,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
1: In a month's time, a student becomes an ideal student in our institution.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
1: They don't need long time.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
1: They develop pious qualities as to be ready to teach others.
0: సద్గుణంబులు,
1: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ఏ ముఖ్యమైనటువంటిది?
1: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివే ప్రయోజనం ఏంటి?
1: వితౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్?
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
1: Therefore, students, boys and girls, should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
0: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
1: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
0: అలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
1: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
0: Ninnu kanna thalli, mother-in-law.
1: Mother-in-law is mother-in-law.
0: Nee kanna thalli, mother-in-law.
1: Your own mother, physical mother, is mother-in-law.
0: Kuchukunnatunte mother-in-law.
1: And the other one is mother-in-law.
0: And law lo law.
1: There's love in
0: law. Ee law lo law.
1: And there's law in this law.
0: Kadagatti rendittu kuda love e pradhanam.
1: So for both, love is important.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తి మాకు తగినటువంటి ఆనందం.
1: దట్ గుడ్ నేమ్ మేక్స్ us happy.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
1: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
1: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది మంచి ఆనందం.
1: దట్ గివ్స్ us happy.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
1: This is the message of Bhagwan that makes him happy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్
1: యు నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
0: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్కి వెళ్లారు.
1: From a higher secondary school, 150 students appeared for the central examination.
0: First rank lone vacharu.
1: All of them stood in first rank.
0: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: Nenu maa pillalni adigaanu. మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్ లో వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెమ్, సిన్స్ ఆల్ ది 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్.
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్ లో వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతా కూడాను సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థి ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ వై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించింది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్ వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగడపటికి వాడు నిశ్చేదించి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటిని మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యూ ఫీల్ సాడ్ నార్ రిలేటెడ్ యూ షుడ్ ఫేస్ లైఫ్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan expects our students to go all over the world, work in different institutions everywhere, and set an ideal to everybody, and blessing every one of you.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయము.
1: Another advice to students.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter if you don't get a rank.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure marks.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: But don't get any remark.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure ranks.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదటి మనం విద్యారంగములు పంచతంత్రములను చక్కగా మనం విచారించి చెప్పాలి.
1: వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫైవ్ ప్రిన్సిపల్స్ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ ది ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్స్.
0: మొదటిది, విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు నో వాట్ విద్య ఎడ్యుకేషన్ ఈజ్.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: ద సెకండ్ పాయింట్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి లెర్న్డ్.
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి.
1: ద థర్డ్ ఆస్పెక్ట్ బీయింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫోర్త్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ టు టీచ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అవర్ స్టూడెంట్స్.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: ద ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఈజ్ టు నో ద బెనిఫిట్స్ ద రివార్డ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వీ రిసీవ్డ్.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఆల్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విల్ బి నోయింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం.
1: వాట్ ఈస్ ద మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాము.
1: We acquire by two procedures.
0: Education anaga baita prapancham nunchi krodikarinchukoni sarva vishayamunu kodanu vidyarthuniki bodhinchadam.
1: The first method is to collect all the data and the statistics of the outer world and teach to our students.
0: Rendavadi educare anetuvanti dani chudali.
1: The second one is educare.
0: Educare anaga లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింప చేసుకుని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ us to know all that from within and explain to our students.
0: కానీ ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: Today we are teaching to our students all that is available in the external world.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది గాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాత్రం మనం అభివృద్ధి పొందలేము.
1: We cannot grow as an individual by merely receiving education. It's only culture that helps us to grow.
0: కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం.
1: Therefore education requires culture.
0: ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది.
1: ఎడ్యుకేషన్ విదౌట్ కల్చర్ ఈజ్ ఎ ఫేక్ కాయిన్.
0: ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు.
1: ద ఫేక్ కాయిన్ విల్ నాట్ బి రిసీవ్డ్ బై ఈవెన్ ఎ బెగర్.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభోగులు లేనటువంటి వీరులు అనుభోగులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ experienced experts to accept this kind of education.
0: Kanukane andariki aanandanni cheekurchalananna antarbhavamto koodinatvanti educare deenni manam abhivruddhi garchukovali.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: Samskaram anaga deenni maroka reetiga meeru artham chesukovali.
1: Culture, samskara, can also be understood.
0: Samskaram lenetundi vidya cheekati kombu vantidi.
1: Education without culture is like a dark room.
0: Ee dark room lopala kevalamu gabbidamu maatrame nivasinchagalavu.
1: Dark room will be inhabited by bats only.
0: Itti roomu maha కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్ట మృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo?
1: Where it would fall.
0: Evari kompalo kulustundo?
1: Where it will fall.
0: Ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo?
1: What harm it is going to do to others.
0: Korukune deeni yokka manchi chedda evaru kodunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kanukune chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ కల్చర్?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: వీ హావ్ గాట్ టు గివ్ అప్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్, ఆల్ దట్ ఈస్ సిన్ఫుల్, ఆల్ దట్ ఈస్ క్రూయల్ అండ్ వికెడ్.
0: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు, I and you are one అన్నారు.
1: You heard in this morning songs a sentence saying I and you are one.
0: Narrow mind యొక్క లక్షణమే, narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటిది చాలా బాగుంటుంది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualistic.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane manayandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఇస్ వరల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దిస్ ఈస్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఈనాడు అందరూ కూడా ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chalachalamuku maaripothuntadi.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: Kanukune ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educator aneetundi daniki ee chadavunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educare with the inner awareness.
0: Aa educare aneetundide practical knowledge.
1: Educare confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జీ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జీ, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణ ప్రాక్టికల్ నాలెడ్జ్లో ప్రవేశించాలి.
1: Gradually, from the level of discrimination knowledge, we should reach the state of practical knowledge.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏనాటికి మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినట్టుగా ఉంటుందో.
1: Just as the heart is worshipped, receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart
0: is శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: The heart helps us to grow along the lines of peace, broad-mindedness.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: If he is an educated one, he should not have bad qualities.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: He should not resort to evil deeds.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: How can you call him educated?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, vidya, the meaning is jnana,
0: wisdom. ఎట్టి జ్ఞానము?
1: What sort of wisdom?
0: లౌకిక జ్ఞానమా?
1: Is it worldly knowledge?
0: ప్రాకృత నాలెడ్జ్?
1: ఆర్ ఫిజికల్ నాలెడ్జ్?
0: లేక జనరల్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ దట్ జనరల్ నాలెడ్జ్?
0: కాదు, కాదు.
1: నో,
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ ఎఫ్టర్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు.
1: ద మ్యాన్ ఇస్ స్పాయిల్డ్ టోటలీ బికాస్ హీ రిలైస్ ఆన్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: You can have it experience so long you have memory.
0: ఇది కొంత వరకు ను బుకిష్ నాలెడ్జ్ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: It's not at times possible to experience it in the practical field.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ తన నింపుకొని
1: filling our head with the bookish knowledge.
0: Examination hall varaku matram postundi.
1: Will help us to proceed up to the examination hall.
0: Aa examination hall lopala ee tallo unnatundi vishayamantha kudanu paper lo gummaristadu.
1: We empty our head there in the examination hall.
0: Tirigi venukoku vachesamlopala empty head tho vastadu.
1: And as he returns he'll be empty headed.
0: Idi eppudu empty gaane untuntadi.
1: The head continues to be empty anyway.
0: Karanam emiti?
1: Why?
0: దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్గా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది.
1: బికాస్ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే.
1: టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ద జనరల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్.
0: జనరల్ నాలెడ్జ్ లోపల ఒక సామాన్యమైనటువంటి యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి.
1: జనరల్ నాలెడ్జ్ రిక్వైర్స్ ఇంటెలిజెన్స్.
0: ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల
1: ఇన్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: కామన్ సెన్స్ కూడా ఉంటుంది.
1: కామన్ సెన్స్ ఈజ్ నెసెసరీ.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి.
1: వెన్ జనరల్ నాలెడ్జ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద కామన్ సెన్స్ యూ కెన్ హ్యావ్ ఆల్ అడ్వాంటేజ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధిపతులారా,
1: and heads of institutions,
0: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today is not bookish knowledge. It's necessary, however.
0: తత్ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
1: It's essential at the beginning stages.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: This education will help us to eke out our living.
0: కాదు, కాదు. ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: Adhyatma vidya vidyanam anindi Bhagavad Gita.
1: Bhagavad Gita declares that the spiritual knowledge is the right one of all the rest.
0: Samudramlo cheretunte neeru anni neeru cheripothuntai.
1: All rivers merge in ocean.
0: Drainage water kuda cheruthuntadi.
1: Also even the
0: drainage water kuda cheruthuntadi.
1: Drainage water, sewage water.
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటది.
1: Water falls from the mountains, merge in ocean.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది.
1: That which comes out of the discrimination knowledge will flow like a pure river.
0: Life river.
1: Like life, river of life.
0: Life. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: But it will never be dry without water.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటాయి.
1: In these rivers you find water all through. It will never be dry any time.
0: ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: Students will have to develop quality today.
0: మనం ఇంత గొప్ప చదువులు చదివాం, ఇంత పెద్ద డిగ్రీలు తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: Don't go by the quantity by acquiring degrees.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమే ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు ఎక్స్ప్లోర్, ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ విదిన్.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ నాలెడ్జ్, ఇట్ మస్ట్ టేక్ యూ టు యాక్షన్.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్. ఈనాడు కావాలి.
1: దాట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in practice.
0: మనం దీనిని పంచాలి.
1: You have to share with others.
0: వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: It should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనట్టుగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as a rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: All that we experience in this fleeting world is full of facts. Facts.
0: కాని గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అనుకుని చెప్తూ వచ్చారు.
1: We call the textual knowledge as education.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act, act.
1: We should put into action, we should act.
0: తర్వాత, what is the aim of education?
1: Then comes, what's the aim of education?
0: ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎవరు విచారించడం లేదు.
1: నో వన్ ఇస్ బదర్డ్ అబౌట్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ లివింగ్.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపడుతున్నాము.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్.
0: కానీ లివింగ్ కోసం యోజన చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్, యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్
0: అనిమల్స్. ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: For just living, do
0: you need education?
1: To carry out your life, do you need education?
0: చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: You find ants and mosquitoes living.
0: కాదు కాదు.
1: Now,
0: మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్.
1: Our education should be for life.
0: ఆ విధమైనగా చూడాలి. What is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: ఆ essence of education ను మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: అన్ని ప్రపంచంలో జరిగేటువన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయం.
1: Not collecting facts and figures, that is not education.
0: ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా?
1: Why collection?
0: ఈ కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము.
1: At times we forget that.
0: ఒక చిన్న ఉదాహరణ. ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల.
1: హియర్ యు హావ్ ఎ వాష్మన్ ఇన్ ఎ విలేజ్.
0: ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు.
1: హి విజిట్స్ ఎవ్రీ రెసిడెంట్.
0: ఆ ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు.
1: దోబి వాష్మన్ కలెక్ట్స్ ఆల్ క్లోత్స్.
0: ఒక ఇంటి వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
1: ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ విల్ నోట్ డౌన్ ఆల్ ద క్లోత్స్.
0: వన్ బెడ్ షీట్, వన్ షర్ట్, వన్ ప్యాంట్, వన్ బనీన్ అని రాసుకుంటాడు.
1: హి నోట్స్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ద క్లోత్స్ గివెన్ టు వాష్మన్. One shirt, one pant, and so on.
0: ఇంటి వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు.
1: ఎవ్రీ హౌస్ హోల్డర్ గోస్ ఆన్ రికార్డింగ్ ఇట్ ఇన్ ఎక్సర్సైజ్ నోట్ బుక్.
0: కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు.
1: ద వాష్మన్ డజంట్ రికార్డ్ ఎనీథింగ్.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: అది జనరల్ నాలెడ్జ్.
1: దాట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: For general knowledge, education is not necessary.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈనాడు వాషర్మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవానికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్, వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: దిస్ ఇస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చేటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: ద జనరల్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇట్ రైట్ ఫ్రమ్ బర్త్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో దిస్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే సే ఎడ్యుకేషన్ హాస్ నో ఎండ్.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేది దానికి ఎండ్ ఉంటుంది. అది
1: There is an end to reading and writing.
0: Kani, end of education is character.
1: But the end of education is character.
0: Ee character lekapothe ee education ye maatramo upayoginchadu.
1: Without character, education is useless.
0: Puram rishikulamlantu
1: earlier in hermitages
0: aneka mandi rishulu
1: many sages
0: tellavari ratri anetundi samayamnu chudukunda
1: they didn't go by the timing here
0: vaaru ekkadiki vellina vaaru venta shishyunni teesukoni poi
1: they were accompanied by disciples
0: nadachukuntu kudanu variki upadesham chesetunti vaaru
1: even only walking they used to teach
0: manadi atta kaadu
1: ours is not
0: tellavari 8 gantala modukoni
1: 8 o'clock in the morning
0: madhyana 12 gantala varaku classes
1: we have classes till 12 o'clock in
0: tarvata
1: the afternoon
0: 2 gantala nunchi
1: from 1 o'clock
0: 5 gantala varaku mari classes
1: we have classes till 5 o'clock
0: ee vidhanga manam hours ni ninnam cheskoni manam chadukuntunnamu idantha limited knowledge
1: we base our studies on timetable and hours it is a limited knowledge
0: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: అవర్స్ ఇస్ నాట్ లిమిటెడ్ నాలెడ్జ్.
0: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
1: క్యారెక్టర్ హ్యాస్ నో లిమిట్స్.
0: కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ద లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: This has to be in our behavior.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: In our conduct.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: In our daily life.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: In our words.
0: మాటల్లో ఉంటుండాలి.
1: And so.
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులను బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: All our words should be so soft and sweet that do not hurt others.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: Character is not limited to conduct.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in our words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడా ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడా క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to
0: ఈ
1: boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మన అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
1: The flame to what extent it would help.
0: వంటకు తగిన మంట మంటకు తగిన వంట.
1: The cooking process వంట requires the manta, the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this, you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు,
1: Anyone visited
0: you. ఇంటికి వచ్చారు.
1: Elders visited you.
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ
1: You may not offer any food and drink.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: You can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండికూడను, నాన్నగారు దగ్గర వెళ్ళిపోండి అంటారు.
1: Though father is at home, they say, father is not at home, better you go.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: It's a really big mistake.
0: మంచి మాటలు చెప్పు.
1: Speak softly.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: If father is at home, say yes, or else no if he is not at home.
0: దీంతో నేను చెప్పాను, నిజము, సత్యము, కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Nija the fact, Satya the truth, and ultimate Rutamu.
0: Nijamu.
1: Nijamu.
0: Emiti adi nijamu?
1: What is this Nijamu fact?
0: Eppatikappudu, ye samayamlo taanu choochina samayamlo, ye dress vesado, danni cheptam nijam.
1: Fact wants you to say things as you see, as you hear.
0: Neevu ikkadiki vachavu.
1: You're here now.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు.
1: You put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: Bhagavan sees you wearing white dress.
0: సత్యము అంట కాదు నిజము అంటాం.
1: You say it is truth, now it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: By the time you go home, you will change this white dress and wear blue coat.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not
0: true. చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
1: The fact is said as it is.
0: దాని తర్వాత మారేటువంటి అంతా కూడాను నిజం కాదు.
1: That which changes later is not true.
0: అనగా అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth, Satya?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కాని నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is satya.
0: త్రికాలం యందు కూడాను ఉండేటువంటిది సత్యం.
1: Satya is changeless.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: కర్ని దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: ఏమిటి ఆ త్రీ?
1: What are
0: the
1: those?
0: The one you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది మైండ్.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుంది. అదే రుతం.
1: There's something beyond that is
0: rutam. The one you really are.
1: Rutamu is the one you really are.
0: అది ఆత్మ సంబంధం.
1: That is of the self.
0: దేహ సంబంధము, మనస్ సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
0: కానీ బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: Body changes.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయించేటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: That which is permanent is rutam.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడాను దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: Veda calls it as rutam.
0: మార్పు చెందనటువంటిది.
1: That which is changeless.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: Attributeless.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: How did they teach this?
0: నిర్గుణం,
1: attributeless,
0: నిరంజనం,
1: ever shining,
0: సనాతనం,
1: ancient,
0: నికేతనం,
1: shining,
0: నిత్య,
1: eternal,
0: శుద్ధ,
1: pure,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: unsullied, pure, crystal clear.
0: అటువంటి దానిని రుతం అన్నారు.
1: That is rutam.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: What all that we speak, they may be truthful or untruthful.
0: కానుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము, ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: Various reforms in education seem to be mighty.
0: మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసుకున్నానన్నాడు.
1: One says that he has 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఏమిటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్ టు యు.
0: ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: హూ స్టడీడ్ ఆల్ దీస్ 3?
0: ఐ. అదే నిజమైనటువంటిది.
1: ఐ ఈజ్ ట్రూత్.
0: ఈ పోస్ట్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: ద త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్.
0: ఈ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకు శేషము ఈ చదువుల్లో జరిగేటువంటి ఒక మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: Various reforms in education seem to be mighty.
0: మనం చదువును చదివేసేసి నేను త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్

0: మార్పు చెందేటువంటివి.
1: ద త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీస్ యూ రిసీవ్ చేంజ్ కాన్స్టెంట్లీ.
0: ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: ఇట్స్ ద సేమ్ పర్సన్ హూ అక్వైర్డ్ దీస్ త్రీ డిగ్రీస్.
0: అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల,
1: ఇన్ డే టైమ్ వెన్ యూఆర్ అవేక్,
0: నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్ విత్ యువర్ బాడీ.
0: అన్ని చూస్తున్నావు.
1: యు వాచ్ ఆల్.
0: అన్ని తింటున్నావు.
1: యు ఈట్.
0: అనుభవిస్తున్నావు.
1: ఎక్స్పీరియన్స్.
0: కానీ ఇది ఏమిటి?
1: వాట్స్ ఆల్ దిస్?
0: ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు.
1: యు సే దట్ ఐ యామ్ ఎక్స్పీరియన్సింగ్.
0: అయితే స్వప్నావస్థ లోపల,
1: ఇన్ ఎ డ్రీమ్,
0: నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు.
1: యు క్రియేట్ యువర్ సెల్ఫ్.
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గాని ఏ ప్లేన్ టికెట్ గాని కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్.
0: ఎక్కడో ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గో ఆన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి? స్వప్నావస్థలో.
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటది.
1: ఇట్ ఈస్ మోషన్లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్ బై వన్ అండ్ ద సేమ్ పర్సన్.
0: స్లీప్ లోపల అంతర్ధానంగా ఉంటుంది ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent
0: in you.
1: In a dream, you create all. In fact, you imagine yourself and experience. This is the dreaming state. In wakeful state, you
0: కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్, మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ద వేకింగ్ స్టేట్.
0: కనుకనే ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ది గావించాలనుకున్నప్పుడు,
1: when Adi Shankara wanted to develop his school of thought,
0: manavuniki enyo uhalaga puttuntai,
1: he said that man has so many imaginations.
0: Aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku.
1: In fact, he wanted students to practice to be thoughtless.
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం, పోవటం రావటం, ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa. Let the duty be
0: jagrata jagrata jagrata jagrata jagrata jagrata ani anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying jagrata, be careful.
0: అలాగ ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉప్పొందుతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్.
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి.
1: ఐ గాట్ ద బిగ్ హెడ్.
0: ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి.
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్.
0: దీనికంతా నేనే పెద్ద.
1: ఐ యామ్ ది హెడ్ ఆఫ్.
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్ జాగ్రత్త, బి కేర్ఫుల్, బి.
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu.
1: Not only this.
0: Jagrata lopala anek rakamaina jagratalu untunnayi.
1: There are several, many levels in
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha. Janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha.
1: Repeatedly we'll have the misery tagged to our birth, the old age and withdrawal of this
0: world. Maha dukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata annaru.
1: And hence be careful, be careful.
0: Nene edo goppa vaadu anukuntunnavu.
1: You think you're great.
0: Ee jagratalo undinanta varaku nee peru prathishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: At the end you suffer, it is a state of absolute suffering.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: And hence be awake, be wakeful towards the end.
0: తరువాత
1: later
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: He thought over some time.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూచేవారు ఎవరు?
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని కొంత యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అనుకున్నాడు.
1: He thought.

0: జాగ్రత్త.
1: వాట్ ఈస్ దిస్ జాగ్రత్త?
0: మాతా నాస్తి,
1: నో మదర్.
0: పితా నాస్తి,
1: నో ఫాదర్.
0: నాస్తి బంధు సహోదర,
1: నో రిలేషన్స్, నో బ్రదర్.
0: అర్థం నాస్తి,
1: నో మనీ.
0: గృహం నాస్తి,
1: నో రెసిడెన్స్.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: అండ్ దెర్ఫోర్ బీ వేక్ఫుల్, బీ వేక్ఫుల్, వాచ్ఫుల్ ఆఫ్ దిస్, బీ కేర్ఫుల్.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమం లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ సెయింట్స్ టు దేర్ డిసైపుల్స్.
0: కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: ది స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆర్ హెడ్స్ ఆఫ్ మొనాస్టరీస్ టుడే.
0: కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతము నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: ది ఎడ్యుకేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్
0: కేర్, కేర్, కేర్,
1: ఎడ్యుకేర్, కేర్, బి కేర్, జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్లనే ఏబిసి మూడు అక్షరాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be careful.
0: కానీ always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet ABC.
0: మనం అంత్యం గావిస్తున్నాము.
1: And in fact we just end up with that.
0: అక్షరార్థాన్ని కూడా మనం గురిపించడం లేదు.
1: While teaching alphabets we should know the significance too.
0: కనుకనే always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే.
1: General knowledge is like a
0: negative.
1: It is negative.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: The current within is positive.
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: Then you will have illumination, brightness.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you'll have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ని కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా ఉపయోగపెట్టచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుండాలి?
1: Without these gadgets what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుండాలి.
1: It has got a point there.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుండాలి.
1: So powerful divinity is in everyone.
0: అది పాజిటివ్.
1: That is positive.
0: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
1: The positive divinity within but he is just collecting the negative.
0: పుట్టడం, చావటం, పెరగటం, తినటం, ఉండటం అన్ని కూడా నెగటివ్నే.
1: The birth, growth, death, eating, drinking all are negative.
0: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: But you are eternal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: With no beginning nor the end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
0: ఆత్మతత్వం.
1: That is the principle of truth.
0: కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
1: Therefore spiritual awareness is the main principle.
0: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
1: It is beyond the practical knowledge.
0: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
1: Therefore this spiritual knowledge is much more than general knowledge.
0: Fundamental knowledge. Fundamental.
1: It is fundamental knowledge.
0: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
1: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మొట్టమొదటి పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
0: అందులోనే ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
1: దేర్ఫోర్ టుడే అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ వి నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: మన సత్య జీవితం మాత్రమే జరపటము గొప్పదే.
1: ఇట్ నో డౌట్ ఇట్స్ గ్రేట్ టు లీడ్.
0: కానీ ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ
0: మృత జీవితాన్ని గడపాలి?
1: We should lead the life of truth. Ruta,
0: mana life ekkada pothundi deham anukuntunnam manamu.
1: You think you are the boss.
0: Chala parapaatu parapaatu.
1: It's a big mistake.
0: Oka talli 25 samvatsaramulu talli untundali.
1: We have a mother age 25.
0: 15 samvatsaramulu oka kumaru unnadu.
1: She has a son aged 15.
0: Kaani aa 15 years age vaadu ee 25 30 vayasulu ichinatundi talli maraninchagane
1: this boy, soon after he finds his mother dead at the age of 30,
0: appudu aa pillavaadu baadha padutunnadu.
1: He feels so sad.
0: Emani baadha padutunnadu?
1: In what way?
0: Amma nannu vadali pothiva, nanne akavaru dikku, nanne evaru chustuntaru, nannu vadali pothiva, vadali pothiva, vadali pothiva ani edustunnadu.
1: The son goes on crying, oh mother, you left me, who will take care of me?
0: Chakkaga vicharana chesthe,
1: when he inquires clearly,
0: tannu vadali poyinatundi evadi?
1: Who is the one that left him?
0: ఇంతకాలం దేని నీవు తల్లి తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉందే.
1: The one whom you consider mother is right in front of you.
0: కాబట్టి నువ్వు వదిలిపోతావని ఎందుకు అంటున్నావు?
1: Then why do you say you left me?
0: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
1: You find this right in front of you.
0: కానీ ఆ దేహం కాదు తల్లి.
1: And this
0: నన్ను వదిలిపోతావా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
1: You say your mother died, but the body is there. So what is that left? It is life.
0: కనుకని ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
1: Therefore, my mother is not this body. She is the very life.
0: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
1: The life as such is eternal, immortal.
0: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
1: The body is like a dress.
0: Death of the dress.
1: Yeah, and it's the death of, is the dress of life.
0: ఈ డ్రెస్ అనేటువంటిది డెత్ ఆఫ్ లైఫ్.
1: We go on changing.
0: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
1: They change continuously.
0: అన్నింటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
1: But for all this, there's one basic thing.
0: అది ఫండమెంటల్.
1: That is the fundamental.
0: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గర్పాలి.
1: We have to develop this fundamental knowledge.
0: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటాది.
1: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
0: కాని దేహాన్ని లక్షణంగా పెట్టుకొని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
1: We should not concentrate limiting ourselves to the body.
0: మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of the self.
0: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
1: This awareness of the self is
0: ఎడ్యుకేషన్ తో పాటు
1: along with education.
0: Educare కూడాను అత్యవసరము.
1: Educare is very essential.
0: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
1: Without this education, you cannot comprehend educare.
0: Kanuka,
1: so
0: meerandaru chaduvulu prarambhamistunnaru.
1: You all commence your education activity.
0: Aneka deshamallo aneka rakamainaatvanti vidyanu abhyasistunnaru.
1: Many study in different ways.
0: Kani deenini kramakramena meeru abhivruddhi gaavinchukoni ee vidhamainaatvanti danto mee sandehalu, mee baadhalu, mee doubts vastunnayo avi tarvata mannu maatladukovachu.
1: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
0: Aidu pancha bhutamulu matram manaku telusukovali.
1: First we should know the
0: pancha tantralu matrame gurtinchali.
1: The five principles and five procedures.
0: Yemi chadu ante yemi?
1: What is education?
0: Ippudu manam chadive chadu yemi chaduvu?
1: What sort of education we acquire?
0: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్?
0: ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వశ్చన్స్.
0: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
1: దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గెటింగ్ ఇంటు ది ఫైవ్
0: యొక్క వివేకము.
1: This is the significance of the
0: panchatantramulu yokka vicharamu.
1: This inquiry of the five essentials.
0: Ee chesinappude anni education lu manaku sulabhanga artham avutayi.
1: When you inquire and investigate, you will know the different procedures.
0: Kanuka,
1: so
0: mottamota manu education ante emiti?
1: First you should know what is education.
0: Kevalam grantha parichayam kaadu.
1: Not merely bookish knowledge.
0: Kevalam blackboard pai rasinatundi padamulu kaadu.
1: Not words written on the blackboard.
0: Manam anni kudunu edo chadutunnattuga cheptunnamu.
1: We say it's all education.
0: Education anetundidi
1: the education
0: nornu terpinchi maatalu cheppatam kaadu.
1: Is not merely verbal or vocal expression. The true education will open the doors of your mind.
0: The doors of the mind
1: have got to be opened. That is true education.
0: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి
1: the doors of the mind are closed.
0: అందరిని పిలుస్తుంటే లోపల విడిచేదెట్టారు.
1: And you invite them, how do they get in?
0: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
1: You want pleasure.
0: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
1: You want convenience.
0: అనేక గుణములు ఆశిస్తున్నావు.
1: You want comfort.
0: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
1: And open the door so that you can get in.
0: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
1: As the doors are kept open, anybody can be ushered in.
0: కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ అక్వైర్ దిస్ ఋతం
0: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
1: యూ హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
1: దెన్ దిస్ ఋత ద ఫండమెంటల్
0: సర్వత్రా సంచారం చేస్తుంది.
1: దిస్ ఋత ఫండమెంటల్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు నాకు వారికి వీరికి అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
0: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్ లైఫ్.
0: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
0: యూనిఫామ్ మైండ్ కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
0: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
1: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ ఎట్ ఎవ్రీవేర్.
0: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
1: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
0: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దాట్.
0: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
1: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
0: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
1: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
0: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
1: అండ్ ఇట్స్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
0: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా నువ్వు చేర్చాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
0: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
1: దెన్ యుల్ బి బ్లెస్ ఫర్.
0: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
1: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
0: ఎడ్యుకేర్ షుగర్.
1: ఎడ్యుకేర్ ఈ షుగర్.
0: ఆ షుగర్ దాంట్లో వేయి.
1: మిక్స్ ది షుగర్.
0: వేసిన తర్వాత ఒకతూరి త్రాగి చూడు.
1: Drink once.
0: కానీ నీకు ఆ రుచి తెలియదు.
1: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
0: కానీ ఒక స్పూన్ తీసుకో.
1: పిక్ అప్ ద స్పూన్.
0: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
1: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
0: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
1: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది rest of the water in the container.
0: మన హృదయమే టంబ్లర్.
1: Our heart is the tumbler.
0: Divinity is sugar.
1: Divinity is sugar.
0: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
1: Secular knowledge is water.
0: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
1: And put the pick up the spoon of wisdom.
0: విచారణ అనేటువంటిది కలుపు.
1: And stirring up mixing is wisdom, inquiry.
0: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: And this wisdom is all pervasive.
0: కనుక కేవలము
1: So
0: స్పూన్ కూడా కావాలి మనకు.
1: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
0: అది విజ్ఞానము.
1: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
0: ఆ విజ్ఞానం నుంచినే మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
1: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ప్రజ్ఞానం
0: అనేటువంటి ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
1: వెన్ వన్స్ మీ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన.
0: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
1: యూ సే యూ ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడూ కాదు.
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యూ ఆర్ నాట్.
0: దానికి రూపం లేదు.
1: And wisdom has no form.
0: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
1: No one can demonstrate.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The experience of non-duality is wisdom.
0: All are one.
1: Be alike to everyone.
0: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
1: Experience in its truth is wisdom.
0: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: We should know the unity in diversity.
0: ఏమిటి?
1: What is it? This kerchief.
0: ఇది ఒక గుడ్డ.
1: This is a cloth.
0: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
1: Not so.
0: మరి ఏమిటి?
1: Then what is it?
0: త్రాళ్ళు అంటాము.
1: And with threads.
0: Threads. ఇది త్రాళ్ళు కాదు అంటారు.
1: Not threads anyway.
0: కానీ ఇది ప్రత్తి అంటారు.
1: But you say it's cotton.
0: ఈ ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒక్కటే.
1: The cotton, the thread and the cloth are one and the same.
0: కానీ కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు.
1: Without cotton you cannot have yarn.
0: థ్రెడ్ లేకపోతే కాటన్ కాదు.
1: Without yarn you cannot have cloth.
0: ఒక గుడ్డ కాదు.
1: And it cannot be a cloth.
0: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
1: The combination of three is unity.
0: కనుకనే మానవత్వములో త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: Therefore it is said, I offer unto God, surrender totally, the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
0: Sukham kani, dukham kani.
1: Either pain or pleasure.
0: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkanni icchavu ani bhagavantuni pe nindistamu.
1: You blame God when there is pain in life.
0: Kaadu kaadu.
1: No.
0: Daanlo kuda edo oka sukham pettadu.
1: There must have been some pleasure.
0: This is good for me. This is good for me.
1: You should have spirit of acceptance that it is good for me.
0: Tarata sukham vachesindi.
1: Then you are happy later.
0: Ayyo idi bhagavantudu ichinatvanti gift anukuntamu.
1: You think this is God's gift.
0: Kaadu kaadu adi kuda nee yokka manchi kosam ani.
1: That's also good for you.
0: Pain and pleasure both are your.
1: The pain and pleasure are both are good.
0: Good, good, good.
1: Both are good.
0: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
1: If you proceed along this line, you'll be broad-minded.
2: That was the Supreme Teacher Bhagavan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.

0: with very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యలయందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: వెలయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యలయందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథపరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day. We have forgotten the very human quality, excepting textual knowledge, we don't have anything else.
0: ee naati vidya kevalamu dananimittamai vidyana abhyasinchutunnaru kaani గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: టుడే వీ స్టడీ టు ఎర్న్ మనీ అండ్ నాట్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: విద్య చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ వెల్త్.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచన చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలము గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలము కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యాధనము రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్యలు రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth in the education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: Manavuni endu enni shaktilu undinappatikini gunamu aneetvanti pradhanamaitvanti oka lakshanam lekapoyinappudu ee oka vidya dhanamulu rendu kodunu vyarthamulai potayi.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka, shaurya sahasalu kudanu, chala takkuva.
1: And from the point of the courage and the valor, it is also little.
0: Naitika dharmikamulainatvanti gunamulu, adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical value.
0: Kanukane Shivaji, dharma margamulo praveshinchi, దేశంలో ధర్మాన్ని స్థాపించాలని విశ్వసించి సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు.
1: శివాజీ, హూ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ మొరాలిటీ, డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ ధర్మ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, ఫాట్ ఫర్ ఇట్ అండ్ టు ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ సొసైటీ అండ్ వాజ్ రెడీ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఆ గుణం యొక్క ప్రభావమే ఆ యొక్క యుద్ధము లోపల స్త్రీలు పరాజయమైపోయి లొంగిపోయినప్పుడు వారిని కన్నెత్తినా చూడక వారి బంధువులకు అప్పచెప్పి ఆ స్త్రీలను అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చాడు శివాజీ.
1: బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ వర్చ్యూస్ ఈ శివాజీ, వాట్ హీ డిడ్ వాస్ ఆఫ్టర్ కాంకరింగ్ ది ఎంటైర్ కింగ్డమ్, హీ ఇన్వేడెడ్ ఆల్ ది లేడీస్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ద పీపుల్.
0: శంభుకు శౌర్య సాహసాలు అధికంగా ఉంటున్నాయి, గుణము తక్కువగా ఉండేది. శివాజీ కుమారుడైనటువంటి శంభు,
1: వేర్ యాజ్ ది సన్ ఆఫ్ శివాజీ శంభు హ్యాస్ గాట్ లెస్ ఆఫ్ క్యారెక్టర్ మోర్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే శివాజీ వలె శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ శివాజీ కుడ్ నాట్ మెయింటైన్ ద డిగ్నిటీ ప్రెస్టీజ్ నేమ్ ఆఫ్ శివాజీ.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: ఫర్ దట్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హైయెస్ట్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు క్యారెక్టర్.
0: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింప చేసుకున్నాడు.
1: విదుర ఈజ్ ఆల్సో రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దీస్ నోబుల్ వర్డ్స్.
0: అన్యాయ అక్రమ అనాచారమును ఏమాత్రం కూడాను తాను అంగీకరించేటువంటి వాడు కాదు.
1: విదుర నెవర్ acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtraku enni vidhamulainatvanti bodhalu chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kudanu kattagarapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul వారిచే నేగతి మడసెను పుత్రులు లేని ఆ సుఖునకు పెంపొందని దుర్గతు.
1: ధృతరాష్ట్ర
0: 100 బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖము అనుభవించాడు?
1: ధృతరాష్ట్ర హాస్ 100 సన్స్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ హీ హ్యాడ్.
0: ఏ పుత్రులు లేనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక సుఖుడు ఏ దుర్గతిని పొందాడు?
1: వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ శుక, దో హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ సన్స్.
0: కనుక కులమును వెలయించేటువంటి ఒక్క పుత్రుడైన చాలు.
1: Therefore, to make the entire family reputed, one son is enough.
0: ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనమేమిటి?
1: Why, what for, many sons that would put the family to ruin.
0: ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
1: Like this, he taught Dhritarashtra.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవము సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్స్,
0: పెద్దలారా,
1: ఎల్డర్స్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: esteemed sages,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: Just put one question. Has Dharmaja lost first and lost me later, or has he lost me first and lost himself later?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. అంతే కాక నేను పాంచాలిని,
1: ఫర్దర్ ఐ యామ్ పాంచాలి,
0: 5 భర్తలు నాకు,
1: I have 5 husbands.
0: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే వడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
1: When 4
0: ఐదు మంది కూడాను అంగీకరించాలి కదా.
1: All the 5 should accept.
0: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
1: She asked, is it justifiable?
0: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
1: Not even one dared to open mouth.
0: పురస్కరించుకుని విదురుడు, చీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: Vidura, that they decided to leave Hastinapura and he has gone to the forest.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: Such men of character, noble virtues shined like precious diamonds in Bharat.
0: కానీ సమాజ సేవకై వారు జీవితం అంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: They dedicated their lives rendering service to society.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: In times of need, they would rather disobey the command of the preceptor and follow the word of God.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: There are 4 who should be worshipped: the mother, father, preceptor and God.
0: కాని దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
1: If the matter in pertaining to God, they're ready to sacrifice mother, father and the teacher.
0: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి ఒక తల్లి కైక పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: Is it proper for Kaika the mother to ask Ramachandra to go to the forest and Rama itself?
0: Ramo vigrahavan dharmaha, sakshat dharma swaroopudu Ramudu.
1: Rama is very personification of
0: dharma. Atti dharmamurtini ye vidhamainatundi karuna bhavam lekunda, daya dakshinyam lekunda nishkaranamga adavulaku pampatamu entati kruratvamu.
1: Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: కాని అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: ప్రాకృతమైనటువంటి దీనికోసం కాదు.
1: It's not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: It's not for selfishness, self-interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి,
1: embodiment of dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: భరత డిజోబేడ్ ఈవెన్ మాదా.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడుమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కాని హరినామాన్ని నేను విడువనున్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనా విడుస్తాను కాని హరినామాన్ని నేను మరువను ఉన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై, బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: తనయావలదు హరి హరి ఘన భోకుమూర.
1: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
0: kaani,
1: and said, why do you say repeat God's name?
0: తల్లిదండ్రులైనా వదులుతాను కాని నేను హరిని మాత్రం విడువను అని పట్టు పట్టి ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
1: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
1: He never conducted himself as per
0: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతించు వచ్చాడు.
1: He disobeyed father and started thinking of God.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
1: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యములే ఈ విసర్జనకు మూల కారణములు.
1: దిస్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
0: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
0: ఇంకా గురువు,
1: దెన్ ప్రిసెప్టర్,
0: శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య
0: మెత్తగా బలి చక్రవర్తి దగ్గర చేరాడు.
1: ఈ కేమ్ టు బలి చక్రవర్తి ఎంపర బలి.
0: మహాప్రభు వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
1: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
0: కేవలం మూడు అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
1: హీ సో షార్ట్.
0: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
1: బట్ హీ విల్ ఆక్యుపై ఆల్ ద త్రీ వరల్డ్.
0: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
1: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను మహావిష్ణు స్వరూపుడు.
1: హీఈస్ విష్ణు హిమ్సెల్ఫ్.
0: అతను నీ దగ్గరికి వచ్చి చేయి జాపుతున్నాడు.
1: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
0: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
1: శ్రీమన్
0: నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు చేయి చాచి అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమింది.
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, what more is left for me, how lucky I am.
0: అడుగుతున్నాడు భగవంతుడు.
1: God is asking.
0: ఎవరిని అడుగుతాడు?
1: భూమి
0: బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను అంత అదృష్టవంతున్నాను.
1: God, who is the lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.
0: బ్రహ్మ

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanam bhujayimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu bojjalonunnatti bachyabojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: Ilanti bhagavantude vachi naa daggara naaku ivvamani cheyi chaptunte నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి, ఇంతకంటే మహాభాగ్యమా.
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా నువ్వు ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాను.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేని కోసం చేశారు?
0: Why did they do like
1: that? ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే, రామచంద్రుని కోసమే.
0: భరత డిసోబేడ్ మదర్ ఓన్లీ ఫర్ రామా గాడ్.
1: తండ్రి ఆజ్ఞని మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: He wanted God, God alone.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
1: కానీ బలిచక్రవర్తి తనను తానే దానం చేస్తున్నాడు.
0: But Emperor Bali offered himself.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడాను ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: కానీ ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటిని సమంగా భావిస్తున్నారు.
0: But modern people consider charity and sacrifice synonymous. It's a mistake.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు.
0: యూ కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్స్.
1: తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడం, ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యూ లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమనే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: Sacrifice means preparedness to offer even life.
1: తనకి ఇష్టమైనటువంటి దాన్ని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: Giving that what you like more.
1: తనకు ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: Giving that what is endearing to you is sacrifice.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
0: So there is wide difference between charity and sacrifice.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హ్యావ్ సాక్రిఫైస్, ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్
1: నేమ్. కాని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని సున్మంతులిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడయ్యా.
0: యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షూ టు బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: But the spirit
1: మారేది కాదు,
0: ఇట్ ఇస్ చేంజ్లెస్,
1: ఊరేది కాదు,
0: ఇట్ డోంట్ ఫాల్,
1: ఎప్పటికీ ఒక్కటే,
0: ఇట్ రిమైన్స్ సేమ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: Right from the ancient times down to this day, there are men of
1: sacrifice in this country.
0: It is for this reason God descends on earth in Bharat and is the place of birth for many souls, sages.
1: Sibi Chakravarti.
0: Not only Bali, is Sibi Emperor.
1: Sibi Chakravarti Dhariti. Ee Muguru Kudani Yanta Tyagam Chestu Vacharu.
0: Sibi and Daditi, they are men of sacrifice.
1: Sibi Chakravarti, oka deganu oka garudu tarumukoni vachindi.
0: An eagle was driven.
1: Kani aa yokka pachi Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the Emperor Sibi.
1: Raja nannu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ ఇంద్ర. ఇట్స్ ఆల్ డ్రామా టు టెస్ట్ సిబి.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఐ who is after this bird, how can you catch hold of it?
1: Nen tarumkoni raavatam valla kada ee pachi nee daggariki vachi cherindi.
0: Because I am after this bird, this came to
1: you. Ee pachi naadi.
0: So it belongs to me.
1: Neevu rajuvu.
0: You are the king.
1: Dharmani neevu anusarinchu.
0: You follow dharma.
1: Neevu rajuvu. Rajarikani neevu paalinchu.
0: You observe all the code expected of a king.
1: Naaku telusunu kaani nannu sarana vachinatundi pachini rakshinchadam naa yokka kartavyam annadu.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో ఎవరి తిండియో ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird.
1: నన్ను శరణించడం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with
1: 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this Naravastra and spend 14 years
1: confined there in the forest.
0: There is no relationship with anything either.
1: కానీ రాముల పైన ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంటబడ్డాడు.
0: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
1: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
0: Though Rama said no, but

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, అర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషసేనుడు నీవు.
1: యువర్ శేషసేన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: నేను ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు యు.
0: ఆదిశేషుడని
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ది నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్
0: సర్వెంట్. నీవు నా పైన నీ సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying he surrendered himself to
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the balance.
0: పక్షిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not.
0: ఎంత వేసినా పచ్చి ఏ మాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసి దాంట్లో వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండలములు అన్ని కండలములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested
0: Sibi,
1: there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunaku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's life. Kanukane
0: tyagi neki amrutatva manasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Kanuka na deham nena kuda neeku isthanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anitundi vaadu ee Bharata deshamunandu entati manavantaku enta viruvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and
0: Sibulu,
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata deshamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Moodu adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ వన్ ఫుట్ స్టెప్ హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది స్కై.
0: మూడవ స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ట్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలో నెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering.
0: మేనమామని.
1: Without considering that he is the uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలు హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: శ్రీబాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harini. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru. Tarvata. Kaadu kaadu.
1: No, no.
0: Idi. పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: దిస్ ఓన్లీ టు టెస్ట్ ఏ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ది స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ వీ హావ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ గివెన్ బై డాక్టర్.
0: కట్ తీసుకుంటాడు, నిర్దయగా కడుపును కోసేస్తాడు.
1: డాక్టర్ టేక్స్ ద నైఫ్ అండ్ కట్స్ విదౌట్ ఎనీ కంపాషన్.
0: కానీ డాక్టర్ కు నిర్దయనా? కాదు కాదు, పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: కాని ఈ అపెండిసైటిస్ నొప్పి పోదు.
1: Unless surgery is conducted, you will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmana jinitiga anubhavincheetundi dinni bhagavantudu kudanu pettetundi karmana kudanu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappudiki upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani sapriyojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu, teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నదని.
1: విత్ దాట్ వీ హావ్ టు బేర్ ద పెట్టిన నొప్పి దట్ గివెన్ బై డాక్టర్.
0: కనుకనే ఈ మానవులు తాము చేసుకున్నటువంటి కర్మాన్ని రీతిగా అనుభవించేటువంటి దీనిని భగవంతుడు కూడా నువ్వు పెట్టే

0: అసలు లేదని కాదు, తెలియనే తెలియదు.
1: నాట్ దట్ దే ఆర్ మిస్సింగ్, హీ డజంట్ నో వాట్ దే ఆర్.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లవుతుంది? ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: But the devotees, they feel like
0: adi varyokka imagination brahma.
1: It is their imagination.
0: Ee brahma undinanta varaku kudanu brahma bhavam anetundi gurtinchadaniki veelu kaadu.
1: So long this brahma, this illusion, you cannot understand brahma.
0: Ee brahma pote kaani brahma raaledu.
1: Unless this brahma illusion is gone, you cannot experience brahma god.
0: Brahma nippunnadu tana hrudayallo.
1: There is brahma god in our heart.
0: Aa hrudayam anetundi single chair.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: ఆ బ్రహ్మ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
0: కనుకనే బ్రహ్మను బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: So it's not possible to make both Brahma and Brahma.
0: ప్రభావం అనేటువంటిది రెండింటిని ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వి మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: రెండు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యు మే ట్రై టు డూ దట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాను?
1: Well, how am I to take somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of barren
0: land? Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the use?
0: 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: కనుకనే మంచి గుణం ఒక్కటి ఉండినా కూడా చాలు.
1: సో గుడ్ క్వాలిటీ వన్ ఇస్.
0: ఏమిటి ఆ మంచి గుణము?
1: వాట్ ఆర్ దిస్ గుడ్?
0: దైవానికి ప్రీతికరమైనటువంటి గుణమే మంచి గుణము.
1: వాట్ క్వాలిటీ దట్ ప్లీజెస్ గాడ్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ.
0: దానినే లోకమంతా మెచ్చుకుంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యూ.
0: లోకమంతా ఇతను దైవ స్వరూపుడు రా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడు రా అంటారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ.
0: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name, we say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: సాక్రిఫైస్ ఇస్ గాడ్.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకని అట్టి త్యాగానికి కూరుకోవాలి.
1: So we should be ready to sacrifice.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనము చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: All the education that we acquire, if it is useless to the society, what power?
0: Ravana kudunu chadivadu enno chaduvulu chadivadu.
1: Ravana also has learned, studied a lot.
0: Chaduvulu dandiki untunna 64 vidyalu arudaluga nerchinatti aa ravanude 20ki sukham konugani paramanandamuna pandagadu gaadi 64 vidyalu arudaluga nerchinatti aa ravanudu.
1: Ravana, who has learnt all the 64 forms of knowledge,
0: ఇది సుఖదాయమునందు అనగా సుఖమునన్నిటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: He could not experience a trace of happiness.
0: అదే విద్యల్లో అర్ధ విద్యను చదివినటువంటి వాడు రాములు.
1: Rama has learnt only half of
0: 36 విద్యను చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: Rama has learnt only 36, whereas Ravana has learnt 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion, because he didn't practice.
0: ee Ravanudu chadina chadulanni ikkudunu aachanalo pettinte ajirna vyadhi vachi undadu.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: Ravanudu chadina vidyalanni ikkudunu aachanalo pettu vachadu.
1: Rama practiced all that he read.
0: Aarogyanni pondadu.
1: Therefore he was healthy.
0: Ee aarogyamu

0: అదే ఐశ్వర్యము, అదే కీర్తి మర్యాదలు, అదే ఆదర్శవంత జీవితము.
1: దట్ ఈస్ రెప్యుటేషన్, దట్ ఇస్ ఐడియలిజం.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ మైటీ పవర్ ఫర్ సొసైటీ.
0: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
1: వేరేస్ రావణ యూజ్డ్ ఆల్ హిస్ నాలెడ్జ్ ఫర్ హిస్ సెల్ఫ్.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: వన్ ఈ సెల్ఫ్లెస్నెస్, అదర్ ఈ
0: సెల్ఫ్లెస్నెస్. యథార్థము
1: దాట్ ఈస్ రియాలిటీ,
0: స్వార్థము అనర్థము.
1: సెల్ఫిష్నెస్ విల్ పుట్ యూ టు డిఫికల్టీ.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణి యొక్క చదువు.
1: రావణ ఇస్ పుట్ అనర్థ
0: యథార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెట్ టు రియాలిటీ, యథార్థ.
0: కనుకని ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
0: ఎన్ని వేల
1: సంవత్సరాలు,
0: ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. యూ కెన్ అండర్స్టాండ్
0: కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రం గావిస్తూ వచ్చి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఇస్ ఎ హిస్టరీ, ఇట్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: వాట్ ఇస్ దిస్ హిస్టరీ?
0: హిస్ స్టోరీ ఇస్ హిస్టరీ.
1: వాట్ ఇస్ దిస్ హిస్టరీ? హిస్ స్టోరీ ఇస్ హిస్టరీ.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ రామ.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి
1: షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ సొసైటీ.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: దే షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గైడ్ పీపుల్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సర్వే లోక హితే రథః, సర్వే లోక హితే రథః. లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రథః, లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: వితౌట్ దీస్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: కానీ చదువులు చదవలసిందే.
1: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డూ జాబ్.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: ఇలాంటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
0: మనీ. చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటం.
1: వీ జస్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు సెల్ ఇట్.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
0: విద్య పంచుకునేటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ టు బి షేర్డ్.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: వన్ హాస్ టు షేర్.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వీ షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెం ఉండి గొప్ప చదువుండి ఫలమదేమి, ఆ విద్య విలువదేమి.
1: యూ మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ your studies do a job.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: Along with your job,
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: You should also keep in view the
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: You should serve society.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: What do you mean?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్ కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లు ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజన్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యూఆర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియన్స్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యూఆర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్
0: ఎవరి డ్యూటీ వాళ్ళు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion and
0: devotion. Doctors kani, oka lawyers kani, tama kartavyanni chakkaga nirvartinchali.
1: Doctor or a lawyer, anyone for that matter.
0: Patient akkada baadha padutunte swami heart avutundadane parigetti raavatamu. ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering there, we come here for
0: harapy.
1: It is not devotion, it is pitchy madness.
0: ఆ పేషెంట్ ను సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not
0: అది నీ యొక్క సేవ. అది నీ కర్తవ్యము.
1: That is your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది. మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place, keeping the patient there, and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: Karuka alanti vaadaki enta vinnappudiki nee bhakti kudaradu.
1: They may listen to many of the things, but devotion will never be
0: steady. Parichinnula paathramlo payasam poste anta kindiki kaalipothune untadi, eppudu empty ni adi.
1: If there is a vessel full of holes, even if there is payasa pudding inside, it will come out.
0: Karuka nee yokka హృదయం లోపలి అన్ని చిల్లులే.
1: సో యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హోల్స్.
0: స్వార్థము సప్రయోజనము చిల్లులే. దీనికి ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
1: ఈవెన్ స్టఫ్డ్ విత్ డివోషన్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా అసక్రమంగా చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇంకా మూడవది ఒకటి ఉండాలి.
1: దెన్ దేర్ థర్డ్ ఇంపార్టెంట్.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: వెరీ ఇంపార్టెంట్.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో
1: depend the amount of salary we receive.
0: Salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevaku chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi work takkuga chesedi adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanuka neevu salary ni penchukodaniki neevu drushtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginatundi pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ye goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more, equal to the salary, well, country would not be to the, in this position.
0: ఈ సాలరీ ఇచ్చే కోసమని దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ పోయి బిచ్చాలు అడుగుతున్నారు. అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీ కోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా?
1: ఇఫ్ యూ వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యూ రిసీవ్ సాలరీ,
0: నయా పైసాల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైసా.
0: న్యాయమా? ఇది న్యాయమే కాదు.
1: ఇట్స్ నాట్ జస్టిస్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇట్స్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటి చట్టం ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: How do you expect peace?
0: కేవలం చెప్పాల్సిందే శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటి ఆ శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
1: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
1: ఆది దైవిక,
0: ఆధ్యాత్మికము,
1: ఆధ్యాత్మిక,
0: మూడింటి అందు శాంతి రావాలి.
1: In all the three realms there should be
0: peace. అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
1: Therefore we repeat శాంతి thrice. This is the inner significance.
0: మన దేహరీతిగా శాంతి కావాలి.
1: At the point of the body.
0: మనసు రీతిగా శాంతి కావాలి.
1: Mental level.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: At the point of spirit.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
1: Therefore we say peace thrice.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
1: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వం అనేటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుంది.
1: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ హార్ట్.
0: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనాభవతు సహనాభవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
1: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
0: ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటిది అదే.
1: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
1: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the children of the same
0: mother. చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
1: We should take equal share as we work together.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
1: ఇట్ ఇస్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఇట్స్ ఆఫ్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
1: ఐ గెట్ యాస్
0: నాకెంతనో నీకంతనే,
1: యు ఆల్సో
0: కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
1: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వల్లీ, దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాడు తోచిందంత ఉచ్చరించి వేదాంతాన్ని మూసిపెడుతూ వచ్చారు.
1: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్.

0: they don't bring out the reality.
1: అది వారి దోషం కాదు.
0: It's not their mistake.
1: వారికి తెలియదు పాపం.
0: They don't know what is to be done.
1: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
0: They chant, repeat, but they don't know the meaning.
1: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
0: And without knowing artha, it is all vyartha, useless.
1: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
0: They don't know the meaning, but yet they simply chant.
1: మీకందరికి తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: గానకోకిల అని ఒక ఆయన ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వన్ గానకోకిల
1: మెడ్రాస్, ఇప్పుడు లేదు పాపం. ఆమె కంఠం ఎత్తి పాడిందంటే కోకిల వలె ఉంటుండేటువంటిది.
0: షీ ఇస్ నో మోర్. వెన్ షీ స్టార్ట్స్ సింగింగ్ ఇట్ లైక్
1: ఆమె పేరు గానకోకిల.
0: హర్ నేమ్ ఇస్ గానకోకిల.
1: ఆమెకు త్యాగరాజ కీర్తనలు చాలా ఇష్టము.
0: షీ లైక్స్ ది కంపోజిషన్స్ ఆఫ్ త్యాగరాజ.
1: అయితే తెలుగు తెలియదు.
0: బట్ షీ డజంట్ నో తెలుగు.
1: త్యాగరాజ కీర్తన అన్ని తెలుగులోనే ఉంటుండేది.
0: ఆల్ సాంగ్స్ కంపోజ్ బై త్యాగరాజ ఆర్ రిటన్ ఇన్ తెలుగు.
1: త్యాగరాజ పాడాడు.

0: నేను పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నే పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో
0: డిఫరెన్స్. దకారములకు గకారములకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారములకు దకారములకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: ఇది గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే తింటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిసే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ద ఇన్నర్
0: హ్యాపీ. కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికాపిటులేషన్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్నెస్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: కుటుంబం క్షేమంగా ఉండవలని అన్నను, సంఘం పురోభివృద్ధి గాంచవలనన్నను, దేశం సస్యశ్యామలము కావాలనన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: For the family to be safe and secure, for the society to progress, and for the nation to enjoy the peace and prosperity, there needs unity among people.
1: Sanghe Sikti Kalav Yuge. E Kaliyugamanandu Anni Siktulukante Sangha Sikti Chala Balamainatuntidi.
0: In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power.
1: Sangham anaga emiti?
0: What is society?
1: Aneka mandi aneka bhavamulato అనేక మార్గములతో అనేక తలంపులతో ఉండినటువంటి వారు, ఏకభావముతో ఏక తలంపుతో ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘం.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్ లివింగ్ ఇన్ యూనిజన్ విత్ వన్ పాయింటెడ్నెస్ విత్ వన్ ఫీలింగ్ అండ్ వన్ థాట్.
1: వ్యక్తి సాధించలేనటువంటి కార్యమును సమష్టి సులభంగా సాధించగలదు.
0: What an individual cannot achieve, society can accomplish.
1: భారతదేశ సంస్కృతి సమష్టి భావమునే అంగీకరించింది, కానీ వ్యష్టి భావమును ఏమాత్రము అంగీకరించలేదు.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: మన జీవితము సమష్టి జీవితమే కానీ వ్యష్టి జీవితము కాదు.
0: Our life is the one of community, collective, and not individual.
1: కనుకనే సమష్టి జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: When once we develop this collective feeling of society, we can lead our lives better.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధములైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: Many face this dissatisfaction and suffering.
1: సంతృప్తి అనేటువంటిది మానవత్వాన్ని ఏకత్వం గావించి దివ్యత్వం చేత పవిత్రము చేస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ దట్ గివ్స్ యు ది యూనిటీ అండ్ అటైన్ డివినిటీ.
1: కనుకనే సంఘశక్తి అనేటువంటిది ఎంత వర్ణించినా కూడాను ఇది వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ వి కెనాట్ ఫుల్లీ మెజర్ ద పవర్ ఇన్ ద సొసైటీ.
1: కేవలం ఒక గడ్డిపోచ చిన్న చీమను కూడాను బంధించలేదు.
0: A grass blade cannot bind even a small little
1: kani alanti gaddi pochalu anekamga cheri oka traaduga pedinappudu madinchina gajanni kodanu bandhinchagaladu.
0: Grass blades woven together can even bind a mighty elephant.
1: Kanukani manavattamulo ee naadu aikamatyamu sangheebhavamu atyavasaram.
0: Therefore this kind of togetherness, unity, are essential in society.
1: Kani duradrishtavashattu prachina kaalam nundi bharatadesham nundu ఈ ఐకమత్యం క్షీణించటం చేతను, సంఘీభావం కూడా రహితమైపోవడం చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధలను అనుభవించవలసి వచ్చింది.
0: Unfortunately, the sense of togetherness and unity vanished, declined gradually in Bharat.
1: భారతదేశములో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore you are going to be future citizens of this country and must cultivate this
1: రాజకీయ నేతృత్వం గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నము చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిదే మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీనిని ఆచరించడమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యము అనేక విధమైన అభివృద్ధిగాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధిగాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use.
1: వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము. విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ కూడాను అత్యవసరము.
0: Therefore, the science needs discrimination, which also necessarily requires
1: knowledge. Practice. Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వి హావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగములు చేస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ఫీల్డ్స్ ది మొరాలిటీ ది ఎథిక్స్ the science and technology we find this kind of division segmentation.
1: Antiyekaaka vikaramainatundi arthamulu kudanu deeni prabodhisthu vastundi.
0: And we also give distorted perverted versions.
1: Lokamulo swartharahitamainatundi edi ani manu chakkaga vicharinchinappudu daivame swartharahitamainatundi vaadu.
0: If we question this way, who is selfless? Answer is God is only.
1: ఏ తల్లి తండ్రి భార్య భర్తలు బిడ్డలు తల్లి కూడా కూడాను అంతో ఇంతో కొంతవరకును స్వార్థం ఉండవచ్చును.
0: The father, mother, wife, children, they have
1: కాని దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకును ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: Hiranyakashipuni himsinchadu.
0: And he has killed Hiranyakashipu.
1: Vibhishanu rakshinchadu.
0: He protected
1: Ravanasunni himsinchadu.
0: And he killed Ravana.
1: Kamsunni shikshinchadu.
0: He punished Kamsa.
1: Kanuka ee vidhanga okodani patti chusinappudu ee shiksha rakshana rendu kudanu swarthamto koodinatundi kada ani bhavinchavachchu.
0: We may consider basing on these dual principles of punishment and protection. It leads them to
1: dushtunnu shikshinchadam kaani shishtunnu rakshinchadam kaani దైవం కాదు.
0: ఇస్ నాట్ ద గాడ్ హూ ప్రొటెక్ట్స్ ద పాయస్ ఇస్ నాట్ గాడ్ హూ పనిషెస్.
1: ఇది ఏ మానవులు యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: ఇట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్ అమంగ్ మెన్.
1: మంచి చెడ్డ రెండు కూడా తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ అవర్ ఓన్ క్వాలిటీ.
1: తన మంచియే తన రక్షించిస్తుంది.
0: యువర్ ఓన్ గుడ్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: యువర్ ఓన్ బ్యాడ్ పనిషెస్ యూ.
1: దేవుడు అనగా వేరు, దేశమందురు లేడు. దేవుడు అనగా తనదు దేహం అంది.
0: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, హీఈస్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు, పరదేశము లేదు, తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు.
0: Therefore punishment or protection are
1: దైవం రెండింటికి నీ సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుక ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సలపలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయం లోపల షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకా మాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్లపైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: Before this Dwarakamai mantap is erected, Baba was watching the copper coins.
1: Enta mandi bhaktulo vechi unnaru.
0: Many devotees were waiting.
1: Kaani evarni gamaninchaledu.
0: But no, he didn't observe anybody.
1: Ee chetiki ee chetunchi ee chetiki ee coins anta ee vidhanga maarchukuntu chusukuntu kurchunnadu.
0: He is shifting the coins from one hand to another and watching.
1: Kaani enta seepu chusinappatiki taanu kannetti evarni choodaledu.
0: Though they waited for long, he
1: evarito maatladaledu.
0: No one talked.
1: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
0: ఇన్ ద మీన్ టైమ్ ధామా
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: ద వన్ హూ ఇస్ ఆల్వేస్
1: అతని పేరు ధామా.
0: హిస్ నేమ్ ఇస్ ధామా.
1: ధామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయస్సంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
0: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
1: అప్పుడు చూచాడు.
0: Then he looked at him.
1: చూడు, ఒక్క కాయిన్ ఇప్పుడు నువ్వు సరిగా లేదు.
0: My son, not even one coin is genuine.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి.
0: On one side there are no letters.
1: మరొకవైపున రూపం పోయింది.
0: Another form there is no.
1: కొన్ని ముక్కలు అయిపోయినాయి.
0: Some have lost.
1: కొన్ని సొట్టబడిపోయింది.
0: Disfigured.
1: కొన్ని క్రాకులు వచ్చినాయి.
0: Cracked.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: I am watching these coins to find out which is genuine and useful.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామా.
0: దామా సెడ్ త్రో అవే విచ్ ఇస్ యూస్లెస్, దెన్ వై డు యు వాంట్ సో
1: లాంగ్. బేటా, చక్కగా అర్థం చేసుకో.
0: హి సెడ్ మై డియర్ సన్, అండర్స్టాండ్ క్లియర్లీ.
1: వస్తున్నారు ఇంత మంది భక్తులు.
0: సో మెనీ డివోటీస్ కమ్ హియర్.
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి గా కనిపిస్తున్నారే కాని ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here, they are like the coins on hand. Some are disfigured, some have lost the letters, some have lost everything, they are not genuine, some are useless. Some come here for worldly desires. Some come here to secure
1: pass.
0: Students come here to pass an exam. Some come here to get married. Some come here for job. Some come for promotion.
1: ఒక్కొక్కరు కోరికతో వస్తున్నారు కానీ ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
0: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కమ్ హియర్ టు హ్యావ్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ బట్ దే డోంట్ కమ్ హియర్ సీకింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్.
1: వీరందరూ ఈ కాయిన్స్ మాదిరి ఉంటున్నారు, ఇందులో ఎవరు నాకు పనికి వస్తారా అని నేను చూస్తున్నాను అన్నాడు.
0: యు ఆర్ ఆల్ లైక్ దీస్ కాయిన్స్, ఐఎమ్ జస్ట్ ఎగ్జామినింగ్ విచ్ వన్ ఆఫ్ యూ ఆర్ యూస్ఫుల్.
1: ఇందులో ఒక్కరైనా చెప్పిన మాట వినేటువంటి వారు కాదు.
0: నాట్ ఈవెన్ వన్ వుడ్ ఒబే మీ.
1: మాకు స్వామి కావాలంటారు.
0: You say we want Swami.
1: Swami ఆజ్ఞను ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: To what extent you follow Swami's command?
1: పాటించలేనటువంటి సమయంలో ఇంకా భక్తి అనేటువంటిది ఎక్కడ ఉంది?
0: When you don't follow him, how can you call yourself a devotee? తక్షణమే
1: దామాని పిలిచాడు. దామా, చూడు ఆ మామిడి మొక్క.
0: Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch that.
1: బాగా పూలంతా కూడాను కాకులు కనిపించకుండా పూలు విచ్చింది.
0: And that mango tree was full of flowers that you can't see even the leaves there.
1: చూడు ఎన్ని పువ్వులు ఉన్నాయి ఈ వృక్షంలో.
0: See how many flowers are there in the tree.
1: కట్టకడపడికి ఎన్ని కాయలు కాస్తున్నాయి.
0: How many fruits you get ultimately.
1: ఇంకా కట్టకడపడికి ఎన్ని ఫలములు అయిపోతున్నాయి.
0: How many become ripe fruits.
1: కావటం లేదు.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: Some flowers drop down.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: Or the wind,
1: కొన్ని పిందెలుగా మనుస్తున్నాయి.
0: Some going to tender.
1: ఈ పిందెలన్నీ కూడాను రాలిపోతున్నాయి.
0: Some drop fall off.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: Some grow into fruits.
1: ఈ కాయలు కూడాను పచ్చలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: And they're eaten away by birds.
1: కొన్ని ముడతల కొరికి కింద రాలిపోతున్నాయి.
0: And some dogs also eat them.
1: కట్టగడపడికి పండేటి విన్ను.
0: Ultimately we don't get.
1: నిజముగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: అదే విధంగా ఒకానొక సమయంలో వేమన కూడాను ప్రశ్నించుకున్నాడు.
0: వేమన ఆల్సో సెడ్ అట్ వన్ టైమ్ సేమ్ క్వశ్చన్.
1: అయ్యా, రాళ్లంతా దేవుళ్ళైతే రాజులంతా మింగరా అన్నాడు.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: అదే విధంగా వచ్చిన వారందరూ భక్తులేగినైపోతే ప్రశాంతి నీళ్ళ స్థలమే ఉంటుండదు ఇంకా.
0: If all those that visit Prashantalam are devotees, there will be no space in
1: Prashantalam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message. Therefore, there is a constant search for devotees. I am in search, I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. కాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యు కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికి రాయి రూపు చూచి కలకండి అని నమలవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెరీ చెరకు చూచి చెరకని నీవు నమలవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్
1: రూపు చూచి మోసపోకు.
0: డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూసినప్పుడు మానవత్వం అనేటువంటిది ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: When we go by this character, you don't find any true man.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
0: You have to understand how sacred, how pure, how ideal is human life. The human life is very rare among all the creatures.
1: మీరందరూ చదువుతున్నారు,
0: you study,
1: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు,
0: you want good positions,
1: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు,
0: you want to go abroad,
1: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు,
0: you also earn money,
1: ధనమూలమిదం జగత్తు అని భావిస్తున్నారు,
0: you think that money is everything.
1: కానీ పూర్వమంతా కూడా ధర్మమూలమిదం జగత్తు అని విశ్వసించారు.
0: But in the earlier days they considered that dharma is everything.
1: ప్రాచీన కాలంలో ధర్మమూలమిదం జగత్తు.
0: In earlier days it is only dharma.
1: ఆధునిక యుగములో ధనమూలం మిదం జగత్తు.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
1: కానీ సాయి ధర్మమును కాని ధనమును కాని జగత్తు అని భావించటం లేదు.
0: బట్ భగవాన్ విల్ నాట్ కన్సిడర్ ఐదర్ ధర్మ ఆర్ ధన.
1: పరిస్థితిలో దయమూలం మిదం జగత్తు, దయ కావాలి.
0: భగవాన్ కన్సిడర్ దయ ద కంపాషన్.
1: ధనము కాదు,
0: ఈజ్ నాట్ మనీ.
1: ధర్మము కాదు,
0: ఇస్ నాట్ ధర్మ.
1: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
0: యూ కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్ చారిటీ.
1: కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
0: ఇస్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: దయమని యొక్క లక్ష్యము,
0: కంపాషన్, దయ.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ హ్యాస్ ఎ హార్ట్
1: ప్లస్ దయ ఈజ్ హృదయ.
0: హృత్ ప్లస్ దయ ఈజ్
1: హృదయ. దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
0: దేర్ ఫోర్ ఇన్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఈస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
1: కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
0: Therefore, the heart full of compassion is true human quality.
1: కనుక ప్రతి మానవునికి దయ అనేటువంటిది ఒక హృదయంలో నింపుకొని ఉండాలి.
0: Therefore, one has to fill one's own heart.
1: ఈ దయను తాను మాత్రమే అనుభవించడం కాకుండా సర్వులకు దీన్ని పంచిపెట్టాలి.
0: He should not only experience and joy, he should share with his fellow men.
1: కనుకనే దయ ప్రేమను రెండి లేనటువంటి మానవత్వము ఇది మానవత్వమే కాదు.
0: Therefore, you cannot call a true human life.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: Do you think that all other birds can speak like a parrot?
1: పువ్వులపై పారాడేడు పురుగులు తుమ్మెదలగున.
0: Do you think that all insects that crawl on the flowers are butterflies?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
0: If the pig is very hefty, it cannot be an elephant.
1: కాదు కాదు.
0: No.
1: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ద లివింగ్ క్రీచర్.
1: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
0: వేర్ షుడ్ యు డెమోన్స్ట్రేట్ దిస్ రేర్ లైఫ్ ఆఫ్
1: శరీర మాధ్యము కలు ధర్మ సాధక. ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో ద రైచియస్ పాత్.
1: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
0: అలాంగ్ ట్రెడింగ్ అలాంగ్ రైచియస్ పాత్ వీ షుడ్ హావ్ కంపాషన్ టు.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
0: God is never selfish.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: Selfless, selfless.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎంత కనిపిస్తాడు?
0: How do you expect selfish people to know the selfless?
1: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
0: He can only see the reflection of his own feelings.
1: తద్భవతి.
0: As is your feeling, so is your vision experience.
1: కనుక ఎవరెవరి భావములకు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
0: You imagine basing on your own thought.
1: కనుక ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న, ఒక్కొక్క తల వేరువేరుగా ఉంటాం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: As our heads vary, our thoughts are also different.
1: కనుక మనము తనువును దండించినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి.
0: యు షుడ్ పనిష్ ద మైండ్.
1: పుట్ట పైన మర్దించిన పాము మరణ ముందున.
0: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యు జస్ట్ రబ్ అగైన్ ద
1: దండించిన విషయభోగం అనుగుణా.
0: ఇఫ్ యు పనిష్ ద బాడీ కెన్ యు కిల్ ది సెన్స్ ఆఫ్ ప్లెజర్.
1: వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
0: ఇఫ్ యు జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్ కెన్
1: యు ఎవర్ బి తెలియకున్న తత్వజ్ఞాని తానగును. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదు.
0: ఇఫ్ యు డు నాట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ?
1: మొట్టమొదటి తానెవరో తెలుసుకోవాలి.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
0: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: నేను ఎవడు?
0: హూ యామ్ ఐ?
1: నేను దేహమా?
0: Am I the body?
1: లేక మనసా?
0: Am I the mind?
1: లేక బుద్ధి?
0: Or intellect?
1: లేక అంతఃకరణ?
0: Or innocence?
1: కాదు కాదు.
0: No.
1: ఇది నా దేహం.
0: This is my body.
1: నేను వేరే.
0: I'm different.
1: కనుక దేహం నేను కాదు.
0: So I'm not the body.
1: దేహం ఒక ఉపాధి.
0: This is only the chain. ఇది
1: మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
0: This is only the best cloth that has been put on.
1: కనుకనే ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
0: So you cannot claim yourself as the best chain.
1: మనం చేసిన దానికి అన్నిటికీ ఈ దేహమునికే దండిస్తున్నాం మనము.
0: For all our actions we punish the body.
1: కానీ బాడీలో ఏ దోషము లేదు.
0: నో, దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
1: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
0: All mistakes are in the mind.
1: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
0: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
1: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
0: అండ్ ద గవర్నమెంట్ హెస్ పనిష్డ్ హిమ్ దట్ హీ షుడ్ బి హ్యాంగ్.
1: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
0: ది క్రైమ్ ఈజ్ ఇట్ కమిటెడ్ బై ద బాడీ ఆర్ ద మైండ్?
1: బాడీ చేయలేదు.
0: బాడీ హెస్ నాట్ కమిటెడ్.
1: మనసు యొక్క ప్రోద్బలం చేత బాడీ చేసింది.
0: బికాస్ ద ప్రాంప్టింగ్ ఇన్ ద మైండ్ ద బాడీ హెస్ కమిటెడ్.
1: కాబట్టి మనసు దేహాన్ని చేయించింది.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ మేడ్ ద బాడీ.
1: చేయించింది చెడ్డగా, చేసింది చెడ్డగా.
0: What is it that's bad here, the body or the mind?
1: చెడ్డది.
0: It is the mind that prompted this action.
1: కాబట్టి మనసుని నీవు శిక్షించడం లేదు, దేహాన్ని శిక్షిస్తున్నావు.
0: You are not punishing the mind, you are punishing the body.
1: మన శాస్త్రం యొక్క న్యాయమా?
0: Is it, are you justified?
1: కాదు కాదు.
0: No.
1: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
0: Therefore what that has
1: చేసింది నీ మనసు.
0: Is the mind that prompted this action. కనుక
1: మనుష్యానాం కారణం బంధం వచ్చేహు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
0: So mind is the cause for liberation and attachment.
1: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్
1: ఏది చేసినప్పటికీ మనిషి యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ద మిస్టేక్ లైస్ విత్ ద మైండ్ నాట్
1: విత్ ద బాడీ. బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు, బోధించవలసింది మనసుకు బోధించు.
0: సో యూ షుడ్ నాట్ టీచ్ ది హ్యూమన్ యాజ్ సచ్, యూ షుడ్ టీచ్ యువర్ మైండ్.
1: కనుక ప్రతి బోధన కూడా మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
0: సో ఎవ్రీ టీచింగ్ షుడ్ బి గివెన్ టు ది మైండ్.
1: కనుకనే శిరిడి ఎందుకూడను అనేక పర్యాయములు అనేక విధములైనటువంటి ఒక మార్గంలో అనేక ఉపమానముల చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
0: సో దేర్ ఇన్ శిరిడి ఆల్సో దేర్ సో మచ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ విజ్డమ్.
1: దైవం సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వభూతములు యందు ఉండేటువంటి వాడు.
0: ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: ఈశావాస్యం విదం సర్వం.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: లక్ష్మీబాయి డాంగే.
0: లక్ష్మీబాయి
1: చాలా శ్రీమంతురాలు.
0: షీఈస్ ఎ రిచ్ లేడీ.
1: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిర్డీలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
0: దో షీఈస్ వెరీ రిచ్ బట్ షీ వాస్ క్లీనింగ్ ది హోల్ క్యాంపస్ అండ్ సర్వింగ్ ఆల్ ద డివోటీస్ దట్ విజిటెడ్ దట్.
1: ఒకనాడు అవకాశం చిక్కింది కనుక బాబా పాదాలపైన పడి నమస్కారం చేసింది.
0: యాజ్ షీ కుడ్ గెట్ ఎ ఛాన్స్ షీ కుడ్ ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: లక్ష్మీబాయి నాకు భూఖ హై, ఆకలిగా ఉంటుందని అన్నాడు.
0: బాబా సర్ లక్ష్మీబాయి ఐఎమ్ హంగ్రీ.
1: భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు కాలండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం.
0: లక్ష్మీబాయి థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసలో డైరెక్ట్లీ సెడ్ ఈస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
1: అడుగని కూటంతా నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రేణు.
0: వీ ఫీడ్ ఎవ్రీవన్ ద టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
1: అప్పుడు బాబా బాబా చేసేవాడు.
0: And Baba eats very.
1: ఇంకెత్తు చపాతీలంతా తినేటువంటి వాడు.
0: He eats pile of chapatis.
1: ఒక్కొక్క చపాతి నాలుగు మడతలు వేసి ఒక్కొక్క తూరే తినేటువంటి వాడు.
0: He will make four folds and take in one gulp.
1: కనుకనే ఆమె వెళ్ళింది, చాలా ఎక్కువ చపాతీలే చేసింది.
0: She made many chapatis.
1: తట్టలో తీసుకుని వచ్చింది.
0: She brought in a plate.
1: ముందు పెట్టేటప్పటికి ఆహా చాలా బాగున్నాయి, మంచి రుచిగా ఉన్నాయి అంటున్నాడు.
0: And Baba said they are very tasty, they are very fine.
1: ఈ లోపల ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది.
0: In the meantime a black dog came there waving its tail.
1: దగ్గర పిలిచి దాన్ని నిమురుతూ ఉంటే ఆ కుక్క ఆ చపాతీలన్నీ తినేసింది.
0: As Baba was patting this dog it started eating chapatis there.
1: చూస్తూ ఉండాలి లక్ష్మీబాయి అంటే.
0: లక్ష్మీబాయి was watching.
1: చూచి బాబా ఇదేనా మీరు చేసేటువంటి పని?
0: He said, what is it?
1: ఆకలి ఆకలి అన్నారు.
0: You say you are hungry.
1: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పి నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతీ చేసుకుని వచ్చాను.
0: When God asked openly, I brought the chapati for my devotion.
1: నాకంటే కుక్కకు పెట్టేసిస్తున్నారు.
0: In right in front of my eyes.
1: నేను ఏ పాపం చేశాను?
0: You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
1: ఈ చపాతీ చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
0: Did I have any bad thoughts as I prepared chapatis?
1: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
0: With full of love and affection I made these chapatis for you.
1: ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
0: Why do you insult me?
1: మీకు న్యాయమా?
0: Are you justified?
1: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
0: She went on speaking as she would talk to her father.
1: లక్ష్మీబాయి.
0: లక్ష్మీబాయి.
1: బైట హో బైట హో.
0: Sit down, bite home.
1: నీ తినేశాను, నా కడుపంతా నిండింది అన్నాడు.
0: I have eaten in full, my belly is full now.
1: బాబా నేను ఎట్ట నమ్మేది, కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎట్ట విశ్వసించే?
0: బాబా హౌ కెన్ ఐ బిలీవ్ యూ, ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యూ హావ్ ఈటన్?
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: మానవుడు ఆకలి అని అడుగుతాడు,
0: The human being will have all the hunger.
1: పశుపక్షి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగడానికి కాదు.
0: And man asks for food but not the birds.
1: వాడు ఆకలి ఉంటుందని.
0: And there is hunger.
1: అవి చెప్పలేవు.
0: They don't say.
1: కానీ అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
0: But that's also God's creation.
1: కనుకనే ఆ మృగమును తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
0: When animal eats, it amounts.
1: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
0: Don't think this body is baba.
1: ఆ కుక్క కూడాను బాబాని.
0: Even the dog is baba.
1: ఈ పక్షి కూడాను బాబాని.
0: This bird is baba.
1: ఈ ఎనుము కూడాను బాబాని.
0: This everything.
1: సర్వ జీవరాశులు కూడాను బాబాని.
0: All beings are baba.
1: ఈశా వాస్యం ఇదం సర్వం.
0: God is everywhere.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is in all creatures.
1: అన్నింటి యందు ఉండేటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నారు?
0: When baba is everywhere, why do you limit him? మన
1: బాబాని నీవు పెంచుకోవడం చేతనే నిన్ను ఈ విధంగా ఏడిపించడానికి పూనుకున్నాను.
0: Because you had this narrow ideas, I had to make you cry.
1: భావం పోవాలి, విశాల భావం రావాలి.
0: Give up the narrow ideas, narrow feelings, develop broad mindedness.
1: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
0: Have the broad feelings and thoughts.
1: ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
0: Whatever is done, take it as divine.
1: ఏ చెడ్డ మంచి జరిగినప్పటికీ this is good for me. ఇది నా మంచి కోసమే అని భావించు.
0: If anything bad happens, take it that is for your own good.
1: ఇటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటుంది.
0: When such good thoughts are there in your hearts, then it would be proper.
1: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
0: though so many have
1: come, కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు.
0: Some say that
1: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
0: Some say the Swami has not looked at them.
1: పిలిచలేదని పోతుంటారు.
0: Say that they have not looked at them.
1: ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
0: Some come.
1: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
0: They are here in Mandir, but they have business transactions.
1: అనేక రకాలుగా ఉంటుంటారు.
0: Many people are here.
1: వీళ్ళందరూ భక్తులేనా?
0: Are they all devotees?
1: కనుకనే భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ఒక ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
0: If you are a true devotee, you should come here for the knowledge of the self.
1: కానీ అది చాలా తక్కువ.
0: But very few are like that.
1: రాని రాకపోని.
0: They come or not.
1: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటిది కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
0: When once you have the knowledge of the self, you will have the bliss of this self.
1: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: You should make every effort to know that nature of the self.
1: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. A thakur
0: came to Shirdi.
1: అతని జోబులో 2 crore రూపాయలు 5-5 rupees నోట్ అంతా దండిగా ఉంటున్నాయి.
0: There are lots of 500 rupee notes in his pocket.
1: బాగా కనిపిస్తున్నాయి.
0: They are quite apparent.
1: దీన్ని చూచాడు బాబా.
0: Baba saw this.
1: Hey Dama,
0: he said,
1: ఆ ఊర్లోకి పోయి ఒక పటేల్ దగ్గర ఒక 5 rupees తీసుకునిరా అన్నాడు.
0: He said, Dama, you go to that village and bring 5 rupees from that Patel.
1: ఆయన వెళ్ళాడు దామా.
0: దామా వెళ్ళి
1: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
0: And this Patel prayed that he should have the knowledge of the self, Atmajnana.
1: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
0: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్.
1: కొంతసేపు ఉండు అన్నాడు.
0: హి సెడ్ వెయిట్ ఫర్ సమ్ టైం.
1: తిరిగి వచ్చాడు దామా.
0: దామా రిటర్న్.
1: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
0: హి సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్
1: అట్ హోమ్. ఇంకొక కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
0: హి సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 rupees.
1: అక్కడికి పోయాడు.
0: హి వెంట్ దేర్.
1: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
0: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: సరే మరి దామా వచ్చాడు.
0: దామా కే
1: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
0: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
1: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
0: హీ సెంట్ దామా 5-10 టైమ్స్.
1: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుండాలి, తీసుకుని రామన్నాడు.
0: హీ సెడ్ 5 rupees ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ, బ్రింగ్ ఇట్.
1: అప్పుడు ఈ పటేల్ చూచి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
0: బాబా స్టార్టెడ్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
1: అరే పటేల్,
0: ఓ పటేల్,
1: నీ 5 rupees నోట్ నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
1: నీ పర్యాయం 5 rupees కోసమని పట్టణానికి పంపించాను.
0: ఐ హావ్ సెంట్ ఫర్ ద మనీ టు ది సిటీ.
1: ఓని స్వామి, నా దగ్గర ఉన్న 5 rupees తీసుకోండి, నీ ఇచ్చినావా?
0: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
1: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
0: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
1: ఇంత లోభికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
0: You are a miser, how to teach you the knowledge of the spirit?
1: కనుకనే త్యాగేనైకి అమృతత్వ మానసో. త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉంటుంది.
0: The one who cannot sacrifice will be far off, thousands of miles away.
1: కనుకనే వేదం కూడాను నకర్మణ నప్రజాధనేన త్యాగేనైకి అమృతత్వమానసో.
0: So no position, no authority, it's only sacrifice that confers immortality.
1: ఈనాడు నీవు 5 rupees వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
0: Today you feel sad to give up 5 rupees.
1: కానీ ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
0: You must give them up one day or other.
1: ఆనాడు ఏమి చేయగలవు?
2: వాట్ కెన్ యూ డూ?
1: ఏం వెంటనే పోగలవు?
2: వాట్ ఇస్ దట్ కెన్ విల్ కమ్ విత్ యూ?
1: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము.
2: దిస్ ఇస్ ద ట్రూ నాలెడ్జ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
2: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
1: జీవితము లోపలనే మనం అనుభవించవలసినవి అన్ని కూడా మనం అనుభవించాలి.
2: యు హావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం.
1: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడాను వారిని విమర్శిస్తుంటారు.
2: వెన్ బాయ్స్ స్టార్ట్ డూయింగ్ భజన్స్ అండ్ ట్రై టు మెడిటేట్,
1: ఇంత చిన్న వయసు లోపల ఇంత పెద్ద భక్తి నీకెందుకు?
2: పేరెంట్స్ టెల్ దెమ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్
1: పాస్ అయిపోయి గొప్ప ఉద్యోగం చేసి తర్వాత మంచి సంబళం తీసుకుని తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత నీవు అప్పుడు కావాల్సిన జపమాలు తీసుకుని కూర్చో.
2: Just pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
1: అంతా ఇంద్రియాలు ఉడిగిన తర్వాత పద పద మంచు కింకరులు పాశములాగడి వేళ.
2: When the soldiers of the God of Death drive you from this earth,
1: దబ దబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
2: Everyone says that the body should be kept out of the house.
1: లబలబ ఏడ్చు వేళ.
2: And wife and family start crying.
1: పరిణామము నోటని పలక.
2: Is it possible to chant the name of God? అప్పుడు
1: చేసేది రిటైర్డ్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏమి భజన చేస్తాడు?
2: When all the senses and the limbs become weak, is it the proper time?
1: మంచి ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి, కానీ కూలిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా?
2: You should only eat a fruit which is ripe enough, not the one that
1: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యములో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
2: Having wasted all the life, what kind of spiritual sadhana you can do in old age?
1: నీవు యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
2: In order to win the war, you should be recruited while young.
1: ee recruiting lo pass ayin tarvatane neevu yuddham lo poi deenni pattukoni sadhinchavachu.
2: Then once you are recruited into the army, kabatti join the war.
1: ee balyam nunde deeni oka tattam recruiting kavali, deeniki oka training kavali.
2: Right from this young age you need training.
1: jeevita kalamlo chesinatundi smarane ancha kalamlo aadarana.
2: All that smarana chanting will be adarana refuge.
1: ee daiva bhakti lekapothe inge eppudu manaku daiva bhakti vastundi?
2: If you don't have devotion now, when can you cultivate?
1: eppudo vastund anukovatam chaala parapaatu.
2: Is a mistake to think that you'll have later.
1: ippudu munchine raavali.
2: It should be there right from now.
1: mokka chakkaga undinappude chettu kuda chakkaga avutundi.
2: If the plant is straight, the tree would be straight.
1: mokka vangite chettu kuda vangipothundi.
2: If the plant bends, also the tree.
1: kanukane ippudu munchi kuda nu ee yokka vayasulo chaala pavitramaina vayasu.
2: This tender age is sacred.
1: daiva bhavanni manamu హృదయంలో నింపుకోవాలి.
2: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
1: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
2: యూ షుడ్ ఫిల్ విత్
1: సేవకా వృత్తిలో మనం ప్రవేశించాలి.
2: యూ షుడ్ సర్వ్.
1: కనుకని నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మ చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
2: వాట్ ఎవర్ యూ మే డూ, యూ షుడ్ ప్లీజ్ గాడ్.
1: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
2: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
2: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిది దైవమే.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
2: ఇఫ్ యూ డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్, టు థింక్ దట్ యుల్ హ్యావ్ దెమ్ లేటర్ ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: కనుక బాబా మొదటి నుంచి కూడాను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా అనేక రకమైనటువంటి ఒక ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చేటువంటి వాడు.
2: దేర్ ఫోర్ బాబా హ్యాస్ స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ.
1: కానీ ఇట్టి జ్ఞానం లేనటువంటి వారు ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
2: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: అందరి ఎందు ఉండినటువంటిది దైవమే.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.

0: డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ.
1: కానీ ఇట్టి జ్ఞానం లేనటువంటి వారు, ఇట్టి సూక్ష్మం తెలియనటువంటి వారు, ఇట్టి పవిత్రమైన గుర్తించుకోలేనటువంటి వారు భౌతికాన్ని, లౌకికాన్ని, ప్రాకృతాన్ని చూసి భ్రమించిపోతుంటారు.
0: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
1: కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
0: That's all the trend of the outward.
1: దివ్యమైనటువంటి భావము, నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
0: The divine and the novel thoughts are within.
1: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
0: For this unity is essential.
1: దీనిని సంఘీ భావం కూడా చాలా అవసరము.
0: For this unity is absolutely needed.
1: ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
0: ధర్మజ has set a very good ideal.
1: ఏమిటి ఆ ఆదర్శం?
0: వాట్ ఈస్ దట్ ఐడియల్?
1: మేమందరూ కూడా 105 మంది అన్నదమ్ములు.
0: ఆల్ ఆఫ్ అస్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 105 బ్రదర్స్.
1: మా బ్రదర్స్ అంతా మేమెవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
0: వి బ్రదర్స్ నాట్ 5, 105.
1: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
0: వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ అస్, 5 పాండవాస్ ఆన్ వన్ సైడ్, కౌరవ్స్.
1: కానీ మాపైన ఎవరైనా వచ్చిరా, మేము 105 మంది కూడా చేరిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ప్రిపేర్ టు ఇన్వేడ్ us, ఆల్ ది 105 వుడ్ జాయిన్.
1: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ ఆల్ భారతీయ షుడ్ బి వన్.
1: భారతీయ సంస్కృతి ఒక్కటే.
0: ద కల్చర్ ఆఫ్ భారతీయ.
1: భారతీయ ధర్మం ఒక్కటే.
0: ధర్మ ఇస్ వన్.
1: భారతీయ జాతి ఒక్కటే.
0: ద భారత జాతి ఇస్ వన్.
1: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదమును పెంచుకోవటం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను, దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తుందా?
0: బికాజ్ వీ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్, ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
1: ఏ పార్టీనైనా కానీ,
0: లెట్ ఇట్ బి ఎనీ పార్టీ,
1: ఏ జాతి అయినా కానీ,
0: లెట్ బి ఎనీ రేస్,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: ఎనీ స్టేట్,
1: భారతీయులందరూ ఒక్కటే,
0: ఆల్ భారతీయ సర్ వన్.
1: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి కూనుకోవాలి.
0: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
1: ఎనీ ఎన్నో ఉండవచ్చును.
0: దేర్ బి మెనీ డిఫరెన్సెస్.
1: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
0: యాజ్ ఫర్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
1: ఆల్. దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ వి షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: ధర్మజని యొక్క సూత్రము.
0: That is the principle of dharma.
1: మాలో మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు.
0: When there are differences among us, we 5 are apart from those 100.
1: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
0: If anyone tries to invade us, all the 105 would stand united.
1: ఐకమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
0: That unity we should have in
1: faith. ఇది ధర్మజని యొక్క ప్రధానమైన సూత్రము.
0: This is the main principle of dharma.
1: అన్నింటికి ధర్మమే ప్రధానము.
0: For everything dharma is important.
1: ఈ ధర్మం కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
0: And this dharma should have daya, compassion.
1: కనుకనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నాలుగు కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
0: Therefore all the objectives of life commence with dharma.
1: అర్థము ధనము కావాలి. ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
0: యూ షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్ వాంచ్
1: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంఛలుగా ఉండాలి.
0: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
1: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివిగానే ఉంటాయి.
0: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హ్యావ్ విత్ ఇట్ ద కంపాషన్, దయ.
1: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
0: వేర్ డు యూ ఫైండ్ దిస్?
1: హృదయం నందే ఉంటుండాలి.
0: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
1: అదే నిజమైనటువంటి యొక్క దయ. అదే నిజమైనటువంటి హృదయము.
0: దట్ ఇస్ ద ట్రూ హార్ట్.
1: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ బాడీ యూ ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
0: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
1: ఆటలాడ ఆడించే సూత్రధారి ఒకరికొకరు.
0: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
1: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోదు.
0: దే ప్లే టుగెదర్ అండ్ దట్ డ్రివెన్
1: అపార్ట్. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
0: అల్టిమేట్లీ దే బికమ్
1: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
0: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
1: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
0: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ రిఫ్లెక్షన్.
1: రెండోది రియాక్షన్.
0: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
1: సౌండ్ రెండు రెసిడ్.
0: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
1: కనుక అన్ని కూడా సౌండ్ రిసౌండ్, యాక్షన్ రియాక్షన్. ఈ విధమైనటువంటి యొక్క తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్షన్ రియాక్షన్, సౌండ్ అండ్ రిసౌండ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీ భావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
0: అలాంగ్ విత్ దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్, యూ షుడ్ కల్టివేట్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ.
1: సంఘములో నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
0: యు గ్రో ఇన్ సొసైటీ, you develop in society, in what way should you be?
1: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారానే నీవు సాధించావు.
0: You have achieved, you have accomplished everything in society only.
1: ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
0: Should you not express gratitude to society?
1: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
0: Should you not render service to society?
1: పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
0: When you accept, receive, should you not give in turn?
1: కనుకనే నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
0: So be ready to give.
1: అది ఏ నీ యొక్క

0: సరి అయినటువంటి మానవత్వం.
1: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ద సీక్రెట్ ప్రిన్సిపల్స్.
0: ఎంబీఏ బాయ్ చెప్పాడు.
1: ఎంబీఏ బాయ్ సెట్
0: సహనావతు సహనవగుణత్తు సహవీర్యం కలవావహీన్. సహనావతు అందరు కూడా చేరి ఉండాలి.
1: ఆల్ షుడ్ బి యునైటెడ్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ అస్ డెవలప్ ది ఇంటెలిజెన్స్.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ విదౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: వేదం మొట్టమొదట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
1: ఇట్స్ ద వేద దట్ టాట్ యూనిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్ ప్లేస్.
0: కానీ ఇట్టి ఏకత్వాన్ని బోధించేటువంటి ఒక వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నన్ హూ కుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వేద ప్రాపర్లీ,
0: ఏదో చాలా ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
1: వి జస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ రిచువల్ ఫుల్ ఆఫ్ మంత్రస్.
0: కాదు కాదు.
1: నో,
0: సర్వశక్తులకు వేదమే మూల కారణము.
1: వేద ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ మైటీ.
0: సమస్తము వేదముల యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ వేద.
0: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింప చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ వేద అండ్ రీచ్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: దేశాల్లో ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ద వెపన్ ఇన్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్
0: వచ్చినటువంటివి ఇవి ఇన్ని కూడా.
1: ఇట్స్ ఓన్లీ ది వేద దట్ ఇస్ ద ఆరిజిన్.
0: సత్యాన్ని భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్ టు
0: అన్ని దేశములకు. భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
0: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
1: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
0: Gata jeevudagu patim bratikinchi emugelche Savitri Bharata sadvigade.
1: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
0: Tana satya mahimache davadni challarche Truti chandramati bharatiya kade.
1: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
0: Kulasatittamu agnigundana prakatinche Sita Bharata dharajata gade.
1: Is only Sita who belongs to the sacred land of Bharat.
0: Kinisi
1: who could stand the test of fire.
0: Kiratiyu bhutigavinche Damayanti Bharati ramani gade.
1: Is not the Damayanti the one of Bharat who could show her all of
0: her? Sattasagaramesti tatmatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannataku gade pantabhumi.
1: Is only that the field and the harvest and the crop that speaks for the wealth of
0: this
1: country.
0: Akhila deshalaki upadhyayi kadem. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
1: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఏ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
1: ద సాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
0: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
1: ఏ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీస్ దే నో దట్.
0: ఈ విధంగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
0: ఇంటిలో వండిన పంచభక్ష పరమాన్నముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంటారు.
1: The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten doll is very much relished.
0: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
0: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: టుడే వి థింక్ ఆఫ్ మనీ.
0: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
1: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
0: దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ కంపాషన్.
0: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ ధర్మ.
0: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
1: నాట్ ధన.
0: పతనం చేస్తుంది. పతనమే చేస్తుంది.
1: ఇట్ విల్ రూయిన్ యూ.
0: కనుకనే ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ టు ది ఎక్స్టెంట్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను పిల్లలకు
1: లిమిట్స్.
0: ఈ ధనం అనేటువంటిది మనకు కాలికి తొడిగేటువంటిది ఒక చెప్పుల వంటిది.
1: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
0: కాలికి సరి అయినటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
1: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
0: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
1: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్.
0: అదేవిధంగా మనకి ఎంత ధనమో అంతవరకు ఉండాలి.
1: సో ద మనీ షుడ్ బి దేర్ టు ఎక్స్టెండ్ ఇట్. మితిమీరి
0: ధనము మతిహాని కలిగిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ మోర్ ఇన్ ఎక్సెస్ యూ మేక్ మ్యాన్. You have what bad quality?
0: దానాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
1: You forget everything looking at the money.
0: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
1: Ultimately you will be intoxicated.
0: ఇది కాదు మనం సంపాదించవలసింది.
1: It's not the one you should
0: have. గుణధనాన్ని సంపాదించాలి.
1: You should have the wealth of quality.
0: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
1: It's either wealth or virtue.
0: గుణవంతునికే స్థలము.
1: It's only virtuous one who will find a place.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should know the truth.
0: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను
1: the culture of Bharat since
0: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు, ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్. ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ,
0: అన్ని దేశములు సుఖంగా ఉండాలి,
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
1: వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాజ్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ఒక పెద్ద భవనం నిర్మించాము,
1: యు హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము,
1: దేర్ సో మెనీ రూమ్స్ దేర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ విశ్వమైనటువంటి ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాము.
1: ఇన్ దిస్ మ్యాన్షన్
0: ఈ భవనం లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని కొన్ని రూములుగా ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ యూనివర్స్ దేర్ ఆర్ సో మెనీ రూమ్స్ లైక్ అమెరికా, జపాన్, జర్మనీ.
0: రూమ్ లో నీవు జీవిస్తున్నావు,
1: హౌఎవర్ యు లివ్ ఇన్ యువర్ ఓన్ రూమ్.
0: కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే.
1: బట్ దేర్ ఆల్ ది రూమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ బిల్డింగ్.
0: గదులే ఇవన్నీ.
1: దేర్ ఆల్ ది రూమ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
0: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
1: because the absence of unity among students,
0: ఈ జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలాలు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
1: We find so much of agitation everywhere.
0: దైవ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We should develop love for God.
0: దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing more than that.
0: ఈ ఒక్క ప్రేమ ఉండినా ఈ సర్వమును మనం సాధించుకోవచ్చు.
1: And once you have love, you can achieve anything.
0: కారణం ఏమిటి? అందరియందు ఉన్నది ప్రేమని ఒక్కటే.
1: Because this love is in everybody, same.
0: అందరి ఎందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
1: It's the same love that reflects in everybody.
0: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే
1: when we know this true nature,
0: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
1: We can know the human quality.
0: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాదు.
1: Otherwise, we will not know the human value.
0: మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
1: Human being means the meaning of God.
0: ఏ మానవుని కూడా నమ్మకం అనేటువంటిదే లేదు.
1: Today there is no faith at all.
0: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use in doing so many things without faith?
0: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
1: Therefore you have to develop faith.
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
1: Unearth people are blind having lost the eyes of faith.
0: ఈ నమ్మకం అనేటువంటి కన్ను లేకపోతే మనం దృఢివారమే.
1: We are blind when we lose the eyes of faith.
0: పోని నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
1: At least you have faith in you.
0: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు, దేవుణ్ణి నమ్మినటువంటి వాడు.
1: If you have faith in your own self.
0: అందువల్లే faith, faith, faith in yourself and faith in God. This is the secret of greatness.
1: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
0: నీ పైన నీకు faith ఉంటే చాలు.
1: If you have faith in yourself, that's enough.
0: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంకెవరు నమ్మగలవు?
1: If you have no faith in yourself, on whom you are going to
0: rely? ఈ విద్యా విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది.
1: This is the downward trend of the modern education.
0: ఇవన్నీ కూడా విద్యలే కావు.
1: That's no education at all.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: విజ్ఞానం బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
0: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
1: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
0: వివేకాన్ని విచక్షణను మనం కోరుకు ఉండాలి.
1: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
1: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: నేర్చి ఏమి విలువ ఉందా?
1: All this education will be a zero without MA,
0: BA pass ayyochiyu peru ganchina pedda varalaina.
1: You may be big reputed people with degrees like BA and MA.
0: Sampadalundiyu saddana parulaina pudami kirtini ganna punyulaina.
1: You may be reputed in this world as the one of charity with all the fluence and
0: ayur aarogyamula navaratamundi paripurna balulagu varulaina.
1: You may have a long span of life with the physical strength present in the
0: world. Satatammu japamunu tapamunu jeyuchu vedammulanu nerpu vipulaina.
1: Chanting, repeating, teaching Veda all the time, you may be
0: priest. Satiraru enaatiki bhaktulaku.
1: At any point of time, they will never equal devotees.
0: Bhaktulaku enaatikaina.
1: Any day, they will never be equal to
0: Daiva
1: devotees.
0: Bhaktulu kaanide raadu mukti.
1: Without being a devotee of God, you cannot have liberation.
0: Intakannanu veredi erugaparatu.
1: What else is to be communicated?
0: Sadhu sadguna ganyulau vidyarthulara. విద్యార్థులారా విద్యార్థులారా.
1: ఓ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ విత్ నోబుల్ క్వాలిటీస్.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్?
0: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: It's all useless if we don't have faith in God.
0: మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
1: Bring fresh vegetables.
0: మంచి వంటవాడుగా చిక్కాడు.
1: You could have a very good cook expert.
0: మంచి చక్కని ఉప్పు పప్పు.
1: And you could have the dal and salt.
0: కొత్త చింతపండు.
1: New tamarind.
0: మంచి పాత్ర.
1: A good vessel.
0: దీంతో సాంబార్ వండాము.
1: Sambar is made.
0: కానీ
1: but
0: ఎందుకో చెడిపోయింది.
1: Some of sambar is spoiled.
0: ఇది ఏమైపోయింది?
1: What happened?
0: కేవలం పులుసు పట్టిపోయింది.
1: అండ్ యుట్ స్పాయిల్డ్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: చింతపండులో దోషమా?
1: మిస్టేక్ విత్ ఇన్
0: కూరగాయల్లో దోషమా?
1: ఆర్ వెజిటబుల్?
0: లేక పప్పులో దోషమా? లేక ఉప్పులో దోషమా?
1: ఆర్ సాల్ట్?
0: పాత్రలో దోషమా? ఆర్
1: వెసెల్?
0: కాదు, ఈ పాత్రలో కళాయి లేకపోవటం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
1: ద వెసెల్ ఈజ్ నాట్ టిన్డ్, దేర్ఫోర్ ది హోల్ థింగ్ ఈజ్ స్పాయిల్డ్.
0: కనుకనే మనం ఇన్ని జపములు, తపములు, ధ్యానములు, యోగములు, అన్ని భజనలు చేస్తున్నా ఉన్నాం, కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
1: వీ డూ ఆల్ మెడిటేషన్, వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్. అన్లెస్ వీ టిన్ ది హార్ట్, ద వెసల్ విత్ దట్ లవ్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి.
1: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
0: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికి ఇదంతా పాడైపోతుంది.
1: విదౌట్ దిస్ లవ్, వాట్ ఎవర్ యు మే డూ, వాట్ ఎవర్ యు ప్రిపేర్ ద వెసెల్,
0: చక్కగా కళకళలాడుతుంటుండాలి పల పుష్పాలతో.
1: హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్.
0: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
1: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
0: రేపటి దినమే వాడిపోయింది.
1: టుమారో దే ఫేడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: దానికి వేరు పురుగు కొట్టింది.
1: బికాజ్ ఇట్ ఇస్ అటాక్డ్ బై కన్సిస్టెంట్
0: లేదు.
1: దేర్ఫోర్ దట్ డన్ సస్టైన్.
0: అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికి,
1: though the tree of life is just progressing
0: దుర్గుణం అనేటువంటి వేరు పురుగు మనకు పట్టితే ఒక క్షణంలో ఇది వాడిపోతుంది.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ వెన్ ది రూట్ లైఫ్ ఇస్ అటాక్డ్ బై కనుక మన జీవితానికి పరమ శత్రువులు ఎవరు?
0: కామ క్రోధ లోభములే పరమ శత్రువులు.
1: హూ ఆర్ అవర్ ఎనిమీస్ టుడే? ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
0: కామము కర్మను చెడగొడుతుంది.
1: అండ్ దేర్ఫోర్ ఇస్ ద డిజైర్ దట్
0: స్పాయిల్స్ ఎక్సెల్. భక్తిని చెడగొడుతుంది.
1: ఇస్ యాంగర్ దట్ స్పాయిల్స్ డివోషన్.
0: లోభము జ్ఞానాన్ని చెడగొడుతుంది.
1: ఇస్ గ్రీడ్ దట్ స్పాయిల్స్
0: విజ్డమ్. కర్మ, ఉపాసన, జ్ఞానం మూడింటిని కూడా చెడగొడుతుంది.
1: దేర్ఫోర్ యాక్షన్, ద వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ స్పాయిల్డ్.
0: తర్వాత ఇంకేం ప్రయోజనం నీ ఉంది?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ లివింగ్ దేర్ ఆఫ్టర్?
0: కనుక మనం కర్మ మార్గంలోనైనా ప్రవేశించాలి.
1: సో లెట్స్ గో ఇన్ ది ఫీల్డ్ ఆఫ్
0: యాక్షన్. ఉపాసన మార్గంలోనైనా ప్రవేశించాలి.
1: ప్రొసీడ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: లేక జ్ఞానంలోనైనా మునగాలి.
1: ఆర్ అట్లీస్ట్ just drown ourselves in wisdom.
0: లేకపోతే ఏం ప్రయోజనం నీ యొక్క జీవితం?
1: Without these three, what for is this life?
0: ఇది ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: He is only human in form but not in reality.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ప్రేమను కావలసినంత పెంచుకోండి.
1: Develop love more and more.
0: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యు కెన్.
0: ప్రేమ మీ యందే ఉంటున్నది.
1: లవ్ ఇస్ ఇన్ యు.
0: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
1: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్ ఇన్ యు.
0: అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్స్.
0: చదువులు బాగా చదవండి.
1: స్టడీ వెల్.
0: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: గెట్ గుడ్ మార్క్స్.
0: తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్
0: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
1: సో యువర్ బ్లడ్, దుడ్డు అండ్
0: బ్లడ్,
1: బ్లడ్,
0: ఫుడ్,
1: ఫుడ్
0: అండ్ హెడ్,
1: పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుకనే మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాట్యూట్స్ ఇవ్వండి.
1: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద
0: ఫస్ట్ పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
1: మేక్ దెమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్.
0: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
1: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ. కనుకనే
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: సో మదర్ ఇస్ గాడ్,
0: తల్లి దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
0: కానీ నీ మొట్టమొదటి తల్లిదండ్రుల నుంచి ప్రారంభించు.
1: సో యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ పేరెంట్స్.
0: తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో.
1: దెన్ ఎక్స్పాండ్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆనందము.
1: దట్ ఇస్ ట్రూ బ్లిస్.
0: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ, కాలాన్ని పవిత్రము గావించుకుంటూ, జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది టైమ్ అండ్ ప్రే ఎవ్రీ డే అండ్ మేక్ యువర్ లైఫ్ ఐడియల్.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

这个门人，这个门人，真的那扎是个门人。

0: త్రిత మానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంటే సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికీ ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సెపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరూ చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దెర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ యాస్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీస్ వెరీ సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవ్రీ వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: దట్ ఈస్ ది ప్రొసీజర్ ఆఫ్ భగవాన్, టు బి క్లోజ్ టు ఎవ్రీబడి.
0: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: హౌఎవర్ సమ్ డు నాట్ అగ్రీ టు దిస్ వ్యూ.
0: అది వారి వారి స్థాయి యొక్క వ్యత్యాసమే.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: వారి యొక్క భావముల యొక్క ప్రత్యేకత.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములను పురస్కరించుకొని బాబా అనేక రూపములు దర్శిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagwan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gari ganipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetutti manavudu aneka roopamulu taristuntaru.
1: Likewise, those people that pass by appear to be different in forms.
0: Kalukane manavudu ye vidhanga taristuntaro aa vidhanga nenu roopamulutadi divyattam.
1: As you feel, you manifest, you express it out.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవడుగా మారుతున్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
1: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్టారు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
0: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
1: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: కనుకని ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
1: దెర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
1: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
0: Okadu athariki virodhiga untadu.
1: One person may turn to be an enemy.
0: Marokadiki vishwasanga untadu.
1: The same person would be loyal to another one.
0: Okadu friend aithe okadu enemy avutuntadu.
1: While he is a friend to one, he is enemy to another.
0: Ee enemy friend anetundi veellallo ledu.
1: This kind of friendship and enmity do not lie in them.
0: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
1: దిస్ ఫీలింగ్ లైస్ విదిన్ దెమ్.
0: ఇది నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ గారు పొందుతాడు.
1: ఇట్ హాస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నాచురలీ హీ వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ గా మారిపోతాడు.
1: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ ద అదర్ పర్సన్ ఇంటూ ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకుంటే తల్లిగా మారుతుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
1: When you see someone you call, she's supposed to be a college girl.
0: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
1: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటి.
1: Wife today and the college girl yesterday happen to be the same person.
0: కనుకని మదరు స్త్రీ ఇద్దరు ఒకటి.
1: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను బట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
1: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
1: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
0: Manavuliyandu yematramu dosham ledu.
1: In fact, there's nothing wrong in man.
0: Andariyandu oke premane.
1: The fundamental love is one and the same in everyone.
0: Kani are samaya sandarbhanni prasarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantunta jarugutu untayi.
1: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కాని దైవమునందు కాదు.
1: Therefore, the changes happen depending upon the feelings, but not in reality, in depth.
0: గుణాతీతుడు భగవంతుడు.
1: God is beyond attributes.
0: గుణములంత కలిగినటువంటి వాడు మానవుడు.
1: It is a human who is full of attributes or guna.
0: ఆ గుణములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు.
1: The guna or an attribute may be good or bad.
0: ఆ మంచి చెడ్డ గుణములు మానవుని యందే కాని పరమాత్మని యందు కాదు.
1: The good and bad are within you, They are not there in God.
0: Ade krodhanga undetuvanti vaadu konni samayam lopala ati premaga untadu.
1: The person may be angry, but the very same person later, he will be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఇదంతా భగవంతుడు మారుస్తున్నాడు అంట.
1: వాచింగ్ ఆల్ దిస్ వి థింక్ దట్ గాడ్ ఇస్ బ్రింగింగ్ అబౌట్ ఆల్ దిస్ చేంజెస్.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
1: గాడ్ డస్ నాట్ గివ్ ఎనీథింగ్ డిఫరెంట్, ఎనీథింగ్ సెపరేట్. హీ డజంట్ చేంజ్ ఇంటు ఎనీథింగ్.
0: ఈ చేంజింగ్ అంతా కూడాను గుణముల్లో ఉన్నటువంటి వాడది.
1: గాడ్ ఈస్ చేంజ్లెస్. And all the changes within us are because of our gunas, our attributes.
0: Palu pale.
1: Milk is milk.
0: Palu decadent chesinappudu decaffee avutundi.
1: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: Ee palu ade payasamlo chesinappudu tiyeni payasamga untadi.
1: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: Idhe vidhamgane bhagavantudu పాల వంటి వాడు.
1: లైక్ వైజ్ గాడ్ ఇస్ ప్యూర్ మిల్క్.
0: అందువలనే కొన్ని దినాలు పాల్ అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద క్యారెక్టర్ పాల్ హూ వాస్ జస్ట్ లైక్ పాల్ ద ప్యూరిటీ దో హీ హ్యాడ్ ఎనిమిటీ హెట్రెడ్ ఇనిషియలీ.
0: కొంతకాలమునకు ఆ పాలే పరమ భక్తుడిగా మారిపోయాడు.
1: ద వెరీ పాల్ బికేమ్ ఎ సెయింట్ ఎ డివోటీ లేటర్.
0: కనుకనే ప్రతి మానవుని అందు కూడా ఇలాంటి గుణ మార్పులు ఎన్నియో జరుగుతున్నవి.
1: Therefore there will be so sequential changes in every man.
0: ఈ ఆఫ్రికన్ చూచాడు అతను నన్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
1: You must have watched this person from Nigeria talking to us now. He knows Bhagavan right from his childhood.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
1: He had immense love for Bhagavan, more and more year after year.
0: Kani nee vayasunu batti ivi vidhanga pravartinchukodu nee vellu ani nenu gattiga cheppanu.
1: But Bhagavan sent him back because he should act appropriate his age and position.
0: Karuna athanu vellidaru.
1: He returned.
0: Pellinappudu nunchi kudanu athanu ee maarpu chendaledu.
1: Though he returned, he has not changed even a bit.
0: Eppudu kudanu bhagavantudi bhagavantudi vellunnadi. బాబా బాబా అనిపించేటువంటి వాడు.
1: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
1: When Bhagavan visited, many Africans visited him.
0: ప్రతి ఆఫ్రికన్ కూడాను నన్ను చూచి అందరూ స్వామి మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి అని కోరేటువంటి వారు.
1: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
0: Akkada pillalandaru chethi konni vandala mandi unnaru.
1: Hundreds and hundreds of children gathered there.
0: Akkada Africans ku maatrame chotu.
1: And it is a place dominated by Africans.
0: Prati okkaru kudanu vaaru drushti enta swami payindi.
1: All of them had their concentrated attention on Swami only.
0: Nenu bayaladeri vache samayamlo
1: Bhagavan was returning.
0: మీకు తెలుసు అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
1: యూ నో ఇది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
1: హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ భగవాన్ ఓన్లీ డ్యూరింగ్ హిస్ విజిట్.
0: ప్రొద్దున సాయంకాలం కూడాను నన్ను చూడండి అని పోయేటువంటి వాడు కాదు ఆఫీస్.
1: హీ నెవర్ రిటర్న్ వితౌట్ హ్యావింగ్ దర్శన ఆఫ్ భగవాన్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: అతను చాలా పెద్ద ఎత్తు రావు అంతా ఉండేవాడు.
1: ఎట్ హెల్తీ పర్సనాలిటీ, వెల్ బిల్ట్, వెరీ టాల్ అండ్ ఫ్యాట్.
0: నేను చాలా చిన్నగా ఉండేటట్టు.
1: యు నో భగవాన్ ఈజ్ సో టెండర్ అండ్ డెలికేట్ అండ్ షార్ట్.
0: అతను కెమెల్ మాదిరి పెద్దగా ఉండే, నేను చిన్న జింక మాదిరి
1: ఉండేటట్టు. హి వాస్ లైక్ దట్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. స్వామి ఈజ్ సో టెండర్ డెలికేట్ లైక్ డియర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: They all were surprised to watch the scene.
0: పదహైదు దినములకు కంపారాలో ఉన్నాను.
1: భగవాన్ స్టేడ్ ఫర్ అబౌట్ 15 డేస్ దేర్ ఇన్ కంపారా.
0: కళాచురికి గురు పౌర్ణమి వచ్చింది.
1: అండ్ ఇట్ వాస్ ది డే ఆఫ్ గురు పౌర్ణమి.
0: గురు పౌర్ణమికి బొంబాయి వస్తానని నేను చెప్పాను.
1: భగవాన్ సెడ్ దట్ హీ వుడ్ రిటర్న్ టు బాంబే బై ద టైమ్.
0: కానీ అది తిరిగి బొంబాయి వచ్చి చేరినంత వరకు
1: Until Swami reached Bombay,
0: వారి దృష్టి మేనా కనిపిస్తుండాలి.
1: భగవాన్ వాస్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్డ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
1: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
1: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా అంత ప్రేమ ఉండదు.
1: బిడ్డల
0: పేరు కూడా అంత ప్రేమ ఉండదు.
1: Their love for Bhagavan is much more than their love towards their parents and towards their children for that matter.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
1: And all the devotees are feeling sad, but Bhagavan could not help it and he had to return.
0: Bombay cheyetappatiki
1: by time Swami reached Bombay,
0: pain kuda chaala alasyam ayyindi.
1: The flight was also delayed.
0: Akkada Munshi kaachukoni unnadu.
1: Munshi was waiting to receive Swami.
0: Munshi evaru meeku telusa?
1: You know who is Munshi?
0: Bharatiya Vidya Bhavan unnaru.
1: He is the chairman of Bharatiya Vidya Bhavan.
0: Appudu Munshi nenu ee desamu velaledu.
1: And he has not been to any foreign country.
0: ఇప్పుడు కూడా ఆ దేశం పోవడానికి కారణం ఒకటి ఉంది.
1: There's one reason for his visit earlier.
0: డాక్టర్ పటేల్ చాలా ప్రార్థించాడు.
1: డాక్టర్ పటేల్ ప్రేడ్ రిపీటెడ్లీ ఫర్వెంట్లీ.
0: స్వామి మా కోసం వద్దు, అనిమల్స్ అంతా ఉంటున్నాయి.
1: స్వామి, వీఆర్ నాట్ సో సెల్ఫిష్ హ్యాస్ టు ప్రే యువర్ విజిట్ ఫర్ అవర్ సేక్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఆఫ్రికా.
0: కనుక వాటినన్నింటినీ ఆశీర్వదించండి.
1: We want you to bless the wild life of Africa.
0: నాకు ప్లేన్ తీశాడు.
1: And he arranged flights.
0: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
1: And he made two people to sit in each of the
0: flights. ఫ్రీగా తిరగడచ్చు, ఫ్రీగా చూడొచ్చు.
1: So that they can move freely all over.
0: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
1: In that small flight, Bhagavan moved about freely wherever he wanted to go.
0: Day and night anta kuda nu tirigam.
1: They moved day and night continuously.
0: Anni chuchamu.
1: They saw everything that's
0: Victoria
1: there.
0: Victoria Lake chaala peddadi meeku telusunu.
1: Yes,
0: Victoria Lake.
1: Victoria Lake is biggest, as you know.
0: Victoria Lake daatadaniki plane lo daatadaniki 1.5 hours pattindi.
1: To cross this Victoria Lake you need 1.5 hours.
0: Anta pedda Victoria Lake.
1: Such a big one is Victoria Lake.
0: Dantlo ee musallu unnai.
1: There you find there in Victoria Lake so many crocodiles.
0: Okadani paina okati stalam ledu, okadani paina okati unnai, okadani paina okati.
1: As there's no sufficient place, they were all piling up one above the other.
0: Anni maa padavu vaipune chustunnai.
1: All crocodiles directed their attention towards
0: Noor pedda techukunnai.
1: They were just they opened their mouth.
0: Vaatanta mem apples vesam.
1: And Bhagavan distributed apples to crocodiles also.
0: Aa tarvata neeti gurramulu annaru.
1: Hippopotamus.
0: అవి కూడా నీటి నిండుకు ఉన్నాయి.
1: అండ్ దే ఆల్సో ఆక్యుపైడ్ ద హోల్ ఏరియా.
0: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
1: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ దేర్ యంగ్ వన్స్.
0: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
1: దే ఆర్ సో యంగ్.
0: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందమేస్తుంది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
0: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను అంత పశువులకు కూడా ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, animals also have so many desires.
0: Enta prema vaatiki,
1: what lots of love they have.
0: Manushulu kuda anta prema undadu.
1: Man is not having that much of love as those of the animals.
0: But and dadi kattukochavu,
1: and they could all cross all this area.
0: Kattukochinappudiki ekkada nenu ekkada chusina gaani gumpulu gumpulu lo veru veru elugulu unnai.
1: When they crossed the shore, they could see hundreds and thousands of elephants, herds.
0: ఆ ఎలిఫెంట్ చెవులు చాలా పెద్దవి.
1: The ears of the elephants are so big, so wide.
0: ఒక్క తూరి అట్లా విసిరితే పడిపోతాడు.
1: When once the elephant moves its ear, it's enough the man will fall down.
0: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
1: Such type of elephants were there.
0: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
1: And Swami went right into the midst of those elephants.
0: They
1: didn't do anything.
0: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
1: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
0: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
1: There is no hatred among animals.
0: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
1: They are all mingling freely among themselves.
0: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
1: But there, elephants and lions live and move together.
0: మేము ఒక చోట పోయాము. ఒక గుట్టు పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
1: 10 lions were there.
0: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
1: And elephants started moving ఇదర్ అండ్ తిదర్.
0: మేము కూడా దాని దగ్గర పోయి ఫోటోస్ తీసుకున్నాము.
1: And the Swami and those that accompanied Bhagavan went there, had photos.
0: ఏ మాత్రమూ కదలలేదు.
1: They didn't move even an inch.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
1: And all these lions were watching Swami.
0: బిడ్డలకు పాలిస్తూనే ఉన్నాయి.
1: They are feeding the younger one.
0: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
1: And animals are full of love.
0: ఈనాడు మనుషులు ఎందు ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ మ్యాన్ కైండ్ టుడే.
0: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
1: ఈచ్ వన్ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్ ది అదర్ వన్.
0: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
1: అండ్ దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మదర్ అండ్ ద డాటర్.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
1: బట్ దేర్ ఇన్ ద వైల్డ్ లైఫ్ దేర్ ఇస్ నో హేట్రెడ్.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూచాను.
1: దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ స్టేట్ అమంగ్ ది అనిమల్స్ దేర్ ఇన్ దట్ ప్లేస్.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
1: ఆఫ్టర్ హిస్ రిటర్న్ భగవాన్ స్టార్టెడ్ టీచింగ్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ ది మినిస్టర్స్ అండ్ పీపుల్ ఆఫ్ హై ఆర్డర్.
0: అనిమల్స్ లో ఇంత ఉంటుంటే మనుషులు ఎందుకు ఉండకూడదు?
1: When animals have so much of love, why not mankind?
0: వాడికేమి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం ఏమాత్రము లేవు.
1: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: సర్వ ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములు కలుగున్నటువంటి గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
1: Man who is knowledgeable, man who is familiar with this text, endowed with wisdom, has no trace of love.
0: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసి కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ ఫ్రీలీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ టుగెదర్
0: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: దెన్ భగవాన్ డిక్లేర్డ్ లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ సేవించండి.
1: సర్వ్ ఆల్.
0: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
1: దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ భగవాన్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే
1: దిస్ వన్ క్వాలిటీ ఆఫ్ లవ్
0: అన్ని సాధించవచ్చు.
1: యుల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎవ్రీథింగ్.
0: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఈజ్ లైఫ్.
1: అండ్ లైఫ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
1: దెర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్ అండ్ లైఫ్ ఈజ్ లవ్. And nothing to do with
0: hate. ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషము.
1: All over, wherever you go, you find enmity, hatred.
0: ఇది మంచిది కాదు.
1: This is not proper.
0: మనం మానవులమే పుట్టి
1: and been born as
0: మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
1: We are giving up the human quality.
0: Animal qualities పెంచుకుంటున్నాం.
1: We are fostering animal bestial quality.
0: Animals చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
1: And in fact, the animal qualities at times seem to be better.
0: Anta man qualities anta unnai vaatlo.
1: And in fact, they have qualities more than that of humans.
0: Kanuka animals manavuluga maaripoyaru, manavulu animaliga maaripoyaru.
1: Today what happened? Animals are behaving like humans and humans are behaving like animals.
0: Kanuka ee naadu manamu manavulu manavuluga munchali.
1: And today it's most necessary to decide to human, lead the life of human,
0: human qualities. హ్యూమన్ క్వాలిటీస్ గా ఉండాలి.
1: వీ షుడ్ రిటైన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
1: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ హిమ్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్, హీ స్పీక్స్ రెక్లెస్లీ అండ్ హీ స్పీక్స్ ఫుల్ థ్రోటెడ్ ఇన్ లౌడ్ వాయిస్.
0: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
1: టుడే వీఆర్ యూజ్ టు స్పీక్ హార్ష్లీ.
0: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
1: వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
1: Therefore, we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
0: అప్పుడే మనకు పీస్ వస్తుంది.
1: Then only you will earn peace.
0: కానీ మన టాక్, మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
0: Peace is inside.
1: Peace is inside.
0: Not outside.
1: Not outside.
0: Outside pieces గా ఉండాలి.
1: Outside you find only pieces.
0: లోపల ఉంది పీస్.
1: దేర్ ఇస్ పీస్ విత్ ఇన్.
0: శాంతి కావాలి నాకు, శాంతి కావాలి.
1: అండ్ యూ సే ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
0: నువ్వు మంచిగా ప్రవర్తించు, ఆ శాంతి నీలోనే ఆవిర్భవిస్తుంది.
1: యూ బిహేవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, యూ నేచురల్ ఎక్స్పీరియన్స్ ది పీస్ విత్ ఇన్.
0: ట్రూత్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెర్ ఇస్ ది ట్రూత్?
0: గ్రంథాలు చదువుకుంటామా?
1: ఈజ్ ఇట్ ప్రెసెంట్ ఇన్ బుక్స్ దట్ యు రీడ్?
0: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
1: అండ్ ఆల్ ది ట్రూత్ దట్ యు రీడ్ యు ఫైండ్ ఇన్ ద బుక్స్ cannot exist in reality.
0: Truth kuda nu inside nunchi undi.
1: The truth is within you.
0: Kaluga neeku truth raavalante unnadi unnattuga cheppalante nee nunchi raavali.
1: In fact, to spell out the truth, it should come from within.
0: Truth, righteousness, peace, love and non-violence, ee aidu kuda nu manavuni yokka qualities.
1: Therefore, the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
0: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
1: లవ్ ఇస్ గాడ్, ఇట్ లైస్ విత్ ఇన్ యూ.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎ లవింగ్ వే, ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
1: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
0: శాంతి,
1: పీస్,
0: అది రెండు చాలా అవసరము.
1: ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
1: టు బి పీస్ఫుల్ యు మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
0: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
1: మిలియనర్స్ హ్యావ్ అండర్ దేర్ కేర్ నంబర్ ఆఫ్
0: బిల్డింగ్స్. ఎన్నో కార్లు పెట్టారు.
1: దేర్ నంబర్ ఆఫ్ కార్స్.
0: వారికి ఏ సుఖమూ లేకుండా ఉన్నది.
1: దే సే దట్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీ కంఫర్ట్.
0: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
1: దెన్ స్వామి క్వశ్చన్స్, ఆర్ యూ హ్యాపీ?
0: ఐఎమ్ హ్యాపీ, కానీ no peace of mind.
1: Yes, I am happy, but there is no peace of mind.
0: Adi matram ledu.
1: There is no peace.
0: Anni unnai.
1: We have all comforts.
0: Aa shanti lekunda undinappudu enni undi em prayojanamo?
1: Without peace, what for all the rest of the comforts in this world?
0: Manishiki kavalsindi aar adugulu.
1: After all, you need only 6 feet.
0: 6 feet.
1: 6 feet.
0: Antakante manaku ekkuva kavalsina avasaram
1: ledu. You don't need more than that.
0: Evaro chepparu. ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
1: They said, we acquired some land that we can get it easily, better you go and see.
0: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సిన అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
1: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గిఫ్ట్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
0: పోయినాడు ఆశపడి పాపం.
1: విత్ ఆల్ ద డిజైర్ హి వెంట్.
0: ఒక దగ్గర బయలుదేరాడు.
1: They start at one point.
0: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
1: Go around the Himalayan range to the extent you could walk, that will be given to you.
0: ఆశపడ్డాడు.
1: He wanted it.
0: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
1: He went round and round.
0: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
1: Oh, they're still 6 feet distant from that point.
0: పడిపోయాడు.
1: He fell down there.
0: ప్రాణమిచ్చాడు.
1: And he died.
0: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి అవసరం లేదన్నాడు.
1: Then the ruler of Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
0: అంతే.
1: That's all.
0: మంది కూడా అంతే.
1: The same is true with everybody.
0: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
1: You may be the king of
0: India. Alexander చాలా దేశమంతా చుట్టాడు.
1: Alexander the Great, the conqueror of the world.
0: అనేక గ్రామాలంతా కూడా జయించాడు.
1: And he could win, conquer everything.
0: భారతదేశానికి వచ్చాడు.
1: He visited Bharat.
0: కానీ వచ్చి
1: having come here,
0: నది దాటి వస్తున్నాడు.
1: He crossed the river.
0: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
1: And on the way, he had heart attack.
0: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
1: And everybody visited him that night.
0: కలడానికి వీల్లేదు.
1: They said, you cannot travel anymore.
0: నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: Now you are suffering from heart attack.
0: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
1: You are sure to leave this world within a couple of minutes.
0: మీకు ఎంత మందు ఇచ్చినా,
1: however, you may be medicated.
0: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
1: There is no possibility of your survival.
0: అప్పుడు తానన్నాడు.
1: Then he said,
0: నాకు ఇంత సైన్యం ఉంది.
1: I got big battalion of
0: ఇంత రాజ్యం ఉంది.
1: I got kingdom.
0: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
1: I got gold.
0: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
1: And in fact, I am the one who conquered.
0: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
1: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
0: కనుక వారందరికీ పిలిచి చెప్పారు మంత్రులకు.
1: And he summoned all ministers.
0: Ministers.
1: He said,
0: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
1: అండ్ యూ ఆర్డర్డ్ ఎవ్రీబడి దట్ ఆఫ్టర్ హీ లీవ్స్ దిస్ వరల్డ్ దట్ బాడీ షుడ్ బి ర్యాప్డ్ ఇన్ వైట్ క్లాత్ అండ్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి స్ట్రెచ్డ్ ఓపెన్లీ.
0: అప్పుడు అందరూ ఈ అలెక్జాండర్ చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
1: అండ్ దే లిఫ్టెడ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బాడీ అండ్ దే కెప్ట్.
0: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
1: అండ్ పీపుల్ ఆస్క్డ్
0: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రొసెషన్ చేస్తున్నారు అని అడిగారు.
1: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్ హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ ర్యాప్డ్ ఇన్ ఎ వైట్ క్లాత్ లైక్ దట్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాండేజ్ అండ్ విత్ లిఫ్టెడ్ హ్యాండ్స్.
0: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
1: ది ఓన్లీ మెసేజ్ ఇస్ with many of the kingdoms under his control, with lots of gold, he is returning empty handed.
0: Empty handed.
1: Empty handed.
0: Andarkudanu adi labinchedi.
1: The same is the message that applies to everybody.
0: Enta rajyam undina, enta dhanam undina, enta palaki undina, enni prajalu undina, enta sainyam undina, manu poye tappudu matramu evvaru manu ventararu.
1: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
0: ఈ విధంగా అనాటి మహారాజులు అనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
1: That was the teaching of noble souls, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
0: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
1: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
0: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
1: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
0: ఈనాడు హిస్టరీ అంటే కూడా హిస్టీరియా.
1: హౌ ఈస్ ది హిస్టరీ టుడే? ఇట్ ఇస్ హిస్టీరియా.
0: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
1: There is no true history as a matter of fact.
0: హిస్టరీ అనేది నిజమైనటువంటి అర్థం ఏమిటి? హిస్టరీ.
1: What is history? His story is history.
0: కనుక ఎవరి చరిత్ర మనం చదువుతున్నాము వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
1: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
0: మీరందరూ ఇంత చదువుతున్నారు.
1: You study today.
0: ఈనాడు నోబెల్ ప్రైజ్ ఎంత వస్తున్నాయి.
1: You also find Nobel Prize.
0: Science and technology chestunnaru.
1: You also study science and technology.
0: Kani science and technology anta technology.
1: How about the technology? But it has come down to history. His story is history.
0: Kanuka evari charitra manam chestunnamo vaada yokka chittamainatundi vichitramu manam vicharinchali.

0: science and technology, anta technology.
1: How about the technology? But it has come down to the level of trick knowledge.
0: Ee technology ni chaala mandi test chesaru Mumbai Delhi lo.
1: This technology, this kind of technology was put to test by many there in Bombay.
0: Kaani chadiveku matram chakkaga undi gaani practical lo pote zero.
1: It is so nice to study, but in reality, in the practical life, it is a big zero.
0: కనుక మనము ఆచరణలో పెట్టింది మనకు నిలుస్తుంది కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మనకు తనలో నిలిచవు.
1: Therefore, whatever you may read, that which is put into practice will be helpful in the long run.
0: Practice లో ఒకటి పెడితే కూడా చాలు.
1: It's enough if you learn even one month.
0: అదే మనకు అన్ని విధాల సహాయం చేస్తుంది.
1: That will help you in every possible way.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: embodiments of love, students,
0: మీరందరూ కూడాను,
1: all of you,
0: మీరందరూ చదివింది ఏదైనా కూడా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
1: వాట్ ఎవర్ యు మే స్టడీ, అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
0: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
1: You study them well in depth.
0: తప్పక మీ లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటది.
1: And you are bound to be peaceful, certainly beyond doubt.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
2: ఈ చరాచర ప్రపంచమంతయ కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
2: దీని యొక్క అద్భుతము ఆనందము అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
2: ఇందులో రాత్రి పగలు సుఖ దుఃఖములు చావు పుట్టుకలు ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
2: ఈ విశ్వమునందు చావు పుట్టుకలనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
2: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
2: Dharmamu abhruthi nondunappudu adharmamu adugunti povutundi.
0: When dharma increases, naturally adharma declines.
2: Adharmamu abhruthi nondunappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
2: Dharma adharmamula karinnitikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: ద రీజన్ ఫర్ ధర్మ అండ్ అధర్మ ఆర్ మెన్ అండ్ విమెన్.
2: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకునలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ అనదర్ డిల్యూషన్ బికాస్ హీ కెనాట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్.
2: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
2: Savitri mana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
2: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
2: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondubodadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
2: Itti mahattramainatvanti shakti manavuni yandu antarbhutamai prakashistu unnadi.
0: This powerful strength is within man, invisible.
2: Kamsudu tana sodari aina devaki devini champutaku samsiddham ayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
2: Aa samayamuna
0: at that time
2: tana bharta ayinatvanti okka
0: her husband
2: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
2: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and strength?
2: Idi anni kudunu manavuni yandu antarbhutamai undinatvanti maha shaktule.
0: This great strength is imminent in man.
2: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: దిస్ స్ట్రెంగ్త్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ గాట్ టు.
2: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులు అన్ని కూడాను ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్ ట్రైస్ టు మానిఫెస్ట్ విదిన్ హిమ్సెల్ ద డివైన్ స్ట్రెంగ్త్,
2: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటారు.
0: హీ డజంట్ రికగ్నైజ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ సో హీ గోస్ అబౌట్ స్పిరిచువల్.
2: ఒకరు రామ అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని, ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: దే ట్రై టు వర్షిప్ రామ, కృష్ణ, జీసస్ ఎట్సెట్రా.
2: కానీ అన్నింటికి మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: బట్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ అ స్ట్రెంగ్త్ విదిన్.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: దట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శివ శక్తి.
2: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ద శివశక్తి పవర్ ఇస్ ఆల్ ఓవర్ పర్వేసివ్.
2: భవానీ శంకర్లు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవానీ శంకర్ ఇస్ ద నేమ్ బై విత్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
2: భవానీ అనగా శ్రద్ధ అని అర్థం.
0: Bhavani means earnestness.
2: Shankara anaga vishwasamu ani artham.
0: Shankara means faith.
2: Bhavane Shankarulu anaga Shraddha Vishwasamto Kudinatvantide ee jagattu.
0: Bhavani and Shankara means the combination of faith and earnestness.
2: Shraddha vallane
0: it is because of earnestness.
2: Ee Shankara swaroopamainatvanti okka
0: this form of Shankara
2: karyakramamunu konasagipothunnavi.
0: You can do your various practices by the strength.
2: ఈ శంకరా స్వరూపమైనటువంటిది
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
2: భవానీ స్వరూపమే
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
2: ఈ భవానీ అన్నటువంటిది శంకర స్వరూపమే
0: భవానీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర
2: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర
2: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: So in this universe, Bhavani and Shankara are so closely linked together.
2: ఏ రూపమును స్మరించినప్పటికీ భవాని శంకరుల యొక్క తత్వాన్ని అనుసరించాలి.
0: Whatever the name, whatever the form you worship, it is embedded in
2: Bhavani Shankara. మనం సాధించలేము ఈ జగత్తునందు.
0: Without earnestness and faith, we cannot achieve anything.
2: శ్రద్ధావాన్ దవతే జ్ఞానం. ఈ శ్రద్ధ వలనే మనకు జ్ఞానం లభిస్తుంది.
0: We get wisdom only because of శ్రద్ధ.
2: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్ మ్యాన్.
2: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
2: భవాని శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
2: అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
2: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Srimati and
2: Srimati anaga Bhavani.
0: Srimati means Bhavani.
2: Sri anaga Shankarudu.
0: Sri means Shankara.
2: Srimati, Sri Bhavani. Ee rendinti oka ekatvame divyatvamainatu manavatvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
2: Sharirakanga Bhavani.
0: Concerning the body Bhavani.
2: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
2: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these means the third.
2: అదియే ఆత్మ తత్వము.
0: And the third one is the ఆత్మిక్ ప్రిన్సిపల్.
2: కనుకనే
0: therefore
2: భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క తత్వమును ఈ యొక్క దివ్యత్వంగా మనం విశ్వసించాలి.
0: So renunciation, wisdom and bhakti is due to these things.
2: క్రియాశక్తి జ్ఞానశక్తి.
0: ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి.
2: ఈ ఇచ్ఛాశక్తియే ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
2: అది ఈ దేహము.
0: దట్ ఇస్ దిస్ బాడీ.
2: క్రియాశక్తి
0: అది
2: మన ఎంతున్నటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
2: జ్ఞానశక్తి అది ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్
2: సెల్ఫ్. యూఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: You are not one, but you are three.
2: The one you think you are, that is a physical body.
0: The one you think you are is a physical body.
2: The one others think you are is a mental body.
0: The one others think you are is a mental body.
2: The one you really are, that is Atma Shakti.
0: The one you really are is the strength of the Atma.
2: Ichcha Shakti, Kriya Shakti, Jnana Shakti to kudinatvantidi ee yokka divyamainatvanti prapanchamu.
0: So the whole universe is full of the divine Ichcha Shakti, Jnana Shakti and Kriya Shakti.
2: Idi sarvatra kudanu vyapinchinatvantidi.
0: All these things are all pervasive.
2: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
0: One cannot forget these things whatsoever.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every man should try to understand the principle of these three shaktis.
2: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: Wherever you see there is the principle of God.
2: నీవు భగవంతుడవే.
0: You are also God.
2: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: But you are unable to understand this.
2: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: God's hands and legs and heads are everywhere.
2: ఎక్కడ చూసినా గాని పాదములు హస్తములు శిరస్సు ముఖము సర్వపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: Wherever you see God's hands, God's legs, God's heads.
2: నీవు ఎవరికీ తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: You think you are doing something.
2: సర్వత పాణిపాదం ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: He is seeing everything, he is behind you always.
2: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: He is doing all your work himself.
2: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
2: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్ సైడ్.
2: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీస్ ఇన్ సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
2: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
2: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
2: స్థూలము,
0: ద గ్రోస్,
2: చిత్తము,
0: ద మైండ్,
2: చిత్తేకాగ్రత,
0: అండ్ సంథింగ్.
2: ఈ మూడు తత్వంలో ఎందు ఉండేటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: సో ఓన్లీ త్రీ ప్రిన్సిపల్స్ వి హావ్ గాట్ టు ప్రాక్టీస్.
2: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
0: Only if he practices, man can achieve so many things.
2: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
0: వాట్ ఎవర్ ఎండెవర్స్ హి మే పర్ఫార్మ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ భవాని.
2: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరు నియమించారు.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ద రిషీస్ నేమ్స్, ద గాడ్స్ నేమ్స్, ఎట్సెట్రా.
2: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: నాట్ దీస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్.
2: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ చేంజ్.
2: బాడీస్ లైక్ ఎ వాటర్ బబుల్,
0: బాడీస్ లైక్
2: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: స్థిరమైనటువంటి ఎట్ట నీవు భావిస్తావు?
0: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ అట్ ఆల్.
2: కనుక ఇందులోనే సత్య నిత్యమైనటువంటి తత్వం ఉంటున్నది.
0: దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ విద్ ఇన్.
2: అది ఏ దివ్యత్వము?
0: దట్ ఇస్ డివినిటీ.
2: అది సర్వత పాణిపాదం తత్సర్వతో చీ శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి తిష్టతి.
0: దట్ ఇస్ గాడ్స్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్.
2: అది ఏ సత్యమైనటువంటిది?
0: హీ ఇస్ ఆల్ పర్వేసివ్. దట్ ఇస్
2: అది ఏ నిత్యమైనటువంటిది?
0: దట్ ఇస్ ది ఓన్లీ ట్రూత్.
2: అది ఏ పవిత్రమైనటువంటిది?
0: దట్ ఇస్ హోలీ.
2: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని ఎందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్.
2: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన ఎందు కూడాను ఆ శక్తి ఉన్నది.
0: యూ విల్ హ్యావ్ టు ట్రై టు హార్నెస్ యువర్ స్ట్రెంగ్ టు అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
2: సుమతి సూర్యోదయం కాకుండా నిలబెట్టడానికి ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ డి సుమతి గెట్ ద స్ట్రెంగ్ టు స్టాప్ ద సన్ రైజ్?
2: ఆమె ఎందు పతి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఈ యొక్క శక్తిని తాను ఆవిర్భవింప చేసుకుంది.
0: బికాస్ ఆఫ్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ హర్ హస్బెండ్ షీ కుడ్ స్టాప్ ఈవెన్ ద సన్.
2: ఆ శ్రద్ధ అనేటువంటిది అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: ది ఎర్నెస్ట్నెస్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్.
2: శ్రద్ధ అభివృద్ధి అయినప్పుడు విశ్వాసం గాఢంగా లభిస్తుంది.
0: వెన్ ఎర్నెస్ట్నెస్ ఇంక్రీసెస్ ఫెయిత్ ఆటోమేటికలీ.
2: వేరు లోపల దిగే కొలది కూడా చెట్టు కూడా పెరుగుతూ వస్తుంటది.
0: ద మోర్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద ట్రీ ఇట్ గ్రోస్ బిగర్ అండ్ బిగర్.
2: శ్రద్ధ అనేటువంటి వేరు లోపల దిగినప్పుడే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: వెన్ ద రూట్స్ ఆఫ్ ఎర్నెస్నెస్ గో ఇన్ సైడ్ ఓన్లీ ద ట్రీ దెన్ గ్రోస్.
2: ఈ శ్రద్ధ విశ్వాసములు లేకుండా ఏ రామమును కానీ ఏ రూపమును కానీ స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: విదౌట్ ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్ నో నేమ్ నో ఫార్మ్ కెన్ ఎవర్ హెల్ప్ యూ.
2: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: మెనీ పీపుల్ ట్రై టు డు మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు గెట్ గాడ్.
2: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమే.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
2: Navavidha margamulanta kudanu bodhinchadu Naradudu.
0: Narada explained the 9 types of bhakti.
2: Shravanam.
0: Listening.

0: prostrating to him, worshipping him, being a servant to him, being a friend, and then the Atma's anguish.
1: ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు ఎందు ఇది ఒక ప్రాకృతమైన అనిత్యమైనటువంటి సాధనలే.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ యూ షుడ్ థింక్ దట్ ద హోల్ యూనివర్స్ ఇస్ గాడ్. విశ్వం విశ్వ
1: స్వరూపం.
0: యూనివర్స్ ఇస్ ఎ వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: విష్ణువు విశ్వము రెండు కూడాను కారణ సంబంధమైనటువంటిది.
0: ద ఫార్మ్ అండ్ విష్ణు ఆర్ బోత్ ఇంటర్డిపెండెంట్.
1: ఇది కారణము అది కార్యం.
0: This is the foundation.
1: Vishnuttamu karanamu jagatanta karyamu.
0: The Vishnu principle is a cause and the universe.
1: Ee karyaka sambandha swaroopame ee vishyamu.
0: So the reason and the result are the Vishnu swaroopa.
1: Kanukane ee rendintini garchi oka vidhamaina oka abhyamagamu annaru anaga oka asthiramainatvanti tattvamto koodinatvanti sthiramu.
0: So there is the permanence in the impermanence.
1: Dinine vedamu అచరం చరమేవచ అనింది.
0: సో దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ ద వేదర్స్.
1: అచరం చరమేవచ
0: దట్ విచ్ ఇస్ స్టెడీ మేక్స్ థింగ్స్ మూవ్.
1: కదలకుండా ఉంది.
0: ఇట్ డజంట్ మూవ్
1: కానీ అన్ని పనులు చేస్తుంది.
0: బట్ ఇట్ డస్ ఆల్ ద వర్క్.
1: దీనికి చక్కని ఉదాహరణ.
0: దేర్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్.
1: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
0: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ యు హావ్ హాడ్ యువర్ ఫుడ్.
1: నీ దేహం బెడ్ పైన ఉంటుంది. అది
0: యువర్ బాడీ ఇస్ ఆన్ ద బెడ్.
1: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
0: బట్ ఇన్ యువర్ డ్రీమ్ యూర్ డూయింగ్ సో మెనీ థింగ్స్.
1: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
0: యూఆర్ గోయింగ్ టు మెనీ ప్లేసెస్.
1: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: యూఆర్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
1: ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుండాలి?
0: హౌ ఇస్ ఇట్ దట్ యూఆర్ సీయింగ్ దీస్ థింగ్స్?
1: స్వప్నావస్థ యందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: ఇన్ యువర్ డ్రీమ్ యూఆర్ మూవింగ్ అరౌండ్.
1: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: బట్ యువర్ బాడీ ఇస్ స్టెడీ ఆన్ ద బెడ్.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడా కేవలము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్స్ సోరోస్ అండ్ జాయ్స్
1: ఇవన్నీ కూడా స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడా స్వప్న దృశ్యములే.
0: All that we understand today and realize is mere dream.
1: Atma okkatiye sthiramainatvanti charam charam charam.
0: Atma is the only permanent
1: thing. Idi charamu adi acharam.
0: This is steady that
1: moves. Ee characharamulu yokka ekatvame manavattvam.
0: That which moves and that is steady is the principle of man.
1: Itti divyameena manavattvanni pondi
0: being divine as man.
1: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: యు గాట్ ద బర్త్ ఆఫ్ అ మ్యాన్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ బియాండ్ ది
1: ఎండ్. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
0: మ్యాన్స్ లైఫ్ ఇస్ వెరీ
1: సౌజన్యమైనటువంటిది.
0: ఇట్స్ వెరీ బ్యూటిఫుల్
1: సౌశీల్యమైనటువంటిది.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ వర్చ్యూస్.
1: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: నాట్ ఎవ్రీబడి గెట్స్ ద బర్త్.
1: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడా దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
1: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices they want to manifest divinity within
1: themselves. అది మన యొక్క విగ్రహారాధన.
0: That is idol worship.
1: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
1: to kudunu tatkalikamainatvanti drushyamule.
0: This type of worship is only
1: anityamaina drushyamule.
0: These are all transitory.
1: Asatyamaina drushyamule.
0: These are not true.
1: Nirupayogamaina drushyamule.
0: These are useless.
1: Nirguna swaroopamule.
0: These are all without form.
1: Ilanti deeni manu aaradhana chesi prayojanam emiti?
0: What is the use of praying to the magnanimity? Every man
1: samajamlo praveshinchi
0: he should go into society.
1: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: యు హావ్ గాట్ టు వర్షిప్ ద థింగ్.
1: చిత్తమే ధ్యేయము.
0: విచ్ ఇస్ విదిన్.
1: అది శివత్వము.
0: దట్ ఇస్ శివత్వం.
1: అది ఏ బ్రహ్మతత్వము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఇటర్నల్ ప్రిన్సిపల్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward things
1: laukikamainatundi yokka
0: concerning the world
1: prakrutamainatundi yokka
0: which is very material
1: kramakramina manam sallagimpu chestu ravali.
0: We have got to decrease them gradually.
1: ఆత్మ సంబంధమైన
0: టు బి వన్ విత్ ది ఆత్మ
1: దైవత్ సంబంధమైన
0: దట్ విచ్ ఇస్ నియర్ టు
1: బ్రహ్మతత్వంతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి.
0: దట్ విచ్ లీడ్స్ అస్ టు ద గోల్ వి హావ్ గాట్ టు బేర్ ఇన్ మైండ్.
1: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ట్రూత్ టుడే.
1: భక్తునికి భగవంతుని పైన ఎంత ప్రేమ ఉన్నదే అని నీవు చూసుకుంటున్నావు.
0: You are seeing how God loves human beings.
1: కేవలం నీ ప్రేమను మాత్రమే నీ కొలత వేసుకుంటున్నావు.
0: You are only measuring your love.
1: కాదు, అది తప్పు.
0: No, that is wrong.
1: భగవంతుడికి నాపైన ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You have got to measure how much God loves you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's the combination of these two things you experience the divine.
1: నిర్గుణం,
0: that is without
1: నిరంజనం,
0: without attribute.
1: సనాతనం,
0: it is నిత్యనం.
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, అది
0: ఇట్ ఇస్ సంథింగ్ ఇటర్నల్ అండ్ పర్మనెంట్ అండ్
1: అది ఏ బ్రహ్మతత్వము,
0: దట్ ఇస్ ద బ్రహ్మ
1: అదే ఈశ్వరత్వము, అదే ఆత్మతత్వము,
0: దట్ ఇస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రహ్మతత్వం క్రమక్రమేణా మరచి
0: all this delusion which concerns itself with the world, we have got to forget
1: gradually. మనం అభివృద్ధి పరచుకొని
0: we have got to inculcate greater
1: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the chitta.
1: Chitta managa chaala mandi hrudayam ani anukuntunnaru.
0: People think that chitta means the heart.
1: Adi kaadu chittamu.
0: Chittam is not that.
1: Sat chitti aanandamu.
0: That is sat chit ananda.
1: Sat idi shashvatamu.
0: Sat is permanent.
1: Chittu paripurnamu.
0: That is full.
1: Ee rendintu yokka ekatvame aanandamu.
0: The combination of these two is ananda.
1: Sat.
0: Sat.
1: Satyamainatundi.
0: That's which is true.
1: Trikala bhajyamainatundi satyam.
0: It is true for all three ages.
1: ఎందులో ఇది ప్రవేశించినప్పటికి ఇది మాధుర్యమే.
0: ఎనీ టైమ్ ఇట్స్ ఆల్వేస్ స్వీట్ అండ్ నెక్టరైన్.
1: అలాంటి మధురమైనటువంటి చక్కెరను ఒక చేతిలో నీవు పట్టుకుని
0: when we have got the sugar in
1: పరిపూర్ణమైనటువంటి జ్ఞానమే మరొక చేతిలో పట్టుకుని
0: when we have got wisdom with the full
1: ఈ పరిపూర్ణ జ్ఞానమే వాటర్ వంటిది.
0: This full wisdom is like water.
1: ఈ సత్యనిత్యమైనటువంటి యొక్క చక్కెరే ఈ యొక్క భగవతత్వము.
0: The sugar is the atmic principle of
1: ee
0: God.
1: ఈ చక్కెర వాటర్ రెండు మిక్స్ చేస్తే చక్కెర కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
0: When you mix the sugar and the water, it's not sugar and water but it's syrup.
1: కనుకని సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
0: So we have got to combine the sat and the chit.
1: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని
0: so the totality
1: దీన్ని వేదం చెప్తూ వచ్చింది. ఓం తత్ సత్ అనింది.
0: Veda said ఓం తత్ సత్.
1: ఓం అనగా పరబ్రహ్మము.
0: Om is something that principle.
1: Adi tappa. Adiye.
0: That is it.
1: Sat chit anandamu.
0: Sat chit ananda.
1: Deenikante anandam marokati ledu.
0: There is no ananda joy beyond it.
1: Manam anandanni anubhavinchalani aashisthunnamu.
0: We want to enjoy happiness.
1: Yemi manam anubhavinchi aanandamu.
0: What is the happiness that you experience?
1: Tatkalikamaina chanabhangaramaina aanandame.
0: The transitory happiness is what you experience. This is not permanent.
1: Nitya satyamainatundi aanandanni manam anubhavinchadaniki prayatninchali.
0: We have got to strive to experience joy which is endless.
1: Adi ye nijamainatundi yokka antarbhavamto koodinatundi yokka aatma swaroopam.
0: And that is the only thing which comes from within you, that is aatma.
1: Daniki aakaram ledu.
0: It has no form.
1: Aanandam unnadi.
0: It is full of bliss.
1: Aanandame dani swaroopamu.
0: Bliss is its form.
1: Aanandam anaku roopam em undadi.
0: You cannot measure it.
1: Aanandam anubhutiki maatrame labhyam avutundi.
0: You can only experience it.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Prati manavudu kuda itti aanandamunu dharinche vastunnadu.
0: Every man comes full of love.
1: Talli garbhamu nundi janminchunappudu.
0: When he comes out of the mother's womb.
1: Kanthamalala yemi kanaravu.
0: You cannot see anything around his neck.
1: Manchi muchyapu saru.
0: He doesn't wear a garland of pearls.
1: Mattunakunu levu.
0: He doesn't have any other precious stones.
1: Melmi bangaru danda medaku ledu.
0: He doesn't have any golden necklace around his neck.
1: Ratnala haramu.
0: He doesn't have a gold diamond necklace. The diamond necklace doesn't shine around him.
1: Pachala pellanu patakaledu.
0: He doesn't have a chain of
1: kaladu,
0: sapphires.
1: Kaladu, kaladu, kaladu miyokka kantamandu.
0: There is around your neck.
1: Purva janmala karmalu ponduparachi.
0: According to your previous janma, birth.
1: Manchi ainanu chedugaina trunchakunda.
0: Whether you have done bad or good without snapping it.
1: Brahma meekichi pampenu baruvumala.
0: Brahma sends you with a heavy garland of your
1: baruvaina malane ee dehamu.
0: That very very heavy garland.
1: Ee deham anetundi talli garbham nundi aavirbhavinchindi.
0: This is the body which comes out of the mother's womb.
1: Kanukane matrudevo bhava pitrudevo bhava annaru.
0: That's why it is said mother is
1: God. దేహమునకు ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శము, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
2: So mother's heart is that which is equivalent to God, her love, her protection and her care. All of you know very well.
1: Vishwa Hindu Parishat Secretary Ashok Singhal.
2: You know Ashok Singhle?
1: Swami, మందిరం కట్టాలని మేమెంతో ఆశపడుతున్నాము. రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
2: He said, we want to build a mandir to Rama. Swami, please show us the place where Rama was born.
1: ఎక్కడ పుట్టాడు? మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మడు భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
2: Was he born here or where the Mohammedans worship? Swami,
1: please tell us. కౌసల్య గర్భం అతని స్థానం అన్నాడు.
2: ఓ ఫూలిష్ వన్, హీ వాజ్ నాట్ బోర్న్ హియర్ ఆర్ దేర్, హీ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ కౌసల్య. ఆమె
1: గర్భమే రాముని యొక్క స్థానము.
2: హర్ వూంబ్ ఇస్ ద వెరీ ప్లేస్.
1: అదే విధంగా ప్రతి అవతారములు కానీ, ప్రతి వ్యక్తులు కానీ, ప్రతి శక్తి కానీ తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
2: Every avatar, every famous person comes out of the mother's womb.
1: Talli kante migula daivam ve daggara.
2: There is no God beyond the mother.
1: Tandri kante migulu sannihitundu.
2: There is nobody better than your father.
1: Anni kante kudunu aadharabhootudainatuvadu daivatvam, atane eeswaratvam.
2: Beyond everything is God, that is Ishwara.
1: Aa eeswaratvam anetundi soham akkada nunchi prarambham avutundadi.
2: So that up Ishwara principle starts from so
1: ikkada shraddha.
2: Here it is earnestness.
1: Ammanetvanti vishwasamu.
2: And the other is faith.
1: Ee soham anetvanti rendu chernappude nene daivamu antundadu.
2: So when soham starts, it is the very principle of God.
1: So that.
2: So is that.
1: Ham ade nenu.
2: That is that.
1: Deeni yokka antaratme tattvam asi.
2: And the underlying meaning is tattvam asi.
1: Kalugane talli garbham nundi puttinatvanti prati manavudu kudanu.
2: So every person who is born out of the womb
1: Talli
2: of the mother,
1: kirtini,
2: the fame of the mother,
1: Talli gauravani,
2: her prestige,
1: Talli pratishthanu,
2: her whatever
1: she is, yukuduga tayar kavali, yutuluga tayar kavali.
2: You've got to grow up in such a wonderful way as good youth.
1: Durmarguduga natinchinatvanti okka Hiranyakashipuni garbhamlo puttadu, Leelavati garbhamlo puttadu Prahladudu.
2: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
1: Kani,
2: but
1: రెండింటికి అతీతమైన స్థితిని పొందాడు.
2: బట్ హీ గాట్ స్ట్రెంగ్త్ విచ్ వాజ్ బియాండ్
1: అతని సర్వస్వం కూడా. తర్వాత పాణిపాదం తస్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
2: హీ హ్యాడ్ ద డివైన్ విజన్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్, హిస్ హ్యాండ్స్, హిస్ లెగ్స్, హిస్ హెడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కత్తులతో కొట్టినా,
2: whether he was beaten by the whip,
1: narayan narayan,
2: he went on repeating narayan,
1: paamulato kanipinchina narayan narayan narayan,
2: even when the serpent stung him he went on saying narayan,
1: kondala panchi netti vesina narayan narayan narayan,
2: when they pushed him down the steep
1: samudramlo nettina narayan narayan,
2: when he was thrown into the sea also,
1: aa vidhamainatundi oka divyamainatundi vishwasam cheta చిత్తం నుంచి నారాయణ రావటం చేత అంత సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
2: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
1: కనుకనే మంత మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
2: So the whole world is within our chitta.
1: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
2: You are forgetting that chitta today.
1: ఈ లౌకికమైన కోరికలన్నిటిని చిత్తులో పడిపోతున్నాము.
2: We are just immersing ourselves in worldly desires.
1: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
2: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
1: కనుకనే 19వ తేదీ నవంబర్
2: therefore 9
1: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
2: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19 నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్. దిస్ ఇస్ ద మీనింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
2: therefore every man
1: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
2: You have got to go according to the wish of the
1: mother. ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు, నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
2: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
1: అమ్మా నీకు తెలియదు.
2: Mother,
1: నేను చదువుకున్నటువంటి వాడను.
2: Mother,
1: నాకు తెలివితేటలు ఉంటున్నాయి.
2: Mother, you do not know. I have studied a lot. I have learned many things. You have got to tell her in a nice way that she should also see. When you see her point of view and she sees her point of view, when there is absolutely no difference between the mother and the son, But today,
1: ఆ పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని కోల్పోతున్నాము.
2: We are trying to forget this motherhood. The
1: భక్తి తత్వాన్నే కాకుండా
2: without the principle of devotion
1: కూడాను కోల్పోతున్నాము.
2: We are also losing faith.
1: లౌకిక విషయంపై ఉన్నటువంటి విశ్వాసము ఆధ్యాత్మిక తత్వంపై విశ్వాసం అభివృద్ధి కావటం లేదు.
2: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
1: భక్తి భావము కంటే వేరు భావము లేదు.
2: There's nothing beyond devotion.
1: భక్తి భక్తి భక్తి
2: devotion devotion devotion
1: భక్తి ఈ రెండు అక్షరములందే సర్వస్వము ఇవని ఉంటున్నారు.
2: భా అండ్ తి, that are the two words.
1: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
2: In bhakti, bhaka
1: అదే కాంతి స్వరూపము.
2: That is luster.
1: అదే వెలుగు స్వరూపము.
2: That is luminosity.
1: అదే ప్రకాంత స్వరూపము.
2: That is illumination.
1: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తి అనేటువంటి,
2: from భా you get the తి.
1: ఆ భక్తినిగా ఆ కాంతిని ఆకర్షించేటువంటి శక్తి.
2: That which attracts this luster and luminosity.
1: ఆ భక్తి నుండి శక్తి.
2: And from bhakti you get the shakti.
1: శక్తి అనగా శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి.
2: Body, mind and soul, that is the shakti.
1: సమానంగానే ఉంటుంది.
2: It is in the స్త్రీ.
1: భక్తి శక్తి.
2: భక్తి శక్తి.
1: ఈ రెండింటి ద్వారా రక్తి, ప్రాపంచక సంబంధమైన రక్తి.
2: And then between the two you get రక్తి.
1: ఈ ప్రాపంచ సంబంధమైన రక్తిలో మనం మునిగి తేలటం చేత విరక్తి.
2: Getting immersed in worldly
1: things, we get
2: sometimes we get this type of
1: renunciation.
2: It's only when you get disgusted with the world, there is God's
1: grace. Then
2: God gives us the way to go. So you've got to go towards this goal and then
1: తర్వాతనే దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
2: There is something called bhukti.
1: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవ దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
2: సో ద మ్యాన్ హాస్ గాట్ టు టేక్ ద జర్నీ రైట్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్ టిల్ హి అటైన్స్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
2: సో యూ కెన్ టేక్ ద షార్ట్ కట్ ఇన్ మ్యాన్స్ జర్నీ టువర్డ్స్ గాడ్. From I to we.
1: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
2: We need not go any far.
1: తిరుపతికో, కాశీకో, గయకో, ప్రయాగకో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
2: If you have go to Banaras, Kashi, Prayag, etc., you've got to go a long way.
1: చాలా షార్ట్ కట్.
2: This is a very short cut.
1: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
2: Giving up that narrow principle of my I, going beyond that to the we.
1: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం.
2: టు గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు రిక్వైర్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
1: సచీదేవి
2: సచీదేవి
1: తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
2: షీ స్కోల్డ్ హర్ సన్ చైతన్య.
1: నాయన నీ వివాహమాడు, నీ వివాహమాడు.
2: యు ప్లీజ్ మ్యారీ,
1: నాకు తృప్తి కలుగుతుంది.
2: ఐ బి హ్యాపీ.
1: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నారు.
2: ఇఫ్ యూ డు నాట్ మ్యారీ అకార్డింగ్ ద మదర్స్ విచ్ ఇస్ నో యూస్.
1: కానీ చైతన్యుడు చెప్పాడు.
2: బట్ చైతన్య సెడ్,
1: తల్లి నాకు ఇష్టం లేదు.
2: ఐ డు నాట్ వాంట్ టు మ్యారీ.
1: కానీ నేను చేసుకుంటాను.
2: ఐ డు వాట్ ఎవర్ వర్షిప్.
1: కానీ అది నీకు కూడా తృప్తి లేదు.
2: యు ఆర్ నాట్ ఆల్సో హ్యాపీ.
1: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్లా తృప్తి వస్తుంది?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ, హౌ కెన్ యూ బి హ్యాపీ?
1: వివాహం ఆడాడు.
2: దెన్ హి మ్యారీడ్.
1: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
2: హి మ్యారీడ్ లక్ష్మి.
1: తిరిగి ఒక బంగాళాదేశమునకు ప్రయాణం చేసి వెళ్ళాడు.
2: దెన్ హి వెంట్ ఆన్ హిస్ జర్నీ టు బంగ్లాదేశ్.
1: లక్ష్మి అన్నాహారం మానేసేసి ప్రాణం విడిచింది.
2: అండ్ లక్ష్మి డైడ్ ఫాస్టింగ్.
1: దాంతో సచీదేవి చాలా బాధపడింది.
2: సచీదేవి ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
2: హి డిడ్ నాట్ వాంట్ ఇట్ బట్ ఐ గాట్ హిమ్ మ్యారీడ్.
1: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
2: అల్టిమేట్లీ హి హాడ్ టు ఫేస్.
1: చాలా విచారంగా ఉన్నది.
2: సో షీ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: తిరిగి బంగ్లాదేశం నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
2: He came back from Bangladesh.
1: Amma cheppindi vinnava?
2: Amma did you listen to what
1: Manasuki
2: I said?
1: Manasu ishtam lenappudu enni chesi prayojanam emiti?
2: If we do something which is goes against our wishes,
1: ee sambandhamainatundi vishayanni kuda okokatori Mahabharatamlo kuda jarigindi.
2: So these things have happened even in the Mahabharata.
1: Arjuni vivaham aadalane prameena chaala kattuditam pettindi.
2: So that Arjuna should marry.
1: Aneka prayatnalu chesindi.
2: She made a lot of effort, his
1: mother. Prameena kuda rani.
2: Then she was a rani.
1: అర్జునుడు కూడాను రాజు.
2: అర్జున వాజ్ ఎ కింగ్.
1: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
2: సో హౌ కుడ్ యు కంబైన్ దిస్?
1: అర్జునుడు నాకు ఇష్టం లేదు అన్నాడు.
2: అర్జున సెడ్ ఐ డోంట్ లైక్.
1: సరే ఈ ప్రమీళ తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమీళకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
2: సో టు ప్రమీళ ద కమాండర్ ఇన్ చీఫ్
1: మలయవతికి చెప్పింది, ఈ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
2: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
1: మలయవతి చాలా గట్టిది.
2: షీఈస్ వెరీ స్ట్రాంగ్.
1: కేవలం అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
2: యూ థింక్ విమెన్ ఆర్ ఫీబర్ బట్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్.
1: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ తీసుకుని వచ్చింది.
2: షీ ఫాట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
1: నాకు ఇష్టం లేనటువంటి ఒక దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
2: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విచ్ ఐ డూ నాట్ లైక్.
1: ప్రమీళ, నా దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినప్పటికీ నా మనసు నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించదు అని.
2: ఈవెన్ ఇఫ్ యు కట్ మై బాడీ టు పీసెస్ ఐ విల్ నాట్ ఫీల్ లైక్ మ్యారీయింగ్ యూ, హి సెడ్.
1: అర్జునుడు కృష్ణ భక్తుడు.
2: అర్జున వాస్
1: వర్షిపింగ్ కృష్ణ భక్తురాలు.
2: ప్రమీళ ఆల్సో వాస్ వర్షిపింగ్.
1: కూడాను చేరారు.
2: సో బోత్ ఆఫ్ దెం గాట్ టుగెదర్.
1: కృష్ణ నా యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చమని ఈమె కోరింది.
2: షీ సెడ్ కృష్ణ ట్రై టు ఫుల్ఫిల్ మై పర్సనల్
1: విష్. మనోభిష్టాన్ని నెరవేర్చమని అర్జును కోరారు.
2: అర్జున పేటు కృష్ణ, కృష్ణ ఫుల్ఫిల్ మై పర్సనల్ విష్.
1: లీలామానుష విగ్రహుడు, నటన సూత్రధారి,
2: హీఈస్ అ గ్రేట్ యాక్టర్, అ సూపర్ యాక్టర్.
1: ఈ రెండింటికి తగినటువంటి ఒక మూడో ప్లాన్ ఏదో వేయాలని చూచాడు.
2: సో హీ సెడ్ హీ షుడ్
1: భగవంతుడు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే.
2: సో కృష్ణ వాంట్స్ టు హ్యావ్ అ మాస్టర్ ప్లాన్.
1: అప్పటికప్పుడు వేసేటువంటి ప్లాన్ కాదు అది.
2: ఇట్స్ నాట్ అ ప్లాన్ జస్ట్ దెన్ అండ్ దేర్.
1: తాను ఇద్దరిని పిలిచాడు.
2: హీ కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్.
1: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
2: హీ టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
1: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
2: హీ టుక్ ద రైట్ హ్యాండ్.
1: రెండింటినీ కలిపాడు.
2: హీ
1: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
2: హీ బ్రాట్ బోత్ ద హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాలు.
1: కృష్ణుని ఆజ్ఞను ఇంకా జవదాటానికి వీలు లేదు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించారు.
2: దే హ్యావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
1: కానీ
2: బట్
1: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
2: దే డు నాట్ హ్యావ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: దైవం అన్నీ చేస్తాడు.
2: గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్.
1: దైవం చేయలేనటువంటి పని ఒక్కటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెన్ డూ.
1: ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
2: హి కెన్ టర్న్ ద ఎర్త్ టు స్కై అండ్ ద స్కై టు ఎర్త్.
1: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
2: బట్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. హి కెనాట్ రికగ్నైజ్.
1: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రవీణంగా తీసుకుని,
2: సో థింకింగ్ ఆఫ్ దర్ ఓన్ స్ట్రెంగ్త్,
1: కేవలం ఆ యొక్క శక్తిపైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
2: దే థింక్ దే కెన్ డిపెండ్ అపాన్ దర్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అన్నింటికి మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
2: ద హోల్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇస్ ద వూమ్ ఆఫ్ ద మదర్.
1: అభిమన్యుడు సుభద్రా గర్భంలో ఉండినప్పుడు,
2: వెన్ అభిమన్యు వాజ్ ఇన్ ద వూమ్ ఆఫ్ సుభద్రా,
1: అర్జును అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
2: He went on telling so many types of stories.
1: అందులో పద్మవ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
2: And he also described the పద్మవ్యూహ.
1: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
2: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
1: కృష్ణుడు నటన సూత్రధారి.
2: He is a tremendous actor.
1: దైవం ఏ ఒక్క విషయమునందు కూడా ఆ కాలమున ఆబ్రహ్మణ ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
2: So God comes in whenever it is needed and plays his role beautifully.
1: అర్జునా,
2: అర్జున
1: ఎంత పొరపడుతున్నావోయి,
2: వాట్ మిస్టేక్స్ యూఆర్ డూయింగ్.
1: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
2: డు యూ థింక్ ఇట్ సుభద్ర హూ ఇస్ లిస్నింగ్?
1: గర్భమంత ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథంతా వింటున్నాడు.
2: ద వన్ హూ ఇస్ ఇన్ అ వూమ్ హీ ఇస్ లిస్నింగ్, ద చైల్డ్ ఇస్ లిస్నింగ్ టు యూ.
1: ఆ కసిగంధకు ఈ పద్మవ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
2: వై యూ టెలింగ్ దట్ టెండర్ చైల్డ్ అబౌట్ దిస్ పద్మవ్యూహ?
1: రమ్ము బయట,
2: కమ్ అవుట్
1: అన్నాడు. తీసుకుని పోయాడు.
2: And Krishna went away.
1: కృష్ణుడికి ఎవరికి ఏ విషయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
2: Krishna knows at what time how to do it to everybody.
1: కనుకొని ఆ పొయ్యేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అదంత జ్ఞాపకం ఉంది.
2: So he told him as far as he could enter it and the child had it in its memory.
1: అందులో తిరిగి లోపల బయటికి వచ్చేదంటో తెలియదు.
2: But he doesn't know how to get out of the view.
1: అందులో కట్టుబడిపోయాడు.
2: That's why he got caught up in it.
1: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
2: Why did Krishna do this?
1: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
2: Because he had to attain the heaven of the heroes.
1: మొట్టమొదట సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
2: First he came to Subhadra and prayed.
1: అమ్మా,
2: Mother,
1: కౌరవులందరూ కూడా నన్ను పద్మవ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
2: All the Kauravas are calling me to enter the Padma Vyuha.
1: చెప్పింది పాప సుభద్ర.
2: Subhadra told.
1: నాయనా,
2: Child,
1: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
2: పద్మవ్యూహ ఇస్ నాట్ సంథింగ్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
2: ఇట్స్ సంథింగ్ విచ్ ద్రోణాచార్య
1: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
2: దిస్ హస్ ఆల్ బీన్ కన్సీవ్డ్ బై
1: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
2: యువర్ వైఫ్ ఇస్
1: కాలమేటుండును చెప్పలేము.
2: ఐ కాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్.
1: మీ మామయు తండ్రి లేరిచట. మీ మామ అనగా కృష్ణుడు, తండ్రి అనగా అర్జునుడు, ఇద్దరు లేరు ఇక్కడ.
2: బోత్ యువర్ కృష్ణ అండ్ అర్జున్ ఆర్ నాట్ హియర్.
1: నీ తల పింక పుత్రక పుత్రక పుత్రక.
2: హౌ కెన్ ఐ టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఓ చైల్డ్.
1: అభిమన్యు కోపం వచ్చింది.
2: అభిమన్యు గాట్ వెరీ
1: యాంగ్రీ. నేను క్షత్రియుడను.
2: ఐ ఎమ్ ఎ క్షత్రియ.
1: మన విరుద్ధమైనటువంటి వారు ఉద్యమనకు రామనుచుండగా నేను రాను చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
2: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీ మోర్.
1: అప్పుడు తల్లి పైన కోపం వచ్చింది.
2: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
1: వెరువక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చండకండ నికరున్నతి వారల అట్టె నల్లి చల్లి పలుపుచు గెలిచి రమ్ముసుత భద్రము నీకు నుంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిధంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
2: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
1: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
2: When the mother doesn't know, the boy, the child has to tell.
1: కుమారునికి తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదు.
2: The boy knew, but the mother's love he could not understand.
1: తల్లి ప్రేమ చేత ఎన్నైనా కూడా నువ్వు చెప్పవచ్చును.
2: Because of the mother's love, anything can be told.
1: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
2: బియాండ్ ద చంపక్ బియాండ్ ద జాస్మిన్
1: కన్నా వెన్న కన్నా
2: బియాండ్ బటర్
1: నెమలి కన్నా కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా
2: బియాండ్ ద పీకాక్ అండ్ బియాండ్ ద బ్రైట్ మూన్ లైట్
1: కన్నా ప్రేమ కన్నా మించినది కన్నా ప్రేమలోనే ఉంటున్నది ఒక సుఖము.
2: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: తల్లి ప్రేమను చూస్తుంది కానీ ఈ యొక్క బయట ప్రకృతులు ఒకటి చూడదు.
2: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
1: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
2: Because he went against the mother's wishes and got in, so he had to face.
1: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
2: Mother's words are very sweet.
1: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ
2: she might beat you and scold you at times.
1: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
2: But she can never have hatred on her son.
1: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
2: There can be a wicked son, but there can never be a wicked mother.
1: కనుకనే ఈ మాతృదేవ తత్వం ఈ యొక్క 19వ దినంలో అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము మాతృదేవి పండుగ ప్రపంచున్నాం.
2: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
1: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
2: Beyond everything we should revere the mother.
1: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
2: First one is a mother, in the father, the mother, the guru and
1: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
2: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
1: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళకి అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
2: ఈవెన్ దోస్ హు థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
1: అబలా కానీ వారి ఎందు ఉన్నటువంటి సర్వ బలములు కూడాను అందే ఎందు ఉంటుంది.
2: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ హర్.
1: నిజమైనటువంటి విశ్వాసము,
2: ట్రూ ఫెయిత్,
1: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
2: the strength that is within
1: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటారు.
2: It comes right from the mother's womb.
1: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
2: So we should not treat the mother lightly.
1: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
2: Even mother should not sort of compel the
1: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
2: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
1: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
2: She thinks that her children should become very great people.
1: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలి అంటుంటారు.
2: Some mothers say that the children have to become very good people.
1: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
2: The thing that she thinks that he should become a great
1: కావాలి
2: man. గొప్పవాడు
1: గొప్ప రావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టలా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంత ఏకాదు.
2: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing.
1: గుణముతో వస్తుంది.
2: He should earn a good name by virtues.
1: కనుకనే గొప్పవాడు రావణుడు.
2: The great man was Ravana.
1: మంచివాడు రాముడు.
2: The good person was Rama.
1: చదివినటువంటి చదువులన్నీ కూడా ప్రాక్టికల్ లో పెట్టి వచ్చాడు రాముడు.
2: Rama put into practice all that he has studied.
1: ఆచరించి చూపాడు రాముడు.
2: And Rama practiced everything.
1: కాని అన్ని చదువులే చదివాడు రావణుడు.
2: Ravana had studied a great deal.
1: కాని ఆచరించలేదు.
2: He did not practice.
1: అజ్ఞానం ఆవరించిపోయింది.
2: He was full of ignorance.
1: కనుకని అతనికి గొప్ప పేరు వచ్చింది కాని మంచి పేరు రాలేదు.
2: He got a great name, but he did not get a good name.
1: రాముడు ఆచరించి ఆనందించి పది మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకని అతనికి మంచి పేరే వచ్చింది కాని గొప్ప పేరు రాలేదు.
2: Rama did what he felt was virtuous, and that's why he got a good name.
1: భగవంతుడు గానలోడు.
2: God is
1: భగవంతుడు గానప్రియుడు.
2: His love singing.
1: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
2: Words come out through singing.
1: ఇందులో పద్యం నుంచి వచ్చినటువంటిది కాని పద్యం నుంచి వచ్చినటువంటి కానీ.
2: So that which comes from song.
1: మాటల నుంచి వచ్చినటువంటి కానీ.
2: Oh, which comes.
1: మాధుర్యంగా ఉండదు.
2: That is sweet. Singing is sweet.
1: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటుంది.
2: That which comes from music is very sweet.
1: రామ నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
2: If you say things prosaically, it isn't very sweet.
1: అదే మాటలు రామ నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
2: If you say it in a matter of fact way, then also it's not sweet.
1: కానీ అదే గానములో ప్రవేశించి రామ నన్ను బ్రోవరా
2: the same thing sung melodiously,
1: ఆ గానములో ఎంత మాధుర్యం ఉంటుంటుంది.
2: And that melody has such sweetness about it.
1: Rama nannu brovara.
2: So when you sing it, it sounds very sweet.
1: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntayi.
2: So mother's words are as sweet as this.
1: Vachanam maduram.
2: Her words are
1: maduram. Vakyam maduram. Yetram maduram. Srotram maduram. Sarvam maduram maduram maduram maduram. Maduradhipateye maduram maduram.
2: Everything is sweet and sweet and sweet.
1: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
2: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: కనుకనే
2: దేర్ఫోర్
1: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి
2: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్.
1: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి
2: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్.
1: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి
2: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్
1: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
2: సో వీ విమెన్ హ్యావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
1: కనుక
2: దేర్ఫోర్
1: మనము పాప భీతి పెట్టుకోవాలి.
2: We have got to have the fear of sin.
1: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
2: We should love God and increase
1: పాప భీతి లేని
2: one who doesn't have the fear of sin.
1: పామరత్వము పట్టి
2: what's the use of anything?
1: దైవ ప్రీతి లేని దాని పట్టి
2: you have got to hold on to the love of God.
1: మానవత్వం అడంగే మానవులందున
2: from man you have got to go to the divine principle.
1: Vishya shantiki diye viplavambu
2: if you go against it.
1: Ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti?
2: The revolution now today in the world, what is the
1: cause? Papa preeti daiva preeti lekunna potame deeniki moola kaaranam.
2: Because they do not have the fear of sin of the love of God.
1: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
2: యు హవ్ గాట్ టు ఫియర్ సిన్.
1: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
2: యు హవ్ గాట్ టు లవ్ గాడ్.
1: ఈ ప్రీతి ఆ భ్రాతని కూడా అణగదొక్కుతుంది.
2: This love of God will try to vanquish everything.
1: Prema swarupulara.
2: Embodiments of
1: divyatma swarupulara.
2: Embodiments of the divine
1: principle. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: Every person should endeavor to manifest within himself this atman.
1: మీరు అనంత శక్తి ఇమిడి ఉంటున్నది.
2: You have got within you tremendous
1: strength. ఇంతది అంతది అని కాదు.
2: It's not this or that.
1: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
2: If we increase this atmic principle within itself, we
1: Savitri
2: can
1: like Sumati. Maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
2: We can like Sumati and Savitri achieve great things.
1: Kanuka
2: therefore
1: mana endunnatundi shaktini motta motta manam petapurakanga artham cheskovali.
2: We have got to understand the tremendous strength that is within us.
1: Alanti antarbhutamaina shaktini
2: that strength which is within you
1: avritti parichukuntima
2: if
1: manakante devudu okkadu ledu.
2: Then there will not be any match
1: sarva
2: to us.
1: Sarvaswarupamu nive.
2: You are the form of everything.
1: Sarvanandamu nive.
2: You are the one who is full of
1: sarva
2: bliss.
1: Sarvasthanamu nive.
2: You are there in every place.
1: Idi adi ani cheppadaniki veelledu.
2: You cannot say this.
1: Akkada ikkada ekkada chuchina okkade atmale mokkoyi unnadu.
2: Here there or everywhere there is only one atma.
1: Kanuka shraddha విశ్వాసము, ఈ రెండింటిని మనం అనుభవించడానికి.
2: Earnestness and faith are very important.
1: భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
2: The divine forms of Bhavani and Shankar.
1: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
2: Therefore let the whole world be happy.
1: లోకమంతా సుఖంగా ఉండాలి.
2: Let the whole world be happy.
1: అనగా ఏమిటి?
2: What is the meaning?
1: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
2: So earnestness and faith should be strong.
1: రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
2: If they are firmly established, there is nothing that you cannot achieve.
1: సాధించవచ్చును.
2: You can achieve anything whatsoever. In a moment, we can attain liberation. We can experience bliss. There's absolutely no
1: అట్టి శ్రమ లేని మార్గాన్ని ఈనాడు వదిలిపెట్టి
2: అనేక
1: శ్రమలు కోర్చుకొని
2: కష్టాలు
1: నష్టాలు దుఃఖాలు విచారం అన్నిటికీ మనం లొంగి.
2: Why do you give up this easy way and take upon yourself the burdensome ways of life? What are you gaining? The names are these which only are temporary satisfaction.
1: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
2: There's something, it's only a sign of the
1: నిజమైన మన పేరు ఏమిటి?
2: What is our real name?
1: శ్రద్ధ విశ్వాసమే మన పేరు.
2: It's earnestness and faith.
1: నా పేరు శ్రద్ధ.
2: My name is Shraddha.
1: నాకు విశ్వాసం ఉన్నది.
2: I have got faith.
1: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు, శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
2: Without faith there is no earnestness, without earnestness there is no faith.
1: ఈ రెండు ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
2: The combination of these two is the atmic principle.
1: కనుక
2: therefore
1: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
2: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్.
1: మన నాస్తిక పర్యంతం కూడాను అది సంచరిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
1: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైనటువంటి ఆత్మ.
2: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
1: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా.
2: Whatever happens, it is a dance.
1: ఈ దాండవంలో కష్టములు నష్టములు దుఃఖములు విచారాలు ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
2: The tremendous flux that goes on is in the thunder
1: of the dance.
2: This flux in life, joys and sorrows do come and go.
1: కష్టములు నష్టములు దుఃఖములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.
2: Difficulties, joys and sorrows come and
1: passing clouds, passing clouds.
2: These are all the passing
1: comes
2: clouds.
1: Comes and goes.
2: They come and go.
1: Morality comes and grows.
2: Morality comes and grows.
1: దాన్ని మనం పెంచుకోవాలి.
2: We have got to increase it.
1: అటువంటి నీతి నిజాలను మనం పెంచుకోవాలి.
2: That type of moral principle and truth we have got to
1: ఈ విధంగా తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
2: We have got to respect the mother.
1: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
2: The mother should not say that my son should earn wealth.
1: ఒకవేళ ఆ రాత్రి మన ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
2: God will give it automatically if he deserves it.
1: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏ మాత్రం కూడా శాశ్వతం కాదు.
2: Whatever you wish for is not something
1: permanent.
2: It should come automatically.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
2: So every person should love God.
1: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
2: There's nothing beyond love for God.
1: అదే ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
2: That is a sadhana, the effort that we should put on.
1: మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు.
2: We think we have got to achieve so many things.
1: సాధించాలనే అభిష్టమే ఉంటే,
2: if you have got the desire to achieve anything,
1: సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను గట్టి ప్రేమను సాధించు.
2: You try to gain the strong faith and love for God.
1: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
2: What's the use of anything else?
1: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
2: This should come from the grace of God.
1: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
2: So it's the grace of God which increases your strength.
1: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: That is the thing. Every person should love God.
1: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
2: There's nothing beyond love for God.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
2: That is a sadhana, the effort that we should put on.
1: మనం ఈ

0: నీ ప్రేమ కూడా నువ్వు గట్టితనం లభిస్తుంది.
1: There is a grace of God which increases your strength.
0: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: That is the thing when you become a human being.
0: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
1: How many things there are in our heart?
0: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
1: What lot of strength
0: we have. చాలా సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
1: Some people sing songs.
0: చూచారు విన్నారు.
1: You have listened today.
0: MS Subbalakshmi.
1: MS Subbalakshmi.
0: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
1: Her name was Gana Kokila.
0: నేను చూచాను చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
1: When she was young, she took the role of Meera.
0: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
1: So all the dances she done that Meera. గడలి
0: కుడితురు ముత్తడి తేనే కైడడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకుంది.
1: Oh God, I have fallen into the ocean of all troubles. Oh God, lift me up from there and try to save me that I don't go back again to it.
0: కరుణయే గిరిధారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిధారిని అనుకుంటూ ద్వారకు వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
1: She went on singing the name of Giridhari and the temples don't open.
0: ఆ గానం చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
1: Because of her music she gained a great fame.
0: నృత్యం చేత ఉన్న ఎంతమందికో ఎన్ని పేర్లు వచ్చినాయి.
1: Many people have earned a name and fame due to dance.
0: ఈనాడు రేపటి దినము
1: today and tomorrow
0: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు ఉదయశంకర్
1: రవిశంకర్ బ్రదర్
0: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు అందరూ నృత్యం చేసేటువంటి వాడు.
1: ఉదయ శంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్.
0: ఆ ఉదయ శంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
1: ఉదయ శంకర్ డాక్టర్
0: అన్ని కూడా ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
1: They are going to put up a show. This is not
0: దేనికి కానీ ఒక దైవానుగ్రహం ఉండాలి.
1: This doesn't come by single effort but by God's grace.
0: మనుష్య ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
1: It's not merely due to man's effort that you get it. మనుష్య
0: ప్రయత్నం నెగటివ్.
1: Man's efforts can be negative.
0: దైవానుగ్రహం పాజిటివ్.
1: God's grace is positive.
0: నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వమైనటువంటి ప్రకాశం.
1: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
0: విద్యార్థులారా,
1: students,
0: యువకులారా,
1: youth,
0: యువతులారా, కేవలం నెగిటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
1: డోంట్ మెర్లీ థింక్ దట్ యు షుడ్ ఓన్లీ
0: ఈ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
1: ఇట్స్ ద థాట్స్ దట్ బ్రింగ్ యు టు ట్రబుల్.
0: పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ హావ్ పాజిటివ్ బట్ ఓన్లీ నెగటివ్ వాట్ ఇస్ ద యూస్?
0: ఈ నెగటివ్ ఉంటుందా ఈ మైక్?
1: The mind is negative.
0: దీంట్లో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
1: వాట్ ఇస్ ద యూస్ ఇఫ్ యు డూ నాట్ హావ్ ఎ పాజిటివ్ కనెక్షన్?
0: పాజిటివ్ రావాలి.
1: యు హావ్ గాట్ టు థింక్ పాజిటివ్.
0: అది లేకుండా ఈ నెగటివ్ నిరుపయోగమైనటువంటిది.
1: Negatives absolutely useless.
0: కనుక
1: therefore
0: మనము ఏ విధమైన ప్రతిచర్యలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగా చేస్తుంటాడు.
1: Whatever we think that way God gives it to us in return.
0: నెమలి చూడండి మీరు, నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
1: The peacock is so beautiful.
0: పెద్ద గుడ్డు ఒక్కటి ప్రేమతో చేరినా అనగా నెమలి గుడ్డును తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
1: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
0: పెద్ద వజ్రం ఒకటి పెంటలు చిక్కిన విలువ మారదు దాని వెలుగుపోదు.
1: Even if a diamond is found in the dung, well, it has got its own value.
0: మంచి వారికి ఎక్కడ పోయినా కానీ ఆ పేరు వెంటనే ఉంటుంటుంది.
1: Good people, they always get their name and fame wherever they are.
0: ఎవర్ని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone.
0: ఎవర్ని మనం కోపించకూడదు.
1: We should not get angry with anyone.
0: కోపించొచ్చుకొని పనులు చేసుకోవడం కోసమని ద్వేషించడం మాత్రం తప్పు.
1: We might sometimes get angry but we must never hate people.
0: అహంకారం చాలా తప్పు.
1: Arrogance and ego is very wrong.
0: నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను.
1: I am doing everything and showing.
0: మీరు అనుకుంటారు స్వామి మాపైన ద్వేషంగా ఉందో ఏమో.
1: You may think that Swami perhaps doesn't
0: మాతో మాట్లాడటం లేదే కోపమో ఏమో.
1: He doesn't talk to us, maybe he's angry.
0: అవన్నీ వాళ్ళ యొక్క గిల్టీ కాన్షియస్లు, ఇమాజినేషన్లు.
1: That is all their imagination and
0: వాళ్ళలో ఉన్నటువంటి దోషములు వారు తలంచుకుని ఆ విధమైన భావాలు పొందుతున్నారు.
1: Whatever is wrong within them they reflect it on
0: Swami. ఎవరిని ద్వేషించనే లేదు.
1: I do not hate anyone.
0: కానీ కోపించినట్టుగా నటించినాను.
1: I just behave as if I get angry with them.
0: Desham evaripaina ledu.
1: I do not have hatred on anyone.
0: Kaani kontha mandi artham chesukoleka.
1: Because people do not understand me.
0: Bhakti bhakti bhakti ani peru cheppukoni.
1: They think they are devoted.
0: Shariram ninduku korikalu pettukoni.
1: They full of their
0: Swami adi kavali idi kavali idi kavali. Memu grama seva chestunnamu, veedi seva chestunnamu, devalayam seva chestunnamu.

0: అని వచ్చేస్తే నాకంత త్వరగా కరుగుతుందా మనసు?
1: They come a lot of dears, Swami, we'll do this service, that service. Will my heart...
0: మొదలు ఆ కోరికలంతా నిర్మూలం చేయి.
1: Will my heart melt so soon?
0: నీ హృదయాన్ని చక్కగా కడిగివేయి.
1: Put an end to the desires.
0: అప్పుడు నీ కోరికలే నేను అన్ని అందిస్తాను.
1: Then I shall fulfill all your desires.
0: ఆ సత్యాన్ని వాడు గుర్తించుకోవటం లేదు.
1: We have got to think of that truth.
0: కనుక నీ నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని
1: we have got negative thoughts within.
0: పాజిటివ్ ను ఆశిస్తున్నారు.
1: We are trying to ask for the positive.
0: ఇది లభ్యమవుతుంది.
1: How, what can you get?
0: ఇది చాలా అసాధ్యము.
1: It's something impossible.
0: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ పాజిటివ్ దీన్ని
1: first clean your hearts and put into them positive thoughts.
0: ప్రేమను నింపుకోండి.
1: Fill it with
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond love.
0: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
1: In our heart we should be full of love.
0: మనకు టేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
1: Even a belching.
0: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
1: A belching.
0: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
1: Our vision.
0: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
1: Within if there is love, everything will transform itself.
0: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకుని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
1: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని
1: the principle of the mother's love
0: chana chanamu kudanu manam napti endu unchukoni
1: moment to moment we have got to remember
0: elanti paristhithulu endaina kudanu tallini matramu sadhyamaina varaku santosh pettaniki prayatninchali
1: in whatever circumstance you must make the mother happy
0: talli santosha padaka nenu santosha padanu
1: without the mother being happy I will not be happy
0: nee yokka prayatnam cheta aanu santrupti pariste naaku kuda santrupti
1: with your efforts if you make your mother happy I am also happy
0: aa vidhanga neevu premamayuduka నేను ప్రేమైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
1: ఇఫ్ యు ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్
0: ఐ అండ్ యు ఆర్ 1 1 1
1: దెన్ ఇట్ బికమ్స్ ఐ అండ్ యు ఆర్ 1.
0: ఆ తత్వానికి మనం పోవాలి.
1: యు హావ్ గాట్ టు గో టు దట్ స్టేట్ ఆఫ్ 1.
0: ఐ యామ్ సెపరేట్ యు ఆర్ సెపరేట్ అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
1: ఇఫ్ యు థింక్ ఐ యామ్ సెపరేట్ యు ఆర్ సెపరేట్
0: ఇది విభాగమైపోతుంది.
1: ఇట్ బికమ్స్ ఎ డిఫరెన్స్.
0: ఈ భాగమునికే చోటు ఉండదు కూడదు మంది.
1: This feeling which
0: you don't have సంబంధం కలగాలి.
1: దేర్ షుడ్ బి ఎన్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: అన్యోన్యం కావాలి.
1: There should always be
0: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
1: The bond of you and I.
0: రెండు దేహం వచ్చినా గానీ ఒక్క ప్రేమ చేతనే ఒక ప్రాణంగా మారుతుంది.
1: We might have two bodies but the love principle should bind us.
0: కనుక
1: therefore
0: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి
1: we have got to think of
0: ఆ తల్లిని ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొడుకును తల్లి ప్రేమగా పెట్టుకుని
1: so you have got to worship the mother and love.
0: ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ
1: the love between both of you is one.
0: అందరిని మనం ప్రేమిస్తూ పోవాలి.
1: We have got to love everybody.
0: విశ్వమాత జగత్తు
1: హోల్ వరల్డ్ ఇస్ ఆ
0: జగత్తు యొక్క పిల్లలే సర్వులు కూడాను.
1: సో ద చిల్డ్రన్ ఆఫ్ ద హోల్ వరల్డ్
0: అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెండ్రే.
1: ఎవ్రీబడీ ఇస్ బ్రదర్ అండ్ సిస్టర్.
0: మనలో ఏమాత్రము భేదం లేదు.
1: వి షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్స్.
0: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కానీ
1: వి మైట్ హావ్ డిఫరెంట్ క్వాలిటీస్ బట్
0: కనుకని ఎన్ని విధములైనప్పటికీ ఏకత్వం సర్వము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద వన్నెస్.
0: నదిలో జలం ఉంటుండాది.
1: There's water in the river.
0: సముద్రంలో జలం ఉంటుండాది.
1: There's water in the ocean.
0: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
1: There's water in the
0: tank. పాత్రలో జలం ఉంటుండాది.
1: గుంటలో
0: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
1: Everywhere there's water.
0: కానీ అన్ని జలముల యందు ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
1: But in all the waters only one sun you can see.
0: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
1: ద వాటర్స్ మే బి డిఫరెంట్ బట్ ద సన్ ఇస్ ద సేమ్.
0: ఒక సూర్యుడు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండటానికి వీలు కాదు.
1: Sun cannot be in so many forms everywhere.
0: అదే రీతిగాని మీ హృదయమందున్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
1: సో ఇన్ ద లేక్ ఆఫ్ లవ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్
0: ఎవరి ఎందుకు ప్రతిబింబించినా గానీ ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
1: We should not show difference between this God and that God.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
1: There is only one, say the wise people.
0: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
1: God who resides in everyone is only one.
0: నా రామిష్టము నా కృష్ణుడిష్టము నాకు శివుడి ఇష్టము నాకు విష్ణు ఇష్టము నాకు సాయిబాబా ఇష్టం ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
1: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
0: There is only one God. He is omnipresent.
1: There's only one God and He is omnipresent.
0: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
1: We have got to recognize this truth.
0: ఏ నామాలు పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
1: You should not hate any name.
0: నీవు క్రిస్టియన్గా ఉంటున్నావా నీవు పక్కా క్రిస్టియన్గా తయారుగా.
1: If you're a Christian, become a true Christian.
0: నీవు హిందువుగా ఉన్నావా హిందువుగా తయారుగా.
1: If you're a Hindu, become a true Hindu.
0: నీ ముస్లిం గా ఉన్నావా ముస్లిం గా తయారుగా.
1: ఇఫ్ యు ఆర్ ముస్లిం బికమ్ ఎ ట్రూ
0: ముస్లిం. కానీ పేరు చెప్పేది ఒకటి ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
1: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
0: కాడు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు
1: Without love, one can never be a Christian or a Sikh or a Hindu.
0: Kadu hainda undu.
1: He cannot be a
0: Kadu
1: Hindu.
0: Muslim.
1: Without love, man cannot be anything this or that.
0: Vade rakshasundu vasudha paina.
1: One who doesn't feel this is a demon on earth.
0: Nijanga vade rakshasudu.
1: The one who doesn't feel this love.
0: Premane manlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude. Premane manlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude. Premane manlo lekunda nenu christian anukunte vaadu rakshasude. Ee vidhanga premanu nimpukunnappudu andaru okate ayipothadu.
1: Without love, if you call yourself a Hindu, a Muslim or a Christian,
0: prema
1: you are a demon.
0: Prema lekunda vaadike nenu muslimu nenu christamundu nenu sishyastamu nenu hinduvu ee nenu buddhudu ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
1: It is little minds which think that I am a Christian, I am this, I am that.
0: Okke premanu manam ekanga chesukovali.
1: We have got to inculcate only one love.
0: Atuvanti premato pala Bharat desamu anadi kaalam nundi kodunu enniyo abhivruddhi gaanchinatundi samskrutalu manaku andinchutu vachindi.
1: The very culture and the tradition of Bharat is that it has inculcated this one and only love.
0: Streeluku ekkuva pradhanam andinchindi.
1: And it has given importance to women.
0: Ilanti streela pradhanamainatundi oka tattvanni మొట్టమొదటిగా గుర్తించాలి.
1: We've got to recognize the important place given to women.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి దరబాసి చనగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
1: Is Harishchandra here today who just walked the path of truth?
0: ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు.
1: Nobody can remain forever.
0: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
1: Everybody is like a water bubble.
0: ఇనాడు కాకపోతే ఏనాడైనా గానీ వదిలిపెట్టి పోతుంది.
1: If not today, tomorrow, everybody
0: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
1: Do not think the body which perishes is permanent.
0: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
1: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
0: Ee satyanni gurtinchukoni
1: you have got to recognize this.
0: Ye desapu streelaina sariye
1: whichever country the woman belongs to
0: prasthanu samskrutini manam kaapaadtu raavali.
1: You have got to save the culture and foster the culture.
0: Ramulu cheppadu janani janmabhoomischa swargaadipu gariyesi anna.
1: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
0: Na talli నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
1: మై మదర్ అండ్ మై మదర్లాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: దేశము తల్లి
1: మదర్లాండ్ అండ్ మదర్
0: కల్చరు తండ్రి
1: కల్చర్ ఇస్ అ ఫాదర్
0: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మర్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్
0: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్
0: లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
1: We cannot have the mother without the father, the father without the mother.
0: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుంది.
1: Without them there is no culture.
0: కల్చరే ఫాదర్ దేశమే మదర్.
1: The motherland is the mother, the culture is the father.
0: ఎక్కడ మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు అన్నారు?
1: That's why they say motherland, nobody says fatherland.
0: మదర్ లాంగ్వేజ్ అంటారు కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
1: They say motherland, they don't say fatherland.
0: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించలేదు.
1: So mother has got that important place.
0: ఈ సంస్కృతి అందించినటువంటిది.
1: This is the culture of India.
0: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: We are trying to forget the
0: sacred. అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా అనేక దేశాలకంతా కూడాను చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
0: కానీ భగవంతుని ఏ నామంతోనైనా మీరు పూజించవచ్చు ప్రయత్నించవచ్చు.
1: You cannot worship, you can worship God in any way.
0: కానీ దేవుడు మాత్రం భిన్నుడు కాదు.
1: God is not different.
0: ఒక్కడే ఒక్కడే.
1: He is only one and only one.
0: భజన బినా సుఖ శాంతి.

0: అఖండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నెత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో కాంతాంబూల రాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాశ్రవద్దయ దృష్టితోడ నల్ల గులువలు తురుమాడి కొల్లాడు మెరుగు చామన ఛాయ మెలితోడ. శ్రీ రాజేంద్రుడు సర్వత్ర ప్రత్యక్షమవును.
1: యుల్ ఫైండ్ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆల్ ఓవర్ ది కాస్మోస్ విత్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ సో క్లోజ్ విత్ ద వాటర్ ఫ్లోయింగ్ విత్ ద వెర్మిలియన్ ఆన్ ద వైట్ ఫార్హెడ్ దట్ ఆఫ్ ద ఫేస్ సో బ్రిలియంట్ like that of the lotus flower with complexion blessing everybody spread all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: sarvamu dakshinamurti yukamayave,
1: everything is full of the divinity of dakshinamurti.
0: Adani yokka reflection reaction resound ee moolindi yokka prabhavame ee prapancham.
1: The world represents the effect of reaction, reflection, resound of the divinity of Dakshinamurti.
0: Dakshinamurti barude.
1: Dakshinamurti is young boy.
0: Nadu nedu kudanu eppadiki barude.
1: He continues to be a boy throughout.
0: Kani atani shishyudu maha pavitrulai aneka vidhamulaina prachara prabodhanalu tarutu vacharu.
1: But the disciples of Dakshinamurti are highly sacred. They have propagated, publicized the teachings of Dakshinamurti.
0: Kanuka Dakshinamurti vishayamunu varninchutaku veedu kaadu.
1: Therefore it is not easy possible to comprehend the principle of Dakshinamurti.
0: Chitrambulu lokeya pavitrambulu pavitala vittambulu tat chitambulu varninchu sadhyam kaadu.
1: It is not possible to describe, narrate the mysteries of the divinity which are so peculiar, mysterious, ununderstandable and highly sacred. You can extol Dakshinamurti in myriad ways, but the essence of Dakshinamurti is transcendental, beyond our narration.
0: Atanu maunasthanam,
1: he represents a silence.
0: Aa mauname sarvanaku sarvajnanamunu prasadinchu.
1: It is conferring the wisdom through his silence.
0: Sugnana vijnana prajnanam nunchi kudanu aa yokka maunam nunchiye aavirbhavinchutunnavi.
1: The knowledge, the good knowledge, the secular knowledge, the spiritual knowledge, all of them are conferred through silence by Dakshinamurti.
0: Adanu okka swarupam kaadu, moodu swarupamulu.
1: He is not one form, but he represents three forms.
0: Okati ది వన్ యూ థింక్ యు ఆర్, నీవెవరో నీవే తెలుసుకోవడానికి ఈ దేహమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ది వన్ యూ థింక్ యు ఆర్ టు నో వాట్ యు ఆర్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ వన్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ద థర్డ్ వన్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: కనుక తనకు తానుగానే ఉంటుండి తన యొక్క ప్రచార ప్రబోధం వల్ల మానవులను రెండవ రీతిగా తీర్చిదిద్దుతూ వచ్చాడు.
1: In fact, remaining at the point of the self, focusing on the self, the radiance of the knowledge, the awareness of the self is spread in the vicinity all around.
0: Atanu sahajamainatvanti yokka swaroopanni dharinchadu.
1: He has taken upon himself a natural form.
0: Kani tejasu prakashamu eppudu kudunu chirunavulato tokkadipi.
1: But the radiance and the light and the beautiful smile continue to remain with him.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క సత్వం పండించటం వీలు కాదు.
1: దట్ నేచర్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ దక్షిణామూర్తి ఇస్ నాట్ గివెన్ టు డిస్క్రిప్షన్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్యశుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్ విచ్ ఇస్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క స్వభావము ప్రపంచంలో ఏ విధంగా వర్ణించినప్పుడు అర్థం చేసుకోలేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దక్షిణామూర్తి విత్ దిస్ వరల్డ్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ అండర్స్టాండింగ్.
0: దక్షిణామూర్తి
1: దక్షిణామూర్తి
0: అనగా అతని మూర్తి ఎలాంటిదిగా ప్రకాశవంతమైనటువంటి.
1: హిస్ మూర్తి ద వెరీ ఫార్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్.
0: అతని మూర్తి ఆనందమయమైనటువంటిది.
1: అండ్ హిస్ ఫార్మ్ ఇస్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపుని ఏ విధంగా వర్ణించడం వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ డెప్త్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్.
0: సత్యస్వరూపమైనటువంటి యొక్క దక్షిణామూర్తి సత్యమే వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ వెరీ ట్రూత్ ఎంబాడీ పర్సానిఫై.
0: సత్యంబునందుండి సర్వం సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్.
0: సత్యంబునందుండి సర్వం అనగే
1: ద హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము లేని స్థానము ఎక్కడనూ లేదు.
1: దేర్ ఇస్ నో పాయింట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: ఏ పదార్థములకైనా మార్పు కలుగురు కానీ సత్యములకు మార్పే లేదు.
1: దేర్ మే బి చేంజెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ద డే అండ్ నైట్ బట్ ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్.
0: కానీ ఆ సత్యస్వరూపుడైనటువంటి యొక్క దక్షిణామూర్తి యొక్క తత్వము ఎవరు వర్ణించగలరు?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి. హూ కెన్ డేర్ ఎనఫ్ టు డిస్క్రైబ్ హిమ్ ఇన్ డెప్త్ ఇన్ ఆల్ ప్రొఫండిటీ.
0: మొట్టమొదట ఏదైనా కూడా ప్రారంభించడానికి ముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి దక్షిణామూర్తిని స్మరించేది.
1: ఆల్ సేజెస్ అండ్ ఐ ఆల్సో యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి ద మ్యూజిషియన్ కమెన్సెస్ అ కాన్సర్ట్ బై ప్రేయింగ్ టు దక్షిణామూర్తి అట్ ద బిగినింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దక్షిణామూర్తి యొక్క స్మరణ లేకుండా, దక్షిణామూర్తి యొక్క ఇచ్చ లేకుండా, దక్షిణామూర్తి యొక్క సంకల్పం లేకుండా ఏ చిన్న కార్యము కూడాను సాధించలేదు.
1: దేర్ఫోర్ నో వన్ కెన్ అచీవ్ accomplish anything in this world without the grace, without the will of Dakshinamurti.
0: Aa Dakshinamurti nunchine sarvamurtulu kuda bayaldeyadu.
1: And out of Dakshinamurti all forms have originated.
0: Kaani tana barudi.
1: But he is a boy.
0: Barudu ainappudigini sarvam kuda tane ende deenamayunnadi.
1: Though he being a boy, he has in him the whole of the universe.
0: Kanuka దక్షిణామూర్తి యొక్క తత్వము అందరికీ తెలిసినటువంటిది.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి ఈజ్ నోన్ టు ఎవ్రీబడీ.
0: దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈజ్ దక్షిణామూర్తి?
0: సర్వత పాణిపాదం, తర్వతోచి శిరోముఖం, తర్వత సుత్మలోకి.
1: హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్. హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూచే కన్నులు ఎందుకు కూడా దక్షిణామూర్తి ఉన్నాడు.
1: The eye that watches the vision has Dakshinamurti.
0: వినే కన్నములు ఎందు కూడాను దక్షిణామూర్తి ఉన్నాడు.
1: The ears meant for audition has Dakshinamurti.
0: శ్వాసం పీల్చుకునేటువంటి ముక్కునందు కూడాను దక్షిణామూర్తి ఉన్నాడు.
1: And the nostrils that inhale and exhale has got a Dakshinamurti.
0: పలికే పలుకులందు కూడాను దక్షిణామూర్తి యొక్క పలుకులే.
1: And all the words that we utter has got this Dakshinamurti principle.
0: కాబట్టి దక్షిణామూర్తి సర్వత పాణిపాదం, సర్వులు ఎందుకు కూడా ఉంటున్నాడు.
1: దట్ఫోర్ దక్షిణామూర్తి ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఆ దక్షిణామూర్తి యొక్క భావమును మనసులో తెచ్చుకుని దాని ద్వారా జీవితాన్ని నడిపించవచ్చు.
1: దట్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ ద టీచింగ్స్ ఆఫ్ దక్షిణామూర్తి ఎవ్రీ టైమ్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: కనుక ఈశ్వరత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: సో డివినిటీ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: భగవంతుడు స్థానము, భగవంతుడు కానటువంటి వస్తువు ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఎనీవేర్ వితౌట్ ది డివినిటీ.
0: కనుక ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జీవుడు, ప్రతి క్రిమికీటకాదులు కూడాను దక్షిణామూర్తి యొక్క ప్రభావం ఉంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ద హోల్ థింగ్ రిప్రజెంట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ దక్షిణామూర్తి రైట్ ఫ్రమ్ ద మెటీరియల్. ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ ఇన్సెక్ట్, ద హోల్ వరల్డ్, ఆర్గానిక్ వరల్డ్, హ్యుమానిటీ రిప్రజెంట్ దక్షిణామూర్తి.
0: మానవుడు ఒక వస్తువును అనేక వస్తువులుగా మార్చవచ్చు.
1: మ్యాన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఆబ్జెక్ట్ ఇన్ టు మెనీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువులు వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: ద కౌస్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ కలర్స్ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు, జీవుండు ఒక్కటే.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ మెనీ ఫార్మ్స్ ది బీయింగ్స్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ వన్.
0: ఇటువంటి పరిస్థితి యందు దక్షిణామూర్తి యొక్క తత్వము అందరూ కూడా గుర్తించవచ్చును.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు నో దక్షిణామూర్తి ప్రిన్సిపల్.
0: ఏదో రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని కొన్ని నామములు మాత్రమే చెప్పవచ్చును.
1: వీ చాంట్ the matchless glorified names of Rama, Krishna, Shiva and so on.
0: Kani ee naamamulu kevalamu pettinave kani puttinavu kaadu.
1: These are all the names given. In fact, I have not been born with these names.
0: Anni naamamulu kudanu Dakshinamurti yokka varnanle.
1: All these names represent the nature of Dakshinamurti.
0: Dakshinamurti yokka tattvamu sarvulu yendu kudanu vyapinchinadi.
1: This Dakshinamurti principle is present in all.
0: Chaitanya swarupame Dakshinamurti.
1: Dakshinamurti represents the very consciousness.
0: కనుకనే ఆ చైతన్యం ఎక్కడ ఉన్నదో అక్కడంతా దక్షిణామూర్తి ఉన్నది.
1: Wherever this consciousness, you find దక్షిణామూర్తి.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వుడు ఎందుకు ప్రాకృతి.
1: And this consciousness is present in every being.
0: కానీ మానవుడు తన దేహాభిమానం చేత ఆ యొక్క చైతన్యం గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Because of body attachment, man is not able to understand, experience.
0: దేహము మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క భావముల చేతనే ఈ దక్షిణామూర్తి కనిపించకుండా ఉంటున్నాడు.
1: We are not able to visualize, experience దక్షిణామూర్తి because of the attachment towards the body, mind, intellect and ego.
0: దానిపైన ఈ కామక్రోధలోభము మదవాత్సల్యములు ఈ అరిషట్ వర్గములు కప్పి ఉన్నవి.
1: Over these there are అరిషట్ వర్గాస్, the desire and the anger, the lust, the greed, avarice, covering the whole divine principle.
0: కనుక ఈ కవరైనటువంటి యొక్క మేఘములు మనం ప్రక్కకు నెట్టినప్పుడే ఆ దక్షిణామూర్తి సస్వరూపుడై ప్రత్యక్షమవుతాడు.
1: When once we brush aside this coverage, we'll be able to see the in reality దక్షిణామూర్తి.
0: మేఘములు కప్పినటువంటి సూర్యుడు చీకటిగా కనిపిస్తాడు.
1: The sun who is clouded is only darkness.
0: సూర్యుడు కనిపించలేదే అని అనుకుంటాం.
1: But we think that we are not able to see sun.
0: కానీ కొంతసేపు కాచుకొని ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
1: If you wait for some time, clouds will clear, you will be able to see the sun.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనకు కప్పినటువంటి యొక్క ఈ కామక్రోధముల యొక్క తత్వమును కొంచెం దూరం గావించుకోవాలి.
1: Man is clouded by the anger, desire and hatred. He has to be away from them.
0: అవి ఏ రీతిగా పోతాయి? చల్లని గాలి వీచినప్పుడే మేఘములు కదిలిపోతాయి.
1: When the wind blows, naturally clouds will clear.
0: అదే విధంగానే చల్లని భగవంతు యొక్క నామంను మనం ఉచ్చరించుకుంటూ భగవంతు యొక్క చింతన మనం చేస్తూ ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి.
1: As we sing the glory of God, by constant contemplation of God, like a cool breeze, it will help us to clear the clouds.
0: కామని మానవుడు పుట్టుకతో పాటు ఈ కామక్రోధ లోపము మదమాచర్యములు ఏమాత్రము రావు.
1: In fact, at the time of birth, there is no trace of anger or jealousy or desire.
0: మధ్యలో మనమే మనం కల్పించుకున్నటువంటివి.
1: And these qualities have been developed because they
0: are మనమే మనం పెంచుకున్నటువంటివి.
1: They are of our own making. We build up over the period of time.
0: ఈ మేఘములు తమంతట తాము రావు.
1: And in fact, there is no question of any religion.
0: ఒకటి ఒకటి చిన్న చిన్నవి చేరి చేరి
1: one after another follow.
0: అది ఒక మేఘంగా తయారవుతుంది.
1: And they congregate.
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: ఏకం సత్వ ప్రభావదాంతి ఒకటిగా ఉండినప్పుడు అన్నీ కల్పించవు.
1: And in fact there's only oneness, the truth is one, then you don't find multiplicity.
0: కానీ క్రమక్రమేణా పెరిగే కొన్ని కూడాను బాధ్యత ఎక్కుతుంటాయి.
1: But as the time passes on, you will understand the duality giving you all the pain.
0: ఒకే కడమ ఉండినప్పుడు చేతిలో శబ్దం ఇవ్వదు.
1: When you have only one bangle, it will not make sound.
0: అదే రెండు చేతి శబ్దమిస్తుంది.
1: When there are two bangles, they make a sound.
0: కనుక మొట్టమొదట మానవుడు ఒకే వ్యక్తిగా ఉంటాడు.
1: In fact, at the time of birth, we are all alone.
0: కొంతకాలమునకు భ్రాంతి అభివృద్ధి అవుతుంది.
1: Later, illusion develops.
0: అది ఏ కామము.
1: And that is desire.
0: దానివల్ల భార్య వస్తుంది.
1: And then he gets attached to wife. And then two.
0: ఈ రెండు కూడాను క్రమక్రమేణా 12 అయిపోతాయి.
1: And slowly the two will become 12.
0: అనగాక పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు ఈ విధంగా పెరుగుతూ పోతుంది.
1: Meaning children are added to the family.
0: కనుక మనం పెంచుకునేటువంటివే కానీ ఇవన్నీ భగవంతుడు ప్రసాదించినటువంటివి కాదు.
1: Therefore these are the features that we have developed for a period of time. They have not been given by God.
0: కనుక చిన్న వయసు నుండే మనం దీనిని చోటివ్వకుండా చూసుకోవాలి.
1: Therefore, one should take every caution as to see that there will be no scope for these things to exist.
0: Dakshinamurti chesinatvanti sadhana idi.
1: This is the spiritual practice that Dakshinamurti has undertaken.
0: Tanu eppudu kuda nu chinna pilla vaadavade velutu vachadu.
1: He remained as a boy throughout.
0: Tanu etti bandhamu ledu kuda nu chikkuvade.
1: He has no bondage or any attachment.
0: Alanti sammi lopala manam Dakshinamurtini manam tarchukovalante Dakshinamurti yokka margamulu anusarinchali.
1: If we are to think of Dakshinamurti, we have to follow the path he has shown.
0: కనుక ప్రతి ఒక్క మానవుడు కూడాను మానవుడు మానవుడుగానే ఉండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్ బిఫిటింగ్ ది టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు పశువుగా మారకూడదు.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ నెవర్ బి బీస్టియల్ ఆర్ ఎనిమల్ లైఫ్.
0: అప్పుడే తాను మానవుడు అని చెప్పవచ్చు.
1: దెన్ ఓన్లీ హీ కెన్ కాల్ హిమ్సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: లేకపోతే పశువుగా మారవచ్చు.
1: ఆర్ ఎల్స్ హీ మే టర్న్ ఇంటూ ఎన్ అనిమల్.
0: ఆ పశువు నందే ఈ కామక్రోధ రూపములు అధికంగా ఉంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అనిమల్ that has got all these qualities like anger, hatred and desire.
0: Karukamalamu eppudu kuda nu rendu kaalu manushiga untadi.
1: Therefore we should always remain a human being walking on two feet.
0: Manamu pashuga maaralante manaku rendu kaalunu manam poorthi chesi naalugu kaalato manam nadachali.
1: If we behave like an animal we become a tetrapod walking on four feet.
0: Karuka prati manavudu kuda nu nenu eppudu kuda nu manavude manavude manavude.
1: Therefore one has to remind one's own self that I am the human being, I am the human being.
0: Then human being kaadu.
1: I am not merely human being.
0: I am not man.
1: I am not man.
0: I am God.
1: He should have a feeling, I am God.
0: Tadupariye manavulaku manasu, buddhi, chittamu, indriyamu, ahankaramu ivanni kuda vastuntayi.
1: Later appear the body, the mind, intellect, ego and rest of the things.
0: ఇది నా కర్చీఫ్.
1: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: మా కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ మై కర్చీఫ్.
0: ఈ టంబ్లర్ నాది.
1: అండ్ దిస్ టంబ్లర్ ఇస్ మైన్.
0: కానీ నీవు టంబ్లర్ కాదు.
1: బట్ యు ఆర్ నాట్ ద టంబ్లర్.
0: కాబట్టి ఇది నా దేహము.
1: మై బాడీ.
0: ఇది మై బాడీ అంటే బాడీ వేరు, నీవు వేరు.
1: వెన్ యూ సే మై బాడీ ఇట్ మీన్స్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: ఇది నా మైండ్. నా మైండ్ వేరు, నీవు వేరు.
1: వెన్ యూ సే దిస్ ఇస్ మై మైండ్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ ద మైండ్.
0: నీవెవరు?
1: Then who are you?
0: నీ ఉన్నప్పుడే కదా నీ బాడీ, నీ మైండ్.
1: Unless you exist, you cannot claim anything as your own body and the mind.
0: కనుకనే నీవు నీవు నీవే కాని నీవు బాడీ కాదు, మైండ్ కాదు, చిత్తం కాదు, ఇంద్రియం కాదు, అంతఃకరణ కాదు.
1: Therefore you are you, that's all. You are not the body, you are not the mind, you are not the intellect, you do not represent senses whatsoever.
0: కనుక ఇవన్నీ కూడా నీవు చేర్చుకోవటం చేతనే నీవు బంధితుడైపోయినావు.
1: You are bound, you are in bondage because of all these things that you have developed over a period of time.
0: ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క విధమైనటువంటి ఒక గుణమును మనం పెంచుకుంటున్నాం.
1: We develop one trait or a quality.
0: ఈనాడు మనం తాంబూలం వేసుకోవాలి.
1: And today you want to have tambula or paan.
0: నట్టు, జీవు, చున్నము మూడు కూడా కలిపినప్పుడే ఇది తాంబూలంగా తయారవుతుంది.
1: And this paan or tambula requires three. The beetle nut, the beetle leaf and the lime.
0: అయితే ఈ లైన్ కూడా చేస్తే ఈ మూడు కూడా నువ్వు కలర్ మారుతాయి.
1: అన్లెస్ దేర్ ఇస్ లైన్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ అట్ ద ఎండ్.
0: ఆ చున్నం కూడా నువ్వు అధికంగా వేసుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ టేక్ మోర్ ఆఫ్ లైన్.
0: అది తక్కువగానే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ లెస్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ.
0: ప్రతి బాధ్యత కూడాను ఒక లిమిట్ లో ఉండాలి.
1: ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనిషి అనేటువంటి వాడు ఒక లిమిట్ లో ఉన్నప్పుడే వాడు మనిషిగా మారుతాడు.
1: When a human being observes all the limitations, he can be a true human being.
0: కానీ మితిమీరినటువంటిప్పుడు మనిషి కాడు.
1: If he goes beyond limits, limitless, he is no human being.
0: అతనే రాక్షసుడు అవుతాడు.
1: He becomes a demon.
0: కనుక మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: So human being should behave like a human being.
0: మానవ.
1: Three letters, మానవ.
0: మా అనగా మాయా.
1: మా represents మాయా, illusion.
0: మమత.
1: మమత, attachment.
0: నా లేకుండా.
1: నా వితౌట్ ఇట్.
0: వా వర్తించడం.
1: వా హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అప్పుడే నీవు మానవుడు కాదు, లేకపోతే మానవుడే కాదు.
1: దెన్ ఓన్లీ యు ఆర్ ఎ మానవ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎల్స్ నాట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును బోధించినటువంటి వాడే దక్షిణామూర్తి.
1: ఇట్ ఈస్ ఓన్లీ దక్షిణామూర్తి హూ హస్ గివెన్ దిస్ టీచింగ్ సీక్రెట్ నాలెడ్జ్ విజ్డమ్.
0: నీవు దేహంతో ఏమాత్రం ఉండినప్పటికీ దేహానికి ఏమాత్రం సంబంధం పెట్టుకోకు.
2: You may be in the body, having the vishcha, but you should not be attached to the body.
0: Prema swarupulara.
2: Embodiments of love.
0: Manlo unnadi mukhyamainatuvanti premani.
2: What is most important within us? That is love.
0: Talli manaku andinchinatuvanti premani.
2: And it is the love that is gifted to us by mother.
0: Love is God. Live in love. నీవు ప్రేమతోనే నీవు జీవించాలి. ఒక దేశుడు కూడా నీకు ఎదురైనప్పుడు వారికి కూడా నమస్కరించు.
2: ఈవెన్ ఇఫ్ యు కన్ఫ్రాంట్ యువర్ ఎనిమీ, డూ నమస్కార్ సాల్యుటేషన్ టు హిమ్.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి మానవుడు అవుతావు.
2: దెన్ ఓన్లీ యు విల్ బి ఏ ప్రాపర్ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు సాల్ సాక్షి, ముఠాలకు మురుకు సాక్షి. మనము ముఠాలు కాకూడదు.
2: వీ షుడ్ నాట్ బి గ్యాంగ్స్టర్స్ జాయిన్ ఇన్ గ్యాంగ్.
0: మనము ముఠాలు అయినప్పుడే మనకు అన్ని విధాల భేదములు కలుగుతుంటాయి.
2: వెన్ వన్స్ వీఆర్ గ్యాంగ్స్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు లోపల
2: ఇన్ దిస్ వరల్డ్
0: ముఠాలు కానటువంటి వాడు ఒక్కడు లేడు.
2: ఎవ్రీ వన్ అసోసియేట్స్ హిమ్సెల్ఫ్ విత్ వన్ గ్యాంగ్ అనదర్.
0: కానీ దానిలో కొన్ని కొన్ని స్థానములు వేరు వేరు ఉన్నాయి.
2: But however, there are certain variations.
0: నిరంతరము భగవచింతన చేసేటువంటి వాడు చాలా ఉత్తముడు.
2: In fact, the one who is attached to God is no blessed and greater.
0: నిరంతరము కూడా భగవచింతనతో ఉండాలి.
2: Spend the time in constant contemplation of God.
0: నీ దేహాన్ని కూడా భగవచింతనలో మార్చాలి.
2: Let the body also spend the time in thinking of God.
0: జీవితమే భగవచింతగా మారాలి.
2: The whole life should be divine and spiritual.
0: ఈ మానవుడు డివైన్ టైప్ గా మారినప్పుడే అప్పుడు సరి అయినటువంటి యొక్క బుద్ధి మండలంలో ప్రవేశిస్తుంది.
2: వెన్ వన్స్ వీ లీడ్ ద డివైన్ లైఫ్ వీ హావ్ కరెక్ట్ ఇంటెలెక్ట్.
0: మొట్టమొదటి డివైన్ కావాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్ఫ్స్ ఇంటూ డివైన్.
0: డివైన్ అయినప్పుడే
2: వెన్ వన్స్ యు ఆర్ డివైన్
0: డివోషన్ అయిపోతుంది.
2: దెన్ యు ఆర్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ డివోషన్.
0: ఈ డివోషన్ అయినప్పుడే
2: వెన్ వన్ దేర్ ఇస్ డివోషన్
0: పూర్తి మానవత్వం ధరిస్తుంది.
2: Then you have the vision and the manifestation of the entirety of human being.
0: Human being ainappude you daivatvaniki maartavu.
2: When once you are a true human being, you can transform yourself into divine.
0: Ramulu ramulu gane maarchukunnaru mundu. Ramulu ramulu gane bhavincharu.
2: People consider Rama as Rama only.
0: Kaani kramakramina kudanu ravana maddana ainappudu aa durgamunu dooram chesinappude ramulu devudiga maaradu.
2: After Ravana was killed, when once the whole area was rooted out, people could recognize Rama as God.
0: మనం నిరంతరం కూడాను ఈ కామక్రోధ లోభము మదమాచర్యంతో ఉండినంత వరకు కూడాను మనం మానవులమే.
2: So long we have got these evil qualities like anger, avarice, hatred and desire, we remain at the state of
0: ఆనందంగా ఉంటుండు. ఎప్పుడు ఆనందంగా ఉంటుండు.
2: Be blissful always.
0: ఎందుకనగా నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి.
2: బికాస్ యూ రిప్రజెంట్ ఎటర్నల్ బ్లిస్, యూ రిప్రజెంట్ ద విజ్డమ్.
0: ద్వంద్వాతీతం గగన సదృశం.
2: యు ఆర్ నాన్ డ్యూయల్ అండ్ ఎథీరియల్.
0: ఇట్టి మనము ఒకటిగానే మనం జీవించాలి.
2: వీ షుడ్ బి నాన్ డ్యూయల్.
0: కనుక ఆ విధంగా ఉండినప్పుడే మనం మానవులుగా మారుతాం.
2: అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్ఫ్స్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ఏవైనా దుర్గుణాలు మనలో బయలుదేరినా దాన్ని దూరం చేయటకు తగినటువంటి ఒక నామాన్ని స్మరించు.
2: When one there any bad qualities stepping into your life by chanting, praying to God,
0: అప్పుడే
2: get rid of
0: నీవు దైవంగా మారిపోతావు.
2: Then you become verily God himself.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
0: మీరు ప్రేమ స్వరూపులే.
2: You are embodiments of love.
0: ప్రేమ లేకుండా ఒక క్షణమైనా నీవు ఉండలేవు.
2: You cannot live for a moment without love.
0: దీన్ని ఎన్ని రకములైనటువంటి అంటూనో నీవు మార్చుకోవచ్చు.
2: You can go on changing in any form.
0: కనుక ప్రేమ స్వరూపులుగా మారండి.
2: Become the very personification of love.
0: క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని పొందండి.
2: Slowly, gradually attain divinity.
0: ఇదియే నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
2: This is the main message of our most beloved Bhagavan.
0: ఇంకా ముందు కాలం ఉన్నది కనుక ఎంతైనా కూడా చెప్పవచ్చు.
2: We have got a couple of days to come. There are lots of things that could be told to you.
3: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam. Baba explained how Lord Dakshinamurti taught the lesson of detachment and urged us all to develop a similar frame of mind. By doing so, we will be able to move away from body consciousness and remain calm and equal-minded under all circumstances. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.
1: கட்டடையினையெட்டி நிஜ கர்மணமு சுட்டுச்சு வச்சி ஏ கட்டின் பெட்டுனு பெட்டினட்டனு பவிம்பக திரது. கட்டடையினையெட்டி நிஜ கர்மணமு சுட்டுச்சு வச்சி ఏ గతి పెట్టును పెట్టినట్లను భవింపక తీరదు. తల క్రిందుక గట్టిరే ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే. ఆ చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదే.
2: Undertaking the action that is stipulated, having done it, one has to face the consequences of one's own action. It is impossible to escape. We cannot turn it upside down. What is the cause behind that which turns upside down, closer to the tree?
1: పక్షులను ఎవరైనా పట్టు తెచ్చి ఆ చెట్టు కట్టివేసిరా? లేదు.
2: హ్యావ్ ఎనీబడి టైడ్ అప్ ద ట్రీస్ ద బర్డ్స్ టు ద ట్రీ?
1: అవి దాని యొక్క నైజము దాన్ని పాటిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లైఫ్ లైక్ ద బ్యాట్ దట్ మూవ్స్ అప్ సైడ్ డౌన్.
1: అటులనే ప్రతి మానవుని కూడాను, ప్రతి ప్రాణి కూడాను, ప్రతి జంతువు కూడాను ఇట్టి కర్మను సహజంగా అనుభవిస్తూ వస్తున్నవి.
2: దేర్ఫోర్ సిమిలర్ ఇస్ ద సిచ్యువేషన్ విత్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, బీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ అదర్ టైనీ క్రీచర్, ద బర్డ్ ఆర్ ద బీస్ట్ ఆర్ అన్ యానిమల్.
1: కానీ లోకములో ప్రతి మానవుడు కూడాను ఏమిటి ఇది చిత్తము, నేనేమీ చేయలేదు, చేయకపోయినప్పటికీ ఈ కష్టం అనేటువంటిదని అనుభవించటం వచ్చింది అని అనుకుంటున్నారు. కాదు,
2: ఎవ్రీవన్ బిగిన్స్ టు వండర్ వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ ఫేసింగ్, హౌ ఈస్ దట్ హీస్ ఫేసింగ్ ఆల్ దాట్ ఇన్ లైఫ్, బికాస్ హీస్ నాట్ అవేర్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ప్రతి ప్రాణి కూడాను తాము అనుభవించేటువంటి యొక్క కష్టసుఖములు రెండు కూడాను తాము చేసుకున్నటువంటి యొక్క కర్మల ఫలమే.
2: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.
2: ఎవ్రీ మ్యాన్ gets into one action and also faces the rewards or consequences of action.
1: కాని ఇప్పటి కూడాను ఇది ఎక్కడి నుంచి వచ్చినది ఈ కర్మ, నేను చేసిస్తే వస్తున్నదా లేక సహజంగా లభించినటువంటిదా అనేటువంటి సందేహము ఇంకా తీరటం లేదు మానవులకు.
2: As he passes through the life and the various incidents, he begins to wonder, how is that these things are happening to me?
1: ఒక మానవుడే కాదు, క్రిమికీట పశ్చాత్తులు కూడాను తమ తమ కర్మలు తాము అనుభవిస్తూనే ఉన్నవి.
2: నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్, ద ఓల్ బర్డ్స్ అండ్ బీస్ ఇన్సెక్ట్స్ విల్ హ్యావ్ టు నెసెసరీ పాస్ త్రూ దిస్ డెస్టినీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవత్వము ధరించి ఈ జగత్తులో మనిషి సమాజంలో కూర్చొని అన్నింటినీ గమనిస్తూ ఉంటున్నాడు మానవుడు.
2: మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు నో ద సీక్రెట్ బిహైండ్ దిస్ డెస్టినీ అండ్ వాచింగ్ ఆల్ ది హ్యాపెనింగ్స్ అరౌండ్ హిమ్.
1: ఇట్లు అనుభవించకూడను, గుర్తించకూడను, తానింకను తెలుసుకుని లేకపోతున్నాడు.
2: దో హీస్ ఎక్స్పీరియన్సింగ్, యట్ హీస్ నాట్ ఏబుల్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: ఒక చిన్న ఉదాహరణము, ప్రతి ఒక్కటి కూడాను కర్మల యొక్క ఫలితమే అని భావించవచ్చును.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్, వన్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ దట్ ఎవ్రీ యాక్షన్ యీల్డ్స్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్.
1: నేను ఈనాటి వరకు కూడాను ఈ విషయాన్ని నేను బోధించలేదు ఎవరికి.
2: భగవాన్ టిల్ దిస్ డేట్ హ్యాస్ నాట్ ఎక్స్ప్లెయిన్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ అస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్త్ అండ్ దిస్ డెస్టినీ అండ్ టు రిమైండ్ అస్ ద ట్రూత్.
1: పుట్టపర్తిలో కరణము సుబ్బమ్మ అని ఒక భక్తురాలు ఉండేటువంటి ఆమె, ఆమె గొప్ప శ్రీమంతురాలు, ఆమెకు బిడ్డలు లేరు. ఎంత ఉండినప్పటికీ తాను సర్వులకు కూడా దారబోస్తూ ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్ష.
2: ఎక్స్ప్లెయిన్డ్ దీస్ డీటెయిల్స్.
1: ఈనాడు కర్మఫల నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క జన్మలను గురించి బోధించే నిమిత్తమై నేను ఈనాడు జ్ఞప్తికి తెస్తున్నాను.

0: అయినప్పటికీ తాను సర్వులకు కూడా ధారపోస్తూ ఇదంతా భగవంతుని యొక్క భిక్ష, అతను పెట్టినటువంటి భిక్షనే నేను వీరికి అందిస్తున్నాను అనేటువంటి సమచిత్తాన్ని భావించుకొని కాలం గడుపుతూ ఉండేటువంటిది.
1: ఇన్ పుట్టపర్తి దేర్ లివ్డ్ ఎన్ ఆర్డిన్ డివోటీ, ఏ గ్రేట్ పర్సన్ బై నేమ్ కరణం సుబ్బమ్మ, ఎ వెరీ రిచ్ లేడీ. షీ హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యెట్ షీ కన్సిడర్డ్ ఆల్ ద వెల్త్ యాజ్ గాడ్స్ గిఫ్ట్.
0: కానీ ఆమెకు ఒక్క కోరిక మాత్రం ఉండేటువంటిది.
1: బట్ షీ హ్యాడ్ వన్ డిజైర్,
0: స్వామి నా అంత్య సమయం లోపల తమ హస్తముల ద్వారా నా నోటిలో నీరు పోయాలి అని కోరేటువంటిది.
1: షీ డిజైర్డ్ ఇన్ ప్రేయర్ టు స్వామి దట్ భగవాన్ షుడ్ బి దేర్ బై హర్ సైడ్ వెన్ ద లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ అండ్ దట్ షీ that he should make her sip water.
0: Tappaka nenu aanadu maata ichanu.
1: Bhagavan promised.
0: Ee maata ichina tarvata 6 samvatsaramu tarvata nenu Madras ku vellanu.
1: 6 years passed. Bhagavan had been to Madras.
0: Aame ketti jabbunu lekunda kshemangaane untundadi.
1: She was very healthy with no ailments whatsoever.
0: Aame ee chintanu kuda nu marchipoyinadi.
1: He had no thoughts of this nature.
0: Appudu war time.
1: It was war time.
0: Aa Madras lo anni indu kudanu mootalu moosipoyinayi.
1: It was the time when almost all the residences were closed because of the war.
0: Punamalli High Road lopala 16 number inti lopala oka bhaktudu naa kosam kaachukoni untunnadu.
1: Along the Punamalli Highway Road, residence 16 number, a devotee was waiting for Bhagavan.
0: ఆ ఇంటి యందు కూడాను ఉన్నటువంటి యొక్క ప్రజలందరినీ కూడాను ఎక్కడికో పంపించాడు.
1: And he made everybody, all the residents, leave the residence.
0: ఆయన ఒక్కడే మాత్రమే ఉన్నాడు.
1: The devotee was staying there all alone.
0: సరే అప్పుడు నన్ను ఆ ఇంటిలో దింపుకున్నాడు.
1: And he received Bhagavan.
0: చాలా గారాబంగా ఒక వంటవాడిని పెట్టాడు, నాకు వడ్డిస్తూ వచ్చాడు.
1: And he employed a cook to make all the preparations for Bhagavan.
0: నేను 3 దినములు అక్కడ ఉన్న తర్వాత నేను తిరిగి వచ్చేసాను.
1: Bhagavan stayed there for 3 days and returned.
0: వచ్చి కారులో వచ్చాను.
1: He returned in his car.
0: కారులో వచ్చి బుక్కపట్నంలో దిగి నేను అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తికి వస్తున్నాను.
1: భగవాన్ గాట్ డౌన్ దేర్ నియర్ బుక్కపట్నం అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి స్ట్రైట్ అవే ఫ్రమ్ దేర్.
0: కానీ ఆ రోడ్డు లోపల జనం చాలా చింతగా ఉంటున్నారు.
1: బట్ సమ్ పీపుల్ ఆర్ నోటీస్డ్ ఆన్ ద వే సైడ్ హూ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: నేను అప్పుడు ఆ రోడ్ లోపలనే జట్కా బండిలో కూర్చొని వస్తున్నాను.
1: భగవాన్ వాజ్ ట్రావెలింగ్ బై జట్కా present in those days and was reaching Puttaparthi.
0: Appudu carlu kuda nu Puttaparthi ki vacheetunti kaadu.
1: In those days even cars didn't have access to this place.
0: Appudu bandilo vastunte maatadukuntu aa bandi toleetunti oka vyakti, swami meeku teliyada annadu.
1: While Bhagavan was on his way to Puttaparthi, the jatkawala told Bhagavan, don't you know this?
0: ఏమిటి అని నేను ప్రశ్నించాను.
1: స్వామి హస్ట్ వాట్ ఇస్ ఇట్
0: కణ సుబ్బమ్మ ఇప్పుడు ఎక్కడున్నది అన్నాను.
1: అండ్ భగవాన్ హస్ట్ వేర్ ఇస్ సుబ్బమ్మ?
0: వారి తల్లిగారి ఇంట్లోనే వరండాలో పెట్టారు స్వామి డెడ్ బాడీని అన్నారు.
1: అండ్ ఆన్సర్ దట్ మ్యాన్ గేవ్ వాస్ దిస్, ద బాడీ వాస్ దేర్ రెస్టింగ్ అట్ ది రెసిడెన్స్ ఆఫ్ హర్ మదర్ ఇన్ ద వరండా.
0: నేను గట్టిగా నవ్వాను.
1: స్వామి లాఫ్డ్ లౌడ్లీ.
0: నేను ఆమెకి ఇచ్చిన మాటను నేను మరువలేదు, తాను మరువలేదు, కనుక తానింకా ప్రాణం పోలేదు అని నేను నాలో నేను తలుచుకుంటున్నాను.
1: స్వామి హ్యాస్ నాట్ ఫర్గాటన్ ద ప్రామిస్ గివెన్ టు హర్ అండ్ షీ టు ఆల్సో ఈస్ క్వైట్ మైండ్ఫుల్ ఆఫ్ ద ప్రామిస్ రిసీవ్ ఫ్రమ్ భగవాన్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ షీ హ్యాస్ నాట్ డైడ్.
0: నేను నేరుగా ఆ బండిని సుబ్బమ్మ ఇంటికి తీసుకుని పోయాను.
1: అండ్ స్వామి వెంట్ స్ట్రైట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ సుబ్బమ్మ.
0: కడపటి వరకు తమను తలుచుకుంటూనే వెళ్ళింది సుబ్బమ్మ.